మనలో ప్రవేశిస్తుంది. మానవుని యందు నాలుగు విధములైనటువంటి యొక్క జ్ఞానములు ఉంటున్నవి. కానీ ఈనాటి యుగమునందు ఉన్నదంతా కూడా బుకిష్ నాలెడ్జి, అది కేవలం ఒక సూపర్ఫిషియల్ నాలెడ్జి. దాని తర్వాత జనరల్ నాలెడ్జి కావాలి. ఈ జనరల్ నాలెడ్జ్ అనేటువంటిది ఒక ఆత్మవిశ్వాసంతోనే మనకు సరైనటువంటి జ్ఞానం లభ్యమవుతుంది. ఈ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లేకపోవడం చేత ఈ నాలెడ్జి తప్పు మార్గాన్ని ప్రవేశపెడుతుంది. తదుపరి డిస్క్రిమినేషన్ నాలెడ్జి వస్తుంది. డిస్క్రిమినేషన్ నాలెడ్జి లోపలే ఈనాటి భక్తులందరూ మోసపోతున్నారు. తనకు అవసరమైనటువంటిది తనకు అనుకూలమైనటువంటి రీతిగా డిస్క్రిమినేషన్ చేస్తున్నాడు. తన రక్షణ నిమిత్తమై, తన స్వార్థ నిమిత్తమై, తన స్వప్రయోజన నిమిత్తమై డిస్క్రిమినేషన్ చేస్తున్నాడు. నేరో డిస్క్రిమినేషన్ కానీ ఫండమెంటల్ డిస్క్రిమినేషన్ చేయాలి. నాకు సర్వులకు కూడా అనుకూలమైనటువంటి డిస్క్రిమినేషన్ చేయాలి. అది ఏ నిజమైనటువంటి యొక్క బ్రాడ్ మైండ్, అది ఏ ఎక్స్పాన్షన్ లవ్. తాను చేసేటువంటి డిస్క్రిమినేషన్ అంతా కూడా కంట్రాక్షన్ లవ్. కనుక లవ్ అనేటువంటి యొక్క సత్యాన్ని మనం చక్కగా గుర్తించడానికి ప్రయత్నించాలి. ఎవరైనా మనం చూసినప్పుడు హలో హలో హలో అంటాం, ఇది అలవా కాదు. హలో అన్నంత మాత్రమున ఇది ఒక ప్రేమ కాదు, లోపల హాలో కావాలి. ఎట్టి భావములు, ఎట్టి యోచనలు, ఎట్టి కోరికలు లేకుండా నిలచాలి. ఇది ఈ విధమైనటువంటి దీనిలో ఉన్నప్పుడే మనసు యొక్క ప్రభావము మనలో ఏమాత్రము పనిచేయదు. బుద్ధుడు 6 సంవత్సరములు పనిచేసినప్పటికీ కట్టకడకు తెలుసుకున్నటువంటిది ఇది ఆధారం చేసుకుని తిరిగినంత కాలము నాకు ఏమాత్రమో ఆత్మతత్వం అర్థం కాలేదు. మనసును ప్రక్కకు నెట్టి బుద్ధిని ఆదర్శంగా తీసుకుని ఆత్మతత్వాన్ని పొందటం చేతనే బుద్ధి గ్రాహ్యం అతీంద్రియం అన్నారు. కానీ అర్థం చేసుకోవాలంటే మొట్టమొదట మనము సరైనటువంటి యొక్క మాతృభావాన్ని, ఒక విధమైనటువంటి యొక్క మనోభావాన్ని దూరం చేయాలి. ఈ మనసు ఉండినంత వరకు కూడాను మనిషి ఏమాత్రం బాగుపడ్డు. ఎన్నప్పటికీ ఆ మనిషి మనిషిగానే ఉంటుంటాడు. మనిషి ఈనాటి మనిషి ఏ రీతిగా ఉన్నాడు? నీ సీ వైపు నుంచి చేస్తే సీ నీ మా మనిషి సినిమా మనిషి మాదిరి తోస్తుండాలి. కేవలం యాక్ట్ చేసినట్టుగా కనిపిస్తుండాలి, కానీ హృదయపూర్వకంగా తాను ఆశించినట్టుగా కనపడటం లేదు. మానవా, మా అనగా ఏమిటి? జ్ఞానము. నా అనగా ఏమిటి? లేకుండా. వా అనగా ఏమిటి? వర్తించటము. అనగా ఏమిటి? మా అనగా మాయా. ఈ లేకుండా వర్తించినటువంటి వాడు నిజమైన మనిషి. కేవలం ఇల్యూజన్ అంటున్నాము, మాయా అంటున్నాము. మాయ అనగా ఏమి? మాయ అనగా ఏమీ లేనటువంటిది. నా మాయ ఇది మాయ అన్నారు. లేనటువంటి దానిని మాయగా మనం భ్రమిస్తున్నాము. ఏదైనా ఒక మార్గంలో ప్రయాణం చేస్తున్నప్పుడు నీ వెంట నీ యొక్క ప్రతిబింబం వస్తూనే ఉంటాయి. ఈ ప్రతిబింబమే మాయ అన్నారు. ఆయన ప్రతిబింబం వదిలిపెట్టి మనిషి నడచడానికి వీలు కాదు. చిన్న రియాక్షన్, సౌండ్, రీసౌండ్, ఈ యొక్క సౌండ్ అంతా మన యొక్క స్వరూపమే, మన యొక్క భావములే, మన యొక్క సంకల్పములే, అన్ని మనలో నుంచి ఆవిర్భవించినటువంటివి. కనుక ఈ సంకల్ప వికల్పములు ఉండినంత వరకు కూడాను మానవుని యొక్క తత్వము మానవుడికి అర్థం కాదు. అదే మొన్న చెప్పాను, ఇంగ్లీష్ లో ఎంఏఎన్ మ్యాన్ అంటారు. ఎం అనగా ఏమిటి? అదే మాయా. అనగా ఇది ఒక ప్రతిబింబము అనేటువంటి సత్యాన్ని గుర్తించాలి. ఏ ఆత్మతత్వాన్ని అనుభవించాలి, ఎన్ అనేటువంటి నిర్వాణాన్ని పొందాలి, లభ్యమవుతుంది. విశ్వాసాన్ని పెంచుకున్నప్పుడే నిర్వాణం మనలో ప్రాప్తిస్తుంది. కనుక మొట్టమొదట మనము ఆత్మతత్వాన్ని విశ్వాసంగా తీసుకోవాలి. ఆత్మవిశ్వాసం ఉండినంత వరకు కూడా మనకు ఎట్టి భయము లేదు. ఈనాటి మానవుడు సుఖముతో, దుఃఖముతో, ఎన్నో విధమైనటువంటి కష్టములతో కుంగి కుశించిపోతున్నాడు మానవుడు. ప్రపంచ సంబంధమైనటువంటి విషయ వాసనలపై ఎంత అభిరుచి ఉన్నదో, దాంట్లో ఒక్క భాగమైన కూడా దైవం విశ్వాసం పైన లేదు. పుత్ర మిత్ర భరణ వ్యాపార సంభాషణే ధన ధాన్య భోగ యశస్ లాభే సదా జాయతే సా చింతా భువి నందనందన పదద్వంద్వార విందే క్షణే. దాంట్లో 1000 ఒక భాగమైన కూడాను భగవంతుని పాదముల పైన మనసు పెట్టడము ఎంతో అదృష్టము. ధన ధాన్య భోగ యశస్సు కోసం ఎంత నీవు పరితపిస్తున్నావో దాంట్లో ఒక క్షణ భాగం భగవంతుని విశ్వాసం పైన పెట్టకూడదా? ఏమాత్రము లేదు. అనిత్యమైనటువంటి దానిపైన సర్వమును, ప్రాణమునే అర్పితం చేస్తున్నాడు మానవుడు. అర్పితం చేసి ప్రయోజనం ఏమిటి? భావించేది ఏమిటి? అర్పితం చేయవలసినది భగవత్ విశ్వాసానికి అర్పితం చేయాలి. అప్పుడే సర్వ విధమైనటువంటి శాంతిని, లోకశాంతి, మనశ్శాంతి, అన్ని విధమైనటువంటి శాంతులు మనకు లభ్యమవుతాయి. కుటుంబకంగా, సామాజికంగా కూడా ఎన్ని విధమైనటువంటి శాంతులు మనం అనుభవించవచ్చు. కనుక మనం సొసైటీ దీన్ని లక్ష్యంలో పెట్టుకోవాలి. సొసైటీ లేకపోతే మనం లేము, మన ఫ్యామిలీ లేదు. కనుక మొట్టమొదట సొసైటీ, సొసైటీ నుంచి నేను పుట్టాను, సొసైటీ ఒక మెంబర్, ఈ సత్యాన్ని గుర్తించుకుని సమాజం యొక్క క్షేమాన్ని మనం ఆశిస్తూ రావాలి. ఆనందాన్ని మన లక్ష్యం అందించుకోకూడదు. పురస్కరించుకుని లోక సమస్త సుఖినో భవంతు, పవిత్రమైన భారతీయ సంస్కృతి, ఆధ్యాత్మిక తత్వ విచారం చేత యావత్ ప్రపంచమునకును సుస్థిర శాంతి భద్రతను అందిస్తూ వచ్చింది. అన్ని

0: దేశమును కూడా శాంతి భద్రతను అందించినటువంటిది భారతదేశమే. ఇది భారతదేశము, అందరూ భారతీయులే. భారతీయులు అనగా ఏమిటి అర్థము? ఆ స్వప్రకాశమైనటువంటి జ్యోతి, ఆ రైతిని, ఆ యొక్క జ్యోతిని మనము వరించటమే భారతి. ఇటువంటి జ్యోతిర్మయమైనటువంటి యొక్క దైవత్వాన్ని మనం వరించినప్పుడే ఇది భారత అనేటువంటి నేమ్ సార్థకమవుతుంది. సంగీత సాహిత్య విద్యలందు కూడాను ఈ భారతి అనేటువంటి ఒక తత్వమును ఇమిడ్చి ఉంటున్నది. భారత అంటే ఏమిటి? భా భావము, రాగము, తాళము, భావరాగ తాళ సమ్మితమైనటువంటిదే భారతము. అన్ని రంగములందు, నైతిక, భౌతిక, ధార్మిక, ఆధ్యాత్మిక, లౌకిక, రాజకీయ రంగములందు కూడాను భారతి అనేటువంటి సత్యాన్ని మొట్టమొదట గుర్తించాలి. భారతం అనగా ఏదో రాముడు తమ్ముడు భారతుడు అనుకుంటున్నాడు, కాదు కాదు, ఇది అన్నింటికీ అతీతమైనటువంటిది. ఇలాంటి పవిత్రమైనటువంటి యొక్క భారత తత్వాన్ని మనం గుర్తించాలి. దైవ భావం ఆనాడు మనకు ఆవిర్భవిస్తుంది. స్వరూపులారా, భగవంతుడు ప్రేమ స్వరూపుడు, స్వరూపుడు శాంతి స్వరూపుడు, ఆనందమయుడు. ఇట్టి ఆనందమయమైనటువంటి యొక్క భగవంతుణ్ణి మనం ఆనందంతోనే ప్రార్థించాలి. ఇట్టి భగవంతునికు సత్ చిత్ ఆనందం అనేటువంటిది సార్థక నామం. సత్ అనగా ఏమిటి? శాశ్వతమైనటువంటి యొక్క భావం చేత శాశ్వతమైనటువంటి భగవంతుని మనం ప్రార్థించాలి. చిత్తనగా ఏమిటి? జ్ఞానమయమైనటువంటిది. ఈ జ్ఞానం ఎట్లా ఉండాలి? ఆధ్యాత్మికంగా ఆవిర్భవించాలి. సత్తును సత్తుతోనే పొందాలి, చిత్తును చిత్తుతోనే పొందాలి.
1: సో గాడ్ విజ్డమ్, వీ కెన్ రీచ్ హిమ్ త్రూ ద పాత్ ఆఫ్ విజ్డమ్. ద పర్మనెంట్ గాడ్ కెన్ బి రీచ్.
0: ఆనందమును ఆనందంతోనే పొందాలి. ఒక నిరాశతో, ఒక నిస్పృహతో, ఒక నిరాపేక్షతో ఏమాత్రము దాన్ని లక్ష్యం చేయకుండా ఉండకూడదు. కనుక భగవంతుని యొక్క తత్వాన్ని మొట్టమొదటి గుర్తించడానికి తగినటువంటి సత్యము ప్రేమనే. ప్రేమతో మనం భగవంతుని ఆరాధించినప్పుడు తాను ప్రేమనే అందిస్తుంటాడు. యత్ భావం తద్భవతి. మానవుడు తన భావాన్ని పురస్కరించుకుని తన ఫలితాన్ని పొందుతూ ఉంటాడు. ఈనాటి మానవుని యందు ప్రేమ వేరు, భావం వేరుగా ఉంటుండాలి. నిన్న పిల్లలకు సాయంకాల సమయంలో చిన్నదిగా బోధించాను. ఒక విధమైనటువంటి ఫ్లోర్ మిల్ ఉంటుంది. ఈ ఫ్లోర్ మిల్ లోపల పైన వీట్ వేసినప్పుడు వీట్ పౌడరే కింద వస్తుంది, రైస్ పైన వేసినప్పుడు రైస్ పిండే కింద వస్తుంది. కానీ ఈ మానవుని అనేటువంటి ఈ ఫ్లోర్ మిల్ లోపల ఫలం వేస్తే కింద మల వస్తుంది. ఫ్లోర్ మిల్ బెటర్ కదా? ఏమిటి ఈ ప్రాణం ఉండి ఈ దేహము? ఒకటి వేస్తే ఒకటి వస్తుండాలి. మనం పిక్కిల్స్ ఏమైనా వడ్డించుకుని తింటే ఆనాటి వడ్డించిన సాయంకాలానికి జీర్ణమైపోతుంది. పిక్కిల్స్ ఒక జాడీలో పెట్టేస్తే 1 ఇయర్ ఉంటుంటా చెడిపోకుండా. ఈ జాడీ కంటే ఆ జాడీ ఎంతో మేలు కదా.

0: ఇదే మన దేహము, మా మనము కాదు. మలమూత్రముల దుర్గం మాంసరక్తమే కాని పునుగు జవ్వాజీలు పుట్టబో. మలినపు కొంప రోగమున బ్రగ్గెడు సేవక గంప, ఇష్టనము పొందు దుంప, సాగరమలే ఈదగలేని కంప, మనమెప్పుదలంప. అమ్మబోకు మనసా, నేనన్ని చదువుకున్నటువంటి వాణ్ణి, అన్ని గ్రంథములు నేను తెలిసినటువంటి వాణ్ణి అని భావిస్తుంటాడు పండితుడు.
1: కముల్ పఠించితివి పూర్తిగా చూచితివి సర్వశాస్త్రముల్, తులమైన విద్యలను నేర్చితినంచును గర్వమేల, నీ హస్తయుగము మోర్చి పరమాత్ముని భక్తితో కొల్వలేని ఈ పుస్తక గ్రంథమంతయును నిరర్థకముల్ కదా మానవా. నిద్ర నుండి లేచి మరి నిద్ర పోయడు దాది, టకై హద్దును పద్దు లేక మందగా చేయుచు జీవితంబు, నీ విద్యల తరవోసి అరవింద దళాక్షుని విస్మరించి ఏ పెద్ద సుఖంబు నొందితివో ప్రీతిగా తెలుపుము మానవా.
0: ఏను మనం సాధించినటువంటిది, ఇన్ని రకమైనటువంటి శ్రమలకు ఓర్చుకుంటున్నాం, కానీ భగవంతుని యొక్క దర్శన శ్రమకు ఏమాత్రం ఓర్చుకోలేము. ఒక సినిమా దగ్గరైనా పోయి క్యూలో మనం నించుకొని కావలసినంత కాలాన్ని తీసుకుంటాము. ఒక బస్టాండ్ లోపల కూడా సీటు కోసము ఎంతో కాలం క్యూలో నించుకొని మనం శ్రమలు పడతాము. పంతుని కోసం ఒక క్షణం కొంచెం యోచించేంటే చాలా టైం, ఇంక ఏమిటి నువ్వు సాధించేది? ఇష్టమైనటువంటి దానికోసం వెయిట్ చేస్తున్నావు, దీనికోసం కాదు మనం వెయిట్ చేయాలి. భగవంతుని అనుగ్రహం కోసం మనం వెయిట్ చేయాలి, భగవంతుని ఆనందం కోసం మనం వెయిట్ చేయాలి, అప్పుడే నిజమైనటువంటి జీవితము. జీవితం అంటే కేవలము దేహాన్ని పెంచుకోవటము, భోజనాన్ని తినటము, హాయిగా జీవితాన్ని గడపటం ఇది కాదు. బాడీ ది టెంపుల్ ఆఫ్ గాడ్, నీ దేహాన్ని రక్షించుకో తప్పలేదు. శరీర మాధ్యం కలు ధర్మ సాధకం. ఒక వృక్షములు ఫలములంతా ఇస్తుండది, కావలసినంత ఫలములు పుడుతున్నాయి, కానీ ఈ ఫలములు నావి కదా అని ఆ చెట్టు ఏమని ఒక ఫలాన్ని భుజిస్తుందా? నది ఫుల్ గా ప్రవహిస్తుంటుండాలి, నా నిండుకు ఇంత నీరు ఉంటుండాలి కదా అని ఆ నది తన ఏమైనా కొంచెమైన నీరు తాగుతుందా? ఒక గోవు తన నిండుకు కావలసినంత క్షీరం పెట్టుకుంటుంది, తనలో క్షీరం ఉంది కదా అని ఒక చిటికడైనా తాను త్రాగుతుందా? కానీ మానవుడు ఏం పంచుతున్నాడు, ఏమి త్యాగం చేస్తున్నాడు, ఏ మాధ్యమకు ఎల్ప్ చేస్తున్నాడు? నిరంతరం కూడా తాను తాను తాను తాను తాను ఈ స్వార్థాన్ని ఏనాడు మానవుడు త్యాగం చేస్తాడో ఆనాడే తాను అనుగ్రహానికి గురి అవుతాడు. లోక సమస్తా సుఖినో భవంతు, లోకమంతా మంచిగా ఉండాలి. లోకక్షేమాన్ని కోరినప్పుడు లోకం మన క్షేమాన్ని ఎందుకు కోరదు? ధర్మో ధర్మాన్ని మనం రక్షించినప్పుడు ధర్మం మనని రక్షిస్తుంది. ఏవ హతోహంతి, దాన్ని మనం చంపినప్పుడు అది మనం చంపుతుంది. ప్రేమస్వరూపులారా, మానవత్వం ఎంతో అదృష్టవశాత్తు మనకు లభ్యమైంది. ఇట్టి అదృష్టవంతమైనటువంటి ఈ మానవ జన్మాన్ని సార్థకం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి, అంతేకాని ప్రాకృతమైనటువంటి సుఖ సంతోషముల కోసం పాటు పడకూడదు. కనుక ఎంతకాలం బ్రతికినప్పటికీ ఇవన్నీ క్షణభంగురాలి, కనుకనే భగవంతుణ్ణి భజించాలి. ఎంతో అద్వైత జ్ఞానాన్ని బోధించినటువంటి ఒక శంకరాచార్యులు భక్తిలో ప్రవేశించిరి. భజ

అద్వైతమైన అద్వైతం ఆ అద్వైతం నందు కూడాను భక్తికి ప్రధాన్యత ఇచ్చాడు. ఈ భక్తి అనేటువంటిది ప్రతి మానవుడికి అత్యవసరమైనటువంటి భక్తి అనగా కేవలము ఒక విధమైన ఆచారం తెలిసినటువంటిది కాదు, ఆనందముతో ఆచరించి ఆనందించి అనుభవించడానికి తగినటువంటి ప్రేమతత్వం ఉండాలి. ఈ ప్రేమతత్వం లేనటువంటి మానవులకు ఎన్ని చేసి ప్రయోజనం లేదు. ప్రేమ చేతనే మనము అద్వైత జ్ఞానాన్ని పొందాలి. అంత ఏకత్వమే, ఏకత్వంలో ఉన్నటువంటి అనేకత్వాన్ని ఈనాడు విభజించి అనేక అవస్థలు గురి అవుతున్నారు. అది కాదు, అనేకత్వంలో ఉన్న ఏకత్వాన్ని గుర్తించాలి. ఇది ఒక వెండి టమ్లర్, కానీ ఇది వెండి టమ్లర్ కానీ దీన్ని కరిగిస్తే టమ్లర్ ఎక్కడ పోయింది? తర్వాత ఇది ఒక తట్ట, ఇది ఏమిటి? వెండి తట్ట, వెండి తట్ట, ఇది వెండి టమ్లర్. నామాలు వేరువేరే అయిపోయింది కానీ అంతా కరిగిస్తే ఒకే వెండే. అద్వైతము ఒక మూలాధారమైన శక్తి చేత అనేకత్వాన్ని సృష్టించడమే ఒక అద్వైతము. కలుపుకునే మూలాధారమైన తత్వాన్ని మనం చక్కగా అర్థం చేసుకోవాలి. మతముల

ఒకటే. ఈ రకమైనటువంటి అద్వైతాన్ని మనం చింతించుకుంటూ పోతే పూలన్నీ వేరు, పూజలు ఒకటే, వేరు వేరు రకమైనటువంటి పూలంతా ఉన్నాయి, పూజలు ఒకటే. దైవత్వాన్ని ఆరాధించడానికి హృదయ పుష్పమే, పూలన్నీ చేరి గుత్తిగా చేరి భగవంతునికి అర్పితం చేస్తే మెచ్చుకోడు, తాను పుచ్చుకోడు. హృదయ పుష్పాన్ని పుచ్చుకుంటాడు, ఆ హృదయాన్ని భగవంతునికి అర్పితం చేయి. హృదయ పుష్పము, ఈ హృదయ పుష్పం నుండి సర్వము ఉంటుండాలి. ఆ హృదయమే భగవంతుని యొక్క పీఠమును. భగవంతుడు ఎప్పుడు హృదయవాసి, హృదయవాసిని ఎక్కడో పోయి మనం వెతకనక్కర్లేదు. అంతర్ముఖం గావించుకున్నప్పుడు ఆ దైవత్వం మనకు గుర్తించడానికి వీలవుతుంది. కనుక ప్రేమ స్వరూపులారా, బాహ్యమైనటువంటి యొక్క భ్రాంతులు కొంతవరకు మానుకోండి, అంతర్ సంబంధమైనటువంటి ఆనందానికి మీరు కొంత ప్రయత్నం చేయండి. ఇవన్నీ మనకు కావలసినవి బాహ్యము. తినడానికి అన్నం లేకపోతే, కట్టడానికి బట్ట లేకపోతే, ఉండడానికి ఇల్లు లేకపోతే మనం జీవించలేము. ఈ అన్నం బ్రహ్మ, వస్త్రం బ్రహ్మ, ఇందులోనూ అద్వైతం ఉంది. ఏమిటి అద్వైతం? ఇది వస్త్రము, ఇది వస్త్రం కాదు దారము, దారం కాదు పత్తి. కాబట్టి పత్తి, దారము, వస్త్రం మూడు ఒకటే. ఇది కూడా అద్వైతమే. కాబట్టి తినే అన్నం అద్వైతమే, కట్టే బట్ట అద్వైతమే, నివసించే ఇల్లు అద్వైతమే. అద్వైత మతం జ్ఞానం అనగా విభజించడానికి వీలు కానటువంటిది అద్వైతము. అతను కూడాను ప్రేమ చేతనే మనం పొందడానికి వీలవుతుంది. మీరు హృదయపూర్వకంగా భగవంతుని ప్రేమించండి, మీ యొక్క అభీష్టం నెరవేరుతుంది. కానీ డిజైన్ ను లక్ష్యం చేసుకుని ప్రేమించవద్దు, లెస్ గా ప్రేమించు, అప్పుడే నీ యొక్క అభీష్టం నెరవేరుతుంది. పాయింట్ పైన దృష్టి పెట్టుకుని ప్రేమిస్తే అది ఏనాటికి ఫలించదు. కనుక భగవంతుని ప్రేమించదగినటువంటి ప్రతి వ్యక్తి కూడాను ప్రేమ చేతనే, ఏ యొక్క డిజైన్స్ లేకుండాను భగవంతుని ప్రేమించాలి. నీకు అది కోరిన తర్వాత ఇచ్చాడా భగవంతుడు? లేదే, కోరక గురిపై ఇస్తుంటాడు. అడుగకువే ఓ మనస, అడుగకువే ఓ మనస, అడుగుకొలది అది అడుగునబడునని, అడుగకున్న పని వడివానగునని, అడుగకువే ఓ మనస, అడుగని శబరిని ఆదరించడే. అడుగక తనకై మడియు జటాయువు కడకు నేగి సద్గతి గలిగించడే. అడిగే కొద్దీ అడుగుపడిపోతుంది. ఓ మనస, నువ్వు అడగద్దు, కావాల్సింది భగవంతుని అడుగు. భగవంతుడే నాకు కావాలి, నాకుంటే అన్ని నాకు లభ్యమవుతాయి. దాని చేతిలో ఉంటే ఎన్ని రకాలైనా మనం చేయించుకోవచ్చు. నాకు చైన్ ఇచ్చి భగవంతుడు నాకు ఒక రింగ్ ఇచ్చేటి, ఆ రింగు రింగుగానే ఉంటుంది, చైన్ చైన్గానే ఉంటుంది. గారినే కోరు, ఎన్ని నగలైనా చేయించుకో, దైవాన్ని కోరు, ఎన్ని విధమైనటువంటి యొక్క ఆనందాన్ని అయినా అనుభవించి విస్మరించి. దైవం ఎక్కడి వాడు? అన్నింటికీ అధిపతి దైవము. కానీ దీన్ని వదిలిపెట్టి ప్రకృతిని ఆశిస్తున్నాం మనము. భగవంతుడు మూడు రకమైనటువంటి వాగ్దానాలు ఇచ్చాడు. ఈ మూడు వాగ్దానాలు కూడా ప్రతి వ్యక్తి కూడా నువ్వు విరుద్ధంగా నడుచుకుంటున్నాడు. అడుగు నన్ను ఇస్తానున్నాడు, అడుగు నన్ను ఇస్తాను, వెతుకు నన్ను కనిపిస్తాను, నా తలుపు నేను తెరుస్తాను, ఈ మూడు చెప్పాడు. కానీ వాటిని మనం మూడు చేస్తున్నామా? అడుగు నన్ను అన్నాడు భగవంతుడు. కానీ నువ్వు భగవంతుని అడుగుతున్నావా? ప్రకృతిని అడుగుతున్నావు. నా ప్రకృతి ప్రకృతి ప్రకృతి ప్రకృతిని అడుగుతున్నావు, వెతుకుతున్నావు నీవు నన్ను. కానీ భగవంతుని వెతకటం లేదు. దేన్ని వెతుకుతున్నాడు? సంపదల్ని వెతుకుతున్నాడు, తలుపు కొడుతున్నాడు. చెప్పినవన్నీ చేస్తున్నాడు మానవుడు, విరుద్ధంగా చేస్తున్నాడు. తలుపును కొడుతున్నాడు, ఆనంద తలుపును కొట్టడం లేదు, దుఃఖ తలుపును కొడుతున్నాడు. కనుకనే భగవంతుడు చెప్పినటువంటి దాన్ని కూడా విరుద్ధంగా మరిపోతున్నారు. చెప్పినట్టుగా చేయండి, తక్షణం అడిగినట్టుగా ఇస్తాడు, ఎదిగినట్టుగా చిక్కుతాడు, సచనే హృదయ కవాటం తెరుస్తాడు. ఈ సత్యాన్ని విశ్వసించి దైవాన్ని చక్కగా ప్రేమించండి. దైవం ఒక్కడే. ఇలాంటి దైవాన్ని ఏ రూపంతో, ఏ నామంతోనైనా మీరు స్మరించండి, ఏ వాంఛలతోనా మీరు స్మరించకండి, అతన్ని వాంఛతోనే వివరించండి. భగవంతుణ్ణే కోరాలి. ప్రపంచంలో కావలసిన సిరి సంపదలంతా ఉన్నాయి, దాన్ని ఎందుకు అడగాలి? భగవంతుని దగ్గర ఉన్నాయి. భవనాలంతా ఉండేటువంటివి ఎందుకు అడగాలి? అడగాలి, తనని అడగాలి. భగవంతుని ప్రార్థించినటువంటి వారు భగవంతుని ప్రేమను మాత్రమే మీరు ప్రార్థించాలి. ప్రేమను మీరు ప్రార్థించినప్పుడు మీకు లభ్యమవుతుంది. ఆ ప్రేమ ద్వారానే అనేక విధమైనటువంటి ఫలితములు మీకు అందుకుంటాయి. ప్రేమ ముదిత మనసే కహో.

ఇంతవరకు వీరు 1998 సంవత్సరంలో భగవాన్ బాబా వారి వేసవి విడిది అయిన కొడైకనాల్లో ఏప్రిల్ 20వ తేదీన స్వామి ప్రసాదించిన దివ్యోపన్యాసం విన్నారు.

జంతూనాం నరజన్మ దుర్లభం అనే విషయాన్ని మీరు చక్కగా అనుభవించగలరు. మానవునియందున్న ఒక్క విశిష్ట లక్షణము మరి ఏ ఇతర జీవరాశులయందు కూడనూ లేదు. ఏమిటి ఆ క్వాలిటీ? నవ్వటం. ఏ జంతువులుగాని పక్షులుగాని మృగములుగాని నవ్వవు. అనగా మానవుడు ఆనందమయుడు అని అర్థమవుతుంది. ఆనందాన్ని ఆశించేవాడు కనుక ఆనందపిపాసి మానవుడు అన్నారు. ఇట్టి ఆనందమయుడైన మానవుడు దుఃఖమును అనుభవించుటకు కారణమేమని క్వశ్చన్ వేసుకోండి. ఆనందమునకు విరుద్ధమైన పనులను ఆచరిస్తున్నాడు కనుకనే మానవుడు ఏడ్చుతున్నాడు. మనము ఏ కార్యము చేసినా ఆనందమును అందించే కార్యముగా ఆచరించాలి.

రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. బాబా జీవన చరితం దివ్య ప్రేమ భరితం కార్యక్రమాన్ని మీకు అందిస్తున్నది సాయి ప్రసన్న. మరి ఈనాటి కథలోనికి వెళదామా? మనోభావములలో మార్పు రావలెనన్న, విద్యా విధానములో మార్పు తీసుకురావలెను అన్నారు అరవింద మహర్షి. శ్రీరామునకు కోదండము, శ్రీకృష్ణునికి చక్రము ఉన్నట్టుగా ఈ అవతారమునకు ఎట్టి ఆయుధము లేదు. ఈ అవతారములో మంచిని పెంచుటకు, చెడును త్రుంచుటకు ప్రబోధమే ఆయుధము. శిక్షణ ద్వారానే ధర్మరక్షణ. భయము పిదికితనము విసర్జించి దుష్టులు శిష్టులుగా పరివర్తన చెందుటకు శిష్టుల సత్ప్రవర్తన పరాకాష్ఠనందుకుని వారు భగవదనుగ్రహ పాత్రులుగా మారుటకు కావలసిన ప్రోత్సాహబలము స్వామి సమకూరుస్తారు. స్వామి ఈ యుగములో మానవోద్ధరణకై జన్మించిన మహత్తర విద్యాదాత. వారి ప్రతి మాట ఒక మంత్రము, ప్రతి ఉపన్యాసము ఒక ఉపనిషత్తు, ప్రతి ప్రబోధము ఒక భగవద్గీత, ప్రతి మాట ఒక పాఠము. వారి దర్శనమే హృదయాంతరంగమున తీర్థయాత్ర. వారితో సంభాషణయే దివ్యమైన ఆత్మజ్ఞాన స్నానం. పసిపాప నుంచి పరమ మూర్ఖుని వరకు స్వామి ఆధ్యాత్మిక సాధన బోధిస్తారు. అన్ని రకాల వారిని స్వామి తమ వద్దకు చేర్చుకుంటారు. వారి వారి అభిరుచులు, అవసరములు, ఆతృతను గ్రహించిన స్వామి వారికి తగిన ఆధ్యాత్మిక ఆహారాన్ని అందించి సందేహములను తీర్చి ఆనందపరుస్తారు. కష్టనష్టములందు ఓదార్చుటలో, ప్రవర్తనలో పరివర్తన తెచ్చుటలో, ఉపదేశ భాగ్యము కలిగించుటలో స్వామి తరచూ జాబులు వ్రాస్తూ ఉండేవారు. వారిపై ప్రేమామృతము వర్షించియో, సహచర్య మాధుర్యమనుగ్రహించుట వలననో, తీవ్రమైన మందలింపు ద్వారానో సాధకులకు చేయూతనిచ్చి ముందుకు తీసుకువెళ్తారు. స్వామి రచించిన ప్రేమవాహిని, జ్ఞానవాహిని, ధ్యానవాహిని, ధర్మవాహిని, సందేహ నివారిణి, గీతావాహిని, భాగవతవాహిని మొదలైన గ్రంథాల్లో బహు క్లిష్టమైన ఆధ్యాత్మిక అంశాలు సహితం అత్యంత సులభగ్రాహ్యములుగా బోధింపబడ్డాయి. అవి సాధకుల పాలిట పిన్నిధులు. కాలప్రవాహంలో కవుల భావావేశముల మూలంగా ఊహాగానము వలన ఇతిహాస పురాణ గాథలందు వచ్చిన మార్పులు చేర్పులు మౌలిక గ్రంథములందలి సహజ సౌందర్యమును మట్టుపెట్టుచున్నవి. అందువలనే నేడు సత్యాన్వేషణాభిలాషులైన సాధకులు వాటిని పఠించి జ్ఞానామృతములు గ్రోలుటకు బదులు విసుగు చెందుతున్నారు. ఈ కారణముననే స్వామే స్వయంగా భాగవత రామాయణాలను క్రోడీకరించి తిరిగి రచించారు. ఇవి మోక్షకామకులకు మార్గదర్శకములైన అమూల్య గ్రంథాలు. ఎంత మారుమూల కుగ్రామములైనను స్వామి ఉపన్యాసమనిన వేలకు వేల జనాలు చేరి ఆనందపరవశులయ్యేవారు. భాష తెలియకపోయినా ఆ దివ్యోపన్యాసము వినిన వారికి జీవితంలో నాటి నుండి నూతన శకము ప్రారంభమయ్యేది. హృదయమునకు హృదయమునకు మధ్య ప్రేమ ప్రవహిస్తుండగా భాష ప్రతిబంధకమే కాని సాధనము కానేరదు అని స్వామి అనేవారు. భక్తులు నిద్రించే సమయమున అవసరమైన బలవంతముగా నిద్రలేపి అయినా ప్రబోధించు దివ్య ప్రబోధకులు స్వామి. తిరువణ్ణామలై రమణాశ్రమంలో నిద్రించుచున్న అభేదానంద స్వామి హృదయము మీద తట్టి లేపగా అదిరిపడి, ఎవరు, ఏమిటి, ఎందుకు అంటూ ఆయన కళ్ళు తెరిచి చూసి కళ్ళ ఎదుట చూచుచుండగానే బాబా రూపము రమణ మహర్షి రూపముగా మారిపోయింది. పిదప స్వామిగా మరల రమణ మహర్షి రూపముగా కలిసి తిరిగి జ్యోతి రూపమున వెలుగొందు దృశ్యము కనపడింది. స్వామి రమణ మహర్షుల అభిన్నత్వాన్ని నిరూపించటానికే ఈ దృశ్య కల్పనమని అభేదానంద స్వామి గ్రహించారు. తరువాత అభేదానందనుతో స్వామి తెలుగులో మాట్లాడి అతని మనస్సుని వెంటాడు సంశయములు, సంఘర్షణలు దూరము చేయుటకు అవసరమైన ధ్యాన విధానాన్ని స్వామి బోధించారు.

కొందరు సాధకులకు స్వామి స్వప్నమునందు దర్శనమిచ్చి సకాలములో అవసరమైన సలహాలిచ్చారు. ఒక సాధకునకు విశుద్ధ చక్రము పైన మనసు లగ్నము చెయ్యి అని స్వప్నమున సలహా ఇచ్చారు. ఈ చక్రము ఆహారకోశ మధ్యమున ఉండునట. ఆ సమయమున ఆ సాధకుడు జీర్ణాశయమునకు సంబంధించిన వ్యాధితో బాధపడుతున్నాడు. మరొక సాధకునకు మహన్యాసము కూడా చదువుము అని వినవచ్చింది. అతడు బహుశ్రద్ధగా దేవీ భాగవతమును పారాయణము చేస్తూ ఉంటాట. స్వామి ధ్యానమందు సాక్షాత్కరించి వ్యక్తుల ఆధ్యాత్మిక సాధనకు సంబంధించిన సందేహాలను తీర్చి సరియైన దారి చూపిస్తారు. కాలిఫోర్నియాలో చార్ల్స్ పెన్నుకు అట్లే ధ్యానమున కనిపించి సంశయమును బాపారు స్వామి. ఒక సాధకునికి స్వామి స్వప్నమున చేసిన బోధలో రెండు భాగములను క్లుప్తముగా ఈ క్రింద వివరిస్తున్నాను. ఒక సాధకునికి స్వామి స్వప్నమున చేసిన బోధలో ఇవి రెండు భాగాలు. ఆ సాధకుడు మేల్కొనిన వెంటనే ఈ ప్రబోధమును పుస్తకమున వ్రాసుకున్నట్ట. భయమునుండే కాకుండా నీవు ఆశా ప్రతీక్షల నుండి కూడా విముక్తుడవు కావలను. నాలో విశ్వాసముంచుము. నేను తప్పు చేయను. నాలోని అనిశ్చయతను కూడా ప్రేమింపుము. అది పొరపాటు కాదు. అది నా ఇచ్ఛ, నా సంకల్పము. నా ఆజ్ఞ లేనిదే ఏమీ జరగదని గుర్తుంచుకునుము. స్థిర మనస్కుడివై ఉండుము. నన్ను అర్థము చేసుకొన ప్రయత్నించవద్దు. మిమ్ములను అర్థము చేసుకునమని కూడా కోరవద్దు. అర్థము చేసుకుని ప్రయత్నమును విసర్జించి అర్థము చేసుకుని ఇచ్ఛను త్రుంచుకునుము. జాగ్రత్త నిద్రావస్థల మధ్య కలుగు భావమును ధ్యానించుము. అది ఎంత సన్నిహితమో, ఎంత అవ్యవధానమో, ఎంత శాంతిప్రదాయకమో తెలుసుకునుము. వైరాగ్య భావము కలుగును. శరీరమో మెదడు మొద్దుబారినట్లుండును. నిద్రవలే దైవచింతన నిన్ను ఆవహించనిమ్ము. స్వప్నములో భక్తులెదుట సంగీతోపాధ్యాయుని వలె స్వామి కూర్చుని కొత్త పాటలు నేర్పి పుట్టపర్తిలో జరుగు దసరా ఉత్సవములో పాడమని కూడా ఆదేశించారు. తరువాత వారు పుట్టపర్తికి వచ్చినప్పుడు ఆ పాటనే పాడమని ప్రోత్సహించారు కూడా. ఆ భక్తుడు కోర్టు వ్యవహారములలో చిక్కుకొనగా దివాళాతీయు పరిస్థితి వచ్చింది. అతనికి స్వామి నిద్రలో కనిపించి ప్రాపర్టీస్ ఆర్ నాట్ ప్రాపర్టైజ్, ఆస్తి పాస్తులు సరియైన పాశములు కాదు అని స్వామి హెచ్చరించారు. జ్ఞానదాతగా అవతరించిన స్వామి నిరంతరం ప్రపంచమంతటా జ్ఞానబోధ చేయు కార్యక్రమములో నిమగ్నమయ్యుంటారు. ప్రతి ఉపన్యాస ప్రారంభములో స్వామి దివ్యాత్మస్వరూపులారా అని సంబోధిస్తారు. అదే వారి సర్వ ప్రబోధములకు సారము. మానవుడు తాను అనంతమైన, శాశ్వతమైన, అజేయమైన ఆత్మయని, సచ్చిదానందమని, దైవమను సాగరమున తానొక తరంగమని గ్రహించాలి. ఈ సత్యమును అనుభవపూర్వకముగా తెలుసుకునుటయే భక్తి. స్వరూప అనుసంధాన భక్తిరితి అభిధీయతే అని ఆదిశంకరులు వచించారు. అద్దములో తన ప్రతిబింబమును చూచునట్లు ప్రతి వ్యక్తి తన స్వస్వరూపమును దర్శించవలెనని, అప్పుడే ఆ వ్యక్తి శక్తి, విశ్వాస, ధైర్య, శాంతులతో జీవించగలడని స్వామి పదే పదే చెప్పేవారు. అశ్వత్థమనబడు జీవిత వృక్షానికి వేళ్లు ఆత్మయందుండునని స్వామి చెప్పారు. ఆ విశ్వాసమే లేకున్నా మనము శుష్కించి అనిత్య భోగభాగ్యాలను గాలి తాకిడికి అటూ ఇటూ ఊగుచుండదము. జీవిత వృక్షము యొక్క కాండము, శాఖోపశాఖలు, ఆకులు అనునవి బాహ్య ప్రపంచములోని మన బంధుజనులు, అహంకార మమకారాలు, లాభనష్టాలు వంటి బంధములు. ఈ వృక్షము యొక్క పుష్పములు ప్రేమపూర్వకమైన మనోవాక్కాయ కర్మలు. వాటి నుండి పొందిన ఆనందమే ఫలము. పవిత్రమైన సచ్చీలమే ఆ ఫలమునందలి మాధుర్యము. ఫలమునకు మాధుర్యము సౌశీల్యము. వ్రేళ్ల రూపమున ఆధారభూతమైన ఆత్మ లేకున్నా ఎడాయిలా జీవితము వ్యర్థమవుతుంది అని స్వామి చెప్పేవారు.

0: స్వామి జీవితంలోని మరిన్ని విశేషాలతో మళ్లీ కలుసుకుందాం. మరి ఈ కార్యక్రమంపై మీ సలహాలు, అభిప్రాయాలు listener@radiosai.org వ్రాసి పంపగలరని కోరుతున్నాం. సాయిరాం.
1: అంతరంగ తరంగాలు, ఆనంద లహరులు, భగవంతునికి భక్తునికి ఉన్న దివ్యానుబంధాన్ని అభివర్ణించే అనుభవాల సుమమాలా.

రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. ఈనాటి అంతరంగ తరంగాలు ఆనందలహరులు కార్యక్రమానికి స్వాగతం. కార్యక్రమంలో ఈనాడు డాక్టర్ సాయినాథ్ తమ 3 భాగాల అనుభవాల శీర్షికలోని ఆఖరి భాగంలో సాయి భగవానుని చెంత ఉండటం ఒక కత్తి మీద సాము వంటిదని, ఎల్లప్పుడూ భక్తి శ్రద్ధలు కలిగి ఉండాలని అంటూ తమ నడవడికను ఎలా రూపకల్పన చేసుకున్నారో, అది తన నిత్య జీవితంలో ఏ విధంగా తనను పరిస్థితులను ఎదుర్కొనేలా చేస్తుందో వివరించగా విందాం. వినండి డాక్టర్ సాయినాథ్ గారితో ఇంటర్వ్యూ చివరి భాగం.

0: మీరు మాకు క్లాసుల్లో తరచూ చెప్తూ ఉండేవారు, ప్రతిరోజు క్లాస్కి ముందు ఒక అనుభవం మీరు చెప్పేవారు మాకు. సో భగవంతునితో ఉండడం అనేది ఒక రేజర్స్ ఎడ్జ్ మీద నడవడం అంటే అనుభూతి, చాలా జాగ్రత్తగా ఉండాలని మీరు మాకు చెప్తూ ఉండేవారు. స్వామి ఒక ఫ్లేమ్ అని, మనం చిన్న ఆ ఫ్లేమ్ పురుగులు అంటారు కదా, అలాంటి పురుగులు అని, ఎంత దగ్గరగా వెళ్తే అంత భస్మమైపోతామని చెప్పారు స్వామి. ఆ అనుభవం మీకు ఎట్లాగా, మీ ఆ అనుభూతి ఎట్లాంటిది, స్వామి దగ్గర ఎలా ప్రవర్తించాలి, ఎలా నడుచుకోవాలి అని మీకు స్వామి ఎట్లా నేర్పించారు?
1: ఆయన నేర్పింది ఏం కాదండి, నేను ఇప్పుడే చెప్తాను. దట్ ఈజ్ ఆల్సో హిస్ గ్రేస్. ఏమిటంటే అది మనం అక్కడ అక్కడ కూడా మన ప్రయారిటీస్ అని చెప్పేది వచ్చి స్పష్టంగా తెలుసుకోవాలి. నేను దేనికి ఉన్నాను అక్కడ, వాట్ ఐమ్ ఐ ఎక్స్పీరియన్సింగ్ దేర్? ఐఎమ్ ఎక్స్పీరియన్సింగ్ సంథింగ్ విచ్ మిలియన్స్ అండ్ మిలియన్స్ ఆఫ్ పీపుల్ క్రేవ్ ఫార్ బట్ డు నాట్ గెట్. వాట్ ఈజ్ మై డ్యూటీ దేర్? మై డ్యూటీ దేర్ స్వామి స్పష్టంగా చెప్పారు, నువ్వు ఈ పనులు చెయ్యి అని చెప్పి ఆయన స్పష్టంగా చెప్పారు. దాన్ని నేను మనస్ఫూర్తిగా చేస్తున్నానా? ఈ ఒక ప్రశ్నకి నేను ఎల్లప్పుడూ సమాధానం ఆలోచించుకుంటూ ఉంటే, నేను అంటే ఐఎమ్ సేయింగ్ హూఎవర్ ఇస్ ఇన్ దట్ పొజిషన్, స్వామి విల్ టేక్ కేర్ ఆఫ్ ద రెస్ట్. ఎప్పుడు మనం ఈ ప్రశ్నని ఆలోచించడం మానేస్తామో, స్వామి ఆల్సో విల్ నాట్ బాదర్ ఎనీమోర్. అంటే ఏమిటి, ఈ ప్రశ్నకి మనం ఆలోచించడం మానేస్తే మన ఫ్రీ విల్ ఇస్ ప్లేయింగ్ ట్రిక్స్ విత్ అస్. వేర్ ఫ్రీ విల్ స్టెప్స్ ఇన్, స్వామి విల్ స్టెప్ అసైడ్. ఆ ఫ్రీ విల్ మన పక్కన పెట్టి, నేను నా మనస్సాక్షిని పెట్టుకుని ముందర, ఇది నా మనస్ఫూర్తిగా స్వామి ఆదేశ ప్రకారంగా నేను ఈ పని చేస్తున్నానా అని నేను ఆలోచిస్తుంటే, అంటే ఏమిటంటే ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ నిష్కామ కర్మ అనమాట. మీరు చెప్తోంది నేను చేస్తున్నాను స్వామి, దీన్ని వచ్చే రిజల్ట్స్, దాని వచ్చే ఫలితాలు అది మీకే అర్పితం, ఇంకా ఆయన చూసుకుంటారు. సో కాబట్టి దెర్ ఆర్ సెవెరల్ టైమ్స్ యూ ఫెయిల్. ఈ ప్రశ్న వాడమనేసి ఇది చేస్తే బాగుంటుందని మనం స్వయం కృషి పెట్టేస్తాం అక్కడ, మన స్వయం ఆలోచన, మన ఓన్ ఇంటెలిజెన్స్ అది పెడతాం. దాని కాన్సిక్వెన్స్ ఆల్సో ఆబ్వియస్లీ మనమే అనుభవించాలి, స్వామి ఎందుకు అనుభవిస్తారు? కాబట్టి అలాంటప్పుడు, ఇప్పుడు పురుగులు ఉంటాయి, మనం మంట పెట్టినప్పుడు పురుగులు ఉంటాయి. పురుగులు ఏమిటంటే దే కరెక్ట్ గా ఫ్లేమ్ కి ఎంత దూరం ఉంటే, పురుగును పక్కన పెట్టండి, మన సంగతే చూసుకోండి, మంటకి ఎంత దగ్గర వెళ్తే మనకి వామ్త్ వస్తుంది, ఎంత ముందరకి వెళ్తే కాలుతుంది, ఇది మనకే తెలియాలి. మంట స్వభావం కాలుస్తుంది అంతే. భగవంతుడి స్వభావం, ఆయన అనుగ్రహం ఎప్పుడు ఉంటుంది. ఆయన కూడా ఇలాగే ఉండేవారు. అంటే ఏమిటి, మనం ఇప్పుడు అర్జునుడు తీసుకోండి, సకుడులాగా చూశాడు. భీష్ముడిని తీసుకోండి, దేవుళ్లా చూశారు. విదురుడు దేవుళ్లాగా చూశారు. హౌ డస్ స్వామి ఎక్స్పెక్ట్ అస్ టు ట్రీట్ హిమ్? దట్ ఈస్ ఆల్సో వీ డిఫైన్. సమ్ ఆఫ్ అస్ మీరు చెప్పారు స్టార్టింగ్ లోనే, కొంతమంది స్వామిని తల్లిగా చూస్తారు, ఆ తల్లి అనుభవమే ఇస్తారు వాళ్ళు. కొంతమంది స్వామిని తండ్రిగా చూసుకుంటారు, ఆ తండ్రి అనుభవమే ఇస్తారు. కొంతమంది స్వామిని గురువులా చూసుకుంటారు, ఆ గురువు అనుభవం వాళ్ళకి ఇస్తారు. కానీ ఎల్లప్పుడూ ఒక్క ముఖ్యమైన విషయం మనం మరువకూడదు, అది మాత్రం ఏమిటంటే స్వామి ఈజ్ గాడ్. అంటే మీరు తల్లిగా మీకు అనుభవం ఇస్తూ ఉండొచ్చు, తండ్రిగా మీకు అనుభవం ఇస్తూ ఉండొచ్చు, కానీ హీఈ్ స్టిల్ గాడ్. హీఈస్ కేపబుల్ ఆఫ్ గివింగ్ యూ ద ఎక్స్పీరియన్స్ ఆఫ్ అ మదర్, ఫాదర్, గురు ఆర్ ఎ ఫ్రెండ్, బట్ హీఈస్ నన్ ఆఫ్ దీస్, హీఈస్ గాడ్. అది మనం మర్చిపోకూడదు అనమాట. అంటే అది మర్చిపోయినప్పుడు మనం ఏంటంటే, ఆయన మనకి ఏం ఎక్స్పీరియన్స్ ఇస్తున్నారో, వీ గెట్ కాట్ అప్ ఇన్ దట్ మూమెంట్ అండ్ ట్రై టు రెసిప్రొకేట్ ఇన్ ద సేమ్ వే. దట్ ఈస్ వెన్ వీ పే ద ప్రైస్. అలా అని చెప్పి మనం అంటే, ఇప్పుడు నాకు రాధాకృష్ణ గారు ఉండేవారు మీకు తెలుసు, ఆయన ఒకసారి అదే చెప్పారు, వాట్ స్వామి ఈజ్ విత్ యూ ఈజ్ వెన్ యు ఆర్ ఇన్ ప్రైవసీ విత్ యూ అండ్ స్వామి, బట్ వెన్ యూఆర్ ఇన్ పబ్లిక్ ట్రీట్ హిమ్ లైక్ ద గాడ్ హీ ఈజ్. అది ఎప్పుడూ మర్చిపోలేదు. అంటే ఏంటంటే, మనం ఇప్పుడు మీరు కత్తి మీద సాగు చేస్తున్నట్టు అని చెప్పాను నేను స్వామితో ఉండడం, అది లోపల కూడా చాలాసార్లు జరుగుతుంది. ఇప్పుడు మనం మంట పెట్టాం, మంట పెట్టిన తర్వాత మీరు ఎంత దగ్గర నుంచుంటే మనకి దానిలో ఉంచుందే వేడి మనకు తగులుతుంది, అంతకంటే ముందర వెళ్తే కాలుతుంది, అంతకంటే దూరం వెళ్తే అసలు ఏమీ తగలదు. ఆ డిస్టెన్స్ మనమే జడ్జ్ చేసుకోవాలి. అది అగ్ని మనకేమీ చెప్పదు, దాని స్వభావం కాలుతూనే ఉంటుంది. దానికి ఎంత దగ్గర వెళ్తే మనకే మంచిది అనేది మనం డిసైడ్ చేసుకోవాలి. మర్చిపోయి ముందర అడుగు ఎక్కువ వేస్తే కాలుతాం, లేదు భయం వేసి అసలు దగ్గరే వెళ్లకుండా దూరం ఉంటే అసలు ఏమీ అనుభవం అవ్వదు. స్వామితో ఉండడం కూడా ఎగ్జాక్ట్లీ అలాంటిదే. అదో డిస్టెన్స్ ఉంటుంది ఆయనతో. ఆ డిస్టెన్స్ ఏంటంటే, ఈయన భగవంతుడు, ఈయనతో ఎలా మాట్లాడాలి అని మనం తరచూ అదే ఆలోచిస్తూ ఉండాలి. మనం ఒక్కొక్కసారి ఆయన మాట్లాడుతూ ఏదో చెప్తూ ఉన్నప్పుడు మనం కూడా తెలిసి, అవును స్వామి ఇలా అవుతుంది, అవును స్వామి అలా అవుతుందని చెప్పేస్తూ ఉంటాం. ఆయనకి మనం చెప్పేది ఏమిటి, ఆ విషయం మర్చిపోతాం మనం. సరే, ఈయన ఉండేవారు అక్కడ, కాళిదాస్ గారు ఉండేవారు, మీకు అందరికీ తెలుసు. ఆయన కాళిదాస్ అని స్వామికి చాలా దగ్గరున్న భక్తుడు. ఆయన స్వామి దర్శనానికి వెళ్ళినప్పుడు స్వామి వెనకాలే నడుస్తూ ఉండేవారు ఆయన. స్వామి కర్చీఫ్ పట్టుకుని ఆయనకి ఎప్పుడైనా విభూతి సృష్టించినప్పుడు ఆ కర్చీఫ్ ఇచ్చి ఆయన చేతులు తుడుచుకోవడానికి ఇస్తూ ఉండేవారు. ఒకసారి స్వామి ఏదో చీరలు ఎవరికో భక్తులకి బట్టలు చీరలును ధోతీలు ఇద్దామని చెప్పి లోపలికి వెళ్లి మాట్లాడుతుంటే కాళిదాస్ గారు చెప్పారు, స్వామి ఈ చీర ఇస్తే బాగుంటుంది, ఆ ధోతి ఇస్తే బాగుంటుంది, ఇది ఇస్తే బాగుంటుంది, అది చేస్తే బాగుంటుంది అని స్వామి ఊహూ అని వింటున్నారు. ఒక 5 నిమిషాలు అయిన తర్వాత కాళిదాస్ గారికి సడన్ గా జ్ఞప్తికి వచ్చింది, ఏమిటి అరే నేను ఎవరికి చెప్తున్నాను ఈ విషయాలని చెప్పి స్వామికే సలా చూసి తల ఉంచుకుని నుంచున్నాడు. అంటే ఆయనకు అర్థమైంది ఏంటి నేను చెప్తున్నానండి స్వామికి ఇవ్వండి అని చెప్పి. ఇప్పుడు స్వామి హిందీలో, అంటే ఆయన హిందీ వచ్చు, ఆయనకి హిందీలో చాలా పవర్ఫుల్ స్టేట్మెంట్ చెప్పారు. ఏంటి, పానీ మే జనం లేకే మచ్లీకో తేర్నా సిఖాతా హే, అంటే ఏమిటి నీటిలో నువ్వు పుట్టి చేపకి ఎలా ఈత చేయాలో నువ్వు చేపకి నేర్పిస్తున్నావా అని అడిగారు. అంటే ఏమిటి నువ్వు దివ్యత్వం దేవుడి దగ్గరకు వచ్చి ఏం చేయాలో దేవుడికి చెప్తున్నావా నువ్వు అని అడిగారు ఆయన. అంటే ఏంటి అది, దట్స్ సచ్ ఎ పవర్ఫుల్ స్టేట్మెంట్. అది ఆ విషయం మనం మర్చిపోకూడదు. ఆయన మీరు ఇవాళ కాలేజీలో ఏమైంది అంటే మీరు నా అనుభవం అడిగారు కాబట్టి నేనే చెప్తున్నాను. ఇది చాలా సార్లు ఏంది, నా డైరీలో కూడా నేను రాసుకున్నాను. పొద్దున ఎవరో మాట్లాడి ఉంటారు ఫోయర్లో, పెద్ద ఆయన ఎవరో వస్తారు. థర్స్డేస్ మీకు తెలిసిన విషయమే కదా, మన భక్తుల్ని పెద్దవాళ్ళు ఎవరన్నా వస్తే వాళ్ళ చేత అనుభవజ్ఞుల్ని వాళ్ళని పిలిపించి మనం అందరిలో గంటసేపు మాట్లాడించేవాళ్ళం. ఏమైంది వాళ్ళ ఎవరు వచ్చారు అని నన్ను అడుగుతారు. అంటే ఏమిటి ఆయనకి తెలియదని అడుగుతున్నారా? ఒక్కొక్కసారి నేను అవును ఆయనకి తెలియదు, నేను చెప్తే గానీ ఆయనకి తెలియదు అని చెప్పి నేను చెప్పేవాడిని, అలాగే ఆ భావంతో చెప్పేవాడిని. కానీ ఆ భావం ఎంతవరకు ఉంటుంది? ఒక్కొక్కసారి ఆ వచ్చిన ఆయన ఏం మాట్లాడారో ఆయనకి సరి చెప్పకుండా కొన్ని పార్ట్స్ మిస్ అయిపోయేవాడిని, ఆ పార్ట్స్ ఆయన అందించేవారు నాకు. స్వామి ఇది కూడా చెప్పినట్టున్నాడే, ఇది కూడా చెప్పినట్టున్నాడే, మరి నువ్వు మర్చిపోయావు ఎందుకు చెప్పడం అని నన్ను అడుగుతుంటా. అంటే ఏమిటి ఆయన ఎందుకు మీ చేత చెప్పిస్తున్నారు? స్వామితో ప్రసంగించడానికి అదొక అవకాశం ఇస్తున్నారు మీకంతే. అంతేగాని మనం చెబితే గానీ స్వామికి తెలియదు అని అనుకోవడం అది మనమూర్ఖత్వం. అందుకనే చెప్పాను కత్తి మీద సాము అని చెప్తాను అందుకే నేను. అంటే ఇట్స్ అ వెరీ థిన్ లైన్ దట్ డివైడ్స్ టూ. నేను చెబితే గానీ స్వామికి తెలియదు, నేను రాస్తే గానీ స్వామికి తెలియదు అన్నది దిస్ సైడ్ ఆఫ్ ద ఫెన్స్. నేను ఇవన్నీ ఎందుకు చేస్తున్నానంటే నాకు స్వామితో అదొక యునిక్ ఎక్స్పీరియన్స్ ఆయన నాకు ప్రసాదిస్తున్నారు, ఆ భావంతోనే నేను ఆయనకు ఉత్తరం రాస్తున్నాను, ఆ భావంతోనే ఆయనతో ప్రసంగిస్తున్నాను అని చెప్పనేది దిస్ సైడ్ ఆఫ్ ద ఫెన్స్. ఒక్క స్ప్లిట్ సెకండ్ ఈజ్ ఎనఫ్ టు ఫాలో ఆన్ ఈదర్ సైడ్. అందుకే నేను చెప్పాను కత్తి మీద సాము అని చెప్పి. ఒక్కొక్కసారి మర్చిపోతూ ఉండేవాళ్ళం, దాన్నే మాయ ఆవరించిందంటాం. ఒక్కొక్కసారి ఆయన దయ వల్ల మాకు తెలిసి మేమేం మాట్లాడేవాళ్ళం కాదు. ఆయన బాగా అడిగేవారు ఏమైంది ఏమైంది అని చెప్పి మేము నోరు మూసుకునేవాళ్ళం. ఎందుకంటే ఈయనకి మనం చెప్పేది ఏమిటి, మనం చెప్పినా చెప్పకపోయినా ఆయనకు ఆల్రెడీ తెలుసు కదా అని చెప్పి మేము చెప్పేవాళ్ళం కాదు. ఎక్కడొచ్చిందంటే నౌ దాట్ వీఆర్ ఓపెన్ చెప్పేవాడిని, ఫలాని వాడు ఇలా చేశాడు కదా నువ్వేమంటావు అని అడిగేవారు. ఒకసారి
0: మన ఒపీనియన్
1: అడుగుతారు. ఇమీడియట్ రియాక్షన్ ఏమిటంటే మనం ఈయనకి మనం చెప్పదగే మన అర్హత లేదు, ఆ సోమత లేదు అని మనం అనుకుంటే నోరు మూసుకుంటాం. మనం దివ్యత్వంతో మన ఒపీనియన్ ఎందుకు ఆయనకి దివ్యత్వానికి? ఆయన ఏం చేయాలో ఆయనకే తెలుసు. మనం బాగుంది అంటే ఆయన చెడు అంటారు. లేదు స్వామి అసలు బాగుంటుంది అంటే చిచి నువ్వు తప్పు చెప్తున్నా ఆయనకి బాగుంటుంది అని ఆయన అంటారు. హీఈస్ ఫుల్లీ కేపబుల్ ఆఫ్ కాంట్రాక్టింగ్ అస్ బికాస్ ఆయన త్రికాలజ్ఞాని. ఆయన మనకి తెలియంది ఆయనకి చాలా తెలుసు. కాబట్టి ఫస్ట్ మనం ఇన్స్టింక్ట్ ఏమిటంటే ఆయన అడిగారు కదా అని చక్కని చెప్పేస్తాం అది. కాబట్టి దట్ ఈస్ నాట్ ద థింగ్. ఆయన ఎందుకు అడుగుతున్నారో కొంచెం ఆలోచించాలి ఫస్ట్. ఏమైంది, అసలు విషయం ఏమిటి, ఎందుకు మనల్ని అడుగుతున్నారు, అవన్నీ కొంచెం ఆలోచించి. ఇది కూడా రాధాకృష్ణ గారు చెప్పేవారు, ఇఫ్ స్వామి ఆస్క్స్ యూ ఫర్ యువర్ ఒపీనియన్ 10 times ఆన్సర్ 1 అనేవారు ఆయన. మిగతా 9 సార్లు ఆలోచించు, నన్ను ఎందుకు అడుగుతున్నారు ఈయన. ఆ విషయం మనం మర్చిపోకూడదు. ఆయనతో ఒక్కసారి ఆయన అడిగేవారు, ఎందుకంటే అప్పుడు ఆయన క్లారిఫై చేసేవారు, స్వామి ఏం చేయాలో నాకు తెలిసిలే, నువ్వేమంటావో నువ్వు చెప్పు, నేను అడుగుతున్నా కదా ఇది నా ఆజ్ఞ చెప్పు అనేవారు. అప్పుడు మేము నోరెత్తేవాళ్ళం. అంటే ఏంటి అక్కడ కూడా వై డస్ హీ మేక్ యూ టాక్ అనేది ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. మన మాటలో మన అంతర్భావం ఏమిటో తెలుస్తుంది మనకి. ఆర్ యూ బీయింగ్ ఫేర్ ఇన్ యువర్ జడ్జ్మెంట్ ఆర్ ఆర్ యూ బీయింగ్ జడ్జ్మెంటల్ ఇన్ యువర్ జడ్జ్మెంట్? అంటే కొన్నిసార్లు స్వామి మనం ఎవరి గురించో అడిగినప్పుడు స్వామి ఆయన ఇం చేశాడు అది చేశాడు అంటే మనలో ఉన్న నెగిటివ్ థాట్స్ అన్ని మనం వాళ్ల మీద పెట్టి అది స్వామికి ప్రసాదిస్తాం మనం. దట్ ఈస్ రాంగ్. దట్ ఈస్ వాట్ స్వామి సీజ్ వెన్ హీ టెల్స్ యూ వాట్ ఈజ్ యువర్ ఒపీనియన్ అబౌట్ సంబడీ ఆర్ వాట్ ఈజ్ యువర్ ఒపీనియన్ అబౌట్ సంథింగ్. మనం ఫేర్ గా ఫ్రీగా మనం కరెక్ట్ గా ఆలోచించి న్యాయంగా మనం ఆలోచించి మన ఒపీనియన్ చెప్తే వెదర్ ఇట్ ఇస్ బ్యాడ్ ఆర్ గుడ్ స్వామి యాక్సెప్ట్. అది నేను అందుకనే చెప్పాను, మనం మాట్లాడు అన్నప్పుడు మన ప్రతి పదం మనం మాట్లాడేది ఆయన హీ వేజ్ ఇట్, ఎందుకంటే మన అంతర్భావం దాంట్లో బయటకు వస్తుంది. కాబట్టి దట్స్ వై ఐ సెడ్ ఇట్స్ వెరీ డేంజరస్ అబౌట్ హౌ యూ బిహేవ్ విత్ స్వామి. ఎవ్రీ టైమ్ యూ హ్యావ్ టు బి అలర్ట్ అండ్ యూ హ్యావ్ టు థింక్.
0: సార్, 5 ఏళ్లు మీరు హాస్టల్లో ఉన్నారు కదా, ఒక్కసారిగా స్వామి మందిరంలోకి మీరు షిఫ్ట్ అయిన తర్వాత మీ దినచర్య అంతా మారిపోయి ఉంటుంది. భగవంతునితో ఉండడం అనేది ఒక విధమైన దివ్యమైన అనుభూతి. అది మీ దినచర్య ఎట్లా ఉండేది లోపల?
1: ఇది ఒక విధంగా చూస్తే ఇది కూడా దిస్ ఇస్ అనదర్ అడ్వైజ్ ఐ వుడ్ లైక్ టు, ఐ వుడెంట్ సే అడ్వైజ్, ఇట్ ఈస్ అన్ ఎక్స్పీరియన్స్ ఐ హ్యావ్ విచ్ ఐ వాంట్ టు షేర్. డిసిప్లిన్. స్వామి హాస్టల్లో ఉన్న డిసిప్లిన్డ్ లైఫ్ కి మనం అలవాటు పడితే స్వామితో ఉండడం కూడా యూ క్యాన్ ఈజీలీ అడ్జస్ట్ టు దట్ లైఫ్ స్టైల్. లైఫ్ స్టైల్ మారుతుంది, మీరు చెప్పింది కరెక్టే. అంటే అక్కడ మీ అక్కడ రెస్పాన్సిబిలిటీస్ వెరీ హై. ఎందుకంటే ఒకసారి అదే భక్తుడితో ఎవరితో ఒకసారి అడిగాం మేము, సార్ మీరు స్వామి కార్ నడుపుతున్నప్పుడు దట్ ఇస్ ద సేఫెస్ట్ కార్ ఇన్ ద వరల్డ్ సార్, గాడ్ హింసెల్ఫ్ ఇస్ ఇన్ ద కార్ అనుకున్నావు. కరెక్టే కదా? ఆయన రెస్పాన్స్ చూడండి, దట్ ఈస్ ద టఫెస్ట్ జాబ్ ఇన్ ద వరల్డ్ అన్నారు. ఎందుకంటే నువ్వు ఏదైనా తప్పు చేస్తూ ఉంటే ఆయన్ని రక్షించుకోవడానికి ఆయన మాట్లాడు. నీ కారులో ఆయన కూర్చున్నప్పుడు ఆయన రక్షించే బాధ్యత నీది. ఆయన చెప్పరు స్వామి కాపాడండి అని, నువ్వు ప్రార్థిస్తే నిన్ను కాపాడడానికి ఆయన ఏమైనా చేస్తారు, కానీ నువ్వు గమనించకుండా పోతుంటే ఆయన కాపాడుకోవడానికి ఆయన ఏమీ చెయ్యరు. ఇట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ. కాబట్టి ఇప్పుడు మీరు మందిరంలో బాబా గారితో ఉంటున్నారు అంటే మీ బాధ్యత ఏమిటి? అక్కడ సెక్యూరిటీ, అక్కడ చేయాల్సిన పనులు, ఏ సమయంలో ఏం చేయాలి, ఏ సామాన్ ఎక్కడుండాలి, అవన్నీ చేసుకుని శుచి శుభ్రత అంతా చూసుకోవాలి. కాబట్టి ప్రతి మూమెంట్ ఆఫ్ ద డే మీకు అక్కడ ఫ్రీ టైం అనేది ఏమీ ఉండదు, ఏదో పని ఉంటూనే ఉంటుంది. కాబట్టి అవన్నీ పనులు అవుతూనే ఉంటాయి. మన హాస్టల్లో ఉన్నప్పుడు మన పని ఏమిటో మనది, హాస్టల్ పని ఏదో మీద ఫ్రీ టైంలో ఉన్నప్పుడు చేసుకుంటాం, లేకపోతే చదువుకుంటాం, మనం సామాన్ మనం పడుకుంటాం. స్వామితో ఉన్నప్పుడు దట్ ఎంటైర్ లైఫ్ స్టైల్ చేంజెస్. కానీ ద సెకండ్ క్వశ్చన్ ఇస్ కెన్ యూ అడ్జస్ట్ టు దట్ లైఫ్ స్టైల్? ద ఆన్సర్ ఇస్ ఎస్. ఇఫ్ వీఆర్ ఆల్రెడీ ట్రైన్డ్ ఇన్ బీయింగ్ డిసిప్లిన్డ్ ఇన్ అవర్ లైఫ్ స్టైల్, యూ కెన్ ఈజీలీ అడ్జస్ట్ టు దట్ లైఫ్ స్టైల్ ఆల్సో. కాబట్టి అక్కడ పొద్దునే ఆయన స్వామి ఆయన రూమ్ లో ఎప్పుడు పడుకుంటారో, ఎప్పుడు వచ్చారో, ఎప్పుడు కనబడినా ఫ్రెష్ గానే ఉండేవారు ఆయన. అర్ధరాత్రి కనబడేవారు చాలా సార్లు, ఒక్కొక్కసారి ఏదో పనులు ఉంటాయి, ఏదో ఉంటాయి, మిడిల్ ఆఫ్ ద నైట్ వచ్చేవారు. హీ స్టిల్ యాజ్ ఫ్రెష్ యాజ్ హీఈస్ ఎవ్రీ టైమ్. కాబట్టి ఆయన ఎప్పుడు పడుకుంటారో, ఎప్పుడు లేస్తారో, దట్ క్వశ్చన్ ఈజ్ నాట్ అట్ ఆల్ డిబేటబుల్. నోబడీ నోస్, నోబడీ క్యాన్ టెల్, బికాస్ వెన్ ఎవర్ యూ సీ హిమ్ హీఈస్ ద సేమ్. మనకన్నా 3 రోజులు దాటిన తర్వాత రాత్రి చూస్తే అలా కళ్ళు వేలాడుతూ ఉంటాం, కానీ ఆయనకి ఎప్పుడు ఉండేది కాదు అలా. కాబట్టి అర్లీ మార్నింగ్ 4 o'clock కే మై ఆర్ లైఫ్ యూస్ టు స్టార్ట్ ఇన్ సైడ్. పొద్దునే లేచిపోయి మేమంతా చేసి పనులన్నీ చేసుకుని అంతా చేసుకుని స్వామి 6 ఇంటికి కిందకు వచ్చేవారు, వచ్చేసి దర్శనానికి వెళ్ళడానికి రెడీ అయిపోయేవారు. కాబట్టి ఆయన దర్శనానికి వెళ్ళిపోతూనే మళ్లీ ఇంకా మిగతా పనులన్నీ మొదలెట్టేవాళ్ళం. అలా ఏదో పని ఉంటూనే ఉండేది. మళ్ళీ స్వామి నైట్ బై 7 o'clock మిడిల్ ఆఫ్ ద నైట్ వచ్చేవారు. హీ స్టిల్ యాజ్ ఫ్రెష్ యాజ్ హీఈస్ ఎవ్రీ టైమ్. కాబట్టి ఆయన ఎప్పుడు పడుకుంటారో, ఎప్పుడు లేస్తారో, దట్ క్వశ్చన్ ఈజ్ నాట్ అట్ ఆల్ డిబేటబుల్. నోబడీ నోస్, నోబడీ క్యాన్ టెల్.

0: o'clock, he retires to his room. After that, he is not available. Next day morning, ke kavalsina samanlanni meantha poorthi cheskuni. We used to retire early. Swami, 8 by 8:30, we used to sleep. And by 4 o'clock, we used to be awake. That is a regular, usual timetable which we used to follow.
1: Me PhD avutunna samayamlo, me lab lo jarigina vishayala unna. మాతో పంచుకుంటారా?
0: అది కూడా ల్యాబొరేటరీలో అయిన విషయం. అంటే ఇప్పుడు మీరు ఇన్స్టిట్యూట్కి వెళ్ళి చూస్తే అక్కడ ప్రతి ల్యాబొరేటరీ, ఆప్టిక్స్ కానివ్వండి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ల్యాబొరేటరీ కానివ్వండి, అన్ని ల్యాబొరేటరీస్ స్వామి స్వయంగా వచ్చి ఇనాగరేటెడ్ బై స్వామి భగవాన్ శ్రీ సత్యసాయి బాబా సో అండ్ సో డే అని రాసి ఉంటుంది అక్కడ. నా ల్యాబ్ కి, అంటే న్యూక్లియర్ ఫిజిక్స్ ల్యాబ్ కి ఆయన ఎప్పుడు రాలేదు. ఆయన సరే నాకు తరచు అనిపిస్తూ ఉండేది, ఏమిటి స్వామి మీరు నా కోసం అని ప్రత్యేకంగా ఈ ల్యాబ్ పెట్టించి నా ల్యాబ్కి అసలు ఒక్కసారి కూడా రాలేదు, మీరు ఏం బాగాలేదని చెప్పి చాలా సార్లు అడిగేవాడిని స్వామిని. పిహెచ్డి చేస్తున్నప్పుడు ధైర్యం చేసి అడిగేవాడిని స్వామి, ల్యాబొరేటరీకి ఒక్కసారి రండి స్వామి అని చెప్పి, ఇప్పుడు కాదులే తర్వాత చూద్దాం, ఇప్పుడు కాదులే తర్వాత చూద్దాం అని చెప్పి పక్కన తోసేసేవారు స్వామి. సరే ఒకరోజు ఆయన బృందావన్కి వెళ్లారు. బృందావన్కి వెళ్ళినప్పుడు నాకు ఇక్కడ ఎక్స్పెరిమెంట్ నడుస్తుంది. అప్పుడు ఎక్స్పెరిమెంట్ నడుస్తున్నప్పుడు ఏంటంటే అది 2 గంటలకు ఒక్కసారి అదేదో రీడింగ్స్ తీసుకోవాలి. దానికి తీసుకుని కొన్ని ప్రెషర్ కూడా అదంతా అడ్జస్ట్ చేసి మళ్ళీ 2 అవర్స్ తర్వాత టేక్ ద రీడింగ్స్ అనమాట. సో ఆ 2 గంటల మధ్యలో నేను అడ్జస్ట్మెంట్ చేసి వెళ్ళి పడుకునేవాడిని. నేను ఆ రోజు అర్ధరాత్రి 2 గంటలకి ఎందుకో నేను అడ్జస్ట్మెంట్ చేసి పడుకున్న 10 నిమిషాలకి ఏదో తెలియని శక్తి ఒకటి నన్ను నిద్ర లేపిందని లేపి తోసుకుని వెళ్ళిందన్న ల్యాబొరేటరీ దగ్గర. తలుపు తీసి చూస్తే అక్కడ ఒక ఎలక్ట్రికల్ ప్రాబ్లం ఒకటి మొదలైంది. అక్కడ వాటర్ ప్రెషర్ ఎక్కువయ్యి పంపు మీద ఉన్న పైపు నెమ్మదిగా నా కళ్ళెదురకుండానే అది బయటకు రావడం మొదలెట్టింది. నేనేమి చేయలేకపోయాను. ఐ వాజ్ షాక్డ్. సరే పైపు ఊడింది, నీళ్లు ల్యాబొరేటరీ అంతా నీళ్లు పడడం మొదలెట్టాయి పంపులోంచి. నేను గబగబా వెళ్లి చూస్తే కింద నీళ్లు నేను చూసుకోలేదు, అదేదో ఒక పవర్ పాయింట్ కి తగిలింది. నాకు షాక్ కొట్టడం మొదలెట్టింది, నీళ్లలో అడుగు పెట్టింది కానీ షాక్ మొదలైంది. సరే మళ్లీ ఆ తెలియని శక్తి ఏదో నన్ను విసిరి కొట్టి ఆ తలుపు దగ్గరికి పడేస్తే నేను అక్కడ మళ్లీ సృహ తప్పి 10 నిమిషాలు పడ్డాను. నేను లేచిన తర్వాత 2వ తలుపు దగ్గరికి వెళ్లి వెనక వైపు నుంచి ఒక పొడుగాటి కర్ర ఒకటి తీసుకుని మెయిన్స్ ఆఫ్ చేసి అంతా చూసుకున్నాను. ఒకసారి చూసుకుంటే ఏది పాడోల, ఎక్విప్మెంట్ ఏది పాడోల, నాకు దెబ్బలేమి తగల్ల, కానీ షాక్ మాత్రం చాలా పెద్ద షాక్ తగిలింది. సరే స్వామికి ఇంకోటి గమనించవలసిన విషయం ఏంటంటే సాయిరామ్ అండి కూడా నాకు సమయం దొరకలేదు. నాకు ఎలక్ట్రిక్ షాక్ చాలా తొందరగా కొడుతుంది కదా, ఎలక్ట్రిక్ షాక్ కొడుతుంది అని తెలిస్తే మనం సాయిరామ్ అనే ఛాన్స్ ఉంది, నాకు కొడుతుందని కూడా తెలియట్లేదు నాకు. అప్పుడు సాయిరామ్ అండి అని అందుకని చెప్పాను, కంటికి రెప్పలాగా చూసుకుంటారు అది మనకి. అంటే ఏమిటంటే ఏదైనా కంటికి మనం పొడుచుకోవడానికి దగ్గరకు వస్తుంటే రెప్ప మూసేస్తుంది, అది పొడిచే వరకు కూడా ఆగదు, రెప్ప మూసేస్తుంది. అలా చూసుకునేవారు ఆయన. సరే అంతా అయిపోయింది, నేను ఎవ్వరికీ చెప్పలేదు, ఎవరికి చెప్పకుండా. నాకు షాక్ తగిలిందని నేను చెప్పలేదు, ఆ పంప ఏదో ఊడిపోయింది అదే, నాకు షాక్ తగిలింది ప్రాణాపాయంగా ఉందని చెప్పి మాత్రం ఎవరికి చెప్పలేదు నేను. 3 రోజుల తర్వాత బెంగళూరు నుంచి జోగారావు గారు వచ్చారు. జోగారావుతో పాటు 2వ విద్యార్థి చెప్పాను నాతో ఉండేవాడని చెప్పి స్వామితో లోపల, తను కూడా వచ్చాడు. వచ్చి రాత్రి హాస్టల్కి వచ్చి సైనతో ఒకసారి బయటకు వస్తావా అని అడిగాడు. సరే బయటకు వస్తే మాట్లాడి, స్వామి పర్టికులర్ గా నువ్వు ఎలా ఉన్నావో నిన్ను అడగమన్నారు అని చెప్పాడు. పర్టికులర్ గా బానే ఉన్నాను కదా అన్నాను. అంటే కాదు, ఏదో అయిందిట కదా నీ ల్యాబొరేటరీలో, అది స్పైన్ డౌన్ ద టింగ్లింగ్ డౌన్ ద స్పైన్, షాక్ డౌన్ ద స్పైన్ అంటే ఆ అనుభవం ఏంటంటే మనకి అదొక ఎక్స్పీరియన్స్ ఏంటంటే అది భయమో భ్రాంతియో లేకపోతే మనం విస్మయమో లేకపోతే అస్టానిష్మెంట్ ఏదో చెప్పలేము మనం. అంటే మనకి ఖచ్చితంగా ఎవరికి తెలియదు అని మనం డిసైడ్ చేసేసుకుంటాం. అలాంటిది ఎవరన్నా వచ్చి నాకు తెలుసులే అంటే ఎలా ఉంటుంది మనకి, అలా ఉందన్నమాట. ల్యాబొరేటరీలో జరిగిన సంగతి నాకు నా సూపర్వైజర్ పిహెచ్డి సూపర్వైజర్ గారికి తప్ప ఎవరికి తెలియదు ఆ విషయం. నాకు షాక్ తగిలింది అన్న విషయం ఆ సూపర్వైజర్ కూడా తెలియదు. ఇక్కడ వీడొచ్చి స్వామి ఏదో షాక్ ఏదో తగిలింది కదా నీకు, ఎలా ఉన్నావు కనుక్కోమన్నారని చెప్పి తను వచ్చాడు. వస్తే సరే నేను బాగానే ఉన్నాను అని చెప్తే అప్పుడు చెప్పాడు, జాగ్రత్తగా ఉండమన్నాడు స్వామి నిన్ను అని చెప్పి సరే వెళ్ళిపోయాడు. ఇది ఇక్కడతో ఆగలేదు. కొన్ని రోజుల తర్వాత నేను బెంగళూరుకి వెళ్తే స్వామి చూశారు, చెవు పట్టుకున్నాను. అది ఏరా కరెంట్ అది ఉన్నప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఆ మాత్రం తెలీదా అన్నారు. అంటే క్షమించండి స్వామి, మీరు లేకపోతే ఆ రోజు నేను ఏమయ్యేదో నాకు తెలియదు అంటే అప్పుడు మళ్లీ చెవు పట్టుకున్నారు. మరి ఎప్పుడు ల్యాబొరేటరీకి రా రా ఎప్పుడు రాలేదు అని అడుగుతావు కదరా, నేను అక్కడి నుంచి వెళ్లింది ఎప్పుడు మళ్లీ తిరిగి రావడానికి అన్నారు ఆయన. నా నోటితోనే చెప్పించారు ఆయన, నువ్వు రా రా అంటున్నావు కదా, నేను అక్కడి నుంచి అక్కడికి రావాల్సి వస్తే నిన్ను బతికించింది అవడు అక్కడ, నేను అక్కడే ఉన్నాను కాబట్టి నువ్వు బతిగా అంటే నేను అక్కడి నుంచి ఎప్పుడు పోలేదు అక్కడే ఉన్నాను, నువ్వేమో నన్ను రండి రండి రండి అని ఆహ్వానిస్తున్నావు అని. దట్ ఈస్ దట్ ఎక్స్పీరియన్స్ అనమాట.

0: అప్పటి నుంచి పీహెచ్డీ చేస్తున్నప్పుడల్లా ల్యాబొరేటరీని నిజంగానే అంటే స్వామికి ప్రత్యేకంగా కుర్చీ వేయడాలు అవి ఏమి చేసేవాడిని కాదు, కానీ నేను ఒక స్విచ్ వేసినా కూడా స్వామి నాతోనే ఉన్నారనే భావంతో అక్కడ నేను ఉండేవాడిని. చాలా జాగ్రత్తగా ఇది స్వామి నిలయం, ఇక్కడ స్వామి ఉన్నారు అనే ఫీలింగ్ తో నేను అక్కడ వర్క్ చేసేవాడిని నేను. బహుశా దానివల్లనే అయ్యి ఉంటుందేమో, మంచి పీహెచ్డీ చేయించారు స్వామి, చాలా మంచి పేరు కూడా పొందింది ఆ పీహెచ్డీ, దాంట్లో నుంచి మంచి పబ్లికేషన్స్ అవన్నీ కూడా వచ్చాయి. దాని తర్వాత
1: మీరు లెక్చరర్ గా మన కాలేజీలో జాయిన్ అయినప్పుడు మేము మీ కింద చదువుకున్నాము. ప్రతిరోజు మీరు హాస్టల్ కి లంచ్ కోసం అని వచ్చేవారు. అసలు హాస్టల్లో మీకు తినమని స్వామి ఏమైనా చెప్పారా, లేకపోతే మీ అంతటా అంటే స్వామితో ఉంటూ స్వామి దగ్గరే తినొచ్చు కదా మీరు అన్న క్వశ్చన్ మా అందరికీ వస్తుంది. మీరు హాస్టల్కి వచ్చి ఎందుకు తినేవారు?
0: స్వామితో తినడం అన్నదే, స్వామి ఏమైనా తింటే కదా ఆయనతో తినడానికి, ఆయన ఏమి తినేవారు కాదు. ఏదో రాగి సంకట్టి, ఒక యాపిల్ ముక్కో, ఇప్పుడు అప్పుడు మంచినీళ్లు, అంతేగాని రాగి సంకట్టి ఆయన చెప్పేది, ఇంక అంతకంటే ఎక్కువ తినేవారు కాదు. కాబట్టి ఆయన తింటున్నారు కదా ఆయనతో తినమండం అంటే, అక్కడ లోపల ఏమన్నా భోజనం టిఫిన్ పెడితే అది మా కోసం ఆయన తెప్పియాలి, అంతేగాని ఆయన కోసం ఏమీ ఉండేది కాదు అక్కడ. సో అది నాకు రెండు రెండున్నర కల్లా నేను మందిరానికి వెనక్కి వెళ్ళిపోవాల్సి వచ్చేది. కాలేజ్ మీకు తెలుసు 11:20 నుంచి 12:25 లంచ్ బ్రేక్ ఉండేది, క్లాస్ అయిపోయేటప్పటికి 11:30 అయిపోయేది. పీజీ క్లాసులు అంటే మీకు తెలుసు సాధారణంగా 5-10 నిమిషాలు ఇటు అటు అవుతుంది, 11:30 అవుతుంది. 11:30 నేను ఆశ్రమంలో క్యాంటీన్కి వెళ్లి మధ్యాహ్నము ల్యాబొరేటరీస్ ఉండేవి. ల్యాబొరేటరీ ఆరంభించే ముందర మనం 10 నిమిషాలు ముందర ఇన్స్ట్రక్టర్ ఉండాలి అక్కడ, ఎందుకంటే రికార్డ్స్ అవన్నీ చూడాలి, ల్యాబొరేటరీ టేబుల్స్ అన్ని స్టూడెంట్స్ కి అనుకూలంగా ఉన్నాయా లేదా చూడాలి. అంటే నాకు 11:30 నుంచి నేను 12:20 కల్లా 12:10 కల్లా వెనక్కి వచ్చేయాలి, సమయం సరిపోయేది కాదు. క్యాంటీన్కి వెళ్లి తిని రావడానికి సమయం సరిపోయేది కాదు. సో చాలా సార్లు లంచ్ మానేసేవాడిని నేను. 3-4 రోజులు కొన్ని కొన్ని వారాలు ఇలా అయిన తర్వాత ఒకరోజు హఠాత్తుగా స్వామి అడిగారు, ఎరా భోజనానికి ఏం తింటున్నావు మధ్యాహ్నం అన్నారు. మాట్లాడలేను నేను, మాట్లాడితే సరే కేకలేశారు, ఆరోగ్యం చూసుకోవాలి కదా బంగారు, అలా భోజనం తినకుండా ఉంటే ఎలాగా అని చెప్పి ఎందుకు తినట్లేదు అని అప్పుడు చెప్పాను. సమయం సరిపోవట్లేదు స్వామి అని చెప్పాను. చెప్తే ఎందుకు సరిపోవట్లేదు అని చెప్పాను ఇలా అని చెప్పి. హాస్టల్కి వెళ్ళి రావచ్చు కదా అన్నారు. హాస్టల్కి వెళ్తే ఎంత సమయం పడుతుంది అన్నారు. 15 నిమిషాలు చాలు స్వామి, 20 నిమిషాలు చాలు అని చెప్పాను. పో హాస్టల్లో పోయి తిను అన్నారు. అంటే నేను మాట్లాడలేదు, అంటే హాస్టల్లో తింటే ఇప్పుడు హాస్టల్ ఇన్మేట్స్ కే హాస్టల్ మెస్ లో తినొచ్చు, అది అందరికీ తెలిసిన విషయం, బయట వాళ్ళు ఎవరు తినకూడదు అక్కడ. ఇలా ఇప్పుడు వెళ్తే నేను అక్కడ రూల్ కి విరుద్ధంగా ఉంటుంది, రూల్ కు విరుద్ధంగా ఉండడం స్వామికే ఇష్టపడరు. అంటే నేను అనేమనుకుంటున్నానంటే అప్పుడు స్వామికి తెలియదు కాబోలు, బయట వాళ్ళు కూడా హాస్టల్ మెస్ లో తినొచ్చేమో అని అనుకుంటున్నారు అందుకనే అంటున్నారు అని చెప్పి నేను అనుకుని మాట్లాడలేదు. మాట్లాడితే ఏమి ఎందుకు వెళ్ళకూడదు అన్నారు. మళ్లీ మాట్లాడలేదు నేను. చెప్పారు కావాలంటే మెస్ ఫీజు నువ్వు కట్టు అన్నారు, నువ్వు కట్టి తిను అన్నారు. అంటే ఇది సింపుల్ సొల్యూషన్, అంటే యూఆర్ నాట్ ఈటింగ్ దట్ ఫర్ ఫ్రీ. అప్పుడు ఏమిటంటే సరే నేను వెళ్లి మెస్ ఫీజు కట్టి లంచ్కి ఎంత కావాలో వాళ్ళు క్యాల్కులేట్ చేసి చెప్పారు. 3 రోజు ఇంత అయితే లంచ్కి ఇంత అవుతుందని చెప్పేసి ప్రతి నెల నేను మెస్ ఫీజు కట్టి అక్కడ తినేవాడిని. స్వామి కూడా హీ హాజ్ ఎ వండర్ఫుల్ వే ఆఫ్ కన్ఫర్మింగ్, ప్రతిరోజు అడిగేవారు మధ్యాహ్నం ఏం తిన్నావు అని చెప్పి, ఎందుకంటే నేను తింటేనే కదా ఏం తిన్నాను నేను చెప్పగలుగుతాను. సో దట్ ఈస్ హిస్ వే ఆఫ్ మేకింగ్ షూర్ దట్ యు ఆర్ ఈటింగ్ ఇన్ ది ఆఫ్టర్నూన్. సో అలా చాలా ప్రేమగా చూసుకునేవారు అనమాట. దట్ ఈస్ ద రీజన్ వై నేను ఆఫ్టర్నూన్ లంచ్కి వచ్చి హాస్టల్కి వచ్చి భోజనం చేసేసి వెళ్ళిపోయేవాడిని, ఎందుకంటే ఇట్ యూస్ టు సేవ్ టైం ఫర్ మీ.
1: మేము స్టూడెంట్స్ గా ఉన్నప్పుడు స్వామి దర్శనానికి రోజు వచ్చేవారు, కానీ దర్శనం అయిన తర్వాత స్వామి లోపల ఏం చేస్తారు అని ఎప్పుడు మేము మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళమి. ఆ విశేషాలు మాతో ఏమన్నా మీరు పంచుకోగలరా?
0: అంటే స్వామి జనరల్లీ దర్శనం భజన అయిపోయిన తర్వాత మందిరానికి వచ్చేసిన తర్వాత హీ స్పెండ్స్ ఎ టైమ్ ఇన్ ట్రస్ట్ అఫైర్స్ మెయిన్లీ. ఏమిటంటే సెంట్రల్ ట్రస్ట్ సెక్రటరీ గారు వచ్చేవారు, పెద్దలు వచ్చేవారు, 2-3 పెద్దలు వచ్చేవారు, భక్త సహాయక సంఘ చైర్మన్ గారు వాళ్ళు వచ్చేవారు. అంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఆ సమయంలో ఆయన బిజీగానే ఉంటారు. అంటే మనం ఏంటంటే స్వామి హాజ్ రిటైర్డ్ ఈజ్ రెస్టింగ్ అనుకునే వాళ్ళం, కానీ ఆయనకి రిటైరింగ్ రెస్ట్ ఎప్పుడు ఉండేది కాదు. అక్కడ భజన దర్శన భక్తులతో అయిపోయిన తర్వాత ఇక్కడికి వచ్చి ట్రస్ట్ విషయాలు చాలా ప్రశ్నలు ఉండేవి. స్వామి ఇదవుతుంది ఏం చేయమంటారు, అదవుతుంది ఏం చేయమంటారు అని ప్రశ్నలు అడగడాలు, భక్తులు ఇచ్చిన ఉత్తరాలు చదవడాలు. పోనీ ఏది లేదనుకుంటే అమ్మయ్య రిలాక్స్ అవుతారని అనుకుంటామంటే కాదు, ఎవరూ రాలేదు, పెద్దలు ఎవరూ రాలేదు, సెక్రటరీ గారు రాలేదంటే ఆయన తక్షణమే ఆయన భక్తులు ఇచ్చిన ఉత్తరాలు చాలా కలెక్ట్ చేసుకునేవారు, మీకు తెలిసింది ఆ విషయం. ఆ ఉత్తరాలు చదువుకుంటూ కూర్చునేవారు, ఒక్కొక్కటి ఒక్కొక్కటి చదివి ఏ భక్తుడు పాపం ఏ బాధతో రాశారో, ఏ ఆనందంతో రాశారో, ఏ భావంతో రాశారో మనకి తెలియదు. ఆ భావాన్నంతా ఆయన అలా తిలకించేవారు అక్కడ కూర్చుని. ప్రేమగా ప్రతి ఉత్తరం చదవడం అంతేకాని కొన్ని రిలాక్స్ అయ్యి రెస్ట్ గా కూర్చుంటారా అది ఎప్పుడూ చూడలేదు నేను స్వామిని. కాబట్టి ఇలా ఒక్కోసారి వార్డెన్స్ వచ్చేవారు హాస్టల్ విషయాలు మాట్లాడడానికి. సో కాబట్టి ఏదో పని మీద ఆయన ఎప్పుడు పనిలోనే ఉంటారు ఆయన ఏదో పని మీద.
1: స్వామి దివ్యత్వాన్ని ప్రతినిత్యం మీరు అనుభవించేవారు, కానీ ఏదైనా ప్రత్యేకమైన అనుభవాలు ఏమైనా ఉన్నాయా? భక్తులు ఇచ్చిన ఉత్తరాలు చదువుతూ మనకి తెలియని విషయాలు స్వామి మీతో ఎప్పుడన్నా చెప్పేవారా? అంటే స్వామి దివ్యత్వాన్ని ఇంకా దృఢపరచుకోవడం కోసం స్వామి ఏమైనా?
0: ఒక అనుభవం ఉందండి, ఎందుకంటే ఇందాకే చెప్పాను మీకు. అంటే అది స్వామికి తెలియదు మనం చెప్తే గాని అని చెప్పి మనం అనుకుంటూ ఉంటాం చాలా సార్లు, అది మూర్ఖత్వం అని చెప్పాను. అది ఎందుకు అంత దృఢంగా చెప్పగలుగుతున్నా అంటే దానికి చాలా మరుపురాని ఎక్స్పీరియన్స్ ఒకటి ఉంది. నేను అదే చెప్పాను మీకు, నేను మా పీజీ డిగ్రీ అయిపోయి పీహెచ్డీ ముందర సంవత్సరం గ్యాప్ వచ్చింది అని చెప్పి, ఆ గ్యాప్ సమయంలో స్వామి ఏం చేసేవారంటే భక్తులు వచ్చిన భక్తులకి విభూతి పొట్లాలు పంచిపెట్టడం అని చెప్పి అప్పుడప్పుడు లోపల పిలుస్తూ ఉండేవారు. ఒకసారి అలాగే లోపల నేను ఒక్కడే ఉన్నాను స్వామితో, స్వామి ఉత్తరాలు చదువుతున్నారు. ఈ సంఘటన ముందర ఆ ముందర రోజు ఏమైందో ఆ సంఘటన తెలియడం చాలా ముఖ్యం. ఓల్డ్ హాస్టల్లో మేము ఉండేవాళ్ళం అప్పుడు, అంటే విద్యార్థులం కొంతమంది. ఓల్డ్ హాస్టల్లో పడుకునే ముందర స్వామి అనుభూతులు స్వామి టీచింగ్స్ డిస్కస్ చేసి దాని గురించి మనన చేసి ఆ మంచి భావాలతో మేము పడుకోవడానికి వెళ్లేవాళ్ళం. ఆ ముందర రోజు అంటే ముందటి రోజు రాత్రిపూట డిస్కషన్ ఏమిటంటే స్వామి ఆయన ఉత్తరాలు తీసుకెళ్తారు కదా భక్తుల దగ్గర నుంచి, అన్ని స్వయంగా ఆయన చదవగలుగుతారా, ఇజంట్ ఇట్ ఇంపాసిబుల్, ఈ క్వశ్చన్ మెనీ పీపుల్ ఆస్క్. పరోక్షంగా అడగచ్చు అనుమానాస్పదంగా అడగచ్చు అది వేరే విషయం, కానీ అడగడం మాత్రం ఖాయం. అన్ని ఉత్తరాలు తీసుకుంటారే భగవంతుడు నిజంగానే ఆయన చదవుతారా అన్ని ఉత్తరాలు అని చెప్పి, ద బేసిక్ క్వశ్చన్ ఈజ్ మిస్సింగ్ దేర్, డస్ హీ నీడ్ ద లెటర్. సో ఈ బాగా డిస్కషన్ అయింది. సరే ఫైనల్ గా మేమేమనుకున్నాం అంటే లేలే అన్ని ఉత్తరాలు ఆయన చదవలేరు, ఎలా చదువుతారు, మూడు నాలుగు రోజులు అలా చదువుకుంటూ పోతారేమోలే అని చెప్పి సరే వెళ్ళి పడుకున్నాం. నెక్స్ట్ డే అలా విభూతి పొట్లాలు ఇమ్మని చెప్పి నన్ను పంపించారు. ఆయన కుర్చీలో కూర్చున్నారు, ఆయన ఆసనంలో ఆయన ఆసీనులై ఉన్నారు. నేను తలుపు తీసుకుని విభూతి పొట్లాలు ఇచ్చేసి వెనక్కి వచ్చి తలుపేసిందంటే ఏమిటి, నువ్వు బయటకు వెళ్ళదు లోపలే ఉండు అని చెప్పి సరే నేను తలుపు దగ్గర నుంచున్నాను, నేను ఒక్కడే ఉన్నాను. సరే ఆయన ఉత్తరాలు తీశారు. ఆయన అనుభూతులు కూడా ఎలా ఉంటాయి అంటే ఇట్ ఈస్ టైలర్ మేడ్ ఫర్ యూ అనమాట. ఇప్పుడు అదే చెప్తూ ఉంటారు షిరిడి సాయిబాబా అవతారంలో కూడా అదే అయింది. అంటే అది ఎన్ని రోగాలు ఉంటే అన్ని వైద్యులు ఉన్నాయి ఆయనకి, అన్ని ఉపాయాలు ఉంటాయి ఆయనకి. కాబట్టి ఇలా ఈ ఉపాయం నాకన్నమాట. ఇక్కడ నాకు చాలా స్ట్రాంగ్ డౌట్ ఉండేది, నిజంగా ఆయన ఉత్తరాలు ఎవడు చదువుతాడులే, ఆయనకి చదవడం ఆయన ఇక్కడ ఇంపాసిబుల్ బాస్ అని చెప్పి నేను ఊరుకునేవాడిని. సరే ఆయన నాకు అనుకూలంగానే నా ఎదుగుకుండా ఇన్ని కట్ట లెటర్స్ తీశారు. తీసి అలా టకటకటకటకటక ఒకటి పారేస్తున్నారు అలా పక్కకి, తీయడం పారేయడం చదవరే. నేను ఆహా నిన్న రాత్రి అనుకున్నాను కదా ఇన్ని అన్ని ఉత్తరాలు చదవరు అని, కరెక్ట్ గానే ఉంది ఇది, ఆయన ఏమి చదవరు అసలు, ఆయన అందుకే పారేస్తున్నారు చూడు, అందుకని నాకు స్వామి ఈజ్ ప్రూవింగ్ మీ రైట్ అని చెప్పి ఓ బాగా పొంగిపోతున్నాను లోపల. ఉన్నట్టు ఉండి ఆయన ఉత్తరాలు అలా ఆపేసి ఆయన ఆసన నుంచి అలా చూశారు నాకేసి. ఓ చాలా భయం వేసింది నాకు, అంటే ఆలోచన వచ్చింది నాకు, ఆ ఆలోచన ఆల్రెడీ ఆయన్ని చేరుకుంది అక్కడ. ఆపేసి ఎరా డౌట్లు వస్తున్నాయా అని అడిగారు. నాకు చాలా భయం వేసింది, ఏం రావట్లేదు స్వామి, నేను గురువు దగ్గర అబద్దాలు చెప్పకు అన్నారు ఆయన, ఇలా రా అన్నారు. సరే వెళ్ళాను, వెళ్తే సరే ఉత్తరాలు కొని అలా పరిచి ఏ ఉత్తరం అయినా ఒకటి తీసుకో అన్నారు. తీసుకున్నాను, తలుపు దగ్గరికి వెనక్కి వెళ్ళు అన్నారు. వెళ్ళాను, ఉత్తరం తీసి చదువు అన్నారు. అంటే ఎన్వెలప్ సీల్డ్ ఎన్వెలప్ అది చించి దాంట్లో ఉత్తరం చదువు అంటే స్వామి స్వామి కోసం రాసింది నేను అలా చదువుతానన్నాను, నేనే చెప్తున్నాను చదువు అన్నారు. సరే ఆ ఉత్తరం చించి నేను ఓపెన్ చేసి చదివాను. ఏమిటి అంటే అది ఎవరో భక్తుడు వెస్ట్ బెంగాల్ నుంచి వచ్చాడు, వాళ్ళ కొడుకు మానసిక వ్యాధి ఏదో ఉందిట, దానివల్ల తను సరిగ్గా జీవించలేకపోతున్నాడు, స్వామి దగ్గరికి తీసుకొచ్చాడు. సో స్వామి విభూతి ప్రసాదం ఇచ్చి వాడిని బాగుపడిచాడు. స్వామి ఆ అబ్బాయి చాలా బాగున్నాడు, చదువుకున్నాడు, తన సొంత బిజినెస్ పెట్టుకున్నాడు, బాగా అభివృద్ది అయ్యాడు స్వామి, అంతా మీ అనుగ్రహం. అయ్యేది ఇది ఎప్పుడైంది, 6 సంవత్సరాల కింద అయిన విషయం ఇది. అది ఇప్పుడు ఆయన థ్యాంక్స్ చెప్తూ ఒక లెటర్ రాశాడు, స్వామి అనుభూతి అయింది ఇలా మీ ఆశీస్సుల వల్ల వాడు బాగా అభివృద్దికి వచ్చాడు స్వామి, ఆ మానసిక వ్యాధి యొక్క అక్కడ ట్రేస్ కూడా లేదు స్వామి, చక్కగా ఉన్నాడు, మీ ఆశీర్వాదాలకు ఎప్పుడు ప్రార్థిస్తూ అని చెప్పి ఉత్తరం ఉంది. స్వామి చక్కగా అలా కూర్చుని వర్డ్ బై వర్డ్ ఆ ఉత్తరంలో ఏముందో అక్కడి నుంచి నాకు చదివి వినిపించారు ఆయన. ఇది వెస్ట్ బెంగాల్ నుంచి వచ్చింది. ఆ భక్తుడి పేరు ఇది. వాళ్ళ అబ్బాయికి మానసిక వ్యాధి ఉంది. 6 సంవత్సరాల కిందట నా దగ్గరకు వచ్చారు. నేను విభూతి ప్రసాదం ఇస్తే తను చక్కగా తేరుకున్నాడు. ఇట్ ఈస్ ఎ ప్లెయిన్ వైట్ ఎన్వెలప్. పోను కొంత ఇంకో అనుమానం రావచ్చు, పోనీ ఆ ఎన్వెలప్ కలర్ అలా ఉందేమో, ఆ కలర్ ఎప్పుడు ఆయనకు పంపిస్తూ ఉంటాడేమో, రైటింగ్ అలా ఉందేమో. ఇట్స్ ఎ ప్లెయిన్ వైట్ ఎన్వెలప్ విత్ నథింగ్ రిటన్ ఆన్ టాప్ ఆఫ్ ఇట్. నో క్వశ్చన్ ఆఫ్ ఎనీ డౌట్స్. వర్బాటం వినిపించి అంతా చెప్పేటప్పుడు నేను దబాయాలని వెళ్ళి ఆయన కాలు మీద పడ్డాను. మళ్లీ ఈ డౌట్ రాదు స్వామి నాకు అన్నాను. అండ్ ఐఎమ్ హ్యాపీ టు టెల్ యూ టిల్ నౌ ఐ నాట్ గాట్ దట్ డౌట్. ఐఎమ్ కన్విన్స్డ్. అండ్ వాట్ ఐఎమ్ ఐ కన్విన్స్డ్ ఆఫ్? యూ డోంట్ హ్యావ్ టు టెల్ ఎనీథింగ్ టు స్వామి. యూ డోంట్ హ్యావ్ టు రైట్ ఎనీథింగ్ టు స్వామి. ఆయన మీరు రాయక్కర్లేదు, ప్రార్థించక్కర్లేదు, చెప్పక్కర్లేదు. ఆయన ఛానల్స్ ఆయనకే ఉన్నాయి. అలా అని చెప్పి మనం ఎందుకు ప్రార్థించమంటారు, ఎందుకు రాయమంటారు, ఎందుకు మాట్లాడమంటారు ఆయనతో? దిస్ ఈజ్ అన్ ఎక్స్పీరియన్స్ హీ గివ్స్ అస్, అన్ ఎక్స్పీరియన్స్ టు బి చెరిష్డ్. మనం ఈ దేహం ఉన్నంత కాలం ఆల్ ద ఛానల్స్ దిస్ హ్యూమన్ బాడీ క్యాన్ యూటిలైజ్, గాడ్ విల్ గివ్ యూ దట్ ఛానల్. వై? మననానంద పెట్టడానికి, మనకి తృప్తి ఇవ్వడానికి, మనకి ఎక్స్పీరియన్స్ ఇవ్వడానికి. అంతేకాని అది చేస్తే కానీ ఆయనకి రాదు అనడం, దట్ ఈస్ అజ్ఞానం అండి. ఆ తర్వాత మళ్లీ ఆ డౌట్ నాకు రానే రాలేదు.
1: స్వామి బయటకు వచ్చినప్పుడు 2003లో నాకు బాగా గుర్తుంది. ఒకసారి తన ఉపన్యాసంలో అది స్వామి ఫస్ట్ టైం లోపల పడిపోయినప్పుడు జరిగిన విషయం. స్వామి వెంటనే కొన్ని రోజులు గ్యాప్, దర్శనం గ్యాప్ తర్వాత స్వామి వచ్చి తన ఉపన్యాసంలో స్వామి చెప్పారు, ఇట్లాగా సాయినాథ్ దిలీప్ ఇద్దరు నా దగ్గరుండి చాలా సర్వీస్ చేశారు, సత్యజిత్తో ముగ్గురు కలిసి. స్వామికి మీరు ఆ సేవ చేసిన అనుభవం ఎట్లాంటిదో మాతో పంచుకుంటారా?
0: ఇది కూడా ఇట్ ఈస్ హిస్ గ్రేస్. నేను ముందరే చెప్పాను మీకు, దిస్ ఈజ్ హిస్ గ్రేస్. అంటే ఆయనతో ఆయన సేవ చేశాము అని కూడా తప్పు, మేమేం చేయలేదు. ఆయన చేయించారు అంతే. ఇప్పుడు ఆయన దగ్గర ఉన్నంత కాలం ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ క్వశ్చన్ టు ఆన్సర్. అంటే అది అనుభూతి ఎలాంటిది అంటే ఇట్ ఈస్ యునిక్. అది యునిక్ కాబట్టి ఐ చెరిష్ ఇట్ రైట్ అట్ ద టాప్ ఆఫ్ మై లిస్ట్. అంటే మీకు జీవితంలో మీకు మరపురాని అనుభవం ఏమైంది అంటే, నేను కళ్ళు మూసుకుని 100 సార్లు అడిగినా, 1 కోటి సార్లు అడిగినా అదే చెప్తాను నేను. అందుకనే ఇట్ ఈస్ యునిక్. అది ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలో నాకు తెలీదు. అంటే ఇట్ ఈస్ యూ, మీంత మీరే చెప్పారు. అది 1 కోటి మంది ప్రార్థిస్తే మేబీ ఒకళ్ళకు వస్తుందేమో అనుభవం. కాబట్టి నంబర్ 1 విచ్ ఐ వాంట్ టు షేర్ ఇస్ మేమేమీ చేయలేదు. ఆయన చేయించింది ఏదో ఆయనే చేయించారు. మా శక్తి కూడా కాదు. ఆయన ఎంత చేయించుకోగలిగారో మా చేత అంత చేయించుకున్నారు అంతేనా. అది ఇట్స్ అన్ ఎక్స్పీరియన్స్ ఫర్ అస్. ఇట్ ఇస్ అ బ్లెస్సింగ్ హీ గేవ్ అస్. ఐ లుక్ అట్ ఇట్ దట్ వే ఓన్లీ. ఐ డోంట్ ఆన్సర్ ఎనీ అదర్ క్వశ్చన్స్ ఆన్ దట్. ఎందుకంటే అది నాకు కూడా తెలియదు. నేను అంత సేవ నిజంగానే భగవంతుడు చేయగలిగానా అండి? ఇప్పుడు నన్ను అడిగితే చేస్తావా అంటే నేను చేయలేను. కాబట్టి ఆయన శక్తి ఇచ్చారు, ఆ అనుభూతి ఇచ్చారు, అప్పుడు అది అలాగైంది. కాబట్టి ఇట్ ఈస్ హిస్ క్రెడిట్, ఇట్ ఈస్ హిస్ గ్రేస్, ఇట్ ఈస్ హిస్ బ్లెస్సింగ్స్. మేమేమీ చేయలేదు అక్కడ, మేము చేసింది ఏమీ లేదు అక్కడ.
1: స్వామి బయట వచ్చి డిస్కోర్సెస్ ఇచ్చేవారు కదా, ఉపన్యాసాలు ఇచ్చేవారు. లోపల కూడా ఉపన్యాసాలు అయిన తర్వాత మీతో ఏమన్నా చర్చించేవారా, ఆధ్యాత్మిక విషయాలు ఏమన్నా చర్చించేవారా?
0: డిస్కోర్స్ విషయాల్లో కరెక్ట్, ఒక్కొక్కసారి హీ యూస్ టు ఎలాబరేట్ ఎ ఫ్యూ థింగ్స్. లైక్ కొన్ని డౌట్స్ వచ్చేవి మాకు ఒక్కొక్కసారి. స్వామి ఇలా అయింది, ఇది నచ్చింది స్వామి, చాలా బాగా చెప్పారు స్వామి, ఇది అర్థం కాలేదు స్వామి అంటే హీ యూస్ టు ఎలాబరేట్. అవన్నీ కూడా మేము రాసుకునేవాళ్ళం ఒక్కొక్కసారి. ఒక్కొక్కసారి ఇగో వీళ్ళు ఇలా అన్నారు, దీని గురించి అర్థం కాలేదు, రేపు పొద్దున్న వాళ్ళని కలిస్తే చెప్పు, స్వామి యాక్చువల్ గా చెప్పింది ఇది, మీకు అర్థం కాలేదు కదా. ఇది కూడా చూడండి, అంటే స్వామి డిస్కోర్స్ ఇచ్చి భజన పాడేసి వెంటనే వచ్చేసేవారు, ఎవరితో మాట్లాడేవారు కదా, ఆ విషయం మీకు తెలుసు. కానీ హీ నోస్ సంబడి ఎక్కడో మనన చేస్తున్నారు, వాళ్ళకి ఈ విషయం అర్థం కావట్లేదు, కన్ఫ్యూజన్ ఉన్నారు, ఇక్కడ తెలుస్తుంది ఆయనకి. ఆ ఫలాని వాడిని రేపు పొద్దున్న నేను కాలేజీలో కలుస్తానని కూడా తెలుసు ఆయనకి. చెప్పి పంపించేవారు నన్ను, తనకి ఇది అర్థం కావట్లేదట ఈ విషయం చెప్పు, దిస్ ఈజ్ ద కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ రిటర్న్ ఒక్కోసారి పంపించేవారు. కాబట్టి అలా కూడా ఉండేది. డిస్కోర్స్ ఇచ్చిన తర్వాత మాత్రం తప్పనిసరిగా హీ యూస్ టు గివ్ అస్ ద బెనిఫిట్ ఆఫ్ ఫర్దర్ ఇన్సైట్ ఇన్ టు ద డిస్కోర్స్.
1: కొన్ని విషయాలు అలాంటి వివరణతో చెప్తారా, మన నిత్య జీవితంలో అమల్లో పెట్టగలిగేవి?
0: ఇట్ ఈస్ డిఫికల్ట్, ఇట్స్ డిఫికల్ట్. చాలా ఉన్నాయి, చాలా రాసుకున్నాను. ఇట్స్ బెటర్ నాట్ టు రికార్డ్ ఇట్. ఐ మీన్ విడ్ వాంట్ మీ మేబీ 2-3 ఐ వుడ్ హావ్ కమ్ అండ్ ఐ వుడ్ హావ్ కమ్. ఇట్స్ డిఫికల్ట్ ఒక్కసారి అలా అడిగితే.
1: మీరు ఎప్పుడు స్వామితో లోపల ఉండేవారు, మరి మీ తల్లిదండ్రులు హైదరాబాద్ లో ఉండేవారు, మీరు ఎప్పుడైనా మీ పేరెంట్స్ ని చూడడానికి వెళ్లేవారా, స్వామి మిమ్మల్ని పంపించేవారా?
0: సమ్మర్ హాలిడేస్ లో స్వామి బెంగళూరు కి కొడైకెనాల్ కి వెళ్ళినప్పుడు స్వామి చెప్పేవారు, కావాలంటే 10 రోజులు వెళ్లేసి రాండి అంటే. ఏమిటంటే ఇద్దరు విద్యార్థులు ఉండేవాళ్ళం కదా, మేము టర్న్స్ తీసుకునేవాళ్ళం. తను ఉంటే నేను వెళ్లేవాడిని, నేను ఉంటే తను మాత్రం ఎప్పుడు ఊరికి వెళ్లేవాడు కాదు. స్వామి పిలిస్తే బెందు బెంగళూరుకి వెళ్లేవాడు, కొడైకెనాల్కి వెళ్లేవాడు. ఆయన వచ్చిన తర్వాత స్వామి కబురు పంపేవారు, నువ్వు వెళ్తున్నావు కదా సాయినాథ్ వెళ్ళి రమ్మను అని చెప్పి. సరే ఓ వారం 10 రోజులు వెళ్ళి ఉండే, ఒక్కోసారి అది కూడా వెళ్లడం అవకాశం ఉండేది కాదు. బట్ నో రిగ్రెట్స్, మాకు ప్రయారిటీస్ అన్నాను. అక్కడ ఉన్నది ఎందుకో ఆ విషయం మాకు బాగా తెలుసు.
1: సార్, ఇప్పుడు ఒక విద్యార్థిగా మీ విద్యాభ్యాసం స్వామి విద్యాసంస్థలలో పూర్తి చేసుకుని స్వామి సంస్థలలో పనిచేసి సేవ చేసి ఇప్పుడు బయట ప్రపంచంలో మీరు అడుగుపెట్టి సొసైటీకి మీ సర్వీస్ అందిస్తున్నారు. స్టూడెంట్స్గా మన బాధ్యత ఈ సొసైటీకి ఏం చేయాలో, స్వామి ఏం చెప్పారో దాని గురించి అందరికీ ఒక దిశను చూపించవలసిందిగా మేము కోరుతున్నాం.
0: అంటే దిశని చూపించగలిగేంత స్వామత నాకు లేదు, కానీ ఒక విషయం మాత్రం చెప్తాను. మనం చాలాసార్లు ఐ హియర్ ఇన్ డిస్కషన్స్ అంటే ఏమిటంటే, హౌ కెన్ వి చేంజ్ ద సొసైటీ, హౌ కెన్ వి చేంజ్ ద స్టూడెంట్ వరల్డ్, హౌ కెన్ వి చేంజ్ దిస్ వరల్డ్ అని చెప్పి అడుగుతూ ఉంటాం. పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత స్వామి అప్పట్లో ఏమిటంటే పాసింగ్ అవుట్ బ్యాచ్ కి ఇంటర్వ్యూస్ ఇచ్చేవారు స్వామి, మా బ్యాచ్ కూడా ఇచ్చారు. ఇచ్చినప్పుడు మాలో ఒక విద్యార్థి స్వామిని ప్రశ్న అడిగారు, స్వామి ఇన్ని సంవత్సరాలు మీ ఛాయలో ఉండి, మీ ఛత్రఛాయలో ఉండి, బాగా ప్రొటెక్టెడ్ గా ఎన్వైరాన్మెంట్ లో ఉండి ఇప్పుడు బయట ప్రపంచంలో వెళ్లబోతున్నాం, బయట మీరు నేర్పిన ఈ విద్య, ఈ స్పిరిచువాలిటీ, ఈ ఆదేశాలన్నీ హౌ కెన్ వీ యూజ్ ఇట్ టు చేంజ్ ద వరల్డ్, టు ట్రాన్స్ఫార్మ్ ద వరల్డ్, టు ట్రాన్స్ఫార్మ్ ద సొసైటీ, అంటే ఆ ప్రయత్నం కూడా చెయ్యొద్దు అన్నారు స్వామి. ఐ వాజ్ షాక్డ్. అదేమిటి, మనం ఇంత నేర్చుకుంది, ఆరెంట్ వీ గోయింగ్ టు యూజ్ ఇట్ టు చేంజ్ ఆర్ ట్రాన్స్ఫార్మ్ ద సొసైటీ? స్వామి సైడ్ వద్దు, ఆ పొరపాటు చెయ్యొద్దు అన్నారు. డూ నాట్ ఎయిమ్ టు ట్రాన్స్ఫార్మ్ ద సొసైటీ ఆర్ ద వరల్డ్. అంటే ఏమిటి, మనం చదివిందంతా వ్యర్థమేనా? అప్పుడు స్వామి చెప్పారు, యూ ఇన్స్టెడ్ స్టాండ్ యాజ్ అన్ ఐడియల్ ఫర్ ద సొసైటీ అండ్ ద వరల్డ్. ఎంత పెద్ద వ్యత్యాసం ఉందో చూడండి దీంట్లో. అంటే ఏమిటంటే యు ఆర్ గోయింగ్ అవుట్ టు ట్రాన్స్ఫార్మ్ ద వరల్డ్ అంటే ఏమిటి, యు ఆర్ అస్యూమింగ్ యువర్ ఐడియల్, అంతే కదా. స్వామి చెప్పారు, నేను చెప్తుంది కదా. అంటే ఏమిటి అంటే నువ్వు పర్ఫెక్ట్ గా ఉన్నావు, నిన్ను చూసి అందరూ నేర్చుకోవాలి, నిన్ను చూసి అందరూ ట్రాన్స్ఫార్మ్ అవ్వాలి అనే ఫీలింగ్. యు ఆర్ గోయింగ్ టు ట్రాన్స్ఫార్మ్ ద వరల్డ్ అంటే, ఐఎమ్ గోయింగ్ టు స్టాండ్ యాజ్ అన్ ఐడియల్ అంటే నీ స్వయం కృషిత ఎప్పుడూ అవుతూనే ఉంటుంది. అంటే ఏమిటంటే నువ్వు నిన్ను చూసి ఇంకో 5 ఆరుగురు ఇన్స్పైర్ అయిపోయి మరే మనం కూడా ఇలా చేస్తే బాగుంటుంది అని చేయగలిగితే, దట్ ఈస్ ద ట్రూ గిఫ్ట్ విచ్ వీ కెన్ గివ్ గాడ్, దట్ ఈస్ ద ట్రూ గిఫ్ట్ విచ్ కెన్ గివ్ స్వామి. అప్పుడు స్వామి చెప్పారు, ఇప్పుడు స్వామి నువ్వు ఏమి చెయ్యాలో, నువ్వు ఎలా జీవించాలో, పెద్దలను ఎలా గౌరవించాలో, నీ డ్యూటీ పైన నీకు ఉండవలసిన విశ్వాసం, డిటర్మినేషన్ అండ్ ఆనెస్టీ, అంటే మోటో ఆఫ్ సర్వీస్ అండ్ వాట్ ఈస్ ద యువర్, అంటే మనం పని చేస్తున్నప్పుడు ఎటువంటి భావంతో పని చేయాలి, జీతం కోసమా లేకపోతే ఇది నా డ్యూటీ, దిస్ ఇస్ మై ధర్మ అని చెప్పా, అవన్నీ మీకు ఈ 5 సంవత్సరాల్లో మీకు నేర్పించాను. మీకు ఇంతకంటే నేర్పాల్సింది ఏమీ లేదు. ఇప్పుడు అవన్నీ మీరు ప్రాక్టీస్ చేయడం మీ బాధ్యత. ప్రాక్టీస్ చేస్తే మీరంత మీరే ఐడియల్ అవుతారు, మిమ్మల్ని చూసి ఇంకో 5 ఆరుగురు ఇంకా ఇన్స్పైర్ అయ్యి వాళ్ళు కూడా ఇది చేయడానికి ప్రయత్నిస్తారు. దట్ ఈస్ ద గ్రేటెస్ట్ గిఫ్ట్ యూ కెన్ గివ్ మీ అన్నారు. అంటే నాకు ఇక ఇవ్వగలిగిన గురుదక్షిణ అంతకంటే ఇంకేమీ లేదు అన్నారు ఆయన. దట్ ఈస్ ఇంపార్టెంట్. ఇది స్టూడెంట్స్ కే వర్తిస్తుందా? కాదు, భక్తులు కూడా వర్తిస్తుంది. ఎల్లప్పుడూ మనం బయటికి వెళుతున్నప్పుడు ఐఎమ్ గోయింగ్ టు ట్రాన్స్ఫార్మ్ దిస్ స్లమ్, ఐఎమ్ గోయింగ్ టు ట్రాన్స్ఫార్మ్ దిస్ సెక్షన్ ఆఫ్ ద సొసైటీ, ఐఎమ్ గోయింగ్ టు ట్రాన్స్ఫార్మ్ దీస్ పీపుల్ అని మనం ఆ భావంతో వెళ్లకూడదు. ఇన్స్టెడ్ ఏంటంటే ఐఎమ్ గోయింగ్ టు స్టాండ్ యాజ్ అన్ ఐడియల్ సో దాట్ దే కెన్ ట్రాన్స్ఫార్మ్, దే కెన్ లెర్న్ ఫ్రమ్ మీ అండ్ ఐ కెన్ లెర్న్ ఫ్రమ్ దెమ్. మనం ఐడియల్ గా ఎప్పుడు నిలబెట్టగలుగుతాం? ఇట్స్ ఎ కాన్స్టెంట్ ఫైట్ బిట్వీన్ అవర్ ఓన్ థాట్స్ అండ్ డివైన్ థాట్స్. అవర్ ఓన్ థాట్స్ అంటే ఏంటి, ప్రాకృతికంగా మన చుట్టుపక్కల మన అనుభవం ఏమవుతుందో అది మనసుకి అదొక ఫీడ్బ్యాక్ ఇస్తుంది. పుట్టబర్తిలో మన స్వామి దగ్గర నేర్చుకుందేదో దాట్ ఈస్ ఆల్వేస్ గివింగ్ అనదర్ కైండ్ ఆఫ్ ఫీడ్బ్యాక్. వ్యత్యాసం అనే పెద్ద గిఫ్ట్ భగవంతుడు మనకిచ్చారు. ఆ వ్యత్యాసంతో మనమే డిసైడ్ చేయాలి విచ్ ఇస్ కరెక్ట్, విచ్ ఇస్ థ్రాష్. దాన్ని బట్టి వీ క్యాన్ ఫైండ్ అవుట్ ఆర్సెల్స్ వెదర్ వీఆర్ స్టాండింగ్ యాజ్ అన్ ఐడియల్ ఆర్ వెదర్ వీఆర్ స్టాండింగ్ యాజ్ అనదర్ డెమన్ ఇన్ ద సొసైటీ. కాబట్టి దట్ ఈస్ ద గ్రేటెస్ట్ థింగ్ విచ్ స్వామి హెస్ టోల్డ్ అస్. కాబట్టి మీరు చెప్పారు అంటే మార్గదర్శనం చేయగలగాలంటే అది ఫలాని వాళ్ళు చెప్పితే కానీ మార్గదర్శనం అవుతుంది అని తప్పు. ఫర్ ఎగ్జాంపుల్, మిస్టర్ ఎక్స్ కెనాట్ బి ఎ మార్గదర్శి ఫర్ మిస్టర్ వై. మీరేమన్నా అనుకోండి, అది అవ్వదు. మన ఆత్మసాక్షే మనకి మార్గదర్శి అవ్వాలి. దట్ ఈజ్ ఇంపార్టెంట్. అంటే మన ఆత్మసాక్షి వాయిస్ మనం వెలగలిగేంత స్టేజ్ కి మనం చేరాలి ఫస్ట్. ఇట్స్ ఎ ఫైట్. ఇట్స్ నాట్ దట్ ఐ హావ్ సక్సీడెడ్ ఆర్ హీ హాస్ ఫెయిల్డ్. ఇట్స్ ఆల్వేస్ వీ హ్యావ్ టు కీప్ ఫైటింగ్. ఈచ్ వన్ ఆఫ్ అస్ మనకేమిటంటే ఎక్కడో ఒక అవకాశం వస్తుంది, మన అంతర్వాణి మనకి చెబుతుంది, బాబు నువ్వు చేస్తోంది ఇది తప్పు, ఇది కరెక్ట్ కాదు. ఒక్కొక్కసారి మనకు వినిపిస్తుంది, ఒక్కొక్కసారి వీ చూస్ టు సప్రెస్ ఇట్ ఫర్ ఫాస్ట్ గెయిన్. అది ఎవ్రీ వన్ ఆఫ్ ఇస్ ఈజ్ వాట్ యు కాల్ గిల్టీ ఆఫ్ దట్ సిన్. ఎవడు చెయ్యెత్తి బాబు నేను అవన్నీ చేయలేదని చెప్పడానికి వీల్లేదు. దట్ ఈస్ ద కాన్స్టెంట్ బ్యాటిల్ విచ్ వీఆర్ ఫైటింగ్. సో కాబట్టి స్వామి మన దగ్గర ఉన్నారు అని చెప్పి మనం అనుకుని అది చేస్తుండే. క్లాస్లో పాఠాలు చెప్తున్నప్పుడు స్వామి అదే చెప్పారు, స్టూడెంట్స్ ని నీ ప్రేమ పుత్రుల కింద చూసుకో అన్నారు. అంటే ఏంటంటే మన కామపుత్రుల కన్నా మన ప్రేమపుత్రుల మీద బాధ్యత మనకి ఇంకా ఎక్కువ ఉంటుంది అని స్వామి చెప్పారు. కాబట్టి నేను ఎప్పుడైనా క్లాస్కి వెళితే అదొక ఒక పూజ చేయడానికి వెళ్తున్నంత ఫీలింగ్ తో వెళ్తాను. అంటే ఐ నెవర్ గో అన్ప్రిపేర్డ్ ఫర్ మై క్లాస్. ఐ రెస్పెక్ట్ ద స్టూడెంట్స్. ఐ రెస్పెక్ట్ ద స్టూడెంట్స్ ఫర్ ద డిజైర్ టు కమ్ అండ్ లర్న్ ఫర్ ద ఫెయిత్ దే హ్యావ్ ప్లేస్డ్ ఇన్ మీ. అంటే ఏమిటి, ఇవాళ మాస్టర్ మనకి ఏదో కొత్త విషయం నేర్పిస్తారు అని ఆ ఫీలింగ్ ఉంటేనే కదా వాళ్ళు అక్కడ క్లాస్లోకి వచ్చి కూర్చున్నారు. ఆ రెస్పెక్ట్ ఇస్తాను నేను దానికి నా ప్రేమ. కాబట్టి నేను దట్ ఈస్ ద స్మాల్ వే ఆఫ్ మై ప్రాక్టీసింగ్ వాట్ స్వామి హ్యాస్ సెడ్. అంటే రెస్పెక్ట్ ద క్లాస్. క్లాస్ వాళ్ళు మీ మీద పేరెంట్స్ కూడా పిల్లల్ని ఎందుకు పంపించారు మీ దగ్గరికి, గురుగారు ఏదో బోధిస్తారు మనం ఉద్ధరిస్తాడు పిల్లాడిని అని చెప్పి ఆ ఫీలింగ్ తో పంపిస్తారు. రెస్పెక్ట్ ద ఫీలింగ్ ఆఫ్ ద పేరెంట్స్. కాబట్టి క్లాస్ కి వెళ్లేటప్పుడు అన్ప్రిపేర్డ్ గా ఎప్పుడు వెళ్లదు, బికాస్ దట్ ఈస్ లైక్ ఏమంటారు దాన్ని డిజానరింగ్, డిజానరింగ్ యువర్ వర్క్ విచ్ ఇస్ డిజానరింగ్ గాడ్. కాబట్టి దట్స్ ఎ స్మాల్ ఎక్సర్సైజ్ విచ్ ఐ క్యారీ అవుట్. అలాగే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కళ్ళ భావం అలా ఉంటుంది. ఆ భావ ప్రకారంగా అంటే వాళ్ళకి ఆత్మసాక్షి అంటాను. అందుకనే మీ ఆత్మసాక్షి మీకు ఏది కరెక్ట్ అని చెబుతుందో అది ఒకటో రెండో అన్నా పాటించడానికి ప్రయత్నిస్తే మార్గదర్శకులు ఎవరికి వాళ్లే అవుతారు.
1: సాయినాథ్ సార్, మీ అమూల్యమైన సమయాన్ని వెచ్చించి మా రేడియో సాయి శ్రోతలందరితో మీ దివ్యమైన స్వామితో అనుభవాల్ని పంచుకున్నందుకు చాలా చాలా ధన్యవాదాలు సార్. ఇంకా చాలాసార్లు మా స్టూడియోకి వచ్చి మీ సంభాషణని మాకు అందించవలసిందిగా మేము కోరుతూ సెలవు తీసుకుంటున్నాం.
0: ఆ స్వామి అనుగ్రహం అంటే తప్పకుండా అవుతుందండి.
1: సాయిరాం సాయిరాం సార్.

ఇంతవరకు మీరు అంతరంగ తరంగాలు ఆనందలహరుల కార్యక్రమంలో స్వామి పూర్వ విద్యార్థి అయిన డాక్టర్ ఎం సాయినాథ్ గారి అనుభవాల శీర్షికలోని ఆఖరి భాగాన్ని విన్నారు. ఈ అనుభవాల్ని వింటూ సాయి భగవాను దివ్యత్వాన్ని మననం చేసుకుంటూ దాని ద్వారా పొందిన పాఠాలను మన జీవితాలలో అలవర్చుకోవాలని స్వామిని ప్రార్థిద్దాం. ఒకవేళ ఏ కారణంగానైనా ఈ భాగం గాని ఇంతకుముందు ప్రసారమైన భాగాలు గాని మీరు వినలేకపోయినట్లయితే మీరు మా వెబ్సైట్ www.radiosai.org లోని ఆడియో సెర్చ్ లోకి వెళ్లి డౌన్లోడ్ చేసుకుని వినవచ్చు. సాయిరామ్.

0: రేడియో సాయి శ్రోతలకు సాయిరాం. మానవాళిలో సత్య ధర్మ శాంతి ప్రేమ అహింసలనే మానవతా విలువలను వికసింపచేసి భక్తి దైవ విశ్వాసం సేవా తత్పర భావాలను పెంపొందింపజేసి సన్మార్గంలో నడిపించేందుకు భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారు తమ ప్రబోధాలలో అమృత గుళికల్లాంటి చిన్న చిన్న కథలను చెబుతూ ఉంటారు. ఆ కథలను ధారావాహికంగా శ్రీ సత్యసాయి కథాసథలో ప్రసారం చేస్తున్నాం. సాయిరాం.
1: ఇతరుల దృష్టిని ఆకర్షించాలని చేసే పనులు అర్ధహేతువులు, దీన్ని తెలిపే డంబము అనే కథనిప్పుడు విందాం. ఒక ఊళ్ళో ఒక వృద్ధురాలు ఉండేది. ఆమె చాలా పేదరాలు. ఎంతో కష్టపడి కొంత ధనాన్ని కూడబెట్టింది. ఆమె ఆ ధనంతో ఎంతో మోజుపడి రెండు బంగారు మురుగులను అనగా గాజులను చేయించుకుని రెండు చేతులకు పెట్టుకుంది. అందరూ తన మురుగులను చూడాలని, వాటిని మెచ్చుకోవాలని ఆమెకు చాలా ఆశగా ఉండేది. కాని ఎవ్వరూ ఆమె మురుగుల సంగతి గమనించలేదు. ఏ విధంగానైనా నలుగురికి తమ మురుగుల గురించి తెలియజేయాలనుకున్నది ఆ వృద్ధురాలు. ఒకనాడు మూర్ఖంగా తన గుడిసెకు నిప్పు అంటించింది. గుడిసె తగలబడిపోతూ ఉంటే ఆమె వీధిలో నిలబడి, "అయ్యో అయ్యో, నా ఇల్లు కాలిపోతున్నది" అంటూ తన రెండు చేతులను పైకెత్తి తన మురుగులు అందరికీ కనబడేలా చేస్తూ అరవటం మొదలుపెట్టింది. చుట్టుపక్కల జనమంతా వచ్చి ఆమె గుడిసెను చూస్తున్నారే కాని ఆమె చేతి మురుగులను చూడటం లేదు. ఆ వృద్ధురాలు ఇంకా ఆగలేక, "ఇంకేముంది, అంతా బూడిదైపోయింది. ఈ రెండు మురుగులు తప్ప" అంటూ తన చేతి మురుగులను చూపుతూ ఏడవటం మొదలుపెట్టింది. ఆ మురుగులు అందరూ చూడాలనే బాధ తప్ప ఆమెకు తన గుడిసె కాలిపోయిందనే విచారం ఏమాత్రం కలుగలేదు. ఇతరుల దృష్టిని ఆకర్షించాలని చేసే పనులు అనర్థహేతువులు.

రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. ఇప్పుడు మీరు 2012 స్వామివారి దివ్య సన్నిధిలో సాయి కుల్వన్ సభామండపంలో విద్యార్థులు ప్రదర్శించిన బుర్రకథ పార్వతీ కళ్యాణం వింటారు.

0: అయితే సోదరా,
1: ఏమిరా
0: ఈనాడు మనం సర్వ సృష్టి స్థితి లయకారుడు,
1: ఆహా
0: సర్వ మంగళకరుడు అయిన ఆ పరమేశ్వరుని కదా చెప్పుకునే ముందరా.
1: ముందుగా
0: శ్రీ జోడి ఆదిపల్లి సోమప్ప స్వరూపుడైన మన స్వామి గురించి తనివి తీరా కీర్తించుకుని ఆ పైన కథలోకి వెళదాంరా.
1: అవశ్యమన్నాయి, అలాగే కాని అంతకన్నా పవిత్రమైన కార్యం ఇంకేముంది మనకి? మాంచి చక్కెర కేల్ లాంటి పాట ఒకటి పాడరా అబ్బాయి.

0: సుఖం సరిత
1: తన మహిమని చూపి అహమును బాపి
2: భక్తి భావమును లేపి ముక్తి మార్గము చూపి
1: దర్పహరుడు కందర్ప మదహరుడు
2: సకల శుభకరుడు నిఖిల జయకరుడు అయిన మహాదేవుడు నూతన వరుడు
1: అష్టభుజాంకిని దుష్ట సంహారిణి
2: ప్రణవ స్వరూపిణి ప్రళయ నివారిణి
1: త్రిశూలధారిణి త్రిలోకపాలిని
2: శ్రీచక్రవాసిని చిన్మయ పత్తిక్షేత్రి పాలిని అయిన హైమవతి నూతన వధువు.
1: ఆహా, పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం ఆ ఘట్టాన్ని వింటేనే
2: ఆహా
1: పంచమహాపాతకాలు పటపంచలైపోతాయి.
2: మహాబాగా చెప్పేవరా.
1: అటువంటి దివ్య చరిత్రను ఈనాడు మనం సాక్షాత్తు శివశక్తి అవతారుడు జగన్మాత ఈశ్వరీ సుతుడు అయిన మన భగవాన్ శ్రీ శ్రీ శ్రీ సత్యసాయిబాబా వారి దివ్య సమక్షంలో బుర్రకథగా చెప్పుకోబోతున్నాము.
2: అయితే సోదరా, వెండికొండ రాజుకి మంచుకొండ రాజపుత్రికనిచ్చి వివాహం జరిపించుటకు దైవజ్ఞులచే నిర్ణయింపబడినది.
1: ఆహా,
2: కావున ఈ ఆహ్వానానికి అందరూ ఆహ్వానితులే, మీరందరూ కూడా.
3: శ్రీకరముగనో రాధా ఒక పరి శివ శివయన రన్నా
4: వినుడు వినుడు పరమేశ్వర
1: అంటేనే
2: ఆహా
1: పంచమహాపాతకాలు పటపంచలైపోతాయి.
2: మహాబాగా చెప్పేవరా.
1: అటువంటి దివ్య ఈనాడు మనం సాక్షాత్తు శివశక్తి అవతారుడు జగన్మాత ఈశ్వరీ మన భగవాన్ శ్రీ శ్రీ శ్రీ సత్యసాయిబాబా వారి దివ్య సమక్షంలో చెప్పుకోబోతున్నాము.
2: అయితే సోదరా.

0: దుందరితా.
1: అయితే సోదరా,
0: ఏమిరా,
1: దక్ష ప్రజాపతి శివశక్తిని
0: కానుకోలేక
1: శివద్వేషం మానుకోలేక శివుని అవమానించాలనుకుని ఒక గొప్ప యజ్ఞాన్ని తలపెట్టాడురా.
0: ఓహో,
1: ఆ యజ్ఞానికి తన అల్లుడైన శంకరుని, తన కూతురైన సతీదేవిని విడిచి మిగిలిన దేవతలందరినీ పిలిచాడు.
0: మామూలుగా అత్తయ్య ఇంటనున్న ఆడబిడ్డకు పుట్టింటిపై ఆశ కలగడం సహజం. పిలువని పేరంటానికి వెళ్లడం శంకరునికు ఇష్టం లేదు, ప్రియమైన సతిని బాధించడం అంతకన్నా ఇష్టం లేదు.
1: నిజమే మరి.
0: ఈ విషయాన్ని తెలుసుకున్న సతీదేవి శంకరుని వద్దకు వెళ్లి, నాథ, నా తండ్రి నన్ను కాని మిమ్ము కాని అవమానించడం నా తండ్రి యొక్క ఉద్దేశం కాదు.
1: కాదు,
0: యజ్ఞము చూడాలని నాకు మనస్సు కలిగింది, ఆ యజ్ఞమంటేనే మీకు మనస్సు విరిగింది అంటూ పరిపరి విధాలా చెప్పడం సాగించింది.
1: అయినా ప్రభు, కరగడమే కాని విరగడ మెరుగని మనస్సు మీది,
0: ఆహా,
1: పెరగడమే కాని తరగడమెరుగని యశస్సు మీది. ఆశ్రితుల కోరికలు కాదనలేరే, అర్ధాంగినైనా నా కోరికను కాదనగలరా అంటూ ప్రాధాయపడగా సరైనన్నాడు శంకరుడు.
0: భలే.
1: ఇక సతీదేవి పరమ సంతోషంతో తన చెలికత్తలను వెంట తీసుకుని యజ్ఞశాలకు బయలుదేరింది.
0: అప్పుడు ఏమైందిరా?
1: అక్కడ కన్న కూతురిని చూచి చూడగానే రేచువలే త్రాచువలే కక్షతో పగబట్టి కస్తుమని బుసలు కొట్టి లేచాడు ఆ దక్షుడు. అప్పుడు ఏం జరిగిందంటే,
2: దిగ్గున లేచి కూతుని చూచి

0: దురుసుతో తల బెరుసుతో కన్ను మిన్ను కానిడి కండ కావరంతో దక్ష ప్రజాపతి కన్న కుమార్తెను కాని మాటలనగా
1: కాని మాటలాడగా
0: ఆమె కన్నీరు కావేరులయ్యింది.
1: అయ్యో పాపం.
0: రగిలిన ఆమె ఎద పగిలింది, రక్త జల కదిలింది. వెంటనే కాలి బొటర్ వేలుతో బలంగా నేలపై రాసింది. అందులోంచి అగ్నిజ్వాలలు పుట్టాయి. సతీదేవి చితిని చేరింది, తన పతిని తలుచుకుంది.
1: అందుకే అంటారు మన పెద్దవాళ్ళు
0: ఏమని,
1: ఇంటికొచ్చిన ఆడబిడ్డని అస్తమాను కాలి బొటన్ వేలు నేలకు రాయద్దు, పుట్టింటికి మంచిది కాదని.
0: సరిగ్గా చెప్పారా. ఉచ్చ నీచాలెరుగని తండ్రిని శృతి మించి అభిమానించి సుఖానికి వెలై దుఃఖానికి బలైపోయిన ఈ హృదయ విదార విషాద బలిదాన గాథ సతీదేవిది. ఈ నిజమైన దారుణం నిలువెల్లో మారడం ఆ నిటలాశునికి తెలియగానే ఆ హరిణి హృదయంలో అగ్ని పర్వతాలు ప్రజలై ఆ జ్వాలల కీలలకు గరళ కంఠుడు తాడలేక రౌద్ర భీభత్స ప్రళయ తాండవం చేస్తూ తన జటాజుట్టాన్ని పెరికించి నేల కేసి కొట్టగా అందులోంచి వీరభద్రుడు ఎలా ఉద్భవించాడంటే,
2: భగ్గుమంటూ అగ్గి పుట్టి

0: దక్ష యజ్ఞం ధ్వంసమైంది.
1: ఆహా,
0: పాపం సదాశివుడు, అతని గుండె నీరే. అతని భార్యకి దూరమై అతి ఘోరమైన భయంకరమైన తపస్సులో మునిగిపోయాడు.
1: అయితే అన్నయ్య, దక్షుడు చక్కెర లేకుండా చక్కెరి పొంగల్ చేయడానికి ప్రయత్నించాడు, కొలాప్స్ అయిపోయాడు. లేకపోతే ఈశ్వరుడు లేకుండా యాగం ఎలా సాగుతుందిరా?
0: నిజమేరా, నిరీశ్వర యాగం ఎక్కడా జరగదు మరి.
1: అవును మరి,
0: సతీదేవి అగ్నిలో ఆహుతి అయిపోయింది కదా.
1: అవును కదా.
0: అయినా సతీపతులను అగ్ని మాత్రం వేరు చేయగలుగుతుందా చెప్పు.
1: నెవర్ నెవర్.
0: ఎప్పటికైనా సరే సతీదేవి తిరిగి భూమిని పుట్టవలసిందే, పరమశివుని తిరిగి చేపట్టవలసిందే.
1: మహాభాగా చెప్పావరా.
0: అదే సమయంలో భూలోకంలో హిమవంతుడు అనే పర్వతరాజు పరిపాలిస్తూ ఉన్నాడురా.
1: అన్నయ్య, హిమవంతుడు అంటున్నావు, ఆయన ఒళ్ళు ఎప్పుడు చల్లగా ఉంటుందా?
0: హోరిణి, సూర్యనారాయణ మూర్తి అని పేరు పెట్టుకున్న వాళ్ళ ఒళ్ళు ఎప్పుడు వేడిగా సలసల కాగిపోతుంటుందట్రా.
1: మంచి పాయింట్ పట్టావరా. సరే, కథలోకి పెడదాం పద.
0: బాగుంది మా, కానీ మన హిమవంతుడు మాత్రం తన ప్రజలందరినీ చల్లగా చక్కగా పరిపాలిస్తుండేవాడు.
1: ఆహా,
0: అతని గురించి విందాంరా.
1: పదరా.

0: పుణ్య దంపతులైన మేనకా హిమవంతులకు లోక కళ్యాణార్థమై 8 చేతులతో 3 కన్నులతో స్థూలధారిణి అయి చంద్రరేఖ విభూషితయ్యై పరబ్రహ్మ స్వరూపిణి అయిన ఆ ఆది పరాత్పరియే అందాల ఆడబిడ్డగా జన్మించింది.
1: ఇంతటి అదృష్టవంతులు ఆ దంపతులు.
0: చిరు నగుతో కూడి కోటి సూర్య పూర్ణ తేజస్సుతో వెలుగుతున్న ఆ అపరూప అపరంజిని చూసిన ముక్కోడి దేవతలు భక్తి పారవస్యంతో శంఖం పూరించి జయ జయ ధ్వానులతో ఏ విధంగా స్తుతిస్తున్నారో వినరా.

0: ఆ అదృష్ట దంపతుల ఒడిలో అల్లారు ముద్దుగా పెరుగుతున్న ఆ చిన్ని బాలికకు 11వ రోజున వేదశాస్త్రోక్తంగా శ్రీ పార్వతీదేవి అనే నామకరణం చేశారు. దినదినం ప్రవర్ధమానమై ఆ చిన్ని బాలిక పెరుగుతూ వస్తోంది. 5వ 7 రాగానే యథావిధిగా విద్యాభ్యాసం చేశారు.
1: అంటే విద్యాభ్యాసం చేశారన్నమాట.
0: అవును.
1: అయితే అన్నయ్య, ఆ రోజుల్లో ఆ విద్యా విద్యార్థులు ఉపాధ్యాయులు వినయము విధేయత, అబ్బో ఆ వైభవమే వేరురా.
0: నిజంరా, ఆ వైభవమే మహావైభవం.
1: ఆ రోజుల్లో అనేవారట బతకలేక బడిపంతులు అని, విన్నావా ఎప్పుడైనా?
0: విన్నానరా. పాపం ఆ రోజుల్లో బడిపంతులకి బ్రతుకు తరుగు గడవడానికి చాలా కష్టంగా ఉండేది.
1: అలాగే మొన్న ఈ మధ్యన నేను కూడా ఉపాధ్యాయుడు ఉద్యోగం టేకప్ చేశాను.
0: ఓహో, నువ్వు టీచర్ అయ్యానన్నమాట.
1: ఓ రోజు ఏమైందో తెలుసా?
0: ఏమైందిరా?
1: ఓ స్టూడెంట్ పేరెంట్స్ మా స్కూల్ కి కోపంగా వచ్చి
0: వచ్చి
1: ఏమిటండి మాస్టారు, మా వాణ్ణి 3x3 ఎంతరా అని అడిగితే 12 అని సమాధానం చెప్తున్నాడు, ఇదేనా మీరు నేర్పించే పాఠాలని గట్టిగా నిలదీశారు.
0: అవునరా, మరి నిలదీక ఏమిట్రా, 3x3 12 ఏమిట్రా బాబు, మరి నువ్వేం చెప్పావు?
1: అబ్బో, మీ వాడు 3x3 12 వరకు వచ్చాడన్నమాట. వెల్ డన్, వెరీ గుడ్. మొన్నటిదాకా మీ వాడు 3x3 17 అని సమాధానం చెప్పేవాడు లేండి.
0: యోగా
1: అయినా స్టడీగా ఇంప్రూవ్ అవుతున్నాడు, సంతోషించండి అని చెప్పాను.
0: బాగున్నాయిరా చదువులు. ఇంకేమిట్రా మరి?
1: ఏముందిరా, దేశ భాషలందు తెలుగు లెస్స అన్నారు మన పెద్దవాళ్ళు.
0: అవును,
1: ఈనాటి విద్యార్థులు దేశ భాషలందు తెలుగు లెస్సే అని ప్రూవ్ చేస్తున్నారా?
0: ఏం చేస్తానరా, పరిస్థితులు అలా తారిమారైపోయాయి. మరి
1: ఆధునిక భాషలందు తెలుగు భాష క్షీణించిపోతుంది అనుకో.
0: నిజమేరా.
1: సింపుల్ గా శాంపుల్ గా ఒక ఇన్సిడెంట్ చెప్తాను, వినరా?
0: ఇన్సిడెంటే చెప్తారా, అందరం వింటాము.
1: ఓ టీచర్ వాళ్ళ స్టూడెంట్ తో, ఒరే బృహస్పతి, మంచి క్వశ్చన్ వేస్తాను, చక్కగా అరటి పండు ఒలిచినట్టుగా ఆన్సర్ చెప్పరా అని అడిగారా.
0: స్టూడెంట్ బృహస్పతి అంటున్నావు, బుద్ధిమంతుడు అనుకుంటారా? బాగా
1: తెలుస్తుంది తెలుస్తుంది, వినగా వినగా వేము తీయగా ఉండు అంటారు కదా, అలానే చూడు ఇప్పుడు ఏమవుతుందో.
0: మరి ఏమైందిరా తర్వాత?
1: టీచర్ క్వశ్చన్ అడిగారు. ఏమిటా క్వశ్చన్ తెలుసా?
0: ఏమిట్రా?
1: జ్ఞానోదయం అంటే ఏమిటి నాయన అని అడిగారు.
0: భూరిణి, అందరికి కావలసిందేరా, ఏం చెప్పాడు రా బాబు?
1: సార్ వెరీ సింపుల్, జ్ఞానం అనగా తెలివి, ఉదయం అనగా తెల్లాడటం, జ్ఞానోదయం అనగా తెలివి తెల్లాడటం సార్ అన్నాడు.
0: బావుందిరా, నువ్వు నీ తెలివి తెల్లారినట్టే ఉంది. కథలోకి వెళ్దాం పద, ఇక
1: పదరా వెళ్దాం.
0: తారకాసురుడు అనే రాక్షసుడు బ్రహ్మదేవ వరగర్వంతో బకాసుర భస్మాసురుడును మించినవాడే ముల్లో కాలపై ఏ విధంగా దండయాత్ర సాగిస్తున్నాడో చూద్దాంరా.
1: పదరా.

రుధిరం మధురం రుధిరం మధురం మధురం రుధిరం రుధిరం కొరకై దేనికి పెదరం రుధిరం మధురం మధురం రుధిరం రుధిరం కొరకై దేనికి పెదరం అందుకు కావలే ఇప్పుడు కథనం అమరులందరికీ అది యమ

0: కన్ను మిన్ను కానని కండ కావరంతో ఆ తారకాసురుడు ముక్కోడి దేవతలను ముప్పు తిప్పలు పెడుతూ కళ్ళుండి కూడా గుడ్డివాడైపోయినట్టుగా అయిపోయాడురా.
1: అన్నయ్య అన్నయ్య అన్నయ్య ఆగాగు, గుడ్డివాడన్నావా నువ్వు?
0: అవునరా.
1: గుడ్డివాడంటే గుర్తుకొస్తోందిరా.
0: ఏమిట్రా?
1: మా ఫ్రెండ్ వాళ్ళ తమ్ముడు.
0: తమ్ముడు
1: పాపం నిజంగానే చిన్నప్పటి నుంచి గుడ్డివాడరా, బై బర్త్ బ్లైండ్ అన్నమాట.
0: అయ్యో పాపం.
1: గుడ్డివాడు కదా అని అమ్మా నాన్న చాలా గారాబంగా పెంచుతూ వాడు ఏది అడిగితే అది ఇంతంటే అంత ఎక్కువగానే పెడుతూ వచ్చారా.
0: నిజమేరా మరి?
1: ఎంత పెట్టినా ఎంత చేసినా నాకు తక్కువ పెట్టేస్తున్నారు బాబో అని గొల్లుమని ఏడుస్తున్నాడు.
0: పాపం పరిస్థితులున్నాయి కదరా, కళ్ళు లేవు కదరా వాడికి పాపం.
1: సరే ఇక పండగ వచ్చింది.
0: ఓహో,
1: మన తెలుగు వాళ్ళ పండుగలు తెలుసుగా.
0: బాగా తెలుసురా.
1: గారెలు, బూరెలు, అట్లు, పెసరట్లు, బొబ్బట్లు.
0: బాబు ఆకలేసేస్తోంది.
1: ఆగాగు, అన్ని చేసి స్ట్రైట్ గా వాడి ముందుకు తీసుకెళ్లి పెట్టారు.
0: ఆహా, ఇంకేముందిరా,
1: గుడ్డివాడు కదా, అన్ని ఇలా ఇలా ఇలా ఇలా తడుముకొని చాటంత మొహం చేసుకుని వెంటనే చెంచాంత మొహం చేసుకుని
0: ఏమైందిరా,
1: నాకే ఇన్ని పెడుతున్నారు, మీరెన్ని తినేస్తున్నారు అని గొల్లుమని ఏడ్చాడట.
0: హోరిణి బాగుందిరా, అందుకనే స్వామి అంటారు.
1: ఏమనిరా?
0: సంతృప్తి లేని చోట అసంతృప్తి రాజ్యమేలుతుంది అని.
1: మంచి మెసేజ్ చెప్పావురా.
0: అందుకనే స్వామి అందరితోటి సీలింగ్ ఆన్ డిజైర్స్ పాటించండి అని మనందరికి మెసేజ్ ఇచ్చారా.
1: అవునరా.
0: సరే కథలోకి వెళ్దాం పద. ఇక
1: పదరా.
0: కళ్ళకపట మెరుగని చల్లని మురులను తారకాసురుడు గొల్లుమనిపిస్తున్నాడు.
1: ఆహా,
0: మరణమాసనమైన ఆ అసురుడు మరింత విజృంభిస్తున్నాడు. అయితే వీడి ఆగడాలను భరించలేని ముక్కోడి దేవతలు బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్లగా
1: వెళ్లగా
0: బ్రహ్మదేవుడు శ్రీ పార్వతీ పరమేశ్వరులకు పుట్టబోవు కుమారస్వామియే తారకాసురుని సంహరించేందుకు తగిన సమర్థుడు అని తెలిపారు.
1: ఆహా,
0: ఇక మన నారదుడు శ్రీ పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం జరిపించడమే తన తక్షణ కర్తవ్యం అని తెలుసుకుని భూలోకానికి వెళ్లి హిమవంతుని చేరి ఏమంటున్నాడంటే
1: ఏమంటున్నాడు రా
2: నారాయణ నారాయణ

0: నారదుడు పార్వతి యొక్క జన్మరహస్యం తెలిపి అమ్మవారి అవతార లక్ష్యాన్ని హిమవంతుని తెలియజేసి,
1: ఆహా
0: ఓ పర్వతరాజా, పరుడు ఈమెకు వరుడు కాడు,
1: కాడు
0: హరుడే ఈమె వరుడు, ఆమె మనోహరుడు. అతను ఇప్పుడు కొండ మీద తపస్సులో ఉన్నాడు.
1: ఆహా,
0: అతని పొందేందుకు నీ కుమార్తె పార్వతి మరింత తపస్సు చేయాల్సి ఉంటుంది. కనుక వెంటనే పరమేశ్వరుని పరిచర్యలకై పార్వతిని పంపవయ్యా అని హిమవంతునికి నారదుడు చెప్పగా సరేనన్నాడు. ఇక ఈ మాటలు విన్న పార్వతి అమందానంద కందడిత హృదయార విందయ్యై పురి విప్పిన వన మయూరు వెలే వెంటనే లేచింది. పూల సజ్జను చేత పట్టుకుంది,
1: పట్టింది.
0: అల్లంత దూరం నుండి పరమేశ్వరుని చూడగానే
1: చూడగానే
0: ఆమె హృదయాంతరాళం నుండి అమరగానం ఏ విధంగా మొదలైందో చూడరా.

0: ఆమె అమరగానే పరమశివునికి అభిషేకమైంది. అపరూపమైన భక్తితో పార్వతీదేవి పరిచర్యలు చేస్తూ పరమేశ్వరుని కొలుచుచూ ఉండగా ఇదే అదని అనుకుని దేవతలచే ప్రేరేపితుడైన మన్మధుడు తన పంచబాణాన్ని శివునిపై గురి చూసి వదిలాడు. అయితే అప్పటి వరకు తపస్సులో ఉన్న పరమేశ్వరుడు తన తపోభంగానికి కారణం ఎవరని తన మనోనేత్రంతో సారించి చూడగా అందుకు కారణం మన్మధుడని తెలిసి పరమేశ్వరుడు ఫాల నేత్రాన్ని తెరిచాడు. మన్మధుణ్ణి భస్మీకృతం గావించాడు.
1: అయితే సోదరా, ఇక మన్మధుడు లేడు. రతీదేవి విలపిస్తోంది. శివపార్వతుల జంట కొరకై తమ జంటను సైతం చీల్చిన తన పతికి పట్టిన గతిని చూసి బావురమని దుఃఖించింది. తాళి తెగి ఎగతాళిపాలైన ఈ బ్రతుకు బ్రతకడం కంటే మరణించడం మేలు అని నిశ్చయించుకుంది. అంతలో అశరీర వాణి, అమ్మా రతీదేవి, ఆగు, చింతించకు. ఉమాశంకరుల వివాహానంతరం నీ భర్త మరల సజీవుడే నిన్నేలుకుంటాడు అని తెలుపగా చాలా సంతోషించింది.
0: ఇక్కడ మనస్సు చెలించిన మహేశ్వరుడు అక్కడ తపస్సు వదిలి అక్కడి నుంచి నిష్క్రమించాడు.
1: ఆహా,
0: ఇంతటి భయంకరమైన దృశ్యం చూసి మూర్ఛిల్లిపోయిన పార్వతీదేవిని ఆమె తల్లిదండ్రులైన మేనకా హిమవంతులు ఆమెను ఇంటికి తీసుకువెళ్లారు. అయితే పరమేశ్వరునికి పార్వతిని చూడాలనే ఆకాంక్ష మరింత బలీయమైపోయింది.
1: ఓహో,
0: అప్పుడు పరమేశ్వరుడు ఒక పన్నాగంతో తన వేషం మార్చి ఎరుకల సానిగా మారి ఆ తర్వాత ఏమైందో మన అన్నయ్య చెప్తాడు, వినుకోరా.
1: చెప్పరా.
2: ఎరుకల సానిగా మారిన

0: ఈ విధంగా శివుడు సిటుక్కున్న పంచగట్టి వెండికొండటకు జారి మంచుకొండ చేరిండు.
1: ఓహో,
0: అక్కడ ఆ మంచుకొండ కాడ ఆ హిమవంతుని రాజయుధులందు ఎరుకోయమ్మ ఎరుక అంటూ ఎట్లా పాడుకుంటూ పోతున్నాడు, వినరా?
2: ఎండుపుకాయలు కరక్కాయలు కుంకుమ సూదులు నల్ల పూసలమ్మోయ్,

0: ఎరుక చెబుతాను, ఎరుక చెబుతాను, ఎరుక చెబుతాము తల్లే. కంచి కామాచి మా కంటెదుట కలదు అమ్మా, కంచి కామాచి మా కంటెదుట కలదు. మధుర మీనాక్షి మాటందే కలదు, మాటందే కలదు, మాటందే కలదు తల్లే. సెయ్యి చూసి చెబుతాము సోది, సెయ్యి చూసి చెబుతాము సోది. చెప్పించుకున్నాక జయమంతమీది, జయమంతమీది, జయమంతమీది.
1: అంబ పలుకు జగదాంబ పలుకు.
2: ఎరుకోయమ్మ ఎరుక, ఎరుక చెబుతానమ్మ ఎరుక అన్న. ఆ ఎరుకలసాని కేకలు ఎవరు విన్నారయ్యా అంటే?
1: ఎవరు విన్నారయ్యా?
2: అక్కడ మన కథానాయకురాలైన శ్రీ పార్వతీదేవి వినింది.
1: ఓహో,
2: అయితే వెంటనే చెలికత్తెలను పంపించి ఆ ఎరుకలసానిని పిలిపించి అతని చేట నిండా మంచి ముత్యాలు పోయించింది.
1: ఆహా,
2: అక్కడ ఎరుకన సాల్వేషన్లో ఉన్న మన పరమేశ్వరుడు పార్వతి చేయి పట్టుకుని తన మనసులోని మాట పార్వతితో ఏ విధంగా చెప్తున్నాడో వినరా?

0: పరిగిట్ట జుంతరిత.
1: ఈ విధంగా సోది చెప్పి వెళ్లిపోయిన శివుడు పార్వతిని పూర్తిగా పరీక్షించాలనుకుని తానొక వృద్ధ బ్రాహ్మణ వేషంలో వచ్చి తపస్సులో ఉన్న పార్వతిని మేల్కొల్పి బాల అందాల మాల,
2: ఏమిట్రా నీ గోళ,
1: ఇది శివలీల.
2: అయితే ఇక ఆలస్యమేలా, కానీ మరి
1: నీకు శివునిపై ఆశ ఉంది, కాని నీకు నాకు రాసి ఉంది అంటూ అక్కడే ఉండిపోయాడు.
2: ఓహో,
1: అయితే ఈ మాటలు పార్వతికి ఈటల వలె తగిలాయి.
2: అంతే కదరా,
1: విగ్రహం ఆగ్రహంగా మారింది.
2: ఓహో,
1: తనను పెళ్లి చేసుకుంటే గాని అక్కడి నుంచి కథల్లోని ముండు పట్టుపట్టాడు రా ఆ బ్రాహ్మణుడు.
2: అయ్యో పాపం.
1: పార్వతీదేవి తన చెలికత్తలను చూసి సంజ్ఞ చేసింది. చెరులంతా పురుల వలె బెత్తాలతో ఆ వృద్ధ బ్రాహ్మణుని చితకదంచారా. ఆ బెత్తాల బాధకు భరించలేక పరమేశ్వరుడు తన వేషం మార్చి తన అసలు రూపం ధరించాడు. జగన్మోహనాకారంతో జగదీశ్వరి పార్వతీ ముందర ఆ పరమేశ్వరుడు ఏ విధంగా సాక్షాత్కరించాడో వినరా.

0: ఈ విధంగా శివ సాక్షాత్కారం పొందిన పార్వతీ హృదయం పోటిక్కిన సముద్రంలా ఉప్పొంగిపోయింది.
1: ఆహా,
0: కాని ఈ విషయం తెలిసిన పార్వతీ తల్లి మెనక మాత్రం చింతించసాగింది.
1: ఎందుకు, ఏమైంది?
0: ఆమెకు శివుడంటే, పార్వతీ భర్త అవుతాడంటే అసలు జీర్ణించుకోలేకపోతుంది.
1: అయ్యో పాపం.
0: జగన్మోహిని, అపరసుందరి అయిన పార్వతీదేవి ఈ షడ్ చక్రవర్తిని పెళ్లి చేసుకున్నాక ఆ జడదారిని వరించడం ఇష్టం లేక ఆమె పార్వతీ దగ్గరకు వెళ్లి ఏముంటుందంటే,

ఈ మాటలు విన్న పార్వతి శోకంతో తన పూజామందిరంలోని శివలింగానికి తన కన్నీటి ధారలతో అభిషేకిస్తూ తనని ఆదుకోమంటూ తన నాథుని ఏ విధంగా వేడుకుంటుందో వినరా.

0: అయితే సోదరా,
1: ఏమిరా
0: ఈ సంఘటనతో శ్రీ పార్వతీ పరమేశ్వర కళ్యాణం నిశ్చయమైనట్లు తేట తెల్లమైపోయింది.
1: ఆహా,
0: పరమోత్కృష్టమైన లోక కళ్యాణార్థమై జరగబోతున్న శ్రీ పార్వతీదేవి యొక్క కళ్యాణానికి ముహూర్తం ఎవరు పెట్టారు తెలుసుకుందాంరా.
1: తెలుసుకుందాంరా.

0: ఆహా, ఆ రోజు పరమేశ్వరుని పరిస్థితి వర్ణనాతీతం.
1: ఆహా,
0: ఏనాడో తనకు దూరమైన సతీదేవి పార్వతీదేవియే తిరిగి తనను కలవబోతోంది. ఇన్నాళ్లకు ఇన్నేళ్లకు తన తపస్సు ఫలించిన మహేశ్వరుని మనస్సు ఇంద్రధనస్సు అయింది. స్త్రీ పురుషులు ఇద్దరు అనడం అసత్యం.
1: అసత్యం.
0: స్త్రీయే పురుషుడు, పురుషుడే స్త్రీ, అగ్నదే అన్నదే నగ్న సత్యం.
1: మహాబాగా చెప్పావురా.
0: ఆ సత్యాన్ని సామాన్యులకు సైతం తెలియజేసేందుకు ఈశ్వరుడు అర్ధనారీశ్వరుడు కాబోతున్న శుభ సమయం అది.
1: ఆహా,
0: అదిగో మలయ పవనాలలో తానమాడి అరుణ కిరణాలతో అలంకరింపబడి వంది మాగధులతో విడిది నుండి వరుడు వివాహ మండపానికి శివుడు ఏ విధంగా కదిలి వస్తున్నాడో చూడరా.

ఆహా, అదిగో అలా చూడు, నవరత్న ఖచ్చిత మణిహార భూషణకరి, రవి సుధాకర వహ్ని లోచన రత్న కుండల భూషిణి, జిలుగు కుంకుమ కాంతరేఖల శ్రీమంతిని, శివుని పట్టపురాణి పార్వతి. ఆహా, నవవధువుగా అలంకరింపబడిన శ్రీ రాజరాజేశ్వరి రాయసంతో, రాజలాంఛనాలతో, రాజహంసల హోయిరు ఒలకబోస్తూ, ఘలు ఘల్లుమను కాలిగజ్జల మంగళ సబడితో, మానసోలదంతో, తడబడుతున్న అడుగులతో, మందగమనుగై నడిచి వస్తూ ఉండగా, రాగరస భరిత మనోరంజితమైన అమరగానాలు అనురాగోద్రేక భరితంగా వినిపిస్తూ ఉంటే, నవమోహిని ప్రేమవాహినైన ఆ గిరిజాకుమారి యొక్క అందాలు వర్ణించడం, ఆహా, ఆ ఆదిశేషునికైనా అసాధ్యమే. అదిగో సర్వాలంకార భూషిణి కళ్యాణ వేదిక వైపు కదిలి వస్తూ ఉన్న కుమారి గౌరి పార్వతి.

0: ఆడవారికి అసలగుదనం ఐదవతనం. అట్టి ఐదవతనాన్ని కాచి బ్రోచి ధన ధారాది సంపదాభ్యుద విభవములను సర్వదా ప్రసాదించు చల్లని తల్లి హైమవతి పార్వతి.
1: ఆ కళ్యాణవతి కళ్యాణం కళ్ళారా చూడాలని వాణి బ్రహ్మలు హంసవాహనులే, లక్ష్మీనారాయణులు గరుడారుడులే, ఇక దేవేంద్రాదులు తమ బంధు మిత్ర కళత్రాలతో సహా అందరూ కలిసి బయలుదేరారు.
0: శ్రీ మహావిష్ణువు ఆధ్వర్యంలో గంగాయమునలు పరమశివునకు వింజామలు విచుచుండగా జగ జగాలకు యుగ యుగాలకు ఆదర్శ ప్రాయణమైనటువంటి ఆ ఆది దంపతుల వివాహం జరగబోతోంది.
1: సాక్షాత్ చతుర్ముఖ బ్రహ్మే ఈ వివాహానికి బ్రహ్మహే. పరమోత్కృష్టమైన శ్రీ పార్వతీదేవి యొక్క కళ్యాణ కలాపములను ప్రత్యక్షంగా తానే నిర్వహిస్తూ ఉన్నారు.
0: విశ్వకర్మ నూతన భవనాలు, కళ్యాణ వేదిక, విడిదిశాలలు కట్టించి మంగళసూత్రం, కళ్యాణాంగులేకం, సువర్ణ యజ్ఞోపవీతం శుభలక్షణాయుక్తంగా నిర్మించి ఇచ్చాడు.
1: ఇక అక్కడ సకల సురాసుర గంధర్వ గణ సిద్ధ సాధ్య సారస్వత యక్ష విద్యాధర కిన్నెర కింపురుషాది సురమొక్కోటి సమస్తం అక్కడ ఆసీనులై ఉన్నారు.
0: నాదస్వర సన్నాయి మేళ తాళములతో దేవ దుందుబులతో అండ పిండ బ్రహ్మాండములన్నీ మారుమోగుతున్నాయి.
1: మహనీయ గుణదర్శులకు మునిశ్రేష్ఠులు రాజర్షులు బ్రహ్మర్షుల వేద గోష్ఠితో మిన్ను ముట్టిందా పుణ్యపట్టణం.
0: గంధర్వులు పదపద్య స్వరములతో భావ రాగ తాళయుక్త లలిత సామగానాలతో సర్వ లోకవాసులను మునిపించి మెప్పించి మైమరిపిస్తున్నారు.
1: వేల్పుల కన్నుల ఎందు వెలుగు వెన్నెల వెల్లువలు వెళ్లి విరిసిపోతున్నాయి.
0: ముత్తైదువుల మోములు మురిసిన వెన్నెల కాంతుల వలె మెరిసిపోతున్నాయి.
1: అదిగో కళ్యాణ మండపం, మణిమయ మాణిక్య మరకత మౌక్తిక వజ్ర వైఢూర్యాలు, ముత్యాలు రవ్వలు రవ తోరణాల నవకాంతులతో కడకల్లాడుతున్న ఆ కళ్యాణ మండపం కోటి సూర్య కాంతి సమూహంలా ధగధగమంటూ దివ్యంగా దేదీప్యమానంగా మెరిసిపోతుంది.
0: ఆనందం మహదానందం. ఆనాడు మాఘ శుద్ధ ఏకాదశి, లోకం మెచ్చిన లోకం వేచి ఉన్న ఆ ఆది దంపతుల వివాహం జరగబోతోంది. శుద్ధం పదండి.
1: మహావైభవపేతంగా శ్రీ పరమేశ్వరుడు పార్వతీదేవిని పరిణయమాడి తన అర్ధాంగిని పొందిన సభాపతి పూర్ణుడై అర్ధనారీశ్వరుడై ఆ దేవతలందరినీ ఏ విధంగా ఏలుతూ వస్తున్నారో వినిందాం పదా.

0: ఆహా, శ్రీ పార్వతీ పరమేశ్వర కళ్యాణంతో సర్వలోకాలకు సుఖశాంతలు చేరుకున్నాయి.
1: ఆహా, అయితే అన్నయ్య, అందుకే అంటారు, వింటే శ్రీ పార్వతీ పరమేశ్వరుల కళ్యాణ ఘట్టమునే వినాలి, చూస్తే శ్రీ విష్ణు రథోత్సవమునే చూడాలి అని.
0: అవునరా, కరెక్ట్ గా చెప్పావు. పార్వతీ పరమేశ్వరులకు కార్తికేయుడు జన్మించి అతను దేవసేనాపతి అయి తారకాసుని సంహరించి సకల లోకవాసులకు సుఖసంతోషాలను చేకూర్చాడు. అయితే ఇంతటి సదావకాశాన్ని కల్పించిన స్వామివారికి శతకోడి నమస్సుమాంజనులు అర్పిస్తూ, సోదర తల్లిదండ్రులైన శివపార్వతులు అందరికీ ఆదర్శప్రాయమైన ఆది దంపతులు.
1: ఆహా,
0: అయితే ఆనాడు శివుడు అర్ధనారీశ్వరుడయ్యాడు, ఈనాడు శివశక్తవతారుడైన భగవాన్ శ్రీ సత్యసాయిబాబాగా అవతరించారు. దీపం వెలిగించడం స్వామి యొక్క పని, కాని ఆ దీపాన్ని చిమ్మితో, సాధనానే చిమ్మితో కాపాడుకోవడం, స్వామి చెప్పిన సేవా మార్గాలు నడుచుకోవడం మన కర్తవ్యం.
1: నిజం చెప్పావురా.
0: ఇప్పుడు మనందరము కలిసి సాయి భజన చేద్దాము.

ఇంతవరకు మీరు 2012 సంవత్సరం సాయికుల్వన్ సభామండపంలో భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి దివ్య సమక్షంలో విద్యార్థులు ప్రదర్శించిన బుర్రకథ పార్వతీ కళ్యాణం విన్నారు.

ఓం శ్రీ సాయిరాం. అధ్యాత్మ విద్య విద్యానాం. విద్యలన్నింటిలోకి ఆత్మవిద్యే ప్రధానం. ప్రాపంచిక విద్య పారమార్థిక విద్యను జోడించి నేటితరం యువతీ యువకులను సన్మార్గంలో నడిపిస్తున్నది సత్యసాయి విద్యా ఉద్యమం. నేటి శ్రీ సత్యసాయి ఉన్నత విద్యాసంస్థలు ఇప్పటికీ ఎన్నో వేల మంది విద్యార్థులను ఉన్నతమైన వ్యక్తులుగా తీర్చిదిద్దింది. సమాజ అభ్యుదయానికి, దేశ ప్రాపంచిక శాంతికి అటువంటి విద్యార్థులే అవసరమని స్వామి ప్రబోధ. మరి ఈ విద్యా ఉద్యమానికి నాంది 1968లో స్వామి ప్రారంభించిన అనంతపురం శ్రీ సత్యసాయి మహిళా కళాశాల అన్నది గమనార్హం. ఈ సంవత్సరం అనంతపురం కళాశాల స్వర్ణోత్సవం జరుపుకుంది. ఇది మనందరికీ ఎంతో ఆనందభరితమైన వేడుక. స్వర్ణోత్సవ వేడుకల సందర్భంగా కళాశాల నాంది ప్రస్తావన, కళాశాల భవన నిర్మాణం, భవన ప్రారంభోత్సవం, అభివృద్ది సోపానాలు, ఉపాధ్యాయుల, విద్యార్థుల, ఇతర సిబ్బందుల అనుభవాలు, ఇంకా మరెన్నో అనుసంధాన అనుభవాలను శ్రోతలందరికీ అందిస్తూ రేడియోసాయి తెలుగు బృందం జూలై 20-21వ తేదీల్లో ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారాలను పలు శీర్షికలలో సమర్పించింది. వాటి పునఃప్రసారాన్ని శ్రోతలకు ఇప్పుడందిస్తున్నాం. స్వామి విద్యాసంస్థల్లో చదువుకోవటం తమపై ఎటువంటి ప్రభావాన్ని చూపించిందో అనంతపురం కళాశాల ప్రస్తుత విద్యార్థుల అనుభవాలను జూలై 21వ తేదీ రేడియో సాయి తెలుగు బృందం సమర్పించింది. ఆ కార్యక్రమ పునఃప్రసారాన్ని ఇప్పుడు వినండి.

0: స్వామి విద్యాసంస్థలో చదువుకోవటం తమపై ఎటువంటి ప్రభావం చూపించిందో ఇప్పుడు కొందరు విద్యార్థులను అడిగి తెలుసుకుందాం. ఈరోజు మనతో మాట్లాడటం కోసం బి కౌసల్యసాయి, ఎస్ హర్షిణి మనతో రేడియో సాయి స్టూడియోస్లో ఉన్నారు. వీరు ఇద్దరూ అనంతపురం మహిళా కళాశాలలో ఎంఎస్సీ ఫస్ట్ ఇయర్ చదువుతున్నారు. మరి వారితో పరిచయ కార్యక్రమం మొదలు పెడదాము. కౌసల్య, మీ పరిచయాన్ని మన శ్రోతలకి వినిపిస్తారా?
1: తప్పకుండా మ్యామ్. మొట్టమొదటగా భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి పాదపద్మలకు నా నమస్కారాలు. నా పేరు కౌసల్య సాయి. నేను ఫస్ట్ ఎంఎస్సీ ఫుడ్ అండ్ న్యూట్రిషనల్ సైన్సెస్ అనంతపూర్లో చదువుతున్నాను. మాది నేను పుట్టపర్తికి దగ్గరైన బుక్కపట్నం నుంచి వచ్చాను. నేను ఈ అనంతపూర్ క్యాంపస్కి ఎలా వచ్చాను అంటే అది ఒక కోఇన్సిడెన్స్. నేను 2014 నా ఇంటర్మీడియట్లో ఒకరోజు చదువుకుంటూ ఉంటున్నప్పుడు మా ఇంటి పక్కన ఒక అక్క వచ్చి ఏం చదువుతున్నావు అని అడగగా నేను మెడిసిన్కి ప్రిపేర్ అవుతున్నాను అని చెప్పాను. ఆ అక్క వచ్చి నువ్వు స్వామి ఇన్స్టిట్యూట్కి ఎందుకు ట్రై చేయకూడదు అని అడిగారు. నేను అన్నాను నాకు దైవం మీద అంత ఎక్కువ నమ్మకం లేదు, అందులో భజన్స్ ఎక్కువ ఉంటాయి, అక్కడ నాకు ఎక్కువ ఇంట్రెస్ట్ లేదు, నేను వెళ్ళను అని చెప్పాను. అక్క అన్నారు అలా ఏం ఉండదు, అక్కడ మంచి ఎడ్యుకేషన్ విత్ వాల్యూస్ నేర్పిస్తారు, ఒకసారి రాసి చూడు అని అక్క సజెస్ట్ చేశారు. నేను డిసింట్రెస్టెడ్గానే వెళ్ళి ఎగ్జామ్ రాశాను. అందులో చూడంగానే మొదటి పేరు నాదే ఉండింది. నేను మళ్ళీ కాలేజ్కి వెళ్ళిన తర్వాత చిట్ పిక్ చేయగానే అక్కడ నువ్వు ఇక్కడికి రావడం నీ విల్ కాదు నా విల్ అని స్వామి చెప్పారు.
0: చాలా బాగుంది కౌసల్య. నువ్వు కోయిన్సిడెన్స్ అన్నప్పుడే నాకు ఒక సెంటెన్స్ గుర్తొచ్చింది, వెన్ వీ కెనాట్ సీ గాడ్ వీ కాల్ ఇట్ ఏ కోయిన్సిడెన్స్ అని. భగవంతుడు కనిపించినప్పుడు అది కోయిన్సిడెన్స్ అని అనుకుంటూ ఉంటాంట మనం. అదే స్వామి నీకు మెసేజ్ గా కూడా ఇచ్చారనమాట జాయిన్ అయిన ఫస్ట్ డే. వెరీ నైస్. మరి హర్షిణి ఎలా వచ్చిందో కూడా విందామా?
2: ఓం శ్రీ సాయిరామ్. యాక్చువల్లీ నాదెలా అంటే మేడం, సేమ్ యాక్చువల్లీ మా డాడీ ఫ్రెండ్ ఒకరు ఇక ప్రశాంతంలో పనిచేస్తున్నారు. సో ఆయన మా డాడీకి చెప్పారు, మీ కూతురు 12th అలా కంప్లీట్ అయింది కదా, స్వామి ఇన్స్టిట్యూట్లో ఎందుకు ట్రై చేయకూడదు అంటే, మా డాడీ ఓకే సార్ అప్లికేషన్ వేద్దాము అని చెప్పారు. నేను ఒకే ఆన్సర్ చెప్పాను మా డాడీకి, డాడీ నాకు మెడికల్ ఫీల్డ్ చాలా ఇంట్రెస్ట్ ఉంది, సో నేను బీఎస్సీ కోర్స్ చేయను అని చెప్పాను. మేడం జస్ట్ ఒక అటెంప్ట్ చేయమని చెప్పారు. నేను సరే ఓకే అని చెప్పాను. అలా మేము ఫస్ట్ టైం భర్తీకి వచ్చాము. నా ఎంట్రన్సే ఫస్ట్ టైం మేము భర్తీకి వచ్చింది. ఫస్ట్ టైం మేము ఎక్స్పోజ్ అయింది భర్తీ బాబాకి. యాక్చువల్లీ మేము షిర్డీ బాబా డివోటీస్ మా పేరెంట్స్. తర్వాత ఎగ్జామ్ రాయడానికి వచ్చాము. ఇక్కడ యాక్చువల్లీ మిరాకల్ మ్యామ్. ఏమైందంటే ఎగ్జామ్ రాయడానికి మెయిన్ గా హాల్ టికెట్ కావాలి. నేనేమనుకున్నాను, మా డాడీ తీసుకొని వచ్చారు హాల్ టికెట్ అని అనుకున్నాను. మా డాడీ నేను తెచ్చాను అనుకున్నారు. సో హాల్ టికెట్ రూమ్ లోనే ఎండిపోయింది. తర్వాత ఇంకేంటి, వచ్చిన తర్వాత ఇంకేం ఎగ్జామ్ హాల్లే కలో చేస్తున్నారు. అప్పుడు రియలైజ్ అయ్యాను నా దగ్గర హాల్ టికెట్ లేదని. తర్వాత ఎలాగో హాల్ టికెట్ లేకపోతే ఎగ్జామ్ రాయనివ్వరు అనేసి నేను రిటర్న్ వచ్చేస్తున్నాను. అప్పుడే ఒక బ్రదర్ వచ్చారు. అతని ఫేస్ నాకు గుర్తులేదు, కానీ హీ వాజ్ ఇన్ వైట్ అండ్ వైట్. సో ఎక్స్క్యూజ్ మీ, మీరు ఎఫ్ఎస్ఎన్ అని అడిగారు. అవును అని చెప్పాను. ఎవరిదో హాల్ టికెట్ పడిపోయింది చూడండి అని చెప్పారు. చూస్తే అది నా హాల్ టికెటే. తర్వాత నాకు ఒక డౌట్ అలాగే ఉండిపోయింది మేడం. ఎగ్జామ్ రాశాను, ఎగ్జామ్ కూడా క్లియర్ చేశాను, ఇంకా నాకు ఆ డౌట్ అలాగే ఉన్నింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ హాల్ టికెట్ బ్రదర్ ఏం చెప్పారంటే హాల్ టికెట్ పడిపోయింది అని చెప్పారు. బేసిక్గా నేను హాల్ టికెట్ తీసుకురాలేదు. మా ఫాదర్ చెప్పారు నేను హాల్ టికెట్ తీసుకెళ్లదు, సో నేను తీసుకెళ్లదు. సో పడిపోయే అవకాశం లేదు. సో వెంటనే ఎగ్జామ్ అయిన వెంటనే లాడ్జ్కి వెళ్ళి చూసాము. బ్యాగ్ ఓపెన్ చేసిన వెంటనే ఫస్ట్ అక్కడ హాల్ టికెట్ కనపడింది. సో తర్వాత వెళ్లి వెతికాను ఎవరు ఆ బ్రదర్ అని. సో మా డాడీ చెప్పారు ఒక పర్పస్ ఉంది నీకు, అందుకని స్వామి ఆ రూపంలో వచ్చి నీకు హాల్ టికెట్ ఇచ్చారు అని. సో అలా నేను ఫస్ట్

0: ఫోల్డ్ అనేది వచ్చాను.
1: చాలా బాగుంది. పూర్వావతారం భక్తులు ప్రస్తుతావతారానికి ఆయన రప్పించుకున్నారనమాట స్వామి. మనకి మన స్వామి అవతారంలో ఇలాంటివి చాలా వింటూ చూస్తూ ఉంటాం కదా, మీకు కూడా ఎన్నో తెలుసుంటాయి కాలేజీలో. సరే, మరి ఇప్పుడు ఇలా అడ్మిషన్ జరిగింది, ఇద్దరు కూడా హర్షిణి షిరిడీ సాయి డివోషన్ ఉన్న ఫ్యామిలీ నుంచి వస్తే, కౌసల్య స్వామి అంటే తెలియని ఫ్యామిలీ నుంచి వచ్చింది, పైగా నాకు దేవుడన్నా భజనలన్నా పెద్దగా నచ్చదని చెప్పి కూడా వచ్చింది. మరి వీరిద్దరూ కాలేజీలోకి వచ్చాక, అడ్మిషన్ అయ్యాక, హాస్టల్లో జాయిన్ అయ్యాక మీ ఫస్ట్ ఇంప్రెషన్స్ ఏంటి, మీరు ఎలా ఫీల్ అయ్యారు, ఆ తర్వాత ఎక్స్పీరియన్స్ ఎలా గడిచింది అది చెప్తారా?
0: మ్యామ్, ఫస్ట్ నేను హాస్టల్లోకి ఎంటర్ అయిన తర్వాత సీనియర్స్ రోల్ చాలా బాగా నచ్చింది మ్యామ్. దే మేడ్ దట్ హాస్టల్ లైక్ ఎ ఫ్యామిలీ, ఒక ఫ్యామిలీగా మార్చేశారు మొత్తం అంతా. చాలా రెస్పాన్సిబిలిటీతో వర్క్ చేశారు, బట్ స్టిల్ నాకు ఆ ఫీలింగ్ లేదు ఉండాలి అని. నేను ఒకసారి మా సీనియర్కి చెప్పాను, టుమారో మై ఫాదర్ ఈజ్ కమింగ్ టు టేక్ మీ, వచ్చేస్తున్నారు, నేను వెళ్ళిపోతున్నాను అక్క అని. అక్క నిన్ను జస్ట్ ఒక 5 డేస్ ఉండి చూడు, నీకు వెళ్ళాలి అనిపిస్తే 5 డేస్ తర్వాత వెళ్ళిపో అని. సో ఫస్ట్ రోజు మా ఫస్ట్ డే ఇన్ అనంతపూర్ భజన్స్ లో కూర్చున్నాను, అందరూ భజన్స్ చేస్తున్నారు, చప్పట్లు కొడుతున్నారు. నాకు చప్పట్లు కొట్టాలని లేదు, ఫోటో వైపు చూడాలని కూడా లేదు. సో మా ఫ్రెండ్స్ ఇది దే అబ్జర్వ్ మీ, అండ్ వాళ్ళు అబ్జర్వ్ చేసి నన్ను క్లాస్లో అడిగారు, ఎందుకు నువ్వు అంత మొండిగా ఉంటావు దేవుడి పట్ల, అలా లేదు, ఫస్ట్ నువ్వు ఆ ఫీలింగ్ పెంచుకుంటేనే దేవుడు కూడా నీ దగ్గరకు వస్తారు అన్నారు. నేను అన్నాను, నాకు ఈ ఫిలాసఫీ అంతా చెప్పకండి, నాకు నేను ఒక నమ్మాలంటే అది ప్రూఫ్, ఖచ్చితంగా ప్రూఫ్ ఉండాలి అని చెప్పాను. సో నెక్స్ట్ రోజు మాకు బ్లాక్స్ ఉంటాయి, ఎంఎస్ఆర్ బ్లాక్ ఒక సైడ్ ఉంటుంది, స్టూడెంట్స్ అంతా ఒక సైడ్ కూర్చుంటారు. సో సడన్ గా నాకు స్వామి ఫోటో వైపు చూశాను. చూసిన తర్వాత ఒక సీనియర్, షీ వాజ్ ప్లేయింగ్ అన్ ఇన్స్ట్రుమెంట్ తబలా. సో ఐ వాజ్ సో ఫ్యాసినేటెడ్ అబౌట్ లైక్ ద వే షీ ప్లేడ్, నాకు చాలా నచ్చింది ఆ ఇన్స్ట్రుమెంట్. సో నేను అప్పుడు స్వామి ఫోటో వైపు చూసి, ఓకే ఒక డీల్ స్వామి, ఒక డీల్, ఇప్పుడు మేము మిమ్మల్ని నమ్మాలి అంటే, నేను నమ్మాలి అంటే నేను ఖచ్చితంగా ఇన్స్ట్రుమెంట్ లో సెలెక్ట్ అవ్వాలి, అది ఏవేనో నాకు తెలీదు. ఇక్కడ ఇంకొకటి ఇదేంటంటే, ఒకటి ట్రిక్ ఏంటంటే, ఆల్రెడీ సెలెక్షన్స్ అయిపోయాయి, ఒక్కసారి ఆడిషన్ సెలెక్ట్ చేసిన తర్వాత మళ్ళీ వాళ్ళని రీప్లేస్ చేసేకుండదు. సో నేను అన్నాను స్వామికి, ఎలానో హౌ వాట్ ఎవర్ ఇట్ మే బి సెలెక్షన్స్ గాట్ ఓవర్, బట్ యూ హ్యావ్ టు సెలెక్ట్ మీ, ఐ హ్యావ్ టు కమ్ ఇన్ టు ద ఇన్స్ట్రుమెంట్ అండ్ ప్లే ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ, ఎస్పెషలీ ఇన్ పర్తి. సో నేను స్వామికి అంటూనే ఉన్నాను, స్వామి ప్లీజ్ ఎలాగైనా కానీ. సో నేను వెళ్ళి సీనియర్స్ ని కనుక్కున్నాను, వాళ్ళు ఇదే ఆన్సర్ చెప్పారు, ఆల్రెడీ సెలెక్షన్స్ అయిపోయాయి, కుదరదు, తీసుకోవడం కుదరదు అన్నారు. బట్ నాకు ఆ ఫోర్స్, ఐ డోంట్ నో వాట్ ఈస్ దట్ డివైన్ ఫోర్స్ అన్నట్టు, బట్ దట్ ఫోర్స్ ఆ ఫీలింగ్ నాలో స్ట్రాంగ్ చేసింది, అంటే నీకు వస్తుంది ఖచ్చితంగా, నువ్వు ఖచ్చితంగా సెలెక్ట్ అవుతావని. ఆ ఫీలింగ్ అలానే ఉండిపోయింది నాలో 1 ఇయర్ మొత్తం అంతా అలానే ఉండిపోయింది, బట్ స్టిల్ నేను ఆ ఫీలింగ్ వదిలేదు, ఖచ్చితంగా నేను సెలెక్ట్ అవుతాను అని. మా ఫ్రెండ్స్ కి చెప్తే వాళ్ళంతా వదిలే, ఇంకా సెలెక్ట్ అవ్వవు అన్నారు. నేను అన్నాను, లేదు నా కాన్ఫిడెన్స్ ఉంది, ఖచ్చితంగా సెలెక్ట్ అవుతాను, నాకు ఆ ఫీలింగ్ ఉంది అనేది ఫోర్స్, ఆ వెనుక నుంచో ఏదో ఒక ఫోర్స్ చేస్తుంది అని. సో నెక్స్ట్ ఇయర్ ఐ వాజ్ ఇన్ సెకండ్ ఇయర్, దే కాల్ మీ, వన్ ఆఫ్ ద గర్ల్ షీ గాట్ బ్యాక్ పెయిన్, సో వీ వాంట్ అనదర్ గర్ల్ టు రీప్లేస్ హర్. బేసికలీ ఇట్ నెవర్ హ్యాపెన్స్ దట్ రీప్లేసింగ్ అ గర్ల్. సో నేను హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఇంకొకటి ఇప్పుడు ఏంటంటే, నేను సెలెక్ట్ అవ్వడం ఇంకొకటి. సో నేను నాతో పాటు ఒక 3 మెంబర్స్ వెళ్ళాము, వాళ్ళందరూ ఆడిషన్స్ తీసుకున్నారు. అక్క అన్నారు, నువ్వు చాలా బాగా క్లాప్ చేసావు, మ్యూజిక్ సెన్స్ ఉంది, సో నిన్ను సెలెక్ట్ చేస్తున్నాం అని. ఆ రోజు చిట్ తీసి యు ఆర్ మై ఇన్స్ట్రుమెంట్ ఇన్ యూస్, నా కళ్ళలో నిజంగా ఏడుపు వచ్చేసింది. నాకు అసలు దేవుడు అంటే నమ్మకం లేదు, నాలో దైవంని పెంచిన స్వామికి నేను చాలా థ్యాంక్ఫుల్ గా ఉంటాను. దిస్ ఇస్ మై వన్ ఆఫ్ ద ఫస్ట్ కనెక్షన్ టు గాడ్. త్రూ దిస్ ఎక్స్పీరియన్స్ ఐ కనెక్టెడ్ టు హిమ్ అలాట్.
1: చాలా బాగుంది, బ్యూటిఫుల్. మరి హర్షిణి కూడా ఎలా కనెక్ట్ అయింది స్వామికి, హర్షిణి ఎక్స్పీరియన్స్ ఏంటి కాలేజ్ లో, తన ఇంప్రెషన్స్ ఏంటి, ఇవి కూడా విందాం.
2: ఎస్ మ్యామ్, యాక్చువల్లీ మ్యామ్ అడ్మిషన్స్ అయిపోయాయి, సో ఇంకా హాస్టల్కి వెళ్తున్నాము. వెళ్ళిన వెంటనే నేను డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ పీపుల్ని చూశాను మ్యామ్, ఒక్కొక్కరు ఎక్కడెక్కడి నుంచో వచ్చారు. సో నేను అప్పుడు కొంచెం ఇంగ్లీష్ లో చాలా పువర్ గా ఉండేదాన్ని మ్యామ్. సో అంతా నార్త్ వాళ్ళు, తర్వాత డార్జిలింగ్ గర్ల్స్ చాలా మంది వచ్చారు. కాస్త భయం వేసింది నాకు, అడ్జస్ట్ అవుతానా, ఉండగలుగుతానా ఇక్కడ అని నాకు చాలా భయం వేసింది. కానీ తర్వాత ఓకే యూఆర్ ఇన్ A16, ఒక రూమ్ నెంబర్ చెప్పారు నాకు. ఫస్ట్ నన్ను ఒక సీనియర్ వెల్కమ్ టు హోమ్ సిస్టర్ అన్నారు. సో అది కొంచెం నాకు ఇంప్రెషన్, చాలా మంచి ఇంప్రెషన్ మ్యామ్, ఇలా కూడా వెల్కమ్ చేస్తాను. తర్వాత యాజ్ డేస్ పాస్, నాకు సీనియర్స్ ఫ్యామిలీ మెంబర్స్ లో మారిపోయారు. ఎనీ ప్రాబ్లం, ఎనీ టైం ఏదైనా కానీ, డోంట్ వరీ, స్వామి ఇస్ దేర్, హీల్ టేక్ కేర్, జస్ట్ నువ్వు నీ వరీస్ చెప్పాయనకి, అంతా ఆయన

0: చూసుకుంటారు. ఈ ప్రాబ్లమే కాదు, ఏదైనా చెప్పినా కానీ మంచి రెస్పాన్స్. తర్వాత నన్ను వాళ్ళు చాలా హెల్ప్ చేశారు మ్యామ్. అది ఇవే అవే అని కాదు, అన్ని విషయాలు ఏం అడిగినా బాగా హెల్ప్ చేయడం. కానీ తర్వాత ఇక్కడ రూల్స్, మన హాస్టల్ రూల్స్ కంప్లీట్ డిఫరెంట్ మ్యామ్ అండ్ కంపేర్ టు అదర్ హాస్టల్. అండ్ ఇక్కడ రూల్స్ ఏంటి, దాన్ని ఎలా ఫాలో చేయాలి, తర్వాత టైం మేనేజ్మెంట్ ఎలా మేనేజ్ చేయాలి, తర్వాత ఇక్కడ షెడ్యూల్ ఎలా ఉంటుంది, సో ఇంపార్టెన్స్ ఆఫ్ ప్రేయర్స్, తర్వాత నువ్వు నేను కండక్ట్ ఎలా చేసుకోవాలి, తర్వాత ఏదే ప్రాబ్లం వచ్చిన ప్రాబ్లం రాని భయపడకు, జస్ట్ యూ హ్యావ్ వన్ సోర్స్, జస్ట్ గో అండ్ అప్రోచ్ హిమ్. అలా చేసి నన్ను చాలా స్ట్రాంగ్ గా బిల్డప్ చేశారు. సో ఐ ఫీల్ వెరీ థ్యాంక్ఫుల్ టు మై సీనియర్స్. అండ్ యాక్చువల్లీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ ఫీల్ థ్యాంక్ఫుల్ టు స్వామి, అంత మంచి సీనియర్స్ నాకు ఇచ్చినందుకు. అండ్ దేవర్ ఈక్వల్ టు మై పేరెంట్స్ మ్యామ్ అన్ని విషయంలోనూ.
1: హర్షిణి, ఇప్పుడే నువ్వు అన్నావు ఎలా హ్యాండిల్ చేయాలి, ఏమైనా ప్రాబ్లం వచ్చినా భయపడకూడదు, ఇలా ఉండాలి అలా ఉండాలి, అన్ని సీనియర్స్ నుంచి సజెషన్స్ నీకు చాలా నచ్చాయి అని. వీటి వల్ల ఈ స్వామి కాలేజ్లో జాయిన్ అయ్యాక మీ ఇద్దరిలో, ఇద్దరిని అడుగుతున్నాను సేమ్ క్వశ్చన్, మీ ఇద్దరిలో మీకు తెలిసి వచ్చిన పర్సనల్ చేంజెస్, ఒకసారి స్వామి మన లైఫ్ లోకి ఎంటర్ అయ్యాక మనం మారిపోతాం, అది మనందరికీ తెలిసిన విషయమే. ఒక్కొక్కసారి ఆ మార్పు మనకు తెలుస్తుంది, ఇంకొకసారి మన చుట్టుపక్కల ఉన్న వాళ్లకి మనలో మార్పు తెలుస్తుంది. అటువంటి పాజిటివ్ చేంజ్ మీలో పర్సనల్ గా వచ్చిన చేంజెస్ ఏమైనా ఉన్నాయా, ఉంటే అది మీరెలా తెలుసుకున్నారు, మీ తల్లిదండ్రులు ఎలా తెలుసుకున్నారు, దాని రియాక్షన్ ఎలా ఉంది చెప్తారా?
2: ఎస్ మ్యామ్. మ్యామ్ యాక్చువల్లీ నేను ఎలాంటి స్టూడెంట్ అంటే ఎక్కడున్నా కూడా నాయిస్ చేస్తాను మ్యామ్, ఎక్కడున్నా చాలా ఇండిసిప్లైన్ ఇన్ ద సెన్స్ ఓన్లీ ఇన్ ద మేకింగ్ నాయిస్ అన్నది. లైక్ ఎవ్రీ టైమ్ ఐ యూస్ టు మేక్ నాయిస్, మేక్ ఫన్ ఎవ్రీ టైమ్. సో ఒక్కసారి భజన్స్ లో ఇంకా ఆ ఎక్స్పీరియన్స్ తర్వాత, నా ఇన్స్ట్రుమెంట్ ఎక్స్పీరియన్స్ తర్వాత, నేను భజన్స్ కనెక్ట్ అవ్వడం, స్వామి కనెక్ట్ అవ్వడం ఓన్లీ త్రూ భజన్స్ మెడిటేషన్. సో నేను భజన్స్ చప్పట్లు చాలా మారిపోయాను. సో ఇంటికి వెళ్ళిన తర్వాత నేను చాలా మాట్లాడడం తగ్గించేసేసాను. మా మమ్మీ అన్నారు, ఎందుకు ఎప్పుడు ఎక్కువ అలర్ట్ చేస్తుంటావు, ఇంట్లో ఎప్పుడు మాట్లాడుతుంటావు, ఏం మాట్లాడట్లేదు అంటే, నేను అన్నాను త్రూ డిసిప్లైన్ ఐ మెయింటైనింగ్ దట్ పీస్. మా మమ్మీ ఒకేసారి షాక్ లో ఉంది, నువ్వు ఇంత అల్లర్ చేస్తావు అసలు ఎలా అంత సైలెంట్ అయిపోయావు అన్నారు మా మమ్మీ. నేను అన్నాను, లేదు నాకు అక్కడ చాలా నేర్పించారు, ఆ హాస్టల్ చాలా నేర్పించింది, స్వామి చాలా నేర్పించారు. డిసిప్లైన్ విషయానికి వస్తే ఫుల్ డిసిప్లైనరీగా చాలా మారిపోయాము. ఇంకొకటి ఏంటంటే హార్డ్ వర్క్. బిఫోర్ ఐ నెవర్ యూస్ టు డూ హార్డ్ వర్క్. లైక్ వెన్ ఐ కేమ్ ఇన్ టు దట్ హాస్టల్ ఐ లెర్న్ సో మెనీ థింగ్స్ అబౌట్ స్టడీస్, ఎవ్రీథింగ్, హౌ టు మెయింటైన్ ద టైమ్ మేనేజ్మెంట్, ఎస్పెషల్లీ అట్ హోమ్. ఈవెన్ ఇన్స్టిట్యూట్ హాస్టల్లో ఎప్పుడు 5 o'clock లేపుతుంది, నేను ఇంటి దగ్గర కూడా ఇప్పుడు 5 o'clock లేయడం స్టార్ట్ చేశాను మ్యామ్. ఆ అలవాటు అయిపోయింది మొత్తం. సో 5 o'clock లేయడం, నా టైం ఎలా మేనేజ్ చేసుకోవాలి, ఫ్రమ్ మార్నింగ్ టు ఈవినింగ్ టైం వేస్ట్ చేయకూడదు, మమ్మీకి హెల్ప్ చేయాలి, మొత్తం అన్ని వాల్యూస్ నేర్పించింది.
0: యాక్చువల్లీ నా లైఫ్ లో కూడా సిమిలరే మ్యామ్. యాక్చువల్లీ ఇంట్లో ఉన్నప్పుడు మమ్మీ పూజ అంతా చేస్తూ ఉంటారు. మా ఇంట్లో ఎలా అంటే షిడి బాబాకి షేజారతి అలా టైం ఇంటర్వెల్స్ పెట్టి హారతి ఇస్తూ ఉంటారు. అప్పుడు నేను అంతా పట్టించుకునేదాన్ని కాదు మేడం, అంటే బిఫోర్ కమింగ్ టు ఏటీపీ. మమ్మీ అలా పూజ చేస్తుంటే వచ్చి కూర్చోవచ్చు కదా అంటే కూడా, లేదు మమ్మీ నువ్వు చేసుకో పూజ అని చెప్పి టీవీ వాల్యూమ్ పెట్టేది, సిస్టర్తో ఫైటింగ్ అలా అంతా చేసేదాన్ని. అండ్ మార్నింగ్ 8 తర్వాత లేచేదాన్ని, అలా అంతా చేసేదాన్ని. తర్వాత ఈ ఫస్ట్ వెకేషన్స్ కి ఇంటికి వెళ్ళినప్పుడు అందరికంటే ముందు ఫస్ట్ లేసి అండ్ రెగ్యులర్ యాక్టివిటీస్ అంతా కంప్లీట్ చేసుకుని స్వీపింగ్ అంతా చేసిన తర్వాత మా మమ్మీ, ఓ ఇంకా స్వీపింగ్ చేయాలంటే మా డాడీ ఆల్రెడీ హర్షిణి చేసేసింది అని. తర్వాత పూజ చేస్తూ ఉంటే టీవీ ఆఫ్ చేసి వచ్చి మమ్మీ పక్కన కూర్చొని హారతిస్తుంటే క్యాంఫర్ ఇవ్వడము, ఏదైనా బుక్స్ ఇవ్వడము. తర్వాత మమ్మీ ఒకరే కుక్ చేసేటప్పుడు వెళ్ళి హెల్ప్ చేయడం, ఎందుకు చూసి మా పేరెంట్స్ ఫుల్ షాక్. తర్వాత సిస్టర్ అనుకున్నారు, నా సిస్టర్ అనుకుంది ఎలాగో ఇదంతా హెల్ప్ అంతా చేస్తుంది మా అక్క, కానీ నాతో గొడవ పడడం మాత్రం మానద్దు అని. సో మేము చాలా గొడవ పడంటే మొబైల్ అండ్ రిమోట్ మ్యామ్ అప్పుడు. సో తను ఛానల్ పెట్టుకుంది, ఇంకా నాతో గొడవ పడుతుంది అనుకుంది. సో నాకు నచ్చిన ఛానల్ ఏదో పెట్టింది, ఇట్స్ ఓకే నువ్వు చూసుకుంటే. నా సిస్టర్ కూడా షాక్, నీలో ఇంత చేంజా, ఫస్ట్ వీక్ జస్ట్ 6 months ఇంత చేంజా. మా డాడీ మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు మ్యామ్, బయట గర్ల్స్ ఎలా ఉన్నారు కానీ నువ్వు ఇలా ఉండేదాం, ఇప్పుడు ఇలా అయ్యావు, దే వర్ రియల్లీ హ్యాపీ ఆఫ్టర్ సీన్. ఈవెన్ మా రిలేటివ్స్ కూడా అంతే, మా పిల్లలు ఎంత అల్లర్ చేస్తారు కానీ హర్షిని కొంచెం స్మార్ట్ గా బిహేవ్ చేస్తుంది అప్పటికి ఇప్పటికి, అంత హెల్ప్ చేయడం కానీ అందరినీ బాగా చూసుకోవడం. మ్యామ్ మా గ్రాండ్ మాకి ఎవరు ట్యాబ్లెట్స్ ఇచ్చేవారు కాదు మ్యామ్, సో నేను వెళ్ళి ట్యాబ్లెట్స్ ఇస్తూ ఉంటే ఆమె కూడా ఏడ్చేది మ్యామ్, చూడు ఎంత నాకు ఇంత మనీ ఉన్నారు, నీకంటే పెద్దవాళ్ళు కూడా ఉన్నారు, ఎవరు నాకు అడదు కానీ నువ్వు ఇంత మార్పు. సో ఎవ్రీవన్ ఐ కంప్లీట్లీ హ్యాపీ మ్యామ్. అలా చూసి
2: మెయిన్ గా చెప్పాలంటే హాస్టల్ హౌ టు అడ్జస్ట్ విత్ అదర్స్, అడ్జస్ట్మెంట్ చాలా నేర్పిస్తున్నాం. ఈ అడ్జస్ట్మెంటే మన లైఫ్

0: ముందుకు తీసుకెళ్తుంది. అడ్జస్ట్మెంట్ మ్యాటర్కి వస్తే ఏటీపీ హాస్టల్ తప్పితే ఇంకేది ఉండదు.
1: ఇన్ ద సేమ్ వే డిసిప్లిన్ మ్యామ్. ఏ మేబీ వేరే కాలేజ్ లో ఎడ్యుకేషన్ కొన్ని ఇన్స్టిట్యూట్ లో ఎడ్యుకేషన్ స్టాండర్డ్ గా ఉండొచ్చు మ్యామ్, కానీ మన ఇన్స్టిట్యూట్ ఎలా డిఫరెంట్ అంటే విత్ అట్ ద సేమ్ టైం స్టాండర్డ్ ఎడ్యుకేషన్ తో పాటు హ్యూమన్ వాల్యూస్ కూడా నేర్పిస్తున్నాం. ఇది ఎక్కడ ఉండదు మ్యామ్. ఇన్ దట్ కేస్ వీఆర్ రియల్లీ లక్కీ మ్యామ్.
2: డిసిప్లిన్ ని ఫాలో అయ్యే విధానంలో కూడా దాని ఎఫెక్ట్ ఉంటుందేమో అనిపిస్తుంది హర్షిని. ఎక్కడైనా చూస్తే డిసిప్లిన్ ఎందుకు ఫాలో అవుతారు స్టూడెంట్స్ అంటే అయి తీరాలి కాబట్టి, వారికి వాళ్ళకి వేరే అవ్వకపోతే పనిష్మెంట్ వస్తుందనే భయంతో. బట్ వేరే అనంతపురంలో డిసిప్లిన్ ఎందుకు ఫాలో అవుతారంటే స్వామికి ఇష్టం కాబట్టి. మీరు ప్రేమతో చేస్తున్నారు కాబట్టి చేస్తున్నందుకు మీకు కష్టం అనిపించదు, దాని ఎఫెక్ట్ కూడా 100 times బెటర్ గా ఉంటుంది. ఇప్పుడు ఇంకొక ఇప్పుడే మీ లెక్చరర్స్ అనంతపురం లెక్చరర్స్ వచ్చి రేడియో సాయి వాళ్ళతో మాతో కొంచెం టైం స్పెండ్ చేసి అద్భుతమైన అనుభవాల్ని మాతో షేర్ చేసుకున్నారు మన శ్రోతలందరితో. అటువంటి గురువుల దగ్గర చదువుకుంటున్న మీరు ఇలా మాట్లాడటం నాకు ఏమి ఆశ్చర్యంగా అనిపించడంలా, బహుశా వాళ్ళకంటే ముందర మిమ్మల్ని కలిసి ఉంటే ఆశ్చర్యపోయేదాన్నేమో, ఇప్పుడైతే అలా అనిపించట్లేదు. మీ గురువుల ఇన్ఫ్లుయెన్స్ మీ జీవితంలో కానీ మీరు జీవించే పద్ధతిలో కానీ మీ ఆలోచన ధోరణిలో కానీ, ద లైన్ ఆఫ్ థాట్, ద వే యూ థింక్, ద వే యూ లివ్ యువర్ లైఫ్, వీటిల్లో ఎంత మట్టుకు ఉంది, వాళ్ల ఇన్ఫ్లుయెన్స్ ఏ విధంగా ఉంది అనేది చెప్పగలరా?
0: తప్పకుండా మ్యామ్, చాలా ఇన్ఫ్లుయెన్స్ ఉంది మ్యామ్. యాక్చువల్లీ ఒకసారి మా టీచర్, వన్ ఆఫ్ మై టీచర్, షీ కేమ్ టు ద క్లాస్ అండ్ వీ ఆల్ వర్ మేకింగ్ నాయిస్ అండ్ వీ ఆల్ ఆర్ వేస్టింగ్ టైమ్ ఆల్సో. సో మ్యామ్ వచ్చారు, మ్యామ్ అన్నారు, మీరు ఇంత టైం వేస్ట్ చేస్తున్నారు కదా, స్వామి ఒకసారి ఏమన్నారు తెలుసా అన్నారు మ్యామ్. మేము అన్నాం మాకేం తెలియదు మ్యామ్. మ్యామ్ అన్నారు ఒకసారి ఒక టీచర్ లేట్ గా రావడం స్వామి గమనించారు. సో స్వామి ఆ టీచర్ దగ్గరికి వెళ్లి ఎందుకు లేట్ గా వచ్చావని అడిగితే ఆమె అన్నారు, స్వామి ఓన్లీ 5 minutes కదా లేట్ గా వచ్చామన్నారు. స్వామి అన్నారు క్లాస్ స్ట్రెంగ్త్ ఎంత అని అడిగారు. స్వామి 15 members అంటే ఓకే 15 x 5 చెయ్యి అన్నాను. 75 minutes వేస్ట్ అయింది నీ వల్ల మొత్తం స్టూడెంట్స్ అందరికి అని. సో మ్యామ్ ఈ ఇన్సిడెంట్ చెప్పిన వెంటనే మేము వీకేం అవతార్ అలాంటి స్వామి టైం గురించి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారు, కానీ మేము ఎంత వేస్ట్ చేసాం టైం ని అనిపించింది. చాలా రిగ్రెట్ అయ్యాం మేము ఆ రోజు నుంచి టిల్ నౌ ఈ రోజు దాకా ఏదో ఒక పని చేస్తుంటాం మ్యామ్, టైం మాత్రం వేస్ట్ చేయం. ఈవెన్ ఇఫ్ వీ గెట్ లీజర్ టైమ్ ఆల్సో విల్ బి సింగింగ్ భజన్స్, విల్ బి చాంటింగ్ సాయిరామ్ అండ్ ఆల్, విల్ బి టెల్లింగ్ అబౌట్ ఎక్స్పీరియన్స్, ఆల్ అవర్ ఎక్స్పీరియన్సెస్ టు అదర్ ఫ్రెండ్స్ అండ్ విల్ టెల్ దెమ్, విల్ ఆస్క్ దెమ్ యూఆర్ ఫ్రమ్ స్వామి బ్యాక్గ్రౌండ్ ఆర్ నాట్, విల్ బి డూయింగ్ ఆల్ దీస్ థింగ్స్ అపార్ట్ ఫ్రమ్ స్టడీస్ ఇఫ్ వీ గెట్ లీజర్ టైమ్. సో టీచర్స్ రోల్ చాలా ఉంది మ్యామ్. నిజంగా చెప్పాలంటే టీచర్స్ ఆర్ లైక్ దే ఆర్ లైక్ మదర్స్.
1: మ్యామ్ నా లైఫ్ లో ఎలా అంటే యాక్చువల్లీ మ్యామ్ మాకు వచ్చే ఈచ్ టీచర్ మ్యామ్ క్లాస్ స్టార్ట్ చేసే ముందు తర్వాత ఎండ్ చేసే ముందు మాకు ఎన్నో ఎక్స్పీరియన్సెస్ చెప్తూ ఉంటారు మ్యామ్. యాక్చువల్లీ మా టీచర్స్ మాకు ఎలా చెప్తున్నారో అలా వాళ్ళు స్వామి ద్వారా విన్నారు. సో ఇది వాళ్ళ లైఫ్ లో చాలా ఇంప్లిమెంట్ అయింది మ్యామ్. సో స్టార్టింగ్ గర్ల్స్ ప్లీజ్ మైండ్ సైలెన్స్ మెయింటైన్ చేయండి, డిసిప్లిన్ ఫాలో అవ్వండి అంటే మాకు అందరికీ అంత తెలిసేది కాదు మ్యామ్. ఎందుకు ఎప్పుడు సైలెంట్ సైలెంట్ అంటారు అని అనుకునే వాళ్ళం. కానీ తర్వాత సి గర్ల్స్ స్వామి లైక్ సైలెంట్, ఆయన ఎలా నడిచేవారంటే సౌండ్ కూడా వచ్చేది కాదు. తర్వాత స్వామికి డైనింగ్ హాల్ సైలెంట్ అంటే చాలా ఇష్టం. ఎప్పుడైతే ఈ పని స్వామికి నచ్చుతుంది అని చెప్తారో మ్యామ్ అప్పుడు స్ట్రిక్ట్లీ మేము ఫాలో అయిపోతాం మ్యామ్. కొన్ని యాక్చువల్లీ అంటారు మ్యామ్ రూల్స్ ఫాలో అవ్వడం చాలా డిఫికల్ట్ అని, బట్ ఎనీథింగ్ వి డూ విత్ లవ్ ఇట్స్ ఈజీ మ్యామ్. ఏది డిఫికల్ట్ కాదు మ్యామ్. ఒకసారి మేము లవ్ తో చేస్తున్నామంటే అందులోనూ ఇంకా స్వామి పైన లవ్ ఉంది మనకు, అండ్ తర్వాత ఆయనకి ఇష్టమైన పనులు చేస్తున్నామంటే ఇట్ ఈస్ ఎప్పుడు మనకు డిఫికల్ట్ కాదు మ్యామ్. తర్వాత ఒకసారి మా మ్యామ్ చెప్పారు మ్యామ్, యాక్చువల్గా ఒక చైనీస్ డివోటీ మ్యామ్, ఇది యాక్చువల్లీ విభూతి స్పెషల్. నాకు ఎప్పుడు మా సీనియర్ చెప్పారు, నువ్వు ఎక్కడికైనా వెళ్ళు, జస్ట్ స్వామికి చెప్పేసెళ్ళు, ఆయన స్వామి అని కన్సిడర్ చేయకు, మనలో ఒక మెంబర్ అని కన్సిడర్ చేసి ప్రతిదీ ఆయనకు చెప్పేసి వెళ్ళు అని చెప్పారు మ్యామ్. సో నేను అనుకున్నాను ప్రతిసారి ఎందుకు విభూతి అంత పెట్టుకోవాలి అని. సో అది అలాగే థింక్ చేస్తూ క్లాస్కి వెళ్ళాను. నెక్స్ట్ క్లాస్ అవేర్నెస్ క్లాస్ ఉండింది మ్యామ్. సో అక్కడ అవేర్నెస్ చేస్తూ మ్యామ్ చెప్పారు, ఓకే ఇంకా క్లాస్ 5 minutes అయిపోతుంది, మీకు ఒక ఎక్స్పీరియన్స్ చెప్తానన్నాను. ఒక చైనీస్ డివోటీ మ్యామ్, అక్కడ ఏదో సంథింగ్ అప్పుడేదో వార్ జరుగుతుంది మ్యామ్, ఇది అప్పటి కాలంది. సో ఆయన జార్ చేస్తున్నారు, ఫ్యామిలీ మొత్తం ఇంట్లో ఉన్నారు మ్యామ్. సో ఒక్క బాంబ్ పడితే ఆ సరౌండింగ్స్ మొత్తం డెమాలిష్ అయిపోతున్నాం, మొత్తం డిస్ట్రాయ్ అయిపోతుంది. సో ఆయన వార్ చేస్తూ చేస్తూ భయపడ్డారు నా ఫ్యామిలీకి ఏమైపోతుంది అని. తర్వాత ఆయన అనుకున్నారంట ఏం కాదు నా ఫ్యామిలీ స్వామి ప్రొటెక్షన్ లో ఉంది అని. తర్వాత వాళ్ళ వైఫ్ అండ్ కిడ్ ఇంట్లోనే ఉన్నారు, వార్ జరుగుతుంది లోపల వాళ్ళు భయపడుతూ ఉన్నారు మేడం. తర్వాత ఏమైంది ఎవరో ఒక ఆయన వచ్చి సంథింగ్ వైట్ పౌడర్ ఏదో ఇచ్చారంట. ఆమె అడిగింది ఎందుకు ఈ వైట్ పౌడర్ అని చెప్పారు. ఎందుకు నేను తర్వాత మీకు అవన్నీ చెప్తాను డీటెయిల్స్. జస్ట్ ఈ వైట్ పౌడర్ ని మీ ఇంటి చుట్టూ వేసి మీరు లోపల ఉండండి అని చెప్పారంట మ్యామ్. తర్వాత ఆమె ఎందుకు చెప్పారో తెలియదు అలా చేసి ఆమె వెళ్ళిపోయింది. తర్వాత కాసేపు తర్వాత బయటకు వచ్చారు మ్యామ్, సరౌండింగ్స్ మొత్తం డిస్ట్రాయ్ అయిపోయింది మ్యామ్. ఈవెన్ ఆ సింగిల్ హట్ కూడా లేదు, ఒక హౌస్ కూడా లేదు, కానీ వీల్ది మాత్రం ఈవెన్ రూఫ్ కూడా షేక్ కాకుండా అలాగే ఉంది. సో నాకు అసలు నేను అడగలేదు మ్యామ్ ని క్వశ్చన్, జస్ట్ అనుకున్నాను అంతే. సో స్వామి నా క్వశ్చన్ అనుకుని అలా మ్యామ్ ద్వారా నాకు ఆన్సర్ ఇచ్చారు. సో ఇలాగే ప్రతిసారి మా క్వశ్చన్స్ అంతా టీచర్స్ చెప్పకుండా ముందే స్వామి అర్థం చేసుకుని అండ్ అవేర్నెస్ క్లాస్ ఇట్ డజన్ మ్యాటర్ ఎనీ క్లాసెస్ ఏదో ఒక రూపంలో మాకు వచ్చి ఆన్సర్స్ చెప్పాం. ఇలా మాకు టీచర్స్ చాలా హెల్ప్ఫుల్ గా అండ్ టీచర్స్ కి స్టూడెంట్ కి బయట బాండ్ ఎలా నాకు తెలుసు మ్యామ్. ఇక్కడ మాత్రం ఒక మదర్ అండ్ డాటర్ మ్యామ్, ఐ కెన్ టెల్ స్ట్రాంగ్ బాండ్ మ్యామ్ యాక్చువల్గా. సో ఎనీ ప్రాబ్లమ్ వచ్చినా వీఆర్ వెరీ ఫ్రీ టు ఆస్క్ టీచర్స్ అండ్ ఈవెన్ దే ఆర్ వెరీ ఆల్వేస్ రెడీ టు సాల్వ్ అవర్ క్వశ్చన్స్.
2: అంటే ఏదైనా సరే ఒకసారి మనం చేసి చూపిస్తే దాని ఇన్ఫ్లుయెన్స్ ఎదుటి వాళ్ళ మీద చాలా ఎక్కువగా ఉంటుందంటారు. మరి మీకున్న గురువులందరూ కూడా స్వామి దగ్గర నుంచి స్వయంగా నేర్చుకున్న విలువల్ని వాళ్ళ జీవితాంతం ఆచరిస్తూ వస్తున్న వాళ్ళు కాబట్టి అటువంటి వాళ్ళని చూస్తూ వాళ్ళు చెప్పే మాటలు వింటూ ఉన్న మీలో ఇంత ఇన్ఫ్లుయెన్స్ వాళ్ళది ఉండడంలో పెద్దగా అదేమి దట్స్ నాట్ స్ట్రేంజ్, విశేషమేమీ కాదేమో. సీనియర్ స్టూడెంట్స్ అంటూ చాలాసార్లు చెప్పారు ఇద్దరు మీరు, సీనియర్స్ వల్ల మేము చాలా నేర్చుకున్నామని, వాళ్ళు చాలా హెల్ప్ఫుల్ గా ఉంటారని. సో సింపుల్ గా ఇన్ వన్ సెంటెన్స్ చెప్పగలిగితే మీరు, ఇఫ్ యూ హ్యావ్ టు పుట్ ఇట్ ఇన్ వన్ సెంటెన్స్, మీ సీనియర్స్ నుంచి మీరు నేర్చుకున్నది ఏంటి, ఒక్క విషయం చెప్పండి. మీరిద్దరు మీ సీనియర్స్ నుంచి నేర్చుకున్న ఒక విషయం.
0: హెల్ప్ మ్యామ్, హెల్పింగ్ అదర్స్ మ్యామ్, లవింగ్ అండ్ హెల్పింగ్ మ్యామ్. ఎగ్జాంపుల్ తీసుకుంటే బయట యూనివర్సిటీ హాస్టల్స్ లో ఒక అమ్మాయికి బాగలేదు అంటే పట్టించుకునే రోజులు కావు మ్యామ్ ఇవి, ఎవరు పని వాళ్ళు చూసుకునే రోజులు ఇవి. కమింగ్ టు ఏటీపీ, ఒక అమ్మాయి సిక్ అయిందంటే నువ్వు ఫ్యామిలీ గురించి కూడా యాక్చువల్లీ మనం ఎప్పుడైనా ఫీవర్ వచ్చినా మమ్మీ మమ్మీ ఉంటే బాగుంటుంది, డాడీ ఉంటే బాగుంటుంది, అసలు ఆ థాట్ కూడా రాదు మ్యామ్. అంత లవ్తో సీనియర్స్ చూసుకుంటారు మ్యామ్, అంత టేక్ కేర్ ఆఫ్, చాలా కేర్ తీసుకుంటారు మ్యామ్. అది క్యూర్ అయ్యేదాకా వాళ్ళు మాతోనే ఉంటారు మ్యామ్. ఎంత సపోర్ట్ ఇస్తారు, ఎంత పెద్ద డిసీజ్ అయినా సరే వాళ్ళ సపోర్ట్ చాలా ఉంటుంది మ్యామ్.
1: యాక్చువల్లీ మ్యామ్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు ఇంట్లో ఉన్నాం మ్యామ్. సో ఇప్పుడు బేబీకి బాగలేదు అప్పుడు మదర్ ఏం చేస్తారు, ఓ బేబీకి ఏ ప్రాబ్లం వచ్చిందని చెప్పేసి ఫాదర్కి ఫోన్ చేసి జస్ట్ మెడిసిన్స్ తెమ్మంటారు. ఇక్కడ మా సీనియర్స్ ఎలా అంటే మ్యామ్, ఓకే ఈరోజు మన జూనియర్ సిక్ ఉంది, నువ్వు మెడిసిన్స్ తీసుకురా, నువ్వు ఫుడ్ తీసుకురా, అలా అక్కడ అప్పుడప్పుడు ఆర్గనైజ్ అయిపోతున్నాం. నువ్వు తిన్నావా, మెడిసిన్స్ వేసుకున్నావా, ఈచ్ అవర్ ఏమో లీజర్ అవర్ వస్తే చాలు మ్యామ్, వచ్చేసి ఎలా ఉన్నావు ఎలా మ్యామ్. ఎవరైనా బాగాలేకపోతే జస్ట్ ఒక మాట చాలు మ్యామ్, మెడిసిన్స్ కూడా వర్క్ చేస్తే నాకు తెలియదు కానీ ఎలా ఉన్నావు సరిపోతుంది ఏం కాదు ఇలా కొంచెం ధైర్యం మాటలే చాలు మ్యామ్, అదే క్యూర్ చేసేస్తుంది. అండ్ తర్వాత ఇంకా మా సీనియర్స్ ఎలా అంటే మ్యామ్, యాక్చువల్గా అది యాక్చువల్ చెప్పలేను మ్యామ్, ఏదైనా కానీ హెల్ప్ కావాలంటే ఫస్ట్ రెడీగా ఉండేవారు మ్యామ్, ఇంక్లూడింగ్ రూమ్ మేట్స్ ఎవ్రీ వన్ మ్యామ్. సో జస్ట్ మీరు అడగాలంటే దే ఆర్ ఆల్వేస్ హెల్ప్ఫుల్. అండ్ తర్వాత ఇది బయట కాలేజ్ ఎలా డిఫరెంట్ అంటే, ఒక కొత్త జూనియర్ వచ్చారు ఫర్ ఎగ్జాంపుల్ రూమ్ లో 3 మెంబర్స్ ఉన్నారు మ్యామ్, కొత్త జూనియర్ వస్తే తనని ఎలా ర్యాగింగ్ చేయాలని చూస్తారు బయట కాలేజ్. మనది డిఫరెంట్ మ్యామ్, ఇట్స్ ఈక్వల్ టు కేరింగ్ మ్యామ్. అక్కడ ర్యాగింగ్ ఉంటే మన దాంట్లో ఫుల్ కేరింగ్ అండ్ లవింగ్ ఉంటుంది.
0: దే విల్ ర్యాగ్ మ్యామ్ విత్ లవ్. మ్యామ్ వన్ మోర్ థింగ్, ఒక 1% స్ట్రాంగ్ అయ్యారు అంటే ఇట్స్ బికాస్ ఆఫ్ స్వామి, దట్స్ ద ఫస్ట్ రీజన్. అండ్ ద సెకండ్ రీజన్, ఇఫ్ అ గర్ల్ ఈస్ బికమింగ్ స్ట్రాంగ్ మీన్స్ ఇట్స్ బికాస్ ఆఫ్ సీనియర్స్, దేర్ ఇన్ఫ్లుయెన్స్ ఈజ్ లైక్ దాట్ మ్యామ్.
2: వెరీ నైస్, చాలా సంతోషంగా ఉంది ఇవన్నీ వింటుంటే. ఇద్దరు కూడా స్వామి అంటే ఎక్కువగా తెలియని కుటుంబాల నుంచి, ఆ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారు. మరి ఈ రోజు 2015 లో జాయిన్ అయ్యారు కదా మీరు, ఇప్పుడు ఇది 2018, మూడు సంవత్సరాలు జరిగింది. ఈ రోజు మీ జీవితంలో స్వామి పాత్ర ఏంటి, వాట్ ఈస్ ద రోల్ దట్ స్వామి ఈస్ ప్లేయింగ్ ఇన్ యువర్ లైఫ్ టుడే? 3 సంవత్సరాల క్రితం స్వామి అంటే ఎవరో తెలియకుండా అనంతపురంలో జాయిన్ అయిన మీరిద్దరు, స్వామికి ఈ రోజు మీ జీవితంలో ఏ, వాట్ ఈస్ ద ప్లేస్ దట్ యు హ్యాడ్ గివెన్ టు స్వామి ఇన్ యువర్ లైఫ్ అండ్ వాట్ ఈస్ ద రోల్ హీ ఈస్ ప్లేయింగ్ ఇన్ యువర్ లైఫ్ టుడే?
0: మ్యామ్, రోల్ మీన్స్ ఐ కెనాట్ గివ్ ఎ రోల్ టు స్వామి మ్యామ్, బికాస్ స్వామి అండ్ మై సెల్ఫ్ బికెమ్ దట్ మచ్ క్లోజ్ దట్ నన్ ఆఫ్ ఎస్ కెన్ సపరేట్. ఇట్స్ అన్డివైడబుల్ మ్యామ్. ఇట్స్ రియలీ రోల్ అంటూ పర్టికులర్ గా ఇవ్వలేను మ్యామ్ నిజంగా, ఎందుకంటే ఆ రోల్ కి మించి స్వామి రోల్ ఉంది, ఆ రోల్ కి మించి స్వామి ప్లే నా హార్ట్ లో ప్లేస్ ఉంది మ్యామ్. రోల్ అయితే సపరేట్ గా ఇవ్వలేను మ్యామ్. నేను స్వామికి రోల్ ఇవ్వాలి అంటే ప్రతి దాంట్లోనే స్వామిని తలుచుకుంటా, నా ఫ్రెండ్ స్వామి, మదర్, ఫాదర్, సిస్టర్, ఎవ్రీథింగ్. సో పర్టికులర్ గా రోల్ అంటే ఎలా చెప్పలేను మ్యామ్.
1: మ్యామ్ ఇంక నా విషయంలో అయితే ఒకప్పుడు స్వామి అంటే ఏమో తెలీదు, కానీ ఇప్పుడు స్వామే నాకు అన్ని. తర్వాత హీఈస్ మై రోల్ మోడల్ మ్యామ్, అండ్ హీఈస్ మై ఫస్ట్ ఇన్స్పిరేషన్. అండ్ యాక్చువల్లీ ఆయన దగ్గర నుంచి నేను నేర్చుకుందంటే మ్యామ్, సెల్ఫ్లెస్ లవ్ మ్యామ్. ఎంతమంది డాటర్స్ కి అయినా ఫాదర్ లా ఉన్నారు మ్యామ్. దిస్ ఈజ్ యాక్చువల్లీ ఆయన ద్వారా నేర్చుకుందంటే మనం కూడా అలా లవ్ అందరినీ లవ్ చేయాలి, అందరికీ సర్వ్ చేయాలి అనేది మ్యామ్. ఆయన ఎంత పెద్ద వ్యక్తి కానీ ఒకసారి కానీ మన లెవెల్ లో థింక్ చేసి అందరినీ డాటర్స్ లా, మనం ఒకవేళ ఎవరైనా డివోటీ నా స్వామిని ప్రేమించకపోయినా ఆయన త్రూ లవ్ వాళ్ళని ఇచ్చేసుకునేవారు. సో స్వామి చెప్తున్నారంటే వెల్కమ్ ఎవ్రీవన్ విత్ లవ్. తర్వాత హ్యావ్ పేషెన్స్, ఎవరిని హర్ట్ చేయకండి, ఎల్లప్పుడూ హెల్ప్ చేస్తూ ఉండండి అని.
0: స్వామిస్ లవ్ ఇస్ ఆఫ్ 1000 mothers, లైక్ ఆఫ్ 1000 mothers.
1: తర్వాత ఇంకా నా లైఫ్ లో అయితే ఫస్ట్ పొజిషన్ ఎప్పుడు స్వామికి. ఒకప్పుడు పేరెంట్స్ ఉండేవారు మ్యామ్, ఇప్పుడు పేరెంట్స్ కంటే ముందు ఫస్ట్ స్వామి, తర్వాత పేరెంట్స్. అలాగే డేస్ పాస్ అయ్యే కొద్దికి స్వామి నా పేరెంట్స్ అయిపోయారు.
2: సూపర్, చాలా బాగుంది. స్వామి ఎన్నోసార్లు అంటూ ఉంటారు, మీ జీవితాలు నా సందేశాలుగా మారాలి, యువర్ లైఫ్ షుడ్ బి మై మెసేజ్ అని అంటారు స్వామి. మరి స్వామి స్వామి కాలేజ్లో జాయిన్ అయ్యి, స్వామి కాలేజ్లో చదువుకుని ఆయన నేర్పినవి అన్ని 3 ఏళ్లలో చక్కగా చకచకా నేర్చుకున్నారు ముగ్గురు. ఇద్దరు స్వామి గురించి, స్వామిని ఇంతగా ప్రేమిస్తున్నారు ఇద్దరు. మీరు ఈ కాలేజ్ నుంచి బయటకు వెళ్లాక, బయట ప్రపంచంలోకి వెళ్లాక ఈ విలువల్ని ఎలా పాటించాలనుకుంటున్నారు? బయట సొసైటీకి, అంటే స్వామి కూడా చెప్తారు కదా సామాజిక బాధ్యత మనందరికీ ఉంది, సోషల్ రెస్పాన్సిబిలిటీ. సో ఆ సోషల్ రెస్పాన్సిబిలిటీలో మీరు బయటికి వెళ్లి మీరు జీవించే విధానాన్ని బట్టి ఏ రకమైన మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు? వాట్ ఎవర్ యూ హ్యాడ్ లెర్న్డ్ హియర్, హౌ ఆర్ యూ గోయింగ్ టు ప్రాక్టీస్ ఇట్ అండ్ ఇంప్లిమెంట్ ఇట్ ఇన్ యువర్ లైఫ్స్ వన్స్ యూ స్టెప్ అవుట్ ఇన్ టు ది వరల్డ్?
0: బయటికి వెళ్ళి పాటించాల్సిన అవసరం లేదు మ్యామ్. యాక్చువల్లీ చెప్పాలంటే ద వే యూ కండక్ట్, నువ్వు నీ బిహేవియర్ బాగుంది, ద వే యూ కండక్ట్, ద వే యూ వాక్, ద వే యూ బిహేవ్ యువర్ సెల్ఫ్, ఇట్ డస్ మ్యాటర్ మ్యామ్. నీ వే ఆఫ్ కండక్ట్, నీ వే ఆఫ్ బిహేవియర్ చూసే వేరే వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ అవుతారు. బికాస్ మ్యామ్ లాస్ట్ టైం ఏమైందంటే, నేను ఇంటికి వెళ్ళాను లాస్ట్ వెకేషన్ కి. ఇంటికి వెళ్ళినప్పుడు నేను చాలా డిసిప్లిన్ గా ఉండడం, ఫుల్ చేంజ్ మొత్తం బిహేవియర్, చేంజ్ ఇన్ బిహేవియర్ చాలా మంది చూశారు. చూసి అందరు అడిగారు నువ్వు ఏ యూనివర్సిటీ, అంటే ఏ కాలేజ్ నుంచి, ఏ కాలేజ్ నుంచి అని. నేను చెప్పాను స్వామి ఇన్స్టిట్యూట్ అండి. స్వామి ఇన్స్టిట్యూట్ అంటే అలా ఉంటుందా అంత, అంటే అంత డిసిప్లినరీగా ఉంటారు, ప్లస్ ద వే ఇప్పుడు మాకు ఏటీపీలో కూడా శారీస్ ఉంది, పళ్ళు కవర్ చేసుకోవడం. ఒకప్పుడు అనుకునేదాన్ని ఏంటి శారీస్, ఏంటి బిందీస్ అని, కానీ ఇవన్నీ ఇప్పుడు చూసే ఎంత మ్యాటర్ చేస్తాయి మ్యామ్ నిజంగా. అంటే ఇప్పుడు మేము ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు ఒక గ్రూప్ ఆఫ్ బాయ్స్ ఉన్నారు, ఒక గర్ల్ నడుచుకుంటూ వెళ్తుంది, ఆ గర్ల్ షీఈస్ వేరింగ్ జీన్స్. ఆ వే ఆఫ్ లుకింగ్ ద బాయ్స్, హౌ దే లుక్ అట్ దట్ గర్ల్ విల్ బి డిఫరెంట్. అండ్ ద అనదర్ గర్ల్, ఇఫ్ షీ వేర్స్ ఎనీ డ్రెస్ బట్ విత్ మోడెస్టీ, ద వే దే గివ్ రెస్పెక్ట్ ఈజ్ ఆల్సో డిఫరెంట్. సో ద వే యూ కండక్ట్, మెయిన్లీ హౌ యుల్ బిహేవ్, ద వే యూ బిహేవ్ విత్ యువర్ సెల్ఫ్ ఈజ్ ఓన్లీ, దట్ మచ్ ఈజ్ ఓన్లీ ఎనఫ్ మ్యామ్ వెన్ యూ గో అవుట్ సైడ్.
1: మ్యామ్ ఫస్ట్ బయట మనం చెప్పాలంటే ఫస్ట్ మనలో చేంజ్ ఉండాలి మ్యామ్. మన మీద చెప్తున్నామో ఫస్ట్ మనం అది పాటించాలి మ్యామ్. సో ఇక్కడ ఎఫర్ట్స్ బోత్ ద సైడ్ నుండి ఉండాలి. ఇప్పుడు నువ్వు అక్కడ ఉన్న వాళ్ళందరూ సైలెంట్ సైలెంట్ అని చెప్పాలి, స్వామి లైక్ సైలెంట్, సో మీరు సైలెంట్ గా ఉండాలంటే ఫస్ట్ మనం సైలెంట్ గా ఉండాలి, అప్పుడే మనం వాళ్ళకి చెప్పగలము. అండ్ సరౌండింగ్స్ ఆల్సో మ్యాటర్స్ అ లాట్ మ్యామ్ నిజంగా. యాక్చువల్లీ ఎక్కడో ఉండి ఇలా ఫాలో చేయండి అంటే ఎవరు వినరు మ్యామ్. అదే ఒక సరౌండింగ్స్ మార్చి, ఇప్పుడు నేను కనుక బయట ఉండి అక్కడ శారీ టైట్ చేసుకోవాలి ఇది అంటే మేబీ చేయలేకపోవచ్చేమో, కానీ ఇప్పుడు మొత్తం నా సరౌండింగ్స్ కూడా మారింది. సో నేను ఒక్కరిని చూసి నేర్చుకుంటాను. సో ఫస్ట్ మనం మన కండక్ట్ బాగా మన బిహేవియర్ బాగుండి మనల్ని మనం బాగా కండక్ట్ చేస్తున్నామంటే ఆబ్వియస్ గా మ్యామ్ వాళ్ళు ఫాలో అయిపోతారు. అండ్ కొన్ని క్వశ్చన్స్ అరైజ్ అవుతాయి మ్యామ్. చాలా క్వశ్చన్స్ అడుగుతారు. బికాజ్ ఒక నాన్ డయాబెటిక్ చెప్పాలంటే మ్యామ్, ఫస్ట్ మనం ఒక గుడ్ లిజనర్ అయి ఉండాలి. వాళ్ళు ఏమైనా క్వశ్చన్స్ అడిగి పేషెన్స్ గా విని పొలైట్ గా ఆన్సర్ చెప్తూ ఉంటే స్టార్టింగ్ కొద్ది రోజులు క్వశ్చన్స్ గ్రాడ్యువల్ గా తగ్గుతాయి. తర్వాత వాళ్ళు ఒక్కసారి మనం ఇంప్లిమెంట్ చేస్తే ఏమైపోతుంది అనుకుంటారు, స్లోగా ఇంప్లిమెంట్ అవుతుంది. తర్వాత ఒకసారి మనం పాటిస్తే ఏమైపోతుంది అనుకుంటారు, స్లోగా యాక్షన్ లెక్క తెచ్చి అలాగే వాళ్ళు ఫాలో అవ్వడం స్టార్ట్ చేస్తారు.
0: మ్యామ్, యాక్చువల్లీ నేను నా ద్వారా ఒక మెసేజ్ కన్వే చేయాలనుకుంటున్నాను. ఇప్పుడు వింటున్న వాళ్ళందరికీ, ఈవెన్ దే ఆర్ నాన్ డివోటీస్, దే విల్ బి థింకింగ్ దట్ హౌ విల్ కనెక్ట్ టు గాడ్. ఇట్స్ నాట్ అబౌట్ యూ చాంట్ వేద, యూ చాంట్ సాయిశ్వర, దెన్ ఓన్లీ విల్ కనెక్ట్. ఇట్స్ నాట్ లైక్ దట్ మ్యామ్. ఫస్ట్ ఈజ్, ఇప్పుడు వాళ్ళు స్వామి కనెక్ట్ అవ్వాలి అంటే ఫస్ట్ దట్ సాప్లింగ్ షుడ్ కమ్ ఫ్రమ్ యూ. ఓకే, ఆ ఫీలింగ్ ఉండాలి, నేను స్వామి దగ్గరికి వెళ్ళాలి. ఓకే, ఫస్ట్ ఆ ఫీలింగ్ ఉంటేనే స్వామి కూడా నీ దగ్గరకు వస్తారు. మ్యామ్, దైవత్వం నీలో పెరగాలి అంటే ఫస్ట్ నీకు ఆ భావం ఉండాలి, దెన్ ఓన్లీ స్వామి విల్ కమ్ టు యూ. దెన్ అదే మొక్క విస్తరిస్తుంది మ్యామ్, అది నీ లైఫ్ ని కాపాడుతుంది.
1: నేను యాక్చువల్లీ స్వామి కూడా ఒక విషయం చెప్పాను మ్యామ్, ఇఫ్ యూ టేక్ వన్ స్టెప్ టువర్డ్స్ మెల్టింగ్ దెన్ ఓన్లీ స్వామి
0: విల్ కమ్ అండ్ హెల్ప్ యూ.
1: సో ఎఫర్ట్ మన వైపు కూడా ఉండను, ఓన్లీ స్వామి అంటే అవ్వదు. మనం ఎఫర్ట్ పెట్టు, ఫస్ట్ యూ డూ యువర్ బెస్ట్, దెన్ హీల్ డూ యువర్ బెస్ట్.
0: మ్యామ్, వన్ మోర్ థింగ్, ఇప్పుడు స్వామి ఒక్కసారి మనం స్వామిని ప్రే చేసి స్వామి ప్లీజ్ నా లైఫ్ లోకి ఎంటర్ అవ్వండి అని అడిగాం అనుకో, వస్తారు, ఖచ్చితంగా వస్తారు స్వామి. నువ్వు ఇంకొకసారి స్వామి ప్లీజ్ నాకు వద్దు అంటే స్వామి వదిలిపెట్టారు మ్యామ్. స్వామి ఇస్ లైక్ దాట్, వదిలిపెట్టారు మ్యామ్. మీరు లైఫ్ లో ఇంకా స్వామి చేయి పట్టుకునే ఉంటారు, లైక్ ఎ ఫాదర్ అండ్ డాటర్.
2: నువ్వు చెప్పింది కరెక్ట్ హర్షిత, ఒక స్టెప్ నువ్వు ముందర వేయి, నేను 100 వేస్తాను. స్వామి కూడా అదే చెప్పారు కదా, మానవ ప్రయత్నం దైవ సంకల్పం అంటారు. ముందు మనిషి ప్రయత్నాన్నే ముందు పెట్టారు ఆయన. ఎందుకు, అది గొప్పదని కాదు, నువ్వు ఒక చిన్న స్టెప్ తీసుకో, తర్వాత నేను కొండంత అండగా నేనుంటానని దైవ సంకల్పాన్ని మనిషి ప్రయత్నం వెనకాల పెట్టి అదే రకంగా చెప్తారు మనకి. అలాగే కౌసల్య, నువ్వు చెప్పింది కూడా చాలా కరెక్ట్. ఒక్కొక్కసారి స్వామి నువ్వు ఇన్ని రూల్స్ పెడుతున్నావు, ఇవన్నీ ఫాలో అవటం ఎలా అన్నా కూడా ఆయన మటుకు వదిలిపెట్టి వెళ్లే ప్రసక్తి అయితే ఉండదు. ఒక్కసారి చేయి పట్టుకున్నారంటే, అది కూడా స్వామి చెప్పారు కదా,
0: ఐ షల్ నెవర్, వన్స్ ఇఫ్ యూ హోల్డ్ మై హ్యాండ్ ఐ షల్ నెవర్
2: లీవ్ యూ. సో చాలా సంతోషంగా ఉందా మా మిమ్మల్ని ఇద్దరిని కలిసి ఇలా మాట్లాడుతున్నందుకు. ఇటువంటి విద్యార్థుల్ని తయారు చేస్తున్న కాలేజ్, స్వామి స్థాపించిన కాలేజ్లోనే ఇలా జరుగుతుందేమో అని ఒక భావన, బట్ ప్రతి కాలేజ్లో ఇలాంటి విద్యార్థులు తయారవ్వాలని మనం స్వామికి ప్రే చేస్తాము. అండ్ ఇంత సమయాన్ని ఈరోజు మనకి వచ్చి రేడియో సాయి స్టూడియోస్కి వచ్చి మీరు ఇద్దరు మాతో మాట్లాడినందుకు మీకు మా ధన్యవాదాలు. మన శ్రోతలందరి తరఫున, రేడియో సాయి తరఫున థ్యాంక్ యూ సో మచ్. సాయిరామ్.
1: సాయిరామ్.

అనంతపురం మహిళా కళాశాల స్వర్ణోత్సవం సందర్భంగా జూలై 20-21వ తేదీల్లో రేడియో సాయి తెలుగు బృందం సమర్పించిన ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారాల పునఃప్రసారాలను ఇప్పుడు మీరు వింటున్నారు.

0: శ్రోతలు ఇంతవరకు అనంతపురం కళాశాల స్వర్ణోత్సవ సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలని వింటున్నారు. కళాశాలలోని ప్రస్తుతం విద్యను అభ్యసిస్తున్న మరికొందరి విద్యార్థినుల అనుభవాలను మీకు అందిస్తున్నాం.
1: సాయిరామ్, నా పేరు సంధ్య. నేను థర్డ్ బీఎస్ఎఫ్ ఫుడ్ అండ్ న్యూట్రిషనల్ సైన్స్ చదువుతున్నాను. నేను ఈ కాలేజ్కి రాకముందు నేను ఒక నాన్ డివోటీని, కానీ ఇప్పుడు కాదు, ఇప్పుడు స్వామిని చూడకుండా అసలు ఉండలేను. నేను యాక్చువల్గా కాలేజ్కి ఎలా జాయిన్ అయ్యానంటే, నేను తిరుపతిలో చదివేదాన్ని. ఒకసారి నాన్న ఫోన్ చేసి చెప్పారు, ఇలా సత్యసాయి కాలేజ్ ఉంది పుట్టపర్తి, సో నేను అప్లై చేశాను, నువ్వు ఎంసెట్కి ముందు రాయాలి అది అన్నారు అనమాట. నేను అంటే నాకు ఇష్టం లేదు, యాక్చువల్లీ నాకు డాక్టర్ అవ్వాలని ఇష్టం అనమాట. సో నాన్నగారికి చెప్పాను, ఇంకా వాళ్ళకి ఆపోజిట్ గా మనం వెళ్ళలేము కదా, సో ఓకే అన్నాను. మా ఫ్రెండ్ ఒక అమ్మాయి, తనకి తెలుసు అనమాట కాలేజ్ గురించి. తను చెప్పింది ఇక్కడంతా శారీస్ వేసుకుంటారు, ఇలా ఉంటారు, అలా ఉంటారు అని. నాకు నచ్చలేదు అనమాట. బేసిక్ గా నేను కొంచెం మోడర్న్ డ్రెస్లు వేసే అమ్మాయిని, ఇవన్నీ అసలు అలవాట్లేదు. ఇంకా ఆరోజు సండే నేను వెళ్ళాను. రోజు చదివేదానికంటే ఈ కాలేజ్కి రాకూడదని ఆ రోజు ఎంసెట్కి ఇంకా ఎక్కువ ప్రిపేర్ అయ్యాను. అలా 12 వరకు చదివాను ఆ రోజు సండే. ఇంకా తర్వాత పడుకున్నాం. నెక్స్ట్ డే మార్నింగ్ నేను లేవగానే, యాక్చువల్లీ 6:00 అంతా క్లాస్కి వెళ్ళాలన్నమాట, నేను లేచాను, నా బెడ్ మీద స్వామి ఫోటో ఉంది. నేను నాకు అసలు ఇప్పుడు నాకు వండర్ అవుతుంది, ఇదంతా ఒక ప్లాన్ స్వామి చేసింది అంటే. అప్పుడు నాకు హింట్ ఇస్తున్నారు ఇండైరెక్ట్ గాను నా కాలేజ్కే వస్తావు అని. నా బెడ్ పైన స్వామి ఫోటో ఉంది. నేను ఎక్కువ నేనేం ఎక్కువ కేర్ చేయలేదన్నమాట. ఈయన ఫోటో ఇక్కడ ఎందుకు ఉంది, అసలు ఎవరు పెట్టారు, నాకు ఇప్పుడు కూడా తెలియదు ఆ ఫోటో ఎలా వచ్చింది అనేసి. తీసి బ్యాగ్ లో పెట్టాను, నేను వెళ్ళిపోయాను అనమాట. అలా ఎగ్జామ్ రాశాను. నాతో పాటు నా ఫ్రెండ్ కూడా రాసిందనమాట. యాక్చువల్లీ వాళ్ళ నాన్న ద్వారానే మేము ఈ కాలేజ్ గురించి తెలుసుకున్నాం. ఆ అమ్మాయికి సీట్ రాలేదు, నాకు వచ్చింది. నేను ఎగ్జామ్ రాసే ముందు స్వామి దర్శన్కి వెళ్ళామన్నమాట. స్వామి దగ్గరికి వెళ్ళి చెప్తాను, ఏదో క్యాజువల్ గా మాట్లాడాను నేను, చూడు బాబా నాకు అసలు నువ్వు ఎవరో కూడా నాకు తెలియదు, ఏదో ఇంకా మా నాన్న ఫోర్స్ కోసం నేను రాస్తున్నాను, నిజంగా నేను నీకు ఇష్టమైతే నువ్వు స్టూడెంట్ గా నేను రావాలనుకుంటే ఓకే, లేదంటే ఇవ్వద్దు, నేను ఎంసెట్ లో తెచ్చుకుంటాను. ఇంకా అలా ఎగ్జామ్ రాసే ముందు కూడా నేను రాయాలని రాయలేదు, ఏదో ఎంసెట్ పేపర్ కి ప్రాక్టీస్ గా ఉంటుందని రాశాను అనమాట. అయిపోయింది, ఇంకా బయటికి రాగానే మా డాడీ ఎలా రాసావు అని అన్నారనమాట. నేను బానే రాశాను అన్నారనమాట. తర్వాత నేను అనుకున్నా నాకు రాదులే ఈయన ఇవ్వరు, ఎందుకంటే నేను డెవోటీ కాదు, ఆబ్వియస్లీ నాకు రాదు అనుకున్నాను. నెక్స్ట్ డే రిజల్ట్స్ అనమాట. ఫోన్ చేశారు, ఫోన్ చేయగానే ఇంకొక అమ్మాయి పేరు లేదు, నా పేరు ఉంది అక్కడ. నెక్స్ట్ డే మేము బస్ లో వెళ్తున్నాం అనమాట ఇంటర్వ్యూకి. వెళ్తుంటే ఆ బస్ పెనుకొండ దగ్గర ఆపేశారు అనమాట. సో నాన్న వెళ్ళి డ్రైవర్ తో చెప్పారు, ఇలా ఇంటర్వ్యూ వెళ్తుంది అమ్మాయి, కొంచెం త్వరగా తీసుకెళ్ళండి అనేసి. ఆయన ఏం రెస్పాన్స్ కాలేదన్నమాట. ఇంకా మేము అలా కూర్చొని ఉన్నామా. తర్వాత పర్తీకి వెళ్ళిన తర్వాత ఆయన చెప్తున్నారు, మీ పాప కోసం నేను త్వరగా వచ్చాను అనేసి. ఒక అంకుల్ అనమాట బస్ లో, అంకుల్ అడిగారు, నువ్వు ఇంటర్వ్యూకి వెళ్తున్నావా అని. అవునంటే నాకు అసలు బస్ లో ఎవరని కూడా తెలీదు. అవునాను, చాలా లక్కీ, ఆల్ ద బెస్ట్ ఆల్ ద బెస్ట్ అని చెప్తున్నారు అనమాట. ఓకే నేను వెళ్ళాను. అలా ఎంటర్ అయ్యానో లేదు, మాది ఫస్ట్ బ్యాచ్ అనమాట ఇంటర్వ్యూకి. వెళ్ళిపోతున్నారు, సో ఇంకా నాన్నకు చెప్పి పరిగెత్తాను అనమాట. అప్పుడు నాన్న అన్నారు, చూడన్నీ మన అనుకూలంగా జరుగుతున్నాయి, సో నిజంగా నువ్వు ఈ కాలేజ్ లోనే చదువుతావు అనేసి. యాక్చువల్లీ ఇంగ్లీష్ అంతగా రాదు నాకు, ఎలా మాట్లాడాలని కూడా తెలియదు. ఇంటర్వ్యూలో ఇంగ్లీష్ లో మాట్లాడాను, అండ్ వాళ్ళు డెవోటీ అని అడిగితే నేను హా డెవోటీ అని చెప్పాను. ఇంకా స్వామి వాటర్ ప్రాజెక్ట్, అది మా ఊర్లో అంతా వాటర్ ఉంది, హిందూపూర్, అది అంతా చెప్పాను. ఇంకా మ్యామ్ అందరూ, ఓకే నువ్వు ఎంసెట్ ఒకవేళ రాసి నువ్వు వేరే కాలేజ్కి వెళ్తావా అంటే నేను వెళ్ళానని కూడా చెప్పేశాను. ఎలా మాట్లాడారు నాకు ఇప్పుడు అనిపిస్తుంది, ఇదంతా ఒక ప్లాన్ స్వామి నిజంగా నాలో మాట్లాడారు అని. తర్వాత ఇంకా కాలేజ్కి వచ్చాను, అంత మొత్తం చేంజ్ అయిపోయింది. ఫస్ట్ ఎక్స్పీరియన్స్ స్వామి మీద ఎలా నమ్మకం కలిగింది అంటే, నేను కెమిస్ట్రీలో చాలా వీక్ అన్నమాట. ఫస్ట్ టైం నాకు మార్క్స్ తక్కువ వచ్చాయి. ఇంకా మా మ్యామ్ చాలా స్ట్రిక్ట్, క్లాసులో నిలబెట్టి మీరు ఫెయిల్ అయిపోతారు, మీరు రెడ్ జోన్లో ఉన్నారు, అది ఇది. ఇంకా ఫుల్ ఏడ్చేశాను నేను, వచ్చింది ఏంటి ఇలా చదవకపోవడం ఏంటి అది ఇది అనేసి. లెటర్ రాశాను స్వామికి, ఇంత ప్రాబ్లం ఉంది నువ్వు నాకు హెల్ప్ చేయి అనేసి. ఆ రోజు ఎండ్ సెమిస్టర్ ఎగ్జామ్ అప్పుడు, ఆ రోజు మార్నింగ్ 8 నుంచి ఈవినింగ్ వరకు చదువుతూనే ఉన్నా కెమిస్ట్రీ, ఫుడ్ కూడా తినకుండా చదువుతున్నా. ఇంకా తర్వాత ఎగ్జామ్స్ అయిన తర్వాత గ్రామ సేవకి వెళ్ళాం అన్నమాట. గ్రామ సేవకి వెళ్ళిన తర్వాత ఆ రోజు నైట్ మొత్తం ప్యాక్ చేసి రూమ్కి వెళ్ళి పడుకున్నాం. స్వామి డ్రీమ్ లో వచ్చారు. సేమ్ మేము ఏ షెడ్ లో ప్యాక్ చేశామో ఆ షెడ్ లోనే స్వామి చైర్లో కూర్చొని ఉన్నారన్నమాట. అమ్మ పక్కన ఉన్నారు, ఎవరు వాళ్ళు పనులు చేసుకుంటున్నారు. ఇంకా స్వామిని చూడంగానే నేను పరిగెత్తానన్నమాట. అమ్మ కూడా ఉన్నారు కదా, సో వెళ్ళంగానే స్వామి చేయి పట్టుకున్నారు. చేయి పట్టుకుని, నువ్వు కెమిస్ట్రీ బాగా రాసావు కానీ అక్కడక్కడ కొన్ని తప్పులు చేశావు అన్నారు. అలా చెప్పంగానే నేను వెళ్ళిపోయాను అన్నమాట. ఏంటి స్వామి ఇప్పుడు కూడా ఇలా చెప్తున్నారు అనేసి. మిగతా వాళ్ళందరూ స్వామి చుట్టూ కూర్చున్నారు. స్వామి కూర్చున్న వాళ్ళకి నా గురించి ఏదో చెప్తున్నారన్నమాట. నేనంత ఇది చేయలేదు, నేను వెళ్ళిపోతున్నాను. మళ్ళీ పరిగెత్తుకుంటూ వచ్చాను. నేను రాగానే స్వామి చెప్తున్నారు, చెప్పానా వస్తుందని నా దగ్గరకు మళ్ళీ అని. అది డ్రీమ్. ఇంకా తర్వాత మార్నింగ్ ఇంకా ఫుల్ షాక్ నేను అసలు. ఇప్పుడు నాకు చాలా నచ్చింది. ఇంకా బెస్ట్ పార్ట్ అంటే సర్వీస్, నాకు చాలా ఇష్టం అసలు. చాలా అంటే చాలా ఎక్స్ప్లెయిన్ చేయలేను కానీ నాకు చాలా ఇష్టం ఈ స్వామి సర్వీస్. చేసినవన్నీ నేను చాలా ఇన్స్పైర్ అయ్యాను. నేను జాబ్ చేసిన తర్వాత కూడా నేను ఆ సర్వీస్ అనేది పార్ట్ ఆఫ్ మై లైఫ్ అయిపోవాలి అండ్ గోల్డెన్ జూబ్లీ. సో 2 డేస్ ఆఫ్టర్ సిఐఈ 2 డేస్ నుంచి జరుగుతున్నాయన్నమాట. అందరూ బిజీగా ఉన్నారు, నేను మాత్రం చూస్తున్నాను. నేను మాత్రం బిజీగా లేను, నేను ఏ దాంట్లోనూ ఇన్వాల్వ్ అవ్వట్లేదు. సో నేను నా ఫ్రెండ్ అనుకుంటున్నాం అన్నమాట. నేను అన్నాను, ఏంటిది అందరూ బిజీగా ఉన్నారు, నేను మాత్రం అసలు బిజీగా లేను, ఏంటి ఒక్క పనిలో కూడా నేను ఇన్వాల్వ్ అవ్వట్లేదు. స్వామి ఏంటిది నువ్వు ఏదో ఒకటి నాకు పని ఇవ్వచ్చు కదా అనేసి. మేము అలా వెళ్ళి వస్తున్నాము, మ్యామ్ అడిగారు, ఏ నువ్వు ఏదైనా పని చేయాలనుకుంటున్నావు అని. ఎస్ మ్యామ్. ఇప్పుడు మొత్తం ఇక్కడ పెయింట్ వేసామన్నమాట. అది ఎంత అంటే మొత్తం పెయింటింగ్ నేనే వేశాను, ఎవరు హెల్ప్ చేయడానికి కూడా రావలేదు, అంత పనిలో పెట్టారు నన్ను. ఇంకా నేను ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా నాకు నచ్చింది ఏంటంటే, నాకు స్వామి రూమ్ క్లీనింగ్ ఇన్ఛార్జ్షిప్ రావడం. థర్స్డే వెళ్ళి స్వామి రూమ్ ని క్లీన్ చేయడం, స్వామి టచ్ చేసినవన్నీ నేను మళ్ళీ క్లీన్ చేసి టచ్ చేయడం నాకు చాలా హ్యాపీగా ఉంటుంది. ఈ రోజు మార్నింగ్ గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ కదా, సో ఇంకా సుప్రభాతం ఎప్పుడు ఇక్కడ పాడతాము కానీ మ్యామ్ పిలిచి మనం అందరం వెళ్ళి స్వామి రూమ్ లో సుప్రభాతం పాడతాం. ఎవరు లేదు, సమ్ 6-7 మెంబర్స్ మాత్రమే స్వామి రూమ్ లో వెళ్ళి సుప్రభాతం పాడుతున్నాం అన్నమాట. స్వామి దీనికి దండ వేశారు, పూల దండ. అది అలా స్వింగ్ అయ్యి అయ్యి అయ్యి కింద పడిపోయింది. అప్పుడు మ్యామ్ అన్నారు, నిజంగా స్వామి వచ్చారు ఇక్కడ అని. అప్పుడు నాకైతే చాలా సంతోషం వేసింది. యాక్చువల్లీ స్వామి డోర్ ఓపెన్ లో ఉండింది. మ్యామ్ అన్నారు, ప్రొసెషన్ స్టార్ట్ అయ్యే వరకు ఇక్కడ స్వామి రూమ్ ముందు ఒక గార్డ్ చేయాలి, సో మీ టర్న్స్ తీసుకుని ఇక్కడ ఉండండి అనేసి. నాది 8-9 స్వామి రూమ్ గార్డ్ చేయడానికి కూర్చొని ఉన్నాను అన్నమాట. స్వామి డోర్ పక్కనే కూర్చొని ఉన్నారు. యాక్చువల్లీ ఇట్స్ నాట్ లాక్డ్, జస్ట్ ఊరికి అలా. తర్వాత మ్యామ్ నాకు ఒక ఎక్స్పీరియన్స్ మ్యామ్ చెప్పింది గుర్తుందన్నమాట. మ్యామ్ ప్రే చేస్తున్నప్పుడు స్వామి సేమ్ అదే రూమ్ లోనే డోర్ ఓపెన్ చేసి మ్యామ్ తో మాట్లాడి పాద నమస్కరించినట్టు. నాకు అది గుర్తొచ్చి స్వామి డోర్ చూసి నేను మాట్లాడుతున్నాను అన్నమాట, స్వామి ప్లీజ్ ఒక్కసారి డోర్ ఓపెన్ చేయవా, ఒక్కసారి ఓపెన్ చేయవా. చాలా సార్లు అడిగాను, ప్లీజ్ ఒక్కసారి ఓపెన్ చేయి అనేసి. ఇక మామూలుగా నేనుంటే సడన్ గా ఓపెన్ అయిపోయింది డోర్. నేను ఒక్కదాన్నే ఉన్నాను, నాకు ఎలా రియాక్ట్ అవ్వాలో అర్థం కాలేదు, కానీ భయం వేసింది. సడన్ గా ఓపెన్ అయిపోయింది డోర్, నాకు ఏం చేయాలో తెలియట్లేదు. లోపల స్వామి బెడ్ అంతా కనిపిస్తుంది. అలా చూస్తుండిపోయాను, క్లోజ్ అయిపోయింది. అప్పుడు మళ్ళీ ఏడ్చాను నేను, స్వామి నేను జోక్గా అడిగితే నువ్వు నిజంగాను ఓపెన్ చేసి చూపించేస్తావా, అందులో నేను ఒక్కదాన్నే ఉన్నాను, ఇక్కడ ఎవరు లేరు, నాకు ఎలా రియాక్ట్ అవ్వాలో కూడా తెలియలేదు. ఇంకా తర్వాత కలశం మొత్తం అంతా నేనే డెకరేట్ చేశాను. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకా స్వామిని కలశం తీసుకెళ్తున్నప్పుడైతే ఇంకా చాలా ఏడ్చాను. ఫైనల్ ఇయర్ లో గోల్డెన్ జూబ్లీ సెలబ్రేట్ చేసుకోవడం నాకు చాలా హ్యాపీగా ఉంది. అందులోనూ స్వామి రూమ్ ని డెకరేట్ చేసి క్లీన్ చేసి అంతా చేయడం నాకు ఇంకా చాలా చాలా హ్యాపీగా ఉంది. బెస్ట్ పార్ట్ స్వామి స్టూడెంట్ అని నాకు ఇంకా చాలా ఎప్పుడు హ్యాపీగా ఫీల్ అవుతాను నేను. సాయిరామ్.
2: నా పేరు చిన్మయ్. నేను సెకండ్ ఎఫ్ఎన్ఎస్ చదువుతున్నాను, ఫుడ్ అండ్ న్యూట్రిషనల్ సైన్సెస్. నేను ఫస్ట్ స్టాండర్డ్ నుంచి అంటే 5 ఏళ్ళప్పటి నుంచి స్వామి ఇన్స్టిట్యూషన్స్ లోనే ఉంటున్నాను. ఫస్ట్ స్టాండర్డ్ లో ప్రైమరీ స్కూల్లో చేరాను. అది కూడా అమ్మ చాలా ప్రే చేసేవారు స్వామికి. అప్పుడు నేను చాలా అల్లరి పిల్లని, అసలు స్వామి కారుస్తుంటే చాలా ఎగ్జైట్ అయిపోయి పరిగెత్తి అలా చేసేదాన్ని మందిరంలో. కానీ అమ్మకి నేను కొంచెం సైలెంట్ గా ఉంటే అప్పుడు స్కూల్లో సీట్ వస్తుందేమో అని అమ్మ టెలిగ్రామ్ రోజు స్వామికి ఫ్యాక్స్ పెట్టేవాళ్ళనమాట. అప్లై చేసి ఎగ్జామ్ రాసిన తర్వాత, అప్పుడు ఎగ్జామ్ ఉండేది, ఇంకా ప్రతిరోజు అమ్మ పెట్టేవారు ఫ్యాక్స్ స్వామికి, స్వామి చిన్మయకి సీట్ ఇవ్వండి, చిన్మయకి సీట్ ఇవ్వండి అని. 40వ రోజు ఫ్యాక్స్ పెట్టినప్పుడు ఆ ఫ్యాక్స్ ఆయన ఎవరు ట్రాన్స్లేట్ చేస్తారో ఆయన పుట్టపర్తిలో ఉండేవారు. ఆయన అమ్మకి కాల్ చేసి చెప్పారు మీ అమ్మాయికి సీట్ వచ్చేసిందని. అప్పుడు అమ్మ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అమ్మకన్నా హ్యాపీగా నేను ఉండేదాన్ని, ఎందుకంటే ఎప్పుడన్నా పుట్టపర్తికి వచ్చినప్పుడు అమ్మని అడిగేదాన్ని, అమ్మ స్వామి ఫోన్ నంబర్ ఏంటో చెప్పండి, నేను స్వామికి కాల్ చేసి నాకు సీట్ ఇవ్వండి అని చెప్పేస్తాను అని. కానీ అందరికీ కొంచెం వింతగా అనిపించేది, ఇంకా చిన్నపిల్లలే ఏదో మాట్లాడుతుందని అనిపించేది. కానీ దాని తర్వాత స్వామి స్కూల్లో చేరిన తర్వాత అసలు స్వామికి ఫోన్ నంబర్ అవన్నీ అవసరం లేదు, మాట్లాడితే స్వామి వింటారు అని తెలిసిపోయింది.
3: మరి అలాగా మాట్లాడితే లేకపోతే ప్రే చేస్తే స్వామి వింటారు అన్న దానికి ఎప్పుడైనా నీకు ఏదైనా సంఘటన జరిగిందా?
2: అంటే చిన్నప్పుడు స్వామి దేవుడు అని రోజు శివం ఎవ్రీ సండే శివం భజన్స్ కి అలా తీసుకెళ్లే వాళ్ళు. ఇంకా బాల వికాస్ కూడా నేను ఫస్ట్ ఇయర్ ఒకటి అయిపోయింది, దాని తర్వాత స్కూల్లో చేరాను. కానీ స్కూల్లో చేరే ముందర 2004లో నాకు అసలు గ్రాండ్ పేరెంట్స్ లేరు. ఇప్పుడు అమ్మమ్మ నాకు లాస్ట్ గ్రాండ్ పేరెంట్ అనమాట. 2004లో స్వామిలో మెర్జ్ అయ్యారు. దాని తర్వాత నాకు ఏంటో లాకింగ్ గా అనిపించేది. మీన్స్ అందరూ హాలిడేస్ అప్పుడు వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి అలా వెళ్తూ ఉండేవాళ్ళు. నాకు అది కొంచెం ఐ యూస్ టు ఫీల్ బ్యాడ్ దట్ నేను ఎక్కడికి వెళ్ళలేను అనేసి. కానీ స్కూల్లో చేరిన తర్వాత స్వామి నాకిప్పుడు అమ్మమ్మ లేరు, బామ్మ లేరు, తాతయ్య లేరు. సో హీ హాజ్ యాక్చువల్లీ కమ్ ఇన్ టు మై లైఫ్ ఇన్ ది హీస్ లైక్ అ ఫీలింగ్ ఇన్ మై లైఫ్. యాక్చువల్గా అమ్మేమంటారు నేను దాని అమ్మేమంటారు అలానే చేసేస్తాను, లేకపోతే నానేమన్నా లైక్ వాళ్ళు ఏమంటే నేను అది చేయడానికి లైక్ ఐఎమ్ రెడీ టు డూ దాట్. కానీ నాకు పెద్దవాళ్ళు ఇచ్చే ప్రేమ అనేది తెలియదు. కానీ స్వామి హస్ అవర్డ్ సో మచ్ లవ్. అంటే అసలు చాలా సార్లు అయ్యేది, ఫస్ట్ స్టాండర్డ్ లో అసలు పొద్దున దర్శనానికి వెళ్ళేవాళ్ళము, థర్స్డే సండే వెళ్ళేవాళ్ళము పొద్దున సాయంత్రం. కానీ పొద్దున వెళ్తే దర్శనానికి స్వామి విల్ ఆల్వేస్ కమ్ ఫర్ దర్శన్ ఇన్ ఫస్ట్ స్టాండర్డ్. అండ్ ద టైమ్ ఇన్ విచ్ స్వామి వస్తారో అది మనకు తెలీదు. అందుకని 4 o'clock కి మొత్తం స్కూల్ అంతా తయారైపోయి సుప్రభాతం చెప్పేసేవాళ్ళు. దాని తర్వాత అందరం వరుసగా బ్రేక్ఫాస్ట్ తినేసి ఫస్ట్ అండ్ సెకండ్ స్టాండర్డ్ వాళ్ళు పడుకునే వాళ్ళము. దాని తర్వాత స్వామి వస్తున్నారని సిగ్నల్ స్కూల్ కి రాగానే అందరం తొందరగా దర్శనానికి వెళ్ళిపోయే వాళ్ళము. అండ్ స్వామి వస్తారు అండ్ దర్శనం చాలా బాగా అవుతుంది. ఇంకా లాస్ట్ లైన్ లో ఉండే వాళ్ళు కూడా ఫస్ట్ లైన్ కి వచ్చేస్తారు స్వామిని చూడడానికి. అండ్ స్వామి తిరిగి చాలా సార్లు అమ్మేవాళ్ళు. అండ్ చాలా పురుష సూక్తం చాంట్ చేస్తున్నప్పుడు ఒకసారి బ్రాహ్మణోస్య ముఖమాసీత్ బాహురాజన్య కృత అని చాంట్ చేస్తున్నప్పుడు స్వామి వాజ్ షోయింగ్ ఇన్ హిస్ లైక్ ఇన్ హిస్ ఫార్మ్ బ్రాహ్మణోస్య ముఖమాసీత్ బాహురాజన్య కృత అని హీ వాజ్ షోయింగ్ హిస్ ఓన్.

0: body parts, saying that like Swami and Purusha are one and the same. Ala chapadaniki. And Swami every Thursday and Sunday morning darshan kostaru. So Swami darshan koste evening mein mendu kellali annatu mein melle valam kaadu. And school lone bhajan sayevi like regularly. Kani emaina drama aina emaina ala unte Swami will send invitation anamata. School drama undi vaalla school pillalni teesukurandi ante appudu mem vache vallamu. So అది కొంచెం తగ్గింది సెకండ్ స్టాండర్డ్ కి వచ్చేటప్పటికి. అంటే పొద్దున పూట స్వామి రావచ్చు రాకపోవచ్చు అలాగయ్యేది. సో ఒకసారి మేము కూర్చున్నప్పుడు మేము కూర్చున్నామన్నమాట పొద్దున దర్శనంకి, స్వామి రాలేదు. దాని తర్వాత మేము ఆంటీ అన్నారు స్వామి రాలేదు వెళ్ళిపోదామా అన్నట్టు అనుకుంటే లేదు మేము కూర్చుంటాం అన్నట్టు మేము ఇక్కడే అక్కడే కూర్చున్నాము. మొత్తం మందిర్ అంతా ఎంటీ అయిపోయింది. మేము ఒకళ్ళమే అక్కడ కూర్చున్నాము. ఇంకా కూర్చుంటూనే ఉన్నాము అన్నమాట. అది థర్స్డే అనుకుంటా. సో అక్కడ క్లాసెస్ అవన్నీ ఏమయ్యాయో తెలీదు, కానీ మేము అక్కడే కూర్చున్నాము. మందిర్ మొత్తం ఎంటీ, సేవాదల్స్ కూడా లేరు, మొత్తం ఎంటీగా ఉంది. చాలా సేపు తర్వాత స్వామి వచ్చారు. అంటే అందరికి ఫస్ట్ లైన్ దర్శనం వచ్చినప్పుడు. అండ్ స్వామి ఎంత అంటే ఇట్స్ నాట్ ఈవెన్ అ ఫుట్ అపార్ట్, అంటే స్వామిని ఇలా ముట్టుకోవచ్చు అన్నట్టు. అండ్ స్వామి అందరినీ చూస్తూ వెళ్లారు. అప్పుడు మేమే మొత్తం ప్రైమరీ స్కూల్ వాస్ చాంటింగ్ లౌడ్లీ వేదాస్. దాని తర్వాత పాటలు పాడాము. అప్పుడు కనుల ముందర పాడాము, హమ్కో తుమ్సే ప్యార్ కితనా పాడాము. దెన్ స్వామి అప్పుడు కొంచెం ఎమోషనల్ అయ్యేవారు. అండ్ అప్పుడు నాకు అనిపించాను ఎందుకు స్వామి అంత ఎమోషనల్ అవుతున్నారు, లైక్ హీ షుడెంట్ బికమ్, హీఈస్ గాడ్ అన్నట్టు. కానీ దాని తర్వాత అనిపించేది స్వామి నా కోసం, అంటే నాకు గ్రాండ్ పేరెంట్స్ గా మారితే డోంట్ మై గ్రాండ్ పేరెంట్స్ హ్యావ్ ఎమోషన్స్, వాళ్ళకు ఉన్నాయి. సో నౌ స్వామి ఈజ్ మై గ్రాండ్ పేరెంట్ అండ్ నాట్ గాడ్. సో ద రిలేషన్ బిట్వీన్ మీ అండ్ స్వామి అది దేవుడు భక్తురాలు కన్నా అమ్మమ్మ తాతయ్య నానమ్మ తాత గారు ఇంకా మన్వరాలు లాగా మారిపోయింది.
1: చాలా బాగుంది. సో స్వామి ఫోన్ నెంబర్ నీకు డైరెక్ట్ గా తెలిసిపోయింది. సో విత్ యువర్ ఇంటెన్షన్ ప్రేయర్స్ తోటి నువ్వు స్వామిని ఏది అడిగితే స్వామి వాజ్ డూయింగ్ దట్ టైం. చాలా బాగుంది. మరి తర్వాత నువ్వు స్వామి చక్కగా దర్శనాలు ఇచ్చిన టైం నుంచి 2011 తర్వాత మన కళ్ళకు కనిపించని స్వామిని, స్వామి భౌతికంగా మన దగ్గర లేరు, ఆ తర్వాత నీ జర్నీలోని ఎలాగ ఎఫెక్ట్ అయింది, లేకపోతే స్వామితో నీ బంధం ఎలా ముందు సాగింది?
0: 2011 లో మా తాతగారిది 100th బర్త్డే, అంటే ఆయన పుట్టినరోజు ఇంకా హిస్ డెత్ యానివర్సరీ కోయిన్సైడెడ్ ఆన్ ది సేమ్ డేట్. అందుకని ఆ రోజు తాతగారి 100th బర్త్డే అని ఆయన పెద్ద కవి కేఆర్కే మూర్తి గారు, కమ్మంపాటి రాధాకృష్ణమూర్తి గారు, ఆయన రమణ మహర్షితో చాలా దగ్గరగా ఉండేవారు. రమణ మహర్షి గారు సంస్కృతంలో ఏమేం చెప్పారు, తమిళ్లో ఏమేం రాశారు, అవన్నీ ఆయన తెలుగులోకి ట్రాన్స్లేట్ చేశారు. దాన్ని ఒక బుక్ కృపావిలాసం అని పేరు పెట్టి రాశారన్నమాట. మరి తాతగారికి అది ట్రిబ్యూట్ గా నాన్న అమ్మ 100th బర్త్డేకి చాలా కాపీస్ ప్రింట్ చేయించి డిస్ట్రిబ్యూట్ చేశారు. ఆ రోజు కూడా ఒక థర్స్డే అయింది. ఇంకా నా పుట్టినరోజు హాలిడేస్ లో వస్తుందని ఎవరి అది 2010 లో అయింది. 2010 అక్టోబర్ లో అది ఒక థర్స్డే అయితే వాళ్ళన్నారు మీ పుట్టినరోజు ఇంట్లో ఉంటే మీరు కూడా వెళ్ళి అక్షంతలు వేయించుకోవచ్చు అనేసి. సో నేను ఆ రోజు నేను ఇంకో అమ్మాయి వైట్ కలర్ ట్యూనిక్ వేసుకుని కూర్చున్నాము. ఇంకా ముగ్గురు అక్కలు హాఫ్ సారీ కట్టుకుని కూర్చున్నారు. ఇంకా స్వామి కారులో వస్తే అక్షంతలు వేయలేరు, అందుకని చైర్లో రావాలని మేమందరం చాలా ప్రే చేస్తూ కూర్చున్నామన్నమాట. ఆ రోజే అంటే అమ్మ వాళ్ళు పుట్టపర్తిలో అక్కడ లేరు నన్ను చూడడానికి. కానీ ఆ రోజు స్వామి వచ్చి స్వామి చైర్లో వచ్చారు. ఇంకా స్వామికి ఒక అక్క అక్షంతులు చూపిస్తే స్వామి మా అందరి మీద వేశారు. దాని తర్వాత నాకు విభూతి ప్యాకెట్ ఇచ్చారు ఆ రోజే. అంటే నాకు ముందు అనిపించలేదు ఎందుకు స్వామి ఆ రోజే నాకు ఇచ్చారు అని. దాని తర్వాత చాలా ఆలోచించిన తర్వాత ముందర అమ్మ వాళ్ళు నాకు ఇది చెప్పలేదు, కానీ వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళు చెప్పారనమాట తాతగారిది అయింది అనేసి. అప్పుడు అనుకున్నాను తాతగారే నాకు ఇలాగా విభూతిచ్చారు అనేసి. అంటే తాతగారికి శివుడు అంటే చాలా ఇష్టం, లైక్ రమణ మహర్షి గారు నాచలమ్మ అవన్నీ, అండ్ విభూతి ఇస్ క్లోజ్లీ రిలేటెడ్ విత్ శివ, సో ఇట్ గాట్ మోర్ ఎన్ఫోర్స్డ్ ఇన్ టు మీ. దాని తర్వాత 2011 సెవెంత్ స్టాండర్డ్ లో, అంటే హాఫ్ విత్ స్వామి అండ్ హాఫ్ ఆమ్నిప్రెసెంట్ స్వామి, అప్పుడు మొత్తం క్లోజ్ చేసేసారు. సో వి వుడ్ ఓన్లీ క్రీమ్ కలర్ షీట్స్ యూస్ టు బి సీన్ అంతే. అండ్ మేము భజన్స్ చేసేవాళ్ళము, గురు పూర్ణిమకు ఓపెన్ చేస్తామన్నారు. సో గురు పూర్ణిమకు ఓపెన్ చేసేటప్పటికి లైక్ అప్పుడు అనుకున్నాను తాతగారే నాకు ఇలాగా విభూతిచ్చారు అనేసి. అంటే తాతగారికి శివుడు అంటే చాలా ఇష్టం, లైక్ రమణ మహర్షి గారు నాచలమ్మ అవన్నీ, అండ్ విభూతి ఇస్

0: లైక్ కర్టన్స్ ఓపెన్ చేసి అదంతా చూసాము. లైక్ దే హ్యాడ్ బిల్ట్ అ మార్బుల్ స్ట్రక్చర్ అదంతా. దాని తర్వాత అనిపించింది స్వామి ఉన్నప్పుడు కూడా ఇలానే ఉంది, కానీ చుట్టూ తిరిగి చూస్తే చాలా మంది ఏడుస్తున్నారు, నాకెప్పుడు ఏడుపు రాలేదు, ఆ మూడు రోజులు అవన్నీ కూడా నాకెప్పుడు ఏడుపు రాలేదు. నేను అమ్మతానమ్మ స్వామి ఇక్కడే ఉన్నారు కదమ్మా ఎందుకు ఏడుస్తున్నారు అని చాలాసార్లు అడిగాను. కానీ అమ్మ ఏమనేవాళ్ళంటే నీకు స్వామి స్వామి నీలో ఆల్రెడీ హీస్ ఆల్రెడీ సంక్ ఇన్ టు యూ, సో స్వామి స్వామి నీలో ఉన్నట్టు నీకు ఆల్వేస్ అనిపిస్తూ ఉంటుంది. సో ఇప్పుడు కూడా నేను స్వామి చూసినప్పుడు ఆనంద బాష్పాలే వస్తాయి, కానీ ఐ విల్ నెవర్ మిస్ స్వామి. కానీ ఇవాళ సడన్ గా ఏంటో అయింది, అంటే డ్రామా అయిన తర్వాత డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారనమాట టోకెన్స్ ఆఫ్ లవ్ లాగా. అప్పుడు కూడా నాకేం అనిపించలేదు, చాలా బాగైంది సెలబ్రేషన్ అదంతా. దాని తర్వాత నా పక్కన ఒక అక్క ఉన్నారనమాట, ఆ అక్క కూర్చొని నాతో క్యాషువల్ గా అన్నారు స్వామి ఉన్నప్పుడు కూడా ఇలానే చేసేవారు కదా అన్నారు. సడన్ గా మొత్తం వెనక్కి వచ్చేసింది అనమాట. నేను సెకండ్ స్టాండర్డ్ నుంచి లేడీస్ డే లో పార్టిసిపేట్ చేస్తున్నాను, సెకండ్ థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ సిక్స్త్ సెవెంత్ ఎయిత్ నైన్త్ ఈ ఇయర్స్ అంతా పార్టిసిపేట్ చేశాను. ఇంకా మేము చిన్నప్పుడు అయితే స్వామి పర్సనల్ గా ఇంటర్వ్యూ రూమ్ లోకి వెళ్లి పిల్లలకి ఏమివ్వాలో యాజ్ అ టోకన్ ఆఫ్ లవ్ స్వామే సెలెక్ట్ చేసి ఎంతమంది ఉన్నారో అవి బయటికి తీసుకొచ్చి అన్ని బ్లెస్ చేసి దాని తర్వాత మాకు డిస్ట్రిబ్యూట్ చేయించేవాళ్ళు. అదంతా ఒక్కసారి రివైండ్ అయిపోయి స్వామి నేను అక్కడ కూర్చొని స్వామి నాకు ఇచ్చేటట్టు లైక్ స్వామి బ్లెస్ చేసి మాకు ఇస్తున్నట్టు అదంతా మొత్తం వచ్చేసరికి నేను చాలా ఎమోషనల్ అయిపోయాను. దాని తర్వాత అనుకున్నాను స్వామి నాకు ఆల్రెడీ చాలా ఇచ్చారు, ఇప్పుడు చాలా మందికి ఇవ్వలేకపోయారు, అందుకని ఇప్పుడు ఇస్తున్నారు. నాకు ఇచ్చినందుకు ఐ షుడ్ బి ఏబుల్ టు ఫీల్ మోర్ హ్యాపీ, ఐ షుడ్ నాట్ ఫీల్ సాడ్ అనేసి నాకు అనిపించింది. ఇంకా స్వామి ఉన్నప్పుడు హీ వాజ్ రిస్ట్రిక్టెడ్ టు పుట్టపర్తి. అండ్ ఇంకా మేము చిన్నప్పుడు అయితే కొంతమంది ఏడ్చేవారు హోమ్ సిక్నెస్ అని, లేకపోతే కొట్టుకొని ఏడ్చేవాళ్ళము, కొన్నిసార్లు అవుతాయి కదా. మరి అలా అయినప్పుడు టీచర్స్ అన్న సీనియర్స్ అన్న అప్పుడు అనేవాళ్ళు మీరు ఏడిస్తే స్వామి ఆ రోజు లైక్ ఇఫ్ యూ క్రైన్ ది ఆఫ్టర్నూన్ స్వామి ఆ రోజు లంచ్ తినరని అలా చెప్పేవాళ్ళు, అంటే మేము ఏడకుండా ఉండాలనేసి. కానీ అంటే సిక్స్ స్టాండర్డ్ తర్వాత లైక్ లేటర్ ఆన్ వెన్ గ్రూ అప్ స్వామి బికమ్స్ స్వామి ఇస్ సచ్ అన్ ఇంటెగ్రల్ పార్ట్ అనమాట. లైక్ స్వామి స్టిల్ హియరింగ్, స్వామి అలానే ఉన్నారు, ఇట్స్ జస్ట్ దట్ మనం ఎక్స్పీరియన్స్ చేయాలి స్వామిని. మనం స్వామితో మాట్లాడితే స్వామి మనతో మాట్లాడతారు, స్వామి ఇస్ యాక్చువల్లీ లిసనింగ్, కానీ మనం మాట్లాడడం మొదలు పెడితేనే స్వామి వింటారు.
1: చాలా బాగుంది, ఎంతో మందికి ఆన్సర్ కూడా లభించి ఉంటుంది నువ్వు చెప్పిన విషయాల్లోని. మరి ప్రైమరీ స్కూల్లో ట్వెల్త్ అయిన తర్వాత డిగ్రీలోని జాయిన్ అవడానికి స్వామి ఇన్స్టిట్యూట్ లోనే ఇంకా కంటిన్యూ అవడానికి ఏంటి నీ స్ట్రాంగ్ ఫీలింగ్?
0: స్వామి ఇస్ నాట్ స్ట్రాంగ్ ఫీలింగ్, అంటే స్వామి నేను స్కూల్లో జాయిన్ అవడం కూడా స్వామి విల్లే. నేను లెవెన్త్ స్టాండర్డ్ లో కూడా నేను బయటకు వచ్చేసి ఉండాల్సింది, ఐ మీన్ స్వామి కూడా మేడ్ ద సిచ్యువేషన్ లైక్ దట్. కానీ స్వామి ఇస్ ఒక మ్యాగ్నెట్, మనం అందరం ఐఎన్ ఫీలింగ్స్ లాంటి వాళ్ళము. ఆ మ్యాగ్నెట్ మన సరౌండింగ్స్ ఉన్నప్పుడు మనం పారిపోలేం, ఎంత ట్రై చేసినా వీ కాంట్ గో. స్వామి అట్రాక్ట్ అస్, స్వామి హోల్డర్స్, అంటే మనం ఎప్పటి వరకు అంటే వీ టర్న్ ఇన్ టు మ్యాగ్నెట్స్ టు అట్రాక్ట్ ద క్రౌడ్ అండ్ టెల్ దేమ్ అబౌట్ స్వామి. స్వామి స్టిల్ క్లింగ్ ఆన్ టు అస్ అండ్ స్వామి మేక్ అస్ ఆల్సో ఇన్ టు మ్యాగ్నెట్స్. గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ చాలా బాగా అయ్యాయి. ఇంకా నాదస్వరం నేను వాయించాను ఇవాళ పొద్దున, అంటే స్వామికి నాదస్వరం అంటే చాలా ఇష్టమని అక్క వాళ్ళు చెప్తూ ఉండేవాళ్ళు. చిన్నప్పుడు కూడా మేము చాలా సార్లు చూసాము వాళ్ళు. స్వామి రాగానే ఫెస్టివల్స్ అప్పుడు వాళ్ళదే ఫస్ట్ తాళం వినిపిస్తుంది, శృతి వినిపిస్తుంది, నాదస్వరం వాయిస్తారు. అలాంటిది మొదటిసారి వాయించాను ఇవాళ. స్వామి నిజంగా నడుస్తున్నట్టు ఆ ఫీలింగ్ వచ్చింది. ఇంకా స్వామిని లీడ్ చేస్తున్నామంటే ఇట్స్ లైక్ వెరీ గుడ్ ఫార్చ్యూన్. కానీ దీనికి ఈ ఫార్చ్యూన్ రావాలంటే చాలా ప్రాక్టీస్ కూడా చేయించాలి. అండ్ స్వామి మాకు అంత టైం కూడా డిస్ట్రిబ్యూట్ చేశారు, ఈక్వల్ గా డివైడ్ చేశారు, అంత టైం అలాట్ చేశారు నాదస్వరం రోజు వాయించి ప్రాక్టీస్ చేయడానికి. అంత అండ్ స్వామికి పర్ఫెక్షన్ అంటే చాలా ఇష్టం. ఆ పర్ఫెక్షన్ లెవెల్ కి రావడానికి కూడా మాకు చాలా రిసోర్సెస్ ఇచ్చారు. ఐఎమ్ సో గ్రేట్ఫుల్ టు స్వామి మాకు ఈ ఛాన్స్ ఇచ్చినందుకు.

0: సాయిరామ్, నా పేరు జయశ్రీ. నేను ఇప్పుడు ఎంఎస్సీ బయోసైన్స్ చేస్తున్నాను, సెకండ్ ఇయర్. నేను 11th స్టాండర్డ్ లో ప్రైమరీ స్కూల్ జాయిన్ అయ్యాను. దాని తర్వాత ఇక్కడ బీఎస్సీ చదువుకున్నాను, తర్వాత ఎంఎస్సీ ఇప్పుడు చేస్తున్నాను ఫైనల్ ఇయర్. నేను చిన్నప్పటి నుంచి బాల్యకాశ్కి వెళ్లేదాన్ని. ప్రతి సంవత్సరం భర్తీయాత్ర కోసం ఇక్కడికి వచ్చేవాళ్ళం. నేను ఇప్పుడు చిన్నప్పటి నుంచి డాన్స్ కూడా నేర్చుకుంటున్నాను. 6th స్టాండర్డ్ నుంచి భర్తీయాత్రలో పార్టిసిపేట్ చేయడం స్టార్ట్ చేశాం. అంటే ఇక్కడ డిసెంబర్లో మా జిల్లా వాళ్ళు ఇక్కడికి వచ్చేవారు భర్తీయాత్రకి. అప్పుడు నేను డ్రామా గ్రూప్ లో ఉండేదాన్ని, అందులో డాన్స్. 6th స్టాండర్డ్ లో ఉన్నప్పుడు 7th లో, 8th లో, 9th లో నాకు ఛాన్స్ దొరికింది స్వామి దగ్గర డాన్స్ చేయడానికి.
1: స్వామితోటి పొందిన ఒక మంచి అనుభూతి మా అందరితో షేర్ చేసుకుంటావా?
0: అనుభూతి అంటే నాకు పెద్ద మెరకల్స్ ఏమి జరగలేదు లైఫ్ లో. మేబీ అంటే మెరకల్స్ అంటే విజిటింగ్ కార్డ్స్ అని చెప్తారు స్వామివి. నాకు ఆల్రెడీ విజిటింగ్ కార్డ్ అంటే ఆల్రెడీ పేరెంట్స్ చెప్పేసారు స్వామి అంటే భగవంతుడు స్వామి ఇంకా అంత అని. ఎక్స్పీరియన్సెస్ అంటే 10th వరకు నేను హాస్టల్లో లేను. తర్వాత 11th లో సడన్ గా ఇక్కడ ఆనంద్పూర్ డిస్ట్రిక్ట్ అదే పర్తి వచ్చి పర్తి మేము ప్రతి సంవత్సరం వచ్చేవాళ్ళం, కానీ అమ్మ నాన్న వచ్చేవాళ్ళం. కానీ నాకు ఒక్కసారి ప్రైమరీ స్కూల్లో జాయిన్ అయిన వెంటనే కొంచెం భయం అనిపించింది. అంటే అమ్మ నాన్న ఉండరు అక్కడ, ఎవరు తెలిసిన వాళ్ళు లేరు, ఎవరితో ఎలా మాట్లాడాలో నాకు తెలియదు. అందుకని కానీ స్వామితో మాట్లాడడం నాకు చాలా అలవాటు. ఒకసారి నేను ప్రేయర్ హాల్కి వెళ్ళాను స్కూల్లో, స్వామితో చెప్పాను ఇక్కడ అమ్మ నాన్న లేరు, మీరే నన్ను చూసుకోవాలి, ఎప్పుడు నాతో ఉంటారని ప్రామిస్ చేయండి స్వామిని అడిగాను. జస్ట్ ఇలా అన్నానో లేదు, అక్కడ మా ప్రేయర్ హాల్లో ఒక మధ్యలో ఒక పెద్ద ఫోటోలా ఉంటుంది, దానికి ఒక గార్లాండ్ కట్టు ఉంటుంది. అప్పుడు నేను అడిగిన వెంటనే రెండు వైపుల నుంచి గార్లాండ్ ఊడి కింద నెల పడింది అనమాట. అప్పటి నుంచి స్వామి నాకు అష్యూరెన్స్ ఇచ్చాను, నేను నీ జీవితం మొత్తం చూసుకుంటాను అన్నట్టు. అప్పటి నుంచి ఇంకా ఆ నమ్మకం వస్తుంది. అందుకే ఇంకా స్కూల్ నుంచి దాని తర్వాత ఇక్కడికి వచ్చాను, ఇక్కడ నుంచి బయటకు వెళ్ళాలని అనిపించలేదు. ఎందుకంటే ఒక్కసారి స్వామి అంటే నేను చెప్పాలంటే ఐఎమ్ రీబోర్న్ అస్ అ సాయి స్టూడెంట్. ఆ అంటే నిజంగా ఇంకొక మనిషిలా మారాననిపించింది అక్కడికి వచ్చిన తర్వాత. చాలా మార్పులు వచ్చాయి నాలో.
1: మరి 10th క్లాస్ వరకు బయట చదువుకున్న నీకు స్వామి సిస్టంలోకి వచ్చిన తర్వాత అక్కడికి ఇక్కడికి తేడా ఏమనిపించింది?
0: తేడా అంటే బయట అసలు బాగాలేదని చెప్పలేను నేను, ఎందుకంటే అక్కడ ఇచ్చిన ఎడ్యుకేషన్ ద్వారానే నేను ఇక్కడికి వచ్చాను కాబట్టి నేను అది చెడు అని చెప్పలేను. కానీ ఏంటంటే ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక ఆర్గనైజ్డ్ వే అంటే వర్క్ షెడ్యూల్ ఒక ఎలా ఆర్గనైజ్డ్ గా ఉండాలో అది నేర్చుకున్నాను అనమాట. అంటే ఉదయాన్నే లేచి సుప్రభాతం చేసి దాని తర్వాత ప్రతిరోజు అదే షెడ్యూల్. అదే బయట ఉన్నప్పుడు ఏ రోజు ఎలా ఉంటుందో తెలియదు మనకి, ఈ రోజు ఎంతకు లేస్తే రేపు ఎంతకు లేస్తానో తెలియదు. కానీ ఇలా ప్రతిదీ మన బాడీ మొత్తం ఒక టైం షెడ్యూల్కి అలవాటు అయిపోతుంది సిస్టమాటిక్ వే. సో అన్నిటికన్నా మోస్ట్ ఇంపార్టెంట్ నేను ఎప్పుడు తొందరగా లేచేదాను కదా ఇంట్లో ఉన్నప్పుడు. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత తొందరగా లేవడం వల్ల ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో తెలుసుకుని అనమాట. అంటే ఒక రోజు ఒక గంట ముందు లేచానంటే ఈ రోజు ఒక గంట, అలాంటిది వారానికి నాకు 7 గంటలు ఎక్స్ట్రా. అంటే నా లైఫ్ లో 7 గంటలు ఎక్స్ట్రా. అదే బయట ఉండుంటే ఈ 7 గంటలు కూడా ఉండవు కదా. అంటే వారానికి 7 గంటలు అంటే అలాంటిది ఇంకొక నెలకి 7x4 అన్ని ఎక్స్ట్రా గంటలు అనమాట. సో అలా ప్రతిది లేచినప్పటి నుంచి నిద్రపోయే వరకు ప్రతిది ఒక ఆర్గనైజ్డ్ వేలో చేయడం వల్ల మనలో ఒక కాన్ఫిడెన్స్ అనమాట. అంటే ఎక్కడికి వెళ్ళినప్పుడు అలవాటు అయిపోవచ్చు అనే నమ్మకం వచ్చేసింది లైఫ్ లో. సో ఎలాంటి సిచ్యువేషన్స్ లైఫ్ లో వచ్చినా కూడా ఫేస్ చేయగలనన్న నమ్మకం.
1: చాలా బాగుంది. మరి స్వామి దగ్గరికి వచ్చి ఇన్ని సంవత్సరాలు స్వామి అంబ్రెల్లాలో ఉండి స్వామి క్యాంపస్ లో చదువుకుంటూ బాగా నచ్చింది ఏంటి? స్వామి చెప్పిన దాంట్లో టీచింగ్స్ లో ఏది జీవితాంతం తప్పకుండా పాటించాలనుకుంటున్నావు?
0: నాకు అంటే పాటించాలి అనుకుంటున్నాను అని చెప్పాలనుకున్నాను. ఏంటంటే స్వామి ఇంత చేస్తున్నారు ప్రతి ఒక్కరికి, కానీ స్వామి మా నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారని అడిగితే నాకు మీ అందరి నుంచి కావాల్సింది ఒకటే అని చెప్పారు, మీరందరూ మీ తల్లిదండ్రులకి మంచి పేరు తీసుకుని రావాలి. అంటే ఇంత చేస్తున్నారు, దాని తర్వాత మళ్ళీ మన నుంచి స్వామికి ఏం కావాలని కోరుకోవట్లేదు, మన తల్లిదండ్రులకే మళ్ళీ ఏదైనా చేయాలని కోరుకుంటున్నారు. అంటే అంత సెల్ఫ్లెస్నెస్ ఎవరికి ఉంటుంది? అది ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలో అర్థం కావట్లేదు. కానీ అంటే ఇంత ఇచ్చి కూడా ఏం తిరిగి ఆశించట్లేదు. అది ఎవరైనా చేయగలరు? మన సొంత తల్లిదండ్రులు కూడా ఇప్పుడు మనకి ఏదైనా చేస్తున్నారంటే రేపు పొద్దున మనం ముసలైతే వాళ్ళు మనల్ని చూసుకుంటారు. అలాంటిది స్వామి నేనెవరో తెలియదు, తనెవరో తెలియదు, అంటే ఇంతమంది పేర్లు కూడా తెలియదు. కానీ ఎంత తెలియకుండా కూడా అందరూ నా ప్రాపర్టీ, అంటే ఎవరు జాయిన్ అయ్యారో ఎవరు అదంతా స్వామికి తెలుసు. కానీ మనం ఎలాంటి వాళ్ళమో మనకి తెలుసు, స్వామికి తెలుసు. అలాంటి వాళ్ళని కూడా యాక్సెప్ట్ చేసి అందరూ నా ప్రాపర్టీ, అందరూ నా ప్రాపర్టీ అంటున్నారు. అంటే ఎవరినైనా సెల్ఫ్లెస్ గా అంటే యాక్సెప్టెన్స్ ఉంది స్వామికి అంత. అంటే 1000 తల్లులు అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత అదే అర్థమైంది. ఏ కష్టం వచ్చినా ఇంట్లో ఉన్నప్పుడు అమ్మకైనా చెప్పుకుంటాం, నాన్నకైనా చెప్తాం. ఇప్పుడు మాకు దొరికిన 10 మినిట్స్ ఫోన్ కాల్లో ఏం చెప్తాం, అది కూడా ఈ ఏజ్ వచ్చిన తర్వాత అమ్మ నాన్నకి వాళ్ళకి బాధపడడం ఎందుకు అని. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత స్వామితో ఎలా కనెక్ట్ అవుతున్నావు అంటే, నేను లెటర్స్ రాస్తూ ఉంటాను స్వామికి ప్రతిరోజు ఈవినింగ్ భజన్స్ లో. 6:00 కి మాకు భజన్ బెల్ అవుతుంది, సో 15 మినిట్స్ అటెండెన్స్ అవుతుంది అనమాట. సో నేను 15 మినిట్స్ నేను కూర్చుని ఒక లెటర్ రాస్తాను భజన్ వెంటనే. అది మాకు ప్రేయర్ హాల్ లో ఒక పోస్ట్ బాక్స్ లాంటిది ఉంటుంది, అందులో పోస్ట్ చేస్తాను అనమాట. అది రాసిన వెంటనే నాకు ఏదైనా ప్రాబ్లం ఉన్నా కూడా, దాని గురించి రోజంతా ఎంత బాధపడినా కూడా, ఒక్కసారి అది ఆ పేపర్ లో రాసి పోస్ట్ చేసిన వెంటనే ఇంకా నాకేం గుర్తుండదు. అంటే నాకు తెలుసు ఒక్కసారి ఇంకా స్వామికి చెప్తానంటే స్వామి చూసుకుంటారు. మోస్ట్ ఇంపార్టెంట్ అంటే లైఫ్ లో, అంటే స్వామి లైఫ్ నుంచి నేను నేర్చుకునే లెసన్ ఏంటంటే సర్వీస్. అన్నిటికైనా స్వామి చేసింది అదే. నేను ఇక్కడ కూడా కొన్నిసార్లు ఎంత బిజీ షెడ్యూల్ లో కూడా నా మైండ్ డైవర్ట్ అవ్వాలంటే బ్రేక్ఫాస్ట్ కానీ డిన్నర్ కానీ లంచ్ సర్వింగ్ అది చేయడానికి వెళ్తూ ఉంటాను. అది అది ఇచ్చిన హ్యాపీనెస్ ఏమో మనం ఎవరికి ఎక్స్ప్లెయిన్ చేయలేమన్నమాట. అంటే ఆ కొంచెం టైం స్పెండ్ చేసినా కూడా అది చాలా, ఇక్కడ చిన్న స్కేల్ లో చేసినా మేము మోస్ట్లీ. అంటే రేపు పొద్దున మేము జాబ్ చేయడానికి కూడా, నేను ఏదైనా జాబ్ చేయాలనుకున్నా కూడా అది, మేము కూడా ఇప్పుడు సొసైటీ నుంచి ఎంత పొందుతున్నామో సేమ్ అదే వెనక్కి ఇవ్వాలనుకుంటున్నా. వెనక్కి ఇవ్వాల్సిన బాధ్యత మాకుంది, అందుకని ఎంత వీలైతే అంత సర్వీస్ చేయాలని, మాకు దొరికిన నాకు వీలైనంత స్వామి ఎంత ఇవ్వగలిగితే అంత సర్వీస్ నేను చేయాలనుకుంటున్నాను.
1: చాలా బాగుంది. మరి గోల్డెన్ జూబ్లీ ఈ సంవత్సరం మీరు ఇక్కడ చదువుకోవడం, స్వామి దగ్గర ఉండడం ఎంతో అదృష్టం. ఈ సందర్భంలో మీ అనుభూతిని మన శ్రోతలతో పంచుకుంటారా?
0: స్వామి ఈ కళాశాలను స్థాపించి 50 సంవత్సరాలు అయిపోయిందంటే నేను ఇంకా నమ్మలేకపోతున్నాను. అంటే ఈ బిల్డింగ్ ఇప్పటికీ చూసిన ఎంత బ్రాండ్ న్యూ బిల్డింగ్ లాగా అనిపిస్తుంది నాకు. ఇంకా 50 సంవత్సరాలు ఓల్డ్ ఈ బిల్డింగ్ అని యాక్చువల్లీ షాకింగ్ నాకు అది చూసిన వెంటనే. ఈ రోజు అనిపిస్తుంది అంత బాగా డెకరేట్ చేసిన తర్వాత చూసిన వెంటనే ఈ బిల్డింగ్ కి 50 సంవత్సరాలు అయిపోయాయి అప్పుడే అనిపించింది. అంత న్యూ లుక్ ఉంది ఆ బిల్డింగ్ కి. అంతేకాకుండా నేను వారం రోజుల నుంచి చూస్తున్నాను మా టీచర్స్ అందరూ ఎంత ఓల్డ్, అందరూ 60-70 ఇయర్స్ లో ఉన్నారు. వాళ్ళు కూడా పైకి కిందకి అటు ఇటు తిరుగుతూ అంత ఎంత ఆనందంతో సెలబ్రేట్ చేస్తుంటే నాకు నిజంగా. హాస్టల్ ప్రతి ఒక్కరు ఏదో పనిలో ఇన్వాల్వ్ అయ్యారు. ఇప్పుడు మాకు ఎగ్జామ్స్ జస్ట్ ఇప్పుడే అయ్యాయి, సిఐఈస్ ఒక 2 రోజులే అయ్యాయంతే. ఆ ఎగ్జామ్స్ అయిన తర్వాత 2 రోజులు కూడా అందరూ వాళ్ళు ఎంత ఇన్వాల్వ్ అయ్యారంటే ఈ ప్రోగ్రామ్ లో అందరూ చాలా ఎంజాయ్ చేశారు. అంటే నిజంగానే స్వామి వస్తున్నారు, నిజంగానే స్వామి వస్తే ఎంత గ్రాండ్ గా ఉండాలో నిజంగా అందరూ హార్ట్ అండ్ సోల్ పెట్టి నిజంగా అంత వర్క్ చేశారు. వాళ్ళు పెట్టిన రంగోలీస్ గానీ డెకరేషన్ చేయడం ప్రతి చిన్నది చూసుకుని పువ్వులు అన్ని చిన్న చిన్న వస్తువులు కూడా చూసుకుంటూ నేను డాన్స్ చేశాను. ఆ డాన్స్ ఇందాక మీకు చెప్పాను కదా 6th, 7th, 8th, 9th లో పర్తయాత్రపు నాకు ఛాన్స్ వచ్చిందని. ఆ రోజు స్వామి మాకు శారీస్ ఇవ్వడం, పాద నమస్కారం ఇవ్వడం అవన్నీ అంటే నాకు ఎంత, అప్పుడు ఎలాంటి ఫీలింగ్ ఉండదో ఈ రోజు కూడా నాకు అలాంటి ఫీలింగ్ వచ్చింది. అంటే నిజంగానే స్వామి అక్కడ వచ్చి కూర్చున్నారు, స్వామి మాతో ఫోటో తీసుకుంటున్నారు అలా అనిపించింది స్టేజ్. దాని తర్వాత అంతా అయిన తర్వాత కూడా మీరందరూ క్యాంపస్ చుట్టూ, మా ఎక్స్టెండెంట్స్ అందరూ వచ్చి క్యాంపస్ చుట్టూ తిరిగి వాళ్ళ ఎక్స్పీరియన్స్ అన్ని రీకలెక్ట్ చేసుకుంటే నాకు చాలా ఆనందంగా అనిపించింది ఈ రోజంతా.
2: సాయిరామ్, నా పేరు రేష్మ, నేను ఇప్పుడు 2nd MBA చేస్తున్నాను. ఐ వుడ్ లైక్ టు షేర్ వన్ మేజర్ ఎక్స్పీరియన్స్. నేను ఇక్కడ MBAకి ఎలా వచ్చానంటే, నేను యాక్చువల్ గా ప్రైమరీ స్కూల్లో 1st స్టాండర్డ్ నుంచి జాయిన్ అయ్యాను. కానీ నాకు అప్పుడు స్వామి ఎవరున్నారు అది ఏం తెలీదు. నాన్న నాకు యాక్చువల్గా ఏం చెప్పారంటే, నువ్వు స్కూల్కి వెళ్ళు, యాక్చువల్లీ అది డే స్కాలరు, నీకు కావాలంటే ప్రతిరోజు నీకు వచ్చి ఇంటికి తీసుకుని వెళ్తామని, లేకపోతే అక్కడే ఏం ఫెసిలిటీస్ అన్నీ ఉన్నాయి, నీకు ఇష్టం అంటే అక్కడే ఉండని చెప్పారు. అది అయిన తర్వాత ఇక్కడ ఆ ఫ్లోలోనే వెళ్ళాం. నేను నార్మల్ గా స్వామి ఎవరున్నారు, వాళ్ళు గాడ్ ఎవరు అని ఏం తెలియదు. ఫస్ట్ హ్యాండ్ నుంచి మైండ్ లో ఏమైనా ఐడియా ఉంటే ఆ ఐడియాతోనే వచ్చాను. కానీ ఇక్కడ BBM అయిన తర్వాత 2014 లో ఇన్ మై మైండ్ అది ఒక థాట్ జరిగిపోయింది అనమాట. కానీ ఎలా అంటే, స్వామి ఊరికే నార్మల్ గా నేను ప్రైమరీ స్కూల్ నుంచి ఉన్నాను కదా, నాకు MBA కూడా సీట్ ఇస్తారులే అలా ఐ థింక్ నేను ఐ టుక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ నాకు సీట్ ఇస్తారని. నేను ఎగ్జామ్ కి అంత బాగా ప్రిపేర్ అవ్వలేదు, ఊరికే అలా వచ్చేసాను. ఎందుకంటే చాలా మంది చెప్పారు నువ్వు ప్రైమరీ స్కూల్ నుంచి ఉన్నావు, ఇప్పుడు స్వామి నీకు వదిలే, ఐ మీన్ హీ డిడ్ంట్ లీవ్ యూ, ఇప్పుడు కూడా మీకు సీట్ ఇస్తారని చెప్పారు. అది నేను టేకన్ ఫర్ గ్రాంటెడ్ తీసుకుని పర్తీకి వచ్చాను. చాలా ప్రిపరేషన్ చేయలేదు కానీ పర్తీకి వచ్చి ఎగ్జామ్ రాశాను. ఎగ్జామ్ 2014లో యాక్చువల్లీ ఎంబీఏ స్టార్ట్ అయింది మన ఇన్స్టిట్యూట్ లో, అనంతపూర్ క్యాంపస్ లో. అది లిస్ట్ చూసిన తర్వాత నేను చాలా షాక్ అయ్యాను, ఎందుకంటే నా పేరు లిస్ట్ లో లేదనమాట. అప్పుడు షాక్ అయ్యి చాలా, మా నాన్న కూడా చాలా బాధ పెట్టారు. వాళ్ళు చెప్పారు ఏంటిది నువ్వు బాగా ప్రిపేర్ చేయలేదు అందుకే స్వామి నీకు సీట్ ఇవ్వలేదని. అప్పుడు కూడా నేను రియలైజ్ చేయలేదు. సెకండ్ ఇయర్ లో కూడా 2015 కూడా నేను అప్లై చేశాను ఎంబీఏకి, అప్పుడు కూడా నా పేరు రాలేదు లిస్ట్ లో. అప్పుడు నాకు అర్థమైంది స్వామి ఇది ఈ ఎందుకు ఇది రిపీట్ చేస్తున్నారు. నార్మల్ గా నాకేంటంటే స్వామి ఎవ్రీ టైమ్ హీ గివ్స్ యూ ఎన్ ఎక్స్పీరియన్స్, అది సిమిలర్ గా ఉంటే వాళ్ళు మీకు ఒక లెసన్ నేర్పించాలని ఉంది, అలా నా ఫీలింగ్ ఉండింది. అందుకే సెకండ్ టైమ్ లో కూడా అది రాలేదంటే నేను ఇంట్రోస్పెక్ట్ చేశాను, నేను స్వామి ఎందుకు ఇప్పుడు సీట్ ఇవ్వలేదు, బీబీఎం కూడా వచ్చినప్పుడు నేను చాలా బాగా ప్రిపేర్ అవ్వలేదు కానీ నాకు సీట్ ఇచ్చారు, ఇప్పుడు ఎందుకు ఇవ్వలేదు అని ఐ ఇంట్రోస్పెక్టెడ్. అప్పుడు నాకు గుర్తొచ్చింది ఎందుకంటే ఐ టేకన్ ది సీట్ ఫర్ గ్రాంటెడ్ నాకంటే అది ఐ నెవర్ రియలైజ్ దట్ ఇది స్వామి ఇన్స్టిట్యూట్ లో సెలెక్షన్ ఎగ్జామ్ మార్క్స్ మీద కాదు, స్వామియే పిక్ చేస్తారు వాళ్ళ స్టూడెంట్స్ అని అప్పుడు నాకు రియలైజ్ అయింది. థర్డ్ ఇయర్ లో కూడా నేను స్వామికి చెప్పాను, స్వామి చూడండి నేను ఐ అక్సెప్టెడ్ మై మిస్టేక్ అని, కానీ ఇఫ్ యూ వాంట్ టు గివ్ మీ అ సీట్ మీరు ఇవ్వండి, లేకపోతే పర్వాలేదు మీ ప్లాన్ మీరే, యూ విల్ ఓన్లీ ఎగ్జిక్యూటెడ్ అని అదే నాకు థాట్ వచ్చింది. థర్డ్ ఇయర్ లో కూడా నేను ట్రై చేశాను కానీ అప్పుడు కూడా రాలేదు. అయిన తర్వాత నేను నాన్నకు చెప్పేశాను, నాన్న ఇప్పుడు మరీ ట్రై చేయను, మరి చాలా మంది చెప్తున్నారు ఇప్పుడు ఎన్నిసార్లు ట్రై చేస్తావు, వెళ్ళు బయటకు వెళ్ళి ఏమైనా పని చేయి ఇది అది అని చెప్పారు. కానీ నాకు ఉండాలని ఉంది నేను పీజీ ఇక్కడే చేయాలని, ఎందుకంటే కిండర్ గార్డెన్ నుంచి స్వామి ఇన్స్టిట్యూట్ లో చదివిన తర్వాత ఆ ఫీలింగ్ ఎలా ఎంత ప్రౌడ్ గా ఫీల్ అవుతున్నామని ఆ ఫీలింగ్ అందరికీ లైక్ కమ్యూనికేట్ చేయాలని ఉంది. తర్వాత ఫోర్త్ ఇయర్ లో యాక్చువల్గా నాన్న చాలా ఫోర్స్ చేశారనమాట, వెళ్ళి ట్రై చేయి అని. నేను నాన్నతో చాలా ఆర్గ్యూ చేశాను, నాన్న నాకు వద్దు ఇప్పుడు నేను ఎప్పుడు ట్రై చేయను అని చెప్పాను. కానీ మార్చ్ 11 లాస్ట్ డే ఉన్నింది అప్లికేషన్ సబ్మిట్ చేయడానికి, నాన్న నాకు చెప్పారు చూడు అప్లికేషన్ వచ్చింది నువ్వు ఫిల్ చేయని, కానీ నాకు ఇష్టం లేదని నేను ఫిల్ చేయలేదు. నాన్న అడ్మినిస్ట్రేషన్ బ్లాక్ లో ఒక ఫోన్ చేసి అప్లికేషన్ అడిగారు, అది అప్లికేషన్ మార్చ్ 12కి వచ్చింది. నేను నాన్న చెప్పాను, నాన్న ఇప్పుడు చూడండి మీరు లాస్ట్ డే అయిపోయింది, ఇప్పుడు అప్లికేషన్ పంపిస్తే కూడా కాల్ లెటర్ రాదు. అది అయిన తర్వాత నాన్నమ్మ నాకు చెప్పారు, చూడు పెద్ద మిరకలు అవుతుంది ఈ ఇయర్, నీకు వస్తాయి సీట్ అని అలా చెప్పారు. నేను నాన్నమ్మకు ఛాలెంజ్ ఇచ్చాను, నేను చెప్పాను నేను ఎంబీఏ హాల్ టికెట్ వచ్చినప్పుడు లైక్ టిల్ ఇట్ కమ్స్ ఐ విల్ నాట్ బిలీవ్ దట్ స్వామి ఈజ్ వర్కింగ్ త్రూ మీ, అలా చెప్పాను. తర్వాత మార్చ్ 13కి మేము అప్లికేషన్ పోస్ట్ చేశాము, నేను గ్యారంటీ అయిపోయాను ఇప్పుడు రాదని కాల్ లెటర్. అది ఒక్క వీక్ తర్వాత కాల్ లెటర్ వచ్చింది. కాల్ లెటర్ వచ్చిన తర్వాత నాన్న మనకు చెప్పారు, చూడు ఇప్పుడు కాల్ లెటర్ వచ్చింది ఇప్పుడు కూడా నమ్మవా అని. నేను చెప్పాను నేను నమ్మను అన్లెస్ అండ్ అంటిల్ నాకు ఎంబీఏ ఫామ్ అది వస్తుంది, అది సెంటెన్స్ నేను చూడాలి, మిస్ రేష్మ ఇస్ అడ్మిటెడ్ ఫర్ ఎంబీఏ, అప్పుడు వరకు నేను నమ్మను అని చెప్పాను. నాకు చాలా ఇది బాధగా ఉన్నింది, ఎందుకంటే 3 ఇయర్స్ వెయిట్ చేశాను కానీ స్వామి సీట్ ఇవ్వలేదని. అప్పుడు నాన్నమ్మ నాకు ఒక బుక్ ఇచ్చారు, దాంట్లో వెయిటింగ్ బాయ్స్ ఒక ఎక్స్పీరియన్స్ ఉన్నింది. వెయిటింగ్ బాయ్స్ ఎవరంటే నార్మల్ గా బాయ్స్ క్యాంపస్ లో అది ఎడ్యుకేషన్ అయిన తర్వాత వాళ్ళు వెయిట్ చేస్తున్నారనమాట స్వామి వాళ్ళకి ఏం ఫర్దర్ గైడెన్స్ ఎలా ఇస్తారు, ఏం చెప్తారు చేయడానికి, అవన్నీ ఇస్తారంట. అది ఆ వెయిటింగ్ పీరియడ్ చాలా లాంగ్ ఉంటుంది నార్మల్ గా, అది ఎండ్ లో లైక్ సో మెనీ పీపుల్ మధ్యలో అది వాళ్ళు వెళ్ళిపోతారు. కానీ మధ్యలో ఎవరైనా ఉంటే లైక్ ఆఫ్టర్ సో మెనీ ఇయర్స్ ఎవరైనా ఉంటే బెస్ట్ ఆపర్చునిటీ వాళ్ళకి దొరుకుతుంది అనమాట. అది చేసిన తర్వాత నాకు చాలా హోప్ వచ్చింది, నాకు కూడా అలాగే స్వామి అలా టెస్ట్ చేస్తున్నారనమాట. అప్పుడు అయిన తర్వాత నేను ఇక్కడికి వచ్చాను, పర్తీకి వచ్చాను ఎగ్జామ్ రాయడానికి. ఎగ్జామ్ రాయడానికి కూడా నేను చాలా లైట్ తీసుకున్నాను. నేను స్వామికి చెప్పాను, స్వామి ఈ ఇయర్ కూడా నేను ప్రిపేర్ చేయను. 3 ఇయర్స్ నేను ప్రిపేర్ చేస్తాను కానీ మీకు సీట్ ఇవ్వలేదు, ఇప్పుడు నేను ప్రిపేర్ చేయను, మీకు సీట్ ఇవ్వాలంటే ఇవ్వండి లేకపోతే నేను వెళ్ళిపోతా అలా చెప్పేసి సాయర్పణం చెప్పేసి వెళ్ళిపోయా ఎగ్జామ్ కి. ఎగ్జామ్ లో ఏం రాసాను ఎలా రాసాను నాకు తెలీదు. నార్మల్ గా ఎగ్జామ్ లో ఆ 3 ఇయర్స్ ట్రై చేసిన తర్వాత నార్మల్ గా నేను సెక్షన్ చూస్ చేసి స్టార్ట్ చేశాను అనమాట. ఆ ఇయర్ నాకు ఆల్రెడీ ఐడియా ఉండింది స్వామి నాకు ఇవ్వలే, హీ విల్ నాట్ గివ్ మీ అని ఊరికే అటెంప్ట్ చేశాను ఆన్సర్స్. అది చేసిన తర్వాత ఈవినింగ్ 5 o'clock కి రిజల్ట్స్ అనౌన్స్ చేశారు. నాకు 4 ఫోన్ కాల్స్ వచ్చాయి, అందరూ నాకు చెప్తున్నారు అక్క మీ రిజల్ట్స్ ఉన్నాయి అక్కడ వెళ్ళండి వెళ్ళండి వెళ్ళండి, కానీ నేను నమ్మలేదు. తర్వాత నా తమ్ముడు వెళ్ళి ఆ లిస్ట్ లో ఫోటో తీసుకుని అది నాకు చూపించారు. అది చూసిన తర్వాత కూడా నేను వెళ్ళలేదు లిస్ట్ చూడడానికి, ఎందుకంటే ఐ వాజ్ నాట్ ఏబుల్ టు బిలీవ్ నా పేరు లిస్ట్ లో ఉందని. అది ఇక్కడ జాయిన్ అయిన తర్వాత చాలా మంది నాకు చెప్పారు మీకు ఎందుకు స్వామి ఇంత లేట్ గా ఎందుకు జాయిన్ అంటే, యాక్చువల్ గా చాలా మందికి నాతో ఇన్స్పిరేషన్ వచ్చిందనమాట. 3 ఇయర్స్ ఎవరు వెయిట్ చేస్తారు, ఇప్పుడు స్వామి ఫామ్ ఫిజికల్ ఫామ్ లేదు, ఫిజికల్ ఫామ్ అట్లీస్ట్ ఉంటే అందరికి అష్యూరెన్స్ ఉంటుంది ఇప్పుడు దర్శనకు వస్తారు స్వామి మనకు చెప్తారు ఇది అది అని. కానీ ఇప్పుడు ఫిజికల్ ఫామ్ కూడా లేదు, మరి నువ్వు అందరూ నాకు చెప్పారు నువ్వు ఎలా వెయిట్ చేస్తావు 3 ఇయర్స్ వెయిట్ చేస్తావు, దట్ టు లైక్ బీయింగ్ అ గర్ల్ యూ వెయిటెడ్ ఫర్ 3 ఇయర్స్ అండ్ అది చాలా మందికి ఇన్స్పిరేషన్ ఉంటుంది. నాకు ఇంకొక లైక్ ఆ ఫీలింగ్ ఉన్నది అని నేను స్వామి చెప్తారు కదా మేము వెన్ వీ స్పీక్ వీ డోంట్ కన్వే ఎనీథింగ్ బట్ బై అవర్ యాక్షన్స్ వీ ఇన్స్పైర్ అ లాట్ ఆఫ్ పీపుల్, అలా అని నేను ఏం ఎవరికి చెప్పలేదు కానీ అందరికి తెలిసింది. నేను 3 ఇయర్స్ వెయిట్ చేశాను, 3 ఇయర్స్ వెయిట్ చేసిన తర్వాత నేను ఇక్కడికి వచ్చాను. అది నేను ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా జూనియర్స్ సీనియర్స్ టీచర్స్ కూడా చెప్పారు నాకు నువ్వు చాలా మందికి ఇన్స్పిరేషన్ అయ్యావు. అదే నాకు ఒక చాలా ప్రౌడ్ గా ఫీల్ అయింది, ఎందుకంటే స్వామి నాకు ఇన్స్ట్రుమెంట్ లాగా యూజ్ చేసి చాలా మందికి ఇన్స్పైర్ చేశారు. ఇది ఒకటి. ఇలా నేను MBAకి వచ్చాను, నేను చాలా ప్రౌడ్ ఫీల్ అవుతున్నాను 3 ఇయర్స్ వెయిట్ చేసిన తర్వాత ఇక్కడికి వచ్చాను. ఎందుకంటే ఈ 3 ఇయర్స్ వెయిట్ చేసిన తర్వాత నాకు ఈ కాలేజ్ కి యాక్చువల్ వాల్యూ తెలిసింది. తర్వాత ఐ వుడ్ లైక్ టు టెల్ అది ఒక లైక్ 1 బిలీఫ్ దట్ ఐ హ్యావ్. స్వామి ఏం చెప్తారంటే ఏదో చేయండి పర్వాలేదు, సర్వీస్ చేయండి లేకపోతే టాక్ టు సంబడీ స్వీట్లీ సాఫ్ట్లీ ఏమైనా చేస్తే ఫస్ట్ థాట్ దట్ షుడ్ కమ్ ఇన్ టు అవర్ మైండ్స్ ఇస్ స్వామికి ఇది ఎలా ఫీల్ అవుతుంది. అది ఆ థాట్ మేం ఒక్క లైక్ ఎనీ యాక్షన్ చేసిన ముందు ఆ థాట్ ఒకసారి వస్తే అది మన జస్టిఫికేషన్ వస్తుంది స్వామి ఇది ఇష్టమా లేదా అని. స్వామికి ఇష్టం అంటే మేము చేయొచ్చు, స్వామికి ఇష్టం లేకపోతే అది చేయం. అలా ఐ ప్రామిస్ టు ప్రాక్టీస్ దిస్ త్రూ అవుట్ మై లైఫ్. నేను ఏదో యాక్షన్ చేయముందా ఏదో డెసిషన్ తీసుకోవడం ముందా ఐ విల్ ఆల్వేస్ థింక్ ఇది స్వామికి ఇష్టం ఉంటుందా లేదా. ఐ నో స్వామి నాకు కన్వే చేస్తారు వాళ్ళు ఇష్టం అంటే నేను చేస్తాను లేకపోతే నేను చేయను. 3 ఇయర్స్ వేస్ట్ చేసిన తర్వాత నేను ఐ వాజ్ అ పార్ట్ ఆఫ్ గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ ఆఫ్ అవర్ క్యాంపస్. అది నాకు చాలా లక్కీ ఫీల్ అయిందనమాట, ఎందుకంటే మేబీ ఇఫ్ ఐ వుడెంట్ హ్యావ్ వెయిటెడ్ ఫర్ దోస్ 3 ఇయర్స్ ఐ వుడెంట్ హ్యావ్ బీన్ అ పార్ట్ ఆఫ్ దిస్. ఐ ఆమ్ వెరీ ఫార్చునేట్. థ్యాంక్ యూ సాయిరామ్.

ఇంతవరకు మీరు అనంతపురం మహిళా కళాశాల స్వర్ణోత్సవం సందర్భంగా జూలై 20-21వ తేదీల్లో రేడియో సాయి తెలుగు బృందం సమర్పించిన ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారాల పునఃప్రసారాల్లో 6వ ఆఖరి భాగం విన్నారు. ఈ కార్యక్రమంపై మీ విలువైన సలహాలు అభిప్రాయాలు listener@radiosai.org కి తప్పక వ్రాసి పంపించమని కోరుతున్నాం. సాయిరామ్.

రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. భగవాన్ బాబా వారి అడుగుజాడల్లో నడుస్తున్న విశాఖపట్నం సాయి యువత ఎన్నో విశేషమైన సేవా కార్యక్రమాలను చేపడుతున్నారు. ప్రేమామృత తార పథకం కింద 50కు పైగా వెనుకబడిన గ్రామాలకు త్రాగునీటిని అందిస్తున్న ఈ యువతకు రేడియో సాయి తరపున మనసారా అభినందనలు తెలుపుతున్నాం. విశాఖపట్నం జిల్లా అనంతగిరి కొండల్లో వారు నీరందించిన విధానాన్ని, దానిపై గ్రామస్తులు ఏ విధంగా ప్రతిస్పందించారో కొండకు నీరెత్తిన ఘనులు డాక్యుమెంటరీ ద్వారా తెలుసుకుందాం. ఓం శ్రీ సాయిరాం. కొండకు నీరెత్తిన ఘనులు. అరకులోయ ఆంధ్రప్రదేశ్లోని విశాఖ జిల్లా ఆడేరు మండలంలో ప్రకృతి రమణీయతకు పేరు పొందిన ప్రాంతం.

ప్రకృతి సౌందర్యాన్ని ప్రేమించే పర్యాటకులకు స్వర్గధామం. ఎత్తైన కొండలు, గలగలపారే సెలయేళ్లు, హోరెత్తించే జలపాతాలు, పచ్చని పచ్చిక వయళ్ళు, రంగురంగుల పూలతో విడబూసిన చెట్లు కరుణకు విందు చేస్తూ ఉంటాయి. టీబీకే రైలు మార్గంపై రైళ్ల రాకపోకలు,

రహదారులపై బస్సు ప్రయాణాల సౌకర్యం వల్ల అరకులోయ పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తోంది. ఇక్కడి బుర్రా గుహలు ప్రత్యేక ఆకర్షణ. ఇటీవలనే ఈ ప్రాంతంలో ప్రభుత్వం కాఫీ తోటల పెంపకం చేపట్టింది. ఆ కొండ కోనల్లో నివసించే గిరిజనులు తమవైన సంస్కృతి సాంప్రదాయాలు నృత్యాలతో

0: కష్టాలు కన్నీళ్లతో కూడినదే జీవితం. అరకులోయలో గిరిజనుల కన్నీరుకు నీరే కారణం అంటే ఆశ్చర్యం కలగవచ్చు, కాని అదే కఠోర వాస్తవం.
1: నా పేరు గెమ్మెల్లి పార్వతి అండి. మా ఊరు రంగరాజపల్లి అండి. మాకు వాటర్ వేరేగా దొరకదు కాబట్టి అదే నీళ్ళు తాగాల్సి వచ్చింది. ఆ బురద నీళ్ళు తెచ్చుకుంటూ దాన్ని వడగట్టి కాఫీ తాగినా సరే మాకు ఆరోగ్యంగా ఉండలేకపోయేవాళ్ళం. మేము స్కూల్లో వెళ్లాలంటే చాలా ఇబ్బందిగా ఉండేది. వెళ్లాలంటే ప్రతిరోజు అలా జ్వరంతో టైఫాయిడ్ ఇలాంటివి వచ్చాయి కాబట్టి పెద్దగా స్కూల్ కూడా వెళ్లడానికి చాలా ఇబ్బందిగా ఉండేది.
2: నీ పేరేం చెప్పు?
3: గెమ్మెల్లి కన్నయ్య, రంగారాజపల్లి. షేక్ బద్రు పంచాయత్, రంగారాజపల్లి గ్రామం. మాది
2: మీ గ్రామంలోనే ఏమేమి ఇబ్బందులు ఉండేవి?
3: అప్పుడు ఇబ్బందులు అంటే మాకు బాగా, మాకు అప్పుడు ఆడిలో వెళ్ళినట్టు ఆడిలోనే అప్పుడు ఈ గంగ శివాలు కూడా దశలున్నాయి. మరి అప్పుడు కూడా బెదిరించినట్టు వెళ్ళి ఆడవాళ్ళు అన్ని తోడుకు వస్తారు. నువ్వు ఏం అప్పుడు ఏం లేవు. చాలా దూరం ఒక కిలోమీటర్ దూరానికి వెళ్ళి ఆ నీళ్ళు మరి వర్షం కలిసినప్పుడు నరకలు లేని చెత్త కథ కలిసిపోయి కొద్ది బురద కలిసిపోయి వాళ్ళకి వస్తాయి. వాళ్ళు నీళ్ళు కూడా చిచ్చి ఏదో గుడ్డ వేసి వడగట్టి అక్కడ చేసి కొద్ది అనుమతి చేసేవాళ్ళం.
2: పేరేంటమ్మా?
4: గెమ్మెల్లి లింగమ్మ, చిన్న నందిపుట్టు.
2: మీకు నీళ్లు మంచి నీళ్ళు వచ్చాయా?
4: వచ్చాయి.
2: నీళ్లు రాకముందు మీరు తాగడానికి వాటికి మీరేం చేసేవారు?
4: మాకు రాకముందు చాలా ఇబ్బంది, ఘోరంగా పడి మేము ఇలా పొల్లలగట్ల మీదకి ఒడ్డు మీదకి కుండలు తీసుకెళ్లి మేము ఇలాంటి వర్షాకాలం అయితే పడిపోల జరగడం కూడా అయింది. అలాగే తీసుకొచ్చి మేము తింటాం. అప్పుడు చేసుకొని తింటాం మేము నీళ్ళు. ఇలాగే మీళ్ళంటి తెలిసిన వాళ్ళు వచ్చారు. వచ్చి ఇల్లుకారు వచ్చి గడ్డలో పొట్టలాగాడు. గడ్డలో పొట్టలాగితే ఇలాగే నీటి క్రిములు ఉన్నదని అందుకే మీకు జబ్బులు పడుతున్నదని.
2: నీళ్లు ఎక్కడి నుంచి వస్తున్నాయి మీకు తెలుసునా?
4: పడసలబై నుండి 4 కిలోమీటర్లు ఉంటది మా ఊరు నుండి పడసలబైలకి 4 కిలోమీటర్లు ఉంటది.
2: ఎప్పుడు పడసలబైకి వెళ్ళి మీరు నీళ్లు తెచ్చుకునేవారు? కాదు,
4: ఊరు పక్కన నీళ్ళే తెచ్చుకోవాలి. అప్పుడు సింబల్ ఉన్నాయి కదా, వెళ్ళలేము. ఆ తోలు ఒక్క ఇద్దరు తిరగలేము. సింబాలు ఎలుగు బెంట్లు గాని సింబాలు గాని అన్ని ఉండేవి. అక్కడ వెళ్ళలేము. ఇలాగే 4-5 కూడితేనే ఆ ఊటలో వెళ్తాం. ఇలా కష్టాలు పడేవాళ్ళు కూడా ఆ ఊటల్లో నీళ్ళకి చాలా మంది కూడా కోరుకొని చాలా మంది వాసిపోయినారు కూడా ఆ నీళ్లు తాగడం కోసం.
5: నా పేరు కె అప్పారం. నాది విశాఖ జిల్లా ఉగ్గంపేట మండలం పెద్దనందిపుట్టు గ్రామం నుంచి వచ్చిన సైరం. సైరం రాక ముందు మునుపుగా ఉండే వాటర్ని 1 కిలోమీటర్ వెళ్ళాలి సైరం. అయితే అందులో వచ్చే వాటరు దుమ్ము, ధూళి, కీటకాలు, క్రిములన్నీ ఉండేవి. అటువంటి వాటర్ తెచ్చుకొని ఆడవాళ్లు పట్టుకుని వచ్చి దీన్ని వడబోత చేసుకుంటూ మరిగిచ్చి తాగేవాళ్ళం. అలాంటిది కూడాను పిల్లల్ని కాని పెద్దవాళ్ళని కాని ఒక మలేరియా, టైఫాయిడ్ ఇలాంటి వ్యాధులు అనేది వచ్చేవి. అటువంటి వ్యాధులు కూడాను చాలా బాధపడేవాళ్ళు.
0: ఇది కేవలం తాగునీటి సమస్య మాత్రమే కాదు, కలుషితమైన నీరు ఎన్నో రోగాలను కలిగిస్తుంది. తప్పనిసరి పరిస్థితుల్లో అటువంటి నీరు తాగడం వల్ల వైద్య సదుపాయాలు తగినంతగా లేని ఆ ప్రాంతాల్లో డయేరియా, టైఫాయిడ్ వంటి వ్యాధులు ప్రబలడం సామాన్యం.
1: ఆ రోజుల్లో ఇంతకు ముందు యూజ్ చేసే వాటర్ అయితే చాలా కలుషితంగా ఉండేది. ప్రస్తుతానికైతే ఈ వాటర్ చాలా ఫ్రెష్ గా ఉంది కాబట్టి మేము ఆరోగ్యంగా ఉంటున్నాం. ప్రస్తుతానికి మేము ఇప్పటికీ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చదువుతున్నాం, కానీ మాకు ఈ ఊళ్ళో దగ్గర వెహికల్స్ లేవు. ఇంకా నడుచుకుంటే వెళ్ళాలండి. ఆరోగ్యం బాగున్నా బాగాలేకపోయినా నడుచుకుంటే వెళ్ళాలి. అంటే మేము ఉక్కంపేట నుంచి బాకూర్ అనే ఒక ఊరు ఉంది, అక్కడ దాకా వెహికల్స్ వస్తాయండి. అక్కడ నుంచి మళ్ళీ మా ఊరు రావాలంటే 1.5 గంటల పట్టుద్ది అండి నడవాలంటే. ప్రస్తుతానికి నీరు వల్ల సమస్య లేదు. హ్యాపీగా మంచి వాటర్ వచ్చింది సత్య సాయిబాబా దయవల్ల మాకు. దానివల్ల మేము ఆరోగ్యంగా ఉంటున్నామండి.
0: నారు పోసిన వాడే నీరు పోస్తాడు, కాని మానవ ప్రయత్నం కావాలి. స్వయంగా ఆ భగవంతుడే తన బిడ్డల కన్నీటికి కరిగిపోయాడు. వారికి నీరు అందించాలని సంకల్పించాడు.
6: ఈనాడు పవిత్రమైనటువంటి మహాపర్వదినము. ఈనాడు అట్టి పదవి అభివృద్ధిని కోరి దీనికి విలేజ్ వర్క్స్ అనేటువంటి దీంట్లో ఒక పేరును పెట్టి దీన్ని ప్రారంభింపబోతున్నాము. ప్రతి ఒక్క విలేజ్ లోపల కూడాను ప్రతి ఇంటిని కూడాను మనం పరీక్షించి ఆ హౌస్ను పరిశుద్ధం గావించి లోపల వెలుపల సర్వత్రా కూడాను పరిశుద్ధంగా ఉండాలి. వారి పిల్లలు కూడాను మంచి పరిశుద్ధమైనటువంటి పిల్లలుగా తయారు చేయాలి. ఈ విధంగా గ్రామం కూడాను తిరిగి ఇదంతా చేయాలని ఆశిస్తున్నాము. దీనికి కొన్ని కోట్లు అవుతుంది, కానీ దానికి మేము భయపడము. డబ్బులు వస్తాయి పోతాయి, కానీ మనం చేసినటువంటి హెల్ప్ ఏనాటికి పోదు. కనుక వీటికి మనం అనేక రకములుగా ప్రయత్నించాలి. దానికి ఈనాడే ఉగాది పండుగ దినము పునాది వేస్తున్నాము.
0: భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి ఉద్బోధతో ప్రేరితులైన విశాఖ జిల్లా సాయి యువత అపర భగీరథులై కదిలారు. కొండ ప్రాంతాల్లోని ప్రజలకు తాగునీరు అందించేందుకు కంకణం కట్టుకున్నారు. జిల్లా సాయి యువత ప్రతినిధి శ్రీ గణేష్ ఆ విషయాన్ని ఇలా వివరించారు.
7: భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో పాడేరు దగ్గర ఉన్న హుక్కుంపేట మండలం దగ్గర చాలా గిరిజన గ్రామాల్లో నీళ్లు లేక ఇబ్బంది పడుతున్నాయి సైరామ్. అందులో మాకు ఇన్ఫర్మేషన్ వచ్చిందండి, చిన్న నంది పట్టు పెద్ద నంది పట్టు గిరిజన గ్రామాల్లో వారం రోజులు 10 మంది చనిపోయారండి. ఏంటి సైరామ్, ఏంటి 10 రోజుల్లో 10 మంది చనిపోవడం ఏంటి, అక్కడ ఏంటి సమస్య ఉందని చెప్పేసి మేము సర్వే చేయడానికి వెళ్లామండి. అక్కడికి వెళ్లి చూస్తే రోడ్డు కూడా బాగలేదండి వాళ్ళకి. వాళ్ళు ఏంటంటే వెహికల్ పెట్టి ఒక 15 కిలోమీటర్ నడుచుకుని వెళ్లాలి ఆ ఊరికి, అన్ని లోయల్లో నుంచి వెళ్లాలన్నమాట అండి ఆ ఊరికి. తిరగ నడుచుకుని వెళ్లి ఆ విలేజెస్ లో చూడగా వాళ్ళకి తినడానికి తిండి కూడా సరిగ్గా లేదండి. మెయిన్ కారణం ఏంటంటే అందరికి జబ్బులు వచ్చి ఇంట్లో కూర్చున్నారు. ఎందుకంటే ఆ వాటర్ గడ్డలోంచి ఆ వాటర్ పట్టుకుని వెళ్తున్నారు. ఆ వాటర్ చూస్తాం ఏంటి ఇలాగున్నాయి వాటర్, చూస్తే అందులో నలకలు డస్ట్ మొత్తం క్రిములు నల్లని వాటర్ తాగుతున్నారన్నమాట. అయితే చూసాం ఏంటి ఇలా వచ్చి ఇలా ఇలా ప్రాబ్లమ్స్ ఉన్నారు అని చూస్తే వాళ్ళందరికీ టెస్ట్ చేస్తే అందరికీ మలేరియా కలరా వచ్చి ఆ జబ్బులు వచ్చి చనిపోయారు చాలా మంది. వీళ్ళు నీళ్ళకి ఇబ్బంది పడుతున్నారు, వీళ్ళకి మంచి నీళ్ళు ఇవ్వాలి ఎలాగైనా స్వామిని ప్రేర్ చేసి అని చెప్పి అయితే ఫస్ట్ స్వామి నారాయణ సేవ చేయమన్నారు కదండి. ఫస్ట్ వాళ్ళందరికీ కూడా చుట్టూ రంగరాజపల్లి చిన్న నందిపట్టు పెద్ద నందిపట్టు బొడ్డేపాడు చీకి మధ్య ఒక 25 విలేజెస్ కి ముందు నారాయణ సేవ చేసామండి. ఒక 5000 నారాయణ సేవ ప్యాకెట్స్ తయారు చేసి ప్రతి డోర్ టు డోర్ విత్ బైక్స్ తో ఆ కొండల్లో కూడా బైక్స్ తో వెళ్లి వాళ్ళందరికీ ప్రతి ఇంటికి ఫుడ్ ప్యాకెట్ ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి అందజేయడం స్వామి చేశారండి. అంతా
0: గిరిజనుల దాహార్తిని తీర్చడానికి సంకల్పించుకున్న సాయి యువత అందుకో కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేసుకుంది. అందుకోసం గ్రామాలను సర్వే చేసి నీటి ఎద్దడి ఎక్కువగా ఉన్న గ్రామాలను ఎంపిక చేసింది.
7: దాని తర్వాత ఏంటంటే మన సత్యసాయి ప్రేమాంత ద్వారా మంచినీటి పథకంలో స్వామి మహాసమాధికి 108 విలేజెస్ కి వాటర్ ఇవ్వాలని సంకల్పం పెట్టుకున్నారు స్టేట్ మొత్తం యూత్ అంతా కూడా. ఆ అవకాశం భగవంతుడు రంగరాజపల్లి హుక్కుంపేట మండలంలో ఉన్న గిరిజన గ్రామాలకి స్వామి అవకాశం క్రియేట్ చేశారండి. అక్కడ ఒక పరుసుల బయలున్న ఓటు ఉందండి. ఆ ఓటు ఏంటంటే అండి, హుక్కుంపేట డాక్టర్స్ అవి వీళ్ళ దగ్గర డబ్బులు ఇచ్చి కొనుక్కుంటారండి ఆ వాటర్. ఎందుకంటే అది ఒక మెడిసిన్ వాటర్, అది డిస్టిల్ వాటర్ కంటే సూపర్ అన్నమాట. ఎటువంటి ఇది లేకుండా చాలా ప్యూర్ వాటర్ అనమాట అండి. వీళ్ళు ప్రతి శనివారం సంతకు వెళ్తారండి. డాక్టర్స్ ముందుగా నెక్స్ట్ శనివారానికి డబ్బులు ఇస్తారన్నమాట, 25 రూపాయల బాటిల్ డబ్బులు ఇస్తారు, సరే ఈ వాటర్ మీరు తీసిరండి అని. వీళ్ళు చిన్న చిన్న లీటర్స్ 2 లీటర్స్ బాటిల్తో పట్టుకుని డాక్టర్స్ కి ఇస్తారన్నమాట. అవి డాక్టర్స్ వాళ్ళు టెస్ట్ చేశారు. మేము అతనితో డాక్టర్స్ తో కూడా మాట్లాడడం జరిగిందండి. వాళ్ళు చెప్పారన్నమాట ఈ వాటర్ కానీ వాళ్ళకి ఇస్తే చాలా బాగుంటుంది అని చెప్పడం జరిగింది. ఓకే అయితే మనం ఇంజనీర్స్ వాళ్ళని తీసుకుని వెళ్ళామండి, సివిల్ ఇంజనీర్స్ వాళ్ళని. వాళ్ళు తీసుకెళ్తే వాళ్ళు చెప్పారన్నమాట ఈ కొండల్లో మనం తవ్వి చేయడం చాలా కష్టం అండి, మహాసమాధికి అందించలేము అన్నారన్నమాట. ఓకే సివిల్ ఇంజనీర్ బయట నుంచి తీసుకెళ్ళాం అన్నమాట. ఆ తర్వాత మన తెలిసిన సివిల్ ఇంజనీర్ని పట్టుకెళ్ళాం. పట్టుకెళ్తే స్వామి అనుగ్రహంతో ఈజీగా చేయొచ్చు, స్వామి అనుగ్రహం దండిగా ఉంది అని చెప్పి ఆ వాటర్ టెస్టింగ్ పట్టుకెళ్ళాం. ఎందుకంటే స్టీల్ ప్లాంట్ వాళ్ళకి ఇచ్చాం, అట్లీస్ట్ వాళ్ళు చెప్పడం కానీ మనం చేస్తే బాగుంటుందని. స్టీల్ ప్లాంట్ వాళ్ళు ప్యూరిఫికేషన్ అవ్వగానే వాళ్ళు అన్నారు చాలా వాటర్, ఈ వాటర్ ఎక్కడ ఉంటే చెప్పండి మేము వచ్చి చూస్తామన్నారన్నమాట.
0: నీటి సరఫరాకు ఎంపికైన గ్రామాలు అంత తేలికగా చేరగలిగేవి కావు. వాటిలో చాలా వరకు కొండలలో అడవి మధ్యన ఉన్నవే. నీటి సరఫరాకు అవసరమైన నిర్మాణాలు చేపట్టాలంటే అందుకు అవసరమైన సామగ్రిని చేరవేయడం మరో సమస్య.
7: చాలా ప్యూర్ వాటర్, పరుసులు బయలున్న ఓట్ అనమాట అండి. ఆ ఓట్ నుంచి కిందకి వాటర్ రావాలంటే మినిమం 3 km పైప్ లైన్ వేయాలి. అది కొండల్లో చెట్లు అయి నరికి అవన్నీ వేయాలన్నమాట. అయితే సైరామ్ వీళ్ళతో చెప్పాం, సైరామ్ రోడ్డు బాగాలేదు, మేము వాటర్ నడుచుకుని వెళ్ళి చూసాము, మరి సిమెంట్ బస్తాలు పైప్ లైన్స్ ఇవన్నీ రావాలంటే రోడ్డు బాగుండాలి, రోడ్డు బాగున్నాక మాకు ఫోన్ చేయండి అని చెప్పాం అనమాట. సరే మేము ఫోన్ చేయాలంటే 15 km రావాలి సైరామ్, సంతకు వచ్చిన రోజు మీకు ఫోన్ చేస్తామంటే చెప్పారన్నమాట. ఓకే సైరామ్ మీరు సంతకు వచ్చినట్టు ఫోన్ చేయండి, రోడ్డు అయిపోయాక ఫోన్ చేయండి.
8: ఏ గ్రామాల వాళ్ళు వచ్చారు?
7: రంగరాజపల్లి, చిన్నందిపట్టు, పెద్ద నందిపట్టు, బొడ్డేపాడు, చీకు మధ్యల, ఈ 5 villages వాళ్ళు వచ్చారన్నమాట. అయితే మేము చెప్పాం, అయితే మీరు రోడ్డు తయారు చేయండి, తయారు చేశాక మేము వాటర్ ఇస్తాం అని చెప్పాను. చెప్పిన 15 days కండి విత్ ఆల్ విలేజెస్ 300 people వాళ్ళు రోడ్డు తయారు చేశారండి. కొండల్లో రాళ్ళు కొట్టి డే నైట్ పనిచేసి వాళ్ళు రోడ్డు తయారు చేశారండి. ఆ రోడ్డు మాకు ఫోన్ చేశారు, సైరామ్ ఇలాగ రోడ్డు తయారైపోయింది ఎలా ఇలా రండి అంటే మేము వెళ్ళాం. వీళ్ళు చూస్తే అంతా రోడ్డు చాలా ఎక్స్ట్రాఆర్డినరీగా తయారు చేశారు, వెహికల్స్ అన్ని వెళ్ళిపోతున్నాయి, అన్ని వెళ్ళిపోతున్నాయి అనమాట. ఓకే వీళ్ళు రోడ్డు బాగా చేశారు, వీళ్ళు చేసినందుకైనా స్వామి నీళ్ళు ఇవ్వాలి, మీరు స్వామి ప్రేయర్ చేయండి మీకు నీళ్ళు వస్తాయి, ఇది మీరు భగవంతుడు బాబా గారు మీతో చేయించుకున్నారు, మీరు భగవంతుని ప్రేయర్ చేయండి, స్వామి ఇస్తారు మీకు నీళ్లు అని చెప్తే రోజు సాయిగాత్రి చేశారండి. ఓం శ్రీ సారం మాకు నీళ్లు కావాలని ప్రేయర్ చేశారు. అప్పుడే మన స్టేట్ అంతా సత్యసాయి ప్రేమాంతదారు మంచినీటి పథకం అనుకోవడం, స్వామి అవకాశం వీళ్ళకి ఇవ్వడం, అన్ని స్వామి కరెక్ట్గా అంతా అదని చేశారు. అక్కడ ఉన్న వాటర్ ఒక 25 villages కు ఇవ్వచ్చండి వాటర్. ఇప్పుడు ఒక 5 villages కి ఇచ్చామండి, దట్ ఈస్ ద చాలా ప్యూర్ వాటర్. దీని వల్ల అట్లీస్ట్ 2,200 members పిల్లలతో 2,800 మంది లబ్ధి పొందారండి. ఆ పరుసుల బయలు ఓట దగ్గర ఒక చలివేంద్రం లాగా ఒక ట్యాప్ వేయడం జరిగిందండి. ఆ ఇన్నప్పుడల్లా దాహం తీర్చుకుని వాళ్ళు వెళ్తున్నారు అక్కడి నుంచే, అదే లైన్లో చాలా మంది అదే లైన్ నడుచుకుని వెళ్ళాలి అనమాట. అదే లైన్లో నడుచుకుంటూ వెళ్ళి దాహం తీర్చుకుంటున్నారు.
0: నీటి పథకానికి సామగ్రి చేరవేయడంలో స్థానికులు ఎంతగానో సహకరించారు. ముఖ్యంగా ఆ కొండదారులలో సిమెంటు బస్తాలు, పైపులు మొదలైనవి తీసుకుపోవడానికి వారు చేసిన సహాయం చాలా అమూల్యమైనది. ఏ పథకాన్నైనా ఎవరికోసం అమలు చేస్తున్నామో వారి భాగస్వామ్యంతో చేపట్టినప్పుడు వారిలో ఇది మాది అనే భావన కలుగుతుంది. గిరిజనుల సహకారంతో ఈ పథకాన్ని విజయవంతంగా పూర్తి చేయగలిగింది సాయి యువత.
7: సరే అసలు భగవంతుడి అనుగ్రహం ఎలా ఉంటుందంటే అండి, వీళ్ళు రోడ్డు వేసుకున్నాక సిమెంట్ బస్తాల ట్యాంక్ కట్టడానికి ఒక 300 bags అవసరం వచ్చిందండి. అయితే 150 bags ముందు స్వరాజ్ మార్దాలు వేసుకొచ్చామండి. వీళ్ళు వెళ్లే ముందు తార్ రోడ్ ఉంటది కదండి, ఆ ఘాటి ఎక్కట్లేదు. మేము ఒక 10 మంది యూత్ వెళ్ళాం, ప్రతి చోట ఒక 50 బస్తాలు దింపుకోవడం వెళ్ళాం, ఆ బస్తాల కోసం మళ్ళీ వెనక్కి రావడం. అయితే మిల్లికి తీసుకుని బస్తాలని పట్టుకుని అక్కడ రోడ్డు వరకు వెళ్ళామండి. జస్ట్ ఊరు చివరికి వచ్చేసరికి లోతులో దిగిపోయిందండి బండి, స్వరాజ్ మార్దా వెహికల్ లోతులో దిగిపోయింది. అంటే అప్పుడు స్టార్టింగ్ ఇంకా వీళ్ళ గురించి స్వామి గురించి ఏమీ తెలియదు, కానీ ప్రతి ఒక్కరు కూడా వీళ్ళు ఒక 200 members అంటే 3 days కష్టపడి ఆ రోడ్డు అంతా బాగు చేసి మళ్ళీ ఆ ముక్కంతా బాగు చేసి ఓం శ్రీ సాయి అనమాట ప్రతి ఒక్కరు నేర్చుకున్నారండి. 3 days స్వామి నామాన్ని అనిపించడానికి ఆ టెస్టింగ్ పెట్టారు. ఆ వ్యాన్ వీళ్ళ తోసి తీసి వెంటనే మళ్ళీ బయటకు తీసుకొస్తారు. కొండల్లో కూడా లోయి తవ్వుకుంటూ అంటే చాలా కష్టం అండి. ఆ లోతుల్లో పైపులు తవ్వాలంటే అండి భగవంతుని అనుగ్రహం ఉండాలి. ఇలుగు బంట్లు, దట్టమైన అడవులు, వాళ్ళంతా చెట్లే కొట్టి గొయ్యి తవ్వుకుంటూ అంతా చేసుకుంటూ వచ్చి పైప్ లైన్ అంతా. సైరామ్ ఇంకో విషయం ఏంటంటే ఎవరు కూడా ప్లంబర్స్ కానీ మేస్త్రులు కానీ అక్కడ రావడానికి ఇష్టపడరండి, ఎందుకంటే చాలా కష్టం. అక్కడ ఒక నైట్ పడుకున్నా అంటే మలేరియా కన్ఫర్మ్ అలాంటి వాళ్ళకి, అంత దోమలు. మెయిన్ వాటర్ ఉండదు, వీళ్ళకి స్నానాలు చేయడానికి నీళ్ళు లేవు, సామాన్లు కడుక్కోవడానికి కూడా ఏం ఉండవు. ఇల్లు చూస్తే అంత అసలు చాలా దారుణం అనమాట. చిన్న చిన్న పింకిటీలు నీళ్ళు కారిపోతూ ఉంటాయి ఇంట్లోని. వాళ్ళ జీవనోపాధి కూడా చాలా కష్టం అనమాట. పరుసుల బావిలో ఓట స్టోరేజ్ ట్యాంక్ కట్టామండి. దాని నుంచి ఒక 3 KM పైప్ లైన్ వేసాం, 2 ఇంచ్ పైప్ లైన్ 3 KM. రంగరాజపల్లి విలేజ్ ఫస్ట్ విలేజ్ అండి. అక్కడ ఒక 30,000 లీటర్ కెపాసిటీ గల వాటర్ ట్యాంక్ కట్టామండి, స్టోరేజ్ ట్యాంక్. రంగరాజపల్లి విలేజ్ లో కట్టాము. అక్కడ విలేజ్ వాళ్ళ 400 పీపుల్ స్ట్రెంత్ అండి. వాళ్ళు 400 మందికి ఒక 6 ట్యాప్స్ పెట్టాము ట్యాంక్ దగ్గరే. అంటే సగం వచ్చేసరికి వీల్ పట్టుకుంటారు. దాని పై వాటర్ అంతా కింద విలేజెస్ కి పైప్ లైన్ వేసామండి. అదొక 2 KM పైప్ లైన్, బొడ్డేపాడు, చిన్నంది పొట్టు, పెద్ద నంది పొట్టు అండి. ఆ విలేజెస్ కి ప్రతి ఊరికి కొలాయిల టైప్ లో ఒక్కొక్క విలేజ్ కి 3 ట్యాప్స్ పెట్టామండి. 3 విలేజెస్ కి అట్లాగే పెద్ద నంది పట్టుకు 2 కొలాయిస్ పెట్టామండి. అంటే పెద్ద ఊరు అనమాట, పైన ఒకటి కింద ఒకటి పెట్టాము. అలా ప్రతి ఊర్లో పైప్ లైన్స్, పల్లె పల్లెల్లో ప్రతిరోజు ట్యాప్ కంటిన్యూ వాటర్ అండి. ఇది కంటిన్యూ పైప్ లైన్. వాళ్ళు ఇప్పుకొని ఏ రోజు రాత్రి అయినా వాళ్ళు ఇప్పుకొని పట్టుకుంటున్నారండి. అయితే వాళ్ళు ఎంత నీట్ గా వాడుకుంటున్నారంటే సార్, ఆ నీళ్ళని సామాన్లు దొంగుకోవడానికి సపరేట్ దిమ్మ కట్టుకున్నారండి వాళ్ళకి వాళ్ళే. బట్టలు ఉతుక్కోవడానికి ఇప్పుడు ప్రతిరోజు 2 పూట్ల స్నానం చేస్తున్నారు. ఒకప్పుడు 1 పూట చేయడానికి చాలా కష్టం, 2 రోజులకి ఒకసారి చేసేవాళ్ళు. పిల్లలకి స్నానాలు చేయిస్తున్నారు. వంట కూడా ఒక పూట వండుకునే వాళ్ళు. ఏంటంటే పొద్దున్న తింటే మళ్ళీ సాయంత్రమే తింటారు. వాళ్ళు హ్యాపీగా ఆనందంగా నీళ్లు తాగుతున్నారు, మంచినీళ్ళు పట్టుకుంటున్నారు. ఒకప్పుడు వర్షాకాలంలో 1 కిలోమీటర్ నీళ్లు మూసుకునేవారండి, జారిపోతే కింద పడిపోయినట్టే ఇంకా. అలాంటి వాళ్ళు ఇవాళ హ్యాపీగా ఊర్లో ఉండి బాబా గారి అనుగ్రహంతో ప్రేమామృత ద్వారా మంచినీటి పథకం స్వామి అనుగ్రహంతో వాళ్ళందరూ కూడా నీళ్లు పట్టుకుంటున్నారండి. సాయిరాం.
0: పదిహేడు గిరిజన మండలాలలో 41 గ్రామాలలో సాయి యువత చేపట్టిన పథకం గిరిజనులకు తాగునీటిని అందుబాటులోకి తెచ్చింది.

0: నీటి కోసం మహిళలు ఎంతో దూరం నడిచిపోయే దుస్థితి తప్పింది.
1: అదే ఇప్పుడు మా పరిశుభ్రలు ఊటన్నీ ఉంది. మన ఇప్పుడు బాబాగారి సాయం పెట్టే పైపులు అక్కడికి కుండీలను కట్టి పైపులు అక్కడ వేసి మరి ఆ నీళ్లు తెచ్చి మాకు 5 గ్రామాలకి సప్లై ఇవ్వడం జరిగింది. అన్ని పనుల నీరు మనం సమాధానంగా మేము అంత సరదాగా ఇంత నీరు వస్తున్నది కదా సరదాగా ఏపీ చేసుకుందామని మన మా భగవంతుడు మనకు ఇంత సాయం పెట్టాడు ఆమతం ఇంత ఇస్తే చాలు అని లెక్క పెట్టిన సరదాగా మనందరికి కుమాకు అయ్యి ఆ పనులన్నీ సహకరించాం. మా ఊరు అందరు కుమాకు తగ్గినప్పుడు అందరూ తీసుకొచ్చి తెస్తాం. పిల్లల తలతో మొత్తం వెళ్ళిపోయి మనకి ఇంత ఇదిగా సహకరించారు కాబట్టి అది సరదాగా చేసుకుని మన కష్టపడి చేసుకుంటే మన కోసం ఇంత అభివృద్ధి పొందుతాను కాబట్టి వెళ్ళి తెచ్చుకున్నాం. మంచి వాటర్ తాగడం పెట్టి ఇప్పుడు అందరికి ఆరోగ్యం బాగుంది.
2: నీళ్ళు తాగడానికి ఎలా ఉంటుంది?
3: తీయగా ఉంటుంది ఆ నీళ్లు. మా ఆరోగ్యం కూడా బాగున్నది. తేటగా ఉంటది కాబట్టి ఏటి లేదు కాబట్టి మా ఆరోగ్యం కూడా బాగుంటున్నారు.
2: నీటి సమంగా వాడుకుంటున్నారా?
3: వాడుకుంటున్నారు.
2: కొలైన ఎవరు సమంగా చూస్తున్నారు?
3: అందరు చూసుకుంటున్నారు. సాయిరాము చెప్పి వర్ణించుకుంటున్నాము. కాకపోతే లచ్చివరము శనివారము సోమవారం నాడు ధూపదాపంతో గంగాకి ధూపదాపంతో మేము తెచ్చుకున్నవారు.
4: అయితే మాకు శ్రీ సత్యసాయిబాబా భగవన్ ద్వారా మా ప్రేమామృతం ద్వారా వాటర్ సదుపాయం రాగా మాకు ఇటువంటి వ్యాధులనేది తగ్గింది. గడ్డకు వెళ్లాలంటే పూర్వకాలము 1 కిలోమీటర్ గాని 1.5 కిలోమీటర్ గాని వెళ్లేవాళ్లు. అయితే సత్యసాయిబాబా ప్రేమామృతం ద్వారా మాకు మంచినీటి ద్వారా రాగా ఇప్పుడు అంత అవస్థ వెళ్లవసరం లేదు. మా యొక్క ఊరి పక్కన కొలై కట్టడం అయింది. మా 5 గ్రామాలకు 4 కిలోమీటర్ల ద్వారా పడుసుల్బాయిల ఊట అనే ఊట నుండి ఒక ట్యాంకు నిర్మించడం అయింది. మాకు రంగారాజుపల్లి అనే గ్రామంలో 3 కిలోమీటర్లు ఉంటుంది. అక్కడ ఒక ట్యాంకు 5 గ్రామాలకు వెళ్లే సరిపడా ట్యాంకు కట్టడమైనది. అక్కడ నుండి 2 కిలోమీటర్లు పెద్దనందుపుట్టు అనే గ్రామాలకు, చిన్ననందుపుట్టు పెద్దనందుపుట్టు బొడ్డపాడు అనే గ్రామాలకు ఒక పైపు వేయడమైనది. అక్కడ నుంచి మా పెద్దనందుపుట్టుకు 1 కిలోమీటర్ ఉంటుంది. అక్కడ 3 టేపులు ఇవ్వడం వల్ల మా 50 కుటుంబాలకు సరిపడ నీళ్లు వస్తున్నది. ఇప్పుడు ఆ నీళ్ల వల్ల తాగడం వల్ల నా జబ్బులనేది కొంచెం దూరంగా ఉండడం అయినది. ఆ కొలైను మా యొక్క గ్రామస్తులందరూ కూడాను చుట్టుప్రక్కల ప్రదేశంలో శుభ్రంగా ఉంచుటకు మా యొక్క యూత్ పెద్దనందుపుట్ట యూత్ సభ్యులు ఉన్నారు. ఆ సభ్యులు వాళ్ళు ఉదయం సాయంత్రము చుట్టుప్రక్కలను శుభ్రపరుస్తూ ఆ కొలై దగ్గర ఉంచడమైనది.
5: నా పేరు ఎం సుబ్బారావు, బొడ్డపాడు గ్రామం.
1: సాయిరాం దేవాల మన వాళ్ళు వచ్చి ఎంత చక్కగా చేసి ఊట నీరు అందరికి అందించి చేసింది భగవాన్ సత్యసాయిబాబు గారు. మా గ్రామంలో ఇంచుమించు 150 మంది ఉంటారు. చాలా ఆరోగ్యంగా ఉన్నాము. ఇంతకు ముందు అయితే మాకు ఇప్పుడు జూలై నుండి ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్లో చాలా దెబ్బలతో బాధపడుతూ మాకు ఒక పక్కన పొలాలు ఉనుపులు ఉండేవి, ఒక పక్కన జబ్బులు ఉండేవి. బాబా సత్యసాయిబాబు ఇంత చక్కగా మాకు మంచినీళ్ళు పెట్టడం వల్ల అందరు సుఖంగా ఉన్నాము. ఈ సంవత్సరం హ్యాపీగా ఉనుపులు కూడా జరిగింది.
0: సదుపాయాలు కల్పించాక వాటి నిర్వహణ సక్రమంగా లేకపోతే పడిన శ్రమంతా బూడిదలో పోసిన పన్నీరవుతుంది. నీటి సరఫరా వ్యవస్థ చక్కగా పనిచేసేలా పర్యవేక్షణ కోసం కూడా సాయి యువత తగిన చర్యలు తీసుకుంది. మనిషి తోటి మనిషికి తోడ్పడాలని భగవాన్ శ్రీ సత్యసాయి ఇచ్చిన స్ఫూర్తి, నవ నాగరికతకు దూరంగా నీటి కోసం కటకటలాడుతున్న గిరిజనులకు నీరు అందించింది. తాగునీటి పథకం అమలుతో పాటు సాయి యువత చేపట్టిన అనేక ఇతర కార్యక్రమాలు గిరిజనుల జీవన విధానంలో అనూహ్యమైన మార్పు తీసుకొచ్చాయి. చదువుపై ఆసక్తి లేని గిరిజనులు తమ పిల్లలను గిరిజన పాఠశాలకు పంపుతున్నారు. చర్మ వ్యాధులు, ఉదరకోశ వ్యాధులు తదితర ఆరోగ్య సమస్యలతో సతమతమయ్యే గిరిజనులు ఆరోగ్య సూత్రాలు పాటిస్తూ తమ ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుచుకుంటున్నారు. తమ గ్రామాలకు తాగునీరు అందేందుకు ప్రేరణనిచ్చిన భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారిని గిరిజనులు ఎలా మర్చిపోగలరు? ఆ గ్రామాల నుంచి వారు వందల సంఖ్యలో పత్తియాత్రలో పాల్గొన్నారు.

అవతరించుట అనుటలో అర్థమిదియే అనే ఒక విశాల ఛత్రం కింద కొనసాగుతున్న శ్రీ సత్యసాయి మీడియా సెంటర్ తెలుగు స్ట్రీమ్ దశమ వార్షికోత్సవ ప్రత్యేక కార్యక్రమంలో శ్రీ సత్యసాయి అవతార మహోద్యమంలో ఒక్కొక్క అమృతతుల్యమైన దశకాన్ని స్పృశిస్తూ ఈనాడు 1991 2000 దశకానికి చేరుకున్నాం. కాలస్వరూపుడు, కాలాతీత స్వరూపుడు అయిన పరమాత్మ కలి వికరుణుడు కూడా. ఏది ఎప్పుడు ఎలా చెయ్యాలో సంకల్పమాత్రం చేతే నెరవేరుస్తాడు. అదేవిధంగా ఈ దశకంలో మరెన్నో మైలురాళ్లు మొలకలెత్తాయి. శ్రీ సత్యసాయి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి భగవాన్ దివ్య దర్శన స్పర్శన సంభాషణలకు మణిమయ వేదికగా దశాబ్దాల పాటు నిలుస్తున్న సాయి కుల్వంత్ సభామండప ప్రారంభం, శ్రీ సత్యసాయి జలపథకం మొదటి దశ ఆరంభ సన్నాహం, శ్రీ సత్యసాయి మేర్పురి సంగీత కళాశాల ఆరంభం

0: చైతన్య జ్యోతి మ్యూజియం ఆరంభం. ఇలా అటు ఆర్తులకు ఆసుపత్రి, నీరు మొదలైన అవసరాలు తీరుస్తూ, అర్ధార్థులకు ధార్మికమైన ఇచ్ఛా ప్రదానం చేస్తూ, పాదాలనాశ్రయించిన జిజ్ఞాసువులకు ఉపదేశం అందిస్తూ, జ్ఞానులకు అద్వైతానుభవాన్ని కలిగిస్తున్న భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి అవతార విలక్షణత్వ ప్రాశస్త్యం గురించి ఎంత చెప్పుకున్నా అలుపురాదు. ఎంత మరచినా ఆ తలకు పోదు. సనాతన ధార్మిక మార్గంలో తరించిపోవడానికి ఎన్నో మార్గాలున్నప్పటికీ, ఈ కలియుగంలో సులభ సాధ్యమైనది ప్రేమతో కూడుకుని నామస్మరణతో వేడుకుంటూ చేసే సేవా మార్గమేనని చాటి చెప్పిన భగవాన్ ముందు తాను చేసి చూపించి మార్గదర్శనం చేశారు. భగవాన్ చేపట్టిన బృహత్ సేవా కార్యక్రమాల్లో అత్యంత ముఖ్యమైన ఆరోగ్యం, నీటి సరఫరాలకు సంబంధించిన సోషియో కేర్ అంశాలతో ఏక విషయ గోష్ఠి ఆర్తజనులను పాలించునట్టివాడు. ఇప్పుడు విందాం.
1: ఓం శ్రీ సాయిరాం. ఏ మూర్తి మూడు మూర్తులుగా వెలసియున్నాడో, ఏ మూర్తి శివశక్తి చైతన్యమూర్తిగా అవతరించాడో, ఏ మూర్తి పుట్టపర్తి షట్చక్రవర్తిగా కీర్తింపబడుతున్నాడో, ఏ మూర్తి సకల జీవకోటి ఆర్తిని అనుక్షణం హరించుచున్నాడో, అటువంటి మూర్తి మన అందరి నిత్య సత్య స్ఫూర్తి. ఆ కరుణామూర్తి దివ్య పాదార విందములకు ప్రణమిల్లుతూ, రేడియో సాయి తెలుగు ఛానల్ 10వ వార్షికోత్సవం సందర్భంగా అందించుచున్న అవతరించుట అనుటలో అర్థమిదియే అన్న ప్రత్యేక శీర్షికలో 6వ భాగానికి ప్రేక్షకులందరికీ స్వాగతం. నా పేరు చంద్రశేఖర్. స్వామి కాలేజీలో చదివి ప్రస్తుతం వైట్ఫీల్డ్ ఆసుపత్రిలో సేవలందిస్తున్నాను. ఈరోజు ఈ కార్యక్రమంలో నాతో పాటు నా సహచరులైన సాయి కిరణ్, సుబ్బారావు పాల్గొంటున్నారు. వారిని ఆహ్వానిద్దాం. సాయిరాం సాయి కిరణ్.
2: సాయిరాం.
1: సాయిరాం సుబ్బారావు.
3: సాయిరాం.
1: సాయిరాం. ఇటీవల నా స్నేహితుడు ఒకడు, బెంగళూరు నుంచి పుట్టపర్తి వెళ్తున్నాను, మొదటిసారి వెళ్తున్నాను కాబట్టి దారి తప్పకుండా ఉండడానికి ఏదైనా గుర్తు చెప్పమన్నాడు. నేను మొదట్లో పుట్టపర్తి వెళ్తున్నప్పుడు ఇదే ప్రాబ్లం నాకుండేది. రహదారి పైన బాగేపల్లి టోల్ గేట్ దాటిన తర్వాత ఎక్కడ టర్న్ తీసుకోవాలో తెలియక అనుమానం ఉండేది. అప్పుడు ఎవరో నాకు ఒక బండ గుర్తు చెప్పారు. ఈ టోల్ గేట్ దాటిన వెంటనే ఎడంవైపు పెద్ద స్వామి చిత్రపటంతో ఒక పెద్ద బిల్ బోర్డ్ కనబడుతుంది. దానిపైన బి గుడ్, డూ గుడ్, సీ గుడ్, దిస్ ఈస్ ద వే టు గాడ్ అని ఒక యారో ఉంటుంది. అది దాటిన వెంటనే వచ్చే రైట్ టర్న్ తీసుకుంటే ఖచ్చితంగా పుట్టపర్తి చేస్తాం. అంటే జీవితంలో కూడా రైట్ టర్న్ తీసుకుంటే దేవుడి దగ్గరికి ఖచ్చితంగా చేరుతామని ఒక సంకేతం అన్నమాట.
3: అవును, సత్యసాయి తాలూకా ప్రవేశిస్తాం అనగా సర్వధర్మ చిహ్నంతో ఒక ముఖద్వారం ఒకటి వస్తుంది. ఆ తరువాత ప్రశాంతి నిలయం దరిదాపుల్లో కుడివైపున స్వామి పెద్ద ఆసుపత్రి మంచి భవనం కనిపిస్తుంది.
2: ఇవన్నీ మైలురాలు లాంటివి. ఇంకొంచెం ముందుకు వెళ్లి వెడంవైపు ఆకాశం కేసి చూస్తే గగన వీధుల్లో విహరిస్తున్నట్టుగా ఒక పెద్ద హనుమంతుడు కనిపిస్తాడు. ఆ హిల్ వ్యూ స్టేడియం కొండపైన ఆ కొండంత విగ్రహము, ఎడం కాలు కింద ఒక కొండ, ఎడం చేతిలో ఇంకొక కొండ, ఆ కొండంత విగ్రహం చూసేవారి గుండెల్లో కొండంత ధైర్యం నింపుతాడు. ఎక్కడ హనుమంతుడు ఉంటాడో అక్కడే రాముడు ఉంటాడు. అదే మనకి ప్రశాంతి నిలయం చేరామని సంకేతము.
1: మహాభారత సంగ్రామంలో కురుక్షేత్రంలో జెండాపై కపిరాజని, అర్జునుడి రథం పైన హనుమంతుడు కూర్చుని విజయాన్ని అందించాడు. అలాగే స్వామి ఈ మహాసేవాక్షేత్రమైన పుట్టపర్తి పుణ్యక్షేత్రంలో ఆ హనుమంతుణ్ణి ఏకంగా కొండపైనే స్థాపించేశారు.
3: హనుమంతుడి భంగిమ గగనంలో ఎగరడానికి సిద్ధంగా ఉన్నట్టు అనిపిస్తుంది.
1: అదే టేక్ ఆఫ్ అంటారు కదా, టేక్ ఆఫ్ కి సిద్ధంగా ఉన్నట్టు. ఇదేదో యాదృచ్ఛికంగా అనిపించినా దీంట్లో చాలా భావార్థం నిగూఢమై ఉంది. ఈ విగ్రహం 65 అడుగుల ఎత్తు విగ్రహం స్వామి 65వ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని 1990 నవంబర్ 22వ తారీఖున స్వామి దీన్ని ఆవిష్కరించారు. అప్పటి వరకు స్వామి చేస్తున్న సేవా కార్యక్రమాలన్నీ ఈ హనుమంతుడిలాగా దినదినాభివృద్ధి చెంది మహాకాయంలాగా పెరుగుతున్నాయా అన్నట్టుగా అన్న సంకేతం ఇస్తున్నట్టుగా ఆ రోజు స్వామి ఈ విగ్రహాన్ని ఆవిష్కరించిన వెంటనే అదే రోజు పుట్టపర్తి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఏ స్థలంలో అయితే కట్టబోతున్నారో అక్కడికి వెళ్లి స్వామి భూమి పూజ చేశారు. అంటే త్రేతాయుగంలో హనుమంతుడు సంజీవని పర్వతాన్ని తెచ్చి లక్ష్మణుని ప్రాణం కాపాడి రాముడి ఆర్తిని తీర్చాడో, కలియుగంలో అదే రాముడు సాయిరాముడై ఏకంగా ఒక పెద్ద సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ని తీసుకొచ్చి సకల మానవాళి ఆర్తిని తీర్చడానికి సంకల్పించుకున్నారు.
2: ఇక్కడ ఇంకో చిన్న విషయం, రణభూమిలో లక్ష్మణు పరిస్థితి ఎంత విషమంగా ఉందంటే సూర్యోదయం లోపలే హనుమంతుడు సంజీవని తీసుకొచ్చి తీసుకొస్తేనే లక్ష్మణుడు బ్రతుకుతాడు. సమయానికి హనుమంతుడికి అది ఒక పరుగు పందెం. ఈ అత్యవసర పరిస్థితిలో హనుమంతుడు ఎంతో వేగంగా ఎంతో నేర్పుతో ప్రతిస్పందించి కార్యాన్ని సాధించాడు.
3: అదేవిధంగా మన స్వామి ఆసుపత్రి కూడా ప్రారంభోత్సవం అయింది. స్వామి తన విశిష్ట శైలిలో ప్రారంభోత్సవం ప్రకటన చేసినప్పుడే ప్రారంభోత్సవం ఎప్పుడు అవుతుందో కూడా చెప్పేస్తారు. ఈ ఆసుపత్రి ప్రకటించినప్పుడు 1 సంవత్సరంలోనే ప్రారంభోత్సవం కూడా చేసిస్తామని చెప్పేశారు. అంతేకాదు ఆ రోజే పెద్ద ఆపరేషన్లు కూడా చేస్తామని కూడా చెప్పేశారు.
1: సంస్కృతంలో ఒక మాట ఉంది, వజ్రాదపి కఠోరాణి మృదూని కుసుమాదపి లోకోత్తరాణాం చేతాంసి కోహి విజ్ఞాతుమర్హసి. అంటే లోక కళ్యాణం కోసం అహర్నిశలు తపించే వారి మనసులు అర్థం చేసుకోవడం ఎవరి తరం కాదు. వారి మనసులు ఎలా ఉంటాయంటే ఇంద్రుడి వజ్రాయుధంలాగా చాలా దృఢంగాను గట్టిగాను, అదే సమయంలో కుసుమం కంటే కోమలంగానూ ఉంటాయి. అంటే ఇవన్నీ ఈ రెండు పరస్పర విరుద్ధమైన లక్షణాలు. చాలా పెద్ద అతిపెద్ద కార్యాన్ని చాలా తక్కువ సమయంలో పూర్తి చేస్తామని వారు సంకల్పించుకుంటారు. ఇది అంత సులభంగా సామాన్య మానవుడికి అర్థమయ్యేది కాదు.
3: అసాధ్యమైన ఈ బృహత్ కార్యాన్ని స్వామి అసలు ఎందుకు తలపెట్టారో స్వామి మాటల్లోనే విందాం.
4: కనుక పల్లలు ఎందే ఇలాంటి పవిత్రమైన యొక్క శక్తిని అభివృద్ధి పరచాలని చెప్పి సంకల్పించుకుని 100 కోట్ల వ్యయం చేత మన ప్రశాంతి నిమ్మందు ఒక విధమైన వైద్యాలయం స్థాపించడానికి ప్రయత్నించాము. ఈ గుండె జబ్బు వస్తే కొన్ని లక్షలు వ్యయం చేసి అమెరికాకు వెళుతున్నారు. వారు చూసేటువంటి వారెవరు? పట్టణానికి వెళితే కలర్ నీళ్లైనా వాళ్ళ ముఖాన కొట్టరు. అలాంటి దురవస్థను గుర్తించి మనము ఇక్కడ ఒక పెద్ద వైద్యాలయాన్ని నిర్మించాము. బైపాస్ సర్జరీ కానీ లేక కిడ్నీ మార్చడం కానీ లంగ్స్ ఆపరేషన్ చేయటం కానీ బ్రెయిన్ ఆపరేషన్ చేయటం కానీ అన్ని ఉచితంగానే.
1: మీరు స్వామి ఉపన్యాసంలో స్వామి పదప్రయోగాన్ని గమనించారో లేదో, హాస్పిటల్ నిర్మిస్తాము అని భవిష్యత్ కాలం వాడకుండా నిర్మించాము అని భూతకాలం వాడేశారు. ఇది ఎలా ఉందంటే శ్రీకృష్ణుడు మహాభారత సంగ్రామంలో యుద్ధం ప్రారంభం అవ్వక ముందే భగవద్గీతలో అర్జునుడికి విశ్వరూపం చూపించి ఈ భీష్మ ద్రోణ కర్ణులు ఇత్యాది కురువీలందరినీ ఇప్పటికే నేను సంహరించాను, నిమిత్తమాత్రమయ్యి యుద్ధంలో నీ కర్తవ్యాన్ని చెయ్యి అన్నట్టుగా. స్వామి ఇంకా ప్రాజెక్టు ఇంకా మొదలు పెట్టనే లేదు, పూర్తయిపోయినట్టు మాట్లాడుతున్నారు. ఇది స్వామి ఏమంటారంటే, గన్ను నుంచి సౌండు, దాని నుంచి వచ్చే బుల్లెట్టు ఒక్కసారి వచ్చినట్టు. అంటే భగవంతుడు కాలాతీతుడు కాబట్టి అటువంటి కాలాతీతుడైన భగవంతుడికి భవిష్యత్తు కూడా జరిగిపోయినట్టేనేమో.
2: స్వామి చెప్పిన ఇంకో మాట, ఈ కలికాలంలో ఆరోగ్య వ్యవస్థ రోగగ్రస్తమైనది, పరిస్థితి చాలా క్లిష్టమైనది. స్వామి దీనికి ఒక షాక్ ట్రీట్మెంట్ ఇవ్వాల్సి వచ్చినది. మానవ హృదయాలు లబ్ డబ్ అని కొట్టుకుంటాయి, కానీ వైద్యుల హృదయాలలో లబ్బు డబ్బు, లాభము డబ్బు, ఇదేమన్నా ఆరోగ్య వ్యవస్థకు పట్టిన నిజమైన జబ్బు. ఈ వ్యాపారం అనే క్యాన్సర్ ని నిర్మూలించటానికి మనస్వామి లబ్బు డబ్బు బదులుగా లవ్వు నవ్వు ప్రవేశపెట్టారు.
3: స్వామి చెప్పినట్టు ఈ వైద్య రంగంలో ధనాశక్తి పెరగడం వలన మెడిసిన్ గా మారినట్టు స్వామి చెప్పారు. ఎవరో చమత్కారంగా చెప్పారు, వైద్యరాజ నమస్తుభ్యం, యమరాజ సహోదరః, యమస్తు హరతి ప్రాణాన్, వైద్య వైద్య ప్రాణాన్ ధనాని చాని. యముడు ప్రాణాన్ని ఒక్కటే తీస్తాడు, వైద్యుడు ప్రాణంతో సహా ధనాన్ని కూడా తీసుకెళ్లిపోతాడని చమత్కారంగా చెప్పారు.
1: కానీ విచిత్రం ఏంటంటే, డబ్బుతో అసలు పనే లేకుండా వైద్య సేవలు అందించడానికి చాలా డబ్బులు అవసరం అవుతాయి. ఇంత పెద్ద ప్రాజెక్టుకి అంత డబ్బు ఎక్కడి నుంచి వస్తుందని అందరూ ఆందోళన చెందడం మొదలెట్టారు, స్వామి తప్ప. గజేంద్రుణ్ణి కాపాడటం కోసం నారాయణుడు తన పరివారాన్ని, తన ఆయుధాల్ని, చివరికి లక్ష్మీదేవిని కూడా మరిచిపోయి పరిగెట్టుకుంటూ వెళ్తే వెనకాలే లక్ష్మీదేవి పరిగెట్టుకుంటూ వచ్చింది. అలాగే స్వామి సంకల్పించిన వెంటనే ఈ ప్రాజెక్టుకి కావలసిన వనరులన్నీ పరిగెట్టుకుంటూ వచ్చి వాటంతటి అవే వచ్చి పడ్డాయి. ఈ ఘట్టాన్ని, గజేంద్ర మోక్షం ఘట్టాన్ని తెలుగు భాగవతంలో పోతన్ గారు చాలా అందంగా వర్ణిస్తారు. ఈ పద్యం సిరికింజెప్పడు అని మొదలయ్యే ఈ పద్యంలో అసలు ఎందుకు అంత తొందర పడవలసి వచ్చింది అన్న ప్రశ్నకి చివరిగా ఆ పద్యం చివరిలో గజప్రాణావనోత్సాహియై అని బదులిస్తారన్నమాట. అంటే తన భక్తుడైన గజపతిని రక్షించడం కోసం అంత ఉత్సాహం, అంత ఆతృతను శ్రీమన్నారాయణుడు కనబరిచారు. కానీ మనస్వామి ఏంటంటే, అసలు ఎవరు అడగకుండానే, ఎవరు పిలవకుండానే జగప్రాణావనోత్సాహియై, అంటే ఈ జగంలో అంటే మొత్తం మానవాళి ఆర్తిని తీర్చడానికి స్వామి సంకల్పించుకున్నారు. సాయి జగజ్జనని, తన పిల్లలను కాపాడుకోవడం కోసం అంత ఆరాటపడింది, అంత ఆతృత వ్యక్తపరిచింది.
2: స్వామి నవంబర్ 1990లో ప్రకటించారు, కానీ 5 నెలలు ప్లాన్స్ గీయడానికే సరిపోయాయి. అసలు నిర్మాణ పనులు మే 1991లో మొదలయ్యి శరవేగాన్ని అందుకున్నాయి. మనము ఫిక్షన్ చిత్రాలు, యాక్షన్ చిత్రాలు గురించి విని ఉంటాం. ఈ ప్రాజెక్టు సాయి ఫై చిత్రములా అనిపించినా నిజానికి ఇది సాయి ఫై యాక్షన్. 5 ఇయర్స్ పెట్టవలసిన ఈ 5-స్టార్ హాస్పిటల్ నిర్మాణము 5 మంత్స్ లోనే రూపుదిద్దుకుంది. ఫిక్షన్లా అనిపించిన ఇది యాక్షన్ విచిత్రము.
3: నీవు చెప్పిన అంకెల ప్రకారం ఈ ప్రాజెక్టు బ్రహ్మాండంగా గోచరిస్తోంది. మెన్ ఆర్ మోర్ వాల్యుబుల్ దెన్ ఆల్ ద వెల్త్ ఆఫ్ ద వరల్డ్ అని స్వామి చెప్పినట్లుగా ప్రతి మహాప్రాజెక్టుకి మానవ వనరులు చాలా అవసరం. మరి ఈ ప్రాజెక్టుకి స్వామి ఎవరిని తన పనిముట్లుగా ఉపయోగించుకున్నారు?
2: రామకార్యానికి హనుమంతుడే ఉత్తమ పనిముట్టు. శాంతుడు, గుణవంతుడు, బలవంతుడు హనుమంతుడు. ఈ సాయిరాముడు ఈ ప్రొజెక్టులో ఎందరో హనుమంతుల్ని ఎంచుకున్నారు. ఉదాహరణకు లండన్ నుండి వాస్తుశిల్పి శ్రీ కీత్ క్రిచ్లో, లార్సన్ అండ్ టుబ్రో కంపెనీ నుండి ఇంజనీర్ రామకృష్ణ గారు, ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ నుండి ప్రముఖ హార్ట్ సర్జన్ డాక్టర్ వేణుగోపాలు, నిర్వాహకుడు డాక్టర్ సఫాయా, ఫాదర్ ఆఫ్ యూరాలజీగా పేరుగాంచిన డాక్టర్ హెచ్ఎస్ భట్టు, ఇటువంటి ఎందరో నిపుణులకు ఈ ఆసుపత్రి నిర్మాణంలోను నిర్వహణలోను సేవ చేసే భాగ్యం ప్రసాదించారు.
1: ఇంకో విశేషమేంటంటే ఈ మహత్కార్యంలో ఏదో ఒక విధంగా పాల్గొని తమ సేవలందించాలని, ఏదో ఒక చిన్న పాత్రైనా పోషించాలని అందరూ ముందుకొచ్చారు. రాముడు వారధి నిర్మించినప్పుడు సముద్రుడు దారి ఇవ్వలేకపోయినా రాళ్లను తేలిరట్టు చేశాడు. అలాగే భారత ప్రభుత్వం ఈ పెద్ద పెద్ద ఆధునిక వైద్య పరికరాలు ఇంపోర్ట్ చేసుకున్నప్పుడు వాటి మీద కస్టమ్స్ పన్నుని మినహాయించి 24 గంటల లోపలనే పుట్టపర్తి చేరేటట్టు సహకరించింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా సరుకుల మీద పన్ను మినహాయించింది. అదే కాకుండా విమాన సేవలు అందిస్తున్న ఎయిర్ ఇండియా ఈ పరికరాలను రవాణా చేయడానికి, ఉచితంగా రవాణా చేయడానికి ముందుకొచ్చింది. ఇలాగా ఎన్నో పెద్ద పెద్ద సంస్థలు తమ వంతు యథాశక్తి ఈ సేవలో పాల్గొన్నాయి.
3: సేవ చేయడంలో చిన్న పెద్ద అన్న పరిమాణం లేదు, సేవా స్ఫూర్తే ముఖ్యం. రామాయణంలో వానరులు తెచ్చిన పర్వతాల కన్నా ఉడత తెచ్చిన ఇసుక కణాలు అల్పముగా అనిపిస్తాయి, కానీ శ్రీరాముని దృష్టిలో పవిత్ర భావంతో చేసిన ఉడత సేవే ఉన్నతమైనది.
2: రామకార్యంలోనే కాకుండా సాయిరాముడు చేపట్టిన ఈ మహాయుగంలో కూడా ఎంతో మంది ఉడత సేవలు చేసుకున్నారు. ఒకరోజు దర్శనంలో ఒక విద్యార్థి రాసిన ఉత్తరాన్ని స్వామి చదివి అందరికీ వినిపించారు. వాడు ఏమి రాశాడంటే, స్వామి, మీరొక పెద్ద ఆసుపత్రి నిర్మిస్తున్నారు, నేను కూడా మీ బృహత్ కార్యంలో పాల్గొనాలని కోరుకుంటున్నాను, కానీ నాకు సామర్థ్యం లేదు. గత 3 నెలల నుంచి నేను చాకలికి బట్టలు వేయకుండా నేను స్వయంగా ఉతుక్కుంటున్నాను. ఆ పొదుపు చేసిన 100 రూపాయలు మీకు సమర్పిస్తున్నాను. ఇంత మాత్రమే నేను ఇవ్వగలుగుతున్నానని చాలా సిగ్గుపడుతున్నాను, కానీ ఈ 100 రూపాయలతో మీ ఆసుపత్రి పునాదికి ఒక చిన్న ఇటుకు కొన్నా నేను సంతోషిస్తాను. స్వామి ఎంతో గర్వంతో ఆ నోటుని అందరికీ చూపిస్తూ అన్నారు, అది తనకి 1 కోటి రూపాయలతో సమానము. స్వామి ఎప్పుడు కూడా భావప్రియుడు, బాహ్యప్రియుడు కాదు.
1: మహాకవి శ్రీశ్రీ మరో ప్రపంచం అని ఒక కావ్యం రాశారు. దాంట్లో నేను సైతం ప్రపంచాగ్నికి సమిధనొక్కటి ఆహుతిచ్చాను అన్నట్టుగా ప్రతివారు, ప్రతి చిన్నవారు యథాశక్తి ఈ కార్యంలో పాల్గొనాలని ముందుకొచ్చారు. ఈ సేవాస్ఫూర్తి గురించే స్వామి శ్రీ సత్యసాయి సేవా సంస్థలు ఏదైతే స్థాపించారో దాంట్లో సభ్యులకు ఒక 9 పాయింట్ల ప్రవర్తనా నియమావళి, కోడ్ ఆఫ్ కండక్ట్ అంటారు కదా, 9-పాయింట్ కోడ్ ఆఫ్ కండక్ట్, దాంట్లో 9వ పాయింట్లో సేవ ఏ స్ఫూర్తితో చెయ్యాలని సూచించారు. ఇప్పుడు ఈ పిల్లవాడు ఏదైతే స్ఫూర్తి కనబడిచాడో అదే స్ఫూర్తితోటి సభ్యులందరూ వారి వారి కోరికలను అదుపులో పెట్టుకుని, సీలింగ్ ఆన్ డిజైర్స్ అంటారు కదా, అదుపు పెట్టుకుని తద్వారా ఆదా చేసిన డబ్బుతో చేసిన సేవే నిజమైన సేవ అని స్వామి దాంట్లో సూచించారు.
2: ఆసుపత్రి ప్రారంభంలో డాక్టర్లు, నర్సులు, టెక్నీషియన్లే కాకుండా ఇతర సహాయక విభాగాల్లో కూడా ప్రొఫెషనల్స్ ని నియమించాలని డైరెక్టర్ డాక్టర్ సఫాయా స్వామికి ప్రతిపాదించారు. దీనికి బదులుగా స్వామి ఏమన్నారంటే, ఎన్నో జన్మల నుండి మన సేవాదళం వారు ఈ సేవా అవకాశాన్ని కోసం ప్రార్థించారు, ఈ అవకాశాన్ని నేను వారికి అనుగ్రహించక తప్పదు. ఆసుపత్రి ప్రారంభంలో కాలేజీ విద్యార్థులు కూడా యథాశక్తి సేవలు అందించారు.
1: ఈ రోజు వరకు మనం వీరి గురించి, ఈ గాథల గురించి, ఈ కథల గురించి మాట్లాడుకుంటున్నామంటే వారందరూ ఈ స్వామి చరిత్రలో చేరిపోయారు కాబట్టి, అందుకనే వారి కోసం, వారి గురించి మనం ఇప్పుడు కూడా మాట్లాడుకుంటున్నాం. స్వామి తరచూ అంటూ ఉండేవారు, నా చరిత్రలో చేరిపోవాలి అని. అంటే మనమందరము అవతార పురుషుని యొక్క చరిత్రలో చేరిపోతే, భగవంతుడు, శాశ్వతుడైన భగవంతుని చరిత్రలో చేరిపోతే, ఏదో విధంగా చేరిపోతే, అంతకన్నా సులభంగా మనం చరిత్ర పుటాలలో మిగిలిపోవడానికి అంతకన్నా సులభమైన మార్గం ఉండదేమో.
3: ఈ ఆసుపత్రి స్వామి జీవితంలోనే కాదు, వైద్యరంగంలో కూడా ఒక చారిత్రాత్మిక ఘట్టం. గత 30 సంవత్సరాలలో 300,000 ఆపరేషన్స్ అందించింది ఈ ఆసుపత్రి. దినదినాభివృద్ధి అయ్యి ఈనాటికి 14 ఆపరేషన్ థియేటర్లతో, 300 బెడ్స్తో, కార్డియాలజీ, కార్డియాక్ సర్జరీ, యూరాలజీ, గ్యాస్ట్రో ఎంట్రాలజీ, ప్లాస్టిక్ సర్జరీ, ఆర్థోపెడిక్స్, ఆఫ్థల్మాలజీ స్పెషాలిటీస్లో ట్రీట్మెంట్ ఉచితంగా అందిస్తోంది ఇప్పటిదాకా. ప్రారంభమైన కొత్తలో చాలామంది మేధావులు ఈ ఉచిత చికిత్స ఎన్నాళ్ళో అని అనుమానం కూడా వ్యక్తం చేశారు.
2: అసలు ఇటువంటి ఆసుపత్రి ఒకటి నడపటానికి సాధ్యం అవుతుందో లేదో అని అనుమానం ఉన్న తరుణంలో స్వామి 10 సంవత్సరాల తర్వాత బెంగళూరులో 2వ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మించి చూపించారు.
3: ఆశ్చర్యం ఏంటంటే ఈ 2వ ఆసుపత్రి స్వామి డివైన్ మాస్టర్ ప్లాన్ లో ముందుగానే భాగమై ఉంది. 1991 నవంబర్ 2వ తేదీన అమెరికా నుంచి వచ్చిన డాక్టర్ రాంబాలా గారితో స్వామి బెంగళూరులో మరొక పెద్ద ఆసుపత్రి నిర్మిస్తానని చెప్పి అప్పుడే చెప్పారు. ఇందులో గమనించవలసిన విషయం ఏంటంటే, మొదటిది ప్రారంభం అవ్వక ముందే 2వ దాని గురించి స్వామి చెప్పారు.
1: అందరికీ సర్వసాధారణంగా వచ్చే అనుమానం ఏంటంటే, పల్లెల్లో వైద్య కొరత ఉంది, అక్కడ ఒక పెద్ద ఉచితమైన ఆసుపత్రి నిర్మించారు అంటే దాంట్లో అర్థం ఉంది. కానీ బెంగళూరు లాంటి మహానగరంలో ఎన్నో పెద్ద పెద్ద ఆసుపత్రులున్నాయి. ఇంకొక ఆసుపత్రి కట్టడం ఇలాంటి నగరంలో అవసరమా అని అందరికీ అనుమానం రావచ్చు. దానికి స్వామి అవసరమే అని చెప్పారు. ఎందుకంటే నగరంలో ఎన్ని ఆసుపత్రులున్నా సరే ఏమీ ప్రయోజనం లేదు, ముఖ్యంగా పేదవారికి. పేదవారికి అందనంత ఎత్తుకెళ్లిపోయింది వైద్యం పట్టణాల్లో. ఇటువంటి మహానగరంలో ఉచితమైన, ఉన్నతమైన వైద్యం పేదవారికి అందించడానికి ప్యాలెస్ లాంటి పెద్ద ఆసుపత్రి కట్టించి వారికి వైద్య సేవలు అందించాలని స్వామి సంకల్పించారు. ఇది 2వ ఆసుపత్రి అయినా సరే అద్వితీయమనే చెప్పుకోవాలి.
2: స్వామి నిర్మించిన ప్రతి భవనము అందముగా కనువిందు చేస్తుంది. స్వామి 65వ జన్మదినం పురస్కరించుకుని 65 అడుగుల ఎత్తు హనుమంతుని విగ్రహం ఉండాలని చెప్పారు. అలాగే స్వామి బెంగళూరు ఆసుపత్రి వాస్తుశిల్పి శ్రీ రాజన్ సూద్ గారితో ఇలా అన్నారు, 75th బర్త్డే పర్ ఇనాగరేట్ కర్తా హై, ఉస్కా డోమ్ 75 ఫీట్ బడా బనావ్. 300 కోట్ల రూపాయలతో 53 ఎకరాలలో కట్టబడిన బెంగళూరు ఆసుపత్రిలో 333 బెడ్స్తో, 12 ఆపరేషన్ థియేటర్లతో కార్డియాక్ న్యూరో స్పెషాలిటీ స్థాపించారు.
3: బెంగళూరు ఆసుపత్రికి పరిమాణంలోనే కాదు రూపకల్పనలో కూడా ప్రత్యేకత ఉంది. కే ఆకారంలో ఉన్న ఈ భవనం చూసి చాలామంది కే అంటే కర్ణాటక సూచిస్తుందని అనుకుంటారు. కాని స్వామి కే అంటే తన కరుణ అని స్పష్టం చేశారు.
1: ప్రారంభోత్సవం, ఈ ఆసుపత్రి ప్రారంభోత్సవం ఉపన్యాసంలో స్వామి మరొక విశిష్టమైన అంశాన్ని ప్రస్తావించారు. ఇది ఈ ఆసుపత్రి బయట నుంచి చూడడానికి అందంగా ఉండడం మాత్రమే కాదు, దీనికి ఒక దివ్యమైన సామర్థ్యం ఉంది అన్నారు. దానివల్ల యావత్ ప్రపంచమే ఇక్కడికి ఆకర్షింపబడుతుంది అన్నారు. ఇదే విషయాన్ని అప్పట్లో ఆ రోజు వచ్చిన చీఫ్ గెస్ట్ శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారు ఏమన్నారంటే, ఇధర్ దవా భీ మిల్తా హే ఔర్ దువా భీ మిల్తా హే, అంటే ఇక్కడ ఔషధం కూడా లభిస్తుంది, దువా అంటే దైవానుగ్రహం కూడా లభిస్తుంది అని. అందుకనే ఈ వీటిని ఆసుపత్రులు అనకుండా వైద్యాలయాలు అని కొనియాడతారు. వైద్యులు ఇక్కడికి వచ్చిన వారికి భౌతికంగా వైద్యం అందిస్తే, ఇక్కడున్న వాతావరణం, చక్కని గాలి, చక్కని వెలుతురు, పచ్చదనం, ప్రేమతో పెట్టే పౌష్టికాహారం, వీటి వల్ల మానసిక ఆరోగ్యం లభిస్తుంది. ఇదే కాకుండా ఇక్కడ పనిచేస్తున్న సిబ్బంది, సేవాదళం వారు, వారి సేవా స్ఫూర్తి వల్ల, ప్రేమతో చేసే సేవ వల్ల ఆధ్యాత్మిక ఆనందం కూడా కలుగుతుంది. అన్నిటికీ మించి స్వామి దైవానుగ్రహం, దివ్యమైన అనుగ్రహం వారికి లభిస్తుంది. దీనివల్ల వాళ్ళకి పరిపూర్ణ ఆరోగ్యం లభించి ఆనందంగా వారి జీవయాత్రలో ఉన్నత స్థాయికి వెళ్లడానికి దోహదపడుతుంది. అందుకేనేమో స్వామి దీనిని శ్రీ సత్యసాయి ఉన్నత వైద్యాలయం అని పేరు పెట్టారు కాబోలు. ఈ 20 సంవత్సరాలు, గత 20 సంవత్సరాలలో ఈ ఆసుపత్రిలో 125,000 పైగా గుండె, మెదడు, వెన్నెముకకి సంబంధించిన చాలా పెద్ద పెద్ద ఆపరేషన్లు చేశారు.
2: ఈ హాస్పిటల్స్ కి దాకా రాగలిగే రోగులకు తప్పగా ప్రయోజనము ఉంటుంది, కానీ రాలేని వారి గతి ఏమిటి? దైవుడి దర్శనానికి గుడికి వెళ్లలేని వారి కోసం ఆ భగవంతుడు పల్లకిలో ఊరేగుతూ అందరికీ దర్శనమిస్తాడు. అదే విధముగా ఈ హాస్పిటల్స్ కి వచ్చి చికిత్స పొందే అవకాశం లేని వారి కోసం స్వామి 2006లో సంచార హాస్పిటల్ ప్రారంభించారు. ఈ విధముగా డాక్టర్ నరసింహన్ గారి నాయకత్వంలో డాక్టర్స్ గ్రామాలకి వెళ్లి చికిత్స అందిస్తారు. పుట్టపర్తి చుట్టుపక్కల ఉన్న 6 మండలాల్లో, 400 గ్రామాలలో ఉన్న ప్రజలకి సేవలు అందించే ఏర్పాటు చేశారు. ఈ సంచార వైద్యాలయంలో ఆధునిక సాంకేతిక పరికరాలతో ఎక్స్రే, ఈసీజీ, అల్ట్రాసౌండ్, రక్త పరీక్షలు, చిన్న చిన్న ఆపరేషన్లు, దంతవైద్య సేవలు అందిస్తున్నారు. వివిధ స్పెషాలిటీస్ కి సంబంధించిన 500 వైద్యులు స్వచ్ఛందంగా సేవలు అందిస్తున్నారు. సంపూర్ణ వైద్యము ఈ సంచార హాస్పిటల్స్ కి ఒక లక్ష్యము.
3: ఈ ఆసుపత్రిలో ఒక ప్రత్యేకత ఉంది. అదేంటంటే స్వచ్ఛత, ఆరోగ్య సూత్రాలు, మంచి ఆహార విహారాలు, రోగ నివారణ పద్ధతులు, పల్లె ప్రజలకు చక్కగా అర్థమయ్యేటట్లు ప్రదర్శనల ద్వారా, సంభాషణల ద్వారా బోధన చేస్తారు. అంతేకాకుండా గ్రామస్తులు దుర అలవాట్లకి జోలికి పోకుండా వారి కుటుంబాలలో, గ్రామంలో సమైక్యత అభివృద్ధి అయ్యేటట్లు, దైవభావం పెంపొందించుకునేటట్లుగా బోధనలు కూడా చేస్తారు.
1: పూర్వం మన కుటుంబాల్లో ఫ్యామిలీ డాక్టర్ అనే కాన్సెప్ట్ ఉండేది. అంటే కుటుంబంలో ఎవరికి ఏ చిన్నపాటి అనారోగ్యం వచ్చినా సరే ఫస్ట్ ఆ డాక్టర్ దగ్గరికే వెళ్లేవారు. దాని తర్వాత ఆ డాక్టర్ ఏమి సూచిస్తే, ఏం రికమెండ్ చేస్తే దాని ప్రకారంగా నడుచుకునేవారు. ఈ మొబైల్ హాస్పిటల్ స్టార్ట్ అయిన తర్వాత ఈ 500 డాక్టర్లు ఎవరైతే గ్రామాల దగ్గరికి వెళ్తున్నారో, ఈ గ్రామస్తులందరి కుటుంబాలకి వీళ్లే ఫ్యామిలీ డాక్టర్లు అయిపోయారు. ఆ మొబైల్ హాస్పిటలే ఫ్యామిలీ హాస్పిటల్ అయిపోయింది. ఈ డాక్టర్లు వారి కుటుంబాల్లో ఒక భాగం అయిపోయారు, స్వామి వారి జీవితాల్లో ఒక భాగం అయిపోయారు. దానివల్ల ఆ గ్రామస్తులలో ఊహించలేనంత పరివర్తన వచ్చింది.
2: ధర్మ అర్థ కామ మోక్షానాం ఆరోగ్యం మూలముత్తమం అంటారు. జీవిత పరమార్థాన్ని పొందటానికి ఆధారము మంచి ఆరోగ్యము. మంచి ఆరోగ్యముకి ఆధారము స్వచ్ఛమైన త్రాగునీరు. నీరు, ఆరోగ్యము, ఈ రెండిటికి అన్యోన్య సంబంధం ఉన్నది. బహుశా అందుకేనేమో స్వామి ఆసుపత్రి వార్షికోత్సవ సందర్భాలలో ఈ వాటర్ ప్రాజెక్ట్స్ గురించి ప్రస్తావించారు. పుట్టపర్తి ఆసుపత్రి 3వ వార్షికోత్సవంలో అనంతపురం జిల్లాకి, వైట్ఫీల్డ్ ఆసుపత్రి ప్రథమ వార్షికోత్సవంలో చెన్నై నగరానికి వాటర్ ప్రాజెక్ట్స్ గురించి ప్రకటించారు.
1: అనంతపురం జిల్లా వాసుల నీటి కష్టాలు ఎవరో చెప్తే తెలుసుకుని స్వామి స్పందించలేదు. ఇది స్వామి స్వయంగా అనుభవించిన కష్టాలు చిన్నతనంలో. 1939 స్వామి 12 వయసులో ఉన్నప్పుడు ఉరవకొండలో వారి అన్నగారి దగ్గర చదువుతున్న రోజుల్లో ఇంటి నుంచి 1 కిలోమీటర్ దూరంలో ఉన్న బావి నుండి రోజు 3 సార్లు పైకి కిందకి తన భుజాలపైన స్వామి నీరు తెచ్చిపెట్టేవారు. వారి కుటుంబానికే కాకుండా ఇరుగు పొరుగు వారికి కూడా స్వామి నీరు తెచ్చి అందించేవారు. అందుకని ఈ కష్టాలు వ్యక్తిగతంగా స్వామి అనుభవించారు. ఈ కష్టాల నుండి శాశ్వతంగా అనంతపురం జిల్లా వాసులని విముక్తి చేయాలని స్వామి సంకల్పించుకున్నారు. కానీ అనంతపురం జిల్లా చాలా మటుకు బంజరభూమి. దాంట్లో ఒక నది కానీ ఒక జలాశయం కానీ ఏమీ లేదు. భూగర్భ జలాలలో చాలా మటుకు ఫ్లోరైడ్ ఉండడం వల్ల అక్కడున్న ప్రజలకి దంతాలకి ఎముకలకి సంబంధించిన రోగాలు చాలా ఎక్కువగా వస్తుండేవి. ఎన్ని గవర్నమెంట్లు వచ్చి వెళ్లినా 100 సంవత్సరాల వరకు ఎవరు వీరిని ఆదుకోలేకపోయారు. రాయలసీమ రాళ్లసీమగానే మిగిలిపోయింది. ఇప్పుడు రత్నాకర వంశంలో జన్మించిన సత్యనారాయణ రాజు ఈ రాయలసీమను రత్నాల సీమ చేస్తా అని కంకణం కట్టుకున్నారు.
3: 1994 అప్పటి ప్రధానమంత్రి శ్రీ నరసింహారావు గారి సమక్షంలో స్వామి అనంతపురం జిల్లా ప్రజల తరఫున త్రాగునీటి కొరత గురించి ప్రస్తావించారు. వెంటనే ప్రభుత్వం ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. నెలలు గడిచినా ప్రభుత్వం నుంచి ఏ విధమైన స్పందన కనిపించలేదు. ప్రజల దాహార్తి భరించలేక స్వామి తానే స్వయంగా ఈ మహాయజ్ఞాన్ని తలపెట్టారు.
2: ఈ పెద్ద అనంతపుర్ తాగునీటి ప్రాజెక్టులో ఎంతమందికి వీలైతే అంతమందికి ఎంత ఖర్చు అయినా లెక్క చేయకుండా అతి తక్కువ సమయంలో శాశ్వతంగా పరిష్కారం చేయమని అధికారులను ఆదేశించారు. 250 కోట్ల రూపాయల ఖర్చుతో 731 గ్రామాలలో ఉన్న 32 లక్షల ప్రజలకు నీటి అందించారు. 2000 కిలోమీటర్ల మేరకు పైపులు వేసి 400 రిజర్వాయర్లు కట్టారు.
1: స్వామి ఎప్పుడైనా ఏదైనా సంకల్పించుకుంటే అన్న మాట నిలబెట్టుకోవడం కోసం ఎంతటి త్యాగానికైనా సిద్ధమవుతారు. దానికి ఈ వాటర్ ప్రాజెక్ట్ సందర్భంలో ఒక చిన్న ఉదాహరణ. ప్రాజెక్టు మొత్తం వ్యయం గవర్నమెంట్ అధికారుల అంచనా ప్రకారం 70 కోట్లని నిర్ధారించారు. ప్లాన్లన్నీ ఖరారైన తర్వాత ట్రస్ట్ అధికారుల ప్రకారం ఆ అంచనా 70 కోట్ల నుంచి 170 కోట్లయింది. పనులు ప్రారంభించిన తర్వాత అసలు వ్యయం 300 కోట్ల దాకా పెరిగిపోయింది. అంతకంతకీ వ్యయం పెరిగిపోతున్నా సరే స్వామి మాత్రం వెనుకంజ వెయ్యనే లేదు. ఒక సమయంలో అయితే ట్రస్ట్ ఖజానా పూర్తిగా ఖాళీ అయిపోతే స్వామి ఆశ్రమాన్నైనా తాకట్టు పెట్టి 100 కోట్లు ఒక బ్యాంకు నుంచి అప్పు చేసి పనులు ఆగకుండా పూర్తయ్యేటట్టు చూశారు. అలనాడు శ్రీనివాసుడు తన కళ్యాణం కోసం కుబేరుడి నుంచి అప్పు చేశారంటారు. ఇప్పటికీ ఆ అప్పు తీరుస్తూనే ఉన్నాడు. మన స్వామి సాయీశ్వరుడు లోక కళ్యాణం కోసం అప్పు చేశారు. రాముడు గురించి ఒక మాట ఉంది, రఘుకుల రీతి సదాచలి ఆయి ప్రాణ జాయపర్ వచనిన జాయి. అంటే రాముడు ప్రాణాన్నైనా వదులుతాడేమో కాని మాటను మాత్రం వెనుకంజ వేయడు. అలాగే మన సాయిరాముడి మాటంటే మాటే.
4: రాయలసీమలోపల త్రాగడానికి కూడా నీరు లేక చాలా అవస్థపడుతున్నారు. ఈ అనవసరంగా సముద్రంలో చేర్చేటువంటి ఈ జనమంతా కూడా రాయలసీమకు మళ్లించి ప్రజలందరూ కూడా ఆంధ్ర వాళ్ళు కానీ తమిళ వాళ్ళు కానీ ఇంకా మహారాష్ట్ర అన్ని రాష్ట్రములు కూడా సుఖంగా ఉంటుండాలి. కనుకనే ఈ వాటర్ను రాయలసీమకు సప్లై చేసి ఈ యొక్క దుర్భిక్షాన్ని కొంతవరకు తగ్గించాలని నేను ఆశిస్తున్నాను. ఈ యొక్క రాయలసీమకు ఈ యొక్క వాటర్ సప్లై చేయడం లోపల అనేక రకమైనటువంటి ధన ఖర్చులు కూడా ఉంటున్నాయి. దానికి కోటో 2 కోట్లు లేకపోతే 100 కోట్లు 800 కోట్లు నేను ఇస్తాను.
2: అనంతపురం వాటర్ ప్రాజెక్ట్ పూర్తి అయిన తర్వాత ఒకరోజు ఈ ప్రాజెక్ట్ వల్ల లబ్ధి పొందిన గ్రామాల నుండి కొంతమంది పెద్దలు స్వామికి కృతజ్ఞత తెలియజేయడానికి వచ్చినప్పుడు స్వామి సహజంగా వారితో ఇలా అన్నారు, బంగారు మీరు తప్పు చేస్తున్నారు, నాకు దాహం వేసింది, నేను నీరు తెచ్చుకున్నాను, నేను నీరు తాగి నా దాహాన్ని తీర్చుకున్నాను, మరి దీనికి నేను నాకే థ్యాంక్స్ చెప్పుకుంటానా? మీరు నాకు థ్యాంక్స్ చెప్పాల్సిన అవసరం లేదు. నిజానికి ఈ అద్భుతమైన అవకాశాన్ని ఇచ్చినందుకు నేనే మీకు థ్యాంక్స్ చెప్పాలి. స్వామి నిస్వార్థ ప్రేమకు, నిస్వార్థ సేవకు ఇది ఒక తార్కాణం. స్వామి ప్రతి ఉపన్యాసములో భక్తులని దివ్య ఆత్మస్వరూపులారా అని సంబోధించేవారు. ఇది కేవలం ఒక స్టేట్మెంట్ కాదు, స్వామి ఏకాత్మభావం అనుభవిస్తారని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ.
3: స్వామి ఈ ప్రాజెక్టును అనంతపురంతో ఆపివేయలేదు. ఎక్కడెక్కడ త్రాగునీటి కొరత తన దృష్టిలోకి వచ్చెనో అక్కడక్కడికి ఈ ప్రాజెక్టును విస్తరించేశారు. 1999 జనవరిలో మహబూబ్ నగర్ జిల్లా నుంచి ఆదివాసీలు స్వామి దర్శనార్థం ప్రశాంతి నిలయం చేరారు. వారి పరిస్థితులను విని స్వామి మహబూబ్ నగర్, మెదక్ జిల్లాలలో కూడా ఈ త్రాగునీటి సౌకర్యం కలిగించారు. ఈ ప్రాజెక్టు పైన 60 కోట్లు వ్యయం చేసి 320 గ్రామాల్లో 10 లక్షల మంది ప్రజలకు త్రాగునీటి సౌకర్యం కలిగించారు. నవంబర్ 2000 స్వామి 75వ జన్మదినోత్సవం నాటికి ఈ ప్రాజెక్టు పూర్తి అయింది.
2: జనవరి 2002 వైట్ఫీల్డ్ ఆసుపత్రి మొదటి వార్షికోత్సవంలో స్వామి చెన్నై నగర వాసుల మంచినీటి కష్టాలు గురించి ప్రస్తావించారు. మంచినీటితో కూడా వ్యాపారం చేస్తున్నారని బాధపడుతూ, ధనవంతులు నీరు కొనుక్కోగలరు, మరి బీదవారి గతి ఏమిటి అని అడిగి స్వామి అకస్మాత్తుగా నేను చెన్నైకి నీరందిస్తానని ప్రకటించారు.
1: చెన్నై వాసుల కష్టాలు ఈనాటివి కాదు. ఎన్నో దశాబ్దాల నుంచి చాలా గవర్నమెంట్లు ఈ సమస్యని పరిష్కరించడానికి ప్రయత్నం చేశారు. దగ్గరలో ఏ జలాశయం లేకపోవడం వల్ల ఆ పట్టణానికి కృష్ణానది నుంచి నీరు అందించడానికి మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు గవర్నమెంట్లు తెలుగు గంగా ప్రాజెక్ట్ పేరిట ఒక ప్రాజెక్టుని ప్రారంభించారు. ఆ ప్రాజెక్టులో భాగంగా కృష్ణానది జలాలు కాండలేరు రిజర్వాయర్ మీదుగా చెన్నైకి దగ్గరలో ఉన్న పూండి రిజర్వాయర్కి చేరవలసింది వచ్చింది. ఈ కాలువ 150 కిలోమీటర్ల పొడుగు ఉన్న పొడుగ్గా ఉన్న ఈ కాలువని తెలుగు గంగా అని నామకరణం చేశారు. ప్రాజెక్టు పూర్తయింది, నీళ్లు ఇంకిపోయాయి, నిధులు ఆవిరైపోయాయి, కానీ చెన్నై వాసుల దాహార్తి మాత్రం తీరలేదు. స్వామి 2002 జనవరిలో ప్రకటించిన తర్వాత, చెన్నై ప్రాజెక్టు ప్రకటించిన తర్వాత శరవేగంగా పనులు మొదలుపెట్టి ఈ 150 కిలోమీటర్ల పొడుగున్న ఈ తెలుగు గంగ కాలువను ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో 300 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మరమ్మతులు చేయించి చివరికి నవంబర్ 2004 కల్లా ప్రాజెక్టు పూర్తి చేసి చెన్నై దాహార్తిని తీర్చారు. 2007 జనవరిలో స్వామి చెన్నై పర్యటించారు. అప్పటి ముఖ్యమంత్రి కరుణానిధి గారు, స్వయం ప్రకటిత నాస్తికుడు ఆయన ఈ భగీరథ ప్రయత్నాన్ని, స్వామి చేసిన ఈ భగీరథ ప్రయత్నాన్ని గుర్తించి అక్కడ చెన్నై సిటిజన్స్ కాన్క్లేవ్ పేరిట ఒక పెద్ద అభినందన సభ ఏర్పాటు చేసి చెన్నై వాసుల తరఫున స్వామికి కృతజ్ఞతలు తెలిపారు.
2: 2004లో జీవనది ప్రవహిస్తున్న గోదావరి జిల్లాల్లో 500 గ్రామాలకి నీరు అందించారు. ఒక ఆసక్తికరమైన విషయము ఏమిటంటే ఈ ప్రాజెక్టులు అమలు చేయడానికి ట్రస్ట్ ఇంజనీర్లు అక్కడికి వెళ్లినప్పుడు అక్కడ కొన్ని కొండ అడవి ప్రాంతాల్లో నక్సలైట్లు ఉండేవారు. స్వామి ప్రజలకు సేవ చేయడానికి ఈ ఇంజనీర్లు అక్కడ పంపించారని వాళ్ళు తెలుసుకుని ఆ నక్సలైట్లు కూడా ఆనందించి ఆ ఇంజనీర్లకి పైపులు వేయడానికి సహాయం చేశారు.
3: నిస్వార్థ ప్రేమ నిస్వార్థ సేవగా వ్యక్తమైనప్పుడు హృదయ పరివర్తన కలుగుతుంది. స్వామి చేపట్టిన అన్ని ప్రాజెక్టుల అంతిమ లక్ష్యం ఈ హృదయ పరివర్తనే.
1: 1990-2000 ఈ సంవత్సరాల మధ్యలో ఉన్న దశాబ్దం మన ముగ్గురికి కూడా చాలా ప్రత్యేకమైనది. ఎందుకంటే మన ముగ్గురం ఆ దశాబ్దంలోనే స్వామి కాలేజీలో చేరి స్వామి సన్నిధికి రావడం జరిగింది. అదే దశాబ్దంలో చాలా మటుకు ఈ ప్రాజెక్టులు, దేని గురించి అయితే మనం చర్చిస్తున్నాము, ఆ ప్రాజెక్టులన్నీ మనం అక్కడ ఉండగానే మన కళ్ల ముందే ప్రారంభమయ్యాయి, అమలు కూడా జరిగాయి. అయినా సరే వాటి పరిమాణము, వాటి ప్రభావము సమాజం మీద, మానవ జాతి మీద ఉన్న ప్రభావము మనకి అంత అవగాహన గ్రహించలేకపోయాం. ఇన్ని సంవత్సరాలు గడిచినా సరే ఇప్పుడు కొంత మనకి అవగాహనలోకి వస్తుంది. కానీ అసలు ఎప్పటికైనా మనకి ఈ ప్రాజెక్టులు మానవ జాతి మీద ఉన్న ప్రభావం పూర్తిగా అర్థమవుతుందో లేదో అది ప్రశ్నార్థకమే.
2: ఈ ఘటనలు జరిగి ఎన్నో సంవత్సరాలు గడిచినా ఈ రోజుకి కూడా మనము ఎందుకు చర్చిస్తున్నాము? ఈ ప్రాజెక్టుల ఉద్దేశము ఆర్తజనులకు ఉపశమనం కలిగించడం మాత్రమే కాదు, వీటిని అమలు చేసే క్రమములో, స్వామి వాకులలో, చేష్టలలో అందరూ నేర్చుకోవలసిన ఎన్నో పాఠాలు ఇమిడి ఉన్నాయి. వీటిని గుర్తించి పాటించి మనము జీవితాన్ని సార్థకం చేసుకోవాలి. ప్రాపంచిక దృష్టితో చూస్తే ఈ ప్రాజెక్టుల ద్వారా స్వామి చర్యలలో ఎన్నో నాయకత్వ లక్షణాలు కనిపిస్తాయి. 1, సమగ్రత. స్వామి చిన్నతనంలో రాసిన మొట్టమొదటి నాటకం పేరు చెప్పినట్టు చేస్తారా? స్వామి తన జీవితంలో చెప్పిన ప్రతి విషయము చేశారు, చేసి చూపించారు. స్వామికి స్వయంగా చికిత్స అవసరమైనప్పుడు ఎన్నో మంది డాక్టర్లు విదేశాలలో చికిత్స చేయించుకోమని ప్రార్థించినా స్వామి ఒప్పుకోలేదు, తన ఆసుపత్రిలోనే చికిత్స చేయించుకున్నారు.
3: 2, దూరదృష్టి. స్వామి తన దేహం చాలించిన తరువాత కూడా తన సంస్థల ద్వారా ఆర్తజనులను పాలించుచున్నారు.
1: 3, ఆదర్శంగా నిలబడటం. స్వామి తన జీవితంలో ప్రతి చర్యలోనూ, మానవ జీవితానికి సంబంధించిన ప్రతి రంగంలోనూ ఆదర్శాన్ని చూపించారు. నా ఆదర్శమే నా ఆదేశమన్నారు స్వామి. స్వామి భక్తులకే కాక, స్వామి చూపించిన ఈ ఆదర్శం స్వామి భక్తులకే కాక ఎంతో మంది, ఎన్నో సంస్థలకు ప్రేరణ కలిగించి ఈ సేవా పరంపరను కొనసాగించే స్ఫూర్తిని స్వామి వారికి అందించారు.
2: 4, నిస్వార్థము. నమే పార్థాస్తి కర్తవ్యం అని కృష్ణుడు భగవద్గీతలో అన్నట్టుగా స్వామికి ఈ ముల్లోకాలలో కర్తవ్యం అంటూ ఏమి లేదు. అయినప్పటికీ ప్రతిక్షణం లోక కళ్యాణ కార్యంలో నిమగ్నమై ఉండేవారు.
3: 5, వినయం. స్వామి తన కార్యాలన్నీ తానే స్వయంగా చేసినా గుర్తింపు మాత్రం ఇతరులకు అందించేవారు.
1: ఇలా చెప్పుకుంటూ వెళ్తే స్వామి చేసిన అన్ని ప్రాజెక్టుల్లోనూ, ప్రతి చర్యలోనూ ఎన్నో విషయాలు దాగి ఉంటాయి. మానవ జాతికి ఎన్నో పాఠాలు నేర్పిస్తారు. రామాయణ, భారత, భాగవత వేదశాస్త్ర పురాణాలన్నీ థియరీ అయితే వాటి సారాన్ని మనం నిత్య జీవితంలో ఎలా అనుష్ఠించాలో స్వామి ఈ ప్రాజెక్టుల ద్వారా ప్రాక్టికల్ గా చేసి చూపించారు.
3: ఆధ్యాత్మిక దృష్టితో చూస్తే రుద్రంలో భగవంతుణ్ణి ప్రథమో దైవ్యోభిషక్ అంటారు. స్వామి భౌతిక రోగానికే కాకుండా భవరోగానికి కూడా వైద్యుడు. సహస్రనామాల్లో విష్ణువుకి భేషజం భిషక్ అని రెండు పేర్లు. భగవంతుడు వైద్యుడు, భగవంతుడే మందు కూడా.
2: మమ తేజోంశ సంభవం. భగవద్గీతలో కృష్ణుడు ఏది అందముగా ఉన్నా, ఏది వైభవంగా ఉన్నా, ఏది మహత్తరముగా ఉన్నా అది నా అంశం నుండే వచ్చింది అన్నాడు. అందుకనే ఈ లక్షణాలు ఉన్న ప్రొజెక్టులు స్వామి నిస్వార్థ ప్రేమను, నిస్వార్థ సేవాస్ఫూర్తిని లోకానికి చాటుతూనే ఉంటాయి. వీటి గురించి విన్నవారు, వీటిని చూసిన వారు, వీటిలో పాల్గొన్నవారు, వీటిని అనుభవించిన వారిలో అవి ఉద్భవిస్తాయి, పరివర్తన తీసుకొస్తాయి. బహుశా ప్రొజెక్టులు చేపట్టడంలో ఉద్దేశము ఇది ఏనేమో.
1: గీతలో కృష్ణుడు ఇంకో మాట అంటాడు. నాలుగు రకాల భక్తుల గురించి ప్రస్తావిస్తారు. ఆర్తి, అర్థార్థి, జిజ్ఞాసు, జ్ఞాని అని. స్వామి ఈ ప్రాజెక్టుల ద్వారా ఈ నాలుగు రకాల భక్తులను ఉద్ధరించాడు. ఆర్తులను ఆదుకొని పాలించి ఉద్ధరించాడు. అర్థార్థులకు జీవనోపాధి కల్పించి దాంతోపాటు సేవ చేసే భాగ్యాన్ని ప్రసాదించి ఉద్ధరించారు. జిజ్ఞాసులకు నిస్వార్థమైన భగవత్ప్రేమ రుచి చూపించి వారిని దైవ మార్గం వైపు మళ్లించి ఉద్ధరించారు. జ్ఞానులకు ఒక ఆదర్శమైన జీవితం ఎలా గడపాలో చూపించి ఉద్ధరించారు. ఆర్తజనులను మాత్రమే పాలించినట్టివాడు కాదు, అందరినీ పాలించినట్టివాడు మన అనాథనాథుడు శ్రీ సత్యసాయినాథుడు. ఈ ప్రాజెక్టుల ద్వారా స్వామి మానవాళి రోగార్తిని, దాహార్తిని తీర్చారు. ఇప్పుడు మనవంతు. స్వామి ప్రసాదించిన అపారమైన జ్ఞానగంగను తాగి మనము మన అందరి భవ రోగ ఆర్తిని తీర్చుకునే శ్రద్ధా భక్తులు అనుగ్రహించమని స్వామిని ప్రార్థిస్తూ సాయిరాం.
2: సాయిరాం.
0: బీదసాదలకైన పెనుబాధ తొలగించి లేమిని బాపుటే ప్రేమ నాకు అన్న భగవాన్ అద్వితీయ నిర్వచనం సర్వజన సంక్షేమదాయకం, సకల సౌభాగ్యకారకం. ఆరోగ్యాన్ని మించిన సౌభాగ్యం, ఆర్తుల దాహార్తిని తీర్చడాన్ని మించిన సౌజన్యం అలభ్యం. అదే భగవాన్ అవతార సౌలభ్యం. ఇంతటి అవతార సౌలభ్యం కనుకనే అవనీ సంచార సమయంలోనే అనితర సాధ్యము, సురుచిర అనవద్యము అయిన భగవాన్ ప్రాభవం విశ్వవీధుల్లో తారాకాంతుల్ని తిరస్కరించింది. ఆ ప్రాభవ విభవం జగన్మంగళకారకత్వాన్ని, సమస్త సన్మంగళ సాధకత్వాన్ని ప్రతిఫలించింది. ఆ వైభవ విభూతులతో కూర్చిన ప్రత్యేక కార్యక్రమం ఈరోజు రాత్రి ప్రత్యేక దశమ వార్షికోత్సవ కార్యక్రమ ప్రసారంలో చూద్దాం. అంతవరకు వేచి ఉండండి.
5: ఓం శ్రీ సాయిరాం. శ్రీ సత్యసాయి మీడియా సెంటర్ తెలుగు స్ట్రీమ్ దశమ వార్షికోత్సవం సందర్భముగా తెలుగు వీక్షకులకు, శ్రోతలకు, ఛానల్ కార్యవర్గమునకు, సాంకేతిక నిపుణులకు అందరికీ కూడా ఈ దశమ వార్షికోత్సవ శుభ అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. శ్రీ సత్యసాయి మీడియా సెంటర్ వినూత్నమైన ఒరవడిలో శ్రీ సత్యసాయి యొక్క అనేకములైన సందేశములను, శ్రీ సత్యసాయి వాహినులను, భజనలను బహువిధములుగా ఆబాల గోపాలము అలరించే విధముగా అనేక ప్రయత్నాలు చేయటం బహుముచ్చటగా ఉన్నది. చిన్నపిల్లలకు తగినటువంటి విధముగా చిన్న కథలు, నాటికములు, రూపకములు అన్నింటినీ కూడా అందించుటలో వారు చేస్తున్నటువంటి విశేషమైన కృషిని అభినందిస్తూ, ఇంకా మున్ముందు అనేకములైన కార్యక్రమాలను రూపకల్పన చేసి జనబాహుళ్యానికి అందించవలనడు కోరికను ఆకాంక్షను తెలియజేస్తూ అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. జై సాయిరాం.
6: రేడియో సాయి శ్రోతలందరికీ స్వరతరంగిణి కార్యక్రమానికి సుస్వాగతం. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి దివ్య సన్నిధిలో ఎందరో ప్రఖ్యాతిగాంచిన కళాకారులు తమ సంగీతాన్ని సమర్పించే మహద్భాగ్యాన్ని పొంది ఉన్నారు. వాటిలో కొన్నింటిని మీ ముందు ఉంచాలన్నదే మా ఆకాంక్ష. రండి, మరికొన్ని సుమధుర గీతాలను, సుస్వర నాదాలను విందాం.

0: Om Shri Sai Ram. Invoking Bhagwan's divine blessings. Tomorrow is the auspicious occasion of Guru Purnima. The morning session in Sai Kulwant Hall will commence at 8 o'clock with Vedam chanting. At 8:20, the Prashanti Bhajan group will be offering a devotional music program, Guru Vandana, followed by talks by two of our esteemed elders, Sri S.S. Naganand Garu, member, Sri Satya Sai Central Trust, followed by Sri Nimish Pandya Garu, All India President, Sri Satya Sai Seva Organizations. After the two talks, with Bhagwan's blessings, we'll be having an inauguration ceremony of a new facility in the Sri Satya Sai Mobile Hospital, followed by an audio-visual presentation. On the occasion of Guru Purnima, we will then be blessed with Bhagwan's divine discourse. The morning session in Sai Kulwant Hall will conclude with bhajans and Mangalarti, followed by Bhagwan's Divya Darshan. The evening session in Sai Kulwant Hall will commence at 4:30 with Vedam chanting. At 5 p.m., Sri Mahesh Kale and his team of fellow musicians will be offering a devotional music program at Bhagwan's Divine Lotus Feet. The evening session in Sai Kulwant Hall will conclude with bhajans and Mangalarti, followed by Bhagwan's Divya Darshan. Jai Sai Ram.
1: Om Shri Sai Ram. స్వామివారి దివ్య ఆశీసులతో పరమ పవిత్రమైన గురు పూర్ణిమ పర్వదినాన్ని పురస్కరించుకొని సాయి కులవంత్ సభామండపంలోని రేపటి ఉదయం కార్యక్రమం 8 గంటలకు వేద పఠనంతో ప్రారంభమవుతుంది. 8:20 ప్రశాంతి భజన బృందం వారు గురువందన పేరిట భక్తి సంగీత కార్యక్రమాన్ని సమర్పిస్తారు. తదుపరి శ్రీ సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ సభ్యులు గౌరవనీయులు శ్రీ ఎస్ఎస్ నాగానంద్ గారు మరియు శ్రీ సత్యసాయి సేవా సంస్థలు ఆల్ ఇండియా ప్రెసిడెంట్ గౌరవనీయులు శ్రీ నిమీష్ పాండ్యా గారు ప్రసంగిస్తారు. ఆపై భగవాన్ బాబావారి దివ్య ఆశీసులతో శ్రీ సత్యసాయి మొబైల్ ఆసుపత్రిలో ఒక కొత్త విభాగాన్ని ప్రారంభిస్తారు. తదుపరి ఒక వీడియో ప్రదర్శన. అనంతరం గురు పూర్ణిమ సందర్భంగా స్వామివారి దివ్య ఉపన్యాసం. సాయి కులవంత్ సభామండపంలోని రేపటి ఉదయం కార్యక్రమం భజనతో కొనసాగి మంగళారతితో ముగియను. అనంతరం స్వామివారి దివ్య దర్శనం. సాయి కులవంత్ సభామండపంలోని రేపటి సాయంకాలం కార్యక్రమం 4:30 వేద పఠనంతో ప్రారంభమవుతుంది. 5:00 శ్రీ మహేష్ కాళే గారు మరియు బృందం ఒక భక్తి సంగీత కార్యక్రమాన్ని స్వామివారి పాద పద్మముల చెంత సమర్పిస్తారు. సాయి కులవంత్ సభామండపంలోని రేపటి సాయంకాలం కార్యక్రమం భజనతో కొనసాగి మంగళారతితో ముగియును. అనంతరం స్వామివారి దివ్య దర్శనం. జై సాయిరాం.

మధుర మధుర మురళి ఘనశ్యామ మధుర మధుర మురళి మధుర మధుర మురళి ఘనశ్యామ మధుర మధుర

సత్యసాయివాణి శ్రోతలందరికీ సాయిరాం. ఈనాటి ప్రేమామృతం కార్యక్రమంలో భాగంగా 1998 సంవత్సరంలో భగవాన్ బాబావారి వేసవి విడతి అయిన కొడైకనాల్లో ఏప్రిల్ 20వ తేదీన స్వామి ప్రసారించిన దివ్యోపన్యాసం ఇప్పుడు మీరు వింటారు.

0: దుర్జన సంసర్గం భజ సాధు సమాగమం కురు పుణ్యమహోరాత్రం స్మర నిత్యం అనిత్యత త్యజ దుర్జన సంసర్గం. ప్రేమస్వరూపులారా, దుర్జన సంగం నుంచి మనం దూరం కావాలి. మొదలు భజ సాధు సమాగమం, మంచివారితో చెలిమిని చేయాలి. పుణ్యం అహోరాత్రం కురు, నిరంతరం కూడాను పుణ్యకార్యములు మనం ఆచరించాలి. స్మర నిత్యం అనిత్యత, ఏది నిత్యము ఏది అనిత్యము, ఏది సత్యము ఏది అసత్యము అనేటువంటి విచారణ చేసి మనము ఏ కార్యమునందైనా కూడాను ప్రవేశించాలి. ప్రేమస్వరూపులారా, ఈనాటి మానవుడు ప్రపంచమునందు గల సమస్త విషయములను కూడాను తెలుసుకున్నట్టుకు ప్రయత్నిస్తున్నాడు. ఏ దేశమునందు ఏ స్థానమునందు ఏమి జరుగుతున్నది అనేటువంటి విషయాన్ని గాఢంగా విచారిస్తూ ఉన్నాడు. ఈ దురదృష్టవశాత్తు ప్రతి మానవుడు ప్రపంచాన్ని గురించి విచారిస్తున్నాడే కాని తానెవరో అనేటువంటి తన తత్వాన్ని విచారించుటకు వెనుకంజ వేస్తున్నాడు. తానెవరో తెలుసుకొనక ప్రపంచాన్ని తెలుసుకుని ప్రయోజనమేమిటి? ఈ ప్రపంచమంతయును తాను అనేటువంటి దీనిపైన ఆధారపడి ఉంటున్నది. కూటిపేద కాని కోటీశ్వరుడు కాని మొట్టమొదట తనను తాను పరిచయం చేసుకునే పూర్వము నేను నేను అనేటువంటి పదాన్ని ఉపయోగపెడతాడు. ఈ నేను అనేటువంటిది ఎవరు? మీరెవరండి అంటే నేను. మరొక పర్యాయం మీరెవరండి అంటే నేను ఒక డాక్టర్. మరొక పర్యాయం మీరెవరండి అంటే నేను బిజినెస్ మ్యాన్ అంటారు. బిజినెస్ చేసేది ఎవరు? బిజినెస్ ఒక వృత్తి, డాక్టర్ ఒక పని. కానీ పని సంగతి నీవు చెప్తున్నావు, కానీ నీవెవరు మొట్టము? నా పేరు రామయ్య, నా పేరు కృష్ణయ్య. ఈ కృష్ణయ్య రామయ్య దేహములకు పెట్టిన పేర్లు కాని నీవు కాదే. కనుక ఈ విధంగా విచారణ చేస్తూ పోతే వస్తువుల పేర్లు, దేశము పేర్లు, వృత్తుల పేర్లు, ఈ విధమైనటువంటి వృత్తులు దీన్ని వర్తిస్తున్నాయి. కానీ తానెవరో అనేటువంటి సత్యాన్ని మానవుడు గుర్తించడానికి ప్రయత్నించడం లేదు. సరి అయిన ఆన్సర్ నేను పేరు ఆత్మ. ఈ రూపనామములు కూడాను క్షణంలో మారిపోతుంటాయి. ఇవి స్థిరమైనటువంటివి కాదు, ఇవన్నీ అస్థిరమైనటువంటివి. కానీ తాను స్థిరమైనటువంటి వాడు. ఇలాంటి నిత్య సత్యమైనటువంటి ఒక తత్వాన్ని గుర్తించక అనిత్యము అశాశ్వతము అసత్యమైనటువంటి ఒక విషయాలను మానవుడు అనేక విధములుగా గుర్తించడానికి ప్రయత్నిస్తున్నాడు. మానవుని వల్ల జగత్తుకు కలిగేటువంటి ఉపయోగం ఏమిటి? మానవులే స్వార్థ స్వప్రయోజనములతో మునిగి దేశం యొక్క క్షేమమును కాని సమాజం యొక్క సౌభాగ్యమును కాని ఏమాత్రము గుర్తించుకోలేకపోతున్నారు. ఇప్పుడు సమాజంలో ఒక మెంబర్సే కాని తాను ప్రత్యేకమైన క్షేమాన్ని గుర్తించినటువంటి వాడే తన క్షేమాన్ని తాను గుర్తించడానికి వీలవుతుంది. వ్యక్తి కుటుంబము ఇవన్నీ కూడా దేనిపైన ఆధారపడి ఉంటున్నవి? సమాజం పైన ఆధారపడి. ఇటు సమాజం యొక్క క్షేమాన్ని గుర్తించక తన స్వార్థాన్ని మాత్రమే లక్ష్యమందించుకుని జీవించడానికి ప్రయత్నిస్తున్నాడు మానవుడు. ఆత్మవిశ్వాసాన్ని విస్మరిస్తున్నాడు. ఏ మానవుడు ఏ చిన్న గృహం నిర్మించవలన నన్ను మొట్టమొదట పునాది భద్రంగా వెయ్యాలి. పునాదియే లేకుండినా భవనమే నిలవదు. కనుక ఈ పునాదియే ఆత్మవిశ్వాసము. ఆత్మవిశ్వాసం గట్టిగా ఉన్నప్పుడప్పుడే తన జీవితం అనే భవనము సుభద్రంగా ఉంటుంటాది. ఈ పునాది దేనికోసం? గోడలు కట్టే నిమిత్తమై పునాదులు అత్యవసరం. ఈ గోడలు ఏమిటి? ఎప్పుడు ఆత్మవిశ్వాసం తన యందు ఆవిర్భవించునో అప్పుడే ఆత్మ అనేటువంటి యొక్క విశ్వాసంతో తన ఆత్మతృప్తి కూడాను కలుగుతుంది. ఈ ఆత్మతృప్తి ఆత్మవిశ్వాసం వల్లనే లభ్యమవుతుంది. ఈ సెల్ఫ్ తృప్తి ఆత్మతృప్తి దేనివల్ల అభివృద్ధి అవుతుంది? స్వార్థ త్యాగము చేతనే ఈ యొక్క స్వార్థమనేటువంటిది నిలిచిపోతుంది. ఈ సెల్ఫ్ సాక్రిఫైస్ అనేటువంటి చేయటం చేతనే మానవత్వంలో కొంత శాంతి కలుగుతుంది. అప్పుడే సెల్ఫ్ రియలైజేషన్ అనేటువంటి లైఫ్ మనకు అర్థమవుతుంది. కానీ ఈనాటి మానవుడు పునాది అయినటువంటి ఆత్మవిశ్వాసం అనే విస్మరించినప్పుడు ఇంకా ఆత్మశాంతి ఏ రీతిగా లభ్యమవుతుంది, ఆత్మతృప్తి ఏ రీతిగా లభిస్తుంది, ఆత్మానందం ఏ రీతిగా తాను అనుభవించగలడు. ఈనాటి మానవుడు ఆత్మను విస్మరించి దేహము, మనస్సు, బుద్ధి, చిత్తము, ఇంద్రియము, అంతఃకరణ దీనిపైన మాత్రమే ఆధారపడి ఉంటున్నాడు. కానీ దీని అన్నిటికీ ఒక మాస్టర్ ఉంటున్నాడు, అది ఏ ఆత్మ. కనుక నీ మాస్టర్ ది మైండ్, బీ ఎ మాస్టర్ మైండ్. ఈ మనసు, దేహము, బుద్ధి, చిత్తము, ఇంద్రియము ఇవన్నీ కూడా కేవలము ఒక విధమైనటువంటి పనిముట్టు. ఇందులోపల ఈ వైబ్రేషన్, ఆత్మ అనే వైబ్రేషన్ ఉండటం చేతని ఈ దేహము, మనస్సు, బుద్ధి అన్ని పనిచేస్తున్నాయి. కానీ సత్యాన్ని మానవుడు ఏమాత్రము గుర్తించడానికి ప్రయత్నించడం లేదు. దైవత్వమనే విస్మరించినటువంటి వానికి ఏ సుఖము, ఏ శాంతి లభించదు. ఏదో ఆనందంగా ఉన్నట్టు నటిస్తుంటారు కానీ ఆనందం ఏమాత్రం కూడా ఉండదు. ఆనందమునకు మాస్టర్ భగవంతుడే, శాంతికి యజమాని భగవంతుడే. కోసం భగవంతుని ప్రార్థిస్తున్నాము, నేను ఫలాని పని కోసమని, ఫలాని ఫలితం కోసమని అని భావిస్తున్నారు. ఇది చాలా చెడ్డ భావం. భగవంతుని ప్రార్థించేటువంటిది ప్రాపంచిక సంబంధమైనటువంటి వృత్తుల కోసమని, ఫలితం కోసం కాదు. తన దగ్గర ఏది లేదో, భగవంతుని దగ్గర ఏది ఉన్నదో దానిని పొందే నిమిత్తమై ప్రార్థిస్తున్నారు. తన దగ్గర లేనిది శాంతి, అట్టి శాంతి స్వరూపుడైనటువంటి భగవంతుని ప్రార్థించి శాంతి తన నుంచి పొందడాని కోసం. తన యందు లేనటువంటిది ఆనందము, అట్టి ఆనందాన్ని భగవంతుని దగ్గర నుంచి పొందగోరి ప్రార్థిస్తున్నారు. ఎన్ని పూజలు, ఎన్ని తపములు, ఎన్ని యజ్ఞములు, ఎన్ని యాగములు, ఎన్ని యాత్రలు చేసినప్పటికీ ప్రాపంచకు సంబంధమైనటువంటి విషయవాంఛ కోసం కాదు, కానీ ప్రపంచంలో చిక్కనిది భగవంతుని నుంచి లభ్యమయ్యేటువంటి దానికోసం మనం ప్రార్థిస్తున్నాం. సత్యాన్ని ఎవరు కూడా విచారణ చేయటం లేదు. కోరినాము, భగవంతుడు ఇవ్వలేదు, అయిపోయింది, దానికి భగవంతుడి ఫోటో తిప్పి పెట్టేస్తారు. అసలు భక్తులే కాదు, కేవలం ఒక ఇమాజినేషన్ భక్తులు మనిపించుకుంటుంటారు. భక్తులు కోరేటువంటిది ఒక్క ఆనందాన్ని కోరాలి. ఆ ఆనందంలోనే సర్వము మనకు లభ్యమవుతుంది. అందుకోసమనే భగవంతుణ్ణి నిత్యానందం, పరమసుఖదం, కేవలం జ్ఞానమూర్తి, ఈ సుఖము జ్ఞానం అంతా కూడా ఆనందం వల్లనే మనకు లభ్యమవుతుంది. కనుక మానవుడు భగవంతుని ప్రార్థించే దేని నిమిత్తమనేది శాంతి, ఆనంద నిమిత్తమై ప్రార్థించడం. మానవులారా, ప్రతి విషయమునందు కూడా మనం విచారణ చేసినప్పుడు దైవం అనేటువంటి వాడు మనకంటే ప్రత్యేకంగా లేడు. మంచి చెడ్డలన్నీ కూడాను మన యొక్క కర్మల ఫలితమే కాని భగవంతుని యొక్క అనుగ్రహం కాదు. ఏ విత్తనము నాటుకుందమో ఆ మొక్కనే కలుస్తుంటాయి. కనుక మన ఫలితము మంచిది కాని చెడ్డది కాని భగవంతుని యొక్క అనుగ్రహం కాదు, మన యొక్క లోపములే. ఇట్టి సత్యాన్ని మానవుడు గుర్తించినప్పుడే దివ్యత్వం అనేటువంటి ఒక ఆత్మతత్వాన్ని అర్థం చేసుకోగలడు. మానవుడు అనాది కాలం నుండి అనేక విధమైనటువంటి యొక్క సాధనలు సలుపుతూ వస్తున్నాడు. ఎన్ని సాధనలు చేసినప్పటికీ, ఉపన్యాసములు విన్నప్పటికీ, గ్రంథములు చదివినప్పటికీ మన దృష్టి సరైనటువంటిదిగా లేనప్పుడు సర్వము వ్యర్థమే అయిపోతుంది. అందువలనే బుద్ధుడు సమ్యక్ దృష్టి అని మొట్టమొదట ఉచ్చరించాడు. మానవుడు కూడా మొట్టమొదట గుర్తించవలసినటువంటిది దృష్టి. దృష్టి ఏ సృష్టి, దృష్టి వచ్చినటువంటిదే కాని సృష్టి ప్రత్యేకమైనటువంటిది కాదు. మన యొక్క దృష్టి నుంచి ఎలాంటి ఇది ఉందో అలాంటి సృష్టి ప్రారంభమవుతుంది. కడకవు బుద్ధుడు చాలా విచారం చేస్తూ వచ్చాడు. ఇంతకాలం నేను సాధన చేసి ఇన్ని విధమైనటువంటి విచారణ చలిపి కట్టగినప్పటికి నేనేమి సాధించాను? ఏమీ సాధించలేదు. అన్నిటికీ నా మనసే దీనికి అడ్డు తగులుతూ ఉంటుంది. సర్వ విధములైనటువంటి సాధనలకు మనసే దీనికి అడ్డు తగులుతుంది. మనసును మరచేటువంటి మార్గాన్ని నేను కనిపెట్టాలి అని సాధన చేస్తూ వచ్చా. అప్పుడే అమనస్కుడైపోయాడు. అమనస్కుడు కావడం చేతనే ఆత్మతత్వం తనకు లభ్యమైంది. మనసును మర్చిపోవటమే మనం చేయవలసిన సాధన. కానీ మనసును ఏ రీతిగా మరుస్తారు? కృతమైన, లౌకికమైన, భౌతికమైన విషయాలపైన మనసును ఇమిడ్చి ఈ మనసును ఏ రీతిగా మార్చడానికి వీలవుతుంది అంటే చాలా సులభమైన మార్గమే. ఏ విధంగా? మనస్సు అనేటువంటి సంకల్పం లేకుండా బుద్ధి యొక్క ప్రభావాన్ని మనం చింతిస్తూ రావాలి. ఈ బుద్ధి యొక్క ప్రభావాన్ని మనం చింతిస్తూ వచ్చేటప్పటికీ ఈ దీని యొక్క డిస్క్రిమినేషన్ వల్ల ఉత్తమమైనటువంటి యొక్క భావం మనలో ప్రవేశిస్తుంది. మానవుని యందు నాలుగు విధములైనటువంటి యొక్క జ్ఞానములు ఉంటున్నవి. కానీ ఈనాటి యుగమునందు ఉన్నదంతా కూడా బుక్కిష్ నాలెడ్జీ. అది కేవలం ఒక సూపర్ఫిషియల్ నాలెడ్జీ. దాని తర్వాత జనరల్ నాలెడ్జీ కావాలి. ఈ జనరల్ నాలెడ్జ్ అనేటువంటిది ఒక ఆత్మవిశ్వాసంతోనే మనకు సరైనటువంటి జ్ఞానం లభ్యమవుతుంది. ఈ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లేకపోవడం చేత ఈ నాలెడ్జీ తప్పు మార్గాన్ని ప్రవేశపెడుతుంది. తదుపరియే డిస్క్రిమినేషన్ నాలెడ్జీ వస్తుంది. డిస్క్రిమినేషన్ ఆలోచన లోపలే ఈనాటి భక్తులందరూ మోసపోతున్నారు. తనకు అవసరమైనటువంటిది తనకు అనుకూలమైనటువంటి రీతిగా డిస్క్రిమినేషన్ చేస్తున్నాడు. తన రక్షణ నిమిత్తమై, తన స్వార్థ నిమిత్తమై, తన స్వప్రయోజన నిమిత్తమై డిస్క్రిమినేషన్ చేస్తున్నాడు. నేరో డిస్క్రిమినేషన్ కానీ ఫండమెంటల్ డిస్క్రిమినేషన్ చేయాలి. నాకు సర్వులకు కూడా అనుకూలమైనటువంటి డిస్క్రిమినేషన్ చేయాలి. అది ఏ నిజమైనటువంటి యొక్క బ్రాడ్ మైండ్, అది ఏ ఎక్స్పాన్షన్ లవ్. తాను చేసేటువంటి డిస్క్రిమినేషన్ అంతా కూడా కంట్రాక్షన్ లవ్. కనుక లవ్ అనేటువంటి యొక్క సత్యాన్ని మనం చక్కగా గుర్తించడానికి ప్రయత్నించాలి. ఎవరైనా మనం చూసినప్పుడు హలో హలో హలో అంటాం, ఇది అలవా కాదు. హలో అన్నంత మాత్రమున ఇది ఒక ప్రేమ కాదు, లోపల హలో కావాలి. ఎట్టి భావములు, ఎట్టి యోచనలు, ఎట్టి కోరికలు లేకుండా నిలచాలి. ఇది ఈ విధమైనటువంటి దీనిలో ఉన్నప్పుడే మనసు యొక్క ప్రభావము మనలో ఏమాత్రము పనిచేయదు. బుద్ధుడు 6 సంవత్సరములు పనిచేసినప్పటికని కట్టకడపు తెలుసుకున్నటువంటిది ఇది అయి ఆధారం చేసుకుని తిరిగినంత కాలము నాకు ఏమాత్రము ఆత్మతత్వం అర్థం కాలేదు. మనసును ప్రక్కకు నెట్టి బుద్ధిని ఆదర్శంగా తీసుకుని ఆత్మతత్వాన్ని పొందటం చేతనే బుద్ధి గ్రాహ్యం అతీంద్రియం అన్నారు. దాన్ని అర్థం చేసుకోవాలంటే మొట్టమొదట మనము సరైనటువంటి యొక్క మాతృభావాన్ని, ఒక విధమైనటువంటి యొక్క మనోభావాన్ని దూరం చేయాలి. ఈ మనసు ఉండినంత వరకు కూడాను మనిషి ఏమాత్రం బాగుపడ్డు. ఎల్లప్పటికీ ఆ మనిషి మసిగానే ఉంటుంటాడు. మనిషి ఈనాటి మనిషి ఏ రీతిగా ఉన్నాడు? నీ
1: సీ
0: వైపు నుంచి చేస్తే సినిమా మనిషి, సినిమా మనిషి మాదిరి తోస్తుండాలి.
1: సినిమా
0: కేవలం యాక్ట్ చేసినట్టుగా కనిపిస్తుండాలి, కానీ హృదయపూర్వకంగా తాను ఆశించినట్టుగా కనపడటం లేదు. మానవ మానగా ఏమిటి? జ్ఞానము. నానగా ఏమిటి? లేకుండా. వానగా ఏమిటి? వర్తించటము. అనగా ఏమిటి? మానగా మాయా. ఈ లేకుండా వర్తించినటువంటి వాడు నిజమైన మనిషి. కేవలం ఇల్యూజన్ అంటున్నాము, మాయా అంటున్నాము. మాయ అనగా ఏమి? మాయ అనగా ఏమీ లేనటువంటిది. నా మాయ ఇది మాయ అన్నారు. లేనటువంటి దానిని మాయగా మనం భ్రమిస్తున్నాము. ఏదైనా ఒక మార్గంలో ప్రయాణం చేస్తున్నప్పుడు నీ వెంట నీ యొక్క ప్రతిబింబం వస్తూనే ఉంటాయి. ఈ ప్రతిబింబమే మాయ అన్నారు. ఆ ప్రతిబింబాన్ని వదిలిపెట్టి మనిషి నడచడానికి వీలు కాదు. చిన్న రియాక్షన్, సౌండ్, రీసౌండ్, ఈ యొక్క సౌండ్ అంతా మన యొక్క స్వరూపమే, మన యొక్క భావములే, మన యొక్క సంకల్పములే, అన్ని మనలో ఉంచి ఆవిర్భవించినటువంటివి. కనుక ఈ సంకల్ప వికల్పములు ఉండినంత వరకు కూడాను మానవుని యొక్క తత్వము మానవునికి అర్థం కాదు. అదే మొన్న చెప్పాను, ఇంగ్లీష్ లో ఎంఏఎన్ మ్యాన్ అంటారు. ఎం అనగా ఏమిటి? అదే మాయా. అనగా ఇది ఒక ప్రతిబింబము అనేటువంటి సత్యాన్ని గుర్తించాలి. ఏ ఆత్మతత్వాన్ని అనుభవించాలి? ఎన్ అనేటువంటి నిర్వాణాన్ని పొందాలి. లభ్యమవుతుంది. విశ్వాసాన్ని పెంచుకున్నప్పుడే నిర్వాణం మనలో ప్రాప్తిస్తుంది. కనుక మొట్టమొదట మనము ఆత్మతత్వాన్ని విశ్వాసంగా తీసుకోవాలి. ఆత్మవిశ్వాసం ఉండినంత వరకు కూడా మనకు ఎట్టి భయము లేదు. ఈనాటి మానవుడు సుఖముతో, దుఃఖముతో, ఎన్నో విధమైనటువంటి కష్టములతో కుంగి కుషించిపోతున్నాడు మానవుడు. ప్రపంచ సంబంధమైనటువంటి విషయ వాసనలపై ఎంత అభిరుచి ఉన్నదో, దాంట్లో ఒక్క భాగమైన కూడా దైవం విశ్వాసం పైన లేదు. భువి పుత్ర మిత్ర భరణ వ్యాపార సంభాషణ ధన ధాన్య భోగ యశస్ లాభే సదా జాయతే సచింత భువి నందనందన పదద్వంద్వార విందే క్షణే. దాంట్లో 1000 ఒక భాగమైన కూడాను భగవంతుని పాదముల పైన మనసు పెట్టడము ఎంతో అదృష్టము. ధన ధాన్య భోగ యశస్సు కోసం ఎంత నీవు పరితపిస్తున్నావో దాంట్లో ఒక క్షణ భాగం భగవంతుని విశ్వాసం పైన పెట్టకూడదా? ఏమాత్రము లేదు. అనిత్యమైనటువంటి దానిపైన సర్వమును, ప్రాణమునే అర్పితం చేస్తున్నాడు మానవుడు. అర్పితం చేసి ప్రయోజనం ఏమిటి? భవించేది ఏమిటి? అర్పితం చేయవలసినది భగవత్ విశ్వాసానికి అర్పితం చేయాలి. అప్పుడే సర్వ విధమైనటువంటి శాంతిని, లోకశాంతి, మనశ్శాంతి, అన్ని విధమైనటువంటి శాంతులు మనకు లభ్యమవుతాయి. కుటుంబకంగా, సామాజికంగా కూడా ఎన్ని విధమైనటువంటి శాంతిని మనం అనుభవించవచ్చు. కనుక మనం సొసైటీ దీన్ని లక్ష్యంలో పెట్టుకోవాలి. సొసైటీ లేకపోతే మనం లేము, మన ఫ్యామిలీ లేదు. కనుక మొట్టమొదట సొసైటీ, సొసైటీ నుంచి నేను పుట్టాను, సొసైటీ ఒక మెంబర్, ఈ సత్యాన్ని గుర్తించుకుని సమాజం యొక్క క్షేమాన్ని మనం ఆశిస్తూ రావాలి. ఆనందాన్ని మా లక్ష్యం అందించుకోకూడదు. పురస్కరించుకుని లోక సమస్త సుఖినో భవంతు, పవిత్రమైన భారతీయ సంస్కృతి ఆధ్యాత్మిక తత్వ విచారం చేత యావత్ ప్రపంచమునకును సుస్థిర శాంతి భద్రతను అందిస్తూ వచ్చింది. అన్ని దేశములకు కూడా శాంతి భద్రతను అందించినటువంటిది భారతదేశమే. ఇది భారతదేశము. అందరూ భారతీయులే. భారతీయులనగా ఏమిటి అర్థము? ఆ స్వప్రకాశమైనటువంటి జ్యోతి, ఆ రైతిని, ఆ యొక్క జ్యోతిని మనము వరించటమే భారతి. ఇటువంటి జ్యోతిర్మయమైనటువంటి యొక్క దైవత్వాన్ని మనం వరించినప్పుడే ఇది భారత అనేటువంటి నేమ్ సార్థకమవుతుంది. సంగీత సాహిత్య విద్యలందు కూడాను ఈ భారతి అనేటువంటి ఒక తత్వమును ఇమిడ్చి ఉంటున్నది. భారత అంటే ఏమిటి? బా భావము, రా రాగము, తా తాళము. భావరాగ తాళ సమ్మితమైనటువంటిది భారతము. అన్ని రంగములందు నైతిక, భౌతిక, ధార్మిక, ఆధ్యాత్మిక, లౌకిక, రాజకీయ రంగములందు కూడాను భారతి అనేటువంటి సత్యాన్ని మొట్టమొదట గుర్తించాలి. భారతదేశం భారతం అనగా ఏదో రాముడు తమ్ముడు భారతుడు అనుకుంటున్నాడు, కాదు కాదు. ఇది అన్నింటికీ అతీతమైనటువంటిది. ఇలాంటి పవిత్రమైనటువంటి యొక్క భారత తత్వాన్ని మనం గుర్తించాలి. దైవ భావం ఆనాడు మనకు ఆవిర్భవిస్తుంది. స్వరూపులారా, భగవంతుడు ప్రేమ స్వరూపుడు, స్వరూపుడు శాంతి స్వరూపుడు, ఆనందమయుడు. ఇట్టి ఆనందమయమైనటువంటి యొక్క భగవంతుణ్ణి మనం ఆనందంతోనే ప్రార్థించాలి. ఇట్టి భగవంతునికి సత్ చిత్ ఆనందం అనేటువంటిది సార్థక నామం. సత్ అనగా ఏమిటి? శాశ్వతమైనటువంటి యొక్క భావం చేత శాశ్వతమైనటువంటి భగవంతుని మనం ప్రార్థించాలి. చిత్ అనగా ఏమిటి? జ్ఞానమయమైనటువంటిది. ఈ జ్ఞానం ఎట్లా ఉండాలి? ఆధ్యాత్మికంగా ఆవిర్భవించాలి. సత్తును సత్తుతోనే పొందాలి, చిత్తును చిత్తుతోనే పొందాలి.
1: సో గాడ్ విజ్డమ్, వీ కెన్ రీచ్ హిమ్ త్రూ ద పాత్ ఆఫ్ విజ్డమ్. ద పర్మనెంట్ గాడ్ కెన్ బి రీచ్.
0: ఆనందమును ఆనందంతోనే పొందాలి. ఒక నిరాశతో, ఒక నిస్పృహతో, ఒక నిరాపేక్షతో ఏమాత్రము దాన్ని లక్ష్యం చేయకుండా ఉండకూడదు. కనుక భగవంతుని యొక్క తత్వాన్ని మొట్టమొదట గుర్తించడానికి తగినటువంటి సత్యము ప్రేమనే. ప్రేమతో మనం భగవంతుని ఆరాధించినప్పుడు తాను ప్రేమనే అందిస్తుంటాడు. యత్ భావం తద్ భవతి. మానవుడు తన భావాన్ని పురస్కరించుకుని తన ఫలితాన్ని పొందుతూ ఉంటాడు. ఈనాటి మానవుని యందు ప్రేమ వేరు, భావం వేరుగా ఉంటుండాలి. నిన్న పిల్లలకు సాయంకాల సమయంలో చిన్నదిగా బోధించాను. ఒక విధమైనటువంటి ఫ్లోర్ మిల్ ఉంటుంది. ఈ ఫ్లోర్ మిల్ లోపల పైన వీట్ వేసినప్పుడు వీట్ పౌడరే కింద వస్తుంది, రైస్ పైన వేసినప్పుడు రైస్ పిండే కింద వస్తుంది. కానీ ఈ మానవుని అనేటువంటి ఈ ఫ్లోర్ మిల్ లోపల ఫలం వేస్తే కింద మల వస్తుంది. ఫ్లోర్ మిల్ బెటర్ కదా? ఏమిటి ఈ ప్రాణం ఉండి ఈ దేహము? ఒకటి వేస్తే ఒకటి వస్తుండాలి. మనం పిక్కిల్స్ ఏమైనా వడ్డించుకొని తింటే ఆనాటి వడ్డించిన సాయంకాలానికి జీర్ణమైపోతుంది. పిక్కిల్స్ ఒక జాడీలో పెట్టేస్తే 1 ఇయర్ ఉంటుంటా చెడిపోకుండా. ఈ జాడీ కంటే ఆ జాడీ ఎంతో మేలు కదా.

ఇదే మన దేహము, మా మనము కాదు. మలమూత్రముల దుర్గం మాంసరక్తమే కాని పునుగు జవ్వాజీలు పుట్టబో. మలినపు కొంప రోగమున బ్రగ్గెడు సేవక గంప, ఇష్టనము పొందు దుంప, సాగరమలే ఈదగలేని కంప, మనమెప్పు దళంప. అమ్మబోకు మనసా, నేనన్నీ చదువుకున్నటువంటి వాణ్ణి, అన్ని గ్రంథములు నేను తెలిసినటువంటి వాణ్ణి అని భావిస్తుంటాడు పండితుడు. కముల్ పఠించితివి పూర్తిగా చూచితివి సర్వశాస్త్రముల్, తులమైన విద్యలను నేర్చి తినంచును గర్వమేల, నీ హస్తయుగము మోర్చి పరమాత్ముని భక్తితో కొల్వలేని ఈ పుస్తక గ్రంథమంతయును నిరర్థకముల్ కదా మానవా. నిద్ర నుండి లేచి మరి నిద్ర పోయడు దాది, టకై హద్దును పద్దు లేక మందగజేయుచు జీవితంబు, నీ విత్తుల జారవోసి అరవింద దళాక్షుని విస్మరించి ఏ పెద్ద సుఖంబు నొందితివో ప్రీతిగా తెలుపుము మానవా. ఏమో మనం సాధించినటువంటిది, ఇన్ని రకమైనటువంటి శ్రమలు కోర్చుకుంటున్నాం, కానీ భగవంతుని యొక్క దర్శన శ్రమకు ఏమాత్రం ఓర్చుకోలేము. ఒక సినిమా దగ్గరైనా పోయి క్యూలో మనం నించుకొని కావలసినంత కాలాన్ని తీసుకుంటాం. ఒక బస్టాండ్ లోపల కూడా సీటు కోసం ఎంతో కాలం క్యూలో నించుకొని మనం శ్రమలు పడతాము. పంతుని కోసం ఒక క్షణం కొంచెం యోచించంటే చాలా టైము. ఇంకా ఏమిటి నువ్వు సాధించేది? ఇష్టమైనటువంటి దానికోసం వెయిట్ చేస్తున్నావు, దీనికోసం కాదు మనం వెయిట్ చేయాలి. భగవంతుని అనుగ్రహం కోసం మనం వెయిట్ చేయాలి, భగవంతుని ఆనందం కోసం మనం వెయిట్ చేయాలి, అప్పుడే నిజమైనటువంటి జీవితము. జీవితం అంటే కేవలము దేహాన్ని పెంచుకోవటము, భోజనాన్ని తినటము, హాయిగా జీవితాన్ని గడపటం ఇది కాదు. బాడీ ది టెంపుల్ ఆఫ్ గాడ్, నీ దేహాన్ని రక్షించుకో తప్పలేదు. కోసము శరీర మాధ్యం కలు ధర్మ సాధకం. ఒక వృక్షములు ఫలములంతా ఇస్తుండది, కావలసినంత ఫలములు పుడుతున్నాయి, కానీ ఈ ఫలములు నావి కదా అని ఆ చెట్టు ఏమైనా ఒక ఫలాన్ని భుజిస్తుందా? నది ఫుల్ గా ప్రవహిస్తుంటుండాలి, నా నిండుకు ఇంత నీరు ఉంటుండాలి కదా అని ఆ నది తన ఏమైనా కొంచెమైన నీరు తాగుతుందా? ఒక గోవు తన నిండుకు కావలసినంత క్షీరం పెట్టుకుంటుంది, తనలో క్షీరం ఉంది కదా అని ఒక చిటికడైనా తాను త్రాగుతుందా? కానీ మానవుడు ఏం పంచుతున్నాడు, ఏమి త్యాగం చేస్తున్నాడు, ఏ మాధ్యమకు హెల్ప్ చేస్తున్నాడు? నిరంతరం కూడా తాను తాను తాను తాను తాను ఈ స్వార్థాన్ని ఏనాడు మానవుడు త్యాగం చేస్తాడో ఆనాడే తాను అనుగ్రహానికి గురి అవుతాడు. లోక సమస్తా సుఖినో భవంతు, లోకమంతా మంచిగా ఉండాలి. లోకక్షేమాన్ని కోరినప్పుడు లోకం మన క్షేమాన్ని ఎందుకు కోరదు? ధర్మో ధర్మాన్ని మనం రక్షించినప్పుడు ధర్మం మనల్ని రక్షిస్తుంది. ఏవ హతోహంతి, దాన్ని మనం చంపినప్పుడు అది మనం చంపుతుంది. ప్రేమస్వరూపులారా, మానవత్వం ఎంతో అదృష్టవశాత్తు మనకు లభ్యమైంది. ఇట్టి అదృష్టవంతమైనటువంటి ఈ మానవ జన్మాన్ని సార్థకం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి, అంతేకాని ప్రాకృతమైనటువంటి సుఖ సంతోషముల కోసము పాటు పడకూడదు. కనుక ఎంతకాలం బ్రతికినప్పటికీ ఇవన్నీ క్షణభంగురాలి, కనుకనే భగవంతుణ్ణి భజించాలి. ఎంతో అద్వైత జ్ఞానాన్ని బోధించినటువంటి ఒక శంకరాచార్యులు భక్తిలో ప్రవేశించిరి. భజ

కానీ అద్వైతము పవిత్రమైన అద్వైతం. ఆ అద్వైతం నందు కూడా భక్తికి ప్రధాన్యత ఇచ్చాడు. ఈ భక్తి అనేటువంటిది ప్రతి మానవుడికి అత్యవసరమైనటువంటి భక్తి అనగా కేవలము ఒక విధమైన ఆచారంతో కలిగినటువంటిది కాదు. ఆనందముతో ఆచరించి ఆనందించి అనుభవించడానికి తగినటువంటి ప్రేమతత్వం ఉండాలి. ఈ ప్రేమతత్వం లేనటువంటి మానవులకు ఎన్ని చేసి ప్రయోజనం లేదు. ప్రేమ చేతనే మనము అద్వైత జ్ఞానాన్ని పొందాలి. అంతా ఏకత్వమే. ఏకత్వంలో ఉన్నటువంటి అనేకత్వాన్ని ఈనాడు విభజించి అనేక అవస్థలకు గురి అవుతున్నారు. అది కాదు, అనేకత్వంలో ఉన్న ఏకత్వాన్ని గుర్తించాలి. ఇది ఒక వెండి టంబ్లర్, కానీ ఇది వెండి టంబ్లర్ కానీ దీన్ని కరిగిస్తే టంబ్లర్ ఎక్కడ పోయింది? తర్వాత ఇది ఒక తట్ట, ఇది ఏమిటి? వెండి తట్ట, వెండి తట్ట, ఇది వెండి టంబ్లర్. ఉపనామాలు వేరువేరే అయిపోయింది కానీ అంతా కరిగిస్తే ఒకే వెండే. అద్వైతము ఒక మూలాధారమైన శక్తి చేత అనేకత్వాన్ని సృష్టించడమే ఒక అద్వైతము. కలుపుకునే మూలాధారమైన తత్వాన్ని మనం చక్కగా అర్థం చేసుకోవాలి. మతముల

0: ఒక్కటే.
1: ఈ రకమైనటువంటి అద్వైతాన్ని మనం చింతించుకుంటూ పోతే పూలన్నీ వేరు, పూజలొక్కటే.
0: వేరు వేరు రకమైనటువంటి పూలంతా ఉన్నాయి,
1: పూజలొక్కటే.
0: దైవత్వాన్ని ఆరాధించడానికి హృదయ పుష్పమే. పూలన్నీ చేరి గుత్తిగా చేరి భగవంతునికి అర్పితం చేస్తే మెచ్చుకోడు, తాను పుచ్చుకోడు. హృదయ పుష్పాన్ని పుచ్చుకుంటాడు, ఆ హృదయాన్ని భగవంతునికి అర్పితం చేయి. ఈ హృదయ పుష్పము, ఈ హృదయ పుష్పం నుండి సర్వము ఉంటుండాలి. ఆ హృదయమే భగవంతుని యొక్క పీఠమును. భగవంతుడు ఎప్పుడు హృదయవాసి. హృదయవాసిని ఎక్కడో పోయి మనం వెతకనక్కర్లేదు. అంతర్ముఖం గావించుకున్నప్పుడు ఆ దైవత్వం మనకు గుర్తించడానికి వీలవుతుంది. కనుక ప్రేమ స్వరూపులారా, బాహ్యమైనటువంటి యొక్క భ్రాంతులు కొంతవరకు మానుకోండి. అంతర్ సంబంధమైనటువంటి ఆనందానికి మీరు కొంత ప్రయత్నం చేయండి. ఇవన్నీ మనకు కావలసినవే. బాహ్యము, తినడానికి అన్నం లేకపోతే, కట్టడానికి బట్ట లేకపోతే, ఉండడానికి ఇల్లు లేకపోతే మనం జీవించలేము. ఈ అన్నం బ్రహ్మ, వస్త్రం బ్రహ్మ. ఇందులో అద్వైతం ఉంది. ఏమిటి అద్వైతం? ఇది వస్త్రము. ఇది వస్త్రం కాదు దారము, దారం కాదు పత్తి. కాబట్టి పత్తి, దారము, వస్త్రం మూడు ఒకటే. ఇది కూడా అద్వైతమే. కాబట్టి తినే అన్నం అద్వైతమే, కట్టే బట్ట అద్వైతమే, నివసించే ఇల్లు అద్వైతమే. అద్వైత మతం జ్ఞానం అనగా విభజించడానికి వీలు కానటువంటిదే అద్వైతము. అతను కూడాను ప్రేమ చేతనే మనం పొందడానికి వీలవుతుంది. మీరు హృదయపూర్వకంగా భగవంతుని ప్రేమించండి, మీ యొక్క అభీష్టం నెరవేరుతుంది. కానీ డిజైన్ లక్ష్యం చేసుకుని ప్రేమించవద్దు. ప్రేమించు, అప్పుడే నీ యొక్క అభీష్టం నెరవేరుతుంది. పాయింట్ పైన దృష్టి పెట్టుకుని ప్రేమిస్తే అది ఏనాటికి ఫలించదు. కనుక భగవంతుని ప్రేమించదగినటువంటి ప్రతి వ్యక్తి కూడాను ప్రేమ చేతనే, ఏ యొక్క డిజైన్స్ లేకుండాను భగవంతుని ప్రేమించాలి. నీకు అది కోరిన తర్వాత ఇచ్చాడా భగవంతుడు? లేదే, కోరక గురిపై ఇస్తుంటాడు. అడుగకువే ఓ మనస, అడుగకువే ఓ మనస, అడుగుకోలది అది అడుగున బడునని, అడుగకున్న పని వడివానగునని, అడుగకువే ఓ మనస. అడుగని శబరిని ఆదరించడే, అడుగక తనకై మడియు జటాయువు కడకు నేగి సద్గతి కలిగించడే. అడిగే కొద్దీ అడుగుపడిపోతుంది. ఓ మనస, అడగద్దు, భగవంతుని అడుగు. భగవంతుడే నాకు కావాలి, ఇప్పుడు నాకుంటే అన్ని నాకు లభ్యం అవుతాయి. దారు చేతిలో ఉంటే ఎన్ని రకాలైనా మనం చేయించుకోవచ్చు. నాకు చేయనిచ్చి భగవంతుడా నాకు ఒక రింగ్ ఇచ్చేటి, ఆ రింగు రింగుగానే ఉంటుంది, చేయని చేయనిగానే ఉంటుంది. గారిని కోరు, ఎన్ని రకాలైనా చేయించుకో. దైవాన్ని కోరు, ఎన్ని విధమైనటువంటి యొక్క ఆనందాన్ని అయినా అనుభవించి విస్మరించి. దైవం ఎక్కడి వాడు? అన్నింటికీ అధిపతి దైవము. కానీ దీన్ని వదిలిపెట్టి ప్రకృతిని ఆశిస్తున్నా మనము. భగవంతుడు మూడు రకమైనటువంటి వాగ్దానాలు ఇచ్చాడు. ఈ మూడు వాగ్దానాలు కూడా ప్రతి వ్యక్తి కూడా నువ్వు విరుద్ధంగా నడుచుకుంటున్నాడు. అడుగు నన్ను ఇస్తానున్నాడు, అడుగు నన్ను ఇస్తాను, వెతకు నన్ను కనిపిస్తాను, నా తలుపు నేను తెరుస్తాను. ఈ మూడు చెప్పాడు. కానీ వాటిని మనం మూడు చేస్తున్నామా? అడుగు నన్ను అన్నాడు భగవంతుడు. కానీ నువ్వు భగవంతుని అడుగుతున్నావా? ప్రకృతిని అడుగుతున్నావు. ప్రకృతి ప్రకృతి ప్రకృతి ప్రకృతిని అడుగుతున్నావు. వెతుకుతున్నావు నీవు నన్ను, కానీ భగవంతుని వెతకటం లేదు. దేన్ని వెతుకుతున్నాడు? సంపదల్ని వెతుకుతున్నాడు. తలుపు కొడుతున్నాడు, చెప్పినవన్నీ చేస్తున్నాడు మానవుడు, విరుద్ధంగా చేస్తున్నాడు. తలుపును కొడుతున్నాడు, ఆనంద తలుపును కొట్టడం లేదు, దుఃఖ తలుపును కొడుతున్నాడు. కనుకనే భగవంతుడు చెప్పినటువంటి దానికి విరుద్ధంగా మరిపోతున్నారు. చెప్పినట్టుగా చేయండి, తక్షణం అడిగినట్టుగా ఇస్తాడు, ఎదిగినట్టుగా చిక్కుతాడు, తక్షణమే హృదయ కవాటం తెరుస్తాడు. ఈ సత్యాన్ని విశ్వసించి దైవాన్ని చక్కగా ప్రేమించండి. దైవం ఒక్కడే. ఇలాంటి దైవాన్ని ఏ రూపంతో, ఏ నామంతోనైనా మీరు స్మరించండి, ఏ వాంఛలతోనా మీరు స్మరించకండి, అతన్ని వాంఛతోనే వివరించండి. భగవంతుణ్ణే కోరాలి. ప్రపంచంలో కావలసిన సిరి సంపదలంతా ఉన్నాయి, దాన్ని ఎందుకు అడగాలి? భగవంతుని దగ్గర ఉన్నాయి. భవనాలంతా ఉండేటువంటివి ఎందుకు అడగాలి? అడగాలి, తనని అడగాలి. భగవంతుని ప్రార్థించినటువంటి వారు భగవంతుని ప్రేమను మాత్రమే మీరు ప్రార్థించాలి. ప్రేమను మీరు ప్రార్థించినప్పుడు మీకు లభ్యమవుతుంది. ఆ ప్రేమ ద్వారానే అనేక విధమైనటువంటి ఒక ఫలితములు మీకు అందుకుంటున్నాయి. ప్రేమ ముదిత మనసే కహో.

ఇంతవరకు మీరు 1998వ సంవత్సరంలో భగవాన్ బాబా వారి దేశవ విడిది అయిన కొడైకనాల్లో ఏప్రిల్ 20వ తేదీన స్వామి ప్రసాదించిన దివ్యోపన్యాసం విన్నారు.

సాయి మాట బంగారు బాట. ఈ శీర్షికన భగవాన్ శ్రీ సత్యసాయి బాబావారి దివ్య బోధ నుండి ఒక అపూర్వ వచన కాంతిరేఖ మీకోసం.

జంతువునాం నరజన్మ దుర్లభం అనే విషయాన్ని మీరు చక్కగా అనుభవించగలరు. మానవునియందున్న ఒక్క విశిష్ట లక్షణము మరి ఏ ఇతర జీవరాశులయందు కూడనూ లేదు. ఏమిటి ఆ క్వాలిటీ? నవ్వటం. ఏ జంతువులుగాని పక్షులుగాని మృగములుగాని నవ్వవు. అనగా మానవుడు ఆనందమయుడు అని అర్థమవుతుంది. ఆనందాన్ని ఆశించేవాడు కనుక ఆనంద పిపాసి మానవుడు అన్నారు. ఇట్టి ఆనందమయుడైన మానవుడు దుఃఖమును అనుభవించుటకు కారణమేమని క్వశ్చన్ వేసుకోండి. ఆనందమునకు విరుద్ధమైన పనులను ఆచరిస్తున్నాడు కనుకనే మానవుడు ఏడ్చుతున్నాడు. మనము ఏ కార్యము చేసినా ఆనందమును అందించే కార్యముగా ఆచరించాలి.

0: భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి దివ్య శ్రీచరణాలకు శత సహస్ర ప్రణామాలు అర్పిస్తూ శ్రీ సత్యసాయి సందేశ ఝరి ప్రేక్షక శ్రోతలందరికీ ఈనాటి కార్యక్రమానికి పునఃస్వాగతం. ఈరోజు మనం 1991 2000 దశకంలో చోటు చేసుకున్న ప్రత్యేక కార్యక్రమాలు, చారిత్రాత్మక ఘట్టాల గురించి మాట్లాడుకుంటున్నాం. ఇదే దశకంలో ప్రశాంతి నిలయ ప్రాంగణంలో ఎన్నో ఉపాలయాల నిర్మాణాలు, విగ్రహ ప్రతిష్టలు జరిగాయి. భగవాన్ యొక్క దివ్య సూచనలు అనుసరిస్తూ సుబ్రహ్మణ్యస్వామి విగ్రహం, హనుమత్ సమేత సీతారాముల విగ్రహం, శ్రీ సత్యసాయి వేదమాత గాయత్రి ఆలయం, సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి ప్రాంగణంలో ధన్వంతరి విగ్రహం మొదలైన ప్రతిష్టలు, వీటితో పాటు భవిష్య నాడీగ్రంథ ప్రమాణపూర్వకమైన స్వర్ణ ఆదిత్య రథోత్సవం వంటి ఎన్నో వైభవోపేతమైన కథనాలు చోటు సంపాదించుకున్నాయి. ఇప్పుడు మనం చూడబోతున్న కార్యక్రమం అక్షరాల అలాంటి అవతార వైభవోద్దీప మణులతో కూర్చిన సమాహారం. ఈ అవతరించెను అచ్యుతుడవనియందు అనే ప్రత్యేక కార్యక్రమంలో భగవాన్ సాకార సంచార సమయంలో జరిగిన విశ్వ ప్రదీప్తమైన మహోత్సవ ప్రభా సమూహాన్ని ఒక దగ్గర సంకలనం చేసి మీకందిస్తున్నాం. ఈ కార్యక్రమంలో తరువాతి దశకంలో జరిగిన మరికొన్ని విశిష్ట ఉత్సవాలను కూడా కూర్చడం జరిగింది. ఇంకెందుకు ఆలస్యం? ఆ అవతార వైభవ లహరికల్లో మనమూ ఓరలాడుదాం, రండి.
1: శ్రీ సాయి అనంత కళ్యాణ గుణధాముడు, ప్రేమమూర్తి, భగవాన్ శ్రీ సత్యసాయి వైభవం విశ్వ మానవ చరిత్రలో ఒక సువర్ణాధ్యాయం. ఎందుచేతనంటే, మానవాళి ఆధ్యాత్మిక ఔన్నత్యానికి, అభ్యుదయానికి భగవాన్ చేసిన కృషి, నిస్వార్థంగా వారందించిన సేవలు అపూర్వం, అద్వితీయం, అజరామరం. భగవాన్ దివ్యవాణి సర్వవేద వేదాంత ఉపనిషత్ సారం. నా జీవితమే నా సందేశం అన్నవారి జీవితాదర్శం సర్వులకు సదా అనుసరణీయం, ఆచరణీయం. విశ్వవ్యాప్తంగా కోట్లాది మందిలో భగవాన్ శ్రీ సత్యసాయి చిగురింపచేసిన చక్కని క్రమశిక్షణ, అపురూపమైన ఆధ్యాత్మిక చైతన్యం, అనన్య సామాన్యమైన త్యాగ నిరతి, అద్భుతమైన నిస్వార్థ సేవా స్ఫూర్తి, వారిని దీనుల సేవయే దీనానాథుని సేవ, గ్రామ సేవయే రామసేవ, సంఘ సేవయే సర్వేశ్వర సేవ, దేశ సేవయే దేవదేవుని సేవగా భావించి అంకితమయ్యేలా ఉత్తేజపరిచాయి. ప్రేమరాజ్యమే రామరాజ్యమన్న భగవాన్ అమృత వాక్కును సార్థకం చేశాయి. విశ్వమానవ కళ్యాణానికి పటిష్టమైన పునాది వేశాయి. శ్రీ సత్యసాయి వైభవ దీప్తిలోని కొన్ని మణిదీపాలను దర్శిద్దాం, రండి. భగవాన్ నిస్వార్థ సేవాభావానికి, మానవాళిపై వారి అమృత ప్రేమకు నిలువెత్తు నిదర్శనం, అసమానమైన ఉదాహరణ శ్రీ సత్యసాయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ హయ్యర్ మెడికల్ సైన్సెస్ పేరుతో పుట్టపర్తిలో వారు నిర్మించిన సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి. 5 నెలల స్వల్పకాలంలో వారు నిర్మించిన సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి ప్రపంచ చరిత్రలోనే సాటిలేని మేటి నిర్మాణం. భగవాన్ తన 65వ జన్మదినోత్సవం నాడు లక్షలాది భక్తుల సమక్షంలో పుట్టపర్తిలో 100 కోట్ల రూపాయల వ్యయంతో అద్భుతమైన ఆసుపత్రి నిర్మిస్తానని, అది తన 66వ జన్మదినోత్సవానికి ఒకరోజు ముందు అంటే 22 నవంబర్ 1991 తేదీన ఆసుపత్రి ప్రారంభోత్సవం చేస్తానని వాగ్దానం చేశారు. వేద ఘోష, మంగళ తూర్యారావాల మధ్య ప్రధాని ఆసుపత్రి భవనాన్ని ప్రారంభించారు. భగవాన్ ప్రధానమంత్రి చూస్తుండగా డాక్టర్లు గుండె ఆపరేషన్లు ప్రారంభించి విజయవంతంగా పూర్తి చేశారు. సర్వ జీవుల పట్ల ప్రేమయే సర్వేశ్వర ప్రేమ. ప్రేమ నిస్వార్థమైనది, నిర్మలమైనది. ప్రేమకు పరాకాష్ఠ సేవ. ప్రేమ సర్వ శాస్త్రముల సారము, సేవ సర్వ మతముల సారము. సంఘ సేవ సర్వేశ్వరుని సేవ. జనుల సేవయే జనార్దనుని సేవ. సర్వ దేవతాతీత స్వరూప దివ్య వైభవ తేజోమూర్తి భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి దివ్య అవతార వైభవంలో విశ్వవ్యాప్తంగా ఉన్న సాయి భక్తులందరికీ చిరస్మరణీయమైన రోజు శ్రీ సత్యసాయి స్వర్ణ ఆదిత్య రథోత్సవ మహోత్సవం. విశాల విశ్వంలో జరిగే అద్భుతాలను భవిష్యవాణిగా చెప్పిన గ్రంథం సుకనాడి. ఆ సుకనాడిలో భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి దివ్య చరణారవిందాలకు సుబ్రహ్మణ్య చెట్టియార్ అనే పేరుగల వ్యక్తి స్వర్ణరథమును నిర్మింపచేసి సమర్పిస్తారు. భాద్రపద మాసాన కృష్ణపక్ష మండలి చవితి తిథి సోమవారం నాడు రోహిణీ నక్షత్రయుక్త కన్యాలగ్నమందు చంద్రకాల హోరా సమయంలో ఉదయం సరిగ్గా 7:05 స్వర్ణరథాన్ని భగవాన్ బాబావారు ఆరోహణము చేస్తారు అని ఉంది. అది 5వ సాయి పాదుకా ప్రతిష్ట మహోత్సవం 3వ రోజు సుకనాడి చెప్పిన దినం. 1997 సెప్టెంబర్ 22వ తేదీ రథం పయనించే మార్గానికిరువైపులా జనసందోహం బారులు తీరి ఉన్నారు. సాయి కుల్వన్ సభా మండపంలో భవనాలపైన కిక్కిరిసిన జనవాహిని ఉత్కంఠతో ఎదురుచూస్తున్న శుభ సమయం. సూర్యరథాన్ని తలపించే రథంపై జీవకళ ఉట్టిపడుతున్న శివపార్వతులు, లక్ష్మీ సరస్వతులు, చతుర్ముఖ బ్రహ్మ విగ్రహాలను తిలకించిన ప్రజావాహినికి శ్రీ మహావిష్ణు స్వరూపుడైన శ్రీ సత్యసాయి భగవానుని స్వర్ణ రథోత్సవంలో స్వయంగా పాల్గొనాలనే కాంక్షతో ఆ దేవతామూర్తులే దివి నుండి భువికి దిగివచ్చారా అనే భావన కలిగింది. సుకనాడి చెప్పిన సమయం ఆసన్నమయ్యింది. సరిగ్గా 7:05 దివ్య సుందరమూర్తి భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారు స్వర్ణరథం అధిరోహించి రత్న ఖచిత సువర్ణ సింహాసనాన్ని అలంకరించగా భక్తుల ఆనందం వెల్లువై పొంగింది. మంగళ వాయిద్యాలు మారుమురుగాయి. జయ జయధ్వానాలు మిన్నుముట్టాయి. చతుర్ముఖ బ్రహ్మ సప్తాశ్వాల పగ్గాలను చేతబూనాడు. శివపార్వతులు సింహాసనం ఎదురుగా కొలువు తీరారు. సూర్యభగవానుడు స్వర్ణఛత్రం పట్టుకున్నాడు. అందుకే కాబోలు ఆ రోజు ఆకాశంలో సూర్యుని జాడ కొంచెమైనా లేదు. భగవాన్ సింహాసనారూఢుడై బయలుదేరడానికి ముందుగా శ్రీ సుబ్రహ్మణ్య చెట్టియార్ ఆనంద పారవశ్యంతో భక్తితో స్వామివారి దివ్య హస్తాలకు సువర్ణ వేలాయుధాన్ని అందించగా ఆ వేలాయుధాన్ని చేతపట్టిన భగవాన్ బాబావారు సాక్షాత్తుగా శ్రీ సుబ్రహ్మణ్య స్వామిగా విరాజిల్లారు. స్వర్ణరథంపై భువన చక్రవర్తిలా వెలిగిపోతున్న సాయి భగవానుని దర్శించి భక్తులు పరవశించిపోయారు. శ్రావ్యమైన నాదస్వర విన్యాసంతో, ఉచ్చస్వరంలో సాగుతున్న వేద ఘోషతో, భక్తి పారవశ్యంతో గానం చేస్తున్న భజన కీర్తనల ఆలాపనతో మెల్లగా సాగిన ఆ దివ్య స్వర్ణ ఆదిత్య రథం మధ్య దివ్య ప్రభలతో మహోన్నత స్వర్ణ సింహాసనారూఢులై తమ అభయవరద హస్తాలను పైకెత్తి అశేష జనావళిపై ఆశీస్సులు కురిపిస్తున్న భగవాన్ని చూసి మరొక్కసారి దిక్కులు పిక్కటిల్లేలా భక్తులు జయజయధ్వానాలు చేశారు. దారి పొడువునా బారులు తీరిన అశేష ప్రజానీకాన్ని ఆశీర్వదిస్తూ సాయి కుల్వన్ సభామండపంలోకి భగవాన్ ప్రవేశించారు. ప్రజాబాహుళ్యం కరతాళ ధ్వనులతో సాయిరాం సాయిరాం అన్న నినాదాలతో విఫలతో మహోన్నత స్వర్ణ సింహాసనారూఢులై తమ అభయవరద హస్తాలను పైకెత్తి అశేష జనావళిపై ఆశీస్సులు కురిపి

కలిపి స్వాగతం పలికారు. స్వర్ణరథంపై నిలబడిన స్వామి మహదానందంలో చేతులు ఊపుతూ నాలుగు వైపులా తిరిగి అశేష జనసాగరాన్ని ఆశీర్వదించారు. స్వామికి దివ్య మంగళహారతితో స్వర్ణ ఆదిత్య రథోత్సవం మంగళప్రదంగా సమాప్తమయ్యింది. ఈ చరాచర సృష్టి మహాశివుని దివ్య స్వరూపం. సర్వాంతర్యామి, సర్వజ్ఞుడు, సకల శక్తిమంతుడు, మృత్యుంజయుడు అయిన మహాశివుడు, అపార కరుణాంతరంగుడు, సకల మంగళదాయి. ఆ పరమశివుని స్మరించి అర్చించి తరించడం మన కర్తవ్యం. ఆ మహాదేవుని అర్చనా విధానాలలో గొప్పది అతిరుద్రం. పరమేశ్వరునికి ప్రీతిపాత్రమైన అతిరుద్రంలో 11 రోజులపాటు 121 మంది ఋత్విక్కులు 14,641 సార్లు కృష్ణ యజుర్వేదంలోని నమక చమక సహిత రుద్రాన్ని పఠిస్తూ ఇటు అతిరుద్ర అభిషేకాన్ని అటు అతిరుద్ర మహాయజ్ఞాన్ని నిర్వహిస్తారు. అతిరుద్ర మహాయజ్ఞ సందర్భంగా అభిషేకార్చనల కోసం అత్యంత దివ్య శోభతో అలరారే పాలమీగడ వన్యతో మెరిసిపోతున్న చలువరాతి శివలింగాన్ని సిద్ధం చేశారు. 2006 ఆగస్టు 9వ తేదీ మధ్యాహ్నం 2:30 అతిరుద్ర మహాయజ్ఞ పురుష సాయి అనే గీతాలాపనతో పూర్ణ కుంభంతో స్వామికి స్వాగతం పలికారు. సాక్షాత్తు రుద్రుడే ప్రేమస్వరూపుడై అతిరుద్ర మహాయజ్ఞాన్ని సంకల్పించి నిర్వహించడం మన అదృష్టం.

యజ్ఞ ప్రారంభానికి ముందు భగవాన్, భారతదేశం పుణ్యభూమి, ఇటువంటి పుణ్యభూమిలోనే శివుడు అవతరిస్తాడు. ఈ అతిరుద్ర మహాయజ్ఞం లోక కళ్యాణం కోసమే అని తమ దివ్య సందేశాన్నందించారు. దేశంలో అన్ని పుణ్య నదుల నుండి సేకరించిన జలంతో కూడిన 138 కలశాలనొక సమున్నత పీఠంపై ప్రతిష్ఠించారు. తర్వాత కలశ స్థాపన, వాస్తు పూజ, వాస్తుహోమం చేసి లింగ పీఠాన్ని ఆవిష్కరించారు. గణపతి పూజ, మహాసంకల్పం, మహాప్రవరా చెప్పి గోవు గోదానపూర్వకంగా యజ్ఞ కార్యక్రమం ప్రారంభించారు. చలువరాతి లింగానికి క్షీరాధివాస, ధాన్యాధివాస, పుష్ప ఫలాధివాసాలను ఏర్పరిచారు. శయ్యాధివాసాన్ని ఏర్పాటు చేస్తుండగా 3 నిమిషాల పాటు పూల జల్లులా వర్షం పడటం శుభ సంకేతం. సుగంధ ద్రవ్యాల పరిమళాల మధ్య పవళింపు సేవ చేసిన అనంతరం భగవాన్ బాబావారికి మంగళహారతి, అష్టావధాన సేవలతో మొదటి రోజు కార్యక్రమం ముగిసింది. మరునాడు తెల్లవారుజామున స్వామి రాకముందే పాలరాతి శివలింగానికి ఋత్విక్కులు కళాహోమం, అంగహోమం, నేత్రోన్మీలనం జరిపి శివలింగాన్ని బిల్వదళాలతో అలంకరించారు. శంఖనాదం, మంగళ వాయిద్యాలు మ్రోగుతుండగా వేదఘోష మధ్య స్వామి విచ్చేసి పవిత్ర జలాలు ప్రోక్షణ చేసి శివలింగానికి ప్రాణప్రతిష్ఠ చేశారు.

తరువాత శివుని త్రినేత్రానికి ప్రతీకగా అరుణవర్ణంతో మెరిసే బంగారు త్రిపుండ్రాన్ని సృష్టించి లింగానికి అలంకరించారు. ఋత్విక్కులు అరణిమథనం చేసి ప్రధాన గుండంలో అగ్ని ప్రజ్వలింపచేయడంతో యజ్ఞం ప్రారంభమైంది. సాక్షాత్తు సాయీశ్వరుడే ప్రాణ ప్రతిష్ఠ చేయడం వలన ఆ లింగానికి సాయీశ్వర అని ప్రధానాచార్యుడు భక్తుల కరతాళధ్వనుల మధ్య ప్రకటించారు. ఈ యజ్ఞ కార్యక్రమానికి అనుషంగికంగా 11 రోజుల పాటు ప్రతినిత్యం రుద్రపారాయణ, రుద్రహోమం, సాయి గాయత్రీ హోమం, అభిషేకార్చనలు, పారాయణాలు, తర్పణాలు జరిపారు. ఈ అతిరుద్ర మహాయజ్ఞం విష్ణువుకి ప్రీతికరమైన శ్రవణానక్షత్రంలో ప్రారంభమై శివునికి ప్రీతికరమైన ఆరుద్రా నక్షత్రంలో సమాప్తమవ్వడం శివకేశవుల ఏకస్వరూపమైన సాయి భగవానుని అనుగ్రహ విశేషం. ఈ అతిరుద్ర మహాయజ్ఞం లోక కళ్యాణాన్ని చేకూరుస్తుంది. మానవ జీవితాలను పునీతం చేసి ఇహ పర సౌఖ్యాలనే కాక ముక్తి ఫలాలనందిస్తుంది. ఆగస్టు 20వ తేదీన మహాపూర్ణాహుతి మహాకుంభాభిషేకాన్ని నిర్వహించిన అనంతరం యజ్ఞ సదస్సులోని వారందరిపైన దివ్యాశీసులు కురిపించారు భగవాన్. యజ్ఞం 12 రోజులు పరమశివుని ప్రశస్తిని వివరిస్తూ తత్వజ్ఞులైన పెద్దల ప్రసంగాలు, సంగీత కచేరీలు ఏర్పాటయ్యాయి. ఆ ప్రసంగాల సారాంశమేమిటంటే, అతిరుద్ర మహాయజ్ఞం అతి విశిష్టమైనది. కేవలం ఆత్మజ్ఞానంతోనే మోక్ష ప్రాప్తి కలుగుతుంది. అట్టి మోక్ష ప్రదాత దక్షిణామూర్తి వారే మన మధ్య శ్రీ సత్యసాయి రూపంలో బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల ఏకస్వరూపంగా భాసిల్లుతున్నారు. యజ్ఞమంటే జ్ఞాన సాధన. రుద్రునికి గల మరొక పేరు మన్యు. మనలో అపరిమితంగా ఉన్న శక్తిని సూచిస్తుంది. ఈ శక్తితో మానవుడు అన్ని రంగాల్లో పరిపూర్ణత సాధించవచ్చునని చెప్పటమే రుద్రపారాయణ ఉద్దేశం. యజ్ఞమంటే ద్వేషము వంటి దుర్గుణాలను పవిత్రాగ్నిలో ఆహుతి చేయడమే. నామరూపాలకతీతమైన దివ్యత్వాన్ని అనుభవించడానికే లింగపూజ చేస్తున్నా. హింసాత్మక ధోరణులు ప్రజ్వలిస్తున్న ఈ తరుణంలో ప్రేమ, సామరస్యాలను పెంపొందించడానికే భగవాన్ అవతరించారు. ఓం నమ శివాయ పంచాక్షరీ మహామంత్రంలో సకల వేదసారం ఇమిడి ఉంది. రుద్రపారాయణం మానవుని నైతిక ఆధ్యాత్మిక వికాసానికి దోహదం చేస్తుంది. భగవాన్ సైన్సుని ఆధ్యాత్మికతతో సమన్వయపరుస్తున్నారు. రుద్రమంత్రాల లక్ష్యం మనస్సుని నిగ్రహించడం, తరువాత దాన్ని లయం చేయడమే. యజ్ఞం ధర్మకార్యం. దైవాన్ని చేరడానికి చేసే ప్రయత్నాలే ధర్మకార్యాలు. జీవత్వం నుండి దైవత్వానికి చేసే ప్రయాణమే ధర్మ మార్గం. ధర్మానికి అపజయం లేదు. ప్రేమావతారమూర్తి మన ప్రియతమ భగవాన్ శ్రీ సత్యసాయి బాబావారి సహస్ర పూర్ణ చంద్ర దర్శన మహోత్సవం విశ్వశాంతి యజ్ఞం 2008వ సంవత్సరం నవంబర్ 15వ తేదీ ఉదయం ప్రశాంతి నిలయంలో హిల్ వ్యూ స్టేడియంలో త్రయాహ్నిక దీక్షతో ప్రారంభమయ్యాయి. ఈ ఉత్సవ నిర్వహణకు విశాలంగా నిర్మించిన శాంతి వేదికను శ్రీ వెంకటేశ్వరుని ముగ్ధ మనోహర విగ్రహంతో, యజ్ఞ నిర్వహణకు 12 హోమగుండాలతో, మామిడి తోరణాలతో, పూలమాలలతో ప్రేక్షకులకు కనువిందు చేసే రీతిలో రూపుదిద్దారు. హిల్ వ్యూ స్టేడియం
కళాత్మకంగా రూపొందించిన ప్రవేశద్వారంతో, అందంగా అలంకరించబడిన దేవతా విగ్రహాలతో, ఎటు చూసినా ప్రేమామృత దృష్టి ప్రసరించే భగవాన్ సమున్నత చిత్రాలతో, రెపరెపలాడుతూ ఎగురుతున్న అన్ని దేశాల జాతీయ పతాకాలతో, ఉత్సవ వైభవాన్ని భక్తులు చక్కగా దర్శించేందుకు పెద్ద పెద్ద ఎల్సీడీ తెరలతో, భక్తులను ఉత్తేజపరిచే గ్లోరీ టు అవర్ బిలవ్డ్ భగవాన్ శ్రీ సత్యసాయిబాబా అన్న వాక్యంతో సర్వాంగ సుందరంగా భక్తులందరికీ ఆనందాన్ని ఆహ్లాదాన్ని కలిగిస్తోంది. పుట్టపర్తి పురవీధులు అద్దాల్లా మెరిసిపోతున్నాయి. 2008 సంవత్సరం నవంబర్ 15వ తేదీ సూర్యోదయ సమయానికే తండోపతండాలుగా భక్తులు హిల్ వ్యూ స్టేడియానికి చేరుకున్నారు. మంగళ వాయిద్యాలతో ఉదయం 8:30 గంటలకు వేద మంత్ర పఠనంతో విశ్వశాంతి యజ్ఞం ప్రారంభమయ్యింది. లోక కళ్యాణం కోసం జరుగుతున్న ఈ మహాయజ్ఞం భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి సమక్షంలో జరగడం మన అదృష్టం. భగవాన్ దివ్య ఆశీసులతో, వేద మంత్రాలతో హిల్ వ్యూ స్టేడియం ప్రతిధ్వనిస్తుండగా శ్రీ గణపతి, నవగ్రహ, సుదర్శన, మహామృత్యుంజయ, శ్రీ లక్ష్మీనారాయణాది ఆరాధనలు, లక్ష సంఖ్యలో శ్రీ గణపతి మూల మంత్ర జపాలు, సహస్రమోదక గణపతి హోమం, గణపతి సహస్ర నామార్చన పూర్ణాహుతి అవ్వగానే సేవ నిర్వహించారు. మరునాడు 16వ తేదీన నవగ్రహ, మృత్యుంజయ జపాలు, సత్యనారాయణ పూజ, శ్రీ లక్ష్మీనారాయణ స్నపనము, అతిరుద్ర మహాయజ్ఞంలో అభిషేకించిన సాయీశ్వర లింగానికి, సర్వజీవులకు అమరత్వాన్ని ప్రసాదించాలని పంచామృతాలతో శతరుద్రాభిషేకం, మృత్యుంజయ హోమం నిర్వహించారు. ఒకపక్క వేదమంత్రాలు, మరొక పక్క భక్తుల ఆనందోత్సాహాలు, భగవాన్ ప్రేమల మధ్య యజ్ఞ పురుషునికి పూర్ణాహుతితో పాటు స్వామి సృష్టించి ఇచ్చిన బంగారు గొలుసు కూడా నివేదన చేశారు. దత్త పీఠాధిపతి శ్రీ గణపతి సచ్చిదానంద స్వామి దివ్య సమక్షంలో యజ్ఞ వైభవాన్ని దర్శించారు. ఆ రోజు మధ్యాహ్నం కూడా వేద పారాయణాలు, మహాలక్ష్మి సహస్ర కలశ హోమం, సహస్ర నామార్చన, పూర్ణాహుతి, రుద్రక్రమార్చన, అవధాన సేవ నిర్వహించారు. 2008 సంవత్సరంలో నవంబర్ 17వ తేదీన విశ్వ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబడిన రోజు. ఆనాటి ఉదయం వేద పారాయణాలు, సూర్య నమస్కారములు జరిగాక వేద మంత్రోచ్చారణల మధ్య పండితుల వ్యాఖ్యానాల ఝరిలో సత్యసాయి వైభవ గీతాల మాధుర్యం వీణుల విందుగా వినిపిస్తున్న తరుణంలో భక్తుల ఆనందతరంగాలు ఉవ్వెత్తున ఎగిసిపడుతుండగా వేద మంత్రాల ఉచ్చారణలు, మంగళ వాయిద్యాలు మారుమోగుతుండగా ముందు సర్వాలంకార శోభితాలైన 2 ఏనుగులు, వాటి వెనుక ఠీవిగా నడుస్తున్న స్వామి ముద్దుబిడ్డ, సాయిగీత, ఆకర్షణీయమైన దుస్తులతో విద్యార్థుల 2 బ్యాండుమేళాలు, పట్టుధోవతులు, అంగవస్త్రాలతో విద్యార్థుల వేద పారాయణ బృందాల వెనుక స్వర్ణవర్ణంతో మెరిసిపోతున్న పసుపు పచ్చని అంగీ ధరించి, చిరుమందహాసంతో, అభయహస్తంతో భక్త జనసాగరాన్ని ఆశీర్వదిస్తూ రాజసాన్ని చిందిస్తున్న భగవాన్ శ్రీ సత్యసాయిబాబా శాంతివేదిక వైపు సాగుతున్న అపూర్వ అపురూప దృశ్యంతో ఏకకాలంలో సాక్షాత్తు వైకుంఠాన్ని, కైలాసాన్ని తలపించింది హిల్ వ్యూ స్టేడియం. వేద పండితులు భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారిని పూర్ణ కుంభ స్వాగతంతో శాంతివేదికపైకి ఆహ్వానించారు. జై బోలు భగవాన్ శ్రీ సత్యసాయిబాబాజీకి జై అని మిన్నంటుతుండే నినాదాలతో మైదానం హోరెత్తిపోయింది. ఎవరి కళ్లల్లో చూసినా ఆనంద భాష్పాలే. ఎంత అపురూప దృశ్యం! ఆ కమనీయ దృశ్యాన్ని కనులారా చూడగలగడం ఎన్ని జన్మల పుణ్యఫలమో.
తరువాత వేదమంత్రాలు పంచసూక్తాల ఉచ్చారణ సురగంగలా సాగిపోతుంటే భగవాన్ అన్ని వైపులా ఉన్న భక్తుల్ని అభయ హస్తంతో ఆశీర్వదిస్తూ పూర్ణాహుతి సామగ్రిని తన అమృత హస్తాలతో స్పృశించగానే పూర్ణాహుతి జరిగింది. ఆ అద్భుత దృశ్యంతో హిల్ వ్యూ స్టేడియం భూలోక స్వర్గాన్ని తలపించింది. ఈ చారిత్రాత్మక ఉత్సవంలో దేశం నలుమూలల నుండి సిద్ధగంగ పీఠాధిపతి శ్రీ శివకుమార్ స్వామి, శ్రీ మధ్వాచార్య మహాసంస్థాన పెజావర మఠాధీశ శ్రీ విశ్వేశ్వర తీర్థ, శ్రీ సుషమేంద్ర తీర్థ శ్రీపాదుల వారు, కంచి కామకోటి పీఠాధిపతి శ్రీ జయేంద్ర సరస్వతి, శ్రీ శివరాత్రిదేశి కేంద్ర స్వామి, శ్రీ రంగప్రియ మహాదేశిక, శ్రీ శ్రీ శ్రీ శక్తియమ్మ మొదలైన మహనీయులు విచ్చేసి ఈ మహోత్సవాన్ని తిలకించారు. పూర్ణాహుతి పూర్తయ్యాక భగవాన్ దివ్య దర్శన సౌభాగ్యాన్ని భక్తులు ఆస్వాదిస్తున్న సమయంలో యజ్ఞ తీర్థాన్ని హెలికాప్టర్ ద్వారా భక్తులందరిపైన కురిపించారు. భక్తులు ఆనందపారవశ్యంలో హే భగవాన్, హే దీనరక్షక, హే అనాథరక్షక అంటూ సాయినామ స్మరణతో నేలని గాలిని పునీతం చేశారు. ఇటువంటి చిరస్మరణీయమైన మహోత్సవం నిర్వహించడం విశ్వరక్షకుడవు, విశ్వశాంతి కారకుడవు, విశ్వగురువు అయిన నీకే సాధ్యం స్వామి. ఈ మహోత్సవాన్ని కనుల విందుగా చూసిన ప్రతి భక్తుడు పవిత్ర పుట్టపర్తిని, నిన్ను తమ హృదయాల్లో శాశ్వతంగా ప్రతిష్ఠించుకుంటారు. ఈ యజ్ఞం మా హృదయాల్ని విశ్వప్రేమతో నింపేందుకు, విశ్వ మానవులుగా మమ్మల్ని మలిచేందుకు జరిగింది. మీ అపార కరుణతో ఈ జన్మ ధన్యమయ్యింది, మా హృదయాలు పావనమయ్యాయి. నీ కృపే మాకు రక్ష, సత్యసాయి రక్షే సర్వ జగద్రక్ష. భక్తుడు ఏ భావంతో స్మరిస్తాడో భగవంతుడు ఆ రూపాన్ని ధరిస్తాడు. భగవంతునికి అర్పించవలసింది చిత్తాన్నేగాని విత్తాన్ని కాదు. అనంత కరుణాసాగరుడైన భగవాన్ శ్రీ సత్యసాయిబాబావారి 85వ దివ్య జన్మ దినోత్సవం పురస్కరించుకుని ప్రశాంతి నిలయం సర్వాంగ సుందరంగా ముస్తాబయ్యింది.

0: పుట్టపర్తి అంతటా పండుగ వాతావరణం నెలకొంది. రైల్వే స్టేషన్ నుండి వేణుగోపాలస్వామి ఆలయం వరకు అందమైన స్వామి చిత్రపటాలతో, స్వామి దివ్య సూక్తులతో కూడిన కళాత్మకమైన స్వాగత తోరణాలు భక్తులకు కనువిందు చేస్తున్నాయి. ప్రశాంతి యాత్ర ప్రతి భక్తునిలోనూ ఆధ్యాత్మిక చైతన్యాన్ని తట్టిలేపే పవిత్ర ఆధ్యాత్మిక యాత్రగా మారిపోయింది. 2010 సంవత్సరం నవంబర్ 15 నుండి 24వ తేదీ వరకు 9 రోజుల పాటు భగవాన్ 85వ జన్మదినోత్సవ వేడుకలకు ప్రణాళిక సిద్ధమైంది. 18వ తేదీ ఉదయం వేణుగోపాలస్వామి ఇతర దేవతామూర్తుల ఉత్సవ విగ్రహాల్ని నామ సంకీర్తన చేస్తూ ఊరేగింపుగా తీసుకువచ్చి రథారోహణం చేయించారు. 19వ తేదీన మహిళా దినోత్సవం రోజున అనంతపురం కళాశాల విద్యార్థినులు, ప్రైమరీ పాఠశాల విద్యార్థినులు భగవాన్ని సాయి కుల్వంత్ హాల్లోకి ఆహ్వానించారు. నవంబర్ 20 మరియు 21వ తేదీలలో సత్యసాయి సేవా సంస్థల 9వ ప్రపంచ సమ్మేళనం జరిగింది. ఈ సమ్మేళనంలో 150 దేశాల నుండి ప్రతినిధులు పాల్గొన్నారు. భగవాన్ ప్రవచించిన మానవతా విలువలను నిత్య జీవితంలో ఆచరణలో పెట్టడానికి విద్య వైద్యాలే కాక ఇతర సేవలను సమాజంలో అందరికీ అందించడానికి, మానవాళిని ఆధ్యాత్మిక పథం వైపు నడిపించడానికి మరింత కృషి చేయాలని ఈ సదస్సులో నిర్ణయించారు. 21వ తేదీ సాయంకాలం శ్రీ సత్యసాయి విశ్వవిద్యాలయ విద్యార్థులు త్వమేవ శరణం మమ అన్న ప్రబోధాత్మకమైన నాటకాన్ని ప్రదర్శించారు. బాబావారి అవతరణ వలన మానవాళికి కలిగిన ఆనందోత్సాహాల్ని కవ్వాలిగాను ఇతర భక్తి గీతాలను గానం చేశారు. శ్రీ సత్యసాయి విశ్వవిద్యాలయ 29వ స్నాతకోత్సవం సందర్భంగా నవంబర్ 22వ తేదీన సాయి కుల్వంత్ సభా మండపం అత్యంత ఆకర్షణీయంగా అలంకరించారు. ఆ రోజు ఉదయం విద్యార్థిని విద్యార్థుల బ్యాండు మేళంతో, వేద మంత్రోచ్చారణతో భగవాన్ బాబావారిని యజుర్మందిరం నుండి కుల్వంత్ హాలులోనికి తోడ్కొని వచ్చారు. అనంతరం భగవాన్ బాబా తన దివ్యోపన్యాసంలో భారతీయ సంస్కృతి మానవాళికి ఆదర్శనీయం అన్నారు.
1: Which is most essential today.
0: 23 నవంబర్ 2010 భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి 85వ జన్మదినోత్సవం. హిల్వ్యూ స్టేడియాన్ని అణువణువు అందాలు చిందేలా అలంకరించారు. వివిధ దేశాల జాతీయ పతాకాలు స్టేడియంలో దర్శనమిస్తూ విశ్వమానవ సమైక్యతను చాటుతున్నాయి. ఉదయం 8 గంటలకు ముందుగా వేద పఠనంతో కార్యక్రమం ప్రారంభమైంది. తరువాత 45 నిమిషాలు నామ సంకీర్తన జరిగింది. విశ్వవిద్యాలయ విద్యార్థులు తెలుగులో, ఇంగ్లీషులో, హిందీలో భగవాన్ బాబావారి అవతారాన్ని శ్లాఘిస్తూ ప్రసంగించారు. సరిగ్గా 11 గంటల 25 నిమిషాలకు కాంతులీనుతున్న తెల్లని వస్త్రాలతో భగవాన్ స్వర్ణ ఆదిత్య రథంలో హిల్వ్యూ స్టేడియంకి వచ్చారు. వేద మంత్రాలతో, బ్యాండు వాయిద్యాలతో స్వామికి స్వాగతం పలికారు.

0: శ్రీ ఎస్వి గిరి సత్యసాయి విద్యావాహిని పథకం గూర్చి ప్రసంగించారు. టీసీఎస్ చైర్మన్ రతన్ టాటా, టీసీఎస్ సీఈఓ శ్రీ చంద్రశేఖర్ ఈ పథకానికి అవసరమైన సాఫ్ట్వేర్ అందించారు. ఈ పథకాన్ని భగవాన్ తమ దివ్య హస్తాలతో ప్రారంభించారు. అవి భగవాన్ తమ జన్మదినోత్సవ కానుకగా ఇచ్చారని నిర్వాహకులు చెప్పారు. భగవాన్ బాబావారి శ్రీ సత్యసాయి తాగునీటి పథకం, గుజరాత్ భూకంప బాధితుల సేవా పథకం, సునామీ బాధితుల సహాయ పథకం, శ్రీ సత్యసాయి వైద్య సేవలు, వీటన్నిటి గురించి ఆరుగురు వ్యక్తులు తమ అనుభవాలను తెలిపి బాబాకు తమ అభివందనల్ని సమర్పించారు. ఈ జన్మదినోత్సవ సందర్భంగా అఖిల భారత సాయి సంస్థల అధ్యక్షులు ఒక ప్రకటన చేశారు. పుట్టపర్తి పరిసర ప్రాంతాల్లో శ్రీ సత్యసాయి మొబైల్ మెడికేర్ ప్రాజెక్ట్ పనిచేస్తున్న గ్రామాల్లోని ప్రజలకు సంచార వైద్య సేవలతో పాటు ఉచిత ఆహార పథకాన్ని కూడా భగవాన్ జన్మదిన కానుకగా ప్రకటించారు. అంతకుముందు హెలికాప్టర్ నుండి స్టేడియం ఆవరణలో సమావేశమైన భక్తులపై పూలవాన కురిపించారు. నవంబర్ 23వ తేదీ రాత్రి పసుపు వర్ణపు అంగీని ధరించిన బాబా హిల్ వ్యూ స్టేడియంలోకి ప్రవేశించగానే లేజర్ షోతో ఆహ్వానం పలకగా హిల్ వ్యూ స్టేడియం సప్తవర్ణాల శోభతో మెరిసిపోతూ రంగుల ప్రపంచంగా మారిపోయింది. బాబా శాంతివేదికపై వెండి సింహాసనాన్ని అలంకరించగానే విశ్వ ప్రేమైక చక్రవర్తిగా దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా స్వామి విద్యార్థులు ప్రేమ ప్రవాహం అనే అపూర్వమైన భక్తి గీతాల కార్యక్రమాన్ని స్వామికి నివాళిగా సమర్పించారు. బాబావారు అమర ప్రేమతో, వారి అపార కరుణతో విద్య, వైద్యం, సేవ, వేదోద్ధరణ ఇలా అనేక రంగాలలో చేసిన అద్భుతాలను దృశ్య శ్రవణ మాధ్యమం ద్వారా స్టేడియమంతటా అమర్చిన ఎల్సీడీ తెరల మీద ప్రదర్శించారు. లక్షలాది భక్తులు ఈ కార్యక్రమాన్ని చూసి పరవశించిపోయారు. చివరిగా పాటను పాడుతున్నప్పుడు వేలాది విద్యార్థులు వెలుగుతున్న దీపాలతో భగవాన్కి నీరాజనం సమర్పించారు. పైరోటెక్నిక్స్ హిల్ వ్యూ స్టేడియాన్ని సప్తవర్ణాల కాంతి పుంజాలతో నింపేసింది. స్వామికి మంగళహారతితో ఈ కార్యక్రమం ముగిసింది. భగవాన్ బాబావారి 85వ జన్మదినోత్సవం భక్తులకు ఆనందం కలిగించడమే కాదు, వారిలో సమాజ సేవ పట్ల ఆసక్తిని, నైతిక విలువలు పెంపొందించుకోవాలనే సంకల్పాన్ని, ఆధ్యాత్మికత పట్ల అభిరుచిని కలిగించాయి. జగన్నాథుడే ప్రాణనాథుడు, విశ్వేశ్వరుడే జీవితేశ్వరుడు, సర్వదా మీకు తోడుగా ఉండే పరమాత్మునితో అనుబంధం పెంచుకోండి. తైలం దీపాన్ని వెలిగిస్తుంది, భగవంతునిపై ప్రేమ జీవితాన్ని వెలిగిస్తుంది. జై సాయిరా.
1: అఖిల మానవులకు ఆనందమును గూర్చి రక్షించుచుండుటే దీక్ష నాకు అన్న భగవాన్ నాటి నుండి ఆ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు సకల మానవులకు ఆనందమునందించడానికి అహర్నిశలు కృషి చేశారు, చేస్తున్నారు, చేస్తూనే ఉంటారు. కమలేషు చూడని కన్నులు కన్నులే తనుకుడ్యజాల రంధ్రములుగాక అన్నాడు ప్రహ్లాదుడు. ఆ వైభవాన్ని, ప్రాభవాన్ని చూడని కన్నులు కన్నులేనా? అంతేకాదు, ముద్దు ముద్దుగాను సాయిముచ్చటలు చెప్పుకొనున్నప్పుడొద్దిక నుండరే చెవులారా అంటారు స్వామి. విశ్వవ్యాప్తమవుతున్న శ్రీ సత్యసాయి సందేశ తరంగాలని శబ్దబ్రహ్మంగా అందిస్తూ, క్రమేణా దృశ్య శ్రవణ మాధ్యమంగా ఉద్యమిస్తున్న శ్రీ సత్యసాయి మీడియా సెంటర్ ఉషక్కాంతుల్ని రేపటి కార్యక్రమంలో ఆస్వాదిద్దాం. సాయిరాం.

రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. బాబా జీవన చరితం దివ్య ప్రేమ భరితం కార్యక్రమాన్ని మీకు అందిస్తున్నది సాయి ప్రసన్న. మరి ఈనాటి కథలోనికి వెళదామా? మనోభావములలో మార్పు రావలనన్న విద్యా విధానములో మార్పు తీసుకురావలను అన్నారు అరవింద మహర్షి. శ్రీరామునకు కోదండము, శ్రీకృష్ణునికి చక్రము ఉన్నట్టుగా ఈ అవతారమునకు ఎట్టి ఆయుధము లేదు. ఈ అవతారములో మంచిని పెంచుటకు, చెడును త్రుంచుటకు ప్రబోధమే ఆయుధము. శిక్షణ ద్వారానే ధర్మరక్షణ. భయము పిదికితనము విసర్జించి దుష్టులు శిష్టులుగా పరివర్తన చెందుటకు శిష్టుల సత్ప్రవర్తన పరాకాష్ఠనందుకుని వారు భగవదనుగ్రహ పాత్రులుగా మారుటకు కావలసిన ప్రోత్సాహబలము స్వామి సమకూరుస్తారు. స్వామి ఈ యుగములో మానవోద్ధరణకై జన్మించిన మహత్తర విద్యాదాత. వారి ప్రతి మాట ఒక మంత్రము, ప్రతి ఉపన్యాసము ఒక ఉపనిషత్తు, ప్రతి ప్రబోధము ఒక భగవద్గీత, ప్రతి మాట ఒక పాఠము. వారి దర్శనమే హృదయాంతరంగమున తీర్థయాత్ర. వారితో సంభాషణయే దివ్యమైన ఆత్మజ్ఞాన స్నానం. పసిపాప నుంచి పరమ మూర్ఖుని వరకు స్వామి ఆధ్యాత్మిక సాధన బోధిస్తారు. అన్ని రకాల వారిని స్వామి తమ వద్దకు చేర్చుకుంటారు. వారి వారి అభిరుచులు అవసరములు ఆతృతను గ్రహించిన స్వామి వారికి తగిన ఆధ్యాత్మిక ఆహారాన్ని అందించి సందేహములను తీర్చి ఆనందపరుస్తారు. కష్టనష్టములందు ఓదార్చుటలో, ప్రవర్తనలో పరివర్తన తెచ్చుటలో, ఉపదేశ భాగ్యము కలిగించుటలో స్వామి తరచూ జాబులు వ్రాస్తూ ఉండేవారు. వారిపై ప్రేమామృతము వర్షించియో, సహచర్య మాధుర్యమనుగ్రహించుట వలననో, తీవ్రమైన మందలింపు ద్వారానో సాధకులకు చేయూతనిచ్చి ముందుకు తీసుకువెళ్తారు. స్వామి రచించిన ప్రేమవాహిని, జ్ఞానవాహిని, ధ్యానవాహిని, ధర్మవాహిని, సందేహ నివారిణి, గీతావాహిని, భాగవతవాహిని మొదలైన గ్రంథాల్లో బహుక్లిష్టమైన ఆధ్యాత్మిక అంశాలు సహితం అత్యంత సులభగ్రాహ్యములుగా బోధింపబడ్డాయి. అవి సాధకుల పాలిట పిన్నిధులు. కాలప్రవాహంలో కవుల భావావేశముల మూలంగా ఊహాగానము వలన ఇతిహాస పురాణగాథలందు వచ్చిన మార్పులు చేర్పులు మౌలిక గ్రంథములందలి సహజ సౌందర్యమును మట్టుపెట్టుచున్నవి. అందువలనే నేడు సత్యాన్వేషణాభిలాషులైన సాధకులు వాటిని పఠించి జ్ఞానామృతములు గ్రోలుటకు బదులు విసుగు చెందుతున్నారు. ఈ కారణముననే స్వామే స్వయంగా భాగవత రామాయణాలను క్రోడీకరించి తిరిగి రచించారు. ఇవి మోక్షకామకులకు మార్గదర్శకములైన అమూల్య గ్రంథాలు. ఎంత మారుమూల కుగ్రామములైనను స్వామి ఉపన్యాసమనిన వేలకు వేల జనాలు చేరి ఆనందపరవశులయ్యేవారు. భాష తెలియకపోయినా ఆ దివ్యోపన్యాసము వినినవారికి జీవితంలో నాటి నుండి నూతన శకము ప్రారంభమయ్యేది. హృదయమునకు హృదయమునకు మధ్య ప్రేమ ప్రవహిస్తుండగా భాష ప్రతిబంధకమే కాని సాధనము కానేరదు అని స్వామి అనేవారు. భక్తులు నిద్రించే సమయమున అవసరమైన బలవంతముగా నిద్రలేపి అయినా ప్రబోధించు దివ్య ప్రబోధకులు స్వామి. తిరువణ్ణామలై రమణాశ్రమంలో నిద్రించుచున్న అభేదానంద స్వామి హృదయము మీద తట్టి లేపగా అదిరిపడి, ఎవరు, ఏమిటి, ఎందుకు అంటూ ఆయన కళ్ళు తెరిచి చూసి కళ్ళ ఎదుట చూచుచుండగానే బాబా రూపము రమణ మహర్షి రూపముగా మారిపోయింది. పిదప స్వామిగా మరల రమణ మహర్షి రూపముగా కలిసి తిరిగి జ్యోతి రూపమున వెలుగొందు దృశ్యము కనపడింది. స్వామి రమణ మహర్షుల అభిన్నత్వాన్ని నిరూపించటానికే ఈ దృశ్యకల్పనమని అభేదానంద స్వామి గ్రహించారు. తరువాత అభేదానందనుతో స్వామి తెలుగులో మాట్లాడి అతని మనస్సుని వెంటాడు సంశయములు సంఘర్షణలు దూరము చేయుటకు అవసరమైన ధ్యాన విధానాన్ని స్వామి బోధించారు.

కొందరు సాధకులకు స్వామి స్వప్నమునందు దర్శనమిచ్చి సకాలములో అవసరమైన సలహాలిచ్చారు. ఒక సాధకునకు విశుద్ధ చక్రముపైన మనసు లగ్నము చెయ్యి అని స్వప్నమున సలహా ఇచ్చారు. ఈ చక్రము ఆహారకోశ మధ్యమున ఉండునట. ఆ సమయమున ఆ సాధకుడు జీర్ణాశయమునకు సంబంధించిన వ్యాధితో బాధపడుతున్నాడు. మరొక సాధకునకు మహన్యాసము కూడా చదువుము అని వినవచ్చింది. అతడు బహుశ్రద్ధగా దేవీ భాగవతమును పారాయణము చేస్తూ ఉంటాట. స్వామి ధ్యానమందు సాక్షాత్కరించి వ్యక్తుల ఆధ్యాత్మిక సాధనకు సంబంధించిన సందేహాలను తీర్చి సరియైన దారి చూపిస్తారు. కాలిఫోర్నియాలో చార్ల్స్ పెన్నుకు అట్లే ధ్యానమున కనిపించి సంశయమును బాపారు స్వామి. ఒక సాధకునికి స్వామి స్వప్నమున చేసిన బోధలో రెండు భాగములను క్లుప్తముగా ఈ క్రింద వివరిస్తున్నాను. ఒక సాధకునికి స్వామి స్వప్నమున చేసిన బోధలో ఇవి రెండు భాగాలు. ఆ సాధకుడు మేల్కొనిన వెంటనే ఈ ప్రబోధమును పుస్తకమున వ్రాసుకున్నట్ట. భయమునుండే కాకుండా నీవు ఆశా ప్రతీక్షల నుండి కూడా విముక్తుడవు కావలను. నాలో విశ్వాసముంచుము, నేను తప్పు చేయను. నాలోని అనిశ్చయతను కూడా ప్రేమింపుము, అది పొరపాటు కాదు, అది నా ఇచ్ఛ, నా సంకల్పము. నా ఆజ్ఞ లేనిదే ఏమీ జరగదని గుర్తుంచుకునుము, స్థిర మనస్కుడివై ఉండుము. నన్ను అర్థము చేసుకుని ప్రయత్నించవద్దు, మిమ్ములను అర్థము చేసుకునమని కూడా కోరవద్దు. అర్థము చేసుకుని ప్రయత్నమును విసర్జించి అర్థము చేసుకుని ఇచ్ఛను తృంచుకునుము. జాగ్రత్త నిద్రావస్థల మధ్య కలుగు భావమును ధ్యానించుము, అది ఎంత సన్నిహితమో, ఎంత అవ్యవధానమో, ఎంత శాంతిప్రదాయకమో తెలుసుకునుము. వైరాగ్య భావము కలుగును, శరీరమో మెదడు మొద్దుబారినట్లుండును, నిద్రవలే దైవచింతన నిన్ను ఆవహించనిమ్ము. స్వప్నములో భక్తులెదుట సంగీతోపాధ్యాయుని వలె స్వామి కూర్చుని కొత్త పాటలు నేర్పి పుట్టపర్తిలో జరుగు దసరా ఉత్సవములో పాడమని కూడా ఆదేశించారు. తరువాత వారు పుట్టపర్తికి వచ్చినప్పుడు ఆ పాటనే పాడమని ప్రోత్సహించారు కూడా. ఆ భక్తుడు కోర్టు వ్యవహారములలో చిక్కుకొనగా దివాళా తీయు పరిస్థితి వచ్చింది. అతనికి స్వామి నిద్రలో కనిపించి ప్రాపర్టీస్ ఆర్ నాట్ ప్రాపర్టైజ్, ఆస్తి పాస్తులు సరియైన పాశములు కాదు అని స్వామి హెచ్చరించారు. జ్ఞానదాతగా అవతరించిన స్వామి నిరంతరం ప్రపంచమంతటా జ్ఞానబోధ చేయు కార్యక్రమములో నిమగ్నమయ్యుంటారు. ప్రతి ఉపన్యాస ప్రారంభములో స్వామి దివ్యాత్మస్వరూపులారా అని సంబోధిస్తారు. అదే వారి సర్వ ప్రబోధములకు సారము. మానవుడు తాను అనంతమైన శాశ్వతమైన అజేయమైన ఆత్మయని, సచ్చిదానందమని, దైవమను సాగరమున తానొక తరంగమని గ్రహించాలి. ఈ సత్యమును అనుభవపూర్వకముగా తెలుసుకునుటయే భక్తి. స్వరూప అనుసంధాన భక్తిరితి అభిధీయతే అని ఆదిశంకరులు వచించారు. అద్దములో తన ప్రతిబింబమును చూచునట్లు ప్రతి వ్యక్తి తన స్వస్వరూపమును దర్శించవలెనని, అప్పుడే ఆ వ్యక్తి శక్తి విశ్వాస ధైర్య శాంతులతో జీవించగలడని స్వామి పదే పదే చెప్పేవారు. అశ్వత్థమనబడు జీవిత వృక్షానికి వేళ్లు ఆత్మయందుండునని స్వామి చెప్పారు. ఆ విశ్వాసమే లేకున్నా మనము శుష్కించి అనిత్య భోగభాగ్యాలను గాలి తాకిడికి అటూ ఇటూ ఊగుచుండదము. జీవిత వృక్షము యొక్క కాండము, శాఖోపశాఖలు, ఆకులు అనునవి బాహ్య ప్రపంచములోని మన బంధుజనులు, అహంకార మమకారాలు, లాభనష్టాలు వంటి బంధములు. ఈ వృక్షము యొక్క పుష్పములు ప్రేమపూర్వకమైన మనోవాక్కాయ కర్మలు. వాటి నుండి పొందిన ఆనందమే ఫలము, పవిత్రమైన సచ్చీలమే ఆ ఫలమునందలి మాధుర్యము. ఫలమునకు మాధుర్యము సౌశీల్యము. వ్రేళ్ల రూపమున ఆధారభూతమైన ఆత్మ లేకున్నా ఎడారిలా జీవితము వ్యర్థమవుతుంది అని స్వామి చెప్పేవారు.

0: స్వామి జీవితంలోని మరిన్ని విశేషాలతో మళ్లీ కలుసుకుందాం. మరి ఈ కార్యక్రమంపై మీ సలహాలు, అభిప్రాయాలు listener@radiosai.org వ్రాసి పంపగలరని కోరుతున్నాం. సాయిరాం.
1: అంతరంగ తరంగాలు, ఆనంద లహరులు, భగవంతునికి భక్తునికి ఉన్న దివ్యానుబంధాన్ని అభివర్ణించే అనుభవాల సుమమాల.

రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. ఈనాటి అంతరంగ తరంగాలు ఆనందలహరులు కార్యక్రమానికి స్వాగతం. కార్యక్రమంలో ఈనాడు డాక్టర్ సాయినాథ్ తమ 3 భాగాల అనుభవాల శీర్షికలోని ఆఖరి భాగంలో సాయి భగవానుని చెంత ఉండటం ఒక కత్తి మీద సాము వంటిదని, ఎల్లప్పుడూ భక్తి శ్రద్ధలు కలిగి ఉండాలని అంటూ తమ నడవడికను ఎలా రూపకల్పన చేసుకున్నారో, అది తన నిత్య జీవితంలో ఏ విధంగా తనను పరిస్థితులను ఎదుర్కొనేలా చేస్తుందో వివరించగా విందాం. వినండి డాక్టర్ సాయినాథ్ గారితో ఇంటర్వ్యూ చివరి భాగం.

0: మీరు మాకు క్లాసుల్లో తరచూ చెప్తూ ఉండేవారు, ప్రతిరోజు క్లాస్కి ముందు ఒక అనుభవం మీరు చెప్పేవారు మాకు. సో భగవంతునితో ఉండడం అనేది ఒక రేజర్స్ ఎడ్జ్ మీద నడవడం అంటే అనుభూతి, చాలా జాగ్రత్తగా ఉండాలని మీరు మాకు చెప్తూ ఉండేవారు. స్వామి ఒక ఫ్లేమ్ అని, మనం చిన్న ఆ ఫ్లేమ్ పురుగులు అంటారు కదా, అలాంటి పురుగులు అని, ఎంత దగ్గరగా వెళ్తే అంత భస్మమైపోతామని చెప్పారు స్వామి. ఆ అనుభవం మీకు ఎట్లాగా, మీ ఆ అనుభూతి ఎట్లాంటిది, స్వామి దగ్గర ఎలా ప్రవర్తించాలి, ఎలా నడుచుకోవాలి అని మీకు స్వామి ఎట్లా నేర్పించారు?
1: ఆయన నేర్పింది ఏం కాదండి, నేను ఇప్పుడే చెప్తాను. దట్ ఈజ్ ఆల్సో హిస్ గ్రేస్. ఏమిటంటే అది మనం అక్కడ అక్కడ కూడా మన ప్రయారిటీస్ అని చెప్పేది వచ్చి స్పష్టంగా తెలుసుకోవాలి. నేను దేనికున్నాను అక్కడ, వాట్ ఐమ్ ఐ ఎక్స్పీరియన్సింగ్ దేర్? ఐఎమ్ ఎక్స్పీరియన్సింగ్ సంథింగ్ విచ్ మిలియన్స్ అండ్ మిలియన్స్ ఆఫ్ పీపుల్ క్రేవ్ ఫార్ బట్ డూ నాట్ గెట్. వాట్ ఈజ్ మై డ్యూటీ దేర్? మై డ్యూటీ దేర్ స్వామి స్పష్టంగా చెప్పారు, నువ్వు ఈ పనులు చెయ్యి అని చెప్పి ఆయన స్పష్టంగా చెప్పారు. దాన్ని నేను మనస్ఫూర్తిగా చేస్తున్నానా? ఈ ఒక్క ప్రశ్నకి నేను ఎల్లప్పుడూ సమాధానం ఆలోచించుకుంటూ ఉంటే, నేను అంటే ఐఎమ్ సేయింగ్ హూఎవర్ ఇస్ ఇన్ దట్ పొజిషన్, స్వామి విల్ టేక్ కేర్ ఆఫ్ ద రెస్ట్. ఎప్పుడు మనం ఈ ప్రశ్నని ఆలోచించడం మానేస్తామో, స్వామి ఆల్సో విల్ నాట్ బాదర్ ఎనీమోర్. అంటే ఏమిటి, ఈ ప్రశ్నకి మనం ఆలోచించడం మానేస్తే మన ఫ్రీ విల్ ఇస్ ప్లేయింగ్ ట్రిక్స్ విత్ అస్. వేర్ ఫ్రీ విల్ స్టెప్స్ ఇన్, స్వామి విల్ స్టెప్ అసైడ్. ఆ ఫ్రీ విల్ మన పక్కన పెట్టి నేను నా మనస్సాక్షిని పెట్టుకుని ముందర, ఇది నా మనస్ఫూర్తిగా స్వామి ఆదేశ ప్రకారంగా నేను ఈ పని చేస్తున్నానా అని నేను ఆలోచిస్తుంటే, అంటే ఏమిటంటే ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ నిష్కామకర్మ అనమాట. మీరు చెప్తోంది నేను చేస్తున్నాను స్వామి, దీన్ని వచ్చే రిజల్ట్స్, దాని వచ్చే ఫలితాలు అది మీకే అర్పితం, ఇంకా ఆయన చూసుకుంటారు. సో కాబట్టి దెర్ ఆర్ సెవెరల్ టైమ్స్ యూ ఫెయిల్. ఈ ప్రశ్న వాడమనేసి ఇది చేస్తే బాగుంటుందని మనం స్వయం కృషి పెట్టేస్తాం అక్కడ, మన స్వయం ఆలోచన, మన ఓన్ ఇంటెలిజెన్స్ అది పెడతాం. దాని కాన్సిక్వెన్స్ ఆల్సో ఆబ్వియస్లీ మనమే అనుభవించాలి, స్వామి ఎందుకు అనుభవిస్తారు? కాబట్టి అలాంటప్పుడు ఇప్పుడు పురుగులుంటాయి, మనం మంట పెట్టినప్పుడు పురుగులు ఉంటాయి. పురుగులు ఏమిటంటే దే కరెక్ట్ గా ఫ్లేమ్కి ఎంత దూరం ఉంటే, పురుగును పక్కన పెట్టండి, మన సంగతే చూసుకోండి, మంటకి ఎంత దగ్గర వెళ్తే మనకి వామ్త్ వస్తుంది, ఎంత ముందరకు వెళ్తే కాలుతుంది, ఇది మనకే తెలియాలి. మంట స్వభావం కాలుస్తుంది అంటే, భగవంతుడి స్వభావం, ఆయన అనుగ్రహం ఎప్పుడూ ఉంటుంది. ఆయన కూడా ఇలాగే ఉండేవారు. అంటే ఏమిటి, మనం ఇప్పుడు అర్జునుడు తీసుకోండి, సకుడులాగా చూశాడు. భీష్ముడిని తీసుకోండి, దేవుళ్లా చూశారు. విదురుడు దేవుళ్లాగా చూశారు. హౌ డస్ స్వామి ఎక్స్పెక్ట్ అస్ టు ట్రీట్ హిమ్? దట్ ఈస్ ఆల్సో వీ డిఫైన్. సమ్ ఆఫ్ అస్ మీరు చెప్పారు స్టార్టింగ్ లోనే, కొంతమంది స్వామిని తల్లిగా చూస్తారు, ఆ తల్లి అనుభవమే ఇస్తారు వాళ్ళు. కొంతమంది స్వామిని తండ్రిగా చూసుకుంటారు, ఆ తండ్రి అనుభవమే ఇస్తారు. కొంతమంది స్వామిని గురువులా చూసుకుంటారు, ఆ గురువు అనుభవం వాళ్ళకి ఇస్తారు. కానీ ఎల్లప్పుడూ ఒక్క ముఖ్యమైన విషయం మనం మరువకూడదు, అది మాత్రం ఏమిటంటే స్వామి ఈజ్ గాడ్. అంటే మీరు తల్లిగా మీకు అనుభవం ఇస్తూ ఉండొచ్చు, తండ్రిగా మీకు అనుభవం ఇస్తూ ఉండొచ్చు, కానీ హీ స్టిల్ గాడ్. హీఈస్ కేపబుల్ ఆఫ్ గివింగ్ యూ ద ఎక్స్పీరియన్స్ ఆఫ్ అ మదర్, ఫాదర్, గురు ఆర్ ఎ ఫ్రెండ్, బట్ హీఈస్ నన్ ఆఫ్ దీస్, హీఈస్ గాడ్. అది మనం మర్చిపోకూడదు అనమాట. అంటే అది మర్చిపోయినప్పుడు మనం ఏంటంటే, ఆయన మనకి ఏం ఎక్స్పీరియన్స్ ఇస్తున్నారో, వీ గెట్ కాట్ అప్ ఇన్ దట్ మూమెంట్ అండ్ ట్రై టు రెసిప్రొకేట్ ఇన్ ద సేమ్ వే. దట్ ఈస్ వెన్ వీ పే ద ప్రైస్. అలా అని చెప్పి మనం అంటే, ఇప్పుడు నాకు రాధాకృష్ణ గారు ఉండేవారు మీకు తెలుసు, ఆయన ఒకసారి అదే చెప్పారు, వాట్ స్వామి ఈజ్ విత్ యూ ఈజ్ వెన్ యు ఆర్ ఇన్ ప్రైవసీ విత్ యూ అండ్ స్వామి, బట్ వెన్ యూఆర్ ఇన్ పబ్లిక్ ట్రీట్ హిమ్ లైక్ ద గాడ్ హీ ఈజ్. అది ఎప్పుడూ మర్చిపోలేదు. అంటే ఏంటంటే, మనం ఇప్పుడు మీరు కత్తి మీద సాగు చేస్తున్నట్టు అని చెప్పాను నేను స్వామితో ఉండడం, అది లోపల కూడా చాలాసార్లు జరుగుతుంది. ఇప్పుడు మనం మంట పెట్టాం, మంట పెట్టిన తర్వాత మీరు ఎంత దగ్గర నుంచుంటే మనకి దానిలో ఉంచుందే వేడి మనకు తగులుతుంది, అంతకంటే ముందర వెళ్తే కాలుతుంది, అంతకంటే దూరం వెళ్తే అసలు ఏమీ తగలదు. ఆ డిస్టెన్స్ మనమే జడ్జ్ చేసుకోవాలి. అది అగ్ని మనకేమీ చెప్పదు, దాని స్వభావం కాలుతూనే ఉంటుంది. దానికి ఎంత దగ్గర వెళ్తే మనకే మంచిది అనేది మనం డిసైడ్ చేసుకోవాలి. మర్చిపోయి ముందర అడుగు ఎక్కువ వేస్తే కాలుతాం, లేదు భయం వేసి అసలు దగ్గరే వెళ్లకుండా దూరం ఉంటే అసలు ఏమీ అనుభవం అవ్వదు. స్వామితో ఉండడం కూడా ఎగ్జాక్ట్లీ అలాంటిదే. అదో డిస్టెన్స్ ఉంటుంది ఆయనతో. ఆ డిస్టెన్స్ ఏంటంటే, ఈయన భగవంతుడు, ఈయనతో ఎలా మాట్లాడాలి అని మనం తరచూ అదే ఆలోచిస్తూ ఉండాలి. మనం ఒక్కొక్కసారి ఆయన మాట్లాడుతూ ఏదో చెప్తూ ఉన్నప్పుడు మనం కూడా తెలిసి, అవును స్వామి ఇలా అవుతుంది, అవును స్వామి అలా అవుతుందని చెప్పేస్తూ ఉంటాం. ఆయనకి మనం చెప్పేది ఏమిటి, ఆ విషయం మర్చిపోతాం మనం. సరే, ఈయన ఉండేవారు అక్కడ, కాళిదాస్ గారు ఉండేవారు, మీకు అందరికీ తెలుసు ఆయన. కాళిదాస్ అని స్వామికి చాలా దగ్గరున్న భక్తుడు ఆయన. స్వామి దర్శనానికి వెళ్ళినప్పుడు స్వామి వెనకాలే నడుస్తూ ఉండేవారు ఆయన. స్వామి కర్చీఫ్ పట్టుకుని ఆయనకి ఎప్పుడైనా విభూతి సృష్టించినప్పుడు ఆ కర్చీఫ్ ఇచ్చి ఆయన చేతులు తుడుచుకోవడానికి ఇస్తూ ఉండేవారు. ఒకసారి స్వామి ఏదో చీరలు ఎవరికో భక్తులకి బట్టలు చీరలును ధోతీలు ఇద్దామని చెప్పి లోపలికి వెళ్లి మాట్లాడుతుంటే కాళిదాస్ గారు చెప్పారు, స్వామి ఈ చీర ఇస్తే బాగుంటుంది, ఆ ధోతి ఇస్తే బాగుంటుంది, ఇది ఇస్తే బాగుంటుంది, అది చేస్తే బాగుంటుంది అని స్వామి ఊహు అని వింటున్నారు. ఒక 5 నిమిషాలు అయిన తర్వాత కాళిదాస్ గారికి సడన్ గా జ్ఞప్తికి వచ్చింది, ఏమిటి అరే నేను ఎవరికి చెప్తున్నాను ఈ విషయాలని చెప్పి స్వామికే సలా చూసి తల ఉంచుకుని నుంచున్నాడు. అంటే ఆయనకు అర్థమైంది ఏంటి నేను చెప్తున్నానండి స్వామికి ఇవ్వండి అని చెప్పి. ఇప్పుడు స్వామి హిందీలో అంటే ఆయన హిందీ వచ్చు, ఆయనకి హిందీలో చాలా పవర్ఫుల్ స్టేట్మెంట్ చెప్పారు. ఏంటి, పానీ మే జనం లేకే మచ్లీకో తేర్నా సిఖాతా హే, అంటే ఏంటి నీటిలో నువ్వు పుట్టి చేపకి ఎలా ఈత చేయాలో నువ్వు చేపకి నేర్పిస్తున్నావా అని అడిగారు. అంటే ఏమిటి నువ్వు దివ్యత్వం దేవుడి దగ్గరకు వచ్చి ఏం చేయాలో దేవుడికి చెప్తున్నావా నువ్వు అని అడిగారు ఆయన. అంటే ఏంటి అది, దట్స్ సచ్ ఎ పవర్ఫుల్ స్టేట్మెంట్. అది ఆ విషయం మనం మర్చిపోకూడదు. ఆయన ఇవాళ కాలేజీలో ఏమైంది అంటే మీరు నా అనుభవం అడిగారు కాబట్టి నేనే చెప్తున్నాను. ఇది చాలా సార్లు ఏంది నా డైరీలో కూడా నేను రాసుకున్నాను. పొద్దున ఎవరో మాట్లాడి ఉంటారు ఫోయర్లో, పెద్ద ఆయన ఎవరో వస్తారు. థర్స్డేస్ మీకు తెలిసిన విషయమే కదా, మన భక్తుల్ని పెద్దవాళ్ళు ఎవరన్నా వస్తే వాళ్ళ చేత అనుభవజ్ఞుల్ని వాళ్ళని పిలిపించి మనం అందరిలో గంటసేపు మాట్లాడించేవాళ్ళం. ఏమైంది వాళ్ళ ఎవరు వచ్చారు అని అడుగుతారు. అంటే ఏమిటి ఆయనకి తెలియదని అడుగుతున్నారా? ఒక్కొక్కసారి నేను అవును ఆయనకి తెలియదు, నేను చెప్తే గానీ ఆయనకి తెలియదు అని చెప్పి నేను చెప్పేవాడిని, అలాగే ఆ భావంతో చెప్పేవాడిని. కానీ ఆ భావం ఎంతవరకు ఉంటుంది? ఒక్కొక్కసారి ఆ వచ్చిన ఆయన ఏం మాట్లాడారో ఆయనకి సరి చెప్పకుండా కొన్ని పార్ట్స్ మిస్ అయిపోయేవాడిని, ఆ పార్ట్స్ ఆయన అందించేవారు నాకు. స్వామి ఇది కూడా చెప్పినట్టున్నాడే, ఇది కూడా చెప్పినట్టున్నాడే, మనం మర్చిపోయావు ఎందుకు చెప్పడం అని నన్ను అడుగుతుంటా. అంటే ఏమిటి ఆయన ఎందుకు మీ చేత చెప్పిస్తున్నారు? స్వామితో ప్రసంగించడానికి అదొక అవకాశం ఇస్తున్నారు మీకు అంతే. అంతేగాని మనం చెబితే గాని స్వామికి తెలియదు అని అనుకోవడం అది మన మూర్ఖత్వం. అందుకనే చెప్పాను కత్తి మీద సాము అని చెప్తాను అందుకే నేను. అంటే ఇట్స్ అ వెరీ థిన్ లైన్ దట్ డివైడ్స్ ద టూ. నేను చెబితే గాని స్వామికి తెలియదు, నేను రాస్తే గాని స్వామికి తెలియదు అన్నది దిస్ సైడ్ ఆఫ్ ద ఫెన్స్. నేను ఇవన్నీ ఎందుకు చేస్తున్నానంటే నాకు స్వామితో అదొక యునిక్ ఎక్స్పీరియన్స్ ఆయన నాకు ప్రసాదిస్తున్నారు, ఆ భావంతోనే నేను ఆయనకు ఉత్తరం రాస్తున్నాను, ఆ భావంతోనే ఆయనతో ప్రసంగిస్తున్నాను అని చెప్పనేది దిస్ సైడ్ ఆఫ్ ద ఫెన్స్. ఒక్క స్ప్లిట్ సెకండ్ ఈజ్ ఎనఫ్ టు ఫాలో ఆన్ ఈదర్ సైడ్. అందుకే నేను చెప్పాను కత్తి మీద సాము అని చెప్పి. ఒక్కొక్కసారి మర్చిపోతూ ఉండేవాళ్ళం, దాన్నే మాయ ఆవరించిందంటాం. ఒక్కొక్కసారి ఆయన దయ వల్ల మాకు తెలిసి మేమేం మాట్లాడేవాళ్ళం కాదు. ఆయన బాగా అడిగేవారు ఏమైంది ఏమైంది అని చెప్పి మేము నోరు మూసుకునేవాళ్ళం. ఎందుకంటే ఈయనకి మనం చెప్పేది ఏమిటి, మనం చెప్పినా చెప్పకపోయినా నీకు ఆల్రెడీ తెలుసు కదా అని చెప్పి మేము చెప్పేవాళ్ళం కాదు. ఎక్కడొచ్చిందంటే నౌ దాట్ వీఆర్ ఓపెన్ చెప్పేవాడిని, ఫలాని వాడు ఇలా చేశాడు కదా నువ్వేమంటావు అని అడిగేవారు. ఒకసారి
0: మన ఒపీనియన్
1: అడుగుతారు. ఇమీడియట్ రియాక్షన్ ఏమిటంటే మనం ఈయనకి మనం చెప్పదగే మన అర్హత లేదు, ఆ సోమత లేదు అని మనం అనుకుంటే నోరు మూసుకుంటాం మనం. దివ్యత్వంతో మన ఒపీనియన్ ఎందుకు ఆయనకి? దివ్యత్వానికి ఆయన ఏం చేయాలో ఆయనకే తెలుసు. మనం బాగుంది అంటే ఆయన చెడు అంటారు, లేదు స్వామి అసలు బాగుంటుంది అంటే చిచి నువ్వు తప్పు చెప్తున్నా ఆయనకి బాగుంటుంది అని ఆయన అంటారు. హీఈస్ ఫుల్లీ కేపబుల్ ఆఫ్ కాంట్రాక్టింగ్ అస్ బికాస్ ఆయన త్రికాలజ్ఞ అని. ఆయన మనకి తెలియంది ఆయనకి చాలా తెలుసు. కాబట్టి ఫస్ట్ మనం ఇన్స్టింక్ట్ పోయినా ఆయనకు ఆల్రెడీ తెలుసు కదా అని చెప్పి మేము చెప్పేవాళ్ళం కాదు. ఎక్కడొచ్చిందంటే నౌ దాట్ వీఆర్ ఓపెన్ చెప్పేవాడిని, ఫలాని వాడు ఇలా చేశాడు కదా నువ్వేమంటావు అని అడిగేవారు ఒకసారి.
0: మన ఒపీనియన్
1: మన ఒపీనియన్.

0: కదా అని చక్కని చెప్పేస్తాం. అది కాబట్టి దట్ ఈస్ నాట్ ద థింగ్. ఆయన ఎందుకు అడుగుతున్నారో కొంచెం ఆలోచించాలి ఫస్ట్. ఏమైంది, అసలు విషయం ఏమిటి, ఎందుకు మనల్ని అడుగుతున్నారు, అవన్నీ కొంచెం ఆలోచించి. ఇది కూడా రాధాకృష్ణ గారు చెప్పారు, ఇఫ్ స్వామి ఆస్క్స్ యూ ఫర్ యువర్ ఒపీనియన్ 10 times ఆన్సర్ 1 అనేవారు ఆయన. మిగతా 9 సార్లు ఆలోచించు, నన్ను ఎందుకు అడుగుతున్నారు ఈయన. ఆ విషయం మనం మర్చిపోకూడదు. ఆయనతో ఒక్కసారి ఆయన అడిగేవారు, ఎందుకంటే అప్పుడు ఆయన క్లారిఫై చేసేవారు, స్వామి ఏం చేయాలో నాకు తెలుసులే, నువ్వేమంటావో నువ్వు చెప్పు, నేను అడుగుతున్నా కదా, ఇది నా ఆజ్ఞ చెప్పు అనేవారు. అప్పుడు మేము నోరెత్తేవాళ్ళు. అంటే ఏమిటి, అక్కడ కూడా వై డస్ ఈ మేక్ యూ టాక్ అనేది ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. మన మాటలో మన అంతర్భావం ఏమిటో తెలుస్తుంది మనకి. ఆర్ యూ బీయింగ్ ఫెయిర్ ఇన్ యువర్ జడ్జ్మెంట్, ఆర్ యూ బీయింగ్ జడ్జ్మెంటల్ ఇన్ యువర్ జడ్జ్మెంట్? అంటే కొన్నిసార్లు స్వామి మనం ఎవరి గురించో అడిగినప్పుడు, స్వామి ఆయన ఇం చేశాడు అది చేశాడు అంటే మనలో ఉన్న నెగిటివ్ థాట్స్ అన్ని మనం వాళ్ల మీద పెట్టి అది స్వామికి ప్రసాదిస్తాం మనం. దట్ ఈస్ రాంగ్. దట్ ఈస్ వాట్ స్వామి సీజ్ వెన్ హీ టెల్స్ యూ వాట్ ఈజ్ యువర్ ఒపీనియన్ అబౌట్ సంబడి ఆర్ వాట్ ఈజ్ యువర్ ఒపీనియన్ అబౌట్ సంథింగ్. మనం ఫేర్ గా ఫ్రీగా మనం కరెక్ట్ గా ఆలోచించి న్యాయంగా మనం ఆలోచించి మన ఒపీనియన్ చెప్తే వెదర్ ఇట్ ఈస్ బ్యాడ్ ఆర్ గుడ్ స్వామి యాక్సెప్ట్. అది నేను అందుకనే చెప్పాను, మనం మాట్లాడు అన్నప్పుడు మన ప్రతి పదం మనం మాట్లాడేది ఆయన హీ వేజ్ ఇట్, ఎందుకంటే మన అంతర్భావం దాంట్లో బయటకు వస్తుంది. కాబట్టి దట్స్ వై ఐ సెడ్ ఇట్స్ వెరీ డేంజరస్ అబౌట్ హౌ యూ బిహేవ్ విత్ స్వామి. ఎవ్రీ టైమ్ యూ హ్యావ్ టు బీ అలర్ట్ అండ్ యూ హ్యావ్ టు థింక్.
1: సార్, 5 ఏళ్లు మీరు హాస్టల్లో ఉన్నారు కదా, ఒక్కసారిగా స్వామి మందిరంలోకి మీరు షిఫ్ట్ అయిన తర్వాత మీ దినచర్య అంతా మారిపోయి ఉంటుంది. భగవంతునితో ఉండడం అనేది ఒక విధమైన దివ్యమైన అనుభూతి. అది మీ దినచర్య ఎట్లా ఉండేది లోపల?
0: ఇది ఒక విధంగా చూస్తే ఇది కూడా దిస్ ఇస్ అనదర్ అడ్వైజ్ ఐ వుడ్ లైక్ టు, ఐ వుడెంట్ సే అడ్వైజ్, ఇట్ ఈస్ అన్ ఎక్స్పీరియన్స్ ఐ హ్యావ్ విచ్ ఐ వాంట్ టు షేర్. డిసిప్లిన్. స్వామి హాస్టల్లో ఉన్న డిసిప్లిన్డ్ లైఫ్ కి మనం అలవాటు పడితే స్వామితో ఉండడం కూడా యూ క్యాన్ ఈజీలీ అడ్జస్ట్ టు దట్ లైఫ్ స్టైల్. లైఫ్ స్టైల్ మారుతుంది, మీరు చెప్పింది కరెక్టే. ఎందుకంటే అక్కడ మీ అక్కడ రెస్పాన్సిబిలిటీ వెరీ హై. ఎందుకంటే ఒకసారి అదే భక్తుడితో ఎవరితో ఒకసారి అడిగాం మేము, సార్ మీరు స్వామి కార్ నడుపుతున్నప్పుడు దట్ ఇస్ ద సేఫెస్ట్ కార్ ఇన్ ద వరల్డ్ సార్, గాడ్ హింసెల్ఫ్ ఇస్ ఇన్ ద కార్ అనుకున్నాం. కరెక్టే కదా? ఆయన రెస్పాన్స్ చూడండి, దట్ ఈస్ ద టఫెస్ట్ జాబ్ ఇన్ ద వరల్డ్ అన్నారు. ఎందుకంటే నువ్వు ఏదైనా తప్పు చేస్తూ ఉంటే ఆయన రక్షించుకోవడానికి ఆయన మాట్లాడు, నీ కారులో ఆయన కూర్చున్నప్పుడు ఆయన రక్షించే బాధ్యత నీది. ఆయన చెప్పరు స్వామి కాపాడండి అని, నువ్వు ప్రార్థిస్తే నిన్ను కాపాడడానికి ఆయన ఏమైనా చేస్తారు, కానీ నువ్వు గమనించకుండా పోతుంటే ఆయన కాపాడుకోవడానికి ఆయన ఏమీ చెయ్యరు. ఇట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ. కాబట్టి ఇప్పుడు మీరు మందిరంలో బాబా గారితో ఉంటున్నారు అంటే మీ బాధ్యత ఏమిటి? అక్కడ సెక్యూరిటీ, అక్కడ చేయాల్సిన పనులు, ఏ సమయంలో ఏం చేయాలి, ఏ సామాన్ ఎక్కడుండాలి, అవన్నీ చేసుకుని శుచి శుభ్రత అంతా చూసుకోవాలి. కాబట్టి ప్రతి మూమెంట్ ఆఫ్ ద డే మీకు అక్కడ ఫ్రీ టైం అనేది ఏమీ ఉండదు, ఏదో పని ఉంటూనే ఉంటుంది. కాబట్టి అవన్నీ పనులు అవుతూనే ఉంటాయి. మన హాస్టల్లో ఉన్నప్పుడు మన పని ఏమిటో మనది, హాస్టల్ పని ఏదో మీద ఫ్రీ టైంలో ఉన్నప్పుడు చేసుకుంటాం, లేకపోతే చదువుకుంటాం, మనం సామాన్లు మనం పడుకుంటాం. స్వామితో ఉన్నప్పుడు దట్ ఎంటైర్ లైఫ్ స్టైల్ చేంజెస్. కానీ ద సెకండ్ క్వశ్చన్ ఇస్ కెన్ యూ అడ్జస్ట్ టు దట్ లైఫ్ స్టైల్? ద ఆన్సర్ ఇస్ ఎస్. ఇఫ్ వీ ఆర్ ఆల్రెడీ ట్రైన్డ్ ఇన్ బీయింగ్ డిసిప్లిన్డ్ ఇన్ అవర్ లైఫ్ స్టైల్, యూ కెన్ ఈజీలీ అడ్జస్ట్ టు దట్ లైఫ్ స్టైల్ ఆల్సో. సో కాబట్టి అక్కడ పొద్దునే ఆయన స్వామి ఆయన రూమ్ లో ఎప్పుడు పడుకుంటారు, ఎప్పుడు వచ్చారు, ఎప్పుడు కనబడినా ఫ్రెష్ గానే ఉండేవారు ఆయన. అర్ధరాత్రి కనబడేవారు చాలా సార్లు, ఒక్కొక్కసారి ఏదో పనులు ఉంటాయి, ఏదో ఉంటాయి, మిడిల్ ఆఫ్ ద నైట్ వచ్చేవారు. హీ స్టిల్ యాజ్ ఫ్రెష్ యాజ్ హీ ఈజ్ ఎవ్రీ టైమ్. కాబట్టి ఆయన ఎప్పుడు పడుకుంటారో ఎప్పుడు లేస్తారో దట్ క్వశ్చన్ ఈజ్ నాట్ అట్ ఆల్ డిబేటబుల్. నోబడీ నోస్, నోబడీ క్యాన్ టెల్, బికాజ్ వెన్ ఎవర్ యూ సీ హిమ్ హీ ఈజ్ ద సేమ్. మనకన్నా 3 రోజులు దాటిన తర్వాత రాత్రి చూస్తే అలా కళ్ళు వేలాడుతూ ఉంటాం, కానీ ఆయనకి ఎప్పుడు ఉండేది కాదు అలా. కాబట్టి అర్లీ మార్నింగ్ 4 o'clock మళ్ళీ ఆర్ లైఫ్ యూస్ టు స్టార్ట్ ఇన్ సైడ్. పొద్దునే లేచిపోయి మేమంతా చేసి పనులన్నీ చేసుకుని అంతా చేసుకుని స్వామి 6 కిందకు వచ్చేవారు, వచ్చేసి దర్శనానికి వెళ్ళడానికి రెడీ అయిపోయేవారు. కాబట్టి ఆయన దర్శనానికి వెళ్ళిపోతూనే మళ్ళీ ఇంకా మిగతా పనులన్నీ మొదలెట్టేవాళ్ళం. అలా ఏదో పని ఉంటూనే ఉండేది. మళ్ళీ స్వామి నైట్ బై 7 o'clock హీ రిటైర్స్ టు హిస్ రూమ్. ఇంకా ఆఫ్టర్ దట్ హీఈస్ నాట్ అవైలబుల్. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ కి కావాల్సిన సామాన్లన్నీ మేమంతా పూర్తి చేసుకుని వి యూస్ టు రిటైర్ ఎర్లీ. స్వామి 7 వెళ్ళిపోతే బై 8:30 వి యూస్ టు స్లీప్ అండ్ బై 4 o'clock వి యూస్ టు బీ అవేక్. దట్ ఈస్ అ రెగ్యులర్ యూజువల్ టైం టేబుల్ విచ్ వి యూస్ టు ఫాలో.
1: మీ PhD అవుతున్న సమయంలో మీ ల్యాబ్ లో జరిగిన విషయాలు ఏమన్నా మాతో పంచుకుంటారా?
0: అది కూడా ల్యాబొరేటరీలో అయిన విషయం. అంటే ఇప్పుడు మీరు ఇన్స్టిట్యూట్కి వెళ్ళి చూస్తే

0: అక్కడ ప్రతి ల్యాబొరేటరీ, ఆప్టిక్స్ కానివ్వండి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ల్యాబొరేటరీ కానివ్వండి, అన్ని ల్యాబొరేటరీస్ స్వామి స్వయంగా వచ్చి ఇనాగరేటెడ్ బై స్వామి భగవాన్ శ్రీ సత్యసాయి బాబా సో అండ్ సో డే అని రాసి ఉంటుంది అక్కడ. నా ల్యాబ్ కి అంటే న్యూక్లియర్ ఫిజిక్స్ ల్యాబ్ కి ఆయన ఎప్పుడు రాలేదు ఆయన. సరే నాకు తరచు అనిపిస్తూ ఉండేది, ఏమిటి స్వామి మీరు నా కోసం అని ప్రత్యేకంగా ఈ ల్యాబ్ పెట్టించి నా ల్యాబ్ కి అసలు ఒక్కసారి కూడా రాలేదు మీరు, ఏం బాగాలేదని చెప్పి చాలా సార్లు అడిగేవాడిని స్వామిని. పిహెచ్డి చేస్తున్న ధైర్యం చేసి అడిగేవాడిని స్వామి ల్యాబొరేటరీకి ఒక్కసారి రండి స్వామి అని చెప్పి, ఇప్పుడు కాదులే తర్వాత చూద్దాం, ఇప్పుడు కాదులే తర్వాత చూద్దాం అని చెప్పి పక్కన తోసేసేవారు స్వామి. సరే ఒకరోజు ఆయన బృందావన్కి వెళ్ళారు. బృందావన్కి వెళ్ళినప్పుడు నాకు ఇక్కడ ఎక్స్పెరిమెంట్ నడుస్తుంది. అప్పుడు ఎక్స్పెరిమెంట్ నడుస్తున్నప్పుడు ఏంటంటే అది రెండు రెండు గంటలకు ఒక్కసారి అదేదో రీడింగ్స్ తీసుకోవాలి, దానికి తీసుకుని కొన్ని ప్రెషర్ కూడా అదంతా అడ్జస్ట్ చేసి మళ్ళీ 2 అవర్స్ తర్వాత టేక్ ద రీడింగ్స్ అనమాట. సో ఆ రెండు రెండు గంటల మధ్యలో నేను అడ్జస్ట్మెంట్ చేసి వెళ్ళి పడుకునేవాడిని నేను. ఆ రోజు అర్ధరాత్రి రెండు గంటలకి ఎందుకో నేను అడ్జస్ట్మెంట్ చేసి పడుకున్న 10 నిమిషాలకి ఏదో తెలియని శక్తి ఒకటి నన్ను నిద్ర లేపిందని లేపి తోసుకుని వెళ్ళిందన్న ల్యాబొరేటరీ దగ్గర. తలుపు తీసి చూస్తే అక్కడ ఒక ఎలక్ట్రికల్ ప్రాబ్లం ఒకటి మొదలైంది. అక్కడ వాటర్ ప్రెషర్ ఎక్కువయ్యి పంపు మీద ఉన్న పైపు నెమ్మదిగా నా కళ్ళెదురకుండానే అది బయటకు రావడం మొదలెట్టింది. నేనేమి చేయలేకపోయాను, ఐ వాజ్ షాక్డ్. సరే పైపు ఊడింది, నీళ్లు ల్యాబొరేటరీ అంతా నీళ్లు పడడం మొదలెట్టాయి పంపులోంచి. నేను గబగబా వెళ్లి చూస్తే కింద నీళ్లు నేను చూసుకోలేదు, అదేదో ఒక పవర్ పాయింట్ కి తగిలింది, నాకు షాక్ కొట్టడం మొదలెట్టింది, నీళ్లలో అడుగు పెట్టింది కానీ షాక్ మొదలైంది. సరే మళ్లీ ఆ తెలియని శక్తి ఏదో నన్ను విసిరి కొట్టి ఆ తలుపు దగ్గరికి పడేస్తే నేను అక్కడ మళ్లీ సృహ తప్పి 10 నిమిషాలు పడ్డాను. నేను లేచిన తర్వాత రెండో తలుపు దగ్గరికి వెళ్లి వెనక వైపు నుంచి ఒక పొడుగాటి కర్ర ఒకటి తీసుకుని మెయిన్స్ ఆఫ్ చేసి అంతా చూసుకున్నాను. ఒకసారి చూసుకుంటే ఏది పాడోల, ఎక్విప్మెంట్ ఏది పాడోల, నాకు దెబ్బలేమి తగల్ల, కానీ షాక్ మాత్రం చాలా పెద్ద షాక్ తగిలింది. సరే స్వామికి ఇంకోటి గమనించవలసిన విషయం ఏంటంటే సాయిరామ్ అని కూడా నాకు సమయం దొరకలేదు. నాకు ఎలక్ట్రిక్ షాక్ చాలా తొందరగా కొడుతుంది కదా, ఎలక్ట్రిక్ షాక్ కొడుతుంది అని తెలిస్తే మనం సాయిరామ్ అనే ఛాన్స్ ఉంది, నాకు కొడుతుందని కూడా తెలియట్లేదు నాకు. అప్పుడు సాయిరామ్ అని అందుకని చెప్పాను, కంటికి రెప్పలాగా చూసుకుంటారు అది మనకి అంటే ఏమిటంటే ఏదైనా కంటికి మనం పొడుచుకోవడానికి దగ్గరకు వస్తుంటే రెప్ప మూసేస్తుంది, అది పొడిచే వరకు కూడా ఆగదు రెప్ప మూసేస్తుంది, అలా చూసుకునేవారు ఆయన. సరే అంతా అయిపోయింది, నేను ఎవ్వరికీ చెప్పలేదు, ఎవరికి చెప్పకుండా నాకు షాక్ తగిలిందని నేను చెప్పలేదు. ఆ పంప ఏదో ఊడిపోయింది అదే నాకు షాక్ తగిలింది ప్రాణాపాయంగా ఉందని చెప్పి మాత్రం ఎవరికీ చెప్పలేదు నేను. 3 రోజుల తర్వాత బెంగళూరు నుంచి జోగారావు గారు వచ్చారు. జోగారావుతో పాటు రెండో విద్యార్థి చెప్పాను నాతో ఉండేవాడని చెప్పి స్వామితో లోపల, తను కూడా వచ్చాడు. వచ్చి రాత్రి హాస్టల్కి వచ్చి సైనత్ ఒకసారి బయటకు వస్తావా అని అడిగాడు. సరే బయటకు వస్తే మాట్లాడి, స్వామి పర్టికులర్ గా నువ్వు ఎలా ఉన్నావో నిన్ను అడగమన్నారు అని చెప్పాడు. అంటే పర్టికులర్ గా బానే ఉన్నాను కదా అన్నాను. అంటే కాదు ఏదో అయిందిట కదా నీ ల్యాబొరేటరీలో, అది స్పైన్ డౌన్ ద టింగ్లింగ్ డౌన్ ద స్పైన్, షాక్ డౌన్ ద స్పైన్ అంటే ఆ అనుభవం ఏంటంటే మనకి అదొక ఎక్స్పీరియన్స్ ఏంటంటే అది భయమో భ్రాంతియో లేకపోతే మనం విస్మయమో లేకపోతే అస్టానిష్మెంటో ఏదో చెప్పలేము మనం. అంటే మనకి ఖచ్చితంగా ఎవరికి తెలియదు అని మనం డిసైడ్ చేసేసుకుంటాం. అలాంటిది ఎవరన్నా వచ్చి నాకు తెలుసులే అంటే ఎలా ఉంటుంది మనకి, అలా ఉందన్నమాట. ల్యాబొరేటరీలో జరిగిన సంగతి నాకు నా సూపర్వైజర్ పిహెచ్డి సూపర్వైజర్ గారికి తప్ప ఎవరికి తెలియదు ఆ విషయం. నాకు షాక్ తగిలిందనే విషయం ఆ సూపర్వైజర్ కూడా తెలియదు. ఇక్కడ వీడొచ్చి స్వామి ఏదో షాక్ ఏదో తగిలింది కదా నీకు ఎలా ఉన్నావు కనుక్కోమన్నారని చెప్పి తను వచ్చాడు. వస్తే సరే నేను బాగానే ఉన్నాను అని చెప్తే అప్పుడు చెప్పాడు జాగ్రత్తగా ఉండమన్నారు స్వామి నిన్ను అని చెప్పి సరే వెళ్ళిపోయాడు. ఇది ఇక్కడతో ఆగలేదు. కొన్ని రోజుల తర్వాత నేను బెంగళూరుకి వెళ్తే స్వామి చూశారు, చెవు పట్టుకున్నాను అది ఏరా కరెంట్ అది ఉన్నప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఆ మాత్రం తెలియదా అన్నారు. అంటే క్షమించండి స్వామి మీరు లేకపోతే ఆ రోజు నేను ఏమయ్యేదో నాకు తెలియదు అంటే అప్పుడు మళ్లీ చెవు పట్టుకున్నారు. మరి ఎప్పుడు ల్యాబొరేటరీకి రా ఎప్పుడు రాలేదు అని అడుగుతావు కదరా, నేను అక్కడి నుంచి వెళ్లింది ఎప్పుడు మళ్లీ తిరిగి రావడానికి అన్నారు ఆయన. నా నోటితోనే చెప్పించారు ఆయన, నువ్వు రా అంటున్నావు కదా, నేను అక్కడి నుంచి అక్కడికి రావాల్సి వస్తే నిన్ను బతికించింది అవడు అక్కడ, నేను అక్కడే ఉన్నాను కాబట్టి నువ్వు బతిగా అంటే నేను అక్కడి నుంచి ఎప్పుడు పోలేదు అక్కడే ఉన్నాను, నువ్వేమో నన్ను రండి అని ఆహ్వానిస్తున్నావు అని. దట్ ఈస్ దట్ ఎక్స్పీరియన్స్ అనమాట. నేను అప్పటి నుంచి పిహెచ్డి చేస్తున్నప్పుడల్లా ల్యాబొరేటరీని నిజంగానే అంటే స్వామికి ప్రత్యేకంగా కుర్చీ వేయడాలు అవి ఏమి చేసేవాడిని కాదు, కానీ నేను ఒక స్విచ్ వేసినా కూడా స్వామి నాతోనే ఉన్నారనే భావంతో అక్కడ నేను ఉండేవాడిని. చాలా జాగ్రత్తగా ఇది స్వామి నిలయం ఇక్కడ స్వామి ఉన్నారు అనే ఫీలింగ్ తో నేను అక్కడ వర్క్ చేసేవాడిని నేను. బహుశా దానివల్లనే అయ్యి ఉంటుందేమో, మంచి పిహెచ్డి చేయించారు స్వామి, చాలా మంచి పేరు కూడా పొందింది ఆ పిహెచ్డి, దాంట్లో నుంచి మంచి పబ్లికేషన్స్ అవన్నీ కూడా వచ్చాయి. దాని తర్వాత
1: మీరు లెక్చరర్ గా మన కాలేజీలో జాయిన్ అయినప్పుడు మేము మీ కింద చదువుకున్నాము. ప్రతిరోజు మీరు హాస్టల్కి లంచ్ కోసం అని వచ్చేవారు. అసలు హాస్టల్లో మీకు తినమని స్వామి ఏమైనా చెప్పారా, లేకపోతే మీ అంతటా అంటే స్వామితో ఉంటూ స్వామి దగ్గరే తినొచ్చు కదా మీరు అన్న క్వశ్చన్ మా అందరికీ వస్తుంది. మీరు హాస్టల్కి వచ్చి ఎందుకు తినేవారు?
0: స్వామితో తినడం అన్నదే, స్వామి ఏమైనా తింటే కదా ఆయనతో తినడానికి. ఆయన ఏమి తినేవారు కాదు, ఏదో రాగి సంకట్టి, ఒక ఆపిల్ ముక్కో, ఇప్పుడు అప్పుడు మంచినీళ్లు, అంతేగాని రాగి సంకట్టి ఆయన చెప్పేది. ఇంక అంతకంటే ఎక్కువేం తినేవారు కాదు. కాబట్టి ఆయన తింటున్నారు కదా ఆయనతో తినమండం అంటే, అక్కడ లోపల ఏమన్నా భోజనం టిఫిన్ పెడితే అది మా కోసం ఆయన తెప్పియాలి, అంతేగాని ఆయన కోసం ఏమీ ఉండేది కాదు అక్కడ. సో అది నాకు 2-2:30 కల్లా నేను మందిరానికి వెనక్కి వెళ్ళిపోవాల్సి వచ్చేది. కాలేజ్ మీకు తెలుసు 11:20 నుంచి 12:25 కి లంచ్ బ్రేక్ ఉండేది. క్లాస్ అయిపోయేటప్పటికి 11:30 అయిపోయేది. పీజీ క్లాసులు అంటే మీకు తెలుసు సాధారణంగా 5-10 నిమిషాలు ఇటు అటు అవుతుంది, 11:30 అవుతుంది. 11:30 నేను ఆశ్రమంలో క్యాంటీన్కి వెళ్లి మధ్యాహ్నము ల్యాబొరేటరీస్ ఉండేవి. ల్యాబొరేటరీ ఆరంభించే ముందర మనం 10 నిమిషాలు ముందర ఇన్స్ట్రక్టర్ ఉండాలి అక్కడ, ఎందుకంటే రికార్డ్స్ అవన్నీ చూడాలి, ల్యాబొరేటరీ టేబుల్స్ అన్ని స్టూడెంట్స్కి అనుకూలంగా ఉన్నాయా లేదా చూడాలి. అంటే నాకు 11:30 నుంచి నేను 12:20 కల్లా 12:10 కల్లా వెనక్కి వచ్చేయాలి. సమయం సరిపోయేది కాదు, క్యాంటీన్కి వెళ్లి తిని రావడానికి సమయం సరిపోయేది కాదు. సో చాలాసార్లు లంచ్ మానేసేవాడిని. 3-4 రోజులు కొన్ని వారాలు ఇలా అయిన తర్వాత ఒకరోజు హఠాత్తుగా స్వామి అడిగారు, ఎరా భోజనానికి ఏం తింటున్నావు మధ్యాహ్నం అన్నారు. మాట్లాడలేను నేను. మాట్లాడితే సరే క్యాకలేశారు, ఆరోగ్యం చూసుకోవాలి కదా బంగారు, అలా భోజనం తినకుండా ఉంటే ఎలాగా అని చెప్పి ఎందుకు తినట్లేదని అప్పుడు చెప్పాను. సమయం సరిపోవట్లేదు స్వామి అని చెప్పాను. చెప్తే ఎందుకు సరిపోవట్లేదు అని చెప్పాను ఇలా అని చెప్పి. హాస్టల్కి వెళ్ళి రావచ్చు కదా అన్నారు. హాస్టల్కి వెళ్తే ఎంత సమయం పడుతుంది అన్నారు. 15 నిమిషాలు చాలు స్వామి, 20 నిమిషాలు చాలు అని చెప్పాను. పో హాస్టల్లో పోయి తిను అన్నారు. అంటే నేను మాట్లాడలేదు, అంటే హాస్టల్లో తింటే ఇప్పుడు హాస్టల్ ఇన్మేట్స్కే హాస్టల్ మెస్లో తినొచ్చు, అది అందరికీ తెలిసిన విషయం, బయట వాళ్ళు ఎవరు తినకూడదు అక్కడ. ఇలా ఇప్పుడు వెళ్తే నేను అక్కడ రూల్కి విరుద్ధంగా ఉంటుంది. రూల్కి విరుద్ధంగా ఉండడం స్వామికే ఇష్టపడరు. అంటే నేను అనేమనుకుంటున్నానంటే అప్పుడు స్వామికి తెలియదు కాబోలు, బయట వాళ్ళు కూడా హాస్టల్ మెస్లో తినొచ్చేమో అని అనుకుంటున్నారు, అందుకనే అంటున్నారు అని చెప్పి నేను అనుకుని మాట్లాడలేదు. మాట్లాడితే ఏమి ఎందుకు వెళ్ళకూడదు అన్నారు. మళ్లీ మాట్లాడలేదు నేను. చెప్పారు కావాలంటే మెస్ ఫీజు నువ్వు కట్టు అన్నారు, నువ్వు కట్టి తిను అన్నారు. అంటే ఇది సింపుల్ సొల్యూషన్, అంటే యూఆర్ నాట్ ఈటింగ్ దట్ ఫర్ ఫ్రీ. అప్పుడు ఏమిటంటే సరే నేను వెళ్లి మెస్ ఫీజు కట్టి లంచ్కి ఎంత కావాలో వాళ్ళు క్యాల్కులేట్ చేసి చెప్పారు. 3 రోజు ఇంత అయితే లంచ్కి ఇంత అవుతుందని చెప్పేసి ప్రతి నెల నేను మెస్ ఫీజు కట్టి అక్కడ తినేవాడిని. స్వామి కూడా హీ హాజ్ ఎ వండర్ఫుల్ వే ఆఫ్ కన్ఫర్మింగ్, ప్రతిరోజు అడిగేవారు మధ్యాహ్నం ఏం తిన్నావు అని చెప్పి. ఎందుకంటే నేను తింటేనే కదా ఏం తిన్నాను నేను చెప్పగలుగుతాను. సో దట్ ఈస్ హిస్ వే ఆఫ్ మేకింగ్ షూర్ దట్ యు ఆర్ ఈటింగ్ ఇన్ ది ఆఫ్టర్నూన్. సో అలా చాలా ప్రేమగా చూసుకునేవారు అనమాట. దట్ ఈస్ ద రీజన్ వై నేను ఆఫ్టర్నూన్ లంచ్కి వచ్చి హాస్టల్కి వచ్చి భోజనం చేసేసి వెళ్ళిపోయేవాడిని, ఎందుకంటే ఇట్ యూస్ టు సేవ్ టైం ఫర్ మీ.
1: మేము స్టూడెంట్స్ గా ఉన్నప్పుడు స్వామి దర్శనానికి రోజు వచ్చేవారు, కానీ దర్శనం అయిన తర్వాత స్వామి లోపల ఏం చేస్తారు అని ఎప్పుడు మేము మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళమి. ఆ విశేషాలు మాతో ఏమన్నా మీరు పంచుకోగలరా?
0: అంటే స్వామి జనరల్లీ దర్శనం భజన అయిపోయిన తర్వాత మందిరానికి వచ్చేసిన తర్వాత హీ స్పెండ్స్ ఎ టైమ్ ఇన్ ట్రస్ట్ అఫైర్స్ మెయిన్లీ. ఏమిటంటే సెంట్రల్ ట్రస్ట్ సెక్రటరీ గారు వచ్చేవారు, పెద్దలు వచ్చేవారు, 2-3 పెద్దలు వచ్చేవారు, భక్త సహాయక సంఘ చైర్మన్ గారు వాళ్ళు వచ్చేవారు. అంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఆ సమయంలో ఆయన బిజీగానే ఉంటారు. అంటే మనం ఏంటంటే స్వామి హాజ్ రిటైర్డ్ ఈజ్ రెస్టింగ్ అనుకునే వాళ్ళం, కానీ ఆయనకి రిటైరింగ్ రెస్ట్ ఎప్పుడు ఉండేది కాదు. అక్కడ భజన దర్శన భక్తులతో అయిపోయిన తర్వాత ఇక్కడికి వచ్చి ట్రస్ట్ విషయాలు చాలా ప్రశ్నలు ఉండేవి. స్వామి ఇదవుతుంది ఏం చేయమంటారు, అదవుతుంది ఏం చేయమంటారు అని ప్రశ్నలు అడగడాలు, భక్తులు ఇచ్చిన ఉత్తరాలు చదవడాలు. పోనీ ఏది లేదనుకుంటే అమ్మయ్య రిలాక్స్ అవుతారని అనుకుంటా అంటే కాదు, ఎవరూ రాలేదు, పెద్దలు ఎవరూ రాలేదు, సెక్రటరీ గారు రాలేదు అంటే ఆయన తక్షణమే ఆయన భక్తులు ఇచ్చిన ఉత్తరాలు చాలా కలెక్ట్ చేసుకునేవారు, మీకు తెలిసింది ఆ విషయం. ఆ ఉత్తరాలు చదువుకుంటూ కూర్చునేవారు, ఒక్కొక్కటి ఒక్కొక్కటి చదివి ఏ భక్తుడు పాపం ఏ బాధతో రాశారో, ఏ ఆనందంతో రాశారో, ఏ భావంతో రాశారో మనకి తెలియదు. ఆ భావనంతా ఆయన అలా తిలకించేవారు అక్కడ కూర్చుని ప్రేమగా ప్రతి ఉత్తరం చదవడం. అంతేకాని కొన్ని రిలాక్స్ అయ్యి రెస్ట్గా కూర్చుంటారా అది ఎప్పుడూ చూడలేదు నేను స్వామిని. కాబట్టి అది ఇలా ఒక్కోసారి వార్డెన్స్ వచ్చేవారు హాస్టల్ విషయాలు మాట్లాడడానికి. సో కాబట్టి ఏదో పని మీద ఆయన ఎప్పుడు పనిలోనే ఉంటారు ఆయన ఏదో పని మీద.
1: స్వామి దివ్యత్వాన్ని ప్రతినిత్యం మీరు అనుభవించేవారు, కానీ ఏదైనా ప్రత్యేకమైన అనుభవాలు ఏమైనా ఉన్నాయా? భక్తులు ఇచ్చిన ఉత్తరాలు చదువుతూ మనకి తెలియని విషయాలు స్వామి మీతో ఎప్పుడన్నా చెప్పేవారా? అంటే స్వామి దివ్యత్వాన్ని ఇంకా దృఢపరచుకోవడం కోసం స్వామి అన్న
0: ఒక అనుభవం ఉందండి. ఎందుకంటే ఇందాకే చెప్పాను మీకు, అంటే అది స్వామికి తెలియదు మనం చెప్తే గాని అని చెప్పి మనం అనుకుంటూ ఉంటాం చాలా సార్లు, అది మూర్ఖత్వం అని చెప్పాను. అది ఎందుకు అంత దృఢంగా చెప్పగలుగుతున్నానంటే దానికి చాలా మరుపురాని ఎక్స్పీరియన్స్ ఒకటి ఉంది. నేను అదే చెప్పాను మీకు, నేను మా పీజీ డిగ్రీ అయిపోయి పీహెచ్డీ ముందర సంవత్సరం గ్యాప్ వచ్చింది అని చెప్పి, గ్యాప్ సమయంలో స్వామి ఏం చేసేవారంటే భక్తులు వచ్చిన భక్తులకి విభూతి పొట్లాలు పంచిపెట్టడం అని చెప్పి అప్పుడప్పుడు లోపల పిలుస్తూ ఉండేవారు. ఒకసారి అలాగే లోపల నేను ఒక్కడే ఉన్నాను స్వామితో, స్వామి ఉత్తరాలు చదువుతున్నారు. ఈ సంఘటన ముందర ఆ ముందర రోజు ఏమైందో ఆ సంఘటన తెలియడం చాలా ముఖ్యం. ఓల్డ్ హాస్టల్లో మేము ఉండేవాళ్ళం అప్పుడు, అంటే విద్యార్థులం కొంతమంది. ఓల్డ్ హాస్టల్లో పడుకునే ముందర స్వామి అనుభూతులు, స్వామి టీచింగ్స్ డిస్కస్ చేసి దాని గురించి మనన చేసి ఆ మంచి భావాలతో మేము పడుకోవడానికి వెళ్లేవాళ్ళం. ఆ ముందర రోజు అంటే ముందటి రోజు రాత్రిపూట డిస్కషన్ ఏమిటంటే, స్వామి ఆయన ఉత్తరాలు తీసుకెళ్తారు కదా భక్తుల దగ్గర నుంచి, అన్ని స్వయంగా ఆయన చదవగలుగుతారా, ఇజంట్ ఇట్ ఇంపాసిబుల్, ఈ క్వశ్చన్ మెనీ పీపుల్ ఆస్క్. పరోక్షంగా అడగచ్చు, అనుమానాస్పదంగా అడగచ్చు, అది వేరే విషయం, కానీ అడగడం మాత్రం ఖాయం. అన్ని ఉత్తరాలు తీసుకుంటారే భగవంతుడు, నిజంగానే ఆయన చదవుతారా అన్ని ఉత్తరాలు అని చెప్పి, ద బేసిక్ క్వశ్చన్ ఈజ్ మిస్సింగ్ దేర్, డస్ హీ నీడ్ ద లెటర్. సో ఈ బాగా డిస్కషన్ అయింది. సరే ఫైనల్ గా మేమేమనుకున్నాం అంటే, లేదు అన్ని ఉత్తరాలు ఆయన చదవలేరు, ఎలా చదువుతారు, మూడు నాలుగు రోజులు అలా చదువుకుంటూ పోతారేమోలే అని చెప్పి సరే వెళ్ళి పడుకున్నాము. నెక్స్ట్ డే అలా విభూతి పొట్లాలు ఇమ్మని చెప్పి నన్ను పంపించారు. ఆయన కుర్చీలో కూర్చున్నారు, ఆయన ఆసనంలో ఆయన ఆసీనులై ఉన్నారు. నేను తలుపు తీసుకుని విభూతి పొట్లాలు ఇచ్చేసి వెనక్కి వచ్చి తలుపేసిందంటే ఏమిటి, నువ్వు బయటకు వెళ్ళదు లోపలే ఉండు అని చెప్పి సరే నేను తలుపు దగ్గర నుంచున్నాను, నేను ఒక్కడే ఉన్నాను. సరే ఆయన ఉత్తరాలు తీశారు. ఆయన అనుభూతులు కూడా ఎలా ఉంటాయి అంటే, ఇట్ ఈస్ టైలర్ మేడ్ ఫర్ యూ అనమాట. ఇప్పుడు అదే చెప్తూ ఉంటారు, షిరిడి సాయిబాబా అవతారంలో కూడా అదే అయింది. అంటే అది ఎన్ని రోగాలు ఉంటే అన్ని వైద్యులు ఉన్నాయి, ఆయనకి అన్ని ఉపాయాలు ఉంటాయి ఆయనకి. కాబట్టి ఇలా ఈ ఉపాయం నాకన్నమాట. ఇక్కడ నాకు చాలా స్ట్రాంగ్ డౌట్ ఉండేది, నిజంగా ఆయన ఉత్తరాలు ఎవడు చదువుతాడులే, ఆయనకి చదవడం ఆయన ఇక్కడ ఇంపాసిబుల్ బాస్ అని చెప్పి నేను ఊరుకునేవాడిని. సరే ఆయన నాకు అనుకూలంగానే నా ఎదుగుకుండా ఇన్ని కట్ట లెటర్స్ తీశారు. తీసి అలా టకటకటకటకటక ఒకటి పారేస్తున్నారు అలా పక్కకి, తీయడం పారేయడం చదవరే. నేను ఆహా నిన్న రాత్రి అనుకున్నాను కదా ఇన్ని అన్ని ఉత్తరాలు చదవరు అని, కరెక్ట్ గానే ఉంది ఇది, ఆయన ఏమి చదవరు అసలు, ఆయన అందుకే పారేస్తున్నారు చూడు, అందుకని నాకు స్వామి ఈజ్ ప్రూవింగ్ మీ రైట్ అని చెప్పి ఓ బాగా పొంగిపోతున్నాను లోపల. ఉన్నట్టు ఉండి ఆయన ఉత్తరాలు అలా ఆపేసి ఆయన ఆసన నుంచి అలా చూశారు నాకేసి. ఓ చాలా భయం వేసింది నాకు, అంటే ఆలోచన వచ్చింది నాకు, ఆ ఆలోచన ఆల్రెడీ ఆయన్ని చేరుకుంది అక్కడ. ఆపేసి ఏరా డౌట్లు వస్తున్నాయా అని అడిగారు. నాకు చాలా భయం వేసింది, ఏం రావట్లేదు స్వామి, నేను గురువు దగ్గర అబద్దాలు చెప్పకు అన్నారు ఆయన, ఇలా రా అన్నారు. సరే వెళ్ళాను, వెళ్తే సరే ఉత్తరాలు కొని అలా పరిచి ఏ ఉత్తరం అయినా ఒకటి తీసుకో అన్నారు. తీసుకున్నాను, తలుపు దగ్గరికి వెనక్కి వెళ్ళు అన్నారు. వెళ్ళాను, ఉత్తరం తీసి చదువు అన్నారు. అంటే ఎన్వెలప్, సీల్డ్ ఎన్వెలప్, అది చించి దాంట్లో ఉత్తరం చదువు అంటే, స్వామి స్వామి కోసం రాసింది, నేను అలా చదువుతానన్నాను, నేనే చెప్తున్నాను చదువు అన్నారు. సరే ఆ ఉత్తరం చించి నేను ఓపెన్ చేసి చదివాను. ఏమిటి అంటే, అది ఎవరో భక్తుడు వెస్ట్ బెంగాల్ నుంచి వచ్చాడు, వాళ్ళ కొడుకు మానసిక వ్యాధి ఏదో ఉందిట, దానివల్ల తను సరిగ్గా జీవించలేకపోతున్నాడు, స్వామి దగ్గరికి తీసుకొచ్చాడు. సో స్వామి విభూతి ప్రసాదం ఇచ్చి వాడిని బాగుపరిచాడు. స్వామి ఆ అబ్బాయి చాలా బాగున్నాడు, చదువుకున్నాడు, తన సొంత బిజినెస్ పెట్టుకున్నాడు, బాగా అభివృద్ది అయ్యాడు స్వామి, అంతా మీ అనుగ్రహం. అయ్యేది ఇది ఎప్పుడైంది, 6 సంవత్సరాల కింద అయిన విషయం ఇది. అది ఇప్పుడు ఆయన థ్యాంక్స్ చెప్తూ ఒక లెటర్ రాశాడు, స్వామి అనుభూతి అయింది ఇలా మీ ఆశీస్సుల వల్ల వాడు బాగా అభివృద్దికి వచ్చాడు స్వామి, ఆ మానసిక వ్యాధి యొక్క అక్కడ ట్రేస్ కూడా లేదు స్వామి, చక్కగా ఉన్నాడు, మీ ఆశీర్వాదాలకు ఎప్పుడు ప్రార్థిస్తూ అని చెప్పి ఉత్తరం ఉంది. స్వామి చక్కగా అలా కూర్చుని వర్డ్ బై వర్డ్ ఆ ఉత్తరంలో ఏ ఉందో అక్కడి నుంచి నాకు చదివి వినిపించారు. ఆయన ఇది వెస్ట్ బెంగాల్ నుంచి వచ్చింది, ఆ భక్తుడి పేరు ఇది, వాళ్ళ అబ్బాయికి మానసిక వ్యాధి ఉంది, 6 సంవత్సరాల కిందట నా దగ్గరకు వచ్చారు, నేను విభూతి ప్రసాదం ఇస్తే తను చక్కగా తేరుకున్నాడు, ఇట్ ఈస్ ఎ ప్లెయిన్ వైట్ ఎన్వెలప్, పోను కొంత ఇంకో అనుమానం రావచ్చు, పోనీ ఆ ఎన్వెలప్ కలర్ అలా ఉందేమో, ఆ కలర్ ఎప్పుడు ఆయనకు పంపిస్తూ ఉంటాడేమో, రైటింగ్ అలా ఉందేమో, ఇట్స్ ఎ ప్లెయిన్ వైట్ ఎన్వెలప్ విత్ నథింగ్ రిటర్న్ ఆన్ టాప్ ఆఫ్ ఇట్, నో క్వశ్చన్ ఆఫ్ ఎనీ డౌట్స్. వర్బాటం వినిపించి అంతా చెప్పేటప్పుడు నేను దబాయాలని వెళ్ళి ఆయన కాలు మీద పడ్డాను, మళ్లీ ఈ డౌట్ రాజు స్వామి నాకు అన్నాను. అండ్ ఐఎమ్ హ్యాపీ టు టెల్ యూ టిల్ నౌ ఐ నాట్ గాట్ దట్ డౌట్, ఐఎమ్ కన్విన్స్డ్. అండ్ వాట్ ఆమ్ ఐ కన్విన్స్డ్ ఆఫ్, యూ డోంట్ హ్యావ్ టు టెల్ ఎనీథింగ్ టు స్వామి, యూ డోంట్ హ్యావ్ టు రైట్ ఎనీథింగ్ టు స్వామి. ఆయన మీరు రాయక్కర్లేదు, ప్రార్థించక్కర్లేదు, చెప్పక్కర్లేదు, ఆయన ఛానల్స్ ఆయనకే ఉన్నాయి. అలా అని చెప్పి మనం ఎందుకు ప్రార్థించమంటారు, ఎందుకు రాయమంటారు, ఎందుకు మాట్లాడమంటారు ఆయనతో? దిస్ ఈజ్ అన్ ఎక్స్పీరియన్స్ హీ గివ్స్ అస్, అన్ ఎక్స్పీరియన్స్ టు బి చెరిష్డ్. మనం ఈ దేహం ఉన్నంత కాలం ఆల్ ద ఛానల్స్ దిస్ హ్యూమన్ బాడీ క్యాన్ యూటిలైజ్, గాడ్ విల్ గివ్ యూ దట్ ఛానల్. వై? మనని ఆనంద పెట్టడానికి, మనకి తృప్తి ఇవ్వడానికి, మనకి ఎక్స్పీరియన్స్ ఇవ్వడానికి. అంతేకాని అది చేస్తే కానీ ఆయనకి రాదు అనడం, దట్ ఈస్ అజ్ఞానం అండి. ఆ తర్వాత మళ్లీ ఆ డౌట్ నాకు రానే రాలేదు.
1: స్వామి బయటకు వచ్చినప్పుడు 2003లో నాకు బాగా గుర్తుంది. ఒకసారి తన ఉపన్యాసంలో అది స్వామి ఫస్ట్ టైం లోపల పడిపోయినప్పుడు జరిగిన విషయం. స్వామి వెంటనే కొన్ని రోజులు గ్యాప్, దర్శనం గ్యాప్ తర్వాత స్వామి వచ్చి తన ఉపన్యాసంలో స్వామి చెప్పారు, ఇట్లాగా సాయినాథ్ దిలీప్ ఇద్దరు నా దగ్గరుండి చాలా సర్వీస్ చేశారు, సత్యజిత్తో ముగ్గురు కలిసి. స్వామికి మీరు ఆ సేవ చేసిన అనుభవం ఎట్లాంటిదో మాతో పంచుకుంటారా?
0: ఇది కూడా ఇట్ ఈస్ హిస్ గ్రేస్. నేను ముందరే చెప్పాను మీకు, దిస్ ఈస్ హిస్ గ్రేస్. అంటే ఆయనతో ఆయన సేవ చేశాము అని కూడా తప్పు, మేమేం చేయలేదు, ఆయన చేయించారు అంతే. ఇప్పుడు ఆయన దగ్గర ఉన్నంత కాలం ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ క్వశ్చన్ టు ఆన్సర్. అంటే అది అనుభూతి ఎలాంటిది అంటే ఇట్ ఈస్ యునిక్. అది యునిక్ కాబట్టి ఐ చెరిష్ ఇట్ రైట్ అట్ ద టాప్ ఆఫ్ మై లిస్ట్. అంటే మీకు జీవితంలో మీకు మరుపురాని అనుభవం ఏమైంది అంటే, నేను కళ్ళు మూసుకుని 100 సార్లు అడిగినా, 1 కోటి సార్లు అడిగినా అదే చెప్తాను నేను. అందుకనే ఇట్ ఈస్ యునిక్. అది ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలో నాకు తెలీదు. అంటే ఇట్ ఈస్ యూ, మీంతా మీరే చెప్పారు, అది 1 కోటి మంది ప్రార్థిస్తే మేబీ ఒకళ్ళకు వస్తుందేమో అనుభవం. కాబట్టి నంబర్ 1 విచ్ ఐ వాంట్ టు షేర్ ఇస్ మేమేమీ చేయలేదు. ఆయన చేయించింది ఏదో ఆయనే చేయించారు, మా శక్తి కూడా కాదు. ఆయన ఎంత చేయించుకోగలిగారో మా చేత అంత చేయించుకున్నారు అంతేనా. అది ఇట్స్ అన్ ఎక్స్పీరియన్స్ ఫర్ అస్, ఇట్ ఇస్ అ బ్లెస్సింగ్ హీ గేవ్ అస్. ఐ లుక్ అట్ ఇట్ దట్ వే ఓన్లీ. ఐ డోంట్ ఆన్సర్ ఎనీ అదర్ క్వశ్చన్స్ ఆన్ దట్. ఎందుకంటే అది నాకు కూడా తెలియదు, నేను అంత సేవ నిజంగానే భగవంతుడు చేయగలిగానా అండి. ఇప్పుడు నన్ను అడిగితే చేస్తావా అంటే నేను చేయలేను. కాబట్టి ఆయన శక్తి ఇచ్చారు, ఆ అనుభూతి ఇచ్చారు, అప్పుడు అది అలాగైంది. కాబట్టి ఇట్ ఈస్ హిస్ క్రెడిట్, ఇట్ ఈస్ హిస్ గ్రేస్, ఇట్ ఈస్ హిస్ బ్లెస్సింగ్స్. మేమేమీ చేయలేదు అక్కడ, మేము చేసింది ఏమీ లేదు అక్కడ.
1: స్వామి బయట వచ్చి డిస్కోర్సెస్ ఇచ్చేవారు కదా, ఉపన్యాసాలు ఇచ్చేవారు, లోపల కూడా ఉపన్యాసాలు అయిన తర్వాత మీతో ఏమన్నా చర్చించేవారా, ఆధ్యాత్మిక విషయాలు ఏమన్నా చర్చించేవారా?
0: డిస్కోర్స్ విషయాల్లో కరెక్ట్, ఒక్కొక్కసారి హీ యూస్ టు ఎలాబరేట్ ఎ ఫ్యూ థింగ్స్, లైక్ కొన్ని డౌట్స్ వచ్చేవి మాకు ఒక్కొక్కసారి. స్వామి ఇలా అయింది, ఇది నచ్చింది స్వామి, చాలా బాగా చెప్పారు స్వామి, ఇది అర్థం కాలేదు స్వామి అంటే హీ యూస్ టు ఎలాబరేట్. అవన్నీ కూడా మేము రాసుకునేవాళ్ళం ఒక్కొక్కసారి. ఒక్కొక్కసారి ఇగో వీళ్ళు ఇలా అన్నారు, దీని గురించి అర్థం కాలేదు, రేపు పొద్దున్న వాళ్ళని కలిస్తే చెప్పు, స్వామి యాక్చువల్ గా చెప్పింది ఇది, మీకు అర్థం కాలేదు కదా. ఇది కూడా చూడండి, అంటే స్వామి డిస్కోర్స్ ఇచ్చి భజన పాడేసి వెంటనే వచ్చేసేవారు, ఎవరితో మాట్లాడేవారు కదా, ఆ విషయం మీకు తెలుసు. కానీ హీ నోస్ సంబడి ఎక్కడో మనన చేస్తున్నారు, వాళ్ళకి ఈ విషయం అర్థం కావట్లేదు, కన్ఫ్యూజన్ ఉన్నారు, ఇక్కడ తెలుస్తుంది ఆయనకి. ఆ ఫలాని వాడిని రేపు పొద్దున్న నేను కాలేజీలో కలుస్తానని కూడా తెలుసు ఆయనకి, చెప్పి పంపించేవారు నన్ను. తనకి ఇది అర్థం కావట్లేదట, ఈ విషయం చెప్పు, దిస్ ఈజ్ ద కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ రిటర్న్ ఒక్కోసారి పంపించేవారు. కాబట్టి అలా కూడా ఉండేది. డిస్కోర్స్ ఇచ్చిన తర్వాత మాత్రం తప్పనిసరిగా హీ యూస్ టు గివ్ అస్ ద బెనిఫిట్ ఆఫ్ ఫర్దర్ ఇన్సైట్ ఇన్ టు ద డిస్కోర్స్.
1: కొన్ని విషయాలు అలాంటి వివరణతో చెప్తారా, మన నిత్య జీవితంలో అమల్లో పెట్టగలిగేవి?
0: ఇట్ ఈస్ డిఫికల్ట్, ఇట్స్ డిఫికల్ట్. చాలా ఉన్నాయి, చాలా రాసుకున్నాను. ఇట్స్ బెటర్ నాట్ టు రికార్డ్ ఇట్. ఐ మీన్ విడ్ వాంట్ మీ మేబీ 2-3 ఐ వుడ్ హావ్ కమ్ అండ్ ఐ వుడ్ హావ్ కమ్. ఇట్స్ డిఫికల్ట్ ఒక్కసారి అలా అడిగితే.
1: మీరు ఎప్పుడు స్వామితో లోపల ఉండేవారు, మరి మీ తల్లిదండ్రులు హైదరాబాద్ లో ఉండేవారు, మీరు ఎప్పుడైనా మీ పేరెంట్స్ ని చూడడానికి వెళ్లేవారా, స్వామి మిమ్మల్ని పంపించేవారా?
0: సమ్మర్ హాలిడేస్ లో స్వామి బెంగళూరు కి కొడైకెనాల్ కి వెళ్ళినప్పుడు స్వామి చెప్పేవారు, కావాలంటే 10 రోజులు వెళ్లేసి రాండి. అంటే ఏమిటంటే, ఇద్దరు విద్యార్థులు ఉండేవాళ్ళం కదా, మేము టర్న్స్ తీసుకునేవాళ్ళం. తను ఉంటే నేను వెళ్లేవాడిని, నేను ఉంటే తను మాత్రం ఎప్పుడు ఊరికి వెళ్లేవాడు కాదు. స్వామి పిలిస్తే బెందు బెంగళూరుకి వెళ్లేవాడు, కొడైకెనాల్కి వెళ్లేవాడు. ఆయన వచ్చిన తర్వాత స్వామి కబురు పంపేవారు, నువ్వు వెళ్తున్నావు కదా సాయినాథ్ వెళ్ళి రమ్మను అని చెప్పి. సరే ఓ 10 రోజులు వెళ్ళి ఉండే, ఒక్కోసారి అది కూడా వెళ్లడం అవకాశం ఉండేది కాదు. బట్ నో రిగ్రెట్స్, మాకు ప్రయారిటీస్ అన్నాను, అక్కడ ఉన్నది ఎందుకో ఆ విషయం మాకు బాగా తెలుసు.
1: సార్, ఇప్పుడు ఒక విద్యార్థిగా మీ విద్యాభ్యాసం స్వామి విద్యాసంస్థలలో పూర్తి చేసుకుని, స్వామి సంస్థలలో పనిచేసి సేవ చేసి, ఇప్పుడు బయట ప్రపంచంలో మీరు అడుగుపెట్టి సొసైటీకి మీ సర్వీస్ అందిస్తున్నారు, స్టూడెంట్స్ గా మన బాధ్యత ఈ సొసైటీకి ఏం చేయాలో, స్వామి ఏం చెప్పారో దాని గురించి అందరికీ ఒక దిశను చూపించవలసిందిగా మేము కోరుతున్నాం.
0: అంటే దిశని చూపించగలిగేంత స్వామత నాకు లేదు, కానీ ఒక విషయం మాత్రం చెప్తాను. మనం చాలాసార్లు ఐ హియర్ ఇన్ డిస్కషన్స్ అంటే ఏమిటంటే, హౌ కెన్ వి చేంజ్ ద సొసైటీ, హౌ కెన్ వి చేంజ్ ద స్టూడెంట్ వరల్డ్, హౌ కెన్ వి చేంజ్ దిస్ వరల్డ్ అని చెప్పి అడుగుతూ ఉంటాం. పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత స్వామి అప్పట్లో ఏమిటంటే పాసింగ్ అవుట్ బ్యాచ్ కి ఇంటర్వ్యూస్ ఇచ్చేవారు స్వామి. మా బ్యాచ్ కూడా ఇచ్చారు. ఇచ్చినప్పుడు మాలో ఒక విద్యార్థి స్వామిని ప్రశ్న అడిగారు, స్వామి ఇన్ని సంవత్సరాలు మీ ఛాయలో ఉండి, మీ ఛత్రఛాయలో ఉండి, బాగా ప్రొటెక్టెడ్ గా ఎన్వైరాన్మెంట్ లో ఉండి ఇప్పుడు బయట ప్రపంచంలో వెళ్లబోతున్నాం, బయట మీరు నేర్పిన ఈ విద్య, ఈ స్పిరిచువాలిటీ, ఈ ఆదేశాలన్నీ హౌ కెన్ వి యూజ్ ఇట్ టు చేంజ్ ద వరల్డ్, టు ట్రాన్స్ఫార్మ్ ద వరల్డ్, టు ట్రాన్స్ఫార్మ్ ద సొసైటీ, అంటే ఆ ప్రయత్నం కూడా చెయ్యొద్దు అన్నారు స్వామి. ఐ వాజ్ షాక్డ్. అదేమిటి, మనం ఇంత నేర్చుకుంది, ఆర్ ఎంట్ వీ గోయింగ్ టు యూజ్ ఇట్ టు చేంజ్ ఆర్ ట్రాన్స్ఫార్మ్ ద సొసైటీ? స్వామి సైడ్ వద్దు, ఆ పొరపాటు చెయ్యొద్దు అన్నారు. డూ నాట్ ఎయిమ్ టు ట్రాన్స్ఫార్మ్ ద సొసైటీ ఆర్ ద వరల్డ్. అంటే ఏమిటి, మనం చదివిందంతా వ్యర్థమేనా? అప్పుడు స్వామి చెప్పారు, యూ ఇన్స్టెడ్ స్టాండ్ యాజ్ అన్ ఐడియల్ ఫర్ ద సొసైటీ అండ్ ద వరల్డ్. ఎంత పెద్ద వ్యత్యాసం ఉందో చూడండి దీంట్లో. అంటే ఏమిటంటే, యు ఆర్ గోయింగ్ అవుట్ టు ట్రాన్స్ఫార్మ్ ద వరల్డ్ అంటే ఏమిటి, యు ఆర్ అస్యూమింగ్ యువర్ ఐడియల్, అంతే కదా. స్వామి చెప్పారు, నేను చెప్తుంది కదా. అంటే ఏమిటి అంటే, నువ్వు పర్ఫెక్ట్ గా ఉన్నావు, నిన్ను చూసి అందరూ నేర్చుకోవాలి, నిన్ను చూసి అందరూ ట్రాన్స్ఫార్మ్ అవ్వాలి అనే ఫీలింగ్. యు ఆర్ గోయింగ్ టు ట్రాన్స్ఫార్మ్ ద వరల్డ్ అంటే, ఐఎమ్ గోయింగ్ టు స్టాండ్ యాజ్ అన్ ఐడియల్ అంటే నీ స్వయం కృషిత ఎప్పుడూ అవుతూనే ఉంటుంది. అంటే ఏమిటంటే, నువ్వు నిన్ను చూసి ఇంకో ఐదుగురు ఆరుగురు ఇన్స్పైర్ అయిపోయి మరే మనం కూడా ఇలా చేస్తే బాగుంటుంది అని చేయగలిగితే, దట్ ఈస్ ద ట్రూ గిఫ్ట్ విచ్ వీ కెన్ గివ్ గాడ్, దట్ ఈస్ ద ట్రూ గిఫ్ట్ విచ్ కెన్ గివ్ స్వామి. అప్పుడు స్వామి చెప్పారు, ఇప్పుడు స్వామి నువ్వు ఏమి చెయ్యాలో, నువ్వు ఎలా జీవించాలో, పెద్దలను ఎలా గౌరవించాలో, నీ డ్యూటీ పైన నీకు ఉండవలసిన విశ్వాసం, డిటర్మినేషన్ అండ్ ఆనెస్టీ, అంటే మోటో ఆఫ్ సర్వీస్ అండ్ వాట్ ఈస్ ద యువర్, అంటే మనం పని చేస్తున్నప్పుడు ఎటువంటి భావంతో పని చేయాలి, జీతం కోసమా లేకపోతే ఇది నా డ్యూటీ, దిస్ ఇస్ మై ధర్మ అని చెప్పా, అవన్నీ మీకు ఈ 5 సంవత్సరాల్లో మీకు నేర్పించాను. మీకు ఇంతకంటే నేర్పాల్సింది ఏమీ లేదు. ఇప్పుడు అవన్నీ మీరు ప్రాక్టీస్ చేయడం మీ బాధ్యత. ప్రాక్టీస్ చేస్తే మీరంత మీరే ఐడియల్ అవుతారు. మిమ్మల్ని చూసి ఇంకో 5 గురు 6 గురు ఇంకా ఇన్స్పైర్ అయ్యి వాళ్ళు కూడా ఇది చేయడానికి ప్రయత్నిస్తారు. దట్ ఈస్ ద గ్రేటెస్ట్ గిఫ్ట్ యూ కెన్ గివ్ మీ అన్నారు. అంటే నాకు ఇక ఇవ్వగలిగిన గురుదక్షిణ అంతకంటే ఇంకేమీ లేదు అన్నారు ఆయన. దట్ ఈస్ ఇంపార్టెంట్. ఇది స్టూడెంట్స్ కే వర్తిస్తుందా? కాదు, భక్తులు కూడా వర్తిస్తుంది. ఎల్లప్పుడూ మనం బయటికి వెళుతున్నప్పుడు ఐఎమ్ గోయింగ్ టు ట్రాన్స్ఫార్మ్ దిస్ స్లమ్, ఐఎమ్ గోయింగ్ టు ట్రాన్స్ఫార్మ్ దిస్ సెక్షన్ ఆఫ్ ద సొసైటీ, ఐఎమ్ గోయింగ్ టు ట్రాన్స్ఫార్మ్ దీస్ పీపుల్ అని మనం ఆ భావంతో వెళ్లకూడదు. ఇన్స్టెడ్ ఏంటంటే, ఐఎమ్ గోయింగ్ టు స్టాండ్ యాజ్ అన్ ఐడియల్ సో దాట్ దే కెన్ ట్రాన్స్ఫార్మ్, దే కెన్ లెర్న్ ఫ్రమ్ మీ అండ్ ఐ కెన్ లెర్న్ ఫ్రమ్ దెమ్. మనం ఐడియల్ గా ఎప్పుడు నిలబెట్టగలుగుతాం? ఇట్స్ ఎ కాన్స్టెంట్ ఫైట్ బిట్వీన్ అవర్ ఓన్ థాట్స్ అండ్ డివైన్ థాట్స్. అవర్ ఓన్ థాట్స్ అంటే ఏంటి? ప్రాకృతికంగా మన చుట్టుపక్కల మన అనుభవం ఏమవుతుందో అది మనసుకి అదొక ఫీడ్బ్యాక్ ఇస్తుంది. పుట్టబర్తిలో మన స్వామి దగ్గర నేర్చుకుందేదో దాట్ ఈస్ ఆల్వేస్ గివింగ్ అనదర్ కైండ్ ఆఫ్ ఫీడ్బ్యాక్. వ్యత్యాసం అనే పెద్ద గిఫ్ట్ భగవంతుడు మనకిచ్చారు. ఆ వ్యత్యాసంతో మనమే డిసైడ్ చేయాలి విచ్ ఇస్ కరెక్ట్, విచ్ ఇస్ థ్రాష్. దాన్ని బట్టి వీ క్యాన్ ఫైండ్ అవుట్ ఆర్సెల్స్ వెదర్ వీఆర్ స్టాండింగ్ యాజ్ అన్ ఐడియల్ ఆర్ వెదర్ వీఆర్ స్టాండింగ్ యాజ్ అనదర్ డెమన్ ఇన్ ద సొసైటీ. కాబట్టి దట్ ఈస్ ద గ్రేటెస్ట్ థింగ్ విచ్ స్వామి హెస్ టోల్డ్ అస్. కాబట్టి మీరు చెప్పారు అంటే మార్గదర్శనం చేయగలగాలంటే అది ఫలాని వాళ్ళు చెప్తే కానీ మార్గదర్శనం అవుతుంది అని తప్పు. ఫర్ ఎగ్జాంపుల్, మిస్టర్ ఎక్స్ కెనాట్ బి ఎ మార్గదర్శి ఫర్ మిస్టర్ వై, మీరేమన్నా అనుకోండి, అది అవ్వదు. మన ఆత్మసాక్షే మనకి మార్గదర్శి అవ్వాలి. దట్ ఈస్ ఇంపార్టెంట్. అంటే మన ఆత్మసాక్షి వాయిస్ మనం వెలగలిగేంత స్టేజ్ కి మనం చేరాలి ఫస్ట్. ఇట్స్ ఎ ఫైట్. ఇట్స్ నాట్ దట్ ఐ హావ్ సక్సీడెడ్ ఆర్ హీ హాస్ ఫెయిల్డ్. ఇట్స్ ఆల్వేస్ వీ హ్యావ్ టు కీప్ ఫైటింగ్. ఈచ్ వన్ ఆఫ్ అస్ మనకేమిటంటే, ఎక్కడో ఒక అవకాశం వస్తుంది, మన అంతర్వాణి మనకి చెబుతుంది, బాబు నువ్వు చేస్తోంది ఇది తప్పు, ఇది కరెక్ట్ కాదు. ఒక్కొక్కసారి మనకు వినిపిస్తుంది, ఒక్కొక్కసారి వి చూస్ టు సప్రెస్ ఇట్ ఫర్ ఫాస్ట్ గెయిన్. అది ఎవ్రీ వన్ ఆఫ్ ఇస్ ఈజ్ వాట్ యు కాల్ గిల్టీ ఆఫ్ దట్ సిన్. ఎవడు చెయ్యెత్తి బాబు నేను అవన్నీ చేయలేదని చెప్పడానికి వీల్లేదు. దట్ ఈస్ ద కాన్స్టెంట్ బ్యాటిల్ విచ్ వీఆర్ ఫైటింగ్. సో కాబట్టి స్వామి మన దగ్గర ఉన్నారు అని చెప్పి మనం అనుకుని అది చేస్తుండేది. క్లాస్ లో పాఠాలు చెప్తున్నప్పుడు స్వామి అదే చెప్పారు, స్టూడెంట్స్ ని నీ ప్రేమ పుత్రుల కింద చూసుకో అన్నారు. అంటే ఏంటంటే మన కామపుత్రుల కన్నా మన ప్రేమపుత్రుల మీద బాధ్యత మనకి ఇంకా ఎక్కువ ఉంటుంది అని స్వామి చెప్పారు. కాబట్టి నేను ఎప్పుడైనా క్లాస్కి వెళితే అదొక ఒక పూజ చేయడానికి వెళ్తున్నంత ఫీలింగ్ తో వెళ్తాను. అంటే ఐ నెవర్ గో అన్ప్రిపేర్డ్ ఫర్ మై క్లాస్. ఐ రెస్పెక్ట్ ద స్టూడెంట్స్, ఐ రెస్పెక్ట్ ద స్టూడెంట్స్ ఫర్ ద డిజైర్ టు కమ్ అండ్ లర్న్ ఫర్ ద ఫెయిత్ దే హ్యావ్ ప్లేస్డ్ ఇన్ మీ. అంటే ఏమిటి, ఇవాళ మాస్టర్ మనకి ఏదో కొత్త విషయం నేర్పిస్తారు అని ఆ ఫీలింగ్ ఉంటేనే కదా వాళ్ళు అక్కడ క్లాస్లోకి వచ్చి కూర్చున్నారు. ఆ రెస్పెక్ట్ ఇస్తాను నేను దానికి. కాబట్టి నేను దట్ ఈస్ ద స్మాల్ వే ఆఫ్ మై ప్రాక్టీసింగ్ వాట్ స్వామి హ్యాస్ సెడ్. అంటే రెస్పెక్ట్ ద క్లాస్. క్లాస్ వాళ్ళు మీ మీద పేరెంట్స్ కూడా పిల్లల్ని ఎందుకు పంపించారు మీ దగ్గరికి, గురువు గారు ఏదో బోధిస్తారు మనం ఉద్ధరిస్తాడు పిల్లాడిని అని చెప్పి ఆ ఫీలింగ్ తో పంపిస్తారు. రెస్పెక్ట్ ద ఫీలింగ్ ఆఫ్ ద పేరెంట్స్. కాబట్టి క్లాస్ కి వెళ్లేటప్పుడు అన్ప్రిపేర్డ్ గా ఎప్పుడు వెళ్లదు, బికాస్ దట్ ఈస్ లైక్ ఏమంటారు దాన్ని డిజానరింగ్ యువర్ వర్క్ which is dishonoring God. కాబట్టి దట్స్ అ స్మాల్ ఎక్సర్సైజ్ విచ్ ఐ క్యారీ అవుట్. అలాగే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కళ్ళ భావం అలా ఉంటుంది. ఆ భావ ప్రకారంగా అంటే వాళ్ళకి ఆత్మసాక్షి అంటాను. అందుకనే మీ ఆత్మసాక్షి మీకు ఏది కరెక్ట్ అని చెబుతుందో అది ఒకటో రెండో అన్నా పాటించడానికి ప్రయత్నిస్తే మార్గదర్శకులు ఎవరికి వాళ్లే అవుతారు.
1: సాయినాథ్ సార్, మీ అమూల్యమైన సమయాన్ని వెచ్చించి మా రేడియో సాయి శ్రోతలందరితో మీ దివ్యమైన స్వామితో అనుభవాల్ని పంచుకున్నందుకు చాలా చాలా ధన్యవాదాలు సార్. ఇంకా చాలాసార్లు మా స్టూడియోకి వచ్చి మీ సంభాషణని మాకు అందించవలసిందిగా మేము కోరుతూ సెలవు తీసుకుంటున్నాం.
0: స్వామి అనుగ్రహం అంటే తప్పకుండా అవుతుందండి.
1: సాయిరాం సాయిరాం సార్.

ఇంతవరకు మీరు అంతరంగ తరంగాలు ఆనందలహరులు కార్యక్రమంలో స్వామి పూర్వ విద్యార్థి అయిన డాక్టర్ ఎం సాయినాథ్ గారి అనుభవాల శీర్షికలోని ఆఖరి భాగాన్ని విన్నారు. ఈ అనుభవాల్ని వింటూ సాయి భగవాను దివ్యత్వాన్ని మననం చేసుకుంటూ దాని ద్వారా పొందిన పాఠాలను మన జీవితాలలో అలవర్చుకోవాలని స్వామిని ప్రార్థిద్దాం. ఒకవేళ ఏ కారణంగానైనా ఈ భాగం గాని ఇంతకుముందు ప్రసారమైన భాగాలు గాని మీరు వినలేకపోయినట్లయితే మీరు మా వెబ్సైట్ www.radiosai.org లోని ఆడియో సెర్చ్ లోకి వెళ్లి డౌన్లోడ్ చేసుకుని వినవచ్చు. సాయిరామ్.

0: రేడియో సాయి శ్రోతలకు సాయిరాం. మానవాళిలో సత్య ధర్మ శాంతి ప్రేమ అహింసలనే మానవతా విలువలను వికసింపచేసి భక్తి దైవ విశ్వాసం సేవా తత్పర భావాలను పెంపొందింపజేసి సన్మార్గంలో నడిపించేందుకు భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారు తమ ప్రబోధాలలో అమృత గుళికల్లాంటి చిన్న చిన్న కథలను చెబుతూ ఉంటారు. ఆ కథలను ధారావాహికంగా శ్రీ సత్యసాయి కథాసథలో ప్రసారం చేస్తున్నాం. సాయిరాం.
1: ఇతరుల దృష్టిని ఆకర్షించాలని చేసే పనులు అనర్థహేతువులు. దీన్ని తెలిపే డంబము అనే కథనిప్పుడు విందాం. ఒక ఊళ్ళో ఒక వృద్ధురాలు ఉండేది. ఆమె చాలా పేదరాలు. ఎంతో కష్టపడి కొంత ధనాన్ని కూడబెట్టింది. ఆమె ఆ ధనంతో ఎంతో మోజుపడి రెండు బంగారు మురుగులను అనగా గాజులను చేయించుకుని రెండు చేతులకు పెట్టుకుంది. అందరూ తన మురుగులను చూడాలని వాటిని మెచ్చుకోవాలని ఆమెకు చాలా ఆశగా ఉండేది. కాని ఎవ్వరూ ఆమె మురుగుల సంగతి గమనించలేదు. ఏ విధంగానైనా నలుగురికి తమ మురుగుల గురించి తెలియజేయాలనుకున్నది ఆ వృద్ధురాలు. ఒకనాడు మూర్ఖంగా తన గుడిసెకు నిప్పు అంటించింది. గుడిసె తగలబడిపోతూ ఉంటే ఆమె వీధిలో నిలబడి, "అయ్యో అయ్యో, నా ఇల్లు కాలిపోతున్నది" అంటూ తన రెండు చేతులను పైకెత్తి తన మురుగులు అందరికీ కనబడేలా చేస్తూ అరవటం మొదలుపెట్టింది. చుట్టుపక్కల జనమంతా వచ్చి ఆమె గుడిసెను చూస్తున్నారే కాని ఆమె చేతి మురుగులను చూడటం లేదు. ఆ వృద్ధురాలు ఇంకా ఆగలేక, "ఇంకేముంది, అంతా బూడిదైపోయింది. ఈ రెండు మురుగులు తప్ప" అంటూ తన చేతి మురుగులను చూపుతూ ఏడవటం మొదలుపెట్టింది. ఆ మురుగులు అందరూ చూడాలనే బాధ తప్ప ఆమెకు తన గుడిసె కాలిపోయిందనే విచారం ఏమాత్రం కలుగలేదు. ఇతరుల దృష్టిని ఆకర్షించాలని చేసే పనులు అనర్థహేతువులు.

0: లఘువులు.
1: గురువులు.
0: లఘువులు.
1: గురువులు.
0: పెద్దల మాట
1: పిల్లల నోట. లఘువులు.
0: గురువులు.
1: పెద్దల మాట
0: పిల్లల నోట.
1: లఘువులు.
0: లఘువులు.
1: గురువులు.
0: గురువులు. లఘువులు.
1: గురువులు.
0: లఘువులు.
1: గురువులు.
0: లఘువులు.
1: గురువులు.

రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. లఘువులు గురువులు పెద్దల మాట పిల్లల నోట కార్యక్రమానికి మీకు స్వాగతం. ఈనాటి మన భాగంలో శ్రీ సత్యసాయి వచనామృతం ఆధారంగా గ్రహించబడిన గురుభక్తి అను నాటికను మీరు వింటారు. తిరుపతి బాలవికాస్ విద్యార్థులచే రూపొందించబడిన ఈ నాటికలోని పాత్రలు పాత్రధారులు ఉద్యోగి హేమంత్, రాణి రాసమణి పవిత్ర, పండితుడు చాతుర్య, రామకృష్ణ పరమహంస మోనీష్, సభికుడు శ్రీ శివరామకృష్ణ, వ్యాఖ్యాత శ్రీమతి లలిత, పద్యాలాపన శ్రీమతి వైవిఎస్ పద్మావతి

రామకృష్ణ పరమహంస భగవంతునితో తాదాత్మ్యం చెందిన మహనీయుడు. ఆయన భక్తులు కూడా త్రికరణ శుద్ధిగా ఆయన యొక్క దివ్యత్వాన్ని గ్రహించి ఆరాధించేవారు. రాణి రాసమణి ఆయనను దివ్య పురుషునిగా గుర్తించి అచంచల భక్తి విశ్వాసాలతో ఆరాధిస్తూ వచ్చింది. ప్రతి చిన్న విషయంలోనూ రామకృష్ణుని సలహా సంప్రదింపులు ఆశీస్సులు పొందేది. రామకృష్ణుడు నిష్కల్మష హృదయుడు, నిర్మోహమాటస్థుడని తెలుపుతూ భగవాన్ బాబావారు తమ దివ్యోపన్యాసంలో రెండు దృష్టాంతాలు చెప్పారు. ఒకసారి కృష్ణాలయంలో ఉన్న కృష్ణ విగ్రహం యొక్క కాలు విరిగింది.

0: మహారాణి తమ దర్శనార్థం ఆలయ నిర్మాణ శిల్పశాస్త్ర కోవిదులైన గంగోపాధ్యాయ పండితుల వారొచ్చారు.
1: లోనికి రమ్మను. నమస్కారం, రండి కూర్చోండి.
2: తమరేదో ముఖ్యమైన విషయంలో సంప్రదించాలని కబురు చేస్తే వచ్చాము.
1: అవును మహాశయ, దక్షిణేశ్వర్లో మేము నిర్మించిన కృష్ణాలయంలో ప్రతిష్ఠించిన కృష్ణ విగ్రహం కాలు బీట తీసి విరిగిపోయింది.
2: శ్రీకృష్ణ భగవానుడు నిరుపమాన సౌందర్యమూర్తి. మరి కృష్ణ విగ్రహానికి కాలు విరిగిందంటే ఆ విగ్రహాన్ని శీఘ్రంగా తొలగించి వేరొక విగ్రహం ప్రతిష్ఠించాలి. విరిగిన విగ్రహం పూజార్హతను కోల్పోతుందని శాస్త్రం చెబుతుంది.
1: అది శిలా విగ్రహం కాదు, మృన్మయ విగ్రహం. ఆ విగ్రహాన్ని కదపకుండా విరిగిన చోట సరిచేసే సాధన లేదంటారా?
2: అది శాస్త్ర సమ్మతం కాదు మహారాణి. పైగా ఏ దుష్టశక్తుల ప్రభావం వల్ల విరిగిందో వాటి వల్ల అరిష్టం వాటిల్లే ప్రమాదం ఉంది. మీరు అనుజ్ఞయిస్తే ఆ ఆలయం సందర్శించి ఆ విగ్రహ శిల్ప దోషం పరిశీలించి ఆలయ గర్భం యొక్క వైశాల్యాన్ని అనుసరించి శాస్త్రరీత్యా కొత్త విగ్రహానికి ఉండవలసిన ప్రమాణాలు శిల్ప లక్షణాలు తమకు మనవి చేస్తా.
1: కృష్ణ జన్మాష్టమి పర్వదినం కూడా దగ్గరలోనే ఉంది. నూతనంగా విగ్రహం నిర్మించి ప్రతిష్ఠించడానికి ఎంతకాలం పడుతుందంటారు?
2: తమ ఆజ్ఞ అయితే వెంటనే పని ప్రారంభించి జన్మాష్టమికి 4 రోజుల ముందుగానే విగ్రహం తయారు చేయించి తీసుకువస్తాను. తమరు దైవజ్ఞులను సంప్రదించి ముహూర్తం నిర్ణయించి ఆ పాత విగ్రహాన్ని తొలగించి దానిస్థానే కొత్త విగ్రహం ప్రతిష్ఠించవచ్చు.
3: మరి విగ్రహం పాలరాతితో చెయ్యాలన్నా పంచలోహంతో చెయ్యాలన్నా మీ వద్ద అనుభవజ్ఞులైన శిల్పులున్నారా?
2: ఆహా, ఆ విషయంలో మీరు సందేహించిన అవసరం లేదు. నా ఆధ్వర్యంలో నా పర్యవేక్షణలోనే శాస్త్ర సమ్మతమైన పరిమాణాలతో తమకు సకాలంలో అత్యంత మనోహరమైన కృష్ణ విగ్రహాన్ని రూపొందించి అందించే బాధ్యత నాది.
3: అయితే ఆ విగ్రహం యొక్క నమూనాలు, కొలతలు, దానికయ్యే ఖర్చు వివరాలు రేపు ఉదయం మహారాణికి దాఖలు చెయ్యండి.
2: అవశ్యం
1: మహాశయ. 2 రోజుల తర్వాత ఈ విషయంలో మా నిర్ణయం తెలియజేస్తాను.
2: సరే మహారాణి, తమ నిర్ణయం తెలిసాక తమని మళ్లీ దర్శించుకుంటాను. సెలవు.
4: మహారాణిజీ, ఇంకా ఆలస్యం చేస్తే?
1: ముఖర్జీ, నా మనసు ఆందోళనగా ఉంది. ఇంత ముఖ్యమైన విషయంలో దైవజ్ఞులైన రామకృష్ణుల వారిని సంప్రదించకుండా నిర్ణయం తీసుకోవడం అనుచితం, అనర్థదాయకం. రేపు ఉదయం వారిని దర్శించిన తరువాతనే ఈ విషయంలో ఓ నిర్ణయం తీసుకుంటాను.

0: ప్రణామ్ గురుదేవా.
1: ఆ రాణి, వేళ కాని వేళ వచ్చావు. రా, ముందు దైవ దర్శనం చేసుకో. మధ్యాహ్నం సేవ కూడా అయిపోయింది, ద్వారాలు మూసే సమయానికి వచ్చావు. రా, తీర్థ ప్రసాదాలు తీసుకో.
0: సరియైన సమయానికి వచ్చాను గురుదేవా. మిమ్మల్ని ఏకాంతంగా కలుసుకుని ఒక సలహా అడగాలని.
1: మంచిది మంచిది, ఏం సలహా కావాలి?
0: ఆలయంలో కృష్ణ విగ్రహం కాలు విరిగింది కదా.
1: అవును విరిగింది, ఎందుకు విరగదు? గోపికల వెంట పడుతుంటే పరిగెడుతూ క్రింద పడుంటాడు.
0: ఆ విరిగిన ప్రతిమ ఆరాధనకు పనికిరాదు, కొత్త ప్రతిమను చేయించాలన్నాడు ఆగమ శిల్ప శాస్త్ర పండితుడు.
1: అంటాడు అంటాడు, ఎందుకనడు? పండితుడు కదా. సరే చూడు, నీ అల్లుడు కాలు విరిగితే అతనిని వదిలేయమని చెప్పి మరో అందమైన వ్యక్తినిచ్చి నీ కూతురుకు మళ్లీ పెళ్లి చేస్తావా, లేక చికిత్స చేయించి అతని కాలు బాగు చేస్తావా? ఏమి మాట్లాడవు, పండితుడు చెప్పాడు కొత్త విగ్రహం చేయిస్తానంటావు. రాణి, విగ్రహాలను పూజిస్తున్నప్పుడు వాటిని మట్టి బొమ్మలుగా చూడకూడదు, సజీవ రూపాలుగా భావించి ఆరాధించాలి, అప్పుడే పూజకు ఫలితం.
0: క్షమించండి మహాశయ, ఎవరు ఏ విమర్శలు చేసినా మిమ్మల్ని సంప్రదించనిదే, నేనే పని చెయ్యను.
1: రాణిమా చూడ, మంచి రోజు చూసి నేనే కృష్ణుని కాలు అతికించి చికిత్స చేస్తాను, రంగు వేస్తాను, అంతా నేనే చేస్తాను. అంతవరకు కృష్ణుని కాలు వైపు చూడొద్దు, ఆ మందస్మిత సుందర వదనార విందంకేసే చూడు.
0: పూజ్య గురుదేవా, మీ నిర్ణయమే నాకు శిరోధార్యం.
2: మరొకసారి కృష్ణ మందిరంలో రామకృష్ణులు ఆధ్యాత్మిక ప్రబోధ చేస్తున్నారు.
1: బ్రహ్మ సాక్షాత్కారానికి భగవన్నామమే చాలు, నిజమే. కాని భక్తి లేనిదే నామస్మరణ వల్ల లాభం లేదు. భగవంతుని కోసం పరితపించాలి. పేరు, ప్రతిష్టలు, సిరి సంపదలు అల్పమైనవని త్రికరణ శుద్ధిగా విశ్వసించి.
3: అయ్యా, ఏమిటి? ఉన్నటువంటి గురుదేవులు రాణిగారు చంప చెళ్ళు అనిపించారు.
1: ఏమిటి ఆలోచిస్తున్నావు? మాట్లాడవే. నీ కోర్టు కేసుల విషయాలు ఆలోచించదలుచుకుంటే ఇంట్లో కూర్చొని ఆలోచించుకో. ఇక్కడ కూర్చొని తలూపుతో నేను చెబుతున్న విషయాలను వింటున్నట్లు నటించకు.
0: నిజమే గురుదేవా, నన్ను క్షమించండి.
2: మరి విన్నారు కదా ఆమె సహనం, నమ్రత. రాణి రాసమణికి రామకృష్ణుని హృదయం వెన్నవలే సున్నితమైనదని తెలుసు. ఆయన తన అతీంద్రియ శక్తితో తన మనస్సును పుస్తకంలా చదివాడని కూడా తెలుసు. తనలో పరివర్తన కలిగించాలన్న తపనతో ఈ కఠిన చర్య తీసుకున్నాడని తెలుసు. ఈ సంఘటన పురస్కరించుకుని భగవాన్ బాబావారు ఇలా వ్యాఖ్యానించారు. ఈనాడు పండితుల చేత ఆధ్యాత్మిక ఉపన్యాసాలిప్పించటం, వారి విద్వత్తును ప్రశంసించి సన్మానించటం పరిపాటైంది. అయితే పండితుడు తన గ్రంథ పాండిత్యం ద్వారా ప్రజలకు ఇన్ఫర్మేషన్ అందించవచ్చు. రామకృష్ణ పరమహంస వంటి జ్ఞానికి వినేవారిలో ట్రాన్స్ఫార్మేషన్ కలిగించే శక్తి ఉంది. ఆ సందేశాన్ని పద్యరూపంలో ఈ విధంగా అందించారు భగవాన్.

ఇంతవరకు మీరు ఈనాటి మన లఘువులు గురువులు కార్యక్రమంలో తిరుపతి బాల వికాస్ పిల్లలచే రూపొందించబడిన గురుభక్తి అను నాటికను విన్నారు. ఇందులోని పాత్రలు పాత్రధారులు ఉద్యోగి హేమంత్, రాణి రాసమణి పవిత్ర, పండితుడు చాతుర్య, రామకృష్ణ పరమహంస మోనీష్, సభికుడు శ్రీ శివరామకృష్ణ, వ్యాఖ్యాత శ్రీమతి లలిత, పద్యాలాపన శ్రీమతి వైవీఎస్ పద్మావతి, సాయిరాం.

రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. ఇప్పుడు మీరు 2012 సంవత్సరంలో స్వామివారి దివ్య సన్నిధిలో సాయి కుల్వన్ సభామండపంలో విద్యార్థులు ప్రదర్శించిన బుర్రకథ పార్వతీ కళ్యాణం వింటారు.

0: అయితే సోదరా,
1: ఏమిరా
0: ఈనాడు మనం సర్వ సృష్టి స్థితి లయకారుడు,
1: ఆహా
0: సర్వ మంగళకరుడు అయిన ఆ పరమేశ్వరుని కదా చెప్పుకునే ముందరా.
1: ముందుగా
0: శ్రీ జోడి ఆదిపల్లి సోమప్ప స్వరూపుడైన మన స్వామి గురించి తనివి తీరా కీర్తించుకుని ఆ పైన కథలోకి వెళదాంరా.
1: అవశ్యమన్నాయి, అలాగే కాని అంతకన్నా పవిత్రమైన కార్యం ఇంకేముంది మనకి? మాంచి చక్కెర కేలి లాంటి పాట ఒకటి పాడరా అబ్బాయి.

0: తన మహిమని చూపి అహమును బాపి
1: భక్తి భావమును లేపి ముక్తి మార్గము చూపి
0: దర్ప హరుడు కందర్ప మదహరుడు
1: సకల శుభకరుడు నిఖిల జయకరుడు అయిన మహాదేవుడు నూతన వరుడు
0: అష్ట భుజాంకిని దుష్ట సంహారిణి
1: ప్రణవ స్వరూపిణి ప్రళయ నివారిణి
0: త్రిశూలధారిణి త్రిలోకపాలిని
1: శ్రీచక్రవాసిని చిన్మయ పత్తిక్షేత్రి పాలిని అయిన హైమవతి నూతన వధువు.
0: ఆహా, పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం ఆ ఘట్టాన్ని వింటేనే
1: ఆహా
0: పంచమహాపాతకాలు పటపంచలైపోతాయి.
1: మహాబాగా చెప్పేవరా.
0: అటువంటి దివ్య చరిత్రను ఈనాడు మనం సాక్షాత్తు శివశక్తి అవతారుడు జగన్మాత ఈశ్వరీ సుతుడు అయిన మన భగవాన్ శ్రీ శ్రీ శ్రీ సత్య సాయిబాబా వారి దివ్య సమక్షంలో బుర్రకథగా చెప్పుకోబోతున్నాము.
1: అయితే సోదరా, వెండికొండ రాజుకి మంచుకొండ రాజపుత్రికనిచ్చి వివాహం జరిపించుటకు దైవజ్ఞులచే నిర్ణయింపబడినది.
0: ఆహా,
1: కావున ఈ ఆహ్వానానికి అందరూ ఆహ్వానితులే, మీరందరూ కూడా.
2: శ్రీకరముగనో రాధా ఒక పరి శివ శివయన రన్నా
3: వినుడు వినుడు పరమేశుని చరితం విశతంబుగనేడే
2: భవభయ హరితం.

0: చరిత.
1: అయితే సోదరా,
2: ఏమిరా,
1: దక్ష ప్రజాపతి శివశక్తిని కానుకోలేక శివద్వేషం
2: మానుకోలేక
1: శివుని అవమానించాలనుకుని ఒక గొప్ప యజ్ఞాన్ని తలపెట్టాడురా.
2: ఓహో,
1: ఆ యజ్ఞానికి తన అల్లుడైన శంకరుని, తన కూతురైన సతీదేవిని విడిచి మిగిలిన దేవతలందరినీ పిలిచాడు.
2: మామూలుగా అత్తయ్య ఇంటనున్న ఆడబిడ్డకు పుట్టింటిపై ఆశ కలగడం సహజం. పిలువని పేరంటానికి వెళ్లడం శంకరునికి ఇష్టం లేదు, ప్రియమైన సతిని బాధించడం అంతకన్నా ఇష్టం లేదు.
1: నిజమే మరి.
2: ఈ విషయాన్ని తెలుసుకున్న సతీదేవి శంకరుని వద్దకు వెళ్లి, నాథ, నా తండ్రి నన్ను కాని మిమ్ము కాని అవమానించడం నా తండ్రి యొక్క ఉద్దేశం కాదు.
1: కాదు,
2: యజ్ఞము చూడాలని నాకు మనస్సు కలిగింది, ఆ యజ్ఞమంటేనే మీకు మనస్సు విరిగింది అంటూ పరిపరి విధాలా చెప్పడం సాగించింది.
1: అయినా ప్రభు, కరగడమే కాని విరగడమెరుగని మనస్సు మీది, పెరగడమే కాని తరగడమెరుగని యశస్సు మీది. ఆశ్రితుల కోరికలు కాదనలేరే, అర్ధాంగినైన నా కోరికను కాదనగలరా అంటూ ప్రాధాయపడగా సరైనన్నాడు శంకరుడు.
2: భలే.
1: ఇక సతీదేవి పరమ సంతోషంతో తన చెలికత్తలను వెంట తీసుకుని యజ్ఞశాలకు బయలుదేరింది.
2: అప్పుడు ఏమైందిరా?
1: అక్కడ కన్న కూతురిని చూచి చూడగానే రేచువలే త్రాచువలే కక్షతో పగబట్టి కస్తుమని బుసలు కొట్టి లేచాడు ఆ దక్షుడు. అప్పుడు ఏం జరిగిందంటే,
2: మనస్సు కలిగింది, ఆ యజ్ఞమంటేనే మీకు మనస్సు విరిగింది అంటూ పరిపరి విధాలా చెప్పడం సాగించింది.
1: అయినా ప్రభు, కరగడమే కాని విరగడమెరుగని మనస్సు.

0: దురుసుతో తల బెరుసుతో కన్ను మిన్ను కానిడి కండ కావరంతో దక్ష ప్రజాపతి కన్న కుమార్తెను కాని మాటలనగా
1: కాని మాటలాడగా
0: ఆమె కన్నీరు కావేరులయ్యింది.
1: అయ్యో పాపం,
0: రగిలిన ఆమె ఎద పగిలింది, రక్త జల కదిలింది. వెంటనే కాలి బొటర్ వేలుతో బలంగా నేలపై రాసింది. అందులోంచి అగ్ని జ్వాలలు పుట్టాయి. సతీదేవి చితిని చేరింది, తన పతిని తలుచుకుంది.
1: అందుకే అంటారు మన పెద్దవాళ్ళు
0: ఏమని,
1: ఇంటికొచ్చిన ఆడబిడ్డని అస్తమాను కాలి బొటన్ వేలు నేలకు రాయద్దు, పుట్టింటికి మంచిది కాదని.
0: సరిగ్గా చెప్పారా. ఉచ్చ నీచాలెరుగని తండ్రిని శృతి మించి అభిమానించి సుఖానికి వెలై దుఃఖానికి బలైపోయిన ఈ హృదయ విదార విషాద బలిదాన గాథర సతీదేవిది. ఈ నిజమైన దారుణం నిలువెల్లో మారడం ఆ నిటలాశుడికి తెలియగానే ఆ హరిణి హృదయంలో అగ్ని పర్వతాలు ప్రజలై ఆ జ్వాలల కీలలకు గరళ కంఠుడు తాడలేక రౌద్ర భీభత్స ప్రళయ తాండవం చేస్తూ తన జటాజుట్టాన్ని పిరికించి నేల కేసి కొట్టగా అందులోంచి వీరభద్రుడు ఎలా ఉద్భవించాడంటే,
2: భగ్గుమంటూ అగ్గి పుట్టి

0: దక్ష యజ్ఞం ధ్వంసమయ్యింది.
1: ఆహా,
0: పాపం సదాశివుడు, అతని గుండె నీరే, అతని భార్యకి దూరమై అతి ఘోరమైన భయంకరమైన తపస్సులో మునిగిపోయాడు.
1: అయితే అన్నయ్య, దక్షుడు చక్కెర లేకుండా చక్కెరి పొంగల్ చేయడానికి ప్రయత్నించాడు, కొలాప్స్ అయిపోయాడు. లేకపోతే ఈశ్వరుడు లేకుండా యాగం ఎలా సాగుతుందిరా?
0: నిజమేరా, నిరీశ్వర యాగం ఎక్కడా జరగదు మరి.
1: అవును మరి,
0: సతీదేవి అగ్నిలో ఆహుతైపోయింది కదా.
1: అవును కదా.
0: అయినా సతీపతులను అగ్ని మాత్రం వేరు చేయగలుగుతుందా చెప్పు.
1: నెవర్ నెవర్.
0: ఎప్పటికైనా సరే సతీదేవి తిరిగి భూమిని పుట్టవలసిందే, పరమశివిని తిరిగి చేపట్టవలసిందే.
1: మహాభాగా చెప్పావరా.
0: అదే సమయంలో భూలోకంలో హిమవంతుడు అనే పర్వతరాజు పరిపాలిస్తూ ఉన్నాడురా.
1: అన్నయ్య, హిమవంతుడు అంటున్నావు, ఆయన ఒళ్ళు ఎప్పుడు చల్లగా ఉంటుందా?
0: హోరిణి, సూర్యనారాయణ మూర్తి అని పేరు పెట్టుకున్న వాళ్ళ ఒళ్ళు ఎప్పుడు వేడిగా సలసల కాగిపోతుంటుందట్రా.
1: మంచి పాయింట్ పట్టావరా. సరే, కథలోకి పెడదాం పద.
0: బాగుంది మా, కానీ మన హిమవంతుడు మాత్రం తన ప్రజలందరినీ చల్లగా చక్కగా పరిపాలిస్తుండేవాడు.
1: ఆహా,
0: అతని గురించి విందాంరా.
1: పదరా.

0: పుణ్య దంపతులైన మేనకా హిమవంతులకు లోక కళ్యాణార్థమై 8 చేతులతో 3 కన్నులతో స్థూలధారిణి అయి చంద్రరేఖ విభూషితయ్యై పరబ్రహ్మస్వరూపిణి అయిన ఆ ఆది పరాత్పరియే అందాల ఆడబిడ్డగా జన్మించింది.
1: ఇంతటి అదృష్టవంతులు ఆ దంపతులు.
0: చిరునగుతో కూడి కోటి సూర్య పూర్ణ తేజస్సుతో వెలుగుతున్న ఆ అపరూప అపరంజిని చూసిన ముక్కోడి దేవతలు భక్తి పారవస్యంతో శంఖం పూరించి జయ జయ ధ్వానులతో ఏ విధంగా స్తుతిస్తున్నారో వినరా.

0: ఆ అదృష్ట దంపతుల ఒడిలో అల్లారుముద్దుగా పెరుగుతున్న ఆ చిన్ని బాలికకు 11వ రోజున వేదశాస్త్రోక్తంగా శ్రీ పార్వతీదేవి అనే నామకరణం చేశారు. దినదినం ప్రవర్ధమానమై ఆ చిన్ని బాలిక పెరుగుతూ వస్తోంది. 5వ 7 రాగానే యథావిధిగా విద్యాభ్యాసం చేశారు.
1: అంటే విద్యాభ్యాసం చేశారన్నమాట.
0: అవును.
1: అయితే అన్నయ్య, ఆ రోజుల్లో ఆ విద్యా విద్యార్థులు ఉపాధ్యాయులు వినయము విధేయత, అబ్బో ఆ వైభవమే వేర్రా.
0: నిజంరా, ఆ వైభవమే మహావైభవం.
1: ఆ రోజుల్లో అనేవారట బతకలేక బడిపంతులు అని, విన్నావా ఎప్పుడైనా?
0: విన్నాన్రా. పాపం ఆ రోజుల్లో బడిపంతులకి బ్రతుకు తరుగు గడవడానికి చాలా కష్టంగా ఉండేది.
1: అలాగే మొన్న ఈ మధ్యన నేను కూడా ఉపాధ్యాయుడు ఉద్యోగం టేకప్ చేశాను.
0: ఓహో, నువ్వు టీచర్ అయ్యానన్నమాట.
1: ఓ రోజు ఏమైందో తెలుసా?
0: ఏమైందిరా?
1: ఓ స్టూడెంట్ పేరెంట్స్ మా స్కూల్ కి కోపంగా వచ్చి
0: వచ్చి
1: ఏమిటండి మాస్టారు, మా వాణ్ణి 3x3 ఎంతరా అని అడిగితే 12 అని సమాధానం చెప్తున్నాడు, ఇదేనా మీరు నేర్పించే పాఠాలని గట్టిగా నిలదీశారు.
0: అవునరా, మరి నిలదీక ఏమిట్రా, 3x3 12 ఏమిట్రా బాబు, మరి నువ్వేం చెప్పావు?
1: అబ్బో, మీ వాడు 3x3 12 వరకు వచ్చాడన్నమాట. వెల్ డన్, వెరీ గుడ్. మొన్నటిదాకా మీ వాడు 3x3 17 అని సమాధానం చెప్పేవాడు లేండి.
0: యోగా
1: అయినా స్టడీగా ఇంప్రూవ్ అవుతున్నాడు, సంతోషించండి అని చెప్పాను.
0: బాగున్నాయిరా చదువులు. ఇంకేమిట్రా మరి?
1: ఏముందిరా, దేశ భాషలందు తెలుగు లెస్స అన్నారు మన పెద్దవాళ్ళు.
0: అవును,
1: ఈనాటి విద్యార్థులు దేశ భాషలందు తెలుగు లెస్సే అని ప్రూవ్ చేస్తున్నారా?
0: ఏం చేస్తానరా, పరిస్థితులు అలా తారిమారైపోయాయి. మరి
1: ఆధునిక భాషలందు తెలుగు భాష క్షీణించిపోతుంది అనుకో.
0: నిజమేరా.
1: సింపుల్ గా శాంపుల్ గా ఒక ఇన్సిడెంట్ చెప్తాను, వినరా?
0: ఇన్సిడెంటే చెప్పరా, అందరం వింటాము.
1: ఓ టీచర్ వాళ్ళ స్టూడెంట్ తో, ఒరే బృహస్పతి, మంచి క్వశ్చన్ వేస్తాను, చక్కగా అరటి పండు ఒలిచినట్టుగా ఆన్సర్ చెప్పరా అని అడిగారా.
0: స్టూడెంట్ బృహస్పతి అంటున్నావు, బుద్ధిమంతుడు అనుకుంటారా? బాగా
1: తెలుస్తుంది తెలుస్తుంది, వినగా వినగా వేము తీయగా ఉండు అంటారు కదా, అలానే చూడు ఇప్పుడు ఏమవుతుందో.
0: మరి ఏమైందిరా తర్వాత?
1: టీచర్ క్వశ్చన్ అడిగారు. ఏమిటా క్వశ్చన్ తెలుసా?
0: ఏమిట్రా?
1: జ్ఞానోదయం అంటే ఏమిటి నాయన అని అడిగారు.
0: ఓరిని, అందరికి కావలసిందేరా, ఏం చెప్పాడు రా బాబు?
1: సార్ వెరీ సింపుల్, జ్ఞానం అనగా తెలివి, ఉదయం అనగా తెల్లాడటం, జ్ఞానోదయం అనగా తెలివి తెల్లాడటం సార్ అన్నాడు.
0: బావుందిరా, నువ్వు నీ తెలివి తెల్లారినట్టే ఉంది. కథలోకి వెళ్దాం పద, ఇక
1: పదరా వెళ్దాం.
0: తారకాసురుడు అనే రాక్షసుడు బ్రహ్మదేవ వరగర్వంతో బకాసుర భస్మాసురుడును మించినవాడే ముల్లో కాలపై ఏ విధంగా దండయాత్ర సాగిస్తున్నాడు చూద్దాంరా.
1: పదరా.

రుధిరం మధురం రుధిరం మధురం మధురం రుధిరం రుధిరం కొరకై దేనికి పెదరం రుధిరం మధురం మధురం రుధిరం రుధిరం కొరకై దేనికి పెదరం అందుకు కావలే ఇప్పుడు కథనం అమరులందరికీ అతి

0: కన్ను మిన్ను కానని కండ కావరంతు ఆ తారకాసురుడు ముక్కోడి దేవతలను ముప్పు తిప్పలు పెడుతూ కళ్ళుండి కూడా గుడ్డివాడైపోయినట్టుగా అయిపోయాడు.
1: అన్నయ్య అన్నయ్య అన్నయ్య ఆగాగు, గుడ్డివాడన్నావు నువ్వు?
0: అవునరా,
1: గుడ్డివాడంటే గుర్తుకొస్తుందిరా.
0: ఏమిట్రా?
1: మా ఫ్రెండ్ వాళ్ళ తమ్ముడు.
0: తమ్ముడు
1: పాపం నిజంగానే చిన్నప్పటి నుంచి గుడ్డివాడరా, బై బర్త్ బ్లైండ్ అన్నమాట.
0: అయ్యో పాపం,
1: గుడ్డివాడు కదా అని అమ్మా నాన్న చాలా గారాబంగా పెంచుతూ వాడు ఏది అడిగితే అది ఇంతంటే అంత ఎక్కువగానే పెడుతూ వచ్చారా.
0: నిజమేరా మరి?
1: ఎంత పెట్టినా ఎంత చేసినా నాకు తక్కువ పెట్టేస్తున్నాడు బాబో అని గొల్లుమని ఏడుస్తున్నాడు.
0: పాపం పరిస్థితులున్నాయి కదరా, కళ్ళు లేవు కదరా వాడికి పాపం.
1: సరే ఇక పండగ వచ్చింది.
0: ఓహో,
1: మన తెలుగు వాళ్ళ పండుగలు తెలుసుగా.
0: బాగా తెలుసురా.
1: గారెలు, బూరెలు, అట్లు, పెసరట్లు, బొబ్బట్లు.
0: బాబు ఆకలేసేస్తోంది.
1: ఆగాగు, అన్ని చేసి స్ట్రైట్ గా వాడి ముందుకు తీసుకెళ్లి పెట్టారు.
0: ఆహా, ఇంకేముందిరా,
1: గుడ్డివాడు కదా అన్ని ఇలా ఇలా ఇలా ఇలా తడుముకొని చాటంత మొహం చేసుకుని వెంటనే చెంచాంత మొహం చేసుకుని
0: ఏమైందిరా,
1: నాకే ఇన్ని పెడుతున్నారు మీరెన్ని తినేస్తున్నారు అని గొల్లుమని ఏడ్చాడట.
0: హోరిణి బాగుందిరా, అందుకనే స్వామి అంటారు.
1: ఏమందిరా?
0: సంతృప్తి లేని చోట అసంతృప్తి రాజ్యమేలుతుంది అని.
1: మంచి మెసేజ్ చెప్పావరా.
0: అందుకనే స్వామి అందరితోటి సీలింగ్ ఆన్ డిజైర్స్ పాటించండి అని మనందరికి మెసేజ్ ఇచ్చారా.
1: అవునరా.
0: సరే కథలోకి వెళ్దాం పద. ఇక
1: పదరా.
0: కళ్ళ కపట మెరుగని చల్లని మురులను తారకాసురుడు గొల్లుమనిపిస్తున్నాడు.
1: ఆహా,
0: మరణమాసనమైన ఆ అసురుడు మరింత విజృంభిస్తున్నాడు. అయితే వీడి ఆగడాలను భరించలేని ముక్కోడి దేవతలు బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్లగా
1: వెళ్లగా
0: బ్రహ్మదేవుడు శ్రీ పార్వతీ పరమేశ్వరులకు పుట్టబోవు కుమారస్వామియే తారకాసురుని సంహరించేందుకు తగిన సమర్థుడు అని తెలిపారు.
1: ఆహా,
0: ఇక మన నారదుడు శ్రీ పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం జరిపించడమే తన తక్షణ కర్తవ్యం అని తెలుసుకుని భూలోకానికి వెళ్లి హిమవంతుని చేరి ఏమంటున్నాడంటే
1: ఏమంటున్నాడు రా,
2: నారాయణ నారాయణ

0: నారదుడు పార్వతి యొక్క జన్మరహస్యం తెలిపి అమ్మవారి అవతార లక్ష్యాన్ని హిమవంతుని తెలియజేసి,
1: ఆహా
0: ఓ పర్వతరాజా, పరుడు ఈమెకు వరుడు కాడు,
1: కాడు
0: హరుడే ఈమె వరుడు, ఆమె మనోహరుడు. అతను ఇప్పుడు కొండ మీద తపస్సులో ఉన్నాడు.
1: ఆహా,
0: అతని పొందేందుకు నీ కుమార్తె పార్వతి మరింత తపస్సు చేయాల్సి ఉంటుంది. కనుక వెంటనే పరమేశ్వరుని పరిచర్యలకై పార్వతిని పంపవయ్యా అని హిమవంతునికి నారదుడు చెప్పగా సరేనన్నాడు. ఇక ఈ మాటలిన పార్వతి అమందానంద కందడిత హృదయార విందయ్యై పురి విప్పిన వన మయూరు వెలే వెంటనే లేచింది. పూల సజ్జను చేత పట్టుకుంది,
1: పట్టింది.
0: అల్లంత దూరం నుండి పరమేశ్వరుని చూడగానే
1: చూడగానే
0: ఆమె హృదయాంతరాళం నుండి అమరగానం ఏ విధంగా మొదలైందో చూడరా.

0: ఆమె అమరగానమే పరమశివునికి అభిషేకమయ్యింది.
1: ఆహా,
0: అపరూపమైన భక్తితో పార్వతీదేవి పరిచర్యలు చేస్తూ పరమేశ్వరుని కొలుచుచుండగా
1: ఉండగా
0: ఇదే అదననుకుని దేవతలచే ప్రేరేపితుడైన మన్మధుడు తన పంచబాణాన్ని శివునిపై గురి చూసి వదిలాడు. అయితే అప్పటి వరకు తపస్సులో ఉన్న పరమేశ్వరుడు తన తపోభంగానికి కారణం ఎవరని తన మనోనేత్రంతో సారించి చూడగా అందుకు కారణం మన్మధుడని తెలిసి పరమేశ్వరుడు ఫాల నేత్రాన్ని తెరిచాడు, మన్మధుణ్ణి భస్మీకృతం గావించాడు.
1: అయితే సోదరా, ఇక మన్మధుడు లేడు. రతీదేవి విలపిస్తోంది. శివపార్వతుల జంట కొరకై తమ జంటను సైతం చీల్చిన తన పతికి పట్టిన గతిని చూసి బావురమన్ దుఃఖించింది. తాళి తెగి ఎగతాళి పాలైన ఈ బ్రతుకు బ్రతకడం కంటే మరణించడం మేలు అని నిశ్చయించుకుంది. అంతలో అశరీర వాణి, అమ్మా రతీదేవి, ఆగు, చింతించకు. ఉమాశంకరుల వివాహానంతరం నీ భర్త మరల సజీవుడే నిన్నేలుకుంటాడు అని తెలుపగా చాలా సంతోషించింది.
0: ఇక్కడ మనస్సు చెలించిన మహేశ్వరుడు అక్కడ తపస్సు వదిలి అక్కడి నుంచి నిష్క్రమించాడు.
1: ఆహా,
0: ఇంతటి భయంకరమైన దృశ్యం చూసి మూర్ఛిల్లిపోయిన పార్వతీదేవిని ఆమె తల్లిదండ్రులైన మేనకా హిమవంతులు ఆమెను ఇంటికి తీసుకువెళ్లారు. అయితే పరమేశ్వరునికి పార్వతిని చూడాలనే ఆకాంక్ష మరింత బలీయమైపోయింది.
1: ఓహో,
0: అప్పుడు పరమేశ్వరుడు ఒక పన్నాగంతో తన వేషం మార్చి ఎరుకల సానిగా మారి ఆ తర్వాత ఏమైందో మన అన్నయ్య చెప్తాడు, వినుకోరా.
1: చెప్పరా.
2: ఎరుకల సానిగా మారి.

0: చిట్టజుంటరితా.
1: ఈ విధంగా శివుడు సిటుక్కున్న పంచగట్టి వెండి కొండటకు జారి మంచుకొండ చేరిండు.
2: ఓహో,
1: అక్కడ ఆ మంచుకొండ కాడ ఆ హిమవంతుని రాజయుధులందు ఎరుకోయమ్మ ఎరుక అంటూ ఎట్లా పాడుకుంటూ పోతున్నాడు, వినరా?
0: ఎండుపుకాయలు కరక్కాయలు కుంకుమ సూదులు నల్ల పూసలమ్మోయ్,

ఎరుక చెబుతాను, ఎరుక చెబుతాను, ఎరుక చెబుతాము తల్లే. కంచి కామాచి మా కంటెదుట కలదు అమ్మా, కంచి కామాచి మా కంటెదుట కలదు. మధుర మీనాక్షి మాటంతె కలదు, మాటంతె కలదు, మాటంతె.

0: జయమంతమి
1: అంబ పలుకు జగదాంబ పలుకు.
2: ఎరుకోయమ్మ ఎరుక, ఎరుక శబతానమ్మ ఎరుక అన్న. ఆ ఎరుకల సాని కేకలు ఎవరు విన్నారయ్యా అంటే?
1: ఎవరు విన్నారయ్యా?
2: అక్కడ మన కథానాయకురాలైన శ్రీ పార్వతీదేవి వినింది.
1: ఓహో,
2: అయితే వెంటనే చెలికత్తెలను పంపించి ఆ ఎరుకల సాని పిలిపించి అతని చేట నిండా మంచి ముత్యాలు పోయించింది.
1: ఆహా,
2: అక్కడ ఎరుకల సాల్వేషన్లో ఉన్న మన పరమేశ్వరుడు పార్వతి చేయి పట్టుకుని తన మనసులోని మాట పార్వతితో ఏ విధంగా చెప్తున్నాడో వినరా?

0: ఈ విధంగా సోది చెప్పి వెళ్లిపోయిన శివుడు పార్వతిని పూర్తిగా పరీక్షించాలనుకుని తానొక వృద్ధ బ్రాహ్మణ వేషంలో వచ్చి తపస్సులో ఉన్న పార్వతిని మేల్కొల్పి బాల అందాల మాల
1: ఏమిట్రా నీ గోళ,
0: ఇది శివలీల.
1: అయితే ఇక ఆలస్యమేలా, కానీ మరి
0: నీకు శివునిపై ఆశ ఉంది, కాని నీకు నాకు రాసి ఉంది అంటూ అక్కడే ఉండిపోయాడు.
1: ఓహో,
0: అయితే ఈ మాటలు పార్వతికి ఈటల వలె తగిలాయి.
1: అంతే కదా,
0: విగ్రహం ఆగ్రహంగా మారింది.
1: ఓహో,
0: తనను పెళ్లి చేసుకుంటే గాని అక్కడి నుంచి కదల్లోని ముండు పట్టి పట్టాడురా ఆ బ్రాహ్మణుడు.
1: అయ్యో పాపం.
0: పార్వతీదేవి తన చెలికత్తలను చూసి సంజ్ఞ చేసింది. చెరులంతా పురుల వలె బెత్తాలతో ఆ వృద్ధ బ్రాహ్మణుని చితకదంచారురా. ఆ బెత్తాల బాధకు భరించలేక పరమేశ్వరుడు తన వేషం మార్చి తన అసలు రూపం ధరించాడు. జగన్మోహనాకారంతో జగదీశ్వరి పార్వతీ ముందర ఆ పరమేశ్వరుడు ఏ విధంగా సాక్షాత్కరించాడో వినరా.

0: ఈ విధంగా శివ సాక్షాత్కారం పొందిన పార్వతీ హృదయం పోటిక్కిన సముద్రంలా ఉప్పొంగిపోయింది.
1: ఆహా,
0: కాని ఈ విషయం తెలిసిన పార్వతి తల్లి మెనక మాత్రం చింతించసాగింది.
1: ఎందుకు, ఏమైంది?
0: ఆమెకు శివుడంటే, పార్వతి భర్త అవుతాడంటే అసలు జీర్ణించుకోలేకపోతోంది.
1: అయ్యో పాపం.
0: జగన్మోహిని, అపర సుందరి అయిన పార్వతీదేవి ఈ షడ్ చక్రవర్తిని పెళ్లి చేసుకున్నాక ఆ జడదారిని వరించడం ఇష్టం లేక ఆమె పార్వతి దగ్గరకు వెళ్లి ఏముంటుందంటే,

ఈ మాటలు విన్న పార్వతి శోకంతో తన పూజామందిరంలోని శివలింగానికి తన కన్నీటి ధారలతో అభిషేకిస్తూ తనని ఆదుకోమంటూ తన నాథుని ఏ విధంగా వేడుకుంటుందో వినరా.

0: అయితే సోదరా,
1: ఏమిరా
0: ఈ సంఘటనతో? శ్రీ పార్వతీ పరమేశ్వర కళ్యాణం నిశ్చయమైనట్లు తేట తెల్లమైపోయింది.
1: ఆహా,
0: పరమోత్కృష్టమైన లోక కళ్యాణార్థమై జరగబోతున్న శ్రీ పార్వతీదేవి యొక్క కళ్యాణానికి ముహూర్తం ఎవరు పెట్టారు తెలుసుకుందాంరా.
1: తెలుసుకుందాంరా.
2: సప్తమ

0: ఆహా, ఆ రోజు పరమేశ్వరుని పరిస్థితి వర్ణనాతీతం.
1: ఆహా,
0: ఏనాడో తనకు దూరమైన సతీదేవి పార్వతీదేవియే తిరిగి తనను కలవబోతోంది. ఇన్నాళ్లకు ఇన్నేళ్లకు తన తపస్సు ఫలించిన మహేశ్వరుని మనస్సు ఇంద్రధనస్సు అయింది. స్త్రీ పురుషులు ఇద్దరు అనడం అసత్యం.
1: అసత్యం.
0: స్త్రీయే పురుషుడు, పురుషుడే స్త్రీ, అగ్నదే అన్నదే నగ్న సత్యం.
1: మహాబాగా చెప్పావురా.
0: ఆ సత్యాన్ని సామాన్యులకు సైతం తెలియజేసేందుకు ఈశ్వరుడు అర్ధనారీశ్వరుడు కాబోతున్న శుభ సమయం అది.
1: ఆహా,
0: అదిగో మలయ పవనాలలో తానమాడి అరుణ కిరణాలతో అలంకరింపబడి వంది మాగధులతో విడిది నుండి వరుడు వివాహ మండపానికి శివుడు ఏ విధంగా కదిలి వస్తున్నాడో చూడరా.

0: ఆహా, అదిగో అలా చూడు, నవరత్న ఖచ్చిత మణిహార భూషణకరి,
1: ఆహా
0: రవి సుధాకర వహ్ని లోచన రత్న కుండల భూషిణి, జిలుగు కుంకుమ కాంతరేఖల శ్రీమంతిని, శివుని పట్టపురాణి పార్వతి, ఆహా నవవధువుగా అలంకరింపబడిన శ్రీ రాజరాజేశ్వరి, రాయసంతో రాజలాంఛనాలతో రాజహంసల హోయరు ఒలకబోస్తూ, భలు భల్లుమను కాలిగజ్జల మంగళ సభడితో, మానసోలదంతో తడబడుతున్న అడుగులతో మందగమనుగై నడిచి వస్తూ ఉండగా, రాగరస భరిత మనోరంజితమైన మరగానాలు అనురాగోద్రేక భరితంగా వినిపిస్తూ ఉంటే, నవమోహిని ప్రేమవాహిని అయిన ఆ గిరిజాకుమారి యొక్క అందాలు వర్ణించడం ఆహా ఆ ఆదిశేషునికైనా అసాధ్యమే. అదిగో సర్వాలంకార భూషిణియే కళ్యాణ వేదిక వైపు కదిలి వస్తూ ఉన్న కుమారి గౌరి పార్వతి.

0: ఆడవారికి అసలగుదనం ఐదవతనం. అట్టి ఐదవతనాన్ని కాచి బ్రోచి ధన ధారాది సంపదాభ్యుద విభవములను సర్వదా ప్రసాదించు చల్లని తల్లి హైమవతి పార్వతి.
1: ఆ కళ్యాణవతి కళ్యాణం కళ్ళారా చూడాలని వాణి బ్రహ్మలు హంసవాహనులే, లక్ష్మీనారాయణులు గరుడారుడులే, ఇక దేవేంద్రాదులు తమ బంధు మిత్ర కళత్రాలతో సహా అందరూ కలిసి బయలుదేరారు.
0: శ్రీ మహావిష్ణువు ఆధ్వర్యంలో గంగా యమునులు పరమశివునకు వింజామలు వీచుచుండగా జగ జగాలకు యుగ యుగాలకు ఆదర్శ ప్రాయణమైనటువంటి ఆ ఆది దంపతుల వివాహం జరగబోతోంది.
1: సాక్షాత్ చతుర్ముఖ బ్రహ్మే ఈ వివాహానికి బ్రహ్మే. పరమోత్కృష్టమైన శ్రీ పార్వతీదేవి యొక్క కళ్యాణ కలాపములను ప్రత్యక్షంగా తానే నిర్వహిస్తూ ఉన్నారు.
0: విశ్వకర్మ నూతన భవనాలు, కళ్యాణ వేదిక, విడిదిశాలలు కట్టించి మంగళసూత్రం, కళ్యాణాంగులేకం, సువర్ణ యజ్ఞోపవీతం శుభలక్షణాయుక్తంగా నిర్మించి ఇచ్చాడు.
1: ఇక అక్కడ సకల సురాసుర గంధర్వ గణ సిద్ధ సాధ్య సారస్వత యక్ష విద్యాధర కిన్నెర కింపురుషాది సురముక్కోటి సమస్తం అక్కడ ఆసీనులై ఉన్నారు.
0: నాదస్వర సన్నాయి మేళ తాళములతో దేవ దుందుబులతో అండ పిండ బ్రహ్మాండములన్నీ మారుమోగుతున్నాయి.
1: మహనీయ గుణదర్శులకు మునిశ్రేష్ఠులు రాజర్షులు బ్రహ్మర్షుల వేద గోష్ఠితో మిన్ను ముట్టిందా పుణ్యపట్టణం.
0: గంధర్వులు పదపద్య స్వరములతో భావ రాగ తాళయుక్త లలిత సామగానాలతో సర్వలోకవాసులను మునిపించి మెప్పించి మైమరిపిస్తున్నారు.
1: వేల్పుల కన్నుల ఎందు వెలుగు వెన్నెల వెల్లువలు వెళ్లి విరిసిపోతున్నాయి.
0: ముత్తైదువుల మోములు మురిసిన వెన్నెల కాంతుల వలె మెరిసిపోతున్నాయి.
1: అదిగో కళ్యాణ మండపం మణిమయ మాణిక్య మరకత మౌక్తిక వజ్ర వైఢూర్యాలు, ముత్యాలు రవ్వలు రవ్వ తోరణాల నవకాంతులతో కళకళలాడుతున్న ఆ కళ్యాణ మండపం కోటి సూర్య కాంతి సమూహంలా ధగధగమంటూ దివ్యంగా దీప్యమానంగా మెరిసిపోతుంది.
0: ఆనందం మహదానందం. ఆనాడు మాఘశుద్ధ ఏకాదశి, లోకం మెచ్చిన లోకం వేచి ఉన్న ఆ ఆది దంపతుల వివాహం జరగబోతోంది. చూద్దాం పదండి.
1: మహావైభవపేతంగా శ్రీ పరమేశ్వరుడు పార్వతీదేవిని పరిణయమాడి తన అర్ధాంగిని పొందిన సభాపతి పూర్ణుడై అర్ధనారీశ్వరుడై ఆ దేవతలందరినీ ఏ విధంగా ఏలుతూ వస్తున్నారో విందాం పదా.

0: ఆహా, శ్రీ పార్వతీ పరమేశ్వర కళ్యాణంతో సర్వలోకాలకు సుఖశాంతులు చేరుకున్నాయి.
1: ఆహా, అయితే అన్నయ్య, అందుకే అంటారు, వింటే శ్రీ పార్వతీ పరమేశ్వరుల కళ్యాణ ఘట్టమునే వినాలి, చూస్తే శ్రీ విష్ణువు రథోత్సవమునే చూడాలి అని.
0: అవునరా, కరెక్ట్ గా చెప్పావు. పార్వతీ పరమేశ్వరులకు కార్తికేయుడు జన్మించి అతను దేవసేనాపతి అయి తారకాసుని సంహరించి సకల లోకవాసులకు సుఖసంతోషాలను చేకూర్చాడు. అయితే ఇంతటి సదావకాశాన్ని కల్పించిన స్వామివారికి శతకోడి నమస్సుమాంజనులు అర్పిస్తూ, సోదర తల్లిదండ్రులైన శివపార్వతులు అందరికీ ఆదర్శప్రాయమైన ఆది దంపతులు.
1: ఆహా,
0: అయితే ఆనాడు శివుడు అర్ధనారీశ్వరుడయ్యాడు, ఈనాడు శివశక్తవతారుడైన భగవాన్ శ్రీ సత్యసాయిబాబాగా అవతరించారు. దీపం వెలిగించడం స్వామి యొక్క పని, కాని ఆ దీపాన్ని చిమ్మితో, సాధనానే చిమ్మితో కాపాడుకోవడం, స్వామి చెప్పిన సేవా మార్గాలు నడుచుకోవడం మన కర్తవ్యం.
1: నిజం చెప్పవరా.
0: ఇప్పుడు మనందరము కలిసి సాయి భజన చేద్దాము.

ఇంతవరకు మీరు 2012 సంవత్సరం సాయి కులవన్ సభామండపంలో భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి దివ్య సమక్షంలో విద్యార్థులు ప్రదర్శించిన బుర్రకథ పార్వతీ కళ్యాణం విన్నారు.

ఓం శ్రీ సాయిరాం. అధ్యాత్మ విద్య విద్యానాం. విద్యలన్నింటిలోకి ఆత్మవిద్యే ప్రధానం. ప్రాపంచిక విద్య పారమార్థిక విద్యను జోడించి నేటితరం యువతీ యువకులను సన్మార్గంలో నడిపిస్తున్నది సత్యసాయి విద్యా ఉద్యమం. నేటి శ్రీ సత్యసాయి ఉన్నత విద్యాసంస్థలు ఇప్పటికీ ఎన్నో వేల మంది విద్యార్థులను ఉన్నతమైన వ్యక్తులుగా తీర్చిదిద్దింది. సమాజ అభ్యుదయానికి, దేశ ప్రాపంచిక శాంతికి అటువంటి విద్యార్థులే అవసరమని స్వామి ప్రబోధ. మరి ఈ విద్యా ఉద్యమానికి నాంది 1968లో స్వామి ప్రారంభించిన అనంతపురం శ్రీ సత్యసాయి మహిళా కళాశాల అన్నది గమనార్హం. ఈ సంవత్సరం అనంతపురం కళాశాల స్వర్ణోత్సవం జరుపుకుంది. ఇది మనందరికీ ఎంతో ఆనందభరితమైన వేడుక. స్వర్ణోత్సవ వేడుకల సందర్భంగా కళాశాల నాంది ప్రస్తావన, కళాశాల భవన నిర్మాణం, భవన ప్రారంభోత్సవం, అభివృద్ది సోపానాలు, ఉపాధ్యాయుల, విద్యార్థుల, ఇతర సిబ్బందుల అనుభవాలు, ఇంకా మరెన్నో అనుసంధాన అనుభవాలను శ్రోతలందరికీ అందిస్తూ రేడియో సాయి తెలుగు బృందం జూలై 20-21వ తేదీల్లో ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారాలను పలు శీర్షికలలో సమర్పించింది. వాటి పునఃప్రసారాన్ని శ్రోతలకు ఇప్పుడు అందిస్తున్నాం. స్వామి విద్యాసంస్థల్లో చదువుకోవటం తమపై ఎటువంటి ప్రభావాన్ని చూపించిందో అనంతపురం కళాశాల ప్రస్తుత విద్యార్థుల అనుభవాలను జూలై 21వ తేదీ రేడియో సాయి తెలుగు బృందం సమర్పించింది. ఆ కార్యక్రమ పునఃప్రసారాన్ని ఇప్పుడు వినండి.

0: స్వామి విద్యాసంస్థలో చదువుకోవటం తమపై ఎటువంటి ప్రభావం చూపించిందో ఇప్పుడు కొందరు విద్యార్థులను అడిగి తెలుసుకుందాం. ఈరోజు మనతో మాట్లాడటం కోసం బి కౌసల్య సాయి, ఎస్ హర్షిణి మనతో రేడియో సాయి స్టూడియోస్లో ఉన్నారు. వీరు ఇద్దరు అనంతపురం మహిళా కళాశాలలో ఎంఎస్సీ ఫస్ట్ ఇయర్ చదువుతున్నారు. మరి వారితో పరిచయ కార్యక్రమం మొదలు పెడదాము. కౌసల్య, మీ పరిచయాన్ని మన శ్రోతలకి వినిపిస్తారా?
1: తప్పకుండా మ్యామ్. మొట్టమొదటగా భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి పాదపద్మలకు నా నమస్కారాలు. నా పేరు కౌసల్య సాయి. నేను ఫస్ట్ ఎంఎస్సీ ఫుడ్ అండ్ న్యూట్రిషనల్ సైన్సెస్ అనంతపూర్లో చదువుతున్నాను. మాది నేను పుట్టపర్తికి దగ్గరైన బుక్కపట్నం నుంచి వచ్చాను. నేను ఈ అనంతపూర్ క్యాంపస్కి ఎలా వచ్చాను అంటే అది ఒక కోయిన్సిడెన్స్. నేను 2014 నా ఇంటర్మీడియట్లో ఒకరోజు చదువుకుంటూ ఉంటున్నప్పుడు మా ఇంటి పక్కన ఒక అక్క వచ్చి ఏం చదువుతున్నావు అని అడగ నేను మెడిసిన్కి ప్రిపేర్ అవుతున్నాను అని చెప్పాను. ఆ అక్క వచ్చి నువ్వు స్వామి ఇన్స్టిట్యూట్కి ఎందుకు ట్రై చేయకూడదు అని అడిగారు. నేను అన్నాను నాకు దైవం మీద అంత ఎక్కువ నమ్మకం లేదు, అందులో భజన్స్ ఎక్కువ ఉంటాయి, అక్కడ నాకు ఎక్కువ ఇంట్రెస్ట్ లేదు, నేను వెళ్ళను అని చెప్పాను. అక్క అన్నారు అలా ఏం ఉండదు, అక్కడ మంచి ఎడ్యుకేషన్ విత్ వాల్యూస్ నేర్పిస్తారు, ఒకసారి రాసి చూడు అని అక్క సజెస్ట్ చేశారు. నేను డిసింట్రెస్టెడ్గానే వెళ్లి ఎగ్జామ్ రాశాను. అందులో చూడంగానే మొదట అంటే అది ఒక కోయిన్సిడెన్స్. నేను 2014 నా ఇంటర్మీడియట్లో ఒకరోజు చదువుకుంటూ ఉంటున్నప్పుడు మా ఇంటి పక్కన ఒక అక్క వచ్చి

0: మొదటి పేరు నాదే ఉండింది. నేను మళ్ళీ కాలేజ్కి వెళ్ళిన తర్వాత చిట్ పిక్ చేయగానే అక్కడ నువ్వు ఇక్కడికి రావడం నీ విల్ కాదు నా విల్ అని స్వామి చెప్పారు.
1: చాలా బాగుంది కౌసల్య, నువ్వు కోయిన్సిడెన్స్ అన్నప్పుడే నాకు ఒక సెంటెన్స్ గుర్తొచ్చింది, వెన్ వీ కెనాట్ సీ గాడ్ వీ కాల్ ఇట్ ఏ కోయిన్సిడెన్స్ అని. భగవంతుడు కనిపించినప్పుడు అది కోయిన్సిడెన్స్ అని అనుకుంటూ ఉంటాంట మనం. అదే స్వామి నీకు మెసేజ్ గా కూడా ఇచ్చారనమాట జాయిన్ అయిన ఫస్ట్ డే.
0: అవును,
1: వెరీ నైస్. మరి హర్షిణి ఎలా వచ్చిందో కూడా విందామా.
2: ఓం శ్రీ సాయిరామ్. యాక్చువల్లీ నాదెలా అంటే మేడం, సేమ్ యాక్చువల్లీ మా డాడీ ఫ్రెండ్ ఒకరు ఇక ప్రశాంతంలో పనిచేస్తున్నారు. సో ఆయన మా డాడీకి చెప్పారు, మీ కూతురు 12th అలాగా కంప్లీట్ అయింది కదా, స్వామి ఇన్స్టిట్యూట్ లో ఎందుకు ట్రై చేయకూడదు అంటే, మా డాడీ ఓకే సార్ అప్లికేషన్ వేద్దాము అని చెప్పారు. నేను ఒకే ఆన్సర్ చెప్పాను మా డాడీకి, డాడీ నాకు మెడికల్ ఫీల్డ్ చాలా ఇంట్రెస్ట్ ఉంది సో నేను బీఎస్సీ కోర్స్ చేయను అని చెప్పాను. మేడం జస్ట్ ఒక అటెంప్ట్ చేయమని చెప్పారు. నేను సరే ఓకే అని చెప్పాను. అలా మేము ఫస్ట్ టైం భర్తీకి వచ్చాము. నా ఎంట్రన్సే ఫస్ట్ టైం మేము భర్తీకి వచ్చింది, ఫస్ట్ టైం మేము ఎక్స్పోజ్ అయింది భర్తీ బాబాకి. యాక్చువల్లీ మేము షిర్డి బాబా డివోటీస్ మా పేరెంట్స్. తర్వాత ఎగ్జామ్ రాయడానికి వచ్చాము. ఇక్కడ యాక్చువల్లీ మిరాకల్ మ్యామ్. ఏమైందంటే ఎగ్జామ్ రాయడానికి మెయిన్ గా హాల్ టికెట్ కావాలి. నేనేమనుకున్నాను, మా డాడీ తీసుకొని వచ్చారు హాల్ టికెట్ అని అనుకున్నాను, మా డాడీ నేను తెచ్చాను అనుకున్నారు. సో హాల్ టికెట్ రూమ్ లోనే ఎండిపోయింది. తర్వాత ఇంకేంటి, వచ్చిన తర్వాత ఇంకేం ఎగ్జామ్ హాల్లే కలో చేస్తున్నారు. అప్పుడు రియలైజ్ అయ్యాను నా దగ్గర హాల్ టికెట్ లేదని. తర్వాత ఎలాగో హాల్ టికెట్ లేకపోతే ఎగ్జామ్ రాయని ఎవరు అనేసి నేను రిటర్న్ వచ్చేస్తున్నాను. అప్పుడే ఒక బ్రదర్ వచ్చారు, అతని ఫేస్ నాకు గుర్తులేదు కానీ హీ వాజ్ ఇన్ వైట్ అండ్ వైట్. సో ఎక్స్క్యూజ్ మీ, మీరు ఎఫ్ఎస్ఎన్ అని అడిగారు. అవును అని చెప్పాను. ఎవరిదో హాల్ టికెట్ పడిపోయింది చూడండి అని చెప్పారు. చూస్తే అది నా హాల్ టికెటే. తర్వాత నాకు ఒక డౌట్ అలాగే ఉండిపోయింది మేడం. ఎగ్జామ్ రాశాను, ఎగ్జామ్ కూడా క్లియర్ చేశాను, ఇంకా నాకు ఆ డౌట్ అలాగే ఉండింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ హాల్ టికెట్ బ్రదర్ ఏం చెప్పారంటే హాల్ టికెట్ పడిపోయింది అని చెప్పారు. బేసికల్ నేను హాల్ టికెట్ తీసుకురాలేదు. మా ఫాదర్ చెప్పారు నేను హాల్ టికెట్ తీసుకెళ్లదు, సో నేను తీసుకెళ్లదు. సో పడిపోయే అవకాశం లేదు. సో వెంటనే ఎగ్జామ్ అయిన వెంటనే లాడ్జ్కి వెళ్ళి చూసాము. బ్యాగ్ ఓపెన్ చేసిన వెంటనే ఫస్ట్ అక్కడ హాల్ టికెట్ కనపడింది. సో తర్వాత వెళ్లి వెతికాను ఎవరా బ్రదర్ అని. సో మా డాడీ చెప్పారు ఒక పర్పస్ ఉంది నీకు, అందుకని స్వామి అరూపంలో వచ్చి నీకు హాల్ టికెట్ ఇచ్చారు అని. సో అలా నేను ఫస్ట్ స్వామి ఫోల్డ్ లేక్ అనేది వచ్చాను.
1: చాలా బాగుంది. పూర్వావతారం భక్తులు ప్రస్తుతావతారానికి ఆయన రప్పించుకున్నారనమాట స్వామి. మనకి మన స్వామి అవతారంలో ఇలాంటివి చాలా వింటూ చూస్తూ ఉంటాం కదా, మీకు కూడా ఎన్నో తెలుసుంటాయి కాలేజ్లో. సరే, మరి ఇప్పుడు ఇలా అడ్మిషన్ జరిగింది. ఇద్దరు కూడా హర్షిణి షిరిడి సాయి డివోషన్ ఉన్న ఫ్యామిలీ నుంచి వస్తే, కౌసల్య స్వామి అంటే తెలియని ఫ్యామిలీ నుంచి వచ్చింది, పైగా నాకు దేవుడన్నా భజనలన్నా పెద్దగా నచ్చదని చెప్పి కూడా వచ్చింది. మరి వీరిద్దరూ కాలేజ్లోకి వచ్చాక, అడ్మిషన్ అయ్యాక, హాస్టల్లో జాయిన్ అయ్యాక మీ ఫస్ట్ ఇంప్రెషన్స్ ఏంటి, మీరు ఎలా ఫీల్ అయ్యారు, ఆ తర్వాత ఎక్స్పీరియన్స్ ఎలా గడిచింది అది చెప్తారా?
0: మ్యామ్ ఫస్ట్ నేను హాస్టల్లోకి ఎంటర్ అయిన తర్వాత సీనియర్స్ రోల్ చాలా బాగా నచ్చింది మ్యామ్. దే మేడ్ దట్ హాస్టల్ లైక్ ఎ ఫ్యామిలీ. ఒక ఫ్యామిలీగా మార్చేశారు మొత్తం అంతా. చాలా రెస్పాన్సిబిలిటీతో వర్క్ చేశారు, బట్ స్టిల్ నాకు ఆ ఫీలింగ్ లేదు ఉండాలి అని. నేను ఒకసారి మా సీనియర్కి చెప్పాను, టుమారో మై ఫాదర్ ఈస్ కమింగ్ టు టేక్ మీ, వచ్చేస్తున్నారు, నేను వెళ్ళిపోతున్నాను అక్క అని. అక్క నింది జస్ట్ ఒక 5 డేస్ ఉండి చూడు, నీకు వెళ్ళాలి అనిపిస్తే 5 డేస్ తర్వాత వెళ్ళిపో అని. సో ఫస్ట్ రోజు మా ఫస్ట్ డే ఇన్ అనంతపూర్ భజన్స్ లో కూర్చున్నాను. అందరూ భజన్స్ చేస్తున్నారు, చప్పట్లు కొడుతున్నారు. నాకు చప్పట్లు కొట్టాలని లేదు, ఫోటో వైపు చూడాలని కూడా లేదు. సో మా ఫ్రెండ్స్ ఇది దే అబ్జర్వ్ మీ అండ్ వాళ్ళు అబ్జర్వ్ చేసి నన్ను క్లాస్ లో అడిగారు, ఎందుకు నువ్వు అంత మొండిగా ఉంటావు దేవుడి పట్ల? అలా లేదు, ఫస్ట్ నువ్వు ఆ ఫీలింగ్ పెంచుకుంటేనే దేవుడు కూడా నీ దగ్గరకు వస్తారు అన్నారు. నేను అన్నాను, నాకు ఈ ఫిలాసఫీ అంతా చెప్పకండి, నాకు నేను ఒకరు నమ్మాలంటే అది ప్రూఫ్, ఖచ్చితంగా ప్రూఫ్ ఉండాలి అని చెప్పాను. సో నెక్స్ట్ రోజు మాకు బ్లాక్స్ ఉంటాయి, ఎంఎస్ఆర్ బ్లాక్ ఒక సైడ్ ఉంటుంది, స్టూడెంట్స్ అంతా ఒక సైడ్ కూర్చుంటారు. సో సడన్ గా నాకు స్వామి ఫోటో వైపు చూశాను. చూసిన తర్వాత ఒక సీనియర్, షీ వాజ్ ప్లేయింగ్ అన్ ఇన్స్ట్రుమెంట్ తబలా. సో ఐ వాజ్ సో ఫ్యాసినేటెడ్ అబౌట్ లైక్ ద వే షీ ప్లేడ్, నాకు చాలా నచ్చింది ఆ ఇన్స్ట్రుమెంట్. సో నేను అప్పుడు స్వామి ఫోటో వైపు చూసి ఓకే ఒక డీల్, స్వామి ఒక డీల్, ఇప్పుడు మేము మిమ్మల్ని నమ్మాలి అంటే, నేను నమ్మాలి అంటే నేను ఖచ్చితంగా ఇన్స్ట్రుమెంట్ లో సెలెక్ట్ అవ్వాలి. అది ఏవేనో నాకు తెలీదు. ఇక్కడ ఇంకొకటి ఇదేంటంటే, ఒకటి ట్రిక్ ఏంటంటే ఆల్రెడీ సెలెక్షన్స్ అయిపోయాయి, ఒక్కసారి ఆడిషన్ సెలెక్ట్ చేసిన తర్వాత మళ్ళీ వాళ్ళని రీప్లేస్ చేసేకుండా

0: లేదు. సో నేను అన్నాను స్వామికి, వాట్ ఎవర్ ఇట్ మే బి, సెలెక్షన్స్ గాట్ ఓవర్, బట్ యూ హ్యావ్ టు సెలెక్ట్ మీ, ఐ హ్యావ్ టు కమ్ ఇన్ టు ద ఇన్స్ట్రుమెంట్ అండ్ ప్లే ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ, ఎస్పెషలీ ఇన్ పర్తి. సో నేను స్వామికి అంటూనే ఉన్నాను, స్వామి ప్లీజ్ ఎలాగైనా కానీ. సో నేను వెళ్ళి సీనియర్స్ ని కనుక్కున్నాను, వాళ్ళు ఇదే ఆన్సర్ చెప్పారు, ఆల్రెడీ సెలెక్షన్స్ అయిపోయాయి, కుదరదు తీసుకోవడం కుదరదు అన్నారు. బట్ నాకు ఆ ఫోర్స్, ఐ డోంట్ నో వాట్ ఈస్ దట్ డివైన్ ఫోర్స్ అన్నట్టు, బట్ దట్ ఫోర్స్ ఆ ఫీలింగ్ నాలో స్ట్రాంగ్ చేసింది, అంటే నీకు వస్తుంది ఖచ్చితంగా, నువ్వు ఖచ్చితంగా సెలెక్ట్ అవుతావని. ఆ ఫీలింగ్ అలానే ఉండిపోయింది నాలో, వన్ ఇయర్ మొత్తం అంతా అలానే ఉండిపోయింది. బట్ స్టిల్ నేను ఆ ఫీలింగ్ వదిలేదు, ఖచ్చితంగా నేను సెలెక్ట్ అవుతాను అని. మా ఫ్రెండ్స్ కి చెప్తే వాళ్ళంతా వదిలే ఇంకా సెలెక్ట్ అవ్వవు అన్నారు. నేను అన్నాను, లేదు నా కాన్ఫిడెన్స్ ఉంది, ఖచ్చితంగా సెలెక్ట్ అవుతాను, నాకు ఆ ఫీలింగ్ ఉంది అనేది ఫోర్స్, ఆ వెనుక నుంచి ఏదో ఒక ఫోర్స్ చేస్తుంది. సో నెక్స్ట్ ఇయర్ ఐ వాజ్ ఇన్ సెకండ్ ఇయర్, దే కాల్ మీ, one of the girl, she got back pain, so we want another girl to replace her. Basically it never happens that replacing a girl. So nenu happy ga feel ayanu, inkokati ippude ante nenu select avvadam inkokati. So nenu naato paatu oka 3 members ellamu, వాళ్ళందరూ ఆడిషన్స్ తీసుకున్నారు. అక్క అన్నారు, నువ్వు చాలా బాగా క్లాప్ చేసావు, మ్యూజిక్ సెన్స్ ఉంది, సో నిన్ను సెలెక్ట్ చేస్తున్నాం అని. ఆ రోజు చిట్ తీస్తే యువర్ మై ఇన్స్ట్రుమెంట్ ఇన్ యూస్, నా కళ్ళలో నిజంగా ఏడుపు వచ్చేసింది. నాకు అసలు దేవుడు అంటే నమ్మకం లేదు, నాలో దైవంని పెంచిన స్వామికి నేను చాలా థ్యాంక్ఫుల్ గా ఉంటాను. దిస్ ఇస్ మై వన్ ఆఫ్ ద ఫస్ట్ కనెక్షన్ టు గాడ్, త్రూ దిస్ ఎక్స్పీరియన్స్ ఐ కనెక్టెడ్ టు హిమ్ అలాట్.
1: చాలా బాగుంది, బ్యూటిఫుల్. మరి హర్షిణి కూడా ఎలా కనెక్ట్ అయింది స్వామికి? హర్షిణి ఎక్స్పీరియన్స్ ఏంటి కాలేజ్ లో, తన ఇంప్రెషన్స్ ఏంటి, ఇవి కూడా విందాం.
2: ఎస్ మ్యామ్, యాక్చువల్లీ మ్యామ్ అడ్మిషన్స్ అయిపోయాయి, సో ఇంకా హాస్టల్కి వెళ్తున్నాము. వెళ్ళిన వెంటనే నేను డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ పీపుల్ని చూశాను మ్యామ్, ఒక్కొక్కరు ఎక్కడెక్కడి నుంచో వచ్చారు. సో నేను అప్పుడు కొంచెం ఇంగ్లీష్లో చాలా పువర్గా ఉండేదాన్ని మ్యామ్. సో అంతా నార్త్ వాళ్ళు, తర్వాత డార్జిలింగ్ గర్ల్స్ చాలా మంది వచ్చారు. కాస్త భయం వేసింది నాకు, అడ్జస్ట్ అవుతానా, ఉండగలుగుతానా ఇక్కడ అని నాకు చాలా భయం వేసింది. కానీ తర్వాత ఓకే యూఆర్ ఇన్ A16, ఒక రూమ్ నెంబర్ చెప్పారు నాకు. ఫస్ట్ నన్ను ఒక సీనియర్ వెల్కమ్ టు హోమ్ సిస్టర్ అన్నారు. సో అది కొంచెం నాకు ఇంప్రెషన్, చాలా మంచి ఇంప్రెషన్ మ్యామ్, ఇలా కూడా వెల్కమ్ చేస్తాను. తర్వాత యాజ్ డేస్ పాస్, నాకు సీనియర్స్ ఫ్యామిలీ మెంబర్స్ లో మారిపోయారు. ఎనీ ప్రాబ్లం, ఎనీ టైం ఏదైనా కానీ, డోంట్ వరీ, స్వామి ఇస్ దేర్, హీల్ టేక్ కేర్, జస్ట్ నువ్వు నీ వరీస్ చెప్పా ఆయనకి, అంతా ఆయన చూసుకుంటారు. ఈ ప్రాబ్లమే కాదు మ్యామ్, ఏదైనా చెప్పినా కానీ మంచి రెస్పాన్స్. తర్వాత నన్ను వాళ్ళు చాలా హెల్ప్ చేశారు మ్యామ్, అది ఇవే అవే అని కాదు, అన్ని విషయాలు ఏం అడిగినా బాగా హెల్ప్ చేయడం. కానీ తర్వాత ఇక్కడ రూల్స్, మన హాస్టల్ రూల్స్ కంప్లీట్ డిఫరెంట్ మ్యామ్ కంపేర్ టు అదర్ హాస్టల్. అండ్ ఇక్కడ రూల్స్ ఏంటి, దాన్ని ఎలా ఫాలో చేయాలి, తర్వాత టైం మేనేజ్మెంట్ ఎలా మేనేజ్ చేయాలి, తర్వాత ఇక్కడ షెడ్యూల్ ఎలా ఉంటుంది, సో ఇంపార్టెన్స్ ఆఫ్ ప్రేయర్స్, తర్వాత నువ్వు నేను కండక్ట్ ఎలా చేసుకోవాలి, తర్వాత ఏదే ప్రాబ్లం రాని భయపడకు, జస్ట్ యూ హ్యావ్ వన్ సోర్స్, జస్ట్ గో అండ్ అప్రోచ్ హిమ్, అలా చేసి నన్ను చాలా స్ట్రాంగ్ గా బిల్డప్ చేశారు. సో ఐ ఫీల్ వెరీ థ్యాంక్ఫుల్ టు మై సీనియర్స్, అండ్ యాక్చువల్లీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ ఫీల్ థ్యాంక్ఫుల్ టు స్వామి, అంత మంచి సీనియర్స్ నాకు ఇచ్చినందుకు, అండ్ దేవర్ ఈక్వల్ టు మై పేరెంట్స్ మ్యామ్ అనే విషయంలోనా.
1: హర్షిణి, ఇప్పుడే నువ్వు అన్నావు ఎలా హ్యాండిల్ చేయాలి, ఏమైనా ప్రాబ్లం వచ్చినా భయపడకూడదు, ఇలా ఉండాలి అలా ఉండాలి, అన్ని సీనియర్స్ నుంచి సజెషన్స్ నీకు చాలా నచ్చాయి అని. వీటి వల్ల ఈ స్వామి కాలేజ్లో జాయిన్ అయ్యాక మీ ఇద్దరిలో, ఇద్దరిని అడుగుతున్నాను సేమ్ క్వశ్చన్, మీ ఇద్దరిలో మీకు తెలిసి వచ్చిన పర్సనల్ చేంజెస్, ఒకసారి స్వామి మన లైఫ్ లోకి ఎంటర్ అయ్యాక మనం మారిపోతాం, అది మనందరికీ తెలిసిన విషయమే. ఒక్కొక్కసారి ఆ మార్పు మనకు తెలుస్తుంది, ఇంకొకసారి మన చుట్టుపక్కల ఉన్న వాళ్లకి మనలో మార్పు తెలుస్తుంది. అటువంటి పాజిటివ్ చేంజ్ మీలో పర్సనల్ గా వచ్చిన చేంజెస్ ఏమైనా ఉన్నాయా? ఉంటే అది మీరెలా తెలుసుకున్నారు, మీ తల్లిదండ్రులు ఎలా తెలుసుకున్నారు, దాని రియాక్షన్ ఎలా ఉంది చెప్తారా?
0: ఎస్ మ్యామ్, మ్యామ్ యాక్చువల్లీ నేను ఎలాంటి స్టూడెంట్ అంటే ఎక్కడున్నా కూడా నాయిస్ చేస్తాను మ్యామ్, ఎక్కడున్నా చాలా ఇండిసిప్లైన్ ఇన్ ద సెన్స్ ఓన్లీ ఇన్ ద మేకింగ్ నాయిస్ అన్నారు. లైక్ ఎవ్రీ టైమ్ ఐ యూస్ టు మేక్ నాయిస్, మేక్ ఫన్ ఎవ్రీ టైమ్. సో ఒక్కసారి భజన్స్ లో ఇంకా ఆ ఎక్స్పీరియన్స్ తర్వాత, నా ఇన్స్ట్రుమెంట్ ఎక్స్పీరియన్స్ తర్వాత, నేను భజన్స్ కనెక్ట్ అవ్వడం, స్వామి కనెక్ట్ అవ్వడం ఓన్లీ త్రూ భజన్స్ మెడిటేషన్. సో నేను భజన్స్ చప్పట్లు చాలా మారిపోయాను. సో ఇంటికి వెళ్ళిన తర్వాత నేను చాలా మాట్లాడడం తగ్గించేసేసాను. మా మమ్మీ అన్నారు ఎందుకు ఎప్పుడు ఎక్కువ అల్లర్ చేస్తుంటావు, ఇంట్లో ఎప్పుడు మాట్లాడుతుంటావు, ఏం మాట్లాడట్లేదు అంటే, నేను అన్నాను త్రూ డిసిప్లైన్ ఐ మెయింటైనింగ్ దట్ పీస్. మా మమ్మీ ఒకేసారి షాక్ లో ఉంది, నువ్వు ఇంత అల్లర్ చేస్తావు అసలు ఎలా అంత సైలెంట్ అయిపోయావు అన్నారు మా మమ్మీ. నేను అన్నాను లేదు, నాకు అక్కడ చాలా నేర్పించారు, ఆ హాస్టల్ చాలా నేర్పించింది, స్వామి చాలా నేర్పించారు. డిసిప్లైన్ విషయానికి వస్తే ఫుల్ డిసిప్లైనరీ గా చాలా మారిపోయాము. ఇంకొకటి ఏంటంటే హార్డ్ వర్క్. బిఫోర్ ఐ నెవర్ యూస్ టు డూ హార్డ్ వర్క్. లైక్ వెన్ ఐ కేమ్ ఇన్ టు దట్ హాస్టల్ ఐ లెర్న్ సో మెనీ థింగ్స్ అబౌట్ స్టడీస్, ఎవ్రీథింగ్, హౌ టు మెయింటైన్ ద టైమ్ మేనేజ్మెంట్, ఎస్పెషల్ అట్ హోమ్. ఈవెన్ ఇన్స్టిట్యూట్ హాస్టల్లో ఎప్పుడు 5 o'clock లేపుతుంది, నేను ఇంటి దగ్గర కూడా ఇప్పుడు 5 లేయడం స్టార్ట్ చేశాను మ్యామ్. ఆ అలవాటు అయిపోయింది మొత్తం. సో 5 లేయడం, నా టైం ఎలా మేనేజ్ చేసుకోవాలి, ఫ్రమ్ మార్నింగ్ టు ఈవినింగ్ టైం వేస్ట్ చేయకూడదు, మమ్మీకి హెల్ప్ చేయాలి, మొత్తం అన్ని వాల్యూస్ నేర్పించింది.
2: యాక్చువల్లీ నా లైఫ్ లో కూడా సిమిలరే మ్యామ్. యాక్చువల్లీ ఇంట్లో ఉన్నప్పుడు మమ్మీ పూజ అంతా చేస్తూ ఉంటారు. మా ఇంట్లో ఎలా అంటే షిడి బాబాకి షేజారతి అలా టైం ఇంటర్వెల్స్ పెట్టి హారతి ఇస్తూ ఉంటారు. అప్పుడు నేను అంతా పట్టించుకునే దాన్ని కాదు మేడం, అంటే బిఫోర్ కమింగ్ టు ఏటీపీ మమ్మీ ఇలా పూజ చేస్తుంటే వచ్చి కూర్చోవచ్చు కదా అంటే కూడా, లేదు మమ్మీ నువ్వు చేసుకో పూజ అని చెప్పి టీవీ వాల్యూమ్ పెట్టేది, సిస్టర్తో ఫైటింగ్ అలా అంతా చేసేదాన్ని, అండ్ మార్నింగ్ 8 తర్వాత లేచేదాన్ని అలా అంతా చేసేదాన్ని. తర్వాత ఈ ఫస్ట్ వెకేషన్స్ కి ఇంటికి వెళ్ళినప్పుడు అందరికంటే ముందు ఫస్ట్ లేసి అండ్ రెగ్యులర్ యాక్టివిటీస్ అంతా కంప్లీట్ చేసుకుని స్వీపింగ్ అంతా చేసిన తర్వాత మా మమ్మీ ఇంకా స్వీపింగ్ చేయాలంటే మా డాడీ ఆల్రెడీ హర్షిని చేసేసింది అని. తర్వాత పూజ చేస్తూ ఉంటే టీవీ ఆఫ్ చేసి వచ్చి మమ్మీ పక్కన కూర్చొని హారతిస్తుంటే క్యాంఫర్ ఇవ్వడము, ఏదైనా బుక్స్ ఇవ్వడము, తర్వాత మమ్మీ ఒకరే కుక్ చేసేటప్పుడు వెళ్ళి హెల్ప్ చేయడం, ఎందుకు చూసి మా పేరెంట్స్ ఫుల్ షాక్. తర్వాత సిస్టర్ అనుకున్నారు, నా సిస్టర్ అనుకుంది ఎలాగో ఇదంతా హెల్ప్ అంతా చేస్తుంది మా అక్క, కానీ నాతో గొడవ పడడం మాత్రం మానద్దు అని. సో మేము చాలా గొడవపడంటే మొబైల్ అండ్ రిమోట్ మ్యామ్ అప్పుడు. సో తను ఛానల్ పెట్టుకుంది, ఇంకా నాతో గొడవ పడుతుంది అనుకుంది. సో నాకు నచ్చిన ఛానల్ ఏదో పెట్టింది, ఇట్స్ ఓకే నువ్వు చూసుకో అంటే నా సిస్టర్ కూడా షాక్, నీలో ఇంత చేంజా, ఫస్ట్ వీక్ జస్ట్ 6 months కి ఇంత చేంజా. మా డాడీ మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు మ్యామ్, బయట గర్ల్స్ ఎలా ఉన్నారు కానీ నువ్వు ఇలా ఉండేదాం ఇప్పుడు ఇలా అయ్యావు, దే వర్ రియల్లీ హ్యాపీ ఆఫ్టర్ సీన్. ఈవెన్ మా రిలేటివ్స్ కూడా అంతే, మా పిల్లలు ఎంత అల్లర్ చేస్తారు కానీ హర్షిని కొంచెం స్మార్ట్ గా బిహేవ్ చేస్తుంది అప్పటికి ఇప్పటికి, అంత హెల్ప్ చేయడం కానీ అందరినీ బాగా చూసుకోవడం. మ్యామ్ మా గ్రాండ్ మాకి ఎవరు టాబ్లెట్స్ ఇచ్చేవారు కాదు మ్యామ్, సో నేను వెళ్ళి టాబ్లెట్స్ ఇస్తూ ఉంటే ఆమె కూడా ఏడ్చేది మ్యామ్, చూడు ఎంత నాకు ఇంతమంది మన నీకంటే పెద్దవాళ్ళు కూడా ఉన్నారు ఎవరు నాకు అడదు కానీ నువ్వు ఇంత మార్పు. సో ఎవ్రీవన్ ఐ కంప్లీట్లీ హ్యాపీ మ్యామ్.
0: మెయిన్ గా చెప్పాలంటే హాస్టల్ హౌ టు అడ్జస్ట్ విత్ అదర్స్, అడ్జస్ట్మెంట్ చాలా నేర్పిస్తున్నాం. ఈ అడ్జస్ట్మెంటే మన లైఫ్ ముందుకు తీసుకెళ్తుంది. అడ్జస్ట్మెంట్ మ్యాటర్కి వస్తే ఏటీపీ హాస్టల్ తప్పితే ఇంకేది ఉండదు.
2: ఇన్ ద సేమ్ వే డిసిప్లిన్ మ్యామ్, ఏ మేబీ వేరే కాలేజ్ లో ఎడ్యుకేషన్, కొన్ని ఇన్స్టిట్యూట్ లో ఎడ్యుకేషన్ స్టాండర్డ్ గా ఉండొచ్చు మ్యామ్, కానీ మన ఇన్స్టిట్యూట్ ఎలా డిఫరెంట్ అంటే విత్ అట్ ద సేమ్ టైం స్టాండర్డ్ ఎడ్యుకేషన్ తో పాటు హ్యూమన్ వాల్యూస్ కూడా నేర్పిస్తున్నాం, ఇది ఎక్కడ ఉండదు మ్యామ్. In that case, we are really lucky, ma'am.
1: డిసిప్లిన్ ని ఫాలో అయ్యే విధానంలో కూడా దాని ఎఫెక్ట్ ఉంటుందేమో అనిపిస్తుంది హర్షిని. ఎక్కడైనా చూస్తే డిసిప్లిన్ ఎందుకు ఫాలో అవుతారు స్టూడెంట్స్ అంటే అయి తీరాలి కాబట్టి, వారికి వాళ్ళకి వేరే అవ్వకపోతే పనిష్మెంట్ వస్తుందనే భయంతో. బట్ వేరే అనంతపురంలో డిసిప్లిన్ ఎందుకు ఫాలో అవుతారంటే స్వామికి ఇష్టం కాబట్టి, మీరు ప్రేమతో చేస్తున్నారు కాబట్టి చేస్తున్నందుకు మీకు కష్టం అనిపించదు, దాని ఎఫెక్ట్ కూడా 100 times బెటర్ గా ఉంటుంది. ఇప్పుడు ఇంకొక ఇప్పుడే మీ లెక్చరర్స్ అనంతపురం లెక్చరర్స్ వచ్చి రేడియో సాయి వాళ్ళతో మాతో కొంచెం టైం స్పెండ్ చేసి అద్భుతమైన అనుభవాల్ని మాతో షేర్ చేసుకున్నారు మన శ్రోతలందరితో. అటువంటి గురువుల దగ్గర చదువుకుంటున్న మీరు ఇలా మాట్లాడడం నాకు ఏమి ఆశ్చర్యంగా అనిపించడంలా, బహుశా వాళ్ళకంటే ముందర మిమ్మల్ని కలిసి ఉంటే ఆశ్చర్యపోయేదాన్నేమో, ఇప్పుడైతే అలా అనిపించట్లేదు. మీ గురువుల ఇన్ఫ్లుయెన్స్ మీ జీవితంలో కానీ, మీరు జీవించే పద్ధతిలో కానీ, మీ ఆలోచన ధోరణిలో కానీ, ద లైన్ ఆఫ్ థాట్, ద వే యూ థింక్, ద వే యూ లివ్ యువర్ లైఫ్, వీటిల్లో ఎంత మట్టుకు ఉంది, వాళ్ల ఇన్ఫ్లుయెన్స్ ఏ విధంగా ఉంది అనేది చెప్పగలరా?
0: తప్పకుండా మ్యామ్, చాలా ఇన్ఫ్లుయెన్స్ ఉంది మ్యామ్. యాక్చువల్లీ ఒకసారి మా టీచర్, వన్ ఆఫ్ మై టీచర్, షీ కేమ్ టు ద క్లాస్ అండ్ వీ ఆల్ వర్ మేకింగ్ నాయిస్ అండ్ వీ ఆల్ ఆర్ వేస్టింగ్ టైమ్ ఆల్సో. సో మ్యామ్ వచ్చారు, మ్యామ్ అన్నారు మీరు ఇంత టైం వేస్ట్ చేస్తున్నారు కదా, స్వామి ఒకసారి ఏమన్నారు తెలుసా అన్నారు మ్యామ్. మేము అన్నాం మాకేం తెలియదు మ్యామ్. మ్యామ్ అన్నారు ఒకసారి ఒక టీచర్ లేట్ గా రావడం స్వామి గమనించారు, సో స్వామి టీచర్ దగ్గరికి వెళ్లి ఎందుకు లేట్ గా వచ్చావని అడిగితే ఆమె అన్నారు స్వామి ఓన్లీ 5 మినిట్సే కదా లేట్ గా వచ్చామన్నారు. స్వామి అన్నారు క్లాస్ స్ట్రెంగ్త్ ఎంత అని అడిగారు. స్వామి 15 మెంబర్స్ అంటే ఓకే 15 x 5 చెయ్యి అన్నాను. 75 మినిట్స్ వేస్ట్ అయింది నీ వల్ల మొత్తం స్టూడెంట్స్ అందరికి అని. సో మ్యామ్ ఈ ఇన్సిడెంట్ చెప్పిన వెంటనే మేము వీకేం అవతార్ అలాంటి స్వామి టైం గురించి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారు కానీ మేము ఎంత వేస్ట్ చేసాం టైం ని అనిపించింది. చాలా రిగ్రెట్ అయ్యాం మేము ఆ రోజు నుంచి టిల్ నౌ ఈ రోజు దాకా ఏదో ఒక పని చేస్తుంటాం మేము, టైం మాత్రం వేస్ట్ చేయం. ఈవెన్ ఇఫ్ వి గెట్ లీజర్ టైమ్ ఆల్సో విల్ బి సింగింగ్ భజన్స్, విల్ బి చాంటింగ్ సాయిరామ్ అండ్ ఆల్, విల్ బి టెల్లింగ్ అబౌట్ ఎక్స్పీరియన్స్, ఆల్ అవర్ ఎక్స్పీరియన్సెస్ టు అదర్ ఫ్రెండ్స్ అండ్ విల్ టెల్ దెమ్, విల్ ఆస్క్ దెమ్ యూఆర్ ఫ్రమ్ స్వామి బ్యాక్గ్రౌండ్ ఆర్ నాట్, విల్ బి డూయింగ్ ఆల్ దీస్ థింగ్స్ మేమ్ అపార్ట్ ఫ్రమ్ స్టడీస్ ఇఫ్ వి గెట్ లీజర్ టైమ్. సో టీచర్స్ రోల్ చాలా ఉంది మ్యామ్, నిజంగా చెప్పాలంటే టీచర్స్ ఆర్ లైక్ దే ఆర్ లైక్ మదర్స్.
2: మ్యామ్ నా లైఫ్ లో ఎలా అంటే యాక్చువల్లీ మ్యామ్ మాకు వచ్చే ఈచ్ టీచర్ మ్యామ్ క్లాస్ స్టార్ట్ చేసే ముందు తర్వాత ఎండ్ చేసే ముందు మాకు ఎన్నో ఎక్స్పీరియన్సెస్ చెప్తూ ఉంటారు మ్యామ్. యాక్చువల్లీ మా టీచర్స్ మాకు ఎలా చెప్తున్నారో అలా వాళ్ళు స్వామి ద్వారా విన్నారు. సో ఇది వాళ్ళ లైఫ్ లో చాలా ఇంప్లిమెంట్ అయింది మ్యామ్. సో స్టార్టింగ్ గర్ల్స్ ప్లీజ్ మైండ్ సైలెన్స్ మెయింటైన్ చేయండి, డిసిప్లిన్ ఫాలో అవ్వండి అంటే మాకందరికీ అంత తెలిసేది కాదు మ్యామ్, ఎందుకు ఎప్పుడు సైలెంట్ సైలెంట్ అంటారు అని అనుకునే వాళ్ళం. కానీ తర్వాత సి గర్ల్స్ స్వామి లైక్ సైలెంట్, ఆయన ఎలా నడిచేవారంటే సౌండ్ కూడా వచ్చేది కాదు. తర్వాత స్వామికి డైనింగ్ హాల్ సైలెంట్ గా ఉంటే చాలా ఇష్టం. ఎప్పుడైతే ఈ పని స్వామికి నచ్చుతుంది అని చెప్తారో మ్యామ్ అప్పుడు స్ట్రిక్ట్లీ మేము ఫాలో అయిపోతాం మ్యామ్. కొన్ని యాక్చువల్లీ అంటారు మ్యామ్ రూల్స్ ఫాలో అవ్వడం చాలా డిఫికల్ట్ అని, బట్ ఎనీథింగ్ వి డూ విత్ లవ్ ఇట్స్ ఈజీ మ్యామ్, ఏది డిఫికల్ట్ కాదు మ్యామ్. ఒకసారి మేము లవ్ తో చేస్తున్నామంటే అందులోనూ ఇంకా స్వామి పైన లవ్ ఉంది మనకు, ఆ తర్వాత ఆయనకి ఇష్టమైన పనులు చేస్తున్నామంటే ఇట్ ఈస్ ఎప్పుడు మనకు డిఫికల్ట్ కాదు మ్యామ్. తర్వాత ఒకసారి మా మ్యామ్ చెప్పారు మ్యామ్, యాక్చువల్గా ఒక చైనీస్ డివోటీ మ్యామ్, ఇది యాక్చువల్లీ విభూతి స్పెషల్. నాకు ఎప్పుడు మా సీనియర్స్ చెప్పారు నువ్వు ఎక్కడికైనా వెళ్ళు జస్ట్ స్వామికి చెప్పేసలు, ఆయన స్వామి అని కన్సిడర్ చేయకు, మనలో ఒక మెంబర్ అని కన్సిడర్ చేసి ప్రతిదీ ఆయనకు చెప్పేసి వెళ్ళు అని చెప్పారు మ్యామ్. సో నేను అనుకున్నాను ప్రతిసారి ఎందుకు విభూతి అంత పెట్టుకోవాలి అని. సో అలాగే థింక్ చేస్తూ క్లాస్కి వెళ్ళాను. నెక్స్ట్ క్లాస్ అవేర్నెస్ క్లాస్ ఉండింది మ్యామ్. సో అక్కడ అవేర్నెస్ చేస్తూ మ్యామ్ చెప్పారు ఓకే ఇంకా క్లాస్ 5 మినిట్స్లో అయిపోతుంది, మీకు ఒక ఎక్స్పీరియన్స్ చెప్తానన్నాను. ఒక చైనీస్ డివోటీ మ్యామ్, అక్కడ ఏదో సంథింగ్ అప్పుడు వార్ జరుగుతుండీ మ్యామ్, ఇది అప్పటి కాలంది. సో ఆయన వార్ చేస్తున్నారు, ఫ్యామిలీ మొత్తం ఇంట్లో ఉన్నారు మ్యామ్. సో ఒక్క బాంబ్ పడితే ఆ సరౌండింగ్స్ మొత్తం డెమాలిష్ అయిపోతున్నాం, మొత్తం డిస్ట్రాయ్ అయిపోతుంది. సో ఆయన వార్ చేస్తూ భయపడ్డారు నా ఫ్యామిలీకి ఏమైపోతుంది అని. తర్వాత ఆయన అనుకున్నారంట ఏం కాదు నా ఫ్యామిలీ స్వామి ప్రొటెక్షన్ లో ఉంది అని. తర్వాత వాళ్ళ వైఫ్ అండ్ కిడ్ ఇంట్లోనే ఉన్నారు, వార్ జరుగుతుంది లోపల వాళ్ళు భయపడుతూ ఉన్నారు మేడం. తర్వాత ఏమైంది, ఎవరో ఒక ఆయన వచ్చి సంథింగ్ వైట్ పౌడర్ ఏదో ఇచ్చారంట. ఆమె అడిగింది ఎందుకు ఈ వైట్ పౌడర్ అని చెప్పారు. ఎందుకు నేను తర్వాత మీకు అవన్నీ చెప్తాను డీటెయిల్స్. జస్ట్ ఈ వైట్ పౌడర్ ని మీ ఇంటి చుట్టూ వేసి మీరు లోపల ఉండండి అని చెప్పారంట మ్యామ్. తర్వాత ఆమె ఎందుకు చెప్పారో తెలియదు అలా చేసి ఆమె వెళ్ళిపోయింది. తర్వాత కసరత బయటకు వచ్చారు మ్యామ్, సరౌండింగ్స్ మొత్తం డిస్ట్రాయ్ అయిపోయింది మ్యామ్. ఈవెన్ ఆ సింగిల్ హట్ కూడా లేదు, ఒక హౌస్ కూడా లేదు, కానీ వీల్ది మాత్రం ఈవెన్ రూఫ్ కూడా షేక్ కాకుండా అలాగే ఉంది. సో నాకు అసలు అడగలేదు మ్యామ్ ని క్వశ్చన్, జస్ట్ అనుకున్నాను అంతే. సో స్వామి నా క్వశ్చన్ అనుకుని అలా మ్యామ్ ద్వారా నాకు ఆన్సర్ ఇచ్చారు. సో ఇలాగే ప్రతిసారి మా క్వశ్చన్స్ అంతా టీచర్స్ చెప్పకుండా ముందే స్వామి అర్థం చేసుకుని ఆయన అవేర్నెస్ క్లాస్ ఇట్ డజంట్ మ్యాటర్ ఎనీ క్లాసెస్ ఏదో ఒక రూపంలో మాకు వచ్చి ఆన్సర్స్ చెప్పాము. ఇలా మాకు టీచర్స్ చాలా హెల్ప్ఫుల్ గా అండ్ టీచర్స్ కి స్టూడెంట్ కి బయట బాండ్ ఎలా నాకు తెలుసు మ్యామ్, ఇక్కడ మాత్రం ఒక మదర్ అండ్ డాటర్ మ్యామ్, ఐ కెన్ టెల్ స్ట్రాంగ్ బాండ్ మ్యామ్ యాక్చువల్గా. సో ఎనీ ప్రాబ్లమ్ వచ్చినా వీఆర్ వెరీ ఫ్రీ టు ఆస్క్ టీచర్స్ అండ్ ఈవెన్ దే ఆర్ వెరీ ఆల్వేస్ రెడీ టు సాల్వ్ అవర్ క్వశ్చన్స్.
1: అంటే ఏదైనా సరే ఒకసారి మనం చేసి చూపిస్తే దాని ఇన్ఫ్లుయెన్స్ ఎదుటి వాళ్ళ మీద చాలా ఎక్కువగా ఉంటుందంటారు. మరి మీకున్న గురువులందరూ కూడా స్వామి దగ్గర నుంచి స్వయంగా నేర్చుకున్న విలువల్ని వాళ్ళ జీవితాంతం ఆచరిస్తూ వస్తున్న వాళ్ళు కాబట్టి అటువంటి వాళ్ళని చూస్తూ వాళ్ళు చెప్పే మాటలు వింటూ ఉన్న మీలో ఇంత ఇన్ఫ్లుయెన్స్ వాళ్ళది ఉండడంలో పెద్దగా అదేమీ దట్స్ నాట్ స్ట్రేంజ్, విశేషమేమీ కాదేమో. సీనియర్ స్టూడెంట్స్ అంటూ చాలాసార్లు చెప్పారు ఇద్దరు మీరు, సీనియర్స్ వల్ల మేము చాలా నేర్చుకున్నామని, వాళ్ళు చాలా హెల్ప్ఫుల్ గా ఉంటారని. సో సింపుల్ గా ఇన్ వన్ సెంటెన్స్ చెప్పగలిగితే మీరు, ఇఫ్ యూ హ్యావ్ టు పుట్ ఇట్ ఇన్ వన్ సెంటెన్స్, మీ సీనియర్స్ నుంచి మీరు నేర్చుకున్నది ఏంటి, ఒక్క విషయం చెప్పండి. మీరిద్దరూ మీ సీనియర్స్ నుంచి నేర్చుకున్న ఒక విషయం.
0: హెల్ప్ మ్యామ్, హెల్పింగ్ అదర్స్
2: మ్యామ్, లవింగ్ అండ్ హెల్పింగ్
0: మ్యామ్. ఇఫ్ ఎగ్జాంపుల్ తీసుకుంటే బయట యూనివర్సిటీ హాస్టల్స్ లో ఒక అమ్మాయికి బాగలేదు అంటే పట్టించుకునే రోజులు కావు మ్యామ్ ఇవి. ఎవరు పని వాళ్ళు చూసుకునే రోజులు ఇవి. కమింగ్ టు ఏటీపీ, ఒక అమ్మాయి సిక్ అయిందంటే నువ్వు ఫ్యామిలీ గురించి కూడా యాక్చువల్లీ మనం ఎప్పుడైనా ఫీవర్ వచ్చినా మమ్మీ మమ్మీ ఉంటే బాగుంటుంది, డాడీ ఉంటే బాగుంటుంది, అసలు ఆ థాట్ కూడా రాదు మ్యామ్. అంత లవ్తో సీనియర్స్ చూసుకుంటారు మ్యామ్, అంత టేక్ కేర్ ఆఫ్, చాలా కేర్ తీసుకుంటారు మ్యామ్. అది క్యూర్ అయ్యేదాకా వాళ్ళు మాతోనే ఉంటారు మ్యామ్. ఎంత సపోర్ట్ ఇస్తారు, ఎంత పెద్ద డిసీజ్ అయినా సరే వాళ్ళ సపోర్ట్ చాలా ఉంటుంది మ్యామ్.
2: యాక్చువల్లీ మ్యామ్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు ఇంట్లో ఉన్నాం మ్యామ్, సో ఇప్పుడు బేబీకి బాగలేదు అప్పుడు మదర్ ఏం చేస్తారు, ఓ బేబీకి ఏ ప్రాబ్లం వచ్చింది చెప్పేసి ఫాదర్ ఫోన్ చేసి జస్ట్ మెడిసిన్స్ ఇవ్వమంటారు. ఇక్కడ మా సీనియర్స్ ఎలా అంటే మ్యామ్, ఓకే ఈరోజు మన జూనియర్ సిక్ ఉంది, నువ్వు మెడిసిన్స్ తీసుకురా, నువ్వు ఫుడ్ తీసుకురా, అలా అక్కడ అప్పుడప్పుడు ఆర్గనైజ్ అయిపోతున్నాం. నువ్వు తిన్నావా, మెడిసిన్స్ వేసుకున్నావా, ఈచ్ అవర్ ఏమో లీజర్ అవర్ వస్తే చాలు మ్యామ్, వచ్చేసి ఎలా ఉన్నావు ఎలా మ్యామ్, ఎవరైనా బాగాలేకపోతే జస్ట్ ఒక మాట చాలు మ్యామ్, మెడిసిన్స్ కూడా వర్క్ చేస్తే నాకు తెలియదు కానీ ఎలా ఉన్నావు సరిపోతుంది ఏం కాదు, ఇలా కొంచెం ధైర్యం మాటలే చాలు మ్యామ్, అదే క్యూర్ చేసేస్తుంది. అండ్ తర్వాత ఇంకా మా సీనియర్స్ ఎలా అంటే మ్యామ్, యాక్చువల్గా అది యాక్చువల్లీ చెప్పలేను మ్యామ్, ఏదైనా కానీ హెల్ప్ కావాలంటే ఫస్ట్ రెడీగా ఉండేవారు మ్యామ్, ఇంక్లూడింగ్ రూమ్ మేట్స్ ఎవ్రీ వన్ మ్యామ్. సో జస్ట్ మీరు అడగాలంటే దే ఆర్ ఆల్వేస్ హెల్ప్ఫుల్. అండ్ తర్వాత ఇది బయట కాలేజ్ ఎలా డిఫరెంట్ అంటే, ఒక కొత్త జూనియర్ వచ్చారు ఫర్ ఎగ్జాంపుల్ రూమ్ లో 3 మెంబర్స్ ఉన్నారు మ్యామ్, కొత్త జూనియర్ వస్తే తను ఎలా ర్యాగింగ్ చేయాలని చూస్తారు బయట కాలేజ్. మనది డిఫరెంట్ మ్యామ్, ఇట్స్ ఈక్వల్ టు కేరింగ్ మ్యామ్. అక్కడ ర్యాగింగ్ ఉంటే మన దాంట్లో ఫుల్ కేరింగ్ అండ్ లవింగ్ ఉంటుంది.
0: దే విల్ ర్యాగ్ మ్యామ్ విత్ లవ్. మ్యామ్ వన్ మోర్ థింగ్, ఒక 1% స్ట్రాంగ్ అయ్యారు అంటే ఇట్స్ బికాస్ ఆఫ్ స్వామి, దట్స్ ద ఫస్ట్ రీజన్. అండ్ ద సెకండ్ రీజన్, ఇఫ్ అ గర్ల్ ఈస్ బికమింగ్ స్ట్రాంగ్ మీన్స్ ఇట్స్ బికాస్ ఆఫ్ సీనియర్స్, దేర్ ఇన్ఫ్లుయెన్స్ ఈస్ లైక్ దాట్ మ్యామ్.
1: వెరీ నైస్, చాలా సంతోషంగా ఉంది ఇవన్నీ వింటుంటే. ఇద్దరు కూడా స్వామి అంటే ఎక్కువగా తెలియని కుటుంబాల నుంచి, ఆ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారు. మరి ఈ రోజు 2015 లో జాయిన్ అయ్యారు కదా మీరు, ఇప్పుడు ఇది 2018, మూడు సంవత్సరాలు జరిగింది. ఈ రోజు మీ జీవితంలో స్వామి పాత్ర ఏంటి? వాట్ ఈస్ ద రోల్ దట్ స్వామి ఈస్ ప్లేయింగ్ ఇన్ యువర్ లైఫ్ టుడే? 3 సంవత్సరాల క్రితం స్వామి అంటే ఎవరో తెలియకుండా అనంతపురంలో జాయిన్ అయిన మీరిద్దరు, స్వామికి ఈ రోజు మీ జీవితంలో ఏ, వాట్ ఈస్ ద ప్లేస్ దట్ యూ హెడ్ గివెన్ టు స్వామి ఇన్ యువర్ లైఫ్ అండ్ వాట్ ఈస్ ద రోల్ హీ ఈస్ ప్లేయింగ్ ఇన్ యువర్ లైఫ్ టుడే?
0: మ్యామ్ రోల్ మీన్స్ ఐ కెనాట్ గివ్ అ రోల్ టు స్వామి మ్యామ్, బికాస్ స్వామి అండ్ మై సెల్ఫ్ బికమ్ దట్ మచ్ క్లోజ్ దట్ నన్ ఆఫ్ ఎస్ కెన్ సపరేట్. ఇట్స్ అన్డివైడబుల్ మ్యామ్, ఇట్స్ రియలీ. రోల్ అంటూ పర్టికులర్ గా ఇవ్వలేను మ్యామ్ నిజంగంటే, ఎందుకంటే ఆ రోల్ కి మించి స్వామి రోల్ ఉంది, ఆ రోల్ కి మించి స్వామి ప్లే నా హార్ట్ లో ప్లేస్ ఉంది మ్యామ్. రోల్ అయితే సపరేట్ గా ఇవ్వలేను మ్యామ్. నేను స్వామికి రోల్ ఇవ్వాలి అంటే ప్రతి దాంట్లోనే స్వామిని తలుచుకుంటా, నా ఫ్రెండ్ స్వామి, మదర్, ఫాదర్, సిస్టర్, ఎవ్రీథింగ్. సో పర్టికులర్ గా రోల్ అంటే ఎలా చెప్పలేను మ్యామ్.
2: మ్యామ్ ఇంకా నా విషయంలో అయితే ఒకప్పుడు స్వామి అంటే ఏమో తెలీదు, కానీ ఇప్పుడు స్వామే నాకు అన్ని. తర్వాత హీఈస్ మై రోల్ మోడల్ మ్యామ్, అండ్ హీఈస్ మై ఫస్ట్ ఇన్స్పిరేషన్. అండ్ యాక్చువల్లీ ఆయన దగ్గర నుంచి నేను నేర్చుకుందంటే మ్యామ్, సెల్ఫ్లెస్ లవ్ మ్యామ్. ఎంతమంది డాటర్స్ కి అయినా ఫాదర్ లా ఉన్నారు మ్యామ్. దిస్ ఈజ్ యాక్చువల్లీ ఆయన ద్వారా నేర్చుకుందంటే మనం కూడా అలా లవ్ అందరినీ లవ్ చేయాలి, అందరికీ సర్వ్ చేయాలి అనేది మ్యామ్. ఆయన ఎంత పెద్ద వ్యక్తి కానీ ఒకసారి కానీ మన లెవెల్ లో థింక్ చేసి అందరినీ డాటర్స్ లా, మనం ఒకవేళ ఎవరైనా డివోటీ స్వామిని ప్రేమించకపోయినా ఆయన త్రూ లవ్ వాళ్ళని ఇచ్చేసుకునేవారు. సో స్వామి చెప్తున్నారంటే వెల్కమ్ ఎవ్రీ వన్ విత్ లవ్. తర్వాత హ్యావ్ పేషెన్స్, ఎవరిని హర్ట్ చేయకండి, ఎల్లప్పుడూ హెల్ప్ చేస్తూ ఉండండి అని.
0: స్వామిస్ లవ్ ఈస్ ఆఫ్ 1000 మదర్స్, లైక్ ఆఫ్ 1000 మదర్స్.
2: తర్వాత ఇంకా నా లైఫ్ లో అయితే ఫస్ట్ పొజిషన్ ఎప్పుడు స్వామికి. ఒకప్పుడు పేరెంట్స్ ఉండేవారు మ్యామ్, ఇప్పుడు పేరెంట్స్ కంటే ముందు ఫస్ట్ స్వామి, తర్వాత పేరెంట్స్. అలాగే డేస్ పాస్ అయ్యే కొద్దికి స్వామి నా పేరెంట్స్ అయిపోయారు.
1: సూపర్, చాలా బాగుంది. స్వామి ఎన్నోసార్లు అంటూ ఉంటారు, మీ జీవితాలు నా సందేశాలుగా మారాలి, యువర్ లైఫ్ షుడ్ బి మై మెసేజ్ అని అంటారు స్వామి. మరి స్వామి కాలేజ్లో జాయిన్ అయ్యి, స్వామి కాలేజ్లో చదువుకుని, ఆయన నేర్పినవి అన్ని 3 ఏళ్లలో చక్కగా చకచకా నేర్చుకున్నారు ఇద్దరు. స్వామి గురించి, స్వామిని ఇంతగా ప్రేమిస్తున్నారు ఇద్దరు, మీరు ఈ కాలేజ్ నుంచి బయటికి వెళ్లాక, బయట ప్రపంచంలోకి వెళ్లాక ఈ విలువల్ని ఎలా పాటించాలనుకుంటున్నారు? బయట సొసైటీకి, అంటే స్వామి కూడా చెప్తారు కదా, సామాజిక బాధ్యత మనందరికీ ఉంది, సోషల్ రెస్పాన్సిబిలిటీ. సో ఆ సోషల్ రెస్పాన్సిబిలిటీలో మీరు బయటికి వెళ్లి మీరు జీవించే విధానాన్ని బట్టి ఏ రకమైన మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు? వాట్ ఎవర్ యూ హెడ్ లెర్న్ హియర్, హౌ ఆర్ యూ గోయింగ్ టు ప్రాక్టీస్ ఇట్ అండ్ ఇంప్లిమెంట్ ఇట్ ఇన్ యువర్ లైఫ్స్ వన్స్ యూ స్టెప్ అవుట్ ఇన్ టు ద వరల్డ్?
0: బయటికి వెళ్ళి పాటించాల్సిన అవసరం లేదు మ్యామ్. యాక్చువల్ చెప్పాలంటే ద వే యూ కండక్ట్, నువ్వు నీ బిహేవియర్ బాగుంది, ద వే యూ కండక్ట్, ద వే యూ వాక్, ద వే యూ బిహేవ్ యువర్ సెల్ఫ్, ఇట్ డస్ మ్యాటర్ మ్యామ్. నీ వే ఆఫ్ కండక్ట్, నీ వే ఆఫ్ బిహేవియర్ చూసే వేరే వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ అవుతారు. బికాస్ మ్యామ్, లాస్ట్ టైం ఏమైందంటే, నేను ఇంటికి వెళ్ళాను లాస్ట్ వెకేషన్కి. ఇంటికి వెళ్ళినప్పుడు నేను చాలా డిసిప్లిన్గా ఉండడం, ఫుల్ చేంజ్, మొత్తం బిహేవియర్ ఇన్ చేంజ్ ఇన్ బిహేవియర్ చాలా మంది చూశారు. చూసి అందరు అడిగారు, నువ్వు ఏ యూనివర్సిటీ, అంటే ఏ కాలేజ్ నుంచి, ఏ కాలేజ్ నుంచి అని. నేను చెప్పాను స్వామి ఇన్స్టిట్యూట్ అంటే. స్వామి ఇన్స్టిట్యూట్ అంటే అలా ఉంటుందా అంత, అంటే అంత డిసిప్లినరీగా ఉంటారు, ప్లస్ ద వే ఇప్పుడు మాకు ఏటీపీలో కూడా శారీస్ ఉంది, పళ్ళు కవర్ చేసుకోవడం. ఒకప్పుడు అనుకునేదాన్ని ఏంటి శారీస్, ఏంటి బిందీస్ అని, కానీ ఇవన్నీ ఇప్పుడు చూసే ఎంత మ్యాటర్ చేస్తాయి మ్యామ్ నిజంగా. అంటే ఇప్పుడు మేము ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు ఒక గ్రూప్ ఆఫ్ బాయ్స్ ఉన్నారు, ఒక గర్ల్ నడుచుకుంటూ వెళ్తుంది. ఆ గర్ల్ షీఈ్ వేరింగ్ అన్ జీన్స్, షీఈ్ వేరింగ్ జీన్స్. ఆ వే ఆఫ్ లుకింగ్, ద బాయ్స్ హౌ దే లుక్ అట్ దట్ గర్ల్ విల్ బి డిఫరెంట్. అండ్ అనదర్ గర్ల్, ఇఫ్ షీ వేర్స్ ఎనీ డ్రెస్ బట్ విత్ మోడెస్టీ, ద వే దే గివ్, ద వే దే గివ్ రెస్పెక్ట్ ఈజ్ ఆల్సో డిఫరెంట్. సో ద వే యూ కండక్ట్, మెయిన్లీ హౌ యుల్ బిహేవ్, ద వే యూ బిహేవ్ విత్ యువర్ సెల్ఫ్ ఈజ్ ఓన్లీ, దట్ మచ్ ఈజ్ ఓన్లీ ఎనఫ్ మ్యామ్ వెన్ యూ గో అవుట్ సైడ్.
2: మ్యామ్ ఫస్ట్ బయట మనం చెప్పాలంటే ఫస్ట్ మనలో చేంజ్ ఉండాలి మ్యామ్. మన మీద చెప్తున్నామో ఫస్ట్ మనం అది పాటించాలి మ్యామ్. సో ఇక్కడ ఎఫర్ట్స్ బోత్ ద సైడ్ నుండి ఉండాలి. ఇప్పుడు నువ్వు అక్కడ ఉన్న వాళ్ళందరూ సైలెంట్ సైలెంట్ అని చెప్పాలి, స్వామి లైక్ సైలెంట్, సో మీరు సైలెంట్ గా ఉండాలంటే ఫస్ట్ మనం సైలెంట్ గా ఉండాలి, అప్పుడే మనం వాళ్ళకి చెప్పగలము. అండ్ సరౌండింగ్స్ ఆల్సో మ్యాటర్స్ అ లాట్ మ్యామ్ నిజంగా. యాక్చువల్లీ ఎక్కడో ఉండి ఇలా ఫాలో చేయండి అంటే ఎవరు వినరు మ్యామ్. అదే ఒక సరౌండింగ్స్ మార్చి, ఇప్పుడు నేను కనుక బయట ఉండి అక్కడ శారీ టైట్ చేసుకో అది ఇది అంటే మేబీ చేయలేకపోవచ్చేమో, కానీ ఇప్పుడు మొత్తం నా సరౌండింగ్స్ కూడా మారింది. సో నేను ఒక్కరిని చూసి నేర్చుకుంటాను. సో ఫస్ట్ మనం మన కండక్ట్ బాగా మన బిహేవియర్ బాగుండి మనల్ని మనం బాగా కండక్ట్ చేస్తున్నామంటే ఆబ్వియస్ గా మ్యామ్ వాళ్ళు ఫాలో అయిపోతారు. అండ్ కొన్ని క్వశ్చన్స్ అరైజ్ అవుతాయి మ్యామ్, చాలా క్వశ్చన్స్ అడుగుతారు. బికాజ్ ఒక నాన్ డివోటిక్ చెప్పాలంటే మ్యామ్ ఫస్ట్ మనం ఒక గుడ్ లిజనర్ అయి ఉండాలి. వాళ్ళు ఏమైనా క్వశ్చన్స్ అడిగి పేషెన్స్ గా విని పొలైట్ గా ఆన్సర్ చెప్తూ ఉంటే స్టార్టింగ్ కొద్ది రోజులు క్వశ్చన్స్ గ్రాడ్యువల్ గా తగ్గుతాయి. తర్వాత వాళ్ళు ఒక్కసారి మనం ఇంప్లిమెంట్ చేస్తే ఏమైపోతుంది అనుకుంటారు, స్లోగా ఇంప్లిమెంట్ అవుతుంది. తర్వాత ఒకసారి మనం పాటిస్తే ఏమైపోతుంది అనుకుంటారు, స్లోగా యాక్షన్ లెక్క తెచ్చి అలాగే వాళ్ళు ఫాలో అవ్వడం స్టార్ట్ చేస్తారు.
0: మ్యామ్ యాక్చువల్లీ నేను నా ద్వారా ఒక మెసేజ్ కన్వే చేయాలనుకుంటున్నాను ఇప్పుడు వింటున్న వాళ్ళందరికీ. ఈవెన్ దే ఆర్ నాన్ డివోటీస్, దే విల్ బి థింకింగ్ దట్ హౌ విల్ కనెక్ట్ టు గాడ్. ఇట్స్ నాట్ అబౌట్ యూ చాంట్ వేద, యూ చాంట్ సాయిశ్వర, దెన్ ఓన్లీ విల్ కనెక్ట్. ఇట్స్ నాట్ లైక్ దట్ మ్యామ్. ఫస్ట్ ఈజ్ ఇప్పుడు వాళ్ళు స్వామి కనెక్ట్ అవ్వాలి అంటే ఫస్ట్ దట్ సాప్లింగ్ షుడ్ కమ్ ఫ్రమ్ యూ. ఓకే, ఆ ఫీలింగ్ ఉండాలి, నేను స్వామి దగ్గరికి వెళ్ళాలి. ఓకే, ఫస్ట్ ఆ ఫీలింగ్ ఉంటేనే స్వామి కూడా నీ దగ్గరకు వస్తారు మ్యామ్. దైవత్వం నీలో పెరగాలి అంటే ఫస్ట్ నీకు ఆ భావం ఉండాలి, దెన్ ఓన్లీ స్వామి విల్ కమ్ టు యూ. దెన్ అదే మొక్కై విస్తరిస్తుంది మ్యామ్, అది నీ లైఫ్ ని కాపాడుతుంది.
2: నేను యాక్చువల్లీ స్వామి కూడా ఒక విషయం చెప్పాను మ్యామ్, ఇఫ్ యూ టేక్ వన్ స్టెప్ టువర్డ్స్ మెల్టింగ్ దెన్ ఓన్లీ స్వామి
0: విల్ కమ్ అండ్ హెల్ప్ యూ.
2: సో ఎఫర్ట్ మన వైపు కూడా ఉండను, ఓన్లీ స్వామి అంటే అవ్వదు, మనం ఎఫర్ట్ పెట్టు. ఫస్ట్ యూ డూ యువర్ బెస్ట్, దెన్ హీల్ డూ యువర్ బెస్ట్.
0: మ్యామ్ వన్ మోర్ థింగ్, ఇప్పుడు స్వామి ఒక్కసారి మనం స్వామిని ప్రే చేసి స్వామి ప్లీజ్ నా లైఫ్ లోకి ఎంటర్ అవ్వండి అని అడిగాం అనుకో, వస్తారు, ఖచ్చితంగా వస్తారు స్వామి. నువ్వు ఇంకొకసారి స్వామి ప్లీజ్ నాకు వద్దు అంటే స్వామి వదిలిపెట్టారు మ్యామ్. స్వామి ఇస్ లైక్ దాట్, వదిలిపెట్టారు మ్యామ్. మీరు లైఫ్ లో ఇంకా స్వామి చేయి పట్టుకునే ఉంటారు, లైక్ ఎ ఫాదర్ అండ్ డాటర్.
1: నువ్వు చెప్పింది కరెక్ట్ హర్షిత, ఒక స్టెప్ నువ్వు ముందర వేయి, నేను 100 వేస్తాను. స్వామి కూడా అదే చెప్పారు కదా, మానవ ప్రయత్నం దైవ సంకల్పం అంటారు. ముందు మనిషి ప్రయత్నాన్నే ముందు పెట్టారు ఆయన, ఎందుకు అది గొప్పదని కాదు, నువ్వు ఒక చిన్న స్టెప్ తీసుకో తర్వాత నేను కొండంత అండగా నేనుంటానని దైవ సంకల్పాన్ని మనిషి ప్రయత్నం వెనకాల పెట్టి అదే రకంగా చెప్తారు మనకి. అలాగే కౌసల్య, నువ్వు చెప్పింది కూడా చాలా కరెక్ట్. ఒక్కొక్కసారి స్వామి నువ్వు ఇన్ని రూల్స్ పెడుతున్నావు, ఇవన్నీ ఫాలో అవటం ఎలా అన్నా కూడా ఆయన మటుకు వదిలిపెట్టి వెళ్లే ప్రసక్తి అయితే ఉండదు. ఒక్కసారి చేయి పట్టుకున్నారంటే అది కూడా స్వామి చెప్పారు కదా,
0: ఐ షల్ నెవర్ వన్స్ ఇఫ్ యూ హోల్డ్ మై హ్యాండ్ ఐ షల్ నెవర్ లీవ్ యూ.
1: సో చాలా సంతోషంగా ఉంది మా మిమ్మల్ని ఇద్దరిని కలిసి ఇలా మాట్లాడుతున్నందుకు. ఇటువంటి విద్యార్థుల్ని తయారు చేస్తున్న కాలేజ్ స్వామి స్థాపించిన కాలేజ్లోనే ఇలా జరుగుతుందేమో అని ఒక భావన, బట్ ప్రతి కాలేజ్లో ఇలాంటి విద్యార్థులు తయారవ్వాలని మనం స్వామికి ప్రే చేస్తాము. అండ్ ఇంత సమయాన్ని ఈరోజు మనకి వచ్చి రేడియో సాయి స్టూడియోస్కి వచ్చి మీరు ఇద్దరు మాతో మాట్లాడినందుకు మీకు మా ధన్యవాదాలు. మన శ్రోతలందరి తరఫున, రేడియో సాయి తరఫున థ్యాంక్ యూ సో మచ్. సాయిరామ్.
2: సాయిరామ్.

అనంతపురం మహిళా కళాశాల స్వర్ణోత్సవం సందర్భంగా జూలై 20-21వ తేదీల్లో రేడియో సాయి తెలుగు బృందం సమర్పించిన ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారాల పునఃప్రసారాలను ఇప్పుడు మీరు వింటున్నారు.

0: శ్రోతలు ఇంతవరకు అనంతపురం కళాశాల స్వర్ణోత్సవ సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలని వింటున్నారు. కళాశాలలోని ప్రస్తుతం విద్యను అభ్యసిస్తున్న మరికొందరి విద్యార్థినుల అనుభవాలను మీకు అందిస్తున్నాం.
1: సాయిరామ్, నా పేరు సంధ్య. నేను థర్డ్ బీఎస్ఎఫ్ ఫుడ్ అండ్ న్యూట్రిషనల్ సైన్స్ చదువుతున్నాను. నేను ఈ కాలేజ్కి రాకముందు నేను ఒక నాన్ డివోటీని, కానీ ఇప్పుడు కాదు, ఇప్పుడు స్వామిని చూడకుంటే అసలు ఉండలేను. నేను యాక్చువల్గా కాలేజ్కి ఎలా జాయిన్ అయ్యానంటే, నేను తిరుపతిలో చదివేదాన్ని. ఒకసారి నాన్న ఫోన్ చేసి చెప్పారు, ఇలా సత్యసాయి కాలేజ్ ఉంది పుట్టపర్తి, సో నేను అప్లై చేశాను, నువ్వు ఎంసెట్కి ముందు రాయాలి అది అన్నారనమాట. నేను అంటే నాకు ఇష్టం లేదు, యాక్చువల్లీ నాకు డాక్టర్ అవ్వాలని ఇష్టం అనమాట. సో నాన్నగారికి చెప్పాను, ఇంకా వాళ్ళకి ఆపోజిట్గా మనం వెళ్ళలేము కదా, సో ఓకే అన్నాను. మా ఫ్రెండ్ ఒక అమ్మాయి, తనకి తెలుసు అనమాట కాలేజ్ గురించి. తను చెప్పింది, ఇక్కడంతా శారీస్ వేసుకుంటారు, ఇలా ఉంటారు, అలా ఉంటారు అని. నాకు నచ్చలేదు అనమాట. బేసిక్గా నేను కొంచెం మోడర్న్ డ్రెస్ వేసే అమ్మాయిని, ఇవన్నీ అసలు అలవాట్లేదు. ఇంకా అరో సండే నేను వెళ్ళాను. రోజు చదివేదానికంటే ఈ కాలేజ్కి రాకూడదని ఆ రోజు ఎంసెట్కి ఇంకా ఎక్కువ ప్రిపేర్ అయ్యాను. అలా 12 వరకు చదివాను ఆ రోజు సండే. ఇంకా తర్వాత పడుకున్నాం. నెక్స్ట్ డే మార్నింగ్ నేను లేవగానే, యాక్చువల్లీ 6:00 అంతా క్లాస్కి వెళ్ళాలన్నమాట, నేను లేచాను, నా బెడ్ మీద స్వామి ఫోటో ఉంది. నేను నాకు అసలు ఇప్పుడు నాకు వండర్ అవుతుంది, ఇదంతా ఒక ప్లాన్ స్వామి చేసింది అంటే. అప్పుడు నాకు హింట్ ఇస్తున్నారు ఇండైరెక్ట్ గాను, నా కాలేజ్కే వస్తావు అని. నా బెడ్ పైన స్వామి ఫోటో ఉంది. నేను ఎక్కువ నేనేం ఎక్కువ కేర్ చేయలేదన్నమాట. ఈయన ఫోటో ఇక్కడ ఎందుకు ఉంది, అసలు ఎవరు పెట్టారు, నాకు ఇప్పుడు కూడా తెలియదు ఆ ఫోటో ఎలా వచ్చింది అనేసి. తీసి బ్యాగ్ లో పెట్టాను, నేను వెళ్ళిపోయాను అనమాట. అలా ఎగ్జామ్ రాశాను. నాతో పాటు నా ఫ్రెండ్ కూడా రాసిందనమాట. యాక్చువల్లీ వాళ్ళ నాన్న ద్వారానే మేము ఈ కాలేజ్ గురించి తెలుసుకున్నాము. ఆ అమ్మాయికి సీట్ రాలేదు, నాకు వచ్చింది. నేను ఎగ్జామ్ రాసే ముందు స్వామి దర్శన్కి వెళ్ళామన్నమాట. స్వామి దగ్గరికి వెళ్ళి చెప్తాను, ఏదో క్యాజువల్ గా మాట్లాడాను నేను, చూడు బాబా నాకు అసలు నువ్వు ఎవరో కూడా నాకు తెలియదు, ఏదో ఇంకా మా నాన్న ఫోర్స్ కోసం నేను రాస్తున్నాను, నిజంగా నేను నీకు ఇష్టమైతే నువ్వు స్టూడెంట్

0: ఇంకా నేను రావాలనుకుంటే ఓకే, లేదంటే ఇవ్వద్దు నేను ఎంసెట్ లో తెచ్చుకుంటాను. ఇంకా అలా ఎగ్జామ్ రాసే ముందు కూడా నేను రాయాలని రాయలేదు, ఏదో ఎంసెట్ పేపర్ కి ప్రాక్టీస్ గా ఉంటుందని రాశానన్నమాట. అయిపోయింది, ఇంకా బయటికి రాగానే మా డాడీ ఎలా రాసావు అని అన్నారనమాట. నేను బాగానే రాశాను అన్నారనమాట. తర్వాత నేను అనుకున్నా నాకు రాదులే ఇవ్వరు, ఎందుకంటే నేను డెవోటీ కాదు, ఆబ్వియస్లీ నాకు రాదు అనుకున్నాను. నెక్స్ట్ డే రిజల్ట్స్ అనమాట. ఫోన్ చేశారు, ఫోన్ చేయగానే ఇంకొక అమ్మాయి పేరు లేదు, నా పేరు ఉంది అక్కడ. నెక్స్ట్ డే మేము బస్ లో వెళ్తున్నాం అనమాట ఇంటర్వ్యూకి. వెళ్తుంటే ఆ బస్ పెనుకొండ దగ్గర ఆపేశారనమాట. సో నాన్న వెళ్ళి డ్రైవర్తో చెప్పారు, ఇలా ఇంటర్వ్యూ వెళ్తుంది అమ్మాయి, కొంచెం త్వరగా తీసుకెళ్ళండి అనేసి. ఆయన ఏం రెస్పాన్స్ కాలేదనమాట. ఇంకా మేము అలా కూర్చొని ఉన్నామా. తర్వాత పర్తికి వెళ్ళిన తర్వాత ఆయన చెప్తున్నారు, మీ పాప కోసం నేను త్వరగా వచ్చాను అనేసి. ఒక అంకుల్ అనమాట బస్ లో, అంకుల్ అడిగారు నువ్వు ఇంటర్వ్యూకి వెళ్తున్నావా అని. అవునంటే నాకు అసలు బస్ లో ఎవరని కూడా తెలీదు. అవునాను, చాలా లక్కీ, ఆల్ ద బెస్ట్ ఆల్ ద బెస్ట్ అని చెప్తున్నారనమాట. ఓకే నేను వెళ్ళాను. అలా ఎంటర్ అయ్యానో లేదు, మాది ఫస్ట్ బ్యాచ్ అనమాట ఇంటర్వ్యూకి. వెళ్ళిపోతున్నారు. సో ఇంకా నాన్నకు చెప్పి పరిగెత్తానమాట. అప్పుడు నాన్న అన్నారు, చూడు అన్ని మన అనుకూలంగా జరుగుతున్నాయి, సో నిజంగా నువ్వు ఈ కాలేజ్ లోనే చదువుతావు అనేసి. యాక్చువల్లీ ఇంగ్లీష్ అంతగా రాదు నాకు, ఎలా మాట్లాడాలని కూడా తెలియదు. ఇంటర్వ్యూలో ఇంగ్లీష్ లో మాట్లాడాను, అండ్ వాళ్ళు డెవోటీ అని అడిగితే నేను హా డెవోటీ అని చెప్పాను. ఇంకా స్వామి వాటర్ ప్రాజెక్ట్, అది మా ఊర్లో అంతా వాటర్ ఉంది హిందూపూర్, అది అంతా చెప్పాను. ఇంకా మ్యామ్ అందరూ ఓకే నువ్వు ఎంసెట్ ఒకవేళ రాసి నువ్వు వేరే కాలేజ్కి వెళ్తావా అంటే నేను వెళ్ళానని కూడా చెప్పేశాను. ఎలా మాట్లాడారు నాకు ఇప్పుడు అనిపిస్తుంది, ఇదంతా ఒక ప్లాన్, స్వామి నిజంగా నాలో మాట్లాడారు అని. తర్వాత ఇంకా కాలేజ్కి వచ్చాను, అంత మొత్తం చేంజ్ అయిపోయింది. ఫస్ట్ ఎక్స్పీరియన్స్ స్వామి మీద ఎలా నమ్మకం కలిగింది అంటే, నేను కెమిస్ట్రీలో చాలా వీక్ అనమాట. ఫస్ట్ టైం నాకు మార్క్స్ తక్కువ వచ్చాయి. ఇంకా మా మ్యామ్ చాలా స్ట్రిక్ట్, క్లాస్ లో నిలబెట్టి మీరు ఫెయిల్ అయిపోతారు, మీరు రెడ్ జోన్ లో ఉన్నారు అది ఇది. ఇంకా ఫుల్ ఏడ్చేశాను, నేను వచ్చింది ఏంటి, ఇలా చదవకపోవడం ఏంటి అది ఇది అనేసి. లెటర్ రాశాను స్వామికి, ఇంత ప్రాబ్లం ఉంది నువ్వు నాకు హెల్ప్ చేయి అనేసి. ఆ రోజు ఎండ్ సెమిస్టర్ ఎగ్జామ్ అప్పుడు, ఆ రోజు మార్నింగ్ 8 నుంచి ఈవినింగ్ వరకు చదువుతూనే ఉన్నా కెమిస్ట్రీ, ఫుడ్ కూడా తినకుండా చదువుతున్నా. ఇంకా తర్వాత ఎగ్జామ్స్ అయిన తర్వాత గ్రామ సేవకి వెళ్ళాం అనమాట. గ్రామ సేవకి వెళ్ళిన తర్వాత ఆ రోజు నైట్ మొత్తం ప్యాక్ చేసి రూమ్కి వెళ్ళి పడుకున్నాం. స్వామి డ్రీమ్ లో వచ్చారు. సేమ్ మేము ఏ షెడ్ లో ప్యాక్ చేశామో ఆ షెడ్ లోనే స్వామి చైర్ లో కూర్చొని ఉన్నారనమాట. అమ్మ పక్కన ఉన్నారు, ఎవరు వాళ్ళు పనులు చేసుకుంటున్నారు. ఇంకా స్వామిని చూడంగానే నేను పరిగెత్తానమాట, అమ్మ కూడా ఉన్నారు కదా. సో వెళ్ళంగానే స్వామి చేయి పట్టుకున్నారు, చేయి పట్టుకొని నువ్వు కెమిస్ట్రీ బా రాసావు కానీ అక్కడక్కడ కొన్ని తప్పులు చేశావు అన్నారు. అలా చెప్పంగానే నేను వెళ్ళిపోయాను అనమాట. ఏంటి స్వామి ఇప్పుడు కూడా ఇలా చెప్తున్నారు అనేసి. మిగతా వాళ్ళందరూ స్వామి చుట్టూ కూర్చున్నారు. స్వామి కూర్చున్న వాళ్ళకి నా గురించి ఏదో చెప్తున్నారు అనమాట. నేనంత ఇది చేయలేదు, నేను వెళ్ళిపోతున్నాను. మళ్ళీ పరిగెత్తుకుంటూ వచ్చాను. నేను రాగానే స్వామి చెప్తున్నారు, చెప్పానా వస్తుందని నా దగ్గరకు మళ్ళీ అని. అది డ్రీమ్. ఇంకా తర్వాత మార్నింగ్ ఇంకా ఫుల్ షాక్ నేను అసలు. ఇప్పుడు నాకు చాలా నచ్చింది. ఇంకా బెస్ట్ పార్ట్ అంటే సర్వీస్, నాకు చాలా ఇష్టం అసలు. చాలా అంటే చాలా ఎక్స్ప్లెయిన్ చేయలేను కానీ నాకు చాలా ఇష్టం ఈ స్వామి సర్వీస్. చేసినవన్నీ నేను చాలా ఇన్స్పైర్ అయ్యాను. నేను జాబ్ చేసిన తర్వాత కూడా నేను ఆ సర్వీస్ అనేది పార్ట్ ఆఫ్ మై లైఫ్ అయిపోవాలి అండ్ గోల్డెన్ జూబ్లీ. సో 2 డేస్ ఆఫ్టర్ సిఐఈ 2 డేస్ నుంచి జరుగుతున్నాయన్నమాట. అందరూ బిజీగా ఉన్నారు, నేను మాత్రం చూస్తున్నాను. నేను మాత్రం బిజీగా లేను, నేను ఏ దాంట్లోనూ ఇన్వాల్వ్ అవ్వట్లేదు. సో నేను నా ఫ్రెండ్ అనుకుంటున్నాం అనమాట. నేను అన్నాను, ఏంటిది అందరూ బిజీగా ఉన్నారు, నేను మాత్రం అసలు బిజీగా లేను, ఏంటి ఒక్క పనిలో కూడా నేను ఇన్వాల్వ్ అవ్వట్లేదు, స్వామి ఏంటిది, ఏదో ఒకటి నాకు పని ఇవ్వచ్చు కదా అనేసి. మేము అలా వెళ్ళి వస్తున్నాము, మ్యామ్ అడిగారు, ఏ నువ్వు ఏదైనా పని చేయాలనుకుంటున్నావు అని. ఎస్ మ్యామ్. ఇప్పుడు మొత్తం ఇక్కడ పెయింట్ వేసామన్నమాట. అది ఎంత అంటే మొత్తం పెయింటింగ్ నేనే వేశాను, ఎవరు హెల్ప్ చేయడానికి కూడా రావలేదు, అంత పనిలో పెట్టారు నన్ను. ఇంకా నేను ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా నాకు నచ్చింది ఏంటంటే, నాకు స్వామి రూమ్ క్లీనింగ్ ఇన్ఛార్జ్షిప్ రావడం. థర్స్డే వెళ్ళి స్వామి రూమ్ ని క్లీన్ చేయడం, స్వామి టచ్ చేసినవన్నీ నేను మళ్ళీ క్లీన్ చేసి టచ్ చేయడం నాకు చాలా హ్యాపీగా ఉంటుంది. ఈరోజు మార్నింగ్ గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ కదా, సో ఇంకా సుప్రభాతం ఎప్పుడు ఇక్కడ పాడతాము, కానీ మ్యామ్ పిలిచి మనం అందరం వెళ్ళి స్వామి రూమ్ లో సుప్రభాతం పాడతాం. ఎవరు లేదు, సమ్ 6-7 మెంబర్స్ మాత్రమే స్వామి రూమ్ లో వెళ్ళి సుప్రభాతం పాడుతున్నాం అన్నమాట. స్వామి దీనికి దండ వేశారు, పూల దండ, అది అలా స్వింగ్ అయ్యి అయ్యి అయ్యి కింద పడిపోయింది. అప్పుడు మ్యామ్ అన్నారు, నిజంగా స్వామి వచ్చారు ఇక్కడ అని. అప్పుడు నాకైతే చాలా సంతోషం వేసింది. యాక్చువల్లీ స్వామి డోర్ ఓపెన్ లో ఉన్నింది. మ్యామ్ అన్నారు, ప్రొసెషన్ స్టార్ట్ అయ్యే వరకు ఇక్కడ స్వామి రూమ్ ముందు ఒక గార్డ్ చేయాలి, సో మీరు టర్న్స్ తీసుకుని ఇక్కడ ఉండండి అనేసి. నాది 8-9 స్వామి రూమ్ గార్డ్ చేయడానికి కూర్చొని ఉన్నానన్నమాట. స్వామి డోర్ పక్కనే కూర్చొని ఉన్నారు. యాక్చువల్లీ ఇట్స్ నాట్ లాక్డ్, జస్ట్ ఊరికి అలా. తర్వాత మ్యామ్ నాకు ఒక ఎక్స్పీరియన్స్ మ్యామ్ చెప్పింది గుర్తుందన్నమాట. మ్యామ్ ప్రే చేస్తున్నప్పుడు స్వామి సేమ్ అదే రూమ్ లోనే డోర్ ఓపెన్ చేసి మ్యామ్ తో మాట్లాడి పాద నమస్కరించినట్టు నాకు అది గుర్తొచ్చి, స్వామి డోర్ చూసి నేను మాట్లాడుతున్నాను అన్నమాట, స్వామి ప్లీజ్ ఒక్కసారి డోర్ ఓపెన్ చేయవా, ఒక్కసారి ఓపెన్ చేయవా, చాలా సార్లు అడిగాను, ప్లీజ్ ఒక్కసారి ఓపెన్ చేయి అనేసి. ఇక మామూలుగా నేనుంటే సడన్ గా ఓపెన్ అయిపోయింది డోర్, నేను ఒక్కదాన్నే ఉన్నా, నాకు ఎలా రియాక్ట్ అవ్వాలి అర్థం కాలేదు, కానీ భయం వేసింది. సడన్ గా ఓపెన్ అయిపోయింది డోర్, నాకు ఏం చేయాలో తెలియట్లేదు. లోపల స్వామి బెడ్ అంతా కనిపిస్తుంది, అలా చూస్తుండిపోయాను, క్లోజ్ అయిపోయింది. అప్పుడు మళ్ళీ ఏడ్చాను నేను, స్వామి నేను జోక్గా అడిగితే నువ్వు నిజంగాను ఓపెన్ చేసి చూపించేస్తావా, అందులో నేను ఒక్కదాన్నే ఉన్నాను, ఇక్కడ ఎవరు లేరు, నాకు ఎలా రియాక్ట్ అవ్వాలో కూడా తెలియలేదు. ఇంకా తర్వాత కలశం మొత్తం అంతా నేనే డెకరేట్ చేశాను, నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకా స్వామిని కలశం తీసుకెళ్తున్నప్పుడైతే ఇంకా చాలా ఏడ్చాను. ఫైనల్ ఇయర్ లో గోల్డెన్ జూబ్లీ సెలబ్రేట్ చేసుకోవడం నాకు చాలా హ్యాపీగా ఉంది, అందులోనూ స్వామి రూమ్ ని డెకరేట్ చేసి క్లీన్ చేసి అంతా చేయడం నాకు ఇంకా చాలా చాలా హ్యాపీగా ఉంది. బెస్ట్ పార్ట్ స్వామి స్టూడెంట్ అని నాకు ఇంకా చాలా ఎప్పుడు హ్యాపీగా ఫీల్ అవుతాను నేను. సాయిరామ్.
1: నా పేరు చిన్మయ్, నేను సెకండ్ ఎఫ్ఎన్ఎస్ చదువుతున్నాను, ఫుడ్ అండ్ న్యూట్రిషనల్ సైన్సెస్. నేను ఫస్ట్ స్టాండర్డ్ నుంచి అంటే 5 ఏళ్ళప్పటి నుంచి స్వామి ఇన్స్టిట్యూషన్స్ లోనే ఉంటున్నాను. ఫస్ట్ స్టాండర్డ్ లో ప్రైమరీ స్కూల్లో చేరాను, అది కూడా అమ్మ చాలా ప్రే చేసేవారు స్వామికి. అప్పుడు నేను చాలా అల్లరి పిల్లని, అసలు స్వామి కారుస్తుంటే చాలా ఎగ్జైట్ అయిపోయి పరిగెత్తి అలా చేసేదాన్ని మందిరంలో. కానీ అమ్మకి నేను కొంచెం సైలెంట్ గా ఉంటే అప్పుడు స్కూల్లో సీట్ వస్తుందేమో అని అమ్మ టెలిగ్రామ్ రోజు స్వామికి ఫ్యాక్స్ పెట్టేవాళ్ళనమాట, అప్లై చేసి ఎగ్జామ్ రాసిన తర్వాత. అప్పుడు ఎగ్జామ్ ఉండేది, ఇంకా ప్రతిరోజు అమ్మ పెట్టేవారు ఫ్యాక్స్ స్వామికి, స్వామి చిన్మయకి సీట్ ఇవ్వండి, చిన్మయకి సీట్ ఇవ్వండి అని. 40వ రోజు ఫ్యాక్స్ పెట్టినప్పుడు ఆ ఫ్యాక్స్ ఆయన ఎవరు ట్రాన్స్లేట్ చేస్తారో ఆయన పుట్టపర్తిలో ఉండేవారు, ఆయన అమ్మకి కాల్ చేసి చెప్పారు మీ అమ్మాయికి సీట్ వచ్చేసిందని. అప్పుడు అమ్మ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అమ్మకన్నా హ్యాపీగా నేను ఉండేదాన్ని, ఎందుకంటే ఎప్పుడన్నా పుట్టపర్తికి వచ్చినప్పుడు అమ్మని అడిగేదాన్ని, అమ్మ స్వామి ఫోన్ నంబర్ ఏంటో చెప్పండి, నేను స్వామికి కాల్ చేసి నాకు సీట్ ఇవ్వండి అని చెప్పేస్తాను అని. కానీ అందరికీ కొంచెం వింతగా అనిపించేది, ఇంకా చిన్నపిల్లలే ఏదో మాట్లాడుతుందని అనిపించేది. కానీ దాని తర్వాత స్వామి స్కూల్లో చేరిన తర్వాత అసలు స్వామికి ఫోన్ నంబర్ అవన్నీ అవసరం లేదు, మాట్లాడితే స్వామి వింటారు అని తెలిసిపోయింది.
2: మరి అలాగా మాట్లాడితే లేకపోతే ప్రే చేస్తే స్వామి వింటారు అన్న దానికి ఎప్పుడైనా నీకు ఏదైనా సంఘటన జరిగిందా?
1: అంటే చిన్నప్పుడు స్వామి దేవుడు అని రోజు శివం ఎవ్రీ సండే శివం భజన్స్ కి అలా తీసుకెళ్లే వాళ్ళు. ఇంకా బాల వికాస్ కూడా నేను ఫస్ట్ ఇయర్ ఒకటి అయిపోయింది, దాని తర్వాత స్కూల్లో చేరాను. కానీ స్కూల్లో చేరే ముందర 2004లో నాకు అసలు గ్రాండ్ పేరెంట్స్ లేరు. ఇప్పుడు అమ్మమ్మ నాకు లాస్ట్ గ్రాండ్ పేరెంట్ అనమాట. 2004లో స్వామిలో మెర్జ్ అయ్యారు. దాని తర్వాత నాకు ఏంటో లాకింగ్ గా అనిపించేది, మీన్స్ అందరూ హాలిడేస్ అప్పుడు వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి అలా వెళ్తూ ఉండేవాళ్ళు. నాకు అది కొంచెం ఐ యూస్ టు ఫీల్ బ్యాడ్ దట్ నేను ఎక్కడికి వెళ్ళలేను అనేసి. కానీ స్కూల్లో చేరిన తర్వాత స్వామి నాకిప్పుడు అమ్మమ్మ లేరు, బామ్మ లేరు, తాతయ్య లేరు. సో హీ హాజ్ యాక్చువల్లీ కమ్ ఇన్ టు మై లైఫ్ ఇన్ ది హీస్ లైక్ అ ఫీలింగ్ ఇన్ మై లైఫ్. యాక్చువల్గా అమ్మేమంటారు నేను దాని గు అమ్మేమంటారు అలానే చేసేస్తాను, లేకపోతే నానేమన్నా లైక్ వాళ్ళేమంటే నేను అది చేయడానికి తయారు, లైక్ ఐఎమ్ రెడీ టు డూ దాట్. కానీ నాకు పెద్దవాళ్ళిచ్చే ప్రేమ అనేది తెలియదు. కానీ స్వామి హాస్ షవర్డ్ సో మచ్ లవ్, అంటే అసలు చాలా సార్లు అయ్యేది. ఫస్ట్ స్టాండర్డ్ లో అసలు పొద్దున దర్శనానికి వెళ్ళేవాళ్ళము, థర్స్డే సండే వెళ్ళేవాళ్ళము పొద్దున సాయంత్రం. కానీ పొద్దున వెళ్తే దర్శనానికి స్వామి విల్ ఆల్వేస్ కమ్ ఫర్ దర్శన్ ఇన్ ఫస్ట్ స్టాండర్డ్. అండ్ ద టైమ్ ఇన్ విచ్ స్వామి వస్తారో అది మనకు తెలీదు. అందుకని 4 o'clock కి మొత్తం స్కూల్ అంతా తయారైపోయి సుప్రభాతం చెప్పేసేవాళ్ళు. దాని తర్వాత అందరం వరుసగా బ్రేక్ఫాస్ట్ తినేసి ఫస్ట్ అండ్ సెకండ్ స్టాండర్డ్ వాళ్ళు పడుకునే వాళ్ళము. దాని తర్వాత స్వామి వస్తున్నారని సిగ్నల్ స్కూల్ కి రాగానే అందరం తొందరగా దర్శనానికి వెళ్ళిపోయే వాళ్ళము. అండ్ స్వామి వస్తారు అండ్ దర్శనం చాలా బాగా అవుతుంది. ఇంకా లాస్ట్ లైన్ లో ఉండే వాళ్ళు కూడా ఫస్ట్ లైన్ కి వచ్చేస్తారు స్వామిని చూడ్డానికి. అండ్ స్వామి తిరిగి చాలా సార్లు అమ్మే వాళ్ళు. అండ్ చాలా పురుష సూక్తం చాంట్ చేస్తున్నప్పుడు ఒకసారి బ్రాహ్మణోస్య ముఖమాసీత్ బాహురాజన్య కృత అని చాంట్ చేస్తున్నప్పుడు స్వామి వాజ్ షోయింగ్ ఇన్ హిస్ లైక్ ఇన్ హిస్ ఫార్మ్ బ్రాహ్మణోస్య ముఖమాసీత్ బాహురాజన్య కృత అని హీ వాజ్ షోయింగ్ హిస్ ఓన్ బాడీ పార్ట్స్ సేయింగ్ దట్ లైక్ స్వామి అండ్ పురుష వన్ అండ్ ద సేమ్ అలా చెప్పడానికి. అండ్ స్వామి ఎవ్రీ థర్స్డే అండ్ సండే మార్నింగ్ దర్శన్కి వస్తారు. సో స్వామి దర్శన్కి వస్తే ఈవినింగ్ మేము ఎందుకు వెళ్ళాలి అన్నట్టు మేము వెళ్లే వాళ్ళం కాదు. అండ్ స్కూల్లోనే భజన్స్ అయ్యేవి లైక్ రెగ్యులర్లీ. కానీ ఏమైనా డ్రామా అయినా ఏమైనా అలా ఉంటే స్వామి సెండ్ ఇన్విటేషన్ అనమాట, స్కూల్ డ్రామా ఉంది వాళ్ళ స్కూల్ పిల్లల్ని తీసుకురండి అంటే అప్పుడు మేము వచ్చేవాళ్ళము. సో అది కొంచెం తగ్గింది సెకండ్ స్టాండర్డ్కి వచ్చేటప్పటికి. అంటే పొద్దున పూట స్వామి రావచ్చు రాకపోవచ్చు అలాగా అయ్యేది. సో ఒకసారి మేము కూర్చున్నప్పుడు మేము కూర్చున్నామన్నమాట పొద్దున దర్శన్కి, స్వామి రాలేదు. దాని తర్వాత మేము ఆంటీ అన్నారు స్వామి రాలేదు వెళ్ళిపోదామా అన్నట్టు అనుకుంటే లేదు మేము కూర్చుంటాం అన్నట్టు మేము ఇక్కడే అక్కడే కూర్చున్నాము. మొత్తం మందిర్ అంతా ఎంటీ అయిపోయింది, మేము ఒకళ్ళమే అక్కడ కూర్చున్నాము. ఇంకా కూర్చుంటూనే ఉన్నాము అన్నమాట, అది థర్స్డే అనుకుంటా. సో అక్కడ క్లాసెస్ అవన్నీ ఏమయ్యాయో తెలీదు, కానీ మేము అక్కడే కూర్చున్నాము. మందిర్ మొత్తం ఎంటీ, సేవాదల్స్ కూడా లేరే, మొత్తం ఎంటీగా ఉంది. చాలా సేపు తర్వాత స్వామి వచ్చారు, అంటే అందరికి ఫస్ట్ లైన్ దర్శనం వచ్చినప్పుడు. అండ్ స్వామి ఎంత అంటే ఇట్స్ నాట్ ఈవెన్ అ ఫుట్ అపార్ట్, అంటే స్వామిని ఇలా ముట్టుకోవచ్చు అన్నట్టు. అండ్ స్వామి అందరినీ చూస్తూ వెళ్ళారు. అప్పుడు మేమే మొత్తం ప్రైమరీ స్కూల్ వాజ్ చాంటింగ్ లౌడ్లీ వేదాస్. దాని తర్వాత పాటలు పాడాము, అప్పుడు కనుల ముందర పాడాము, హమ్కో తుమ్సే ప్యార్ కిత్నా పాడాము. దెన్ స్వామి అప్పుడు కొంచెం ఎమోషనల్ అయ్యేవారు. దట్ అండ్ అప్పుడు నాకు అనిపించాను ఎందుకు స్వామి అంత ఎమోషనల్ అవుతున్నారు, లైక్ హీ షుడెంట్ బికమ్ హీస్ గాడ్ అన్నట్టు. కానీ దాని తర్వాత అనిపించేది స్వామి నా కోసం, అంటే నాకు గ్రాండ్ పేరెంట్స్ గా మారితే డోంట్ మై గ్రాండ్ పేరెంట్స్ హ్యావ్ ఎమోషన్స్, వాళ్ళకున్నాయి. సో నౌ స్వామి ఈజ్ మై గ్రాండ్ పేరెంట్ అండ్ నాట్ గాడ్. సో ద రిలేషన్ బిట్వీన్ మీ అండ్ స్వామి అది దేవుడు భక్తురాలు కన్నా అమ్మమ్మ తాతయ్య నానమ్మ తాతగారు ఇంకా మన్వరాలు లాగా మారిపోయింది.
2: చాలా బాగుంది. సో స్వామి ఫోన్ నెంబర్ నీకు డైరెక్ట్ గా తెలిసిపోయింది. సో విత్ యువర్ ఇంటెన్షన్ ప్రేయర్స్ తోటి నువ్వు స్వామిని ఏదడిగితే స్వామి వాజ్ డూయింగ్ దట్ టైమ్. చాలా బాగుంది. మరి తర్వాత నువ్వు స్వామి చక్కగా దర్శనాలు ఇచ్చిన టైం నుంచి 2011 తర్వాత మన కళ్ళకు కనిపించని స్వామిని, స్వామి భౌతికంగా మన దగ్గర లేరు, ఆ తర్వాత నీ జర్నీలోని ఎలాగ ఎఫెక్ట్ అయింది, లేకపోతే స్వామితో నీ బంధం ఎలా ముందు సాగింది?
1: 2011 లో మా తాతగారిది 100th బర్త్డే, అంటే ఆయన పుట్టినరోజు ఇంకా హిస్ డెత్ యానివర్సరీ కోయిన్సైడెడ్ ఆన్ ది సేమ్ డేట్. అందుకని ఆ రోజు తాతగారి 100th బర్త్డే అని ఆయన పెద్ద కవి కేఆర్కే మూర్తి గారు, కమ్మంపాటి రాధాకృష్ణమూర్తి గారు, ఆయన రమణ మహర్షితో చాలా దగ్గరగా ఉండేవారు. రమణ మహర్షి గారు సంస్కృతంలో ఏమేం చెప్పారు, తమిళ్లో ఏమేం రాశారు, అవన్నీ ఆయన తెలుగులోకి ట్రాన్స్లేట్ చేశారు. దాన్ని ఒక బుక్ కృపావిలాసం అని పేరు పెట్టి రాశారన్నమాట. మరి తాతగారికి అది ట్రిబ్యూట్ గా నాన్న అమ్మ 100th బర్త్డేకి చాలా కాపీస్ ప్రింట్ చేయించి డిస్ట్రిబ్యూట్ చేశారు. ఆ రోజు కూడా ఒక థర్స్డే అయింది. ఇంకా నా పుట్టినరోజు హాలిడేస్ లో వస్తుందని ఎవరి పుట్ అది 2010 లో అయింది. 2010 అక్టోబర్ లో అది ఒక థర్స్డే అయితే వాళ్ళన్నారు మీ పుట్టినరోజు ఇంట్లో ఉంటే మీరు కూడా వెళ్ళి అక్షంతులు వేయించుకోవచ్చు అనేసి. సో నేను ఆ రోజు నేను ఇంకో అమ్మాయి వైట్ కలర్ ట్యూనిక్ వేసుకుని కూర్చున్నాము. ఇంకా ముగ్గురు అక్కలు హాఫ్ సారీ కట్టుకుని కూర్చున్నారు. ఇంకా స్వామి కారులో వస్తే అక్షంతులు వేయలేరు, అందుకని చైర్లో రావాలని మేమందరం చాలా ప్రే చేస్తూ కూర్చున్నామన్నమాట. ఆ రోజే అంటే అమ్మ వాళ్ళు పుట్టపర్తిలో అక్కడ లేరు నన్ను చూడడానికి. కానీ ఆ రోజు స్వామి వచ్చి స్వామి చైర్లో వచ్చారు. ఇంకా స్వామికి ఒక అక్క అక్షంతులు చూపిస్తే స్వామి మా అందరి మీద వేశారు. దాని తర్వాత నాకు విభూతి ప్యాకెట్ ఇచ్చారు ఆ రోజే. అంటే నాకు ముందు అనిపించలేదు ఎందుకు స్వామి ఆ రోజే నాకు ఇచ్చారు అని. దాని తర్వాత చాలా ఆలోచించిన తర్వాత ముందర అమ్మ వాళ్ళు నాకు ఇది చెప్పలేదు, కానీ వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళు చెప్పారనమాట తాతగారిది అయింది అనేసి. అప్పుడు అనుకున్నాను తాతగారే నాకు ఇలాగా విభూతి ఇచ్చారు అనేసి. అంటే తాతగారికి శివుడు అంటే చాలా ఇష్టం, లైక్ రమణ మహర్షి అరుణాచలం అవన్నీ, అండ్ విభూతి ఇస్ క్లోజ్లీ రిలేటెడ్ విత్ శివ, సో ఇట్ గాట్ మోర్ ఎన్ఫోర్స్డ్ ఇన్ టు మీ. దాని తర్వాత 2011 సెవెంత్ స్టాండర్డ్ లో, అంటే హాఫ్ విత్ స్వామి అండ్ హాఫ్ ఆమ్నిప్రెసెంట్ స్వామి, అప్పుడు మొత్తం క్లోజ్ చేసేసారు. సో వి వుడ్ ఓన్లీ క్రీమ్ కలర్ షీట్స్ యూస్ టు బి సీన్ అంతే. అండ్ మేం భజన్స్ చేసేవాళ్ళము, గురు పూర్ణిమకు ఓపెన్ చేస్తామన్నారు. సో గురు పూర్ణిమకు ఓపెన్ చేసేటప్పటికి లైక్ కర్టన్స్ ఓపెన్ చేసి అదంతా చూసాము, లైక్ దే హడ్ బిల్ట్ మార్బుల్ స్ట్రక్చర్ అదంతా. దాని తర్వాత అనిపించింది స్వామి ఉన్నప్పుడు కూడా ఇలానే ఉంది, కానీ చుట్టూ తిరిగి చూస్తే చాలా మంది ఏడుస్తున్నారు, నాకెప్పుడు ఏడుపు రాలేదు. ఆ 3 రోజులు అవన్నీ కూడా నాకెప్పుడు ఏడుపు రాలేదు. నేను అమ్మతో అన్నాను, అమ్మ స్వామి ఇక్కడే ఉన్నారు కదమ్మా ఎందుకు ఏడుస్తున్నారు అని చాలాసార్లు అడిగాను. కానీ అమ్మ ఏమనేవాళ్ళంటే నీకు స్వామి నీలో ఆల్రెడీ హీ హాజ్ ఆల్రెడీ సంక్ ఇన్ టు యూ. సో స్వామి నీలో ఉన్నట్టు నీకు ఆల్వేస్ అనిపిస్తూ ఉంటుంది. సో ఇప్పుడు కూడా నేను స్వామి చూసినప్పుడు ఆనంద బాష్పాలే వస్తాయి, కానీ ఐ విల్ నెవర్ మిస్ స్వామి. కానీ ఇవాళ సడన్ గా ఏంటో అయింది, అంటే డ్రామా అయిన తర్వాత డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారన్నమాట టోకెన్స్ ఆఫ్ లవ్ లాగా. అప్పుడు కూడా నాకేం అనిపించలేదు, చాలా బాగుంది సెలబ్రేషన్ అదంతా. దాని తర్వాత నా పక్కన ఒక అక్క ఉన్నారనమాట, ఆ అక్క కూర్చొని నాతో క్యాషువల్ గా అన్నారు స్వామి ఉన్నప్పుడు కూడా ఇలానే చేసేవారు కదా అన్నారు. సడన్ గా మొత్తం వెనక్కి వచ్చేసింది అన్నమాట. నేను సెకండ్ స్టాండర్డ్ నుంచి లేడీస్ డే లో పార్టిసిపేట్ చేస్తున్నాను, సెకండ్ థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ సిక్స్త్ సెవెంత్ ఎయిత్ నైన్త్ ఈ ఇయర్స్ అంతా పార్టిసిపేట్ చేశాను. ఇంకా మేము చిన్నప్పుడు అయితే స్వామి పర్సనల్ గా ఇంటర్వ్యూ రూమ్ లోకి వెళ్లి పిల్లలకి ఏమివ్వాలో యాజ్ అ టోకెన్ ఆఫ్ లవ్ స్వామే సెలెక్ట్ చేసి ఎంతమంది ఉన్నారో అవి బయటికి తీసుకొచ్చి అన్ని బ్లెస్ చేసి దాని తర్వాత మాకు డిస్ట్రిబ్యూట్ చేయించేవారు. అదంతా ఒక్కసారి రివైండ్ అయిపోయి స్వామి నేను అక్కడ కూర్చొని స్వామి నాకు ఇచ్చేటట్టు లైక్ స్వామి బ్లెస్ చేసి మాకు ఇస్తున్నట్టు అదంతా మొత్తం వచ్చేసరికి నేను చాలా ఎమోషనల్ అయిపోయాను. దాని తర్వాత అనుకున్నాను స్వామి నాకు ఆల్రెడీ చాలా ఇచ్చారు, ఇప్పుడు చాలా మందికి ఇవ్వలేకపోయారు అందుకని ఇప్పుడు ఇస్తున్నారు, నాకు ఇచ్చినందుకు ఐ షుడ్ బి ఏబుల్ టు ఫీల్ మోర్ హ్యాపీ, ఐ షుడ్ నాట్ ఫీల్ సాడ్ అనేసి నాకు అనిపించింది. ఇంకా స్వామి ఉన్నప్పుడు హీ వాజ్ రిస్ట్రిక్టెడ్ టు పుట్టపర్తి అండ్ ఇంకా మేము చిన్నప్పుడు అయితే కొంతమంది ఏడ్చేవారు హోమ్ సిక్నెస్ అని, లేకపోతే కొట్టుకొని ఏడ్చేవాళ్ళము కొన్నిసార్లు అవుతాయి. అదంతా ఒక్కసారి రివైండ్ అయిపోయి స్వామి నేను అక్కడ కూర్చొని స్వామి నాకు ఇచ్చేటట్టు లైక్ స్వామి బ్లెస్ చేసి మాకు ఇస్తున్నట్టు అదంతా మొత్తం వచ్చేసరికి

0: Swami is such an integral part anamata. Like, Swami is still hearing, Swami alane unnaru. It's just that manam experience chayali Swamini. Manam swanto matlarte, Swami manto matlartaru. Swami is actually listening. Kani manam matlardam modalpettene Swami vintaru.
1: చాలా బాగుంది. ఎంతో మందికి ఆన్సర్ కూడా లభించి ఉంటుంది నువ్వు చెప్పిన విషయాల్లోని. మరి ప్రైమరీ స్కూల్లో 12th అయిన తర్వాత డిగ్రీలోని జాయిన్ అవడానికి, స్వామి ఇన్స్టిట్యూట్లోనే ఇంకా కంటిన్యూ అవడానికి ఏంటి నీ స్ట్రాంగ్ ఫీలింగ్?
0: స్వామి ఇస్ నాట్ స్ట్రాంగ్ ఫీలింగ్. అంటే స్వామి, నేను స్కూల్లో జాయిన్ అవడం కూడా స్వామి వెళ్ళే. నేను 11th స్టాండర్డ్ లో కూడా నేను బయటకు వచ్చేసి ఉండాల్సింది. ఐ మీన్ స్వామి కుడ్ హావ్ మేడ్ ద సిచ్యువేషన్ లైక్ దట్. కానీ స్వామి ఇస్ ఒక మ్యాగ్నెట్. మనం అందరం ఐఎన్ ఫీలింగ్స్ లాంటి వాళ్ళము. ఆ మ్యాగ్నెట్ మన సరౌండింగ్స్ ఉన్నప్పుడు మనం పారిపోలేము. ఎంత ట్రై చేసినా వీ కాంట్ గో. స్వామి అట్రాక్ట్ అస్, స్వామి హోల్డ్ అస్. అంటే మనం ఎప్పటి వరకు అంటే వీ టర్న్ ఇన్ టు మ్యాగ్నెట్స్ టు అట్రాక్ట్ ద క్రౌడ్ అండ్ టెల్ దెమ్ అబౌట్ స్వామి. స్వామి స్టిల్ క్లింగ్ ఆన్ టు అస్ అండ్ స్వామి మేక్ అస్ ఆల్సో ఇన్ టు మ్యాగ్నెట్స్. గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ చాలా బాగా అయ్యాయి. ఇంకా నాదస్వరం నేను వాయించాను ఇవాళ పొద్దున. అంటే స్వామికి నాదస్వరం అంటే చాలా ఇష్టమని అక్క వాళ్ళు చెప్తుండే వాళ్ళు. చిన్నప్పుడు కూడా మేము చాలా సార్లు చూసాము వాళ్ళు. స్వామి రాగానే ఫెస్టివల్స్ అప్పుడు వాళ్ళదే ఫస్ట్ తాళం వినిపిస్తుంది, శృతి వినిపిస్తుంది, నాదస్వరం వాయిస్తారు. అలాంటిది మొదటిసారి వాయించాను ఇవాళ. స్వామి నిజంగా నడుస్తున్నట్టు ఆ ఫీలింగ్ వచ్చింది. ఇంకా స్వామిని లీడ్ చేస్తున్నామంటే ఇట్స్ లైక్ వెరీ గుడ్ ఫార్చ్యూన్. కానీ దీనికి ఈ ఫార్చ్యూన్ రావాలంటే చాలా ప్రాక్టీస్ కూడా చేయించాలి. అండ్ స్వామి మాకు అంత టైం కూడా డిస్ట్రిబ్యూట్ చేశారు, ఈక్వల్ గా డివైడ్ చేశారు. అంత టైం అలాట్ చేశారు నాదస్వరం రోజు వాయించి ప్రాక్టీస్ చేయడానికి. అండ్ స్వామికి పర్ఫెక్షన్ అంటే చాలా ఇష్టం. ఆ పర్ఫెక్షన్ లెవెల్ కి రావడానికి కూడా మాకు చాలా రిసోర్సెస్ ఇచ్చారు. అండ్ ఐఎమ్ సో గ్రేట్ఫుల్ టు స్వామి మాకు ఈ ఛాన్స్ ఇచ్చినందుకు. సారా
2: సాయిరామ్, నా పేరు జయశ్రీ. నేను ఇప్పుడు ఎంఎస్సీ బయోసైన్స్ చేస్తున్నాను, సెకండ్ ఇయర్. నేను 11th స్టాండర్డ్ లో ప్రైమరీ స్కూల్ జాయిన్ అయ్యాను. దాని తర్వాత ఇక్కడ బీఎస్సీ చదువుకున్నాను, తర్వాత ఎంఎస్సీ ఇప్పుడు చేస్తున్నాను ఫైనల్ ఇయర్. నేను చిన్నప్పటి నుంచి బాల్యకాశకి వెళ్లేదాన్ని. ప్రతి సంవత్సరం భర్తీయాత్ర కోసం ఇక్కడికి వచ్చేవాళ్ళం. నేను ఇప్పుడు చిన్నప్పటి నుంచి డాన్స్ కూడా నేర్చుకుంటున్నాను. 6th స్టాండర్డ్ నుంచి భర్తీయాత్రలో పార్టిసిపేట్ చేయడం స్టార్ట్ చేశాం. అంటే ఇక్కడ డిసెంబర్లో మా జిల్లా వాళ్ళు ఇక్కడికి వచ్చేవారు భర్తీయాత్రకి. అప్పుడు నేను డ్రామా గ్రూప్ లో ఉండేదాన్ని, అందులో డాన్స్. 6th స్టాండర్డ్ లో ఉన్నప్పుడు 7th లో, 8th లో, 9th లో నాకు ఛాన్స్ దొరికింది స్వామి దగ్గర డాన్స్ చేయడానికి.
1: స్వామితోటి పొందిన ఒక మంచి అనుభూతి మా అందరితో షేర్ చేసుకుంటావా?
2: అనుభూతి అంటే నాకు పెద్ద మిరకల్స్ ఏమీ జరగలేదు లైఫ్ లో. మేబీ అంటే మిరకల్స్ అంటే విజిటింగ్ కార్డ్స్ అని చెప్తారు స్వామివి. నాకు ఆల్రెడీ విజిటింగ్ కార్డ్ అంటే ఓన్లీ పేరెంట్సే చెప్పేశారు స్వామి అంటే భగవంతుడు స్వామి ఇంకా అంత అని. ఎక్స్పీరియన్సెస్ అంటే 10th వరకు నేను హాస్టల్లో లేను. తర్వాత 11th లో సడన్ గా ఇక్కడ అనంతపూర్ డిస్ట్రిక్ట్ అదే పర్తి వచ్చి పర్తి మేము ప్రతి సంవత్సరం వచ్చేవాళ్ళం. కానీ అమ్మానంత వచ్చేవాళ్ళం. కానీ నాకు ఒక్కసారి ప్రైమరీ స్కూల్లో జాయిన్ అయిన వెంటనే కొంచెం భయం అనిపించింది. అంటే అమ్మా నాన్న ఉండరు అక్కడ, ఎవరు తెలిసిన వాళ్ళు లేరు, ఎవరితో ఎలా మాట్లాడాలో నాకు తెలీదు. అందుకని కానీ స్వామితో మాట్లాడడం నాకు చాలా అలవాటు. ఒకసారి నేను ప్రేయర్ హాల్కి వెళ్ళాను స్కూల్లో. స్వామితో చెప్పాను ఇక్కడ అమ్మా నాన్న లేరు, మీరే నన్ను చూసుకోవాలి, ఎప్పుడు నాతో ఉంటానని ప్రామిస్ చేయని స్వామిని అడిగాను. జస్ట్ ఇలా అన్నానో లేదు, అక్కడ మా ప్రేయర్ హాల్లో ఒక మధ్యలో ఒక పెద్ద ఫోటోలా ఉంటుంది, దానికి ఒక గార్లాండ్ కట్టు ఉంటుంది. అప్పుడు నేను అడిగిన వెంటనే రెండు వైపుల నుంచి గార్లెండ్ ఊడి కింద నిలబడింది అనమాట. అప్పటి నుంచి స్వామి నాకు అష్యూరెన్స్ ఇచ్చాను, నేను నీ జీవితం మొత్తం చూసుకుంటానని అన్నట్టు. అప్పటి నుంచి ఇంకా ఆ నమ్మకం వస్తుంది. అందుకే ఇంకా స్కూల్ నుంచి దాని తర్వాత ఇక్కడికి వచ్చాను, ఇక్కడ నుంచి బయటకు వెళ్ళాలని అనిపించలేదు. ఎందుకంటే ఒక్కసారి స్వామి అంటే నేను చెప్పాలంటే ఐఎమ్ రీబోర్న్ అస్ అ సాయి స్టూడెంట్. ఆ అంటే నిజంగా ఇంకొక మనిషిలా మారని అనిపించింది అక్కడికి వచ్చిన తర్వాత. చాలా మార్పులు వచ్చాయి నాకు.
1: మరి 10th క్లాస్ వరకు బయట చదువుకున్న నీకు స్వామి సిస్టంలోకి వచ్చిన తర్వాత అక్కడికి ఇక్కడికి తేడా ఏమనిపించింది?
2: తేడా అంటే బయట అసలు బాగాలేదని చెప్పలేను నేను. ఎందుకంటే అక్కడ ఇచ్చిన ఎడ్యుకేషన్ ద్వారానే నేను ఇక్కడికి వచ్చాను కాబట్టి నేను అది చెడు అని చెప్పలేను. కానీ ఏంటంటే ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక ఆర్గనైజ్డ్ వే

0: అంటే వర్క్ షెడ్యూల్ ఒక ఎలా ఆర్గనైజ్ గా ఉండాలో అది నేర్చుకున్నాను అనమాట. అంటే ఉదయాన్నే లేచి సుప్రభాతం చేసి దాని తర్వాత ప్రతిరోజు అదే షెడ్యూల్. అదే బయట ఉన్నప్పుడు ఏ రోజు ఎలా ఉంటుందో తెలియదు మనకి, ఈ రోజు ఎంత క్లేస్తే రేపు ఎంత క్లేస్తానో తెలియదు. కానీ ఇలా ప్రతిదీ మన బాడీ మొత్తం ఒక ఒక టైం షెడ్యూల్కి అలవాటు అయిపోతుంది సిస్టమాటిక్ వే. సో అన్నిటికన్నా మోస్ట్ ఇంపార్టెంట్ అంటే నేను ఎప్పుడు తొందరగా లేచేదాన్ని కదా ఇంట్లో ఉన్నప్పుడు. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత తొందరగా లేవడం వల్ల ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో తెలుసుకున్నాను అనమాట. అంటే ఒక రోజు ఒక గంట ముందు లేచానంటే ఈ రోజు ఒక గంట, అలాంటిది వారానికి నాకు 7 గంటలు ఎక్స్ట్రా, అంటే నా లైఫ్ లో 7 గంటలు ఎక్స్ట్రా. అదే బయట ఉండుంటే ఈ 7 గంటలు కూడా ఉండవు కదా. అంటే వారానికి 7 గంటలు అంటే అలాంటిది ఇంకొక నెలకి 7 x 4 అన్ని ఎక్స్ట్రా గంటలు అనమాట. సో అలా ప్రతిదీ లేచినప్పటి నుంచి నిద్రపోయే వరకు ప్రతిదీ ఒక ఆర్గనైజ్డ్ వేలో చేయడం వల్ల మనలో ఒక కాన్ఫిడెన్స్ అనమాట. అంటే ఎక్కడికి వెళ్ళినా కూడా అలవాటు అయిపోవచ్చు అనే నమ్మకం వచ్చేసింది లైఫ్ లో. సో ఎలాంటి సిచ్యువేషన్స్ లైఫ్ లో వచ్చినా కూడా ఫేస్ చేయగలనన్న నమ్మకం
1: చాలా బాగుంది. మరి స్వామి దగ్గరికి వచ్చి ఇన్ని సంవత్సరాలు స్వామి అంబ్రెల్లాలో ఉండి స్వామి క్యాంపస్ లో చదువుకుంటూ బాగా నచ్చింది ఏంటి? స్వామి చెప్పిన దాంట్లో టీచింగ్స్ లో ఏది జీవితాంతం తప్పకుండా పాటించాలనుకుంటున్నావు?
0: నాకు అంటే పాటించాలి అనుకుంటున్నాను అని చెప్పాలనుకుంటున్నాను. ఏంటంటే స్వామి ఇంత చేస్తున్నారు ప్రతి ఒక్కరికి, కానీ స్వామి మా నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారని అడిగితే నాకు మీ అందరి నుంచి కావాల్సింది ఒకటే అని చెప్పారు, మీరందరూ మీ తల్లిదండ్రులకి మంచి పేరు తీసుకుని రావాలి. అంటే ఇంత చేస్తున్నారు, దాని తర్వాత మళ్ళీ మన నుంచి స్వామికి ఏం కావాలని కోరుకోవట్లేదు, మన తల్లిదండ్రులకే మళ్ళీ ఏదైనా చేయాలని కోరుకుంటున్నారు. అంటే అంత సెల్ఫ్లెస్నెస్ ఎవరికి ఉంటుంది? అది ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలో అర్థం కావట్లేదు. కానీ అంటే ఇంత ఇచ్చి కూడా ఏం తిరిగి ఆశించట్లేదు. అది ఎవరైనా చేయగలరు? మన సొంత తల్లిదండ్రులు కూడా ఇప్పుడు మనకి ఏదైనా చేస్తున్నారంటే రేపు పొద్దున మనం ముసలైతే వాళ్ళు మనల్ని చూసుకుంటారు. అలాంటిది స్వామి నేనెవరో తెలియదు, తనెవరో తెలియదు, అంటే ఇంతమంది పేర్లు కూడా తెలియదు, కానీ ఎంత తెలియకుండా కూడా అందరూ నా ప్రాపర్టీ. అంటే ఎవరు జాయిన్ అయ్యారో ఎవరు అదంతా స్వామికి తెలుసు, కానీ మనం ఎలాంటి వాళ్ళమో మనకి తెలుసు, స్వామికి తెలుసు. అలాంటి వాళ్ళని కూడా యాక్సెప్ట్ చేసి అందరూ నా ప్రాపర్టీ, అందరూ నా ప్రాపర్టీ అంటున్నారు. అంటే ఎవరినైనా సెల్ఫ్లెస్ గా అంటే యాక్సెప్టెన్స్ ఉంది స్వామికి. అంత అంటే 1000 తల్లులు అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత అదే అర్థమైంది. ఏ కష్టం వచ్చినా ఇంట్లో ఉన్నప్పుడు అమ్మకైనా చెప్పుకుంటాం, నాన్నకైనా చెప్తాం, ఇప్పుడు మాకు దొరికిన 10 మినిట్స్ ఫోన్ కాల్ లో ఏం చెప్తాం, అది కూడా ఈ ఏజ్ వచ్చిన తర్వాత అమ్మ నాన్నకి వాళ్ళకి బాధపడడం ఎందుకు అని. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత స్వామితో ఎలా కనెక్ట్ అవుతున్నావు అంటే నేను లెటర్స్ రాస్తూ ఉంటాను స్వామికి ప్రతిరోజు ఈవినింగ్ భజన్స్ లో. 6 o'clock కి మాకు భజన్ వెల్ అవుతుంది, సో 15 మినిట్స్ అటెండెన్స్ అవుతుంది అనమాట. సో నేను 15 మినిట్స్ నేను కూర్చుని ఒక లెటర్ రాస్తాను భజన్ వెంటనే. అది మాకు ప్రేయర్ హాల్ లో ఒక పోస్ట్ బాక్స్ లాంటిది ఉంటుంది, అందులో పోస్ట్ చేస్తాను అనమాట. అది రాసిన వెంటనే నాకు ఏదైనా ప్రాబ్లం ఉన్నా కూడా, దాని గురించి రోజంతా ఎంత బాధపడినా కూడా, ఒక్కసారి అది ఆ పేపర్ లో రాసి పోస్ట్ చేసిన వెంటనే ఇంకా నాకేం గుర్తుండదు. అంటే నాకు తెలుసు ఒక్కసారి ఇంకా స్వామికి చెప్తానంటే స్వామి చూసుకుంటారు. మోస్ట్ ఇంపార్టెంట్ అంటే లైఫ్ లో అంటే స్వామి లైఫ్ నుంచి నేను నేర్చుకునే లెసన్ ఏంటంటే సర్వీస్. అన్నిటికైనా స్వామి చేసింది అదే. నేను ఇక్కడ కూడా కొన్నిసార్లు ఎంత బిజీ షెడ్యూల్ లో కూడా నా మైండ్ డైవర్ట్ అవ్వాలంటే బ్రేక్ఫాస్ట్ కానీ డిన్నర్ కానీ లంచ్ సర్వింగ్ అది చేయడానికి వెళ్తూ ఉంటాను. అది అది ఇచ్చిన హ్యాపీనెస్ ఏమో మనం ఎవరికి ఎక్స్ప్లెయిన్ చేయలేమన్నమాట. అంటే ఆ కొంచెం టైం స్పెండ్ చేసినా కూడా అది చాలా ఇక్కడ చిన్న స్కేల్ లో చేస్తున్నామేమో మోస్ట్లీ. అంటే రేపు పొద్దున మేము జాబ్ చేయడానికి కూడా నేను ఏదైనా జాబ్ చేయాలనుకున్నా కూడా అది మేము కూడా ఇప్పుడు సొసైటీ నుంచి ఎంత పొందుతున్నామో సేమ్ అదే వెనక్కి ఇవ్వాలనుకున్నా, వెనక్కి ఇవ్వాల్సిన బాధ్యత మాకుంది. అందుకని ఎంత వీలైతే అంత సర్వీస్ చేయాలని, మాకు దొరికిన నాకు వీలైనంత స్వామి ఎంత ఇవ్వగలిగితే అంత సర్వీస్ నేను చేయాలనుకుంటున్నాను.
1: చాలా బాగుంది. మరి గోల్డెన్ జూబ్లీ ఈ సంవత్సరం మీరు ఇక్కడ చదువుకోవడం, స్వామి దగ్గర ఉండడం ఎంతో అదృష్టం. ఈ సందర్భంలో మీ అనుభూతిని మన శ్రోతలతో పంచుకుంటారా?
0: స్వామి ఈ కళాశాలను స్థాపించి 50 సంవత్సరాలు అయిపోయిందంటే నేను ఇంకా నమ్మలేకపోతున్నాను. అంటే ఈ బిల్డింగ్ ఇప్పటికీ చూసినా ఎంత బ్రాండ్ న్యూ బిల్డింగ్ లాగా అనిపిస్తుంది నాకు. ఇంకా 50 సంవత్సరాలు ఓల్డ్ ఈ బిల్డింగ్ అని యాక్చువల్లీ షాకింగ్ నాకు అది చూసిన వెంటనే. ఈ రోజు అనిపిస్తుంది అంత బాగా డెకరేట్ చేసిన తర్వాత చూసిన వెంటనే ఈ బిల్డింగ్ కి 50 సంవత్సరాలు అయిపోయాయి అప్పుడే అనిపించింది. అంత న్యూ లుక్ ఉంది ఆ బిల్డింగ్ కి. అంతేకాకుండా నేను వారం రోజులను చూస్తున్నాను, మా టీచర్స్ అందరూ ఎంత ఓల్డ్, అందరూ 60-70 ఇయర్స్ లో ఉన్నారు. వాళ్ళు కూడా పైకి కిందకి అటు ఇటు తిరుగుతూ అంత ఎంత ఆనందంతో సెలబ్రేట్ చేస్తుంటే నాకు నిజంగా హాస్టల్ ప్రతి ఒక్కరు ఏదో పనిలో ఇన్వాల్వ్ అయ్యారు. ఇప్పుడు మాకు ఎగ్జామ్స్ జస్ట్ ఇప్పుడే అయ్యాయి, సిఐఈస్ ఒక 2 రోజులే అయ్యాయి అంతే. ఆ ఎగ్జామ్స్ అయిన తర్వాత 2 రోజులు కూడా అందరూ వాళ్ళు ఎంత ఇన్వాల్వ్ అయ్యారంటే ఈ ప్రోగ్రామ్ లో, అందరూ చాలా ఎంజాయ్ చేశారు. అంటే నిజంగానే స్వామి వస్తున్నారు, నిజంగానే స్వామి వస్తే ఎంత గ్రాండ్ గా ఉండాలో నిజంగా అందరూ హార్ట్ అండ్ సోల్ పెట్టి నిజంగా అంత వర్క్ చేశారు. వాళ్ళు పెట్టిన రంగోలీస్ గానీ, డెకరేషన్ చేయడం, ప్రతి చిన్నది చూసుకుని, పువ్వులు అన్ని చిన్న చిన్న వస్తువులు కూడా చూసుకుంటూ నేను డాన్స్ చేశాను. ఆ డాన్స్ ఇందాక మీకు చెప్పాను కదా, 6th, 7th, 8th, 9th లో పర్త్యాత్రపు నాకు ఛాన్స్ వచ్చిందని. ఆ రోజు స్వామి మాకు శారీస్ ఇవ్వడం, పాద నమస్కారం ఇవ్వడం, అవన్నీ అంటే నాకు ఎంత అప్పుడు ఎలాంటి ఫీలింగ్ ఉండదో ఈ రోజు కూడా నాకు అలాంటి ఫీలింగ్ వచ్చింది. అంటే నిజంగానే స్వామి అక్కడ వచ్చి కూర్చున్నారు, స్వామి మాతో ఫోటో తీసుకుంటున్నారు, అలా అనిపించింది స్టేజ్. దాని తర్వాత అంతా అయిన తర్వాత కూడా మీరందరూ క్యాంపస్ చుట్టూ, మా ఎక్స్టెండెంట్స్ అందరూ వచ్చి క్యాంపస్ చుట్టూ తిరిగి వాళ్ళ ఎక్స్పీరియన్స్ అన్ని రికలెక్ట్ చేసుకుంటే నాకు చాలా ఆనందంగా అనిపించింది ఈ రోజంతా.
2: సాయిరామ్, నా పేరు రేష్మ, నేను ఇప్పుడు 2nd MBA చేస్తున్నాను. ఐ వుడ్ లైక్ టు షేర్ వన్ మేజర్ ఎక్స్పీరియన్స్. నేను ఇక్కడ ఎంబీఏకి ఎలా వచ్చానంటే, నేను యాక్చువల్గా ప్రైమరీ స్కూల్లో ఫస్ట్ స్టాండర్డ్ నుంచి జాయిన్ అయ్యాను. కానీ నాకు అప్పుడు స్వామి ఎవరున్నారు అది ఏం తెలీదు. నాన్న నాకు యాక్చువల్గా ఏం చెప్పారంటే, నువ్వు స్కూల్కి వెళ్ళు, యాక్చువల్లీ అది డే స్కాలరు, నీకు కావాలంటే ప్రతిరోజు నీకు వచ్చి ఇంటికి తీసుకుని వెళ్తామని, లేకపోతే అక్కడే ఏం ఫెసిలిటీస్ అన్నీ ఉన్నాయి, నీకు ఇష్టం అంటే అక్కడే ఉండని చెప్పారు. అది అయిన తర్వాత ఇక్కడ ఆ ఫ్లోలోనే వెళ్ళాం. నేను నార్మల్ గా స్వామి ఎవరున్నారు, వాళ్ళు గాడ్ ఎవరు అని ఏం తెలియదు. ఫస్ట్ హ్యాండ్ నుంచి మైండ్ లో ఏమైనా ఐడియా ఉంటే ఆ ఐడియాతోనే వచ్చాను. కానీ ఇక్కడ బీబీఎం అయిన తర్వాత 2014లో ఇన్ మై మైండ్ అది ఒక థాట్ జరిగిపోయిందనమాట. కానీ ఎలా అంటే, స్వామి ఊరికే నార్మల్ గా నేను ప్రైమరీ స్కూల్ నుంచి ఉన్నాను కదా, నాకు ఎంబీఏ కూడా సీట్ ఇస్తారులే అలా ఐ థింక్ నేను ఐ టుక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ నాకు సీట్ ఇస్తారని. నేను ఎగ్జామ్ కి అంత బాగా ప్రిపేర్ అవ్వలేదు, ఊరికే అలా వచ్చేసాను. ఎందుకంటే చాలా మంది చెప్పారు, నువ్వు ప్రైమరీ స్కూల్ నుంచి ఉన్నావు, ఇప్పుడు స్వామి నీకు వదిలే, ఐ మీన్ హీ డిడ్ంట్ లీవ్ యూ, ఇప్పుడు కూడా మీకు సీట్ ఇస్తారని చెప్పారు. అది నేను టేకన్ ఫర్ గ్రాంటెడ్ తీసుకుని పర్తీకి వచ్చాను. చాలా ప్రిపరేషన్ చేయలేదు కానీ పర్తీకి వచ్చి ఎగ్జామ్ రాశాను. ఎగ్జామ్ 2014లో యాక్చువల్లీ ఎంబీఏ స్టార్ట్ అయింది మన ఇన్స్టిట్యూట్ లో, అనంతపూర్ క్యాంపస్ లో. అది లిస్ట్ చూసిన తర్వాత నేను చాలా షాక్ అయ్యాను, ఎందుకంటే నా పేరు లిస్ట్ లో లేదనమాట. అప్పుడు షాక్ అయ్యి చాలా, మా నాన్న కూడా చాలా బాధ పెట్టారు. వాళ్ళు చెప్పారు, ఏంటిది నువ్వు బాగా ప్రిపేర్ చేయలేదు అందుకే స్వామి నీకు సీట్ ఇవ్వలేదని. అప్పుడు కూడా నేను రియలైజ్ చేయలేదు. సెకండ్ ఇయర్ లో కూడా 2015 కూడా నేను అప్లై చేశాను ఎంబీఏకి, అప్పుడు కూడా నా పేరు రాలేదు లిస్ట్ లో. అప్పుడు నాకు అర్థమైంది, స్వామి ఇది ఎందుకు ఇది రిపీట్ చేస్తున్నారు. నార్మల్ గా నాకేంటంటే, స్వామి ఎవ్రీ టైమ్ హీ గివ్స్ యూ ఎన్ ఎక్స్పీరియన్స్, అది సిమిలర్ గా ఉంటే వాళ్ళు మీకు ఒక లెసన్ నేర్పించాలని ఉంది, అలా నా ఫీలింగ్ ఉండింది. అందుకే సెకండ్ టైమ్ లో కూడా అది రాలేదంటే నేను ఇంట్రోస్పెక్ట్ చేశాను. స్వామి ఎందుకు ఇప్పుడు సీట్ ఇవ్వలేదు, బీబీఎం కూడా వచ్చినప్పుడు నేను చాలా బాగా ప్రిపేర్ అవ్వలేదు కానీ నాకు సీట్ ఇచ్చారు, ఇప్పుడు ఎందుకు ఇవ్వలేదు అని ఐ ఇంట్రోస్పెక్టెడ్. అప్పుడు నాకు గుర్తొచ్చింది, ఎందుకంటే ఐ టేకన్ ది సీట్ ఫర్ గ్రాంటెడ్ నాకంటే అది ఐ నెవర్ రియలైజ్ దట్ ఇది స్వామి ఇన్స్టిట్యూట్ లో సెలెక్షన్ ఎగ్జామ్ మార్క్స్ మీద కాదు, స్వామియే పిక్ చేస్తారు వాళ్ళ స్టూడెంట్స్ అని అప్పుడు నాకు రియలైజ్ అయింది. థర్డ్ ఇయర్ లో కూడా నేను స్వామికి చెప్పాను, స్వామి చూడండి నేను ఐ అక్సెప్టెడ్ మై మిస్టేక్ అని, కానీ ఇఫ్ యూ వాంట్ టు గివ్ మీ అ సీట్ మీరు ఇవ్వండి, లేకపోతే పర్వాలేదు మీ ప్లాన్ మీరే యూలోని ఎగ్జిక్యూటెడ్ అని అదే నాకు థాట్ వచ్చింది. థర్డ్ ఇయర్ లో కూడా నేను ట్రై చేశాను కానీ అప్పుడు కూడా రాలేదు. అయిన తర్వాత నేను నాన్నకు చెప్పేశాను, నాన్న ఇప్పుడు మరీ ట్రై చేయను, మరి చాలా మంది చెప్తున్నారు ఇప్పుడు ఎన్నిసార్లు ట్రై చేస్తావు, వెళ్ళు బయటకు వెళ్ళి ఏమైనా పని చేయి ఇది అది అని చెప్పారు. కానీ నాకు ఉండాలని ఉంది నేను పీజీ ఇక్కడే చేయాలని, ఎందుకంటే కిండర్ గార్డెన్ నుంచి స్వామి ఇన్స్టిట్యూట్ లో చదివిన తర్వాత ఆ ఫీలింగ్ ఎలా ఎంత ప్రౌడ్ గా ఫీల్ అవుతున్నామని ఆ ఫీలింగ్ అందరికీ లైక్ కమ్యూనికేట్ చేయాలని ఉంది. తర్వాత 4th ఇయర్ లో యాక్చువల్ గా నాన్న చాలా ఫోర్స్ చేశారనమాట, వెళ్ళి ట్రై చేయి అని. నేను నాన్నతో చాలా ఆర్గ్యూ చేశాను, నాన్న నాకు వద్దు, ఇప్పుడు నేను ఎప్పుడు ట్రై చేయను అని చెప్పాను. కానీ మార్చ్ 11th లాస్ట్ డే ఉన్నింది అప్లికేషన్ సబ్మిట్ చేయడానికి. నాన్న నాకు చెప్పారు, చూడు అప్లికేషన్ వచ్చింది నువ్వు ఫిల్ చేయని. కానీ నాకు ఇష్టం లేదని నేను ఫిల్ చేయలేదు. నాన్న అడ్మినిస్ట్రేషన్ బ్లాక్ లో ఒక ఫోన్ చేసి అప్లికేషన్ అడిగారు. అది అప్లికేషన్ మార్చ్ 12th కి వచ్చింది. నేను నాన్నకు చెప్పాను, అన్న నాన్న ఇప్పుడు చూడండి, మీరు లాస్ట్ డే అయిపోయింది, ఇప్పుడు అప్లికేషన్ పంపిస్తే కూడా కాల్ లెటర్ రాదు. అది అయిన తర్వాత నా నాన్నమ్మ నాకు చెప్పారు, చూడు పెద్ద మెరకలు అవుతుంది ఈ ఇయర్, నీకు వస్తాయి సీట్ అని అలా చెప్పారు. నేను నాన్నమ్మకు ఛాలెంజ్ ఇచ్చాను. నేను చెప్పాను, నేను ఎంబీఏ హాల్ టికెట్ వచ్చినప్పుడు లైక్ టిల్ ఇట్ కమ్స్ ఐ విల్ నాట్ బిలీవ్ దట్ స్వామి ఈజ్ వర్కింగ్ త్రూ మీ, అలా చెప్పాను. తర్వాత మార్చ్ 13th కి మేము అప్లికేషన్ పోస్ట్ చేశాము. నేను గ్యారంటీ అయిపోయాను ఇప్పుడు రాదని కాల్ లెటర్. అది ఒక్క వీక్ తర్వాత కాల్ లెటర్ వచ్చింది. కాల్ లెటర్ వచ్చిన తర్వాత నాన్నమ్మ నాకు చెప్పారు, చూడు ఇప్పుడు కాల్ లెటర్ వచ్చింది, ఇప్పుడు కూడా నమ్మవా అని. నేను చెప్పాను, నేను నమ్మను అన్లెస్ అండ్ అంటిల్ నాకు ఎంబీఏ ఫామ్ అది వస్తుంది, అది సెంటెన్స్ నేను చూడాలి, మిస్ రేష్మ ఇస్ అడ్మిటెడ్ ఫర్ ఎంబీఏ, అప్పుడు నేను నమ్మను అని చెప్పాను. నాకు చాలా ఇది బాధగా ఉన్నింది, ఎందుకంటే 3 ఇయర్స్ వెయిట్ చేశాను కానీ స్వామి సీట్ ఇవ్వలేదని. అప్పుడు నాన్నమ్మ నాకు ఒక బుక్ ఇచ్చారు, దాంట్లో వెయిటింగ్ బాయ్స్ ఒక ఎక్స్పీరియన్స్ ఉన్నింది. వెయిటింగ్ బాయ్స్ ఎవరంటే నార్మల్ గా బాయ్స్ క్యాంపస్ లో అది ఎడ్యుకేషన్ అయిన తర్వాత వాళ్ళు వెయిట్ చేస్తున్నారనమాట స్వామి వాళ్ళకి ఏం ఫర్దర్ గైడెన్స్ ఎలా ఇస్తారు, ఏం చెప్తారు చేయడానికి, అవన్నీ ఇస్తారంట. అది ఆ వెయిటింగ్ పీరియడ్ చాలా లాంగ్ ఉంటుంది నార్మల్ గా. అది ఎండ్ లో లైక్ సో మెనీ పీపుల్ మధ్యలో అది వాళ్ళు వెళ్ళిపోతారు, కానీ మధ్యలో ఎవరైనా ఉంటే లైక్ ఆఫ్టర్ సో మెనీ ఇయర్స్ ఎవరైనా ఉంటే బెస్ట్ ఆపర్చునిటీ వాళ్ళకి దొరుకుతుంది అనమాట. అది చేసిన తర్వాత నాకు చాలా హోప్ వచ్చింది, నాకు కూడా అలాగే స్వామి అలా టెస్ట్ చేస్తున్నారనమాట. అప్పుడు అయిన తర్వాత నేను ఇక్కడికి వచ్చాను, పర్తీకి వచ్చాను ఎగ్జామ్ రాయడానికి. ఎగ్జామ్ రాయడానికి కూడా నేను చాలా లైట్ తీసుకున్నాను. నేను స్వామికి చెప్పాను, స్వామి ఈ ఇయర్ కూడా నేను ప్రిపేర్ చేయను, 3 ఇయర్స్ నేను ప్రిపేర్ చేస్తాను కానీ మీకు సీట్ ఇవ్వలేదు, ఇప్పుడు నేను ప్రిపేర్ చేయను, మీకు సీట్ ఇవ్వాలంటే ఇవ్వండి లేకపోతే నేను వెళ్ళిపోతా అలా చెప్పేసి సాయర్పణం చెప్పేసి వెళ్ళిపోయా ఎగ్జామ్కి. ఎగ్జామ్ లో ఏం రాసాను ఎలా రాసాను నాకు తెలీదు. నార్మల్ గా ఎగ్జామ్ లో ఆ 3 ఇయర్స్ ట్రై చేసిన తర్వాత నార్మల్ గా నేను సెక్షన్ చూస్ చేసి స్టార్ట్ చేశాను అనమాట. ఆ ఇయర్ నాకు ఆల్రెడీ ఐడియా ఉండింది స్వామి నాకు ఇవ్వలే, హీ విల్ నాట్ గివ్ మీ అని, ఊరికే అటెంప్ట్ చేశాను ఆన్సర్స్. అది చేసిన తర్వాత ఈవినింగ్ 5 o'clock కి రిజల్ట్స్ అనౌన్స్ చేశారు. నాకు 4 ఫోన్ కాల్స్ వచ్చాయి, అందరూ నాకు చెప్తున్నారు అక్క మీ రిజల్ట్స్ ఉన్నాయి అక్కడ వెళ్ళండి, కానీ నేను నమ్మలేదు. తర్వాత నా తమ్ముడు వెళ్ళి ఆ లిస్ట్ లో ఫోటో తీసుకుని అది నాకు చూపించారు. అది చూసిన తర్వాత కూడా నేను వెళ్ళలేదు లిస్ట్ చూడడానికి, ఎందుకంటే ఐ వాజ్ నాట్ ఏబుల్ టు బిలీవ్ నా పేరు లిస్ట్ లో ఉందని. అది ఇక్కడ జాయిన్ అయిన తర్వాత చాలా మంది నాకు చెప్పారు, మీకు ఎందుకు స్వామి ఇంత లేట్ గా ఎందుకు జాయిన్ అవ్వ అంటే, యాక్చువల్ గా చాలా మందికి నాతో ఇన్స్పిరేషన్ వచ్చిందనమాట. 3 ఇయర్స్ ఎవరు వెయిట్ చేస్తారు, ఇప్పుడు స్వామి ఫామ్ ఫిజికల్ ఫామ్ లేదు, ఫిజికల్ ఫామ్ అట్లీస్ట్ ఉంటే అందరికి అష్యూరెన్స్ ఉంటుంది, హా ఇప్పుడు దర్శనకు వస్తారు స్వామి మనకు చెప్తారు ఇది అది అని. కానీ ఇప్పుడు ఫిజికల్ ఫామ్ కూడా లేదు, మరి నువ్వు అందరూ నాకు చెప్పారు నువ్వు ఎలా వెయిట్ చేస్తావు, 3 ఇయర్స్ వెయిట్ చేస్తావు, దట్ టు లైక్ బీయింగ్ అ గర్ల్ యూ వెయిటెడ్ ఫర్ 3 ఇయర్స్ అండ్. అది చాలా మందికి ఇన్స్పిరేషన్ ఉంటుంది. నాకు ఇంకొక లైక్ ఆ ఫీలింగ్ ఉన్నింది అని, నేను స్వామి చెప్తారు కదా మేము వెన్ వీ స్పీక్ వీ డోంట్ కన్వే ఎనీథింగ్ బట్ బై అవర్ యాక్షన్స్ వీ ఇన్స్పైర్ అ లాట్ ఆఫ్ పీపుల్, అలా అని నేను ఏం ఎవరికి చెప్పలేదు, కానీ అందరికి తెలిసింది నేను 3 ఇయర్స్ వెయిట్ చేశాను. 3 ఇయర్స్ వెయిట్ చేసిన తర్వాత నేను ఇక్కడికి వచ్చాను. అది నేను ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా జూనియర్స్ సీనియర్స్ టీచర్స్ కూడా చెప్పారు నాకు, నువ్వు చాలా మందికి ఇన్స్పిరేషన్ అయ్యావు. అదే నాకు ఒక చాలా ప్రౌడ్ గా ఫీల్ అయింది, ఎందుకంటే స్వామి నాకు ఇన్స్ట్రుమెంట్ లాగా యూజ్ చేసి చాలా మందికి ఇన్స్పైర్ చేశారు. ఇది ఒకటి. ఇలా నేను ఎంబీఏకి వచ్చాను, నేను చాలా ప్రౌడ్ ఫీల్ అవుతున్నాను 3 ఇయర్స్ వెయిట్ చేసిన తర్వాత ఇక్కడికి వచ్చాను. ఎందుకంటే ఈ 3 ఇయర్స్ వెయిట్ చేసిన తర్వాత నాకు ఈ కాలేజ్ ది యాక్చువల్ వాల్యూ తెలిసింది. తర్వాత ఐ వుడ్ లైక్ టు టెల్ అది ఒక్క లైక్ వన్ బిలీఫ్ దట్ ఐ హ్యావ్. స్వామి ఏం చెప్తారంటే, ఏదో చేయండి పర్వాలేదు, సర్వీస్ చేయండి, లేకపోతే టాక్ టు సంబడి స్వీట్లీ సాఫ్ట్లీ, ఏమైనా చేస్తే ఫస్ట్ థాట్ దట్ షుడ్ కమ్ ఇన్ టు అవర్ మైండ్స్ ఇస్ స్వామికి ఇది ఎలా ఫీల్ అవుతుంది. అది ఆ థాట్ మేము ఒక్క లైక్ ఎనీ యాక్షన్ చేసిన ముందు ఆ థాట్ ఒకసారి వస్తే అది మన జస్టిఫికేషన్ వస్తుంది స్వామి ఇది ఇష్టమా లేదా అని. స్వామికి ఇష్టం అంటే మేము చేయొచ్చు, స్వామి ఇష్టం లేకపోతే అది చేయం. అలా ఐ ప్రామిస్ టు ప్రాక్టీస్ దిస్ త్రూ అవుట్ మై లైఫ్. నేను ఏదో యాక్షన్ చేయముందా, ఏదో డెసిషన్ తీసుకోన ముందా, ఐ విల్ ఆల్వేస్ థింక్ ఇది స్వామికి ఇష్టం ఉంటుందా లేదా. ఐ నో స్వామి నాకు కన్వే చేస్తారు, వాళ్ళు ఇష్టం అంటే నేను చేస్తాను, లేకపోతే నేను చేయను. 3 ఇయర్స్ వేస్ట్ చేసిన తర్వాత నేను ఐ వాజ్ అ పార్ట్ ఆఫ్ గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ ఆఫ్ అవర్ క్యాంపస్. అది నాకు చాలా లక్కీ ఫీల్ అయిందనమాట. ఎందుకంటే మేబీ ఇఫ్ ఐ వుడెంట్ హ్యావ్ వెయిటెడ్ ఫర్ దోస్ 3 ఇయర్స్ ఐ వుడెంట్ హ్యావ్ బీన్ అ పార్ట్ ఆఫ్ దిస్. ఐఎమ్ వెరీ ఫార్చునేట్. థ్యాంక్ యూ సాయిరామ్.

ఇంతవరకు మీరు అనంతపురం మహిళా కళాశాల స్వర్ణోత్సవం సందర్భంగా జూలై 20-21వ తేదీల్లో రేడియో సాయి తెలుగు బృందం సమర్పించిన ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారాల పునఃప్రసారాల్లో 6వ ఆఖరి భాగం విన్నారు. ఈ కార్యక్రమంపై మీ విలువైన సలహాలు అభిప్రాయాలు listener@radiosai.org తప్పక వ్రాసి పంపించమని కోరుతున్నాం. సాయిరాం. రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. భగవాన్ బాబా వారి అడుగుజాడల్లో నడుస్తున్న విశాఖపట్నం సాయి యువత ఎన్నో విశేషమైన సేవా కార్యక్రమాలను చేపడుతున్నారు. ప్రేమామృత తార పథకం కింద 50కు పైగా వెనుకబడిన గ్రామాలకు త్రాగునీటిని అందిస్తున్న ఈ యువతకు రేడియో సాయి తరపున మనసారా అభినందనలు తెలుపుతున్నాం. విశాఖపట్నం జిల్లా అనంతగిరి కొండల్లో వారు నీరందించిన విధానాన్ని, దానిపై గ్రామస్తులు ఏ విధంగా ప్రతిస్పందించారో కొండకు నీరెత్తిన ఘనులు డాక్యుమెంటరీ ద్వారా తెలుసుకుందాం. ఓం శ్రీ సాయిరాం. కొండకు నీరెత్తిన ఘనులు. అరకులోయ ఆంధ్రప్రదేశ్లోని విశాఖ జిల్లా ఆడేరు మండలంలో ప్రకృతి రమణీయతకు పేరు పొందిన ప్రాంతం.

ప్రకృతి సౌందర్యాన్ని ప్రేమించే పర్యాటకులకు స్వర్గధామం. ఎత్తైన కొండలు, గలగలపారే సెలయేళ్లు, హోరెత్తించే జలపాతాలు, పచ్చని పచ్చిక వయళ్ళు, రంగురంగుల పూలతో విడబూసిన చెట్లు కరుణకు విందు చేస్తూ ఉంటాయి. డీబీకే రైలు మార్గంపై రైళ్ల రాకపోకలు,

రహదారులపై బస్సు ప్రయాణాల సౌకర్యం వల్ల అరకులోయ పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తోంది. ఇక్కడి బుర్రా గుహలు ప్రత్యేక ఆకర్షణ. ఇటీవలనే ఈ ప్రాంతంలో ప్రభుత్వం కాఫీ తోటల పెంపకం చేపట్టింది. ఆ కొండ కోనంలో నివసించే గిరిజనులు తమవైన సంస్కృతి సాంప్రదాయాలు నృత్యాలతో

0: కష్టాలు, కన్నీళ్లతో కూడినదే జీవితం. అరకు లోయలో గిరిజనుల కన్నీరుకు నీరే కారణం అంటే ఆశ్చర్యం కలగవచ్చు, కాని అదే కఠోర వాస్తవం.
1: నా పేరు గెమ్మెల్లి పార్వతి అండి. మా ఊరు రంగరాజపల్లి అండి. మాకు వాటర్ వేరేగా దొరకదు కాబట్టి అదే నీళ్ళు తాగాల్సి వచ్చింది. ఆ బురద నీళ్ళు తెచ్చుకుంటూ దాన్ని వడగట్టి కాఫీ తాగినా సరే మాకు ఆరోగ్యంగా ఉండలేకపోయేవాళ్ళం. మేము స్కూల్లో వెళ్లాలంటే చాలా ఇబ్బందిగా ఉండేది. వెళ్లాలంటే ప్రతిరోజు అలా జ్వరంతో టైఫాయిడ్ ఇలాంటివి వచ్చాయి కాబట్టి పెద్దగా స్కూల్ కూడా వెళ్లడానికి చాలా ఇబ్బందిగా ఉండేది.
2: నీ పేరేం చెప్పు?
3: గెమ్మెల్లి కన్నయ్య, రంగారాజు పిల్ల, షేక్ బద్రు పంచాయత్, రంగారాజుపల్లి గ్రామం. మాది
2: మీ గ్రామంలోని ఏమేమి ఇబ్బందులు ఉండేవి?
3: అప్పుడు ఇబ్బందులు అంటే మాకు బాగా, మాకు అప్పుడు ఆడిలో వెళ్ళినట్టు ఆడిలో ఉంది అప్పుడు ఈ గంగ శివాలు కూడా దశలున్నాయి. మరి అప్పుడు కూడా వెదిరించినట్టు వెళ్ళి ఆడవాళ్ళు అన్ని తోడుకు వస్తారు. నువ్వు ఏం అప్పుడు ఏం లేవు, చాలా దూరం ఒక కిలోమీటర్ దూరానికి వెళ్ళి ఆ నీళ్ళు మరి వర్షం కలిసినప్పుడు నరకలు లేని చెత్త కథ కలిసిపోయి కొద్ది బుడ్డ కలిసిపోయి అలా వస్తాయి. వాళ్ళ నీళ్ళు కూడా చిచ్చి ఏదో గుడ్డ వేసి వడగట్టి అది చేసి కొద్ది అనుమతి చేసేవాళ్ళం.
2: నీ పేరేంటమ్మా?
4: గెమ్మెల్లి లింగమ్మ, చిన్న నందిపుట్టు.
2: మీకు నీళ్లు మంచి నీళ్ళు వచ్చాయా?
4: వచ్చాయి.
2: నీళ్లు రాకముందు మీరు తాగడానికి వాటికి మీరేం చేసేవారు?
4: మాకు రాకముందు చాలా ఇబ్బంది, ఘోరంగా పడి మేము ఇలా పొల్లల గట్ల మీదకి ఒడ్డు మీదకి కుండలు తీసుకెళ్లి మేము ఇలాంటి వర్షాకాలం అయితే పడిపో జరగడం కూడా అయింది. అలాగే తీసుకొచ్చి మేము తింటాం, అప్పుడు చేసుకొని తింటాం మేము నీళ్ళు. ఇలాగే మీలాంటి తెలిసిన వాళ్ళు వచ్చారు. వచ్చి ఇల్లు కారు వచ్చి గడ్డలో పొట్టలాగాడు. గడ్డలో పొట్టలాగితే ఇలాగే నీటి క్రిములు ఉన్నదని అందుకే మీకు జబ్బులు పడుతున్నదని.
2: నీళ్లు ఎక్కడి నుంచి వస్తున్నాయో మీకు తెలుసునా?
4: పడసలబై నుండి. 4 కిలోమీటర్లు ఉంటది మా ఊరు నుండి పడసలబైలకి 4 కిలోమీటర్లు ఉంటది.
2: ఎప్పుడు పడసలబైకి వెళ్ళి మీరు నీళ్లు తెచ్చుకునేవారు? కాదు,
4: ఊరు పక్కన నీళ్ళు తెచ్చుకోవాలి. అప్పుడు సింబల్ ఉన్నాయి కదా, వెళ్ళలేము. ఆ తోలు ఒక్క ఇద్దరు తిరగలేము. సింబాలు, ఎలుగు బెంట్లు గాని సింబాలు గాని అన్ని ఉండేవి. అక్కడ వెళ్ళలేము. ఇలా 4-5 కూడితేనే ఆ ఊటలో వెళ్తాం. ఇలా కష్టాలు పడేవాళ్ళు కూడా ఆ ఊటల్లో నీళ్ళకి చాలా మంది కూడా కోరుకొని చాలా మంది వాసిపోయినారు కూడా ఆ నీళ్లు తాగడం కోసం.
5: నా పేరు కే అప్పారం. నాది విశాఖ జిల్లా ఉగ్గంపేట మండలం పెద్దనందిపుట్టు గ్రామం నుంచి వచ్చిన సైరం. సైరం రాక ముందు మునుపుగా ఉండే వాటర్ని 1 కిలోమీటర్ వెళ్ళాలి సైరం. అయితే అందులో వచ్చే వాటరు దుమ్ము, ధూళి, కీటుకాలు, క్రిములన్నీ ఉండేవి. అటువంటి వాటర్ తెచ్చుకొని ఆడవాళ్లు పట్టుకుని వచ్చి దీన్ని వడబోత చేసుకుంటూ మరిగిచ్చి తాగేవాళ్ళం. అలాంటిది కూడాను పిల్లల్ని కాని పెద్దవాళ్ళని కాని ఒక మలేరియా, టైఫాయిడ్ ఇలాంటి వ్యాధులు అనేది వచ్చేవి. అటువంటి వ్యాధులు కూడాను చాలా బాధపడేవాళ్ళు.
0: ఇది కేవలం తాగునీటి సమస్య మాత్రమే కాదు, కలుషితమైన నీరు ఎన్నో రోగాలను కలిగిస్తుంది. తప్పనిసరి పరిస్థితుల్లో అటువంటి నీరు తాగడం వల్ల వైద్య సదుపాయాలు తగినంతగా లేని ఆ ప్రాంతాల్లో డయేరియా, టైఫాయిడ్ వంటి వ్యాధులు ప్రబలడం సామాన్యం.
1: ఆ రోజుల్లో ఇంతకు ముందు యూజ్ చేసే వాటర్ అయితే చాలా కలుషితంగా ఉండేది. ప్రస్తుతానికైతే ఈ వాటర్ చాలా ఫ్రెష్ గా ఉంది కాబట్టి మేము ఆరోగ్యంగా ఉంటున్నాం. ప్రస్తుతానికి మేము ఇప్పటికి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చదువుతున్నాం, కానీ మాకు ఈ ఊళ్ళో దగ్గర వెహికల్స్ లేవు. ఇంకా నడుచుకుంటే వెళ్ళాలండి. ఆరోగ్యం బాగున్నా బాగాలేకపోయినా నడుచుకుంటే వెళ్ళాలి. అంటే మేము ఉక్కంపేట నుంచి బాకురని ఒక ఊరుంది, అక్కడ దాకా వెహికల్స్ వస్తాయండి. అక్కడ నుంచి మళ్ళీ మా ఊరు రావాలంటే 1.5 గంటల పట్టుద్ది అండి నడవాలంటే. ప్రస్తుతానికి నీరు వల్ల సమస్య లేదు, హ్యాపీగా మంచి వాటర్ వచ్చింది ఆ సత్య సాయిబాబా దయవల్ల. మాకు దానివల్ల మేము ఆరోగ్యంగా ఉంటున్నామండి.
0: నారు పోసిన వాడే నీరు పోస్తాడు, కానీ మానవ ప్రయత్నం కావాలి. స్వయంగా ఆ భగవంతుడే తన బిడ్డల కన్నీటికి కరిగిపోయాడు. వారికి నీరు అందించాలని సంకల్పించాడు.
6: ఈనాడు పవిత్రమైనటువంటి మహాపర్వదినము. ఈనాడు అట్టి పదవి అభివృద్ధిని కోరి దీనికి విలేజ్ వర్క్స్ అనేటువంటి దీంట్లో ఒక పేరు పెట్టి దీన్ని ప్రారంభింపబోతున్నాం. ప్రతి ఒక్క విలేజ్ లోపల కూడాను ప్రతి ఇంటిని కూడాను మనం పరీక్షించి ఆ హౌస్ను పరిశుద్ధం గావించి లోపల వెలుపల సర్వత్రా కూడాను పరిశుద్ధంగా ఉండాలి. వారి పిల్లలు కూడాను మంచి పరిశుద్ధమైనటువంటి పిల్లలుగా తయారు చేయాలి. ఈ విధంగా గ్రామ గ్రామం కూడాను తిరిగి ఇదంతా చేయాలని ఆశిస్తున్నాము. దీనికి కొన్ని కోట్లు అవుతుంది, కానీ దానికి మేము భయపడము. డబ్బులు వస్తాయి పోతాయి, కానీ మనం చేసినటువంటి హెల్ప్ ఏనాటికి పోదు. కనుక వీటికి మనం అనేక రకములుగా ప్రయత్నించాలి. దానికి ఈనాడే ఉగాది పండుగ దినము పునాది వేస్తున్నాం.
0: భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి ఉద్బోధతో ప్రేరితులైన విశాఖ జిల్లా సాయి యువత అపర భగీరథులై కదిలారు. కొండ ప్రాంతాల్లోని ప్రజలకు తాగునీరు అందించేందుకు కంకణం కట్టుకున్నారు. జిల్లా సాయి యువత ప్రతినిధి శ్రీ గణేష్ ఆ విషయాన్ని ఇలా వివరించారు.
7: భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో పాడేరు దగ్గరున్న హుక్కుంపేట మండలం దగ్గర చాలా గిరిజన గ్రామాలు నీళ్లు లేక ఇబ్బంది పడుతున్నాయి సారాం. అందులో మాకు ఇన్ఫర్మేషన్ వచ్చిందండి, చిన్న నందిపట్టు పెద్ద నందిపట్టు గిరిజన గ్రామాల్లో వారం రోజుల్లో 10 మంది చనిపోయారండి. ఏంటి సారాం, ఏంటి 10 రోజుల్లో 10 మంది చనిపోవడం ఏంటి, అక్కడ ఏంటి సమస్య ఉందని చెప్పేసి మేము సర్వే చేయడానికి వెళ్లామండి. అక్కడికి వెళ్లి చూస్తే రోడ్డు కూడా బాగలేదండి వాళ్ళకి. వాళ్ళు ఏంటంటే వెహికల్ పెట్టి ఒక 15 కిలోమీటర్ నడుచుకుని వెళ్లాలి ఊరికి, అన్ని లోయల్లోంచి వెళ్లాలన్నమాట అండి. ఆ ఊరికి తీరగా నడుచుకుని వెళ్లి ఆ విలేజెస్ లో చూడగా వాళ్ళకి తినడానికి తిండి కూడా సరిగ్గా లేదండి. మెయిన్ కారణం ఏంటంటే అందరికీ జబ్బులు వచ్చి ఇంట్లో కూర్చున్నారు. ఎందుకంటే ఆ వాటర్ గడ్డలోంచి ఆ వాటర్ పట్టుకుని వెళ్తున్నారు. ఆ వాటర్ చూస్తాం ఏంటి ఇలాగున్నాయి వాటర్ చూస్తే అందులో నలకలు డస్ట్ మొత్తం క్రిములు నల్లని వాటర్ తాగుతున్నారన్నమాట. అయితే చూసాం ఏంటి ఇలా వచ్చి ఇలా ఇలా ప్రాబ్లమ్స్ ఉన్నారు అని చూస్తే వాళ్ళందరికీ టెస్ట్ చేస్తే అందరికీ మలేరియా కలరా వచ్చి ఆ జబ్బులు వచ్చి చనిపోయారు చాలా మంది. వీళ్ళు నీళ్ళకి ఇబ్బంది పడుతున్నారు, వీళ్ళకి మంచినీళ్ళు ఇవ్వాలి ఎలాగైనా స్వామిని ప్రేర్ చేసి అని చెప్పి అయితే ఫస్ట్ స్వామి నారాయణ సేవ చేయమన్నారు కదండి. ఫస్ట్ వాళ్ళందరికీ కూడా చుట్టుపక్కల రంగరాజపల్లి చిన్న నందిపట్టు పెద్ద నందిపట్టు బొడ్డేవాడు చీకి మధ్యలో ఒక 25 విలేజెస్ కి ముందు నారాయణ సేవ చేసామండి. ఒక 5000 నారాయణ సేవ ప్యాకెట్స్ తయారు చేసి ప్రతి డోర్ టు డోర్ విత్ బైక్స్ తో ఆ కొండల్లో కూడా బైక్స్ తో వెళ్లి వాళ్ళందరికీ ప్రతి ఇంటికి ఫుడ్ ప్యాకెట్ ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి అందజేయడం స్వామి చేశారండి. అంతా
0: గిరిజనుల దాహార్తిని తీర్చడానికి సంకల్పించుకున్న సాయి యువత అందుకో కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేసుకుంది. అందుకోసం గ్రామాలను సర్వే చేసి నీటి ఎద్దడి ఎక్కువగా ఉన్న గ్రామాలను ఎంపిక చేసింది.
7: దాని తర్వాత ఏంటంటే మన సత్యసాయి ప్రేమామృత ద్వారా మంచినీటి పథకంలో స్వామి మహాసమాధికి 108 విలేజెస్ కి వాటర్ ఇవ్వాలని సంకల్పం పెట్టుకున్నారు స్టేట్ మొత్తం యూత్ అంతా కూడా. ఆ అవకాశం భగవంతుడు రంగరాజపల్లి హుక్కుంపేట మండలంలో ఉన్న గిరిజన గ్రామాలకి స్వామి అవకాశం క్రియేట్ చేశారండి. అక్కడ ఒక పరుసుల బయలును ఓటు ఉందండి. ఆ ఓటు ఏంటంటే అండి, హుక్కుంపేట డాక్టర్స్ అవి వీళ్ళ దగ్గర డబ్బులు ఇచ్చి కొనుక్కుంటారండి ఆ వాటర్. ఎందుకంటే అది ఒక మెడిసిన్ వాటర్, అది డిస్టిల్ వాటర్ కంటే సూపర్ అన్నమాట. ఎటువంటి ఇది లేకుండా చాలా ప్యూర్ వాటర్ అనమాట అండి. వీళ్ళు ప్రతి శనివారం సంతకి వెళ్తారండి. డాక్టర్స్ ముందుగా నెక్స్ట్ శనివారానికి డబ్బులు ఇస్తారన్నమాట, 25 రూపాయలు బాటిల్ డబ్బులు ఇస్తారు, సరే ఈ వాటర్ మీరు తీసిరండి అని. వీళ్ళు చిన్న చిన్న 2 లీటర్స్ బాటిల్తో పట్టుకుని డాక్టర్స్కి ఇస్తారన్నమాట. అవి డాక్టర్స్ వాళ్ళు టెస్ట్ చేశారు. మేము అతనితో డాక్టర్స్తో కూడా మాట్లాడడం జరిగిందండి. వాళ్ళు చెప్పారన్నమాట ఈ వాటర్ కానీ వాళ్ళకి ఇస్తే చాలా బాగుంటుంది అని చెప్పడం జరిగింది. ఓకే అయితే మనం ఇంజనీర్స్ వాళ్ళని తీసుకుని వెళ్ళామండి, సివిల్ ఇంజనీర్స్ వాళ్ళని. వాళ్ళు తీసుకెళ్తే వాళ్ళు చెప్పారన్నమాట ఈ కొండల్లో మనం తవ్వి చేయడం చాలా కష్టం అండి, మహాసమాధికి అందించలేము అన్నారన్నమాట. ఓకే సివిల్ ఇంజనీర్ బయట నుంచి తీసుకెళ్ళాం అన్నమాట. ఆ తర్వాత మన తెలిసిన సివిల్ ఇంజనీర్ పట్టుకెళ్ళాం. పట్టుకెళ్తే స్వామి అనుగ్రహంతో ఈజీగా చేయొచ్చు, స్వామి అనుగ్రహం దండిగా ఉంది అని చెప్పి ఆ వాటర్ టెస్టింగ్ పట్టుకెళ్ళాం. ఎందుకంటే స్టీల్ ప్లాంట్ వాళ్ళకి ఇచ్చాం, అట్లీస్ట్ వాళ్ళు చెప్పడం కన్నా మనం చేస్తే బాగుంటుందని. స్టీల్ ప్లాంట్ వాళ్ళు ప్యూరిఫికేషన్ అవ్వగానే వాళ్ళు అన్నారు చాలా వాటర్ ఈ వాటర్ ఎక్కడుంటే చెప్పడం మేము వచ్చి చూస్తామన్నారన్నమాట.
0: నీటి సరఫరాకు ఎంపికైన గ్రామాలు అంత తేలికగా చేరగలిగేవి కావు. వాటిలో చాలా వరకు కొండలలో అడవి మధ్యన ఉన్నవే. నీటి సరఫరాకు అవసరమైన నిర్మాణాలు చేపట్టాలంటే అందుకు అవసరమైన సామగ్రిని చేరవేయడం మరో సమస్య.
7: చాలా ప్యూర్ వాటర్, పరుసులు బయలు అనే ఓట్ అనమాట అండి. ఆ ఓట్ నుంచి కిందకి వాటర్ రావాలంటే మినిమం 3 km పైప్ లైన్ వేయాలి. అది కొండల్లో చెట్లు అయి నరికి అవన్నీ వేయాలన్నమాట. అయితే సైరామ్ వీళ్ళతో చెప్పాం, సైరామ్ రోడ్డు బాగాలేదు, మేము వాటర్ నడుచుకొని వెళ్ళి చూసాము, మరి సిమెంట్ బస్తాలు పైప్ లైన్స్ ఇవన్నీ రావాలంటే రోడ్డు బాగుండాలి, రోడ్డు బాగున్నాక మాకు ఫోన్ చేయండి అని చెప్పాం అనమాట. సరే మేము ఫోన్ చేయాలంటే 15 km రావాలి సైరామ్, సంతకు వచ్చిన రోజు మీకు ఫోన్ చేస్తామంటే చెప్పారన్నమాట. ఓకే సైరామ్, మీరు సంతకు వచ్చినట్టు ఫోన్ చేయండి, రోడ్ అయిపోయాక ఫోన్ చేయండి.
8: ఏ గ్రామాల వాళ్ళు వచ్చారు?
7: రంగరాజపల్లి, చిన్నందిపట్టు, పెద్ద నందిపట్టు, బొడ్డేపాడు, చీకు మధ్యల, ఈ 5 villages వాళ్ళు వచ్చారన్నమాట. అయితే మేము చెప్పాం, అయితే మీరు రోడ్డు తయారు చేయండి, తయారు చేశాక మేము వాటర్ ఇస్తాం అని చెప్పాను. చెప్పిన 15 days కండి విత్ ఆల్ విలేజెస్ 300 people వాళ్ళు రోడ్డు తయారు చేశారండి. కొండల్లో రాళ్లు కొట్టి డే నైట్ పనిచేసి వాళ్ళు రోడ్డు తయారు చేశారండి. ఆ రోడ్ మాకు ఫోన్ చేశారు, సైరామ్ ఇలాగ రోడ్డు తయారైపోయింది, ఇలా రండి అంటే మేము వెళ్ళాం. వెళ్ళి చూస్తే అంతా రోడ్డు చాలా ఎక్స్ట్రా ఆర్డినరీగా తయారు చేశారు, వెహికల్స్ అన్ని వెళ్ళిపోతున్నాయి, అన్ని వెళ్ళిపోతున్నాయి అనమాట. ఓకే వీళ్ళు రోడ్డు బాగా చేశారు, వీళ్ళు చేసినందుకైనా స్వామి నీళ్ళు ఇవ్వాలి, మీరు స్వామి ప్రేయర్ చేయండి మీకు నీళ్ళు వస్తాయి, ఇది మీరు భగవంతుడు బాబా గారు మీతో చేయించుకున్నారు, మీరు భగవంతుని ప్రేయర్ చేయండి, స్వామి ఇస్తారు మీకు నీళ్లు అని చెప్తే రోజు సాయిగాత్రి చేశారండి. ఓం శ్రీ సారం మాకు నీళ్లు కావాలని ప్రేయర్ చేశారు. అప్పుడే మన స్టేట్ అంతా సత్యసాయి ప్రేమాంతదారు మంచినీటి పథకం అనుకోవడం, స్వామి అవకాశం వీళ్ళకి ఇవ్వడం, అన్ని స్వామి కరెక్ట్గా అంతే అదని చేశారు. అక్కడ ఉన్న వాటర్ ఒక 25 villages కు ఇవ్వచ్చండి వాటర్, ఇప్పుడు ఒక 5 villages కి ఇచ్చామండి. దట్ ఈస్ ద చాలా ప్యూర్ వాటర్. దీనివల్ల అట్లీస్ట్ 2200 members పిల్లలతో 2200 మంది లబ్ధి పొందారండి. ఆ పరుసుల బయలు ఓట దగ్గర ఒక చలివేంద్రం లాగా ఒక ట్యాప్ వేయడం జరిగిందండి. ఆ ఎన్నప్పుడల్లా దాహం తీర్చుకుని వాళ్ళు వెళ్తున్నారు అక్కడి నుంచే, అదే లైన్లో చాలా మంది అదే లైన్ నడుచుకుని వెళ్ళాలన్నమాట, అదే లైన్లో నడుచుకుంటూ వెళ్ళి దాహం తీర్చుకుంటున్నారు.
0: నీటి పథకానికి సామగ్రి చేరవేయడంలో స్థానికులు ఎంతగానో సహకరించారు. ముఖ్యంగా ఆ కొండదారులలో సిమెంటు బస్తాలు, పైపులు మొదలైనవి తీసుకుపోవడానికి వారు చేసిన సహాయం చాలా అమూల్యమైనది.

0: ఏ పథకాన్నైనా ఎవరికోసం అమలు చేస్తున్నామో వారి భాగస్వామ్యంతో చేపట్టినప్పుడు వారిలో ఇది మాది అనే భావన కలుగుతుంది. గిరిజనుల సహకారంతో ఈ పథకాన్ని విజయవంతంగా పూర్తి చేయగలిగింది సాయి యువత.
1: సరే, అసలు భగవంతుడి అనుగ్రహం ఎలా ఉంటుందంటే అండి, వీళ్ళు రోడ్డు వేసుకున్నాక సిమెంట్ బస్తాల ట్యాంక్ కట్టడానికి ఒక 300 బ్యాగ్స్ అవసరం వచ్చిందండి. అయితే 150 బ్యాగ్స్ ముందు స్వరాజ్ మార్దాలు వేసుకొచ్చామండి. వీళ్ళు వెళ్లే ముందు తార్ రోడ్ ఉంటది కదండి, ఆ ఘాటి ఎక్కట్లేదు. మేము ఒక 10 మంది యూత్ వెళ్ళాం. ప్రతి చోట ఒక 50 బస్తాలు దింపుకోవడం వెళ్ళాం. ఆ బస్తాల కోసం మళ్ళీ వెనక్కి రావడం. అయితే మిల్లుకి తీసుకుని బస్తాలని పట్టుకుని అక్కడ రోడ్డు వరకు వెళ్ళామండి. జస్ట్ ఊరు చివరికి వచ్చేసరికి లోతులో దిగిపోయింది అండి బండి. స్వరాజ్ మార్దా వెహికల్ లోతులో దిగిపోయింది. అంటే అప్పుడు స్టార్టింగ్, ఇంకా వీళ్ళ గురించి స్వామి గురించి ఏమీ తెలియదు. కానీ ప్రతి ఒక్కరు కూడా వీళ్ళు ఒక 200 మెంబర్స్ అండి. 3 డేస్ కష్టపడి ఆ రోడ్డు అంతా బాగు చేసి, మళ్ళీ ఆ ముక్కంతా బాగు చేసి ఓం శ్రీ సాయి అనమాట ప్రతి ఒక్కరు నేర్చుకున్నారండి. 3 డేస్ స్వామి నామాన్ని అనిపించడానికి ఆ టెస్టింగ్ పెట్టారు. ఆ వ్యాన్ వీళ్ళ తోసి తీసి వెంటనే మళ్ళీ బయటకు తీసుకొస్తారు. కొండల్లో కూడా లోయి తవ్వుకుంటూ అండి, చాలా కష్టం అండి. ఆ లోతుల్లో పైపులు తవ్వాలంటే అండి భగవంతుని అనుగ్రహం ఉండాలి. ఎలుగు బంట్లు, దట్టమైన అడవులు, వాళ్ళంతా చెట్లై కొట్టి గొయ్యి తవ్వుకుంటూ అంతా చేసుకుంటూ వచ్చి పైపులైనంతా సైరామ్. ఇంకో విషయం ఏంటంటే, ఎవరు కూడా ప్లంబర్స్ కానీ మేస్త్రులు కానీ అక్కడ రావడానికి ఇష్టపడరండి. ఎందుకంటే చాలా కష్టం. అక్కడ ఒక నైట్ పడుకున్నా అంటే మలేరియా కన్ఫర్మ్ అలాంటి వాళ్ళకి. అంత దోమలు, మెయిన్ వాటర్ ఉండదు, వీళ్ళకి స్నానాలు చేయడానికి నీళ్ళు లేవు, సామాన్లు కడుక్కోవడానికి కూడా ఏం ఉండవు. ఇల్లు చూస్తే అంత అసలు చాలా దారుణం అనమాట. చిన్న చిన్న పింకిటీలు, నీళ్లు కారిపోతూ ఉంటాయి ఇంట్లోని. వాళ్ళ జీవనోపాధి కూడా చాలా కష్టం అనమాట. పరుసుల బాయిల్లో ఓట స్టోరేజ్ ట్యాంక్ కట్టామండి. దాని నుంచి ఒక 3 KM పైప్ లైన్ వేసాం. 2 ఇంచ్ పైప్ లైన్ 3 KM. రంగరాజపల్లిని విలేజ్ ఫస్ట్ విలేజ్ అండి. అక్కడ ఒక 30,000 లీటర్ కెపాసిటీ గల వాటర్ ట్యాంక్ కట్టామండి, స్టోరేజ్ ట్యాంక్. రంగరాజపల్లి విలేజ్ లో కట్టాము. అక్కడ విలేజ్ వాళ్ళ 400 పీపుల్ స్ట్రెంత్ అండి. వాళ్ళు 400 మందికి ఒక 6 ట్యాప్స్ పెట్టాము ట్యాంక్ దగ్గరే. అంటే సగం వచ్చేసరికి వీలు పట్టుకుంటారు. దానిపై వాటర్ అంతా కింద విలేజెస్ కి పైప్ లైన్ వేసామండి. అదొక 2 KM పైప్ లైన్, బొడ్డేపాడు, చిన్నందుపట్టు, పెద్ద నందుపట్టు అండి. ఆ విలేజెస్ కి ప్రతి ఊరికి కొలాయిల టైప్ లో ఒక్కొక్క విలేజ్ కి 3 ట్యాప్స్ పెట్టామండి. 3 విలేజెస్ కి అట్లాగే పెద్ద నందుపట్టుకు 2 కొలాయిస్ పెట్టామండి. అంటే పెద్ద ఊరు అనమాట, పైన ఒకటి కింద ఒకటి పెట్టాము. అలా ప్రతి ఊర్లో పైప్ లైన్స్, పల్లె పల్లెల్లో ప్రతిరోజు ట్యాప్ కంటిన్యూ వాటర్ అండి. ఇది కంటిన్యూ పైప్ లైన్. వాళ్ళు ఇప్పుకొని ఏ రోజు రాత్రి అయినా వాళ్ళు ఇప్పుకొని పట్టుకుంటున్నారండి. అయితే వాళ్ళు ఎంత నీట్ గా వాడుకుంటున్నారంటే సార్, ఆ నీళ్ళని సామాన్లు దొంగకోవడానికి సపరేట్ దిమ్మ కట్టుకున్నారండి వాళ్ళకి వాళ్ళే. బట్టలు ఉతుక్కోవడానికి ఇప్పుడు ప్రతిరోజు 2 పూట్ల స్నానం చేస్తున్నారు. ఒకప్పుడు ఒక పూట చేయడానికి చాలా కష్టం, 2 రోజులకి ఒకసారి చేసేవాళ్ళు. పిల్లలకి స్నానాలు చేయిస్తున్నారు. వంట కూడా ఒక పూట వండుకునే వాళ్ళు. ఏంటంటే పొద్దున్న తింటే మళ్ళీ సాయంత్రమే తింటారు. వాళ్ళు హ్యాపీగా ఆనందంగా నీళ్లు తాగుతున్నారు, మంచినీళ్ళు పట్టుకుంటున్నారు. ఒకప్పుడు వర్షాకాలంలో 1 కిలోమీటర్ వెళ్ళి నీళ్లు మూసుకునేవారండి. జారిపోతే కింద పడిపోయినట్టే ఇంకా. అలాంటి వాళ్ళు ఇవాళ హ్యాపీగా ఊర్లో ఉండి బాబా గారి అనుగ్రహంతో ప్రేమామృత ద్వారా మంచినీటి పథకం స్వామి అనుగ్రహంతో వాళ్ళందరూ కూడా నీళ్లు పట్టుకుంటున్నారండి. సాయిరాం,
0: పదిహేడు గిరిజన మండలాలలో 41 గ్రామాలలో సాయి యువత చేపట్టిన పథకం గిరిజనులకు తాగునీటిని అందుబాటులోకి తెచ్చింది.

0: నీటి కోసం మహిళలు ఎంతో దూరం నడిచిపోయే దుస్థితి తప్పింది.
1: అదే ఇప్పుడు మా పసుపల్లి ఊటన్న ఉంది, మన ఇప్పుడు బాబాగారి సాయం పెట్టే పైపులు అక్కడ కుండీలను కట్టి పైపులు అక్కడ వేసి మరి ఆ నీళ్లు తెచ్చి మాకు 5 గ్రామాలకి సప్లై ఇవ్వడం జరిగింది. అన్ని పనుల నీరు మనం సమాధానం మేము అంత సరదాగా ఇంత నీరు వస్తున్నది కదా సరదాగా ఏపిక చేసుకుందామని మన భగవంతుడు మనకి ఇంత సాయం పెట్టాడు, ఆమతం ఇంత ఇస్తే చాలు అని లెక్క పెట్టిన సరదాగా మనందరికీ కుమాకు అయ్యి ఆ పనులన్నీ సహకరించాం. మా ఊరు అందరు కుమాకు అయితే అందరూ తీసుకొస్తే ఇస్తాం, పిల్లల తల్లితో మొత్తం వెళ్ళిపోయి మనకి ఇంత ఇదిగా సహకరించారు కాబట్టి అది సరదాగా చేసుకుని మన కష్టపడి చేసుకుంటే మన కోసం ఇంత అభివృద్ధి పొందుతాను కాబట్టి ఎదురు తెచ్చుకున్నాం. మంచి వాటర్ తాగడం పెట్టి ఇప్పుడు అందరికీ ఆరోగ్యం బాగుంది.
2: నీళ్ళు తాగడానికి ఎలా ఉంటుంది?
3: తీయగా ఉంటుంది ఆ నీళ్లు. మా ఆరోగ్యం కూడా బాగున్నది, తేటగా ఉంటది కాబట్టి, ఏటు లేదు కాబట్టి మా ఆరోగ్యం కూడా బాగుంటున్నారు.
2: నీటి సమంగా వాడుకుంటున్నారా?
3: వాడుకుంటున్నారు.
2: కొళాయిని ఎవరు సమంగా చూస్తున్నారు?
3: అందరు చూసుకుంటున్నారు. సాయిరాము చెప్పి వర్ణించుకుంటున్నాము. కాకపోతే లచ్చివరము శనివారము సోమవారం నాడు ధూపదాపంతో గంగాకి ధూపదాపంతో మేము తెచ్చుకున్నవారు.
4: అయితే మాకు శ్రీ సత్యసాయిబాబా భగవన్ ద్వారా మా ప్రేమామృతం ద్వారా వాటర్ సదుపాయం రాగా మాకు ఇటువంటి వ్యాధులనేది తగ్గింది. గడ్డకు వెళ్లాలంటే పూర్వకాలము 1 కిలోమీటర్ గాని 1.5 కిలోమీటర్ గాని వెళ్లేవాళ్లు. అయితే సత్యసాయిబాబా ప్రేమామృతం ద్వారా మాకు మంచినీటి ద్వారా రాగా ఇప్పుడు అంత అవస్థ వెళ్లవసరం లేదు. మా యొక్క ఊరి పక్కన కొలాయి కట్టడం అయింది. మా 5 గ్రామాలకు 4 కిలోమీటర్ల ద్వారా పడుసులబాయిల ఊట అనే ఊట నుండి 1 ట్యాంక్ నిర్మించడం అయింది. మాకు రంగారాజుపల్లి అనే గ్రామంలో 3 కిలోమీటర్లు ఉంటుంది, అక్కడ 1 ట్యాంకు 5 గ్రామాలకు వెళ్లే సరిపడా ట్యాంకు కట్టడం అయినది. అక్కడ నుండి 2 కిలోమీటర్లు పెద్ద నందుపుట్టు అనే గ్రామాలకు, చిన్న నందుపుట్టు పెద్ద నందుపుట్టు బొడ్డపాడు అనే గ్రామాలకు 1 పైపు వేయడం అయినది. అక్కడ నుంచి మా పెద్ద నందుపుట్టుకు 1 కిలోమీటర్ ఉంటుంది, అక్కడ 3 టేపులు ఇవ్వడం వల్ల మా 50 కుటుంబాలకు సరిపడ నీళ్లు వస్తున్నది. ఇప్పుడు ఆ నీళ్ల వల్ల తాగడం వల్ల నా జబ్బులు అనేది కొంచెం దూరంగా ఉండడం అయినది. ఆ కొలైను మా యొక్క గ్రామస్తులందరూ కూడాను చుట్టుప్రక్కల ప్రదేశంలో శుభ్రంగా ఉంచుటకు మా యొక్క యూత్ పెద్ద నందుపుట్ట యూత్ ఒక సభ్యులు ఉన్నారు. ఆ సభ్యులు వాళ్ళు ఉదయం సాయంత్రము చుట్టుప్రక్కలను శుభ్రపరుస్తూ ఆ కొలాయి దగ్గర ఉంచడమైనది.
5: నా పేరు ఎం సుబ్బారావు, బొడ్డపాడు గ్రామం.
1: సాయిరాం దేవాల మన వాళ్ళు వచ్చి ఎంత చక్కగా చేసి ఊట నీరు అందరికి అందించి చేసింది భగవాన్ సత్యసాయిబాబు గారు. మా గ్రామంలో ఇంచుమించు 150 మంది ఉంటారు, చాలా ఆరోగ్యంగా ఉన్నాము. ఇంతకు ముందు అయితే మాకు ఇప్పుడు జూలై నుండి ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్లో చాలా జబ్బులతో బాధపడుతూ మాకు ఒక పక్కన పొలాలు ఉనుపులు ఉండేవి, ఒక పక్కన జబ్బులు ఉండేవి. బాబా సత్యసాయిబాబు ఇంత చక్కగా మాకు మంచినీళ్ళు పెట్టడం వల్ల అందరు సుఖంగా ఉన్నాము. ఈ సంవత్సరం హ్యాపీగా ఉనుపులు కూడా జరిగింది.
0: సదుపాయాలు కల్పించాక వాటి నిర్వహణ సక్రమంగా లేకపోతే పడిన శ్రమంతా బూడిదలో పోసిన పన్నీరవుతుంది. నీటి సరఫరా వ్యవస్థ చక్కగా పనిచేసేలా

పర్యవేక్షణ కోసం కూడా సాయి యువత తగిన చర్యలు తీసుకుంది. మనిషి తోటి మనిషికి తోడ్పడాలని భగవాన్ శ్రీ సత్యసాయి ఇచ్చిన స్ఫూర్తి, నవ నాగరికతకు దూరంగా నీటి కోసం కటకటలాడుతున్న గిరిజనులకు నీరు అందించింది. తాగునీటి పథకం అమలుతో పాటు సాయి యువత చేపట్టిన అనేక ఇతర కార్యక్రమాలు గిరిజనుల జీవన విధానంలో అనూహ్యమైన మార్పు తీసుకొచ్చాయి. చదువుపై ఆసక్తి లేని గిరిజనులు తమ పిల్లలను గిరిజన పాఠశాలకు పంపుతున్నారు. చర్మ వ్యాధులు, ఉదరకోస వ్యాధులు తదితర ఆరోగ్య సమస్యలతో సతమతమయ్యే గిరిజనులు ఆరోగ్య సూత్రాలు పాటిస్తూ తమ ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుచుకుంటున్నారు. తమ గ్రామాలకు తాగునీరు అందేందుకు ప్రేరణనిచ్చిన భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారిని గిరిజనులు ఎలా మర్చిపోగలరు? ఆ గ్రామాల నుంచి వారు వందల సంఖ్యలో పత్తియాత్రలో పాల్గొన్నారు.

ஓம் ஸ்ரீ சாய்ராம். பகவான் அபாரமைனటువంటి దయచేత వారి అనుగ్రహ ఆశీస్సులతో ఈరోజు ఒక చక్కని సాంస్కృతిక ప్రదర్శనను మనం వీక్షించబోతున్నాం. దీని శీర్షిక బాలరామం. బాలరామం అనేటువంటి నృత్య నాటిక బాలకాండకు సంబంధించింది. దీని యొక్క రచన, దర్శకత్వము, నిర్వహణ సమస్తము భగవాన్ ప్రేరణతో శ్రీ సత్యసాయి యూనివర్సిటీ విద్యార్థులచే మాత్రమే రూపొందింపబడింది. బాలకాండ నుండి ప్రారంభంలో ఇక్ష్వాకు వంశ కీర్తి ప్రతిష్టలను తెలియజేసేది. వశిష్ఠుని వద్ద విద్యాభ్యాసము, ఆ తరువాత దశరథుని నుండి విశ్వామిత్ర మహర్షి తీసుకువెళ్లడం, సీతాకళ్యాణం వరకు వివిధ ఘట్టాలను కూడా రూపొందించి ప్రదర్శించడం జరుగుతుంది. భగవాన్ బాబావారి ప్రేరణ. దీని యొక్క రచన, దర్శకత్వము, నిర్వహణ సమస్తము భగవాన్ ప్రేరణతో శ్రీ సత్యసాయి యూనివర్సిటీ

ఈ సంగీత నృత్య రూపకము స్వామి ఎంతో దయతో మనకు అనుగ్రహించిన శ్రీరామకథా రసవాహిని నుండి సంగ్రహింపబడినది. సర్వజ్ఞుడు, ధర్మస్వరూపుడు, మునిజన హృదయవాసి అయిన శ్రీరామచంద్రుని వినయము, ధర్మనిష్ట, ధీరత్వము మొదలగు విలువలు ఈ రూపకములో స్తుతింపబడినవి. స్వామి విద్యార్థులమైన మేము వినయ విధేయతలతో సర్వేశ్వరుడు, మా సర్వస్వము అయిన శ్రీ సాయిరాముని పాదపద్మములకు అనేక శతసహస్రకోటి ప్రణామములతో బాలరామం అనే ఈ సంగీత నృత్య రూపకమును స్వామి పాదపద్మములకు సమర్పించుకొనుచున్నాము.

నేమ బ్రహ్మము తద్భిన్నమేమి కాను, ఆయఖండ పరతత్వమౌదు నేను. నిత్య తృప్తుడ భీతిని చెందబోను, వ్యధయు క్లేశము నన్ను స్పృశింపబోను. నేను బ్రహ్మము, నేను బ్రహ్మము, నేను బ్రహ్మము, నేను బ్రహ్మము, బ్రహ్మము.

0: చాలు చాలు మీ స్తోత్ర పాఠములు సంతసమొందను సత్కారములకు. మాటలకంటే చేతలు మేలు, అడిగినదేదో ఇచ్చిన చాలు.
1: సంశయముందక అడుగుము స్వామి, సర్వము మీకే సమర్పయామి. ఆలమందల అగ్రహారముల ధనధాన్యముల సిరి సంపదల సంశయముందక అడుగుము స్వామి, సర్వము మీకే సమర్పయామి.
0: వినుము వినుము ఓ ఇనకుల తిలక, విఘ్నమాయ నా యజ్ఞ విధులకు. అసురుల పాలయే ఆశ్రమ వాటిక, వ్రతభంగమయే వారితో పోరగ. రక్షణనొసగుట రాజన్యుల పని, అందుకొరకే నిన్నాశ్రయించితిని.
1: ఇంతకు మించిన భాగ్యము కలదా, ఇప్పుడే వచ్చెద మీ వెంటను పద. రథ గజ తురగ పదాతి దళములతో రక్కసి మూకల డొక్కలు చించెద.
0: చాలించుమయ చాలించుమయ, సమరము కాదిది అధ్వరంబయ. బ్రహ్మచారులగు రామలక్ష్మణుల రక్షణగా నా వెంట పంపుమయ.

అదిగో అదిగో తాటకి ఆడపిశాచి చిచ్చర పిడుగై వచ్చి పడినది అమ్ముల పొదిని అందుకోరామా గ్రమ్మర దీని దుమ్ముదులుపుమా. అబలకాదయా అది ఒక యక్షిణి శాపవశముచే అయ నరభక్షిణి సంధ్యవ్రాల తన శక్తి హెచ్చునిక సందేహింపక సంహరింపుమయా. తగిదిమి తగిట తగిదిమి తగిట తగిదిమి తగిట తగిదిమి తగిట తగిదిమి తగిట తగిదిమి తగిట తగిదిమి తగిట తగిదిమి తగిట తగిదిమి తగిట తగిదిమి తగిట తగిదిమి తగిట తగిదిమి తగిట తగిదిమి తగిట తగిదిమి తగిట తగిదిమి తగిట తగిదిమి తగిట తగిదిమి తగిట తగిదిమి తగిట తగిదిమి తగిట తగిదిమి తగిట తగిదిమి తగిట తగిదిమి తగిట తగిదిమి తగిట తగిదిమి తగిట తగిదిమి తగిట తగిదిమి తగిట తగిదిమి తగిట తగిదిమి తగిట తగిదిమి తగిట తగిదిమి తగిట తగిదిమి తగిట తగిదిమి తగిట తగిదిమి తగిట తగిదిమి తగిట తగిదిమి తగి

ఎవడతడు ఎవడతడు ఎవడతడు ఎవడతడు భవుని ధనువును విరచు చనువు చేసిన ఎట్టి భయరహితుడెవడతడు బలయుతుడు ఎవడతడు క్షాత్రవంశముల ప్రక్షాళనము గావించి శ్మాభారమును ద్రించు దీక్ష భూనిన ఎట్టి భార్గవుని ఎదురించి నిలువగల నరుడెవడు గెలువగల ఘనుడెవడు

రేడియో సాయి శ్రోతలందరికీ స్వర తరంగిణి కార్యక్రమానికి సుస్వాగతం. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి దివ్య సన్నిధిలో ఎందరో ప్రఖ్యాతిగాంచిన కళాకారులు తమ సంగీతాన్ని సమర్పించే మహద్భాగ్యాన్ని పొంది ఉన్నారు. వాటిలో కొన్నింటిని మీ ముందు ఉంచాలన్నదే మా ఆకాంక్ష. రండి, మరికొన్ని సుమధుర గీతాలను, సుస్వర నాదాలను విందాం.